మధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ

రేడియో సాయి శ్రోతులందరికీ హృదయపూర్వక సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మనం పూజలు, హోమాలు, పునస్కారాలతో దసరా పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటాము. కాని దసరా పండుగను సరైన విధంగా ఎలా జరుపుకోవాలి, ఈ విషయాలను విశదీకరిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు విజయదశమి పర్వదిన సందర్భంగా వైట్ఫీల్డ్ బృందావనంలో సాయి రమేష్ హాల్లో 1994 అక్టోబర్ 14 తేదీనాడు భక్తులకు తమ దివ్యోపన్యాసాన్ని ప్రసాదించారు. ఆ దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, విని ఆనందించండి.

ప్రేమ స్వరూపులారా, ఎక్కడెక్కడ మనస్సు యొక్క సంచారం జరుగుతున్నామో అక్కడక్కడంతా కూడాను త్రిలోకములే ఏకమై ఉంటుంటాయి. ఎక్కడెక్కడ మనస్సు నాస్తి లేకుండా ఉంటునో అక్కడక్కడ ఏమీ లేనటువంటి రీతిగా ఉంటుంది. కనుక మనస్సే అన్నింటికినీ మూలమని, మనస్సే అన్నింటికినీ కారణమని, మనస్సే అన్నింటికినీ సాక్ష్యమని కూడాను ఇందులో స్పష్టమవుతుంది. మనిషి అనగా మనస్సే. ఈ మనిషి అందే త్రిలోకములు కూడాను ఏకమై ఉంటున్నాయి. ఈ విశాలమైన విశ్వమునందు అనంత జీవరాశులలో మానవ జన్మము మహోన్నతమైనటువంటిది. కారణమేమిటి? మదాత్మ సర్వభూతాత్మ, అన్ని భూతములు ఎందుకూడను నా ఆత్మనే ఉన్నదని భగవంతుడు బోధించినప్పటికీ, అన్ని జీవరాశులు ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని అన్ని జీవరాశులు గుర్తించుకోలేవు. ఒక్క మానవుడు మాత్రమే ఇట్టి నిత్య సత్యాన్ని గుర్తించడానికి తగిన శక్తివంతుడై ఉన్నాడు. కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిదని ఈ కారణమును పురస్కరించుకుని వేదము ప్రబోధిస్తూ వచ్చింది. రెండవది, ప్రతి జీవి ఎందుకూడను అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయమై కోశములు ఐదున్నవి. కాని ఏ జంతువులు కూడాను గుర్తించలేని అర్థం చేసుకోలేని స్థితిలో ఉండినప్పటికీ ఒక్క మానవుడు మాత్రమే తన యందు నిత్యాంత్య విష పరిశీలన జ్ఞానం ఉన్నదని తాను గుర్తించుకోగలుగుతున్నాడు. కనుక మానవుని యందు రెండవ శక్తి విజ్ఞానమే, కేవలము భౌతిక జ్ఞానమే కాదు ఆధ్యాత్మిక జ్ఞానం కూడాను ఈ మానవుని యందు తేజోవంతంగా గోచరిస్తూ ఉంటుండాలి. ఇంకా మూడవది ఏమిటి? ప్రతి జీవి కూడాను మోహంతో జన్మిస్తూ ఉంటుండాలి. కాని మానవుడు కూడాను అట్టి మోహంతోనే జన్మిస్తున్నాడు. అయితే మోహక్షయము గావించుకున్నప్పుడు మోక్షం చేకూరుతుందనేటువంటి సత్యము ఒక్క మానవుడికి మాత్రమే తెలుస్తూ ఉండదు. కనుక అన్ని విధములుగా విచారణ చేసినప్పుడు మిగిలినటువంటి యొక్క జీవరాశులకు మానవులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఉంటుండాలి. అయితే మానవుని మాయ ఆవరించి అనేక విధములుగా కూడాను అతనికి పెడమార్గము పట్టిస్తూ ఉంటుండాలి. ఈ మాయ అనగా ఏమిటి? సత్వ రజోగుణ తమోగుణముల యొక్క స్వరూపమే మాయకు భాగములు. కనుక ఈ త్రిగుణములను ఏనాడు తాను అరికట్టును మాయకు అతీతుడై జీవిస్తాడనేటువంటిది కూడాను వేదం యొక్క ప్రమాణం. ఇక మోహం అంటే ఏమిటి? ధనేషణ ధారేషణ పుత్రేషణ, ఈ ఈశనాత్రయముల చేతనే మోహము పెరిగిపోతుంటుండాలి. ఈ ఈశనాత్రయములను మనము జయించితిమా మోహమే మనకు లేదు, ముక్తియే ప్రధానమవుతుంది. అయితే మానవుడు తన యొక్క జీవితంలో ఎన్నో విధములైనటువంటి యొక్క ఉన్నత స్థాయిని పొందడానికి అనేక ప్రయత్నములు చేస్తున్నాడు. తాను చేసేటువంటి సర్వ ప్రయత్నములు ఎందుకూడను ఒక విజయాన్ని సాధించాలని, తదుపరి మరొక విజయాన్ని కూడాను సాధించాలని, విజయం తర్వాత మరొక విజయానికి ఈ మానవుడు ముందంజ వేస్తున్నాడు. అయితే ఎవడు నిజమైన మానవుడు? మానవ జీవితంలో అనేక కష్టములు నష్టములు అరిష్టములు ఈ విధమైనటువంటి యొక్క బాధలు చేకూరుతూ ఉంటాయి. వీటినన్నింటినీ కూడాను మానవుడు ఎదుర్కొనవలసి వస్తుంది. మధ్య మధ్య కొన్ని విధమైనటువంటి యొక్క అదురు బెదురు దెబ్బలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి యొక్క వాడే నిజమైన మానవుడు. అయితే మానవుడు ఇన్ని రకములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి కావడానికి కారణమేమిటి? మానవుడికి కోరికలు అత్యవసరం. అయితే ఈ కోరికలు మానవునికి ఉండవలసినదే. తన జీవితంలో ఒక ఆదర్శాన్ని సాధించాలని కోరుతాడు మానవుడు. ఇది అవసరమే. నేను ఉన్నత విద్యావంతుడై ఉద్యోగములు పొందాలని ఆశిస్తాడు. ఇది కూడాను అవసరమే. కీర్తి గౌరవాన్ని సాధించాలని, ఉన్నతమైనటువంటి ఒక కుటుంబాన్ని పోషించాలని భ్రమిస్తాడు. కాని ఇట్టి కోరికలలో దోషము లేదు. మానవుడు కోరవలసినదే కోరికలు. కాని ఈ కలి ప్రభావం చేత మితిమీరిపోతున్నాయి కోరికలు. కనుకనే మానవుడు గతి తప్పి నడుస్తున్నాడు. ప్రతి కోరిక కూడాను ఒక పరిమితం ఉంటుండాలి. ప్రతి వాంఛకును ఒక పరిమితం ఉంటుండాలి. తన యొక్క స్థానమును కూడాను ఒక పరిమితం ఉంటుండాలి. అందువల్లనే నశ్రేయో నియమం వినా ఒక నియమాన్ని మనం పాటించాలి. ఈ నియమమే లేకుండినా మానవత్వము ఒక విధమైనటువంటి యొక్క తడమార్గం పడుతుంది. ఎక్కడ మనస్ఫూర్తి జరుగుదో అక్కడ త్రిలోకములు కూడా ఏకమవుతాయని వేదం ప్రబోధించింది. త్రిలోకములు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. భగవద్గీత ఎందు బోధించడమే కాక
గాయత్రి మంత్రం నందు కూడాను భూర్భువస్వః ఇదే మూడు లోకములు, భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము. ప్రేమ స్వరూపులారా, ఈ త్రిలోకములు కూడాను ఎక్కడనో లేవు, మానవుని ఎందే ఉంటున్నవి. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఇవే మూడు లోకములు. ఈ మూడు లోకములనే మూడు దేవతలుగా పూజిస్తూ వచ్చారు పూర్వీకులు. ఏమిటి ఈ మూడు దేవతలు? వీరినే దుర్గా, లక్ష్మి, సరస్వతి అని చెప్తూ వచ్చారు. సర్వరూపధరం దుర్గం.

ప్రతి ఆకారం కూడాను దుర్గాకారమే. దుర్గ అనగా ఏమిటి? శక్తితో కూడినటువంటిదే దుర్గ. మానవుడి యందు అనంతమైనటువంటి శక్తి ఉంటున్నది, అర్థం కానటువంటి శక్తి ఉంటున్నది, దివ్యమైన శక్తి ఉంటున్నది. కాని తాను దానిని గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు. కనుకనే తన యందుండేటువంటి అనంత శక్తిని కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు. నిజముగా మానవుని యందుయే ఈ శక్తియే లేకుండినా చంద్రుడి దగ్గరికి ఏ రీతిగా ప్రయాణం చేస్తున్నాడు, భూ ప్రదక్షిణలు ఏ రీతిగా జరుపుతూ ఉండాలి, ఇది యంత్రం వలన కాదు లేక మంత్రం వలన కాదు, దివ్యశక్తి తనయందే ఇమిడి ఉంటున్నది. కనుక మానవుని యందు ఉండేటువంటి యొక్క దివ్యశక్తి, దీనిని కాస్మిక్ పవర్ అన్నారు. ఈ కాస్మిక్ పవర్ అనగా ఏమిటి? సూర్యుని యొక్క తేజస్ స్వరూపమైనటువంటిదే కాస్మిక్ పవర్ అని దీనిని అతి చిన్న వాక్యములతో వేదము బోధిస్తూ వచ్చింది. చంద్రమా మనసోజాత చక్షో సూర్యోజాయత. చంద్రుడు సూర్యుడు మన యందే ఉంటున్నారు. మన మనసే చంద్రుడు, చక్షు యొక్క ప్రకాశమే సూర్యుడు. కనుక ఈ యొక్క చక్షు యొక్క శక్తి చేతనే సమస్త సృష్టిని కూడాను తాను చూడగలుగుతున్నాడు. దీనికి మించినటువంటి శక్తి మరొకటి లేదు. కనుక మానవుని యందు సమస్త శక్తి ఉంటున్నది. అయితే ఈ శక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మార్గంలో అనుభవిస్తూ వస్తున్నారు. ఇంట్లో కరెంటు ఉండినప్పుడు ఒకరు వంటకు ఉపయోగపెడతారు, ఒకరి బట్టలు ఇస్త్రీ చేసుకోవడానికి, గాలి కోసం ఉపయోగపెడతారు, ఒకరు లైట్ కోసం ఉపయోగపెడతారు. ఈ విధంగా అనేక రకములుగా ఈ కరెంటును మానవులు ఉపయోగించినట్టుగా మానవుని యందు ఉండినటువంటి ఈ కాస్మిక్ శక్తి అనగా దివ్యమైనటువంటి శక్తిని అనేక మంది అనేక రకములుగా ఉపయోగపెడుతూ వస్తున్నారు. కనుక ఈ శక్తియే అంతర్భూతమై ఉంటున్నటువంటిది, కాని గోచరించటం లేదు. ఇటువంటి గమ్యమైనటువంటి, గోప్యమైనటువంటి, అనంతమైనటువంటి ఈ శక్తిని వ్యక్తీకరింపజేసేటువంటి వాడు కనుకనే మానవులకు వ్యక్తి అని పేరు వచ్చింది. మన యందు గోప్యమై, నిగూఢమై, అదృశ్యమై ఉండినటువంటి ఈ శక్తిని ప్రకటిస్తూ వచ్చేటువంటిదే మానవత్వము. కనుక మన యందు ఉన్నటువంటి యొక్క అంతర్ముఖమైనటువంటి యొక్క శక్తి ఆదిశక్తి, దీనినే భూర్ అన్నారు. ఇది ప్రపంచకు సంబంధమైనటువంటి మెటీరియల్స్ తో కూడి ఉంటుంది. కనుక ఈ ప్రపంచం అంతా కూడాను భూర్ అనేటువంటి శక్తి. అయితే ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని కదిలించేటువంటిది మరొకటి ఉంటుండాలి, దానిని వైబ్రేషన్ పవర్ అన్నారు. అది ఏ మన యందున్నటువంటి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తియే అనేక అంగములతో కూడినటువంటి ఈ దేహాన్ని అనేక పనులతో ఉపయోగపెడుతుంటుండాలి, దీనినే భువ శక్తి అన్నారు. అది ఏ లక్ష్మీ శక్తి. మన యందు ఉండేటువంటి యొక్క శక్తిని అనేక ఇంద్రియముల ద్వారా ప్రపంచ ఉపకార నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై, నోటితో మాటలు, చెవులతో శబ్దము, ముక్కుతో వాసన, కన్నుతో రూపును చూడగలుగుతూ ఉండేటువంటిది అది ఏ లక్ష్మి స్వరూపము. సరి అయిన లక్షణములు కలిగినటువంటి దానే లక్ష్మి. అలాగే మంచి దృష్టి కలిగినటువంటిదే లక్ష్మి, మంచి శ్రవణం గావించేటువంటిదే లక్ష్మి, మంచి మాటలు మాట్లాడేటువంటిదే లక్ష్మి, మంచి సంకల్పము చేసేటువంటిదే లక్ష్మి, మంచి పనులు చేసేటువంటిదే లక్ష్మి. కనుకనే అన్నింటి ఎందుకులను మంచిని ప్రవేశపెట్టి జగత్తులకు ఒక విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించి సుఖశాంతులను ప్రబోధించేటువంటిది ఈ యొక్క శక్తి, దీనినే భువః అన్నారు. ఇంకా మూడవది సరస్వతీ శక్తి. ఇది వాగ్దేవతా స్వరూపిణి, లక్ష్మి ప్రాణస్వరూపిణి, శక్తి స్వరూపిణి దుర్గా. ఈ వాగ్దేవతా స్వరూపిణి, శక్తి స్వరూపిణి నిజమైనటువంటి యొక్క కళలను బోధించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఈ మూడింటి యొక్క శక్తుల చేతనే ఏకమై ఉంటుండాలి. కనుకనే వీటిని ఆంగ్ల భాష లోపలనే మెటీరియలైజేషన్ అన్నారు, జగత్ యొక్క స్వరూపాన్ని. దీనిని అనేక విధములుగా చేయించేటువంటిది కాన్షియన్స్ అన్నారు. ఈ రెండింటినీ తన యొక్క స్వాధీనంలో ఉంచుకుని ఏ సమయంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎవరికి ఏ విధంగా చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటిదే ఈ యొక్క భగవత్ శక్తి, వాక్ శక్తి. దీనిని రేడియేషన్ అన్నారు ఆంగ్ల భాష. యత్ర యత్ర మనస్ఫూర్తి తత్ర తత్ర జగత్రయం. ఎక్కడెక్కడ మనసు ఉంటుండదో అక్కడంతా త్రిలోకములు కూడా కూడి ఉంటున్నాయి. కనుక మానవుని కంటే మించినటువంటిది మరొకటి లేదు. మానవుని సర్వశక్తులు కూడా ఉంటున్నాయి, కానీ దానిని వినియోగించుకునేటువంటి విధానం తెలియకపోవటం చేతనే తాను ఈ శక్తులను దుర్వినియోగపరుస్తున్నాడు. ఎంత పవిత్రమైనటువంటి జన్మ మానవ జన్మ! ఇది ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. ఇటువంటి మానవ జన్మ మనం ధరించుకోవడం
దీనిని అప్రతిష్టల పాలు చేసేటువంటి కార్యంలో ప్రవేశించి అపకీర్తులను పొందేటువంటి మార్గంలో ప్రవేశపెట్టి అజయాలను అందుకుంటూ ఆనందానికి దూరమై దుఃఖములకు సమీపుడై నిరంతరం అశాంతితో మరిగిపోతున్నాడు మానవుడు. ఉన్నత స్థాయికి కొనుపోనది మనసే, అదో స్థాయికి తీసుకుని పోయేది మనసే. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చేయో అనింది వేదం. భారతీయులకు ఈనాడు మహాపర్వదినం. భారతీయులకు ప్రధానమైనటువంటి మూడు రాత్రులు ఉంటున్నాయి. ఒకటి సంక్రాంతి, రెండవది శివరాత్రి, మూడవది నవరాత్రి. ఈ సంక్రాంతి, శివరాత్రి, నవరాత్రి ఒక్కొక్క దానికి ఒక భిన్నమైనటువంటి అర్థం ఉంటున్నాయి. సంక్రాంతి అనగా ఉన్నత స్థితిని పొందేటువంటి యొక్క మార్గానికి ఉన్నతమైనటువంటి యొక్క దృష్టిని అందిస్తుంది. దీనినే ఉత్తరాయణ కాలము అన్నారు. అనగా మానవుడు మంగళకరమైన, శుభమైన, క్షేమమైన, ఆనందమైన, ఆహ్లాదమైన ఇలాంటి మార్గానికి పోవాలంటే ఉత్తరాయణ కాలంలో ఉత్తర దిశకు ప్రయాణం చేయటం. ప్రకృతి కూడాను ఉన్నత స్థితిని లోకానికి అందించే నిమిత్తం సూర్యుడు కూడాను ఉత్తర దిశకు ప్రయాణం అవుతుంటాడు. ఉత్తరం అనగా ఏమిటి? హిమాలయ పర్వతము అని, హిమాచలము అన్నారు. అనగా మనస్సును హిమాచలం వైపున ప్రయత్నం చూడటము, ప్రయాణం చేయించటం. ఈనాడు హిమాచలం అంటే సిమ్లా అనుకుంటారు, అది కాదు. ప్రాచీన కాలం నుండి, వేద కాలం నుండి కూడాను దీనికి హిమాచలం అని ఈశ్వర స్థానమునకు ప్రబోధిస్తూ వచ్చారు. హిమమనగా ఏమిటి? మంచు. దీని రూపం ఎట్టుంది? చాలా పరిశుద్ధంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. దీన్ని ముట్టితే ఏ విధంగా ఉంటుంది? చల్లగా ఉంటుంది. పరిశుద్ధమైన ప్రశాంతమైనటువంటి హృదయము హిమాచలము. హిమ అచలమనగా ఏమిటి? స్థిరముగా ఉండటము, చలించకుండా ఉండటము, భ్రమించకుండా ఉండటము, స్థిరముగా ఉండటము. కనుకనే పవిత్రమైన, ప్రశాంతమైన, నిశ్చలమైన హృదయము హిమాచలము. మన దృష్టిని హిమాచలం వైపున మరల్చాలి. ఇదియే ఈ యొక్క సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అర్థం. ఈ చర్మచక్షులతో ఉత్తర దిశను చూడటం కాదు, మన జ్ఞాన దృష్టి చేత నిత్యమై ప్రశాంతమై పరిశీలించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము కొంతవరకు విచారించాలి. అంతర్ముఖముగా వించేటువంటి దృష్టికే సంక్రాంతి అన్నారు. రెండవది శివరాత్రి. అయితే ప్రతి రాత్రి కూడా చీకటితో కూడి ఉంటుంటుంది, కానీ శివరాత్రి అనేటువంటిది ఇది చీకటితో కాకుండా మహా ప్రేజస్సుగా ఉంటుంటుంది. ఏ విధంగా? శివత్వాన్ని స్మరిస్తూ, దివ్యత్వాన్ని చింతిస్తూ, ఏకత్వమును స్మరిస్తూ పవిత్రమైనటువంటి స్థితిని పొందటం. సూర్యుని 16 కళలు. ఈ 16 కళల లోపల ఈ శివరాత్రి దినము 15 కళలు లీనమై ఉంటుంటాయి. ఉన్నది ఒకే కళ. ఏమిటి ఈ 16 కళలు? దీనిని వేదము లోపల అనేక రీతిగా అర్థం కాని రీతిగా బోధించి మానవుని యొక్క బుద్ధికి భ్రమలు కలిగించి ఇంకా చంచలత్వాన్ని అభివృద్ధి గావిస్తూ వచ్చింది. 16 కళలంటే వేరే ప్రత్యేకంగా ఏమి లేవు. రావణాసునికి 10 తలలు అని చెప్పారు. నిజంగా అతనికి 10 తలలే పుట్టి ఉంటే ఏ విధంగా నిద్రించేవాడు, ఏ విధంగా పండుకునేటువంటి వాడు, ఏ రీతిగా నడిచేటువంటి వాడు? 4 వేదములు, 6 శాస్త్రములు చక్కగా తెలిసినటువంటి వాడు కనుక ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క తల, ఒక్కొక్క వేదం ఒక్కొక్క తల. ఈ 10 కూడా 10 తలలుగా బోధిస్తూ వచ్చాడు. ఇంకా 16 కళలు. ఈ 16 కళలు మొట్టమొదటి మానవుని యందు అరిషడ్ గుణములు ఉంటున్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు. దీనికి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ 4 చేరితే 10 అయిపోయినాయి. దీనే కాకుండా షట్చక్రములు అని చెప్తూ వచ్చారు. అనగా మనము మూలాధారం నుంచి సహస్రం వరకు ఒక 10 చక్రములు. ఇవన్నీ చేరినటువంటివే 16 కళలు. ఈ 16 కళలు ఎక్కడ ఉంటున్నాయి? మానవుని యందే ఉంటుండాలి. కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే సర్వము మానవుని యందే ఉంటుండాలి. ఈనాటి మానవుడు సర్వశక్తిమయుడై కూడాను తాను ఏమీ తెలియనటువంటి వాడు, ఏమీ గుర్తించుకోలేనటువంటి అమాయకునిగా భ్రమిస్తున్నాడు. ప్రపంచాన్నంతా కూడాను అన్ని రకములుగా తీర్చిదిద్దేటువంటి వాడు మానవుడే. బంగారుకు ఎవరు విలువిస్తున్నారు? కానీ ఈనాడు లోకంలో ఏది విలువైనటువంటిది అంటే బంగారు అంటున్నారు. ఇంకా గొప్ప విలువైనటువంటిది ఏమిటంటే వజ్రము అంటున్నారు. కాదు కాదు, వజ్రానికి విలువను అందించినటువంటి వాడు మానవుడే. మట్టిలో పడి రాళ్లలో ఉంటుండి ఉండినటువంటి కాంతి లేనటువంటి యొక్క ఈ రాయిని తీసుకుని పోయి చక్కగా కోసి దానికి కాంతవంతమైనటువంటి యొక్క తేజస్సును అందించి దానికి అనేక విలువలు కూడా అందిస్తున్నాడు మానవుడు. మట్టిలో పడి కేవలము ఒక విధమైనటువంటి మట్టి ముద్దగా ఉండినటువంటి ఈ బంగారం తీసి దాన్ని పరిశుద్ధపరిచి దానిని అపరంజిగా మారుస్తున్నాడు మానవుడు. కనుక ఈ బంగారుకు, డైమండ్ కు విలువిచ్చేటువంటిది ఎవరు? మానవుడే. కానీ అన్నింటికీ విలువిచ్చేటువంటి మానవుని విలువ ఈనాడు తరిగిపోయింది. ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విలువ ఉంటుండాలి. అదే విధంగానే మానవుని కూడా ఒక విలువ ఉంటుండాలి. ఏమిటి దీనినే మానవతా విలువ అంటారు. ఈ మూమెన్ వాల్యూస్ అంటే ఏమిటి? ఇంకా ప్రత్యేకంగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. అనేక మంది సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి చిలక పలుకుల వల్ల పలుకుతారు, ఇవే హ్యూమన్ వాల్యూ అంటారు. ఇవి కాదు నిజమైన హ్యూమన్ వాల్యూస్. మనస్సు
వాక్కు కాయము ఈ మూడింటి యొక్క ఏకత్వమేమీ నిజమైన మానవ విలువ. ఈ హ్యూమన్ వాల్యూ అనేటువంటిగా చెప్తూ వచ్చారు. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం, అతనే మహాత్ముడు. ఇలాంటి ఏకత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం మనం. మనం జీవితంలో, నిత్య జీవితంలో బ్రతకాలనుకుంటే మనకు మూడు గుణములు అత్యవసరము: పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి. కనుకనే మానవుని యొక్క విలువ చాలా గొప్పదిగా చెప్తున్నారు. అలాంటి మానవతా విలువను ఈనాడు మనం కోల్పోతున్నాం. కారణం ఏమిటి? మితిమీరిన కోరికలు కావటం చేతనే ఈ విలువను మనం కోల్పోతున్నాం. కనుక ప్రపంచంలో ఏది విలువైనటువంటిది కాదు. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. ఇంత విలువైనటువంటి మానవుని యొక్క విలువను ఈనాడు మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ ప్రపంచాన్నంతా పాలించి, రక్షించి, పోషించేటువంటి వాడు భగవంతుడు అయినప్పటికీ ప్రాకృతికంగా, భౌతికంగా, లోకరీతిగా మానవుడే దీన్నన్నీ కూడాను సరైన మార్గంలో తప్పిస్తున్నాడు. కానీ వైజ్ఞానంలో మహా విపరీతమైన శక్తిని సాధిస్తూ వచ్చున్నాడు. చేపల వలె నీటిలో సంచరించడం నేర్చుకుంటున్నాడు మానవుడు. పచ్చల వలె ఆకాశంలో సంచరించడం నేర్చుకుంటున్నాడు మానవుడు. కానీ భూమిపై మానవుడిగా సంచరించడం నేర్చుకోవటం లేదు. ఇదే వచ్చింది పెద్ద రోగం. మానవుడు ప్రపంచంలో భూమిపై సంచరించేటువంటి వాడు, కానీ ఈ భూమిపై మానవుడిగా సంచరించడము నేర్చుకోవటం లేదు. ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు. మ్యాన్ కైండ్ లేదు. దానిని చేసే నిమిత్తము, దానిని చూసే నిమిత్తము, దానిని అనుభవించే నిమిత్తమే ఈ నవరాత్రులు ప్రారంభమవుతూ వచ్చాయి. నవరాత్రి అనగా ఏమిటి? తొమ్మిది రాత్రులు అని పేరు. ఈ తొమ్మిది రాత్రులకు ఉండినటువంటి ఒక అంతరాత్రం ఏమిటి? మన యందు నవగ్రహములు ఉంటున్నాయి, దేహములకు నవద్వారములు ఉంటున్నాయి. అనేక విధములుగా మనం విచారణ చేస్తే గ్రహములపైనే మనం ఆధారపడి ఉంటున్నాం. కానీ అస్ట్రాలజర్స్ అంతా కూడా నవగ్రహములు అని చెప్తున్నారు. కానీ నిజంగా ఉన్నది రెండే గ్రహములు. ఏమిటి ఈ రెండు గ్రహములు? అదే రాగ ద్వేషము. ఈ రెండు గ్రహాలు మనకు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి. ఈనాడు పశువులు కూడా తింటున్నాయి, బ్రతుకుతున్నాయి. ఎప్పటికీ ఎంత అవసరమో అంతవరకు మాత్రమే అవి భుజించి ఆనందిస్తున్నాయి. కానీ మానవుడు అట్ట కాదు. తాను తరతరములు కూడా ఉండేటట్టుగా తీసుకుని అది దాన్ని అనుభవించాలని యోచిస్తున్నాడు. మానవులకు అనేక విధములుగా ఇంకా ఇంకా బ్రతకాలని ఆశపడుతుంటాడు. అది తప్పు కాదు, బ్రతకవలసిందే. పంచవర్ష ప్రణాళికలోని పెడుతుంటారు ప్రభుత్వము. కానీ ఈనాటి మానవుడు ఒక పంచవర్షం కాదు, పది పంచవర్షములు వచ్చినా కూడా చక్కగా భుజించవచ్చు అనేటువంటి యొక్క ధోరణి లోపల అంత కూడా పెడుతున్నాడు. భారతదేశం లోపల దుర్భిక్షమునికి ఏమాత్రము ఇది లేదు, కారణం లేదు. కరువు కాటకాలను అనుకుంటున్నారు, కరువు కాటకాలకు అవకాశమే లేదు. కానీ కూడబెట్టుకోవటమే పెద్ద కరువు కాటకం. ఏదో కొందరి దగ్గర మాత్రమే అది చేరిపోతుంటది, మిగతా కొందరి దగ్గర లేవటం లేదు. అదే కరువు కాటకాలకు మూల కారణం. ఒక దగ్గర ఒక గుంత తవ్వాము, ఆ గుంత తవ్వితే అది లోపలికి పోతుండది గుంత. కానీ ఆ మట్టి అంతా దాని ప్రక్కనే గుట్టగా తయారవుతుండది. ఇన్ని చూస్తే గుంత, పైన చూస్తే గుట్ట. ఈ గుట్టకు గుంతకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? ఈ గుంతమట్టే గుట్టమట్టి, గుట్టమట్టే గుంతమట్టి. ఈ గుట్టమట్టిని గుంతలో వేస్తే రెండు సమానమైపోతాయి. ధనం రాసుల మాదిరి చేరిపోతున్నాయి. ఒక్కొక్క ప్రదేశంలో గుంతల మాదిరి దిగిపోతున్నాయి. కనుకనే ఇప్పుడు సామరస్యము, సమత్వము ఈనాడు అత్యవసరము. ఈ సమత్వము, సామరత్వం కూడాను కొంతవరకు మానవుడే సాధించాలి. ఇది సాధించాలంటే నైతిక భావం అత్యవసరము. ఈనాటి విద్యార్థులందరి కూడా కేవలము ఏదో తన యొక్క పొట్టకూటి నిమిత్తమై ప్రాకులాడుతున్నట్టుగా భావిస్తుంటారు. విద్య ఇది కాదు విద్య. ఎందుకంటే తన యొక్క జీవితానికి, తన యొక్క జగత్తుకు, తన యొక్క జన్మస్థానములకు తగినటువంటి సేవ చేయాలి.

కానీ ఈనాడు ఈ డిసిప్లిన్ అంటే ఏమో వారికి తెలియదు. ఈనాడు పశుపక్షి మృగాదులు కూడా లేనటువంటి యొక్క క్రూరత్వం అయినటువంటి హృదయాలు విద్యార్థుల్లో పెరిగిపోతున్నాయి. దాచుకునే స్వార్థము, దోచుకునేటువంటి కఠినత్వము పశువులకు కూడా లేదు. కనుక ఈనాటి మానవుని యందు ఈ యొక్క తుచ్చమైనటువంటి భావాలు మితిమీరిపోతున్నాయి. దేశానికి సేవ చేయాలి. ఈ నవరాత్రులు అనేటువంటి దాంట్లో నిత్యము ఒక్కొక్క దేవతను మనం ఆరాధన చేస్తూ రావాలి. భౌతికమైన వాంఛనతో కాదు, నైతికమైన ఆధ్యాత్మికమైన వాంఛనతో చూడాలి. భౌతికం ఏ రీతినైనా కూడా ఏనాటికైనా కూడా మార్పు చెందేటువంటిది. ఇది దేహ నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము. 9 చిల్లుల తోలి తిత్తియే గాని కాంతి కలిగిన వజ్ర ఘటము కాదు. నిమిష నిమిషములకు నీచురూరునే కాని పునువు జవ్వాజులు పుట్టబోవు. కడుపులోన మలము, కడమెల్ల ఎముకలు, నరచిచూడ పైన మురికి తోలు. కానీ ఇట్టి విలువలేనటువంటి దేహమే విలువైనటువంటి దానిని సంపాదిస్తుంటుండాలి. ఎట్లా? విలువలేని ఇనుప పెట్టెలోన విలువైన నగలు దాచినట్టుగా విలువలేని దేహమునందు విలువైనటువంటి యొక్క గుణములు దాచుకున్నాం మనం. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. పెట్టెకు విలువ లేదు, కానీ ఆ పెట్టెలో ఉండేటువంటి యొక్క సద్గుణములకు విలువ ఉంటుండాలి. ఆ విలువైనటువంటి దానికి విలువ లేనటువంటి పెట్టెను తెచ్చి పెట్టుకుంటున్నాం మనము. కనుక దేహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి దైవ మందిరంగా మనం విశ్వసించాలి. మన యొక్క భావాలు ఈనాడు చదువు సంధ్యలకు ప్రవేశించిన తక్షణమే అభిమానాలు, అహంకారాలు, క్రోధములు, ద్వేషములు ఇత్యాది దుర్గుణములు చదువు కంటే ముందుగానే ఆపాద మస్తకం వరకు దేహంలో ప్రవేశిస్తున్నాయి. కానీ చదువుకు ఇది ఆ లక్షణాలు. పెద్దలు చూస్తే గౌరవించటం లేదు, నాకంటే పెద్దలు ఎవరూ లేరనేటువంటి అహంకార పడుతుంటాడు. వినే విధేయతలు పూర్తి శూన్యమైపోయినాయి. తన దృష్టి అంతకుడును ఒక చెడు దృష్టిగా పోవటం వల్ల జగత్తంతకుడును చెడ్డగానే కనిపిస్తుంటాడు. ఒకడు తప్ప ఇంకందరు కూడా చెడ్డవారని భావిస్తుంటారు ఈనాటి విద్యావంతులు. దీనికి చిన్న కథ కూడా చెప్తూ వచ్చాను. ఒకనాడు కృష్ణుడు దుర్యోధన్ని అర్జున్ని పిలిచాడు, అండ్ ధర్మజుని కూడా పిలిచాడు. ధర్మజ, మన రాజ్యం లోపల ఎవరైనా చెడ్డవారుంటున్నారేమో, చూచుకుంటురా అన్నాడు. దుర్యోధనకు చెప్పాడు, దుర్యోధన మన రాజ్యంలో ఎవరైనా మంచివారు ఉంటున్నారేమో చూచుకుంటురా. ఒకవైపున ధర్మజుడు ఒకవైపున దుర్యోధనుడు రథములెక్కి రాజ్యమంతా సంచరించారు. తిరిగి వచ్చారు, అడిగాడు దుర్యోధన్ని, ఎవరైనా మంచివారిని చూచావనాయన అన్నాడు. ఎవరు మంచివారు కనిపించలేదు, ఏదో మంచివాడు అంటే నేనొక్కడేను అన్నాడు. ధర్మజుని పిలిచి అడిగాడు, ధర్మజ ఎవరైనా చెడ్డవారు ఉంటున్నారా? స్వామి, ధర్మరాజ్యంలో చెడ్డవారు ఉండడానికి అవకాశమే లేదు. యథా రాజా తథా ప్రజ. కనుక ఈ రాజ్యంలో చెడ్డవారు ఎవరూ లేరు, అందరూ మంచివారే. ఏదో అంతో ఇంతో చెడ్డ ఉంటే నాయందే ఉండవచ్చింది అన్నాడు. ఈ రెండింటి యొక్క అంతరార్థాలు ఏమిటి? యద్భావం తద్భవతి. వారి వారి భావాలను పురస్కరించుకుని వారికి మంచి చెడ్డలు నిర్ణయమైపోతూ వచ్చాయి. దృష్టి అంతా చెడ్డ దృష్టి అంతా జగత్తు పైన పెట్టడం చేతనే దుర్యోధనికి అందరూ చెడ్డవాడే కనిపించాడు. ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే అలాంటి కలర్లే కనిపిస్తారు అందరికీ. కానీ ధర్మజుడు పవిత్రమైనటువంటి దృష్టితో ప్రకృతిని పరిశీలించాడు, అందరూ మంచివారే అన్నారు. ఈ విధంగా మొట్టమొదట మనము సృష్టిని మార్చడానికి మీరు ప్రయత్నం చేయకండి, మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి. దృష్టిని మార్చినప్పుడు సృష్టి సర్వంగా మారిపోతుంది. సృష్టి భగవత్ సృష్టి, మీ చేత కాదు మార్చడానికి. మీ దృష్టి కూడా భగవత్ దృష్టియే, కానీ మీ యొక్క విషయములు ఆ దృష్టిలో ప్రవేశించి ఒక చెడు దృష్టిగా మారిపోతున్నాయి. మీ ఆ కన్నులకు తొడుక్కున్నటువంటి గద్దాలు చాలా తప్పువి, దానిని మార్చుకో. అప్పుడే అంతకుడు ఏకమైపోతుంది. ఒక రాజ్యం లోపల ఒక రాజుకు పెద్ద తలనొప్పి ప్రారంభమైంది. అనేక మంది డాక్టర్స్ అంతా పిలిపించాడు. తన నొప్పికి కారణం ఏమైనా తెలుసుకోమని, దానికి తగినటువంటి ఔషధాన్ని అందించమని చెప్పి కోరాడు. డాక్టర్స్ అన్ని ఇచ్చారు, పాపం కావలసినన్ని ఇచ్చారు, కానీ వారితో నివారణ కాలేదు. ఒక ఋషి ఆ గ్రామంలో ప్రవేశించాడు. ఆయన చెప్పాడు, రాజా ఇది మందులు మాకులతో నియమేటువంటిది కాదు, నీవు ఎల్లప్పుడూ ఒకే రంగును చూస్తూరా, నీకు పచ్చని రంగు చాలా ప్రధానమైనటువంటిది కంటికి, కనుక నీ ఎక్కడ పోయినప్పటికీ పచ్చని రంగును చూస్తూ పో, కొంతకాలంలో నీ తల నొప్పి తగ్గిపోతుంది అన్నాడు. రాజుకు కావలసినంత ధనం ఉంటుండాలి, ఏ బజారు పోవాల్సిందే గానీ పెయింటర్స్ అంతా పిలిపించి గోడలకు చెట్లకు అంతా పచ్చని రంగు వేస్తూ పోయాడు. రాజ్యమంతా పచ్చగా ఉండేటట్టుగా చేసుకున్నాడు పాపం. 10 దినముల తర్వాత సన్యాసి మరి అందరూ ఆ గ్రామంలో ప్రవేశించాడు. ఆ సన్యాసులు చూసేటప్పటికీ ఈ పెయింట్ వేసేవాడు అంత చుట్టూ చుట్టుకున్నారు. అయ్యా సన్యాసి, మా రాజుగారు అంతా పచ్చరంగే చూడాలి, మీకు కూడా పచ్చరంగు వేస్తాము అన్నారు. కొంతసేపు ఆగండి, నేను రాజుని చూస్తానన్నాడు. ఎంత తెలివి తక్కువ వాడవు నీవు, నీవు పచ్చని రంగు అన్ని పచ్చని రంగు చూడమని చెప్పాను, నీకు పచ్చని రంగు చాలా ప్రధానమైనటువంటిది కంటికి,
కనుక నీవు ఎక్కడ పోయినప్పటికీ పచ్చని రంగును చూస్తూ పో, కొంతకాలంలో నీ తల నొప్పి తగ్గిపోతుంది అన్నాడు. రాజుకు కావలసినంత ధనం ఉంటుందా?

అంతా కూడా నువ్వు వ్యర్థం చేశావు. కన్నులకు పచ్చద్దాలు వేసుకుంటే అంతా పచ్చనే కనిపిస్తుంది కదా, సులభంలో పోయేటువంటి దానికి ఇంత విషయం పట్టుకున్నావు. కనుకనే జగత్తంతా చెడ్డగా ఉంటుందాది, వైలెన్స్ గా ఉంటుందాది అని అనేక రకములుగా అన్యాయం, అక్రమ, అనాచారం జరుగుతుందని మనం దీనిని చూచే బదులు మన హృదయంలో మంచిని వేసుకుని మన దృష్టిని మంచి దృష్టిగా పెట్టుకుంటే అంతా మనకు మంచిగానే కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. మన దృష్టిలో ఉండేటువంటిదంతా ఏది? మన లోపల ఉన్నటువంటి భ్రాంతులే. కనుక ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి. కాన ఈ నవరాత్రులు యందు రాక్షసత్వం అనేటువంటి మనలో ప్రవేశించినటువంటి రాక్షసత్వాన్ని నిర్మూలం గావించే నిమిత్తము కుంకుమార్చన చేస్తూ వచ్చారు. కుంకుమనగా ఏమిటి? ఎర్రని రంగు ఉండేటువంటిది. ఇది రక్తములకు ఒక చిహ్నంగా తీసుకున్నారు. భగవంతునికి తన రక్తము తన దీనిని భగవంతునికి దారబోసి అతని నుంచి ఒక శాంతమైనటువంటి దీనిని మనం ప్రవేశపెట్టుకోవాలని ఉద్దేశంతో కుంకుమార్చనని ప్రారంభించారు. ఏ ఒక్క భావం వచ్చినా మ్యాన్ ఆర్ అనిమల్ ఈ విధమైనటువంటి ఒక చింతన చేసుకోవాలి. నేను పశువున మనిషిన ఇదే మంత్రం అన్నాడు. దుర్భావం వచ్చేటప్పటికే నేను మనిషినా పశువునా, ఈ భావం పశువుకు రావాల్సింది, నేను మనిషిని, ఈ భావం రాకూడదు అని తనలో తాను నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ పశుభావము తనలో ప్రవేశించకుండా ఉంటుంది. కాబట్టి మానవుడు యందు పశుత్వము, దానవత్వము, మానవత్వము, దైవత్వము ఈ నాలుగు కూడా లీనమై ఉంటున్నాయి. మనస్సు, శరీరము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వము. మనస్సు, ఆత్మను చింతించక కేవలం దేహంలో మాత్రమే చింతించేటువంటిది ఇది పశుత్వము. దేహమును, ఆత్మను స్మరించకుండా కేవలము ఒక బుద్ధినే మనగా దేహమునే స్మరించుకోవటము అది పశుత్వము. కానీ మనసును మాత్రమే చింతిస్తూ దేహాన్ని, ఆత్మను విస్మరించటం చేత ఇది దానవత్వంగా మారిపోతుంది. మనోశరీరమును త్యజించి నిరంతరము ఆత్మచింతతో ఉండటమే ఇదే దైవత్వం అయిపోతుంది. కనుక మానవత్వము, దానవత్వము, దైవత్వము, పశుత్వము ఈ నాలుగును ఒక మానవుని ఎందే దీనమై ఉంటుండాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రచారంలో, ఆధ్యాత్మిక ప్రబోధంలో అంతర్ముఖంగా మనం విచారణ చేస్తుంటే సర్వము మానవుని ఎందే ఉంటుండాలి. కనుక నీలో నీవు వెతుక్కో, నీలో నీవు చూసుకో, నీవు నీవు తెలుసుకో, అప్పుడే సర్వము తెలిసినటువంటి వాడు అవుతావు. విశ్వ విరాట స్వరూపాన్ని చూచాడు అర్జునుడు. ఎక్కడో బయట చూడలేదు. పర్వతమును, అడవులు, సముద్రము, లోకము, సర్వం కూడా ఒక కృష్ణుని ఎందే చూచాడు. అంతరార్థం ఏమిటి? ఒరే పిచ్చివాడా, సర్వము నీలోనే ఉంటుండాలి. సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత స్థితిమల్లోకి సర్వమా మృతిస్థతి. సర్వము నీయందే ఉంటుండాలి. నీవెందుకు ఇంకా బయట నువ్వు వెతుకుతున్నావు? నీలోనే ఉన్నాడు భగవంతుడు. నీవే భగవంతుడైనావు, కానీ భగవంతుని చూడాలంటే కొన్ని అరణ్యాలంతా తిరుగుతున్నావు. నీ తల్లి అయినా నీకు కొంత దూరంగా ఉంటుంటాడు, నీ యొక్క భార్య అయినా నీకు కొంచెం దూరంగా ఉంటాడు, నీ ఆత్మమిత్రుడైనా నీకు కొంచెం దూరంగా ఉంటాడు, కానీ భగవంతుడు నీలోనే ఉన్నాడు, నీకు దూరమే లేడు. అన్నిటికంటే సన్నిహితుడు, అన్నిటికంటే సమీపుడు, అన్నిటికంటే ఆత్ముడు, ఆపద్బంధువు అతనే భగవంతుడు. ఆపద్బంధువు భగవంతుడే. కనుక మనము భగవంతుని చింతను 10 దినములు చేసి హృదయం యొక్క అపవిత్రంతా దూరం కావించుకొని తన యొక్క దివ్యత్వాన్ని తాను ప్రతిష్ఠింప చేసుకునే నిమిత్తమై ఈ నవరాత్రులు ప్రారంభమైనాయి. దీనికి ముందు రోజు ఆయుధ పూజ అంటున్నారు. మనకున్నటువంటి ఆయుధములు అదే అస్త్రశ్వర్య శక్తులు.

స్త్రీమయ్యి. ఈ 8 శక్తులు కూడాను మనం ఆనాడు పూర్తిగా ఏకం గావించి ప్రతిష్ట గావించుకోవాలి. ఇవే మానవుని యొక్క ప్రధానమైన శక్తులు. ఈ పరమాత్మని యొక్క శక్తులే. కనుకనే ఎవరు పరమాత్మలుగా? నీవే పరమాత్ముడు. ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేస్తూ వస్తుంటే తప్పక మనలో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక తత్వము ఆవిర్భవిస్తుంది. మనం నిరంతరం కూడా బాహ్య పూజలు, బాహ్య ఆరాధనలు, బాహ్యమైనటువంటి యొక్క దీంతోనే మనం భగవంతుడు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు అని భిన్నమైనటువంటి భావంతోనే మనం అర్చన చేస్తున్నాం. దైవము లేని స్థానమే లేదు. మహాయోగి ఒక దేవాలయంలో ప్రవేశించి తాను కొంత విశ్రాంతి తీసుకోవాలని పండుకున్నాడు. కాళ్లు తీశాడు, శివలింగం పైన పెట్టాడు, హాయిగా నిద్రపోతున్నాడు. పూజారి వచ్చాడు, అరే దుర్మార్గుడు, కూడా శివలింగం పైన పాదాలు పెట్టి నిద్రిస్తున్నావా, ఎంత మూర్ఖుడవు నీవు అని తిట్టాడు. అయ్యా, నేనా మూర్ఖుడు, నీవా? దేవుని పైన కాళ్ళు పెట్టి పండుకుంటో నీవా మూర్ఖుడు, నేనా అని మరి పూజారి అడిగాడు. ఆ యోగి చెప్పాడు, నేనెప్పుడు ఫూల్ కాదు, ఏకం సత్తి ప్రాభోదా వదంతి, నేను ఒక్కటే అనేటువంటి భావం నాలో ఉండేది. దేవుడు నేను స్థానం ఎక్కడో నా పాదాలు తీసి నువ్వే పెట్టమన్నాడు. ఆ దేవుని పైన పెట్టినటువంటి ఒక పాదం తీసి మరి ప్రక్కన పెట్టాడు, అక్కడ ఒక శివలింగం వచ్చింది. అక్కడ తీసి ఇంకొక పెట్టాడు, అక్కడ ఒక శివలింగం వచ్చింది. సర్వత్రా శివలింగం.

0: కనుక సర్వత్ర ఉంటున్నటువంటిది భగవంతుడే. ఏకోహం బహుశా సర్వత పాణిపాదం. కనుక దేవుడు లేనటువంటి స్థానం ఎక్కడుంది? భిన్న భావములు దృష్టిలో ఉంచుకొని అది వేరు ఇది వేరు అనుకోవటం చేతనే దేవుడు వేరుగా నీవు వేరుగా కనిపిస్తున్నావు. కాదు కాదు, అదే మనకు నిరంతరము చెప్తున్నటువంటి అంతర్వాణి యొక్క ప్రబోధ. సో ఇది అంతర్వ సో అదే నేను, నేనే దైవం, నేనే దైవం. ఎంత ఆనందంగా ఇస్తుంది అది బోధ. 21,600 పర్యాయములు మన శ్వాసలో వచ్చేటువంటి యొక్క శబ్దము, నీవే దైవం, నేనే దైవం, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అంటుంటే నీవు లక్ష్యం చేసుకోకుండా పుస్తకాలంతా చదువుతున్నావు, ధ్యానాలంతా చేస్తున్నావు, జపాలంతా తిప్పుతున్నావు. ఎంత వేరితనం, నీదే వేరితనం, నాదే. ఇలాంటి తత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. ఏ పని చేసినా కూడా భగవంతుని పని, ఏ మాట చెప్పినా అది భగవంతుని మంత్రమే, ఏ పాదం పెట్టినా అది భగవంతుని ప్రదక్షిణే. ఈ రకమైనటువంటి భావాన్ని మనం తీసుకుంటే ఎంత ఆనందంగా ఉండవచ్చు. కనుకనే మనము క్రమక్రమేణ ఇలాంటి పూజలంతా కూడా అంతర్భావంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయాలి. ఇది కేవలం 10 దినములు మాత్రమే చేస్తే నవరాత్రులు కాదు, మనం నిత్య జీవితంగా కూడా దీన్ని ఆరాధిస్తూ రావాలి. మన జీవితం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడాను మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు మానకుండా ఉంటున్నాయో, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉండినంత వరకు కూడాను దివ్యమైనటువంటి భావాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. కనుక ఈ విద్యార్థులు ఈనాడు కేవలము ఒక విద్యాభ్యాసం నందు కలిమి చలిమి బలం కోసమని పాటుపడుతున్నారు. కలిమి బలము చలిమి ఉండవలసిందే, కానీ అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి గుణము కూడా ఉంటుండాలి. కనుక ఈనాడు మనం సాధించవలసింది కలిమి బలిమి చలిమి గుణము, ఈ నాలుగింటిని మనం సాధించాలి. గుణం ఎలాంటి గుణముగా ఉంటుండాలి? దైవిక గుణంగా ఉంటుండాలి. రాక్షస గుణంగా ఉంటుండకూడదు, పశుగుణంగా ఉంటుండదు, పశుపతి గుణంగా ఉంటుండాలి. అప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది. విద్యార్థులారా, ప్రేమస్వరూపులైన ప్రజలారా, భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తి చేత అనేక విధములైనటువంటి యొక్క అంతర్బోధనను బోధిస్తూ ఉంటుండాలి. తన యొక్క స్వార్థమే కాకుండా లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని కోరాలి. అందరూ సుఖంగా ఆనందంగా ఉంటేనే మనకు సుఖం ఆనందం దిక్కుతుంది. ఎవరికి సుఖ ఆనందం లేకుండా నాకు మాత్రమే ఉండాలంటే ఎట్ట నీకు ఆనందం లభ్యమవుతుంది? కనుక అందరి సుఖాన్ని కోరి, నీ సుఖాన్ని నువ్వు కూడా కోరి, దివ్యమైనటువంటి యొక్క భగవత్ చింతనలో కాలాన్ని సార్థకంగా గావించుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1994 అక్టోబర్ 14 తేదీనాడు విజయదశమి పర్వదిన సందర్భంగా వైట్ఫీల్డ్ బృందావనంలోని సాయి రమేష్ హాల్లో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. భగవంతుడు సర్వవ్యాపకుడని, ప్రతి వ్యక్తిలో ప్రతి వస్తువులో ఉన్నాడు. ఈ సత్యాన్ని మనలో నిత్యం 21,600 జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా గుర్తించాలని అన్నారు. సోహం అన్న పదంలోని నిత్యం మనం భగవంతుడు అన్న ఏకత్వాన్ని గుర్తించి మన నిత్యకర్మలను భగవంతుని గుర్తించే విధంగా చేయాలని అన్నారు భగవాన్. ఇలాంటి పవిత్రమైన భావంతో దసరా పర్వదినాన్ని జరుపుకోవాలని, ఒక్క దసరాకే పరిమితం కాకుండా నిత్యం మన జీవిత పర్యంతం ఉండాలని స్వామి ప్రబోధించారు. సాయిరాం.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ప్రాకృతమైన శాంతి శాంతి కాదు, పరతత్వంతో కూడిన శాంతియే సత్యమైన శాంతి. అట్టి శాంతి కోసం మానవుడు బయటి ప్రపంచంలో వెతుకనక్కర్లేదు. బయట ఉన్నదంతా అశాంతియే. శాంతి తనయందే ఉన్నది, శాంతియే తన స్వరూపం. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్న సత్యాన్ని గుర్తించినప్పుడే నిరంతరము శాంతి సుఖములతో జీవించగలడు. పరులు పరులు కాదు, పరమాత్మ స్వరూపులే అన్న సత్యాన్ని గుర్తించాలి. పక్షపాత బుద్ధితో ఒకరిని ప్రోత్సహించటం, ఒకరిని ద్వేషించటం తగదు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి రాజమండ్రి చేరిన పిదప 26వ తేదీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపన్యాసమిచ్చారు. లయన్ అనగా సింహము. సింహము పేరు పెట్టుకున్న సంస్థలో మీరందరూ సభ్యులు. సింహము ఏనుగు సహజ శత్రువులు. అరణ్యములో ఏనుగు విచ్చలవిడిగా తిరుగుతుంది. ఇది కోర్కెల చుట్టూ పరిభ్రమించుచున్న మనస్సుకు చిహ్నము. తనకన్నా తెలివైనది, యుక్తి కలది అయిన సింహమునకు లొంగిపోతుంది. ఇక్కడ సింహము బుద్ధికి చిహ్నము. బుద్ధి నిత్యానిత్య వివేకము కలిగినట్టిది. మానవుడు బుద్ధి అధీనములో ఉన్నప్పుడు విచక్షణారహితమైన కోరికల పుట్ట అయిన మనస్సును అదుపులో పెట్టగల సమర్థుడగుతాడు. బుద్ధిని విడిచి మానవుడు మనస్సునే ఆశ్రయించిన ఎడల విచక్షణాశూన్యుడై భ్రమలకు లోనవుతాడు. బుద్ధి నిశితమై వికసించిన ఎడల ఒకే సత్యము వెనుకనున్న పరస్పర వైరుధ్యములు కలవరపాటులు తొలగి శాంతి సౌహార్ద్రములు విలసిల్లుతాయి. పరోపకారము సేవానిరతి మాత్రమే చాలవు. అశాంతికి దుఃఖమునకు గల కారణములు బుద్ధిని ఉపయోగించి విచారించి సింహము వలె భయరహిత మార్గమును అవలంబించి మీ సంస్థ సభ్యత్వాన్ని సార్థకం చేసుకోవాలి అని స్వామి వారిని ఉత్సాహపరిచారు. బాహ్యంలో కనిపించు అనేకత్వంలో అంతర్లీనమై ఉన్న ఏకత్వమును అభివ్యక్తము చేసుకొను జ్ఞానము లేకుండుటయే ఈ అశాంతికి మూలమనియు, దానిని తొలగించుటకు అవిద్యను నిర్మూలించవలెననియు, తద్వారా పరమాత్మను తెలుసుకునవలెనని స్వామివారికి ఉపదేశించారు. గోదావరి తీరం వదిలి తిరిగి వస్తూ ఏలూరు, గుడివాడ, విజయవాడ అందు స్వామి ఉపన్యసించి ఆయా సేవా సమితులకు సలహాలను ఇచ్చి ఆశీర్వదించి వేలాది భక్తుల హృదయాలలో అమృత బిందువులను చిందించి 27వ తేదీ ఇంచుకసేపు ఆకిరిపల్లి గ్రామమున గడిపి అచ్చట నుంచి మద్రాసుకు వెళ్లారు. ఆస్ట్రేలియా దేశస్థుడు, సాధకుడు మరియు రచయిత అయిన హోవార్డ్ మాఫెట్ ఇలా రాశారు, "ఆనాడు నేనే మార్గమును అని క్రీస్తు చెప్పి ఉన్నాడు." మానవ రూపమున అవతరించిన స్వామి మళ్లీ అదే దివ్యవాణితో మేల్కొల్పుచున్నట్లు గ్రహించిన వారు ఎంత ధన్యులు. అనతి కాలంలోనే ఈ ఇరువురి మధ్య సహజమైన పోలికలలోని సత్యము జగద్విదితం కానున్నది. ఇంతవరకు ఏ సద్గుణములు, ఏ దివ్యశక్తులు భగవంతునికి ఆపాదిస్తున్నామో ఆ కళలన్నీ మూర్తిభవించిన దివ్యశక్తి సమన్వితులు మన స్వామి. స్వామి సన్నిధిలో అందరి హృదయాలు ప్రేమభరితమైన ఆనందంతో స్పందించుచుండగా లౌకిక వాంఛలు విస్మరింపజేయు అనూహ్యమైన దివ్య వాతావరణం వర్ధిల్లుతుంది. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, సత్యసాయిబాబా వంటి అవతారాలకు యుగయుగాలుగా భారతావనియే అనువైన స్థానమని ఖ్యాతి గడించింది. ఆధ్యాత్మిక ప్రపంచానికి భారతదేశము హృదయము. అమెరికా దేశస్థుడనైన నాకు సహితం భారతదేశము ఆధ్యాత్మిక జీవనానికి శ్వాస వంటిది. ఈ విశ్వాసమనే శ్వాస లేని ఎడల నా జీవితము సజీవ సమాధి సదృశము అని జాన్ హిస్లాప్ వ్రాశారు. అనేక మందిలో కుతూహలము రేకెత్తించిన ఒక విషయమును మీ ముందుంచుతున్నాను. ఈ అంశమును పరిశీలించి వ్యాఖ్యానించిన వారిలో ఒకరు కల్కి సంపాదకులైన శ్రీ ఆర్ గణపతి గారు. వారి జాబులో ఈ అంశమునకు సంబంధించిన భాగాన్ని ఇచ్చట వినిపిస్తున్నాం. పరిపూర్ణ యోగశక్తితో శ్రీ అరవిందుడు విశ్వాత్మలోనికి చొచ్చుకుని వెళ్లి హఠాత్తుగా ధరాచైతన్యములోనికి విశ్వజ్యోతి అవతరించుట గమనించారు. శ్రీ అరబిందో ఆన్ హింసెల్ఫ్ అండ్ మదర్ అను 1963 సంవత్సరపు ప్రతిలో 208వ పుటలో ఇట్లు వ్రాయబడింది. 1926 సంవత్సరం నవంబరు 24వ తేదీ నిన్నటి దినమున శ్రీకృష్ణుడు తిరిగి అవతరించాడు.
ఒక అమోఘమైన దివ్యశక్తి విశ్వాన్ని నడిపిస్తుంది. సకల ప్రాణుల హృదయములందు అమరజ్యోతి ప్రకాశిస్తుంది. దైవవాణిని జనబాహుళ్యము వినగలుగుతుంది. 1926 నవంబర్ 23 తేదీన అవతరించిన సత్యసాయిబాబాను గూర్చి ఈ వివరణ వ్రాయబడినది అనుకునుట సమంజసము. శివరాత్రి పర్వదినాన ప్రశాంతి పతాకమును స్వామి ఆవిష్కరించుటకు ముందు జాన్ హిస్లాప్ తన ఉపన్యాసములో ఇలా చెప్పారు, ఇది ఎంత వింత సన్నివేశము! మనమెంత అదృష్టవంతులము! భగవంతుని యందుండు సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత, సృష్టిస్థితి లయములందనంత శక్తి కలిగిన ఈ సుకుమార సుందరమూర్తి మన మధ్య మనోహరముగా సంచరించుట చూడగలుగుతున్న మనము ఎంత ధన్యులము! హిస్లాప్ మాటలలో అతడు ఊహించిన దానికన్నా మించిన భావముంది. ఆ సాయంత్రమున సంభవించిన అద్భుత లింగోద్భవము ఆ మాటలలోని భావము ద్విగుణీకృతం చేసింది. ఆ అద్వితీయ దృశ్యము వర్ణనాతీతం. ఆ ఉదయం శివరాత్రిని గురించి స్వామి, సాధనతో రాత్రిని శివముగా మానవుడు పరివర్తన గావించుటయు, భయ సందేహ భ్రమలతో కూడిన అంధకారమైన రాత్రిని జ్ఞానధైర్య విశ్వాసములతో కూడిన పగలుగా మార్చుటయు శివరాత్రికి అంతరార్థములు. శివము అనగా మంగళప్రదమైనది. ఆ పర్వదినమున చేయు జాగరణ కళ్లు తెరుచుకుని నిదురను ఆపుకొనుటకు కాదు, బుద్ధిని మేల్కొలిపి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలడానికి. ఉపవాసము ఉదరమునకు కాదు, ఇంద్రియములను బుద్ధిబలముతో అరికట్టుకొనుటకు అని స్వామి వ్యాఖ్యానించారు. ఈర్ష్య ద్వేష కర్వ క్రోధములను విడిచి విశ్వప్రేమను పెంపొందించుకుని తమో రజోగుణములను విడనాడి సత్వగుణ సంపన్నుడై వికసించిన హృదయ కమలమున కాంతి ప్రశాంతి పరంజ్యోతులను ప్రతిష్ఠించుకుని జీవాత్మస్వరూపుడైన తాను పరమాత్మలో విలీనము కాగలందుకు ప్రయత్నించు సాధనాక్రమమే ప్రశాంతి పతాక చిహ్నము.

ఉదయమున వేద పఠన వాద్య సంగీతములతో వీణులకు విందు జరుగుచుండగా కన్నుల పండుగగా నిలయము నుండి సభామందిరానికి ఊరేగింపు. మనోహరమైన ఆ సభామంటపము షిరిడిబాబావారి రజిత విగ్రహమునకు స్వామి అభిషేకము చేయుటలో అక్షయముగా ఆవిర్భవించిన దివ్య విభూతి యొక్క సౌగంధముతో అంతా నిండిపోయింది. సాయంత్రము స్వామి ఆసీనులైన శాంతివేదిక ఎదుట కూర్చున్న 25,000 మంది భక్తులు భజన చేస్తుండగా వారి హృదయాలలోని శాంతి వారి ముఖంలో ద్యోతకమవుతోంది. భగవంతుని నిరాకారతత్వమునకు సృష్టిస్థితి లయములకు సాంకేతికమైన లింగము కొద్ది నిమిషములలో స్వామి నోటి నుండి ఉద్భవించుచున్నదని భక్తులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఎందుండి సర్వము ఆవిర్భవించుచున్నదో, ఎందు సర్వము లయం కానున్నదో, అట్టి పరబ్రహ్మమునకు ప్రతీకమే లింగము. విప్రతిపక్షములు కాని, ధ్రువాభిముఖములు కాని, అసంగతములు కాని లేక అమ్యాన పరిపూర్ణ గణిత శాస్త్ర చిహ్నమైన గోళాకారము కలిగి ఉండి ఏకోహం బహుశ్యాం అను ఏకత్వము యొక్క సంపూర్ణ సమభావమును రుజువుపరచుటకై విచ్ఛిన్నమై అంధకారము పొందును. ప్రాథమిక భావాభావతత్వమైన శివశక్తిగా ఏకైక పరబ్రహ్మము పొందిన రూపాంతర చిహ్నమే లింగము. అద్భుతమైన లింగోద్భవ దృశ్యము దర్శించుటకు ఎందరెందరో దూర ప్రాంతాల నుండి స్వామి అనుగ్రహము వలన వచ్చి ఉన్నారు. మద్రాసువాసి ప్రసిద్ధ నేత్రవైద్యుడు డాక్టర్ రంగారావు గారు లింగోద్భవ దృశ్యము కళ్లారా చూడాలన్న ఉత్సాహంతో కారులో ప్రయాణం సాగిస్తున్నారు. పతాకావిష్కరణ సమయానికి ప్రశాంతి నిలయానికి 250 మైళ్ల దూరంలో ఉన్నారు వారు. విభూతి అభిషేక సమయానికి 180 మైళ్ల దూరంలో ఉన్నారు. ప్రశాంతి నిలయం ఇంకొక 60 మైళ్లు ఉందనగా కారుకు మరమ్మత్తు వచ్చి ఆగిపోయింది. డ్రైవర్ రిపేర్ చేస్తుండగా పెట్రోల్ అంటుకుంది. పెద్ద పెద్ద మంటలు లేచాయి. కారులో నుంచి బయటకు దూకి రోడ్డు పక్కన ఉన్న మట్టి దోసిలితో తీసి సాయిరాం అంటూ మంటపై చల్లగానే మంట ఆరిపోయింది. ట్యాంకులో 35 వంతు పెట్రోల్ ఉంది. ఆ పరిస్థితిలో ఏం చేసినా మంటలు ఆరుటకు గాని, కారు దహనం కాకుండా కాపాడుటకు గాని సాధ్యమయ్యే అవకాశమే లేదు. సాయంకాలం 3:30 గంటల వరకు అక్కడే ఉండి కారుని మరమ్మత్తు చేశారు. ఈలోగా ప్రశాంతి నిలయానికి వెళ్లే కార్లు ఆపి ఎందరో సానుభూతితో ఆ పరిస్థితుల్లో తిరిగి కారులో వెళ్లే ప్రయత్నం ప్రమాదకరమని తమ కారులో రమ్మని సలహాలిచ్చారు. ఇంత ప్రమాదము తప్పించిన స్వామి సురక్షితంగా ప్రశాంతి నిలయానికి చేర్చరా అన్న విశ్వాసంతో అందరి సహాయాన్ని నిరాకరించారు డాక్టర్ గారు. డాక్టర్ రంగారావు గారు కారు డ్రైవ్ చేసుకుంటూ పెట్రోల్ సరఫరాకి ట్యాంక్లో పడిన మట్టి అడ్డు రాకుండా డిక్కీలో డ్రైవర్ కూర్చుని ట్యాంక్లోని పెట్రోల్ను మధ్య మధ్య కర్రముక్కతో కదుపుచూ ఉండగా మధ్య మధ్య కారు ఆగిపోయినా నిరుత్సాహపడకుండా స్వామిపై భారం వేసి ప్రయాణాన్ని సాగించారు. ప్రశాంతి నిలయం నుంచి శాంతివేదకు వస్తున్న స్వామి పద్మవలయము వద్ద ఉన్న గుంపులో నిలబడి ఉన్న రంగారావు గారి వైపు చూసి చిరునవ్వుతో "వచ్చినారా, సంతోషం" అని పలకరించారు. కృతజ్ఞతతో నా కన్నులు వెల్లువలయ్యాయి. మనస్సులోనే, "స్వామి, ఇన్ని వేల మంది భక్తులిక్కడ మీ కొరకు వేచి ఉండగా నా దీనాలాపన మీకు వినపడిందా? మా ప్రాణాలను కారును కాపాడి సకాలములో సురక్షితంగా ఇక్కడికి చేర్చినారా" అని ఆ కరుణామయునికి నా కృతజ్ఞతాభివందనములు అర్పించుకున్నాను అన్నారు డాక్టర్ రంగారావు గారు. 2 విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ పదవిని అలంకరించిన డాక్టర్ భగవంతం గారు, కేరళ రాష్ట విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ నాయర్ గారు ఆనాటి సమావేశంలో స్వామి అవతార వైభవాన్ని గురించి ప్రసంగించారు. "నా జీవితమే నా సందేశము" అను బాబా ప్రకటనలోని అంతరార్థమును గురించి డాక్టర్ భగవంతం గారు వివరిస్తూ, "బాబాకు కోర్కెలు లేవు, అవసరములు లేవు. భక్తులు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ అసంఖ్యాకములైన వాళ్ల సమస్యలను పరిష్కరించటంలో స్వామి నిరంతరం నిర్విరామంగా నిమగ్నులై ఉండుట చూసి
వారి అపార కరుణకు ఎన్నోసార్లు దిగ్భ్రాంతి చెందాను. నిష్కామకర్మను ప్రబోధించు స్వామి దాని ఆచరణలో నిరుపమాన మార్గదర్శకులు అన్నారు డాక్టర్ భాస్కర్ నాయర్ గారు. స్వామి పాదపద్మముల వద్ద శరణాగతి పొందిన ఫలితముగా నా జీవితమును సార్థకము చేసుకుని అవకాశం లభించింది. నేనిప్పటికీ సైన్సులో విద్యార్థినే. సైన్స్ యొక్క పరిమితమైన ప్రభావమును గ్రహించగలిగితిని. బలదర్పములకు కాక యోగులకు, జ్ఞానులకు తలయొగ్గిన మన దేశ పవిత్ర సంస్కృతిని, ప్రాముఖ్యతను గ్రహించగలిగితిని. శివాజీ తన గురువైన సమర్థ రామదాసు పాదముల వ్రాలి తన సమస్తాన్ని అర్పించుకున్నాడు. కేరళరాజు మార్తాండవర్మ తిరువనంతపురంలో ప్రతిష్ఠితుడైన భగవంతునికి తన రాజ్యాన్ని అర్పించాడు. యుద్ధము వలన కలిగిన దుఃఖము, ప్రాణనష్టము చూసి పశ్చాత్తాపము చెంది రాజ్యకాంక్ష విడిచి శాంతికామియై కీర్తి గడించాడు. నేడు నైతిక విలువలు పతనమవుతున్నాయి. అరాచక చర్యలు, అవినీతి, అశాంతి విలయతాండవం చేస్తున్నాయి. నేటి యువకులు త్రాగుడు, జూదము మొదలైన విషయవాంఛలకు బానిసలై భారతీయ సంస్కృతి సంప్రదాయాల విలువలను విస్మరించి దుర్బలులగుతున్నారు. ఈ దుస్థితి నుండి దేశమును కాపాడుటకు సనాతన ధర్మాన్ని ప్రజల హృదయముల పునఃప్రతిష్ఠించి సంస్కరించుట అత్యావశ్యకము. ధర్మస్థాపనార్థము స్వామి అవతరణ శంఖారావం వంటిది. మానవ చరిత్రలో అత్యంత ధర్మగ్లాని సంభవించిన ఈ తరుణంలో స్వామి ఆశాజ్యోతి వలె అవతరించి మానవాళికి శాంతి, క్రాంతి పథములు చూపించి నడిపించుచున్నారు అని పలికారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు బెంగళూర్ వైట్ ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ లోని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులతో 2016 సంవత్సరంలో రేడియో సాయి బృందం జరిపిన ఇష్టాగోష్ఠిలోని 2వ భాగాన్ని వింటారు. పరిచయకర్త శ్రీమతి అనామి.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరా. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇదివరకు మనతో మాట్లాడారు. ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ అంటే సీనియర్స్ మనతో పాటు కూర్చున్నారు. సీనియర్స్ అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళని అందరూ అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు మన స్వామి ఆర్గనైజేషన్ లో, స్వామి ఇన్స్టిట్యూట్స్ లో. సో వీళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జర్నీ సేల్ చేసి ఆల్రెడీ ఫోర్త్ ఇయర్కి వచ్చారు. ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్ మా శ్రోతలకు ఇవ్వండి. మీరు మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి వచ్చారు కాస్త మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి.
1: నా పేరు లిఖిత సాయి, నేను కదిరి నుంచి వచ్చాను. నేను బీఎస్సీ నర్సింగ్ ఫోర్త్ ఇయర్ చదువుకుంటున్నాను.
2: సాయిరామ్, నా పేరు ప్రణతి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను.
3: సాయిరామ్, నా పేరు గౌతమి పి, నేను చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చాను. నేను బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను.
4: సాయిరామ్, నా పేరు అశ్విని, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను థర్డ్ ఇయర్ బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ చదువుతున్నాను.
5: సాయిరామ్, నా పేరు సుజాత, నేను థర్డ్ ఇయర్ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ చదువుతున్నాను, ఒంగోలు నుండి వచ్చాను.
6: సాయిరామ్, నా పేరు కావ్యశ్రీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. థర్డ్ ఇయర్ కార్డియాక్ కేర్ టెక్నాలజీ చదువుతున్నాను.
0: నిజం చెప్పాలంటే చాలా మాటికి నేను ఏదైతే గమనించానో, ఒక సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి, ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ క్లాషెస్ వచ్చేస్తాయి. అంటే ఒక సిటీ కల్చర్ వేరే ఉంటుంది, ఒక టౌన్ కల్చర్ వేరే ఉంటుంది, ఒక విలేజ్ ఊరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు మన ఆలోచన అక్కడ క్లాషెస్ బాగా వస్తాయి. అది ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో మీరు ఏదో విధంగా హ్యాండిల్ చేసి ఉంటారు, ఎందుకంటే మీకు రూమ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ ఉన్న వాళ్ళు మీ రూమ్ లో ఉండుంటారు కాబట్టి అవన్నీ హ్యాండిల్ చేసి అదంతా బ్యాటిల్ అవుట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ మీరు స్మూత్ గా కంప్లీట్ చేసి థర్డ్ ఇయర్కి వచ్చారు. కానీ బిఫోర్ ఐ గెట్ ఇన్ టూ, అంటే మీరు మీ నర్సింగ్ లో ఏం ఫేస్ చేస్తున్నారు, ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, ఎటువంటి అనుభూతులు స్వామితో పొందారు, ఆ డీటెయిల్స్కి వెళ్లే ముందు, మొన్న మొన్ననే స్పోర్ట్స్ మీట్ జరిగింది కాబట్టి, అద్భుతంగా జరిగింది కాబట్టి ఫస్ట్ దాని గురించి నాకు డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నేను నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ని చూస్తే గనక ఎంతో కలర్ఫుల్ గా ఆ డ్రెస్సెస్ ని మీరు వేసుకున్నప్పుడు, చేస్తున్నప్పుడు, ఆ డ్రమ్స్ కొట్టినప్పుడు కానీ, యూనిటీస్ చేసినప్పుడు కానీ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నది. ఆ ప్రాక్టీస్ ఎలా జరిగింది, ఆ ప్రాక్టీస్ సెషన్ లో మీ ఫీలింగ్ ఎలా ఉన్నది, స్పోర్ట్స్ డే రోజున మీకు ఎలా అనిపించిందో దాని గురించి కొంచెం ఎవరైనా నాకు డీటెయిల్ గా చెప్పండి.
1: సాయిరామ్ మ్యామ్, యాక్చువల్లీ మాకు ఈ డిసెంబర్ నెలలోనే నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ ఉన్నది మ్యామ్. అప్పుడే ఇంకా మేము ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేయాలి, చాలా టఫ్ గా ఉండేది. ఫోర్త్ ఇయర్ స్టూడెంట్సే మీన్స్ మ్యామ్స్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇది కండక్ట్ చేస్తారనమాట. ఇది ఎంత టఫ్ గా ఉంటుందంటే అంత టఫ్. ఒక పక్క వచ్చి నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్, ఇంకో పక్క వచ్చి స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ ఉండేది. కాన్ఫరెన్స్ దగ్గర పడే కొద్దీ మాకు భయం వచ్చేదనమాట. మ్యామ్స్ అందరూ చాలా టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనమాట. నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ కాబట్టి చాలా మంది వస్తుంటారు, మనం ఏ తప్పు చేసినా కూడా ఇట్లా చేయకూడదు అని వాళ్ళు కంగారుగా ఉండేవాళ్ళు. ఇంకా మేమైతే గన ముందు నెలలోనే మేము వచ్చి ఓబీజీ పోస్టింగ్ జీహెచ్ లోనే పుట్టపర్తిలోనే ఉన్నామన్నమాట. అప్పుడు అక్కడ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ నెలలోనే వచ్చాము. అట్ లాస్ట్ మినిట్ మాకు కాన్ఫరెన్స్, ఇవన్నీ స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ ఇవన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు కాన్ఫరెన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ మార్చ్ ఫస్ట్ ప్రాక్టీస్ కూడా ఉండేదన్నమాట. చాలా టఫ్ గా అయ్యేవాళ్ళు, కానీ కొద్దిగా ఫస్ట్ రోజు మాత్రమే టఫ్ గా అనిపించేది. ఇంకొక రోజు దగ్గర పడే కొద్దీ స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ చేయాలి, మనము స్పోర్ట్స్ మీట్ వచ్చేస్తుంది అని అందరూ చాలా ఆతృతగా ఉండేవాళ్ళం. మేమే స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ అంటే కదా తొందరగానే వెళ్లి బాగా ఎంజాయ్ చేసుకుంటా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. ఎవరితోనూ తిట్టించుకోకుండా బాగుండేవాళ్ళము, అందరూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. కొద్దిసేపు లీవ్ దొరికితే చాలు, నీళ్లు తాగి కొద్ది 5 మినిట్స్ 10 మినిట్స్ అని బ్రేక్ ఇచ్చేవాళ్ళం అనమాట. అప్పుడైతే కదా మేము అందరం ఒకే దగ్గర కూర్చొని నీళ్లు తాగి ఏమన్నా అష్టాలను తెచ్చుకొని తిని తర్వాత పిలుస్తారనమాట, స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ రండి అని. మళ్ళీ అందరం ప్రాక్టీస్ చేసి అందరం బాగా నవ్వుతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా మేము ప్రాక్టీస్ చేసామన్నమాట. ఇంకా పుట్టపర్తికి వచ్చిన తర్వాత మేము బాగా హ్యాపీగా స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ మీన్స్ ప్రాక్టీస్ టైమింగ్ ఇస్తారు కదా మ్యామ్, ఈ టైమింగ్ మనం అక్కడికి వెళ్ళాలి. మేమైతే కన్నా తొందరగా వెళ్ళి అక్కడ కూర్చొని వేరే వాళ్ళు చేసే వాళ్ళు కూడా చూస్తుంటాం అనమాట, వాళ్ళు ఎంత బాగా చేస్తారు అని అనుకునే వాళ్ళం. మనం కూడా బాగా చేయాలి, వాళ్ళు అంత బాగా చేస్తారు అని మేము అనుకునే వాళ్ళం అనమాట. ఇంకా స్పోర్ట్స్ మీట్ డే రేపు అనగా ఈ రోజు అందరికీ టెన్షన్ స్టార్ట్ అయిపోయిందనమాట. అందరూ చూస్తారు మనం ఏం తప్పు చేయకూడదు అని, మేము చాలా టెన్షన్ గా పడేవాళ్ళం అనమాట. స్పోర్ట్స్ మీట్ డే ఇంకా ఆ రోజు వచ్చిన తర్వాత మార్నింగ్ టెన్షన్ స్టార్ట్ అయిందనమాట. స్వామి మనది వచ్చి సాయంకాలం కదా, ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది స్వామి, ప్లీజ్ స్వామి మాది ప్రెజెంటేషన్ బాగుండాలి అని మేము చాలా టెన్షన్ గా ఉంది. స్పోర్ట్స్ మీట్ అయిపోయిన తర్వాత ప్రెజెంటేషన్ బాగా వచ్చిన తర్వాత మేమందరం చాలా సంతోషంగా అయిపోతున్నాం.
0: చాలా చక్కగా చెప్పారు. అసలు వేరే కాలేజెస్ లో గానీ ఇన్స్టిట్యూట్స్ గానీ మీరు గమనిస్తే ఇంకొకరు చేస్తున్నట్టే మాదే బాగుంది, మా ఇన్స్టిట్యూటే బెటర్, మా కాలేజీ ది బెస్ట్ అనే ఒక ఫీలింగ్ ఎక్కడైనా ఉంటుంది. కానీ ఇక్కడ వేరే క్యాంపస్ చేస్తున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతుంటారు, వాళ్ళు చేసిన మనం కూడా వాళ్లలాగా బాగా చేయాలనే భావన ఉంటుంది, కానీ వాళ్ల కన్నా బాగా చేయాలని ఉండదు. వాళ్ళు బాగా చేస్తున్నారు, మనం కూడా బాగా చేయాలి, మనం కూడా స్వామికి ఎలాగైనా హ్యాపీ సంతోషం, స్వామికి మన వల్ల సంతోషం కలగాలనే భావన ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు మనలో మనకి కొట్టుకోవడం కాంపిటీషన్, వాళ్ళకన్నా బాగా మనం చేయాలనేది ఉండదు. కాబట్టి దాట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్. చాలా చక్కగా మీరు పార్టిసిపేట్ చేశారు, చక్కగా చేశారు, చాలా కలర్ఫుల్ గా కూడా ఉన్నది, అండ్ మీ హార్డ్ వర్క్ అది కనిపించింది. సో దానికి కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు మీ అందరికి స్వామి ముందే పరిచయమా, ముందే స్వామి గురించి తెలుసుకుని మీరు ఇన్స్టిట్యూట్ కి జాయిన్ అయ్యారా, లేదా వచ్చిన తర్వాత స్వామి దేవుడు, స్వామి ఇస్ గాడ్ అని తెలిసిందా? మీలో ఎవరికైతే అస్సలు నమ్మకం ఉండేది కాదు, ఆల్ ఆఫ్ యూ న్యూ అబౌట్ స్వామి? నో, మీరైతే అంటే మీకు అస్సలు స్వామి అంటే ఎవరు తెలియనే తెలియదా? అయితే ఏ విధంగా మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు దాని గురించి చెప్పండి మాకు.
5: ప్లస్ టూ ఎంసెట్ రాశాను, రాలేదు. తర్వాత 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకున్నా మెడిసిన్ కోసం, అయినా ర్యాంక్ రాలేదు. తర్వాత ఫుల్లీ ఐఎమ్ ఫుల్లీ డిప్రెస్డ్. ప్రతిరోజు నేను ఓం సైరం రాస్తాను,
0: షిర్డి సాయి
5: ఓం సైరం. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా రాయడం మానేశాను. మా అమ్మగారు అడిగారు ఎందుకు రాయట్లేదు అని. నేను ఆ బుక్ చించేసి పడేశాను. ఇంట్లో అందరూ ఇంకంతే, దీనికి ఇంకా ఏ సీట్ రాదు, దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంకో వేరే కాలేజెస్ కూడా రాశాను, కానీ అక్కడ ఫీజు ఎక్కువ.
0: ఓకే,
5: సో ఇంకా అది చేరలేదు. ఈవెన్ అప్పుడు కూడా మా పేరెంట్స్ నన్ను ఏమీ అనలేదు. అప్పుడు కూడా ఓకే ఫీజు ఎక్కువైనా కడతాము అని. ఐ విల్ హ్యాండ్స్ ఆఫ్ టు మై పేరెంట్స్ ఉంది. అప్పుడు కూడా వాళ్ళు ఫీజు కడతామన్నారు, నేనేమనలేదు. ఇంకింట్లో అందరూ కామ్ అయిపోయారు, ఏదే నెక్స్ట్ ఏంటి అని ఎవరు ఏం అడగట్లేదు, ఎందుకంటే ప్రతి అడిగినా ఏడుస్తున్నాను. సో అప్పుడు ఆ ఊర్లో సమితి ఉన్నట్టుంది, ఎవరు వచ్చి మీరు ఎవ్రీ ఇయర్ ఇలా బుక్ వేయించుకుంటారు, మీ ఫాదర్ మీ తాతయ్య గారు వాళ్ళు ఇలా మీరు వేయించుకోండి అంటే, మా నాన్నగారు దీనికి సీటే రాలేదు, ఇంకెందుకు వేయించుకోవడం వద్దు అంటే, ఇంకా ఎలాగూ చాలా చోట్ల డబ్బులు పోతే ఓకే ఇది ఇలా పోతున్నాయి, ఓన్లీ ఆ మంతే వేయించుకున్నాం. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఇన్స్టిట్యూట్ ఉంది, నేను ఈ అడ్వర్టైజ్మెంట్ ఉంది, మా నాన్న అప్లై చేయమంటే నేను చేయను. ఈవెన్ నా సైన్ మా అన్నయ్య చేశారు, అదే సైన్ నేను తర్వాత నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా మా నాన్న హాస్టల్ వార్డెన్, వేరే హాస్టల్ అమ్మాయిని తీసుకెళ్లి ఇలా హైట్ అన్ని హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. ఇంకా అలా వచ్చి ఎగ్జామ్ రాశాను. వచ్చినప్పుడు కూడా ఎందుకు నేను ఇక్కడ, ఇంకే సీట్ రాలేదు ఇక్కడ అన్నట్టే. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్, ఈవెన్ మా పేరెంట్స్ చెప్తారు ఇది వరకు కోపం వస్తే అన్ని చించేసేదాన్ని, ఇప్పుడు కనీసం అది తగ్గింది. నీలో
0: ఓం శ్రీ సారం బుక్ చింపేశారు,
5: ఇప్పుడు నేను మళ్ళీ రాస్తాను. టూ బుక్స్ అయిపోయింది.
0: వెరీ గుడ్, వెరీ నైస్. సో ఆ విధంగా మీరు జాయిన్ అవ్వడం జరిగింది. స్వామి మీద మీకు ఈ నమ్మకం ఎప్పుడు కలిగింది? జాయిన్ అయితే ఇప్పుడు నాన్నగారు ఫామ్ తెచ్చేసారు, అలా అలా జాయిన్ అయిపోయారు, కానీ నమ్మకం ఎప్పుడు కలిగింది?
5: ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్ మా సీనియర్స్ అందరు చెప్పారు, పాథాలజీ మ్యామ్ కరెక్షన్ చాలా టఫ్ చేస్తారు, చదవాలి అని. చదివేసి రాసాము. ముందు రోజు తెలిసింది ఒక నలుగురం అలానే పాస్ అయ్యాము. నేను పాథాలజీకి ప్రిపేర్ అవ్వలేదు. అందరూ స్వామి చిట్స్ తీసుకుంటారు. తీసుకుంటే నాకు వచ్చింది ఇది, ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ ఫెయిల్, మీరు ఫెయిల్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వడం, ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వండి అని. ఆ రోజు రాత్రి అంతా కూర్చొని చదివాను, కానీ పాస్ అవుతానని నమ్మకం లేదు. నాకు ఫస్ట్ ఇంటర్నల్ ఫస్ట్ రాసిన ఎగ్జామ్ పాస్ అవ్వాలి, అదే ఫెయిల్ అయ్యానంటే నేను ఇంకా డిసైడ్ అయిపోతాను, ఫైనల్స్ లో కూడా ఫెయిల్ అవుతానని. కానీ ఫస్ట్ ఇంటర్నల్ పాస్ అయ్యాను. సో ఓకే, సమ్ హెల్పింగ్ హ్యాండ్ ఈస్ దేర్.
0: వెరీ నైస్. ఆ విధంగా మీకు నమ్మకం కలిగింది, దాంట్లో డౌటే లేదు. కానీ మనకి మన పర్సనల్ అనుభూతి ఉంటుంది, మీరు ఏమైనా చెప్తారు?
3: సైరం, నేను అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మాకు అలా ఒక స్వామి డియోటీ వల్ల ఇలా తెలిసింది, స్వామి ఇన్స్టిట్యూషన్ ఉంది. అప్పటికి అనంతపూర్ క్యాంపస్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, ఫామ్ అంతా అయిపోయింది. ఇంకా అప్పుడు చెప్పారు అంకల్, ఇంకా ఉండేది ఒకటే అండి, ఇది బెంగళూరు వైట్ ఫీల్డ్ నర్సింగ్ కాలేజ్ ఉంది, అక్కడ అప్లై చేయి. అక్కడ డబ్బులు కూడా అంటే కొంచెం ఎకనామిక్ ప్రాబ్లం ఉండేది, డబ్బులు కూడా కొంచెం తక్కువ ఉంటాయి అని చెప్పారు. సరే అని చెప్పి అంకల్ సనాతన సారథి బుక్ వాళ్ళకి వచ్చిండే, ఆ బుక్ తెచ్చిచ్చారు. తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకుని నెట్, అంతకు ముందు నేను చదివాను ఒక జస్ట్ అలా చూశాను. కాకపోతే నేను ఏప్రిల్ 31st లాస్ట్ డేట్ అనుకున్నాను, యాక్చువల్లీ మే 31st లాస్ట్ డేట్ ఉండేది. అప్పుడు నాన్న ఫోన్, నాన్న ఇది కూడా మేబీ ఛాన్స్ దొరకదు మనకి, ఎందుకంటే లాస్ట్ డేట్ ఆల్రెడీ అయిపోయింది, ఏం చేయాలంటే. అప్పుడు నాన్న అరిచారనమాట, అట్లీస్ట్ కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా స్టూడెంట్ అయిన తర్వాత అని చెప్పారు. తర్వాత మళ్ళీ నేను ఆ పేపర్ తీసి చదివితే అప్పుడు లాస్ట్ డేట్ ఇంకా 1 మంత్ ఉంది. అప్పుడు చెప్పాను నాన్న ఇలా అని చెప్పి. అప్పుడు మా స్వామి తెలియదు, వాళ్ళ ద్వారా తెలిసింది. తర్వాత వాళ్లే వచ్చి అంత హెల్ప్ చేశారు ఇలా ఇక్కడ రావడానికి అంతా. ఇంక మరి అంటే అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసాము. నాకు అప్పుడు నమ్మకం లేదు. అక్కడ మా ఫ్రెండ్స్ అంతా చూస్తుంటే ఒక్కొక్కరు పెద్ద పెద్ద స్వామి బుక్స్ పెట్టుకుని విభూతి పెట్టుకుని అంతా లైన్ లో ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది నేను స్వామి డివోట్ వేరే కాదు, మీన్స్ వాళ్ళకే దొరుకుతుంది నాకు ఇవ్వరు అని. అంతా ఇంగ్లీష్ లో కూడా పర్ఫెక్ట్ లేను, ఇంటర్వ్యూ ఏమన్నా ఉన్నా కూడా మాట్లాడడానికి అవ్వదు అనుకున్నాను. తర్వాత అప్పుడు మాకి లిస్ట్ వచ్చిందనమాట, 5:00 కి రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అని చెప్పారు. అప్పుడు నేను నాది వచ్చిండదు కదా ఎందుకు ఊరికే టెన్షన్ పడ్డాము అని చెప్పేసి నేను ఓకే స్లోగా వెళ్ళి నేను కింద నుంచే చదువుతున్నాను. వచ్చింటే ఎక్కడో లాస్ట్ లో ఉంటుండే ఎందుకు అని చెప్పి మళ్ళీ చూస్తే 3rd వచ్చింది నాకు. తర్వాత ఇంకప్పుడు కూడా అనుకున్నాను, అప్పుడు అంకల్కి చెప్పాను. అంకల్ ఎప్పుడు చెప్పేవారు అమ్మాయి మీకు దొరుకుతుంది, స్వామి మంచి చేశారు, స్వామి ఇన్స్టిట్యూషన్ లో దొరుకుతుంది అని చెప్పేవారు. కానీ అంకల్ ఎందుకు ఇలా చెప్తున్నారు అబద్ధం, ఊరికి వేరే వాళ్ళకి నాకెందుకు దొరుకుతుంది, మీన్స్ ఒక ఫీలింగ్ నాకు దొరకదు అనే ఇది ఉండింది. తర్వాత అప్పుడు అంకల్ చెప్పాను, అంకల్ మీరు ఎలా చెప్పారు అలానే జరిగిందని. కాకపోతే అంకల్ రేపు మళ్ళీ ఉంది ఇంటర్వ్యూ, మేబీ నాకు దొరకపోవచ్చు అని. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే ఇంకప్పుడు అడిగారు వాళ్ళు, ఇంటర్వ్యూలు అడిగారు నువ్వు ఎందుకు నర్సింగ్ కోర్స్ తీసుకున్నావని. అప్పుడు ఇలా నాకు ఇష్టం పేషెంట్ సర్వ్ చేయాలంటే అని చెప్తే, ఇంకప్పుడు కూడా ఇంటర్వ్యూ కూడా సరిగ్గా అవ్వలేదు నాకు దొరకదులే అని ఫిక్స్ అయ్యాను. మళ్ళీ చెప్పారు సెలెక్ట్ అని, మళ్ళీ కాల్ లెటర్స్ వచ్చాయి ఇంటికి ఇలా సెలెక్ట్ అయ్యావని చెప్పి. తర్వాత ఇక్కడికి వస్తే అంటే అక్క వాళ్ళు ఎలా చూసుకుంటారని అప్పుడు తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ కి వస్తానే వాళ్ళు బ్యాగ్స్ అంతా తీసుకెళ్ళి మన పట్టుకెళ్లరు అనమాట. నేను ఎవరినన్నా పెట్టారేమో ఇలా బ్యాగ్స్ తీసుకెళ్ళడానికి అనుకున్నాను. తర్వాత తెలిసింది మా అక్క వాళ్ళే మనకి హెల్ప్ చేసి మన రూమ్ కి మన బ్యాగ్
7: మన సీనియర్ అక్క వాళ్ళు సీనియర్ స్టూడెంట్స్ అక్కడ మనకి హెల్ప్ చేసి బ్యాగ్స్ అన్ని పైన తీసుకెళ్తున్నారు, వేరే కూలీ ఊలి ఎవరు కారని అప్పుడు నమ్మకం కలిగింది. ఆశ్చర్యపోయింది ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని.
3: అప్పుడు అనుకున్నాను బయట హాస్టల్లో ఇలా అంతా ఏమి ఉండదు కదా, ఇంత స్వామి ఇలా చేస్తారని.
7: సో అది ఒక మంచి అంటే అనుభూతి. స్వామి కాలేజ్ లో ఎంత డిఫరెంట్ గా ఉంటుంది కల్చర్, మామూలు ప్లేసెస్ లాగా ఉండదు. అంటే మన బరువు మనమే మోస్తాం ఎక్కడికెళ్ళినా, ఇక్కడ మాత్రం అలా ఉండదు, అందరూ పంచుకుంటారని మీరు తెలుసుకున్నారు. చాలా చక్కగా చెప్పారు. ఈ విధంగా మనకి ఎన్నో విధాలుగా అంటే స్వామి ఇన్స్టిట్యూట్ లో స్వామి కాలేజ్ లో చదువుతున్నప్పుడు కలిసి మెలిసి పనిచేయడం అనేది మనం నేర్చుకుంటాం. కానీ చిన్న చిన్న వాటికి ఏదో ఒక దానికి తగు కూడా వస్తుంది, క్లాషెస్ కూడా వస్తూ ఉంటాయి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్ అంత పర్ఫెక్ట్ కాదు, వీ హావ్ టు హెడ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. అటువంటి టైంలో మీరు ఆ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేశారు? స్వామి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి లైఫ్ లో దట్ వీ ఫాట్ విత్ ఈచ్ అదర్, డార్మెటరీలో కానీ హాస్టల్లో కానీ క్లాస్ రూమ్ లో కానీ. అప్పుడు ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేసుకున్నారు? ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అయితే పక్క వచ్చే ఉంటుంది లైఫ్ లో, హాస్టల్లో కానీ క్లాస్ రూమ్ లో కానీ.
6: యాక్చువల్ గా అక్కడ సెల్ఫ్ రిలయన్స్ ఉంటుంది, సో అప్పుడు
7: సెల్ఫ్
6: రిలయన్స్, సో అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్, గార్డెనింగ్, తర్వాత బేకరీ ఇన్ఛార్జెస్, ఫుడ్ సర్వింగ్ అన్ని ఉంటుంది అనమాట. సో అప్పుడు జనరల్ స్టోర్స్ కూడా ఉంటుంది. సో అది మనీ మ్యాటర్స్ అంటే చాలా కష్టం మాకు. ఎప్పుడు సాటర్డే నైట్ లేకపోతే సండే ఆఫ్టర్నూన్ అలా ఉంటుంది పీక్ హార్స్ లో. సో అందరూ వచ్చి తీసుకెళ్తారు. మనీ మ్యాటర్స్ కష్టం కాబట్టి కౌంటింగ్ మిస్టేక్స్ రాకూడదు. సో అప్పుడు చాలా గొడవలు అయ్యేది మాకు. సో అప్పుడు అందరూ కూర్చొని దగ్గర కూర్చొని మాట్లాడటం వల్ల యూనిటీ కొంచెం పెరిగింది. ఇంకా దానివల్ల మ్యాథ్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
7: వెరీ గుడ్. సో ఒక అంటే తగు వస్తే ఫస్ట్ మనం కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకున్నాం. మనసులో పెట్టుకుని బాధపడే బదులు మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే బెటర్, కలిసిమెలిసి ఉంటే బెటర్ అని స్వామి అందుకే యూనిటీ గురించి ఎంఫసైజ్ చేస్తూనే ఉంటారు. ఆ విధంగా మీరు తెలుసుకున్నారు, చాలా బాగుంది. కానీ ఇదంతా అఫ్ కోర్స్ పర్సనల్ అంటే హాస్టల్లో జరిగే ఇన్సిడెంట్స్ చెప్తున్నారు. మీరు కాలేజ్ లో చదివే టైంలో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారు? లైక్ కొన్ని టెర్మినాలజీస్ అసలు అర్థం కావు, ఒకసారి టీచర్ చెప్పేవి అర్థం కావు, అటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే లేదా ఒక క్వశ్చన్ అసలు బుర్రకు ఎక్కనే ఎక్కదు కొన్ని క్వశ్చన్స్, అసలు కొన్ని టెర్మినాలజీస్ ఎంత రాతంత క్వశ్చన్, నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా ఫస్ట్ టైం చదువుతున్నట్టు అనిపిస్తుంది. అటువంటి టైంలో టీచర్స్ ఏ విధంగా హెల్ప్ చేశారు, లెక్చరర్స్ ఏ విధంగా మీకు హెల్ప్ చేశారు, ఆ సిచ్యువేషన్ ఏదైనా ఉంటే చెప్పండి.
2: ఫస్ట్ ఇయర్ లో నాకు ఎనాటమీ ఫిజియాలజీ కొంచెం ట్రబుల్ అనిపించింది, ఎందుకంటే అది డాక్టర్స్ తీసుకునే సబ్జెక్ట్. డాక్టర్స్ ఏంటంటే వాళ్ళ లెవెల్ లో తీసుకుంటారు. సో మేమేంటంటే అప్పుడే జస్ట్ ప్లస్ టూ అయింది, మేము విఆర్ ద బడ్స్ ఎట్ దట్ టైం. డాక్టర్స్ వచ్చి తీసుకునేవారు ఒక్కొక్క సిస్టమ్, రెస్పిరేటరీ సర్క్యులర్ అలా తీసుకునేవారు. టర్మినాలజీస్ అన్ని చాలా కష్టంగా ఉండేది. తర్వాత లెసన్స్ సెమినార్ హాల్లో కూర్చొని ఇలా వింటూ ఉండేవాళ్ళం. జస్ట్ స్లైడ్స్ అన్ని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ అన్ని మూవ్ అవుతూ ఉండేవి. మాకు ఎలా ఉండేదంటే ఒకళ్ళొకళ్ళు చూసుకునేవాళ్ళం, వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది అక్కడ తెలుసు, బేసిక్స్ విన్ మాకు తెలుసు, బట్ దట్ మెడిసిన్ లెవెల్ మాకు రాదు. ఫస్ట్ టెర్మినాలజీస్ వస్తేనే మాకు సిస్టమ్ లోపలికి మేము వెళ్ళగలం. ఒక క్లాస్ అయిన తర్వాత మాకు ఎలా అనిపించింది, ఒక ఫ్రెంచ్, ఒక లాటిన్ క్లాస్ అటెండ్ అయినాడు ఫస్ట్ ఇయర్ లో. తర్వాత మ్యామ్స్ వెనకాతలు వెళ్ళి, మ్యామ్ మాకు సిస్టమ్ అర్థం కాలేదు, నెక్స్ట్ ఇంటర్నల్స్ వస్తున్నాయి, మేము ఏం రాస్తాం అందులో, చాలా బాగా మ్యామ్స్ అయితే బాగా హెల్ప్ చేసేవారు. డైలీ ఒకవేళ మీకు అర్థం కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి మాకు తెలియకపోయినా సరే మేము వచ్చి కనుక్కునే మేము చెప్తాము. కానీ డాక్టర్స్ నేను బ్లేమ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్ చేసి వాళ్ళ లెవెల్లో వాళ్ళు తీసుకోగలరు. సో వీల్ హెల్ప్ యూ, మేము మీకు హెల్ప్ చేస్తామని మ్యామ్స్ మాకు ఫస్ట్ ఇయర్ లో చాలా బాగా హెల్ప్ చేశారు. కానీ లిమిటెడ్ గా వాళ్ళు హెల్ప్ చేసినా మేము కూడా మా ఎఫర్ట్స్ మేము పెట్టి అలా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లో మేము కొంచెం టెర్మినాలజీస్ అది బాగా అలవాటు అయ్యాం కాబట్టి సెకండ్ ఇయర్ లో అది పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. సెకండ్ ఇయర్ లో ఏంటంటే మెడికల్ సర్జికల్ దేని ఉంటుంది, అందులో కూడా సర్జరీ నేమ్స్ అవన్నీ న్యూ టర్మ్స్, అది కూడా కొంచెం కష్టంగా అనిపించేది. ఒకసారి క్లినికల్స్కి వెళ్ళిన తర్వాత బేసికలీ మన ఓటీలో చూస్తాం అది ఏం జరుగుతుంది ఏంటి. సో దట్ అది కూడా మ్యామ్స్ వల్ల మాకు బాగా క్లారిఫై అయింది. అండ్ గ్రూప్ డిస్కషన్స్ వల్ల కూడా ఒకళ్ళు ఏం చెప్తారంటే నో దట్ అది తప్పు అని, వేరే అమ్మాయి ఏం చెప్తారు నో నో అది కరెక్ట్ అని క్లాషెస్ ఉండేవి. తర్వాత నో యూనిటీగా ఒకసారి మ్యామ్ని అడిగి అది ఇచ్చి తెలుసుకొని మళ్ళీ యూనిటీగా, ఒకవేళ ఒక అమ్మాయికి ఆన్సర్ తెలిసినా సరే అందరూ కూర్చొని ఇది ఆన్సర్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇది అని అలా యూనిటీగా
7: ఫైనల్ గా
2: కన్క్లూజన్కి వచ్చేవారు.
7: ఎవరు ఒపీనియన్ చెప్పినా గానీ ఫైనల్ కన్క్లూజన్ మాత్రం అందరు యునైటెడ్ గానే తీసుకునేవారు. చాలా చక్కగా చెప్పారు. స్పోర్ట్స్ టైం అప్పుడు మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా, దాని గురించి ఎవరైనా చెప్పగలరు?
2: స్పోర్ట్స్ మీట్, ఈ ఇయర్ స్పోర్ట్స్ మీట్ లో నేను యక్షగాన చేశాను. ఆ యక్షగాన అనేది కర్ణాటక ట్రెడిషనల్ డాన్స్. అది ముందే ఎలా ఉండేదంటే మేము ప్రాక్టీస్ సెషన్ ఉండేటప్పుడు, అది ఫస్ట్ టైం మేము చేస్తున్నాం. అది ప్రాక్టీస్ సెషన్ లో ఎలా ఉండేదంటే సింపుల్ డాన్స్ అలా అనిపించింది. తర్వాత కాస్ట్యూమ్ అది చూసినప్పటికీ చాలా భయం వేసింది,
7: హెవీగా ఉంటాయి,
2: హెవీ కాస్ట్యూమ్స్ అది ఉన్నాయి, అది సిస్టర్స్ వాళ్ళు క్యారీ చేయగలరా అని ఒకటి ఉండేది. మా మేకప్ అదంతా 4 అవర్స్ అయింది. మేము అక్కడ యక్షగాన టైం ఇంకా అవుతుంది, ఇంకా అక్కడికి వచ్చాము. అనంతపూర్ క్యాంపస్ ఇస్ గోయింగ్ ఆన్, బ్యాక్ సైడ్ మేము ఉన్నాం. ఆ హెవీ కిరీటం వల్ల ఆ అమ్మాయిలకి వామిటింగ్ స్టార్ట్ అయింది.
7: అయ్యో
2: 5 మినిట్స్ లో ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది, వెనకట్ల అమ్మాయిలకి ఆ హెవీనెస్ వల్ల వామిటింగ్ స్టార్ట్ అయింది.
7: అయ్యో
2: స్వామి సిట్టింగ్ అవుట్ దేర్, స్వామి అక్కడ కూర్చున్నారు, ఇక్కడ టెస్ట్స్ మొదలవుతున్నాయి, స్వామి టెస్ట్. స్వామి యూఆర్ టెస్టింగ్ టూ మచ్, ఇంక 5 మినిట్స్ లో అమ్మాయి ప్రోగ్రామ్ ఉంది, ఆ అమ్మాయి ఎలా చేయగలదు స్వామి. ఇంక స్టార్ట్ చేశారు అందరూ ప్రే చేయడం. స్వామి ఆ అమ్మాయి ఎలా, ఆ అమ్మాయి కృష్ణ క్యారెక్టర్, హెవీ కిరీటం ఉంది అమ్మాయికి, ఆ వామిటింగ్ చేసుకుంటుంది. బిఫోర్ దట్ వన్ మోర్ గర్ల్ షీఈ్ వెరీ సిక్. ఇంక అక్కడ కూర్చొని మ్యామ్స్ కూడా అందరు చాలా టెన్షన్ లో ఉన్నారు, ప్రోగ్రామ్ ఎలా అవుతుంది, కమెంటరీ ఎలా వస్తుంది అని అందరు టెన్షన్ లో ఉన్నారు. కానీ ఆ అమ్మాయి వల్ల అట్లీస్ట్ లిమిటెడ్ గర్ల్ అమ్మాయికి తెలిసింది ఆ అమ్మాయికి ఇలా వామిటింగ్ అవుతుందని. తర్వాత ఎంతమంది తెలుసు, వాళ్ళందరూ ప్రేయర్ చేయడం మొదలు పెట్టారు. స్వామి వెనక ఫ్రంట్ కూర్చున్నారు, మేము వెనకాతలు ఉన్నాం. స్వామి ప్లీజ్ హెల్ప్, ఆ అమ్మాయి ఎలా అయినా బాగా చేయాలి, ఆ అమ్మాయిది మెయిన్ రోల్.
7: అవును,
2: వెళ్ళి ఆ పోతనాన్ని చంపాలి,
7: చంపాలి. అవును,
2: ఆ అమ్మాయిది ఆ రోల్. అక్కడ వెనకాల ఆ అమ్మాయి వామిటింగ్ చేసుకుంటుంది, ఇంకో 3 మినిట్స్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది వామిటింగ్ కి, హెడ్ హెవీనెస్ వల్ల. ఏం జరిగిందో తెలియదు, ఆ అమ్మాయి వాటర్ తాగి నార్మల్ వచ్చింది, ఐఎమ్ ఫిట్ అండ్ ఫైన్, ఐ కెన్ డూ ఇట్ అని చెప్పింది. వెంటనే ఇంక అందరు హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆ అమ్మాయి ఇలా స్టెప్ చేసింది, వెంటనే కామెంటరీ స్టార్ట్ అయింది యక్షగానకి. ఆ అమ్మాయి ఏ తెలియలేదు, ఆ అమ్మాయి నీరసంగా ఉంది కానీ కూడా ఏమి తెలియలేదు.
7: అసలు మేము చూసి అంటే మేము ఆడియన్స్ లో కూర్చున్నాం కాబట్టి, ఇప్పుడు మీరు చెప్తే గానీ ఆ అమ్మాయికి ఒంట్లో బాగాలేదన్న విషయం తెలియలేదు. అంటే అక్కడ వాంతి చేసుకుని వచ్చిందని కూడా తెలియలేదు, అంత బాగా చేశారు.
2: ఆ అమ్మాయికి అసలు ఏం జరగలేదు, టైర్డ్నెస్ కూడా లేదు. అక్కడ చేసిన వాళ్ళందరికీ ఉంది, ఎలా చేస్తుందా, ఆ పోతున్నాను చంపగలదా అని యాక్ట్
7: కరెక్ట్
2: ఉందా లేదా అని అందరూ టెన్షన్ ఫీల్ అయ్యారు. బట్ యక్షగాన కేమౌట్ వెల్, దట్ వాజ్
7: కేమౌట్ వెల్ కాదు, కేమౌట్ వెరీ వెరీ వెల్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ టీమ్ ఎఫర్ట్
2: డూ ఇట్ అని చెప్పింది. వెంటనే ఇంక అందరు హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆ అమ్మాయి ఇలా స్టెప్ చేసింది, వెంటనే కామెంటరీ స్టార్ట్ అయింది యక్షగానకి. ఆ అమ్మాయి ఏ తెలియలేదు, ఆ అమ్మాయి నీరసంగా

0: ఇక్కడ టీమ్ ఎఫర్ట్ మొత్తం. ఇప్పుడు అక్కడ చేస్తున్న వాళ్ళందరిలో ఏంటంటే ఒకళ్ళు వాళ్ళ పార్ట్ చేయలేదంటే ఇంటర్ కనెక్షన్, ఇప్పుడు పోతున్నాని ఇప్పుడు కృష్ణుడు చంపకపోతే అక్కడ ఎలా చేస్తాడు, సో ఆ పార్ట్ ఎలా చెప్పేది, అది క్లైమాక్స్, అది
1: మెయిన్ క్యారెక్టర్ ఇస్ పోతనా,
0: అది కరెక్ట్. సో దట్ హ్యాడ్ టు హ్యాపన్. బట్ అల్టిమేట్ గా మనకి స్వామి చూసుకున్నారు. 5 మినిట్స్ మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్తుంటే నాకు హార్ట్ బీట్ డబుల్ రేట్లు, 3 మినిట్స్ వరకు ఆ మైక్ బాగాలేదు అంటే కౌంట్ డౌన్, నేను లాస్ట్ మినిట్ లో ఒక గ్లాస్ వాటర్ తాగి ఐమ్ ఫైన్ అని చెప్పేదాకా నాకు ఏమైంది ఏమైంది ఏమైంది అనుకున్నట్టే. ఫైనలీ క్లైమాక్స్ ఎలా జరిగిందో, ఫైనల్ గా స్టేజ్ ఎలా ఎక్కిందో అని ఇది ఉండేది. బట్ ఫైనలీ స్వామి టుక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ తను వచ్చి చేసింది, చాలా చక్కగా చెప్పారు. ఇందులో డౌటే లేదు, మీరు ఏ యాక్టివిటీ టేకప్ చేసినా స్వామి మీతో పాటు ఉన్నారనేది తెలుస్తున్నది. సో మీరు కూడా ఫ్యూచర్ లో సేవాభావంతోనే మంచి నర్సెస్ అవ్వాలని నేను స్వామిని ప్రార్థిస్తున్నాను. మీరు అంటే 3rd 4th ఇయర్ లో మీకు వేరే వేరే డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు బైఫకేట్ చేస్తారు కదా, సో ఆ బైఫకేషన్ ఆ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు, ఎలా ఎంచుకున్నారు, దాని గురించి కొంచెం చెప్తారా?
1: 2nd ఇయర్ లో మా కమ్యూనిటీ పోస్టింగ్ ఉంటుంది. కమ్యూనిటీ అంటే వి హావ్ టు గో టు డోర్ స్టెప్.
0: ఓకే,
1: డోర్ స్టెప్స్ కి వెళ్ళి వాళ్ళకి మేము సేవ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ మేము నర్స్ చేయాలి ఆ పేషెంట్స్ కి. మేమే వెళ్ళి కనుక్కోవాలి ఎవరైనా పేషెంట్స్ ఉన్నారా.
0: కమ్యూనిటీ అంటే మీరు ఒక ఊరికి వెళ్ళి అక్కడ కనుక్కుంటారా ఎవరైనా పేషెంట్స్ ఉన్నారా, ఏంటి
1: పేషెంట్స్ ఉన్నారా, వాళ్ళ బీపీ లెవెల్స్ ఏంటి, హిమోగ్లోబిన్ ఉందా, హిమోగ్లోబిన్ ఏ లెవెల్ ఏంటి, నార్మల్ అబ్నార్మల్, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని సజెస్ట్ చేయడం, హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అది జరుగుతుంది. అది డిసెంబర్ లో మేము వెళ్ళాం, లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో. 1 మంత్ పోస్టింగ్ మాకు. 1 మంత్ పోస్టింగ్ లో ప్రతి గ్రూప్స్ కి 5 హోమ్స్ ఇస్తారు. అది చాలా ఈజీ కాదు. ఇంటి ప్రతి 1 మంత్ 5 హౌసెస్ కంప్లీట్ గా వెళ్లాలంటే వాళ్ళు పర్మిట్ చేయరు. అబ్సల్యూట్ పర్మిట్ చేయరు వాళ్ళు. బట్ వీఆర్ ప్రేయింగ్ స్వామి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి.
0: అవును,
1: ఇది కమ్యూనిటీ బ్యాగ్స్ పట్టుకెళ్లి మేము చేస్తామంటే ఒప్పుకునే రోజులు కాదు ఇది.
0: కరెక్ట్. చాలామంది ఎంతో మంది పర్సనల్ బెనిఫిట్స్ కోసం కూడా అక్కడ వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. సో వీళ్ళకి కూడా విసుగొచ్చేసి ఉంటుంది. అటువంటిది వీళ్ళు నిజంగానే నిస్వార్థ భావనతో వచ్చారనేది యాక్సెప్ట్ చేసి మీకు అలౌ చేయడం అనేది ఛాలెంజింగ్.
1: డైలీ వెళ్లేవాళ్ళం. ఒకసారి ఏమైందంటే నాకు వచ్చిన దాంట్లో మా గ్రూప్ లో 5 హౌసెస్, అందులో ఒక హౌస్ బయట స్వామి ఫోటో ఉంది. అది చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ముందు ఒక వీక్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలో చేయలేదు ఇంటికి, లేదు మా ఎవరు లేరు ఇంట్లో అని చెప్పి పంపించారు. అప్పుడు చాలా ఫీల్ అయ్యాను నేను. మేమెందుకు వెళ్ళి ఎందుకు చేయాలి స్వామి, మేమే హెల్ప్ చేయడానికి వెళ్తున్నాం, వాళ్ళు రిగ్రెట్ చేస్తున్నారు అని చాలా ఫీల్ అయ్యాను. బట్ నెక్స్ట్ డే మేము వెళ్ళినప్పటికీ ఒక స్వామి ఫోటో ఉంది బయట, అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లీస్ట్ స్వామి ఇందులో మీరుంటే అట్లీస్ట్ స్వామి డివోటీస్ కదా యాక్సెప్ట్ చేస్తారేమో అనుకున్నాం. మేము వాళ్ళకి సేవ చేయడానికి వెళ్తున్నాం కానీ వాళ్ళ గురించి మేము ఏం బెనిఫిట్స్ మాకు వద్దు స్వామి అని అనుకున్నా. అప్పుడు ఇంటింటికి సాయి ప్రేమ అందించాలనేది మా ఒక ఉద్దేశం. అప్పుడు వెళ్ళినప్పుడు ఆంటీ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. స్వామి కాలేజ్ మా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఆంటీ చెప్పారు వాళ్ళ కొడుక్కి డే బై డే హెల్త్ క్షీణిస్తుందని చెప్పారు. ఓకే ఆంటీ, రేపు వస్తాము, అప్పుడు చూస్తాం, బేబీ ఆపరేటర్స్ అవిని తీసుకొచ్చి చూస్తామని చెప్పా. నెక్స్ట్ డే వచ్చినప్పటికి వాళ్ళ సన్ను
0: ఉన్నారు. వయసు ఎంత?
1: 24 ఇయర్స్. 24 ఇయర్స్. తన హార్డ్వేర్ ఇంజనీర్ అక్కడ ఐటీ కంపెనీలో. చెప్పినప్పటికీ మేము చూసాం, బీపీ చెక్ చేసినప్పటికీ నార్మల్ బీపీ ఎంతంటే 120/80. బట్ ఆ అన్నయ్యకి ఎంత ఉందంటే 150/60. వెరీ అబ్నార్మల్. మాకు అనిపించింది ఏంటి 150/60, ఆ ఏజ్ కి అది కరెక్ట్ కాదు, మేబీ బీపీ ఆపరేటర్స్ వర్క్ చేయట్లేదా అని డౌట్ కూడా వచ్చింది. మళ్ళీ మేము చెక్ చేసినప్పటికీ అది అంతే వచ్చింది. అడిగాం ఎందుకు ఇలా జరుగుతుంది, ముందు ఎప్పుడైనా ఉందా, ఏంటి సైడ్ ఎఫెక్ట్స్, అది అడిగినప్పటికీ ఇంట్లో వాళ్ళు ఎవరికి బీపీ లేదు, ఒక అన్నయ్యకి వచ్చింది రీసెంట్ గా. వచ్చినప్పటికీ అన్నయ్య చెప్పారు అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఆ అన్నయ్య ఎడిక్ట్ అయ్యాడని ఆల్కహాల్ కి, సిగరెట్ స్మోకింగ్ కి. తర్వాత మేము అలా క్వశ్చన్స్ అడగడం వల్ల అన్నయ్య కూడా స్టార్ట్ చేశారు చెప్పడం, మీరు స్వామి బ్యాక్గ్రౌండ్ అయ్యి మీరు ఎలా ఆల్కహాల్ అది తీసుకోగలరు, అది ఎలా ఆల్కహాల్ తీసుకోగలరు అని అలా అడిగినప్పటికీ పియర్ ప్రెషర్,

0: ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల తీసుకోవడం జరిగింది. ఒకసారి చెప్పారంట, మేము ఇలా స్వామి డివోటీస్, మా ఫ్యామిలీలో ఎవరు డ్రింక్ చేయరు, అది ఇది అని చెప్పాడంట అని. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే, ఐటీ పీపుల్ అనే నెగ్లెక్ట్ చేశారు. మన ఫ్రెండ్స్ నుంచి పియర్ ప్రెషర్ తీసేద్దాం అది ఇది అని స్టార్ట్ చేశారు. ఇంకా అనేక వర్క్ చేయాలి ఆ కంపెనీలో, వాళ్ళు ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోతే ఎలా చేయగలరు. అందుకనే ఇంకా అన్నయ్య కూడా స్టార్ట్ చేశారంట. అది అన్నయ్య దీని వల్ల కాదు, బట్ పియర్ ప్రెషర్ వల్ల అలా జరిగింది అని చెప్పారు. తర్వాత మేము హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల, ఆ 25 ఇయర్స్ పీక్ స్టేజ్ లో ఆ అన్నయ్య బాగా తినాలి, హెల్దీ ఫుడ్ అది తీసుకోవాలి. అలాంటి టైంలో బ్లడ్ ప్రెషర్ వచ్చి, హైపర్ టెన్షన్ వచ్చి డాష్ డైట్ తీసుకోవడం ఆ ఏజ్ లో అది కరెక్ట్ కాదు అని అప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పుడు తెలిసింది వాళ్ళ సన్ ఇలా అడిక్ట్ అయ్యాడని. అప్పటి నుంచి అన్నయ్య చెప్పారు.
1: సో మీరు ట్రీట్మెంట్ అయితే ఇచ్చి ఉంటారు, కాస్త కౌన్సిలింగ్ కూడా మరి చేశారా?
0: కౌన్సిలింగ్ అది హెల్త్ ఎడ్యుకేషన్ అది ఇచ్చాం, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది.
1: వెరీ నైస్, చాలా చక్కగా చెప్పారు. అంటే మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, మా ఆఫీస్ లో కూడా అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే, పియర్ ప్రెషర్ కి చాలా ఈజీగా లొంగగలం అనమాట. అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే, లేడీస్ కూడా డ్రింకింగ్ చాలా కామన్. సో నేను తాగాను అంటే ఎలా చూసానంటే, ఒక వింత అంటే జూలో ఒక కొత్త యానిమల్ వచ్చింది, ఇదేంటి అందరు తాగుతున్నారు, తను తాగటం లేదు ఏంటి అని ఆ విధంగా నన్ను అందరు చూసి, అంటే అదేంటి నువ్వు తాగట్లేదేంటి అంటే, వాళ్ళకి ఏంటంటే నీళ్ళు ఎలా తాగుతాం అలా డ్రింక్స్ అంత కామన్ అనమాట. ఇదే పియర్ ప్రెషర్ కి మనం ఈజీగా లొంగొచ్చు. కానీ అటువంటి టైంలోనే మనకి స్వామి వాల్యూస్ మనం ఫాలో అవుతే గనక, ఎవరేది అనుకున్నా నాకు అనవసరం, నాకు స్వామి చెప్పిందే ముఖ్యమని మనం ఆ టైంలో కనుక మనం గట్టిగా ఉంటే, ప్రపంచం ఏదనుకున్నా, అంటే షీస్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటారు, నాట్ ఫిట్ ఫర్ ద న్యూ వరల్డ్ అనుకుంటారు, పర్వాలేదు ఎవరేమనుకున్నా చాలు, మన స్వామి మనకు ముఖ్యమని ఆ టైంలో మనం పియర్ ప్రెషర్ కి లొంగకుంటూ ఉంటే మాత్రం మన హెల్త్ అప్పుడు బాగుంటుంది. సో చాలా చక్కగా ఆ సిచ్యువేషన్ ని మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. మీరు ఏమైనా అనుభూతి చెప్తారా?
2: నేను కార్డియాక్ కేర్ టెక్నాలజీ చదువుతున్నాను. సో మాకు ఫస్ట్ ఇయర్ మొత్తం కాలేజ్ లో ఉంటుంది, నర్సింగ్ కాలేజ్ లో మేము చదువుతాము. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి డిపార్ట్మెంట్ కు వెళ్తాము. సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో ఓపీడీ, కార్డియాక్ ఓపీడీ పోస్టింగ్స్ ఉంటుంది మాకు. కార్డియాక్ ఓపీడీ పోస్టింగ్స్ లో మేము ఎక్కువస్ చూస్తాము, ఈసీజీస్ ఎక్కువస్, టీఎంటీసీ ఇవన్నీ చూస్తాము. అప్పుడు పేషెంట్స్ తో ఇంటరాక్షన్ ఉంటుంది. అప్పుడు మీన్స్ పేషెంట్స్ కి తెలియదు వాళ్ళు నార్మల్ గా ఎలా అన్ని హాస్పిటల్స్ లో ఎలా ఉంటుందో ఈ హాస్పిటల్ అలానే అనుకుని వస్తారు. సో వాళ్ళు చాలా మన మీద ప్రెషర్ పెడతారు, మీన్స్ మాకు తొందరగా చేయండి అలా అంతా పెడతారు. కానీ ఇక్కడ ఏంటంటే హాస్పిటల్లో అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తాము. రిచ్ అని కాదు, పూర్ అని కాదు, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళని కరెక్ట్ గా ట్రీట్ చేస్తాము. తర్వాత పేషెన్స్ అనేది నేర్చుకోవచ్చు ఓపీడీలో ఉంటే. తర్వాత సెకండ్ ఇయర్ హాఫ్ నుంచి మాకు కార్డియాక్ క్యాత్ ల్యాబ్ పోస్టింగ్స్ ఉంటుంది. అక్కడ పేషెంట్స్ తో డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉంటుంది. అక్కడ క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్స్ జరుగుతాయి. క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్స్ జరిగినప్పుడు పేషెంట్స్ చాలా టెన్షన్, మీన్స్ ప్రొసీజర్ అంటే పేషెంట్స్ చాలా టెన్షన్స్ తో ఉంటారు. అప్పుడు అక్కడ పేషెంట్స్ మేమే పిలుచుకొని వస్తాము, అరేంజ్మెంట్ అంతా చేస్తాము. తర్వాత డాక్టర్స్ వచ్చి ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ప్రొసీజర్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ వెళ్ళిపోతారు. తర్వాత షిఫ్టింగ్ అంతా మేము చూసుకుంటాము. అప్పుడు పేషెంట్ కాన్షియస్ లో ఉంటారు. ఓటీ లాగా అనస్థీషియా ఇచ్చి పేషెంట్ అన్కాన్షియస్ కి వెళ్లరు. క్యాత్ ల్యాబ్ లో పేషెంట్ కాన్షియస్ గా ఉంటారు. పేషెంట్ కాన్షియస్ లోనే ప్రొసీజర్ చేస్తారు. సో షిఫ్టింగ్ అప్పుడంతా మేము షిఫ్టింగ్ చూసుకుంటాము క్యాత్ ల్యాబ్ లో. అప్పుడు వాళ్ళు అడుగుతారు ప్రొసీజర్ ఎలా జరిగింది అని అడిగితే, నార్మల్లీ క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్స్ అన్ని పర్ఫెక్ట్, 100% పర్ఫెక్ట్ గా జరుగుతాయి, ఎందుకంటే హెచ్ఓడి చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. సో వాళ్ళకి చాలా మీ సంతోషంగా ఉంటుంది ఆ సార్ నుంచి ప్రొసీజర్ చేయించుకోవాలని. తర్వాత ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత పేషెంట్ అడుగుతారు ప్రొసీజర్ ఎలా జరిగింది, ఇప్పుడు మా కండిషన్ ఎలా ఉంది అని చెప్పి అడిగినప్పుడు మేము చెప్పామంటే, మీ ఇప్పుడు 100% ఓకే, మీకు ఇంకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కంటిన్యూ చేస్తే మీకు అంతా బాగుంటుంది అని చెప్పామంటే, వాళ్ళు అప్పుడు ఏడ్చి చాలా కృతజ్ఞతతో మాకు చాలా థ్యాంక్స్ చెప్తారు. తర్వాత మీరు మీన్స్ 100 ఇయర్స్ చల్లగా ఉండండి అని చెప్పి వాళ్ళు మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత వాళ్ళు మా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. మీన్స్ మీ పేరెంట్స్ చాలా అదృష్టవంతులు, మిమ్మల్ని వాళ్ళు పెంచి ఇక్కడ దాకా పంపించారు, మీరు మీకు ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు మాకు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు.
1: వాళ్ళ దీవెన అందుకున్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. పైగా వాళ్ళు పేరెంట్స్ ని మెచ్చుకుంటే మనకి ఇంకెందుకంటే మన ఎవరైనా పేరెంట్స్ కి కాంప్లిమెంట్ చక్కటి స్కూల్లో వేసంటే పేరెంట్స్ కూడా హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ అవుతే మనం ఇంకా డబుల్ హ్యాపీ, స్వామి ఇంకా హ్యాపీ అవుతారు. ఎందుకంటే స్వామి ఆల్సో ఫీల్స్ హ్యాపీ, మన పేరెంట్స్ హ్యాపీ అవుతే కనుక స్వామి ఈజ్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్. అండ్ ఎప్పుడు స్టూడెంట్స్ అంటే స్వామికి ఫర్ ఎవర్ వీఆర్, అంటే స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ అనే విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి స్టూడెంట్స్ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నారంటే ఇంకా అంతకన్నా ఆనందంగా ఏమి ఉండదు. చక్కటి అనుభూతులు మా అందరితో పంచుకున్నారు. అయితే ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎన్నో నర్సింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎంతో మంది ఎవ్రీ ఇయర్ చూస్తే గనక ఎంతో మంది నర్సెస్ తయారై బయటికి వస్తున్నారు. వాట్ ఈస్ డిఫరెంట్ ఇన్ యువర్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్? ఏ విధంగా డిఫరెంట్ ఉన్నారు మీరు? మిగతా వాళ్ళు కూడా నర్సే, మీరు కూడా అదే డిగ్రీ పొందుతున్నారు, వాళ్ళు కూడా అదే నర్సింగ్ డిగ్రీతో బయటకు వస్తారు, మీలో వాళ్ళలో ఏం తేడా
0: చెప్పాలంటే మాకు పోస్టింగ్స్ ఉంటాయన్నమాట, అప్పుడే మనం కనుక్కోవచ్చు మనకి వాళ్ళకి ఎంత డిఫరెన్స్ అంటే. మేము వేరే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి, అంటే వైదేహి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ వైదేహి పిల్లల కంటే వాళ్ళు మాకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారనమాట. ఏమైనా ప్రొసీజర్ చేయాలన్నా, పేషెంట్స్ కి ఏమైనా కేర్ తీసుకోవాలన్నా ఫస్ట్ మనతో పిలుస్తారు సాయి స్టూడెంట్స్. సాయి స్టూడెంట్స్ అంటే బెస్ట్, వాళ్ళు బాగా కేర్ చేస్తారు, పేషెంట్స్ తో హ్యాండిల్ ఎలా చేయాలి అని వాళ్ళకి తెలుసు అని వాళ్ళకి ఒక ఇది కలుగుతుంది. సాయి స్టూడెంట్స్ అని చెప్తే వాళ్ళకి అంతే చాలు వాళ్ళకి, అలా వాళ్ళు అంత ప్రిఫరెన్స్ ఇస్తారు మనకి సాయి స్టూడెంట్స్ కి.
1: ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఏముంది మనలో, ఏం వేరే వాళ్ళలో లేనిది సాయి స్టూడెంట్ లో ఏముందని వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఒక డిఫరెన్స్ ఉంటుంది కదా,
0: మనము అదంతా మనం మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం పేషెంట్స్ తో ఎలా మాట్లాడుతుంటాం, పేషెంట్స్ తో ఒక హ్యాపీగా మనం ప్రేమను పంచుకొని పేషెంట్స్ తో మాట్లాడి వాళ్ళకి అంత పాజిటివ్ గా చెప్తాం. ఈవెన్ వాళ్ళు ఇంకా మీన్స్ ఎండ్ ఆఫ్ ద లైఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా అప్పుడు మనం కరేజ్ ఇస్తామన్నమాట వాళ్ళకి. సో దాన్ని బట్టి మళ్ళీ మనం మాట్లాడే విధానం బట్టి మన ఇది ఉంటుంది, మనకి ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట.
1: ప్రేమతో మాట్లాడుతూ పాజిటివిటీ మీరు పంచుతూ వాళ్ళు, అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ సిచ్యువేషన్ ఉన్నా వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా మీరంటే అంటే నమ్మకం, సాయి స్టూడెంట్స్ వచ్చారు మమ్మల్ని బాగా చూసుకుంటారనే నమ్మకం వాళ్ళకి ఉంటుంది.
0: మరి మళ్ళీ పేషెంట్స్ కూడా చాలా, మన వల్ల పేషెంట్ చాలా ఉపయోగం పడుతుంది. ఒక చెప్పాలంటే ఒక పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చారనమాట, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి. అప్పుడు ఆ పేషెంట్ డయాబెటీస్ ఎక్కువ ఉంది, డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్ ఎక్కువ ఉంది. మన హాస్పిటల్లో షుగర్ దానికి ట్రీట్ చేయరు, మీన్స్ హార్ట్ న్యూరో ప్రాబ్లం ట్రీట్ చేశారు. సో ఆ పేషెంట్ అతన్ని వైదేహి హాస్పిటల్ రెఫర్ చేశారు. అప్పటికి వైదేహి హాస్పిటల్ వాళ్ళు చాలా ట్రీట్మెంట్ ఎప్పుడు 2 అవర్స్ లో వాళ్ళు జీఆర్బిఎస్ చెక్ చేశారు, అతనికి చాలా హై ఉండింది అనమాట. అప్పుడు అతను ఎప్పుడు బాధపడేవాడు, ఇలా ఉంది నాకు ఆపరేషన్ అవ్వాల్సి ఉంది, డేట్ కూడా ఫిక్స్ అయ్యింది, కాకపోతే జీఆర్బిఎస్ చూస్తే ఎక్కువైంది, గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైంది, షుగర్ లెవెల్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఒక అక్కతో పాటు బాధపడుతున్న అక్కతో పాటు చెప్పి, అప్పుడు అక్క పాకెట్ లో చాలా మంది మనమైతే స్వామి ఫొటోస్ విభూతి పెట్టుకుంటాం కాబట్టి అక్క అప్పుడు విభూతి తీసిచ్చి ఇది తినండి అని మళ్ళీ స్వామి ఫోటో ఇచ్చింది. అప్పుడు అతను ఆ విభూతి తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత సిస్టర్ వచ్చి అక్కకు చెప్పింది, ఇలా జీఆర్బిఎస్ చెక్ చేయ పేషెంట్ కని. ఎప్పుడైతే చెక్ చేస్తే అది నార్మల్ గా ఉందన్నమాట. అక్క వెళ్లి సిస్టర్ కి ఇలా ఇన్ఫార్మ్ చేసి, సిస్టర్ జీఆర్బిఎస్ అతనిది నార్మల్ ఉందంటే సిస్టర్ షాక్ అయిపోయింది, ఏంటి ఇంతవరకు అబ్నార్ జస్ట్ 2 అవర్స్ బిఫోరే చెక్ చేసాం కదా, అతను చాలా హై ఉంది, ఇది ఎలా సాధ్యము అని చెప్పేసి, మేబీ ఏమైనా రీడింగ్ రాంగ్ అయింటుంది, నువ్వేమైనా రాంగ్ గా ఇచ్చేసావని చెప్పి తను వచ్చి తర్వాత చెక్ చేసింది. అప్పటికే అది నార్మల్లే ఉందని అప్పుడు అంటే మన అంటే స్వామి ఎలా ఇది చేస్తారని అర్థం. అప్పుడు తర్వాత అతన్ని మళ్ళీ మన హాస్పిటల్ రిఫర్ చేసి అతను సర్జరీ అయింది.
1: అంటే ఇక్కడ మనం చేస్తున్నాం అనేది కాదు, ఇక్కడ స్వామి మన చేత చేయిస్తున్నారు కాబట్టి వాళ్ళు నయమవుతున్నారనే విషయం మనం తెలుసుకుంటున్నాము. అంటే వీఆర్ నాట్ ద డూయర్స్, స్వామి మన చేత ఆ సేవ చేయిస్తున్నారు కాబట్టి వీళ్ళు నయమవుతున్నారు, అందుకే వాళ్ళకి కూడా స్వామి నర్స్ స్వామి స్టూడెంట్స్ అంటే ఎక్కువ నమ్మకం కలుగుతున్నారు అనేది మనం తెలుసుకున్నాము. చాలా చక్కగా మీ అనుభూతిని మాతో పంచుకున్నారు, ఎంతో ఆనందంగా ఉంది. మీరు కూడా మీ 4th ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మంచి నర్సెస్ కావాలని స్వామిని ప్రార్థిస్తున్నాను. మరి మీరందరూ యాజ్ స్టూడెంట్స్ అంటే కలిసిమెలిసి మీరు ప్రేయర్స్ అవన్నీ చేస్తుంటారు, ఏదైనా మర్చిపోలేని అనుభూతి ఏదైనా మీకు కలిగిందా?
0: అంటే మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం, స్వామి వేరే చోట్ల అంతా వింటున్నాము, ఇక్కడ ప్రశాంతి నిల్మ కానీ వేరే చోటు కానీ స్వామి వేరే వాళ్ళ ఇంటిలో అంతా విభూతి షవర్ చేసేవారు, ఫోటో నుంచి విభూతి వస్తుంది అలా. మేము మాకే ఒక ఇది ఉండేది, ఎందుకు స్వామి మనకు చూపించట్లేదు అంటే, మాకెందుకు స్వామి ఉన్నారు అని ప్రెసెన్స్ మాకు ఫీల్ అవ్వట్లేదు మేము అనుకునేవారం. ఒకరోజు అంటే రీసెంట్ గా జగన్నాథ రథయాత్ర మళ్ళీ రంజాన్ పండుగ రెండు ఒకే రోజు వచ్చాయి అనమాట. మేము అన్ని ఫెస్టివల్స్ చేసాం కాబట్టి క్యాంపస్ మొత్తం జగన్నాథ్ రథయాత్ర చేసాము. రథోత్సవం పెద్దగా మామూలుగా రథోత్సవం పెద్దగా ఉంటుంది, ఇటువైపు అటువైపు రోప్స్ ఉంటాయి లాగవెల్ అంటే, ఆ రోజు మొత్తం అయిపోయింది రథయాత్ర అంతా అయిపోయి ఇంకా క్యాంపస్ మొత్తం హాస్పిటల్ మొత్తం అంటే పేషెంట్స్ ప్రే చేస్తూ భజన్స్ పాడుకుంటాలా అలా జాలీగా అంత బాగుండేది. తర్వాత ఆ రోజు రథయాత్ర అయిపోయింది, రంజాన్ కూడా అలా సెలబ్రేట్ చేసాం హాస్టల్లో బాగా. మార్నింగ్ ఆ రోజు అంటే ముస్లింస్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనమాట, వాళ్ళు మామూలుగా ఖురాన్ చదువుతారు, ఖురాన్ చదివి మళ్ళీ మాకు ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు, మీకు రాదు కాబట్టి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేశారు. సో అలా జరుపుకున్నాము. ఆ రోజు మరుసటి రోజు తర్వాత వెళ్ళాము అంటే అందరూ స్వామి ఫోటో మూడు ఫోటో డోమేరియాలో మిడిల్ హాస్పిటల్ డోమేరియాలో మూడు ఫోటోస్ ఉన్నాయి అనమాట, మధ్యలో స్వామి మధ్యలో ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి, మధ్యలో ఫోటోలో స్వామి విభూతి చాలా ఎక్కువ వచ్చింది, కింద గణేష ఇది విగ్రహం ఉన్న కూడా గణేష విగ్రహం మీద కూడా చాలా విభూతి పడింది. అప్పుడు దాన్ని చూసి మేము అంటే మాకి తోచినట్టు అంత జే అలా ఎం అలా మా ఎవరెవరికి ఏదైతే తోస్తే అనుకున్నారు, కొంతమంది జే అంటే జగన్నాథ్ అలా అలా అనుకున్నారు. ఒకరోజు అది జరిగిన 1 వీక్ తర్వాత ఒక పేషెంట్ ముస్లిం పేషెంట్ అటెండరు స్వామి ప్రే చేయడానికి అక్కడికి వచ్చారు. అతను చూసి మీన్స్ బాగా అబ్జర్వ్ చేశాడు అనమాట, చేసి అప్పుడు చదివినప్పటికి ఇది అరబిక్ వర్డ్ లో అల్లా అని రాస్తుంది. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్ళి సార్ ఇలా అంటే స్వామి రంజాన్ రోజు ఇలా అల్లా అని చేశారని చెప్పారు. తర్వాత మాకు కూడా అప్పటికి తెలియదు ఇదే అంటే తెలియదు. తర్వాత మా ముస్లింస్ అక్క వారు ఐపిల్ల జూనియర్ వీళ్ళంతా చూసినప్పటికి అది అతను చెప్పింది నిజమైంది. అప్పుడు అనుకున్నాం స్వామి చాలా బ్లెస్ చేశారు మాకు అతను విభూతితో పాటు అని.
1: వేరే వాళ్ళది చూసి స్వామి ప్రత్యక్షంగా ఉన్నారని మాకు నిరూపించలేదని మీరు కోరుకున్నారు కాబట్టి నేనున్నాను అని స్వామి మీకు నిరూపించారు. సో చక్కగా మీరు అటు ఖురాన్ ఆ రోజు విన్నారు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తో సహా ఖురాన్ విన్నారు, ఇటు జగన్నాథ్ యాత్ర కూడా చేసుకున్నారు. సో స్వామి రెండు చూసి మీకు బ్లెస్ చేశారు, చాలా బాగుంది. అయితే మీరు ఈ హాస్పిటల్స్కి వెళ్ళి ఏదో కమ్యూనిటీ సర్వీసెస్ చేస్తుంటారు కదా, దాని గురించి ఏదైనా మర్చిపోలేని అనుభూతి ఏదైనా ఉందా, లేదా ఏదైనా ఛాలెంజింగ్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా?
0: అంటే మేము సెకండ్ ఇయర్ లో అంటే ఒక్కొక్క ఇయర్ లో ఒక్కొక్క పోస్టింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇయర్ లో మామూలీ బేసిక్స్ పోస్టింగ్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్ లో మెడికల్ సర్జికల్ అని దాని గురించి ఉంటుంది, ప్లస్ కమ్యూనిటీ పోస్టింగ్స్ అంటే పేషెంట్స్ తో పాటు ఎలా అంటే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ చేయాలి, అక్కడ మాకు ఛాలెంజింగ్ ఫేస్ ఉంటుంది అనమాట. అంటే మార్నింగ్ మన పొద్దునే ఒక 8 o'clock అలా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళతో డిస్టర్బ్ చేయడం అది చాలా ఛాలెంజింగ్ అనమాట. అయితే మనం ఇంటరాక్షన్ చేసి మన ఇది పట్టి వాళ్ళు మనతో ఇచ్చేసారు, వాళ్లతో పాటు బాగా ఇంటరాక్షన్ చేసి ఇది ఉన్నప్పటికీ వాళ్ళకి ఇది మంచి ఇది సాయి స్టూడెంట్స్ అంటే ఇది అనమాట. ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఒక వాళ్ళ ఆమె అక్క ప్రెగ్నెన్స్ అనమాట, అతను ఆమెది లవ్ మ్యారేజ్, అతను పియర్ ప్రెషర్ వల్ల లారీ డ్రైవర్ అనమాట. అతను ఫ్రెండ్స్ తో పాటు కలిపి ఫుల్ స్మోకింగ్ చాలా అడిక్ట్ అయ్యాడు, ఒక రోజుకి వచ్చి ఒక 6 packets అలా స్మోక్ చేసేవాడు, మీన్స్ ఎక్కువ అడిక్ట్ అయిపోయాడు. ఆమెకు చెప్పింది ఏమైనా అంటే చాలా క్లోజ్ అయ్యారనమాట ఆ అక్క. అక్కని అడిగితే ఇలా ఏం చేస్తుంటారు మీ వారు అంటే అప్పుడు చెప్పారు ఇలా కానీ సిగరెట్ ఎక్కువ తాగుతారు పియర్ ప్రెషర్ వల్ల, ఇప్పుడు చాలా ఇది హెల్త్ కూడా చాలా బాగాలేదని చెప్తే మీరు చెప్పచ్చు కదండి ఇది చూస్తుంటారు కదా టీవీలో సిగరెట్ హానికరం ఏంటి అని అంత తెలుసు కాబట్టి మీరు చెప్పలేదంటే చెప్తే వినే అతను కాదు, ఫస్ట్ చెప్తాడు సరే మానేస్తాను అంటాడు తర్వాత మళ్ళీ అలా ఇది చేస్తాడు అని చెప్పింది. సరే అండి మేము మాట్లాడతాం ఒక్కరోజు ఎప్పుడు అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు మాట్లాడతాం అంటే రేపు ఎల్లుండి మార్నింగ్ వచ్చినప్పుడు ఉంటారు అంటే మేము ఒక్కొక్క ఇంటికి టైమింగ్స్ అని వెళ్తాము. సరే అండి రేపు ఫస్ట్ మీ ఇంటికి వస్తాము అని చెప్పాము. అప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళాం. అప్పుడు చెప్తే అంటే జెంట్స్ తో ఫేస్ అవడం కొంచెం కష్టం. సో అప్పుడు లేదక్క
1: మీరు వింటారో లేదో అనేది ఉంటుంది. అవును,
0: ఫస్ట్ మీరే చెప్పండి అక్క. అంటే లేదు లేదు చెప్పండి, అలా ఏం లేదు, అర్థం చేసుకుంటారు చెప్తాను. అప్పుడు రూమ్ లో ఉండేటప్పుడు పిలిచాము, ఇలా సార్ ఇలా బీపీ చెక్ చేయడానికి వచ్చాము, ఇలా మేము సాయి స్టూడెంట్స్ అని చెప్పాము. తర్వాత బీపీ చూసి బీపీ కూడా అయ్యి ఉంది. ఇంకా అతను ఫుల్ కళ్ళు మొత్తం ఫుల్ రెడ్ అయిపోయి, మీన్స్ అంతా అడిక్ట్ అయిపోయాడు అనమాట. ఇంకా అప్పుడు చెప్పాము, మేము ఒక మా సొంత అన్నలాగా మీకు చెప్తున్నాము, ఏం అపార్థం చేసుకోకండి, ఇది చాలా అంటే హానికరం, మీకు తెలుసు హానికరం అని. ఇంకా అంటే ఆమె పక్కింట్లో వాళ్ళ అక్క అంటే ప్రెగ్నెన్సీ అనమాట, వాళ్ళు కూడా చాలా హాని అవుతుంది, బిడ్డ కూడా ఫ్యూచర్ ప్రాబ్లం ఉంటుంది, హానికరంగా ఉంటుంది, ఇలా తాకూడదండి మానేయండి. మేము పూర్తిగా మానేమని చెప్పలేదు, అట్లీస్ట్ రోజు రోజు అలా కొంచెం రెడ్యూస్ చేయండి, ఆ సిగరెట్ తీసుకునే బదులు చాక్లెట్ వేరే ఏదైనా తీసుకుని అలా మానేయండి అని చెప్తే, అతనికి అప్పుడు మేమంతా చెప్పిన తర్వాత ఫుల్ టీయర్స్ వచ్చానమాట. సరే అమ్మా, మేము చెల్లిలాగా చెప్పిన దానికి థ్యాంక్స్, సరే నేను తప్పకుండా మానేస్తాను అని చెప్పి మళ్ళీ ప్రూఫ్ అట్లా ప్రామిస్ చేసి సరే అమ్మా తప్పకుండా మేము మానేస్తామని చెప్పి, అప్పటికి మాకి కాన్ఫిడెన్స్ పెరిగింది. సో మేము వాళ్ళతో కూడా హ్యాండిల్ చేయగలము, స్వామి ద్వారా మనం ఏమైనా చేయగలము అని
1: నమ్మకం కలిగింది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మన మాట ఎందుకు వింటారు, కానీ ఒక సొంత అన్నలా మిమ్మల్ని భావిస్తున్నాము అని చెప్పినందుకు వాళ్ళకి ఆ బ్రదర్ సిస్టర్ ఫీలింగ్, అంటే మన సాయి ఆర్గనైజేషన్ లోనే మనకి ఇటువంటిది తెలుస్తుంది ఇలా చెప్పారని. మనకి స్వామి ఇవన్నీ నేర్పించారు కాబట్టి అందుకే ఆయనకు కొంచెం అర్థమైంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు చెప్తే ఎందుకు వింటారు. సో మనం స్వామి మనకు నేర్పించింది ఏంటంటే ఎవ్రీబడీ ఈజ్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్, వీర్ ఆల్ వన్ ఫ్యామిలీ అని ఆ విధంగా చెప్పినందుకు ఆయనకు అర్థమైంది అనుకుంటాను. చాలా చక్కటి అనుభూతిని మాతో పంచినందుకు చాలా థ్యాంక్స్.
0: థ్యాంక్ యూ.

బెంగళూరు వైట్ఫీల్డ్లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ లోని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులతో 2016 రేడియో సాయి బృందం జరిపిన ఇష్టాగోష్ఠిలోని 2వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: చేసిన కర్మలు చెడని పదార్థము చేరును నీ వెంట అని చెప్పే చివరి వరకు మీ వెంట వచ్చేది అనే చిన్న కథను విందాం. ఒక వ్యక్తికి ముగ్గురు మిత్రులుండేవారు. ఉన్నట్లుండి అతనికి కోర్టు వ్యవహారంలో సాక్షులు కావలసి వచ్చింది. అతడు తన మిత్రులను ఆశ్రయించాలని అనుకున్నాడు. ఒక మిత్రుని వద్దకు వెళ్లి, మిత్రమా, నాకు కోర్టు వ్యవహారం ఒకటి వచ్చింది, నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పటానికి కోర్టుకు వస్తావా అని అడిగాడు. దానికి ఆ మిత్రుడు, సాక్ష్యమంటే ఏమిటి? కోర్టు వ్యవహారాలు నాకేమీ తెలియవు. నీకోసం వస్తే నా మీదకి ఏం వస్తుందో నాకు భయం. నన్ను క్షమించు, నేను కోర్టుకు రాలేను అన్నాడు. కొంత విచారంతో ఇంకొక మిత్రుని వద్దకు వెళ్లాడు. తన విషయమంతా చెప్పి సహాయం చేస్తావా అని అడిగాడు. మిత్రమా, ఏమీ అనుకోవద్దు, కోర్టుకు వస్తాను, కాని సాక్ష్యమిచ్చే బాక్సులో మాత్రం నిల్చోను, క్షమించు అన్నాడు. ఇద్దరు మిత్రులు ఈ విధంగా మాట్లాడినందుకు కొంత బాధపడుతూ తన మూడవ మిత్రుని వద్దకు వెళ్లాడు. తన విషయమంతా చెప్పాడు. ఆ మిత్రుడు, మిత్రమా, ఏమీ భయపడవద్దు, నేను తప్పక నీతో కోర్టుకి వస్తాను. నీ రక్షణ కోసం ఎంతవరకు సహాయం చేయగలనో అంతవరకు చేస్తాను అని అతనికి ధైర్యం చెప్పి పంపించాడు. ఈ కథలోని ముగ్గురు మిత్రులు ఎవరు? అసలు ఆ వ్యక్తి ఎవరు? కథలోని ప్రధాన వ్యక్తి మానవుడే. ముగ్గురు మిత్రులలో మొదటి మిత్రుడు తనకు అత్యంత ప్రియమైన ధన కనక వస్తు వాహనాదులు. అవి మనము లోకం నుండి వెళ్లేటప్పుడు మన వెంట రావు. రెండవ మిత్రుడు మన కుటుంబంలోని సభ్యులు, బంధువులు. వీరు మనము చనిపోయిన తర్వాత శ్మశానం వరకు వస్తారు. ఇంకా మూడవ మిత్రుడు మనం చేసే సత్కర్మలు. ఇవి మరణానంతరం కూడా మన పేరు నిలబెట్టడానికి, ఉత్తర జన్మకు కూడా కారణభూతములుగా ఉంటాయి. చేసిన కర్మలు చెడని పదార్థము, చేరును నీవెంటా.

బురమీ తెగ జటాజూట ముని సిరమున మెరయగమారదు తంబురమీత జటాజూట ముని సిరమున మెరయగమారదు తంబురమీత జటాజూట ముని సిరమున మెరయ శిశూలంబుతో త్రిప్పుతుడు తదిం తదిం తదు తదితకయను శిశూలంబుతో త్రిప్పుతుడు తదిం తదిం తదు తది.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ఒక చక్కని గణేష భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: జయ హో, జయ హో, మూషిక వాహన, హే శివ నందన ప్రథమ వందన, పార్వతి తనయా సిద్ధి వినాయక, శరణం శరణం విఘ్న హరణం, హే శివ నందన ప్రథమ వందన.
0: ఈ భజన యమునా కళ్యాణి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, చతుర్శతి దైవతం, కాకలి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

ఇక ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి పూర్వ విద్యార్థి భజన గాయకుడు శ్రీ అమేయ్ దేశ్ పాండే ఈ భజనపై తన యొక్క భావాలను ఈ విధంగా వివరించారు. గణేశులు ప్రశాంతి నిలయంలో ఉన్నంతగా ఇతర ఏ దేవాలయాలలోనూ లేరనడంలో అతిశయోక్తి లేదు. హాస్టల్, కాలేజ్, హాస్పిటల్, మందిరం ఇలా అంతటా గణేశులే కనిపిస్తారు. స్వామివారి కంటే ముందుగా గణేశుని దర్శించుకోవలసి ఉంటుంది పర్తియాత్రకు వచ్చిన వారందరూ. గేట్కు ఎదురుగా కూర్చొని అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది. నాకైతే పెద్దన్నయ్యలా కనిపిస్తాడు గణేశుడు. అమ్మా నాన్నలతో ఏమైనా అభిప్రాయ భేదం కలిగినా అన్నయ్యతో చెప్పుకోవచ్చు కదా. ఈ భజనలోని మొదటి పంక్తిలోని మూషిక వాహన అన్న పదం వస్తుంది. మూషికానికి స్వామి ఎంతో చక్కని అంతరార్థం చెప్పారు. మూషికం మన మనస్సుకు ప్రతీక. ఎలుక కన్నంలో ఏమేమి వస్తువులుంటాయో అందరికీ తెలుసు. ధాన్యం, తినుబండారాలు, ప్లాస్టిక్, ఇలా ఒకటి కాదు. మన సంసారం ఎలా ఉంటుందో ఎలుక కలుగు కూడా అలానే వింత వింత వస్తువులతో నిండి ఉంటుంది. బయటంతా తిరిగి ఏది దొరికితే అది తెచ్చుకొని కన్నంలో దాచుకుంటుంది. అలానే మానవుని మనస్సు కూడా బాహ్యంగా సంచారం చేస్తూ ఎన్నో విషయాలను సేకరించి దాచుకుంటుంది. అదే బాహ్య ప్రవృత్తి. ఎలుకలాగా అనవసర వస్తువులను, విషయాలను సేకరించి మనస్సును నింపుకోవడం మంచిది కాదు. వినాయకుని వాహనమైన ఎలుక నిరంతరము కూడా తన దృష్టిని తన ప్రభువుపైనే కేంద్రీకరించి ఉంటుంది. దాని చేతిలో మోదకం ఉంటుంది. స్వామి ఏమంటారంటే, ఎలుక తన దృష్టిని గణేశునిపైనే కేంద్రీకరించి ఉండటం వల్లనే దానికి జ్ఞానమనే మోదకం లభించింది. మోదకం కూడా ఆవిరి మీద వండినది, నూనెతో చేసినది కాదు. బియ్యపు పిండిలో బెల్లం కలిపి మోదకాలు తయారు చేస్తారని, వాటిని ఆరగించడం ఆరోగ్యానికి మంచిదని స్వామి చెప్తారు. ఓ మనసా, భగవంతుడు నిన్ను తన వాహనంగా వినియోగించుకోమని ప్రార్థించడమే జయహో జయహో మూషిక వాహన అన్న పంక్తికి అర్థం. ఇక రెండవ పంక్తి, హే శివనందన ప్రథమ వందన. దైవాన్ని మన మనస్సులో నిలుపుకున్నప్పుడే, లేదా దైవం మన మనస్సును తన మందిరంగా చేసుకున్నప్పుడే మనం ఆ దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకునే అర్హత లభిస్తుంది. మనస్సులో దైవ సంబంధమైన భావాలు ఆవిర్భవించాలి. మనసు ఒక పరికరం లాంటిది. దాన్ని మనం మలచుకోవడంలోనే ఉంది అర్థమంతా. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః. బంధమోక్షాలకు రెండింటికి మనస్సే కారణం. ఈ మనస్సు పార్వతి తనయుడు, అంటే పార్వతి రూపొందించినవాడు. పార్వతి ప్రకృతికి ప్రతీక. మానవుడు జన్మించినప్పుడు అతని మనస్సు ఎంతో నిర్మలంగా, పవిత్రంగా ఉంటుంది. కాలక్రమంలో వీడు భారతీయుడు, వీడు మరాఠీ, వీడు బ్రాహ్మణుడు, వీడు విద్యావంతుడు అన్న ముద్రలు ఏర్పడతాయి. మనిషి సాధించినవన్నీ సిద్ధులుగా చెప్పుకోవచ్చు. ఓ దైవమా, ఈ మనస్సు ప్రకృతి నుండి ఉద్భవించింది, ఎన్నో సిద్ధులను సాధించింది. అంటే పార్వతీ తనయుడు సిద్ధి వినాయకుడు కావడంలాగా. నీ తనయుడను కావాలంటే శరణం శరణం విఘ్నహరణం, నేను సాధించినవన్నీ నీకు సమర్పించాలి. అట్లు కాకుంటే అన్ని విఘ్నాలే కలుగుతాయి. నేను అమృతపుత్రుడను కావడానికి సహకరించు. హే శివనందన ప్రథమ వందన అని మనం ఇక్కడ ప్రార్థించుకోవాలి. ఈ భజన మానవుడు తన మనస్సుతో జరిపే సంభాషణలాగా నాకు తోస్తుంది. ఓ మనసా, దైవాన్ని నీవు అధిపతిగా భావించు. ఆయనకు నీవు వాహనంగా రూపొందు. గణేశుని వాహనమైన మూషికంగా నీవు మార్పు చెందు అని ప్రార్థించుకోవాలి. మనస్సుకు పాఠం నేర్పుకోవాలి. అష్టాంగ యోగాలలోని యమ నియమాదులన్నీ మనస్సును అదుపులో ఉంచుకోవడానికే ఉపకరణాలు. అయితే ఈ యోగం ద్వారా సమత్వాన్ని సాధించాలి. సమత్వం యోగముచ్యతే. యోగః చిత్తవృత్తి నిరోధకః. మన మనోవృత్తులన్నీ నిరోధింపబడినప్పుడే చిత్తశాంతి లభిస్తుంది. మనస్సును శుద్ధి చేయాలంటే మనస్సును ఒక నీటి గుంటగా భావించుకోవాలి. అందులోని నీటిని తీసివేసి
తాజాగా మళ్లీ స్వచ్ఛమైన జలంతో నింపినప్పుడే మనకు ఉపయోగపడుతుంది. ఆ జలం కూడా అలలతో నిండి ఉండకుండా దాన్ని నిశ్చలంగా ఉంచగలిగితే సాధన సఫలీకృతమవుతుంది. ఆ నిశ్చల జలంలోని ప్రతిబింబాన్ని నీవు తిలకించవచ్చు. ఎలుక చాలా చిన్నగా ఉంటుంది. గణేశుడు ఆకారరీత్యా పెద్దగా ఉంటాడు. మూషికం అంటే మనస్సు స్వచ్ఛంగా నిశ్చలంగా రూపొందగలిగితే ఎంతటి భారీ ఆకారాన్నైనా మోయగలుగుతుంది. ఒక ఎలుక చాలు గోడౌన్లోని ధాన్యాన్నంతటినీ పాడు చేయటానికి. అంటే మూషికం అంత శక్తి కలదని అర్థం. అంత శక్తిగల మూషికం ఎన్ని తినుబండారాలు, ఎంత ధాన్యం అందుబాటులో ఉన్నా చిన్న ఉల్లిపాయ చేత ఆకర్షింపబడి బోనులో చిక్కుకుంటుంది. మనస్సు కూడా అంతే. లౌకిక విషయాల పట్ల ఎంతగానో ఆకర్షితమవుతుంది. నీవు మనస్సును అదుపులో ఉంచుకొని దైవపుత్రుడిగా శివనందనునిగా రూపొందితే ప్రథమ వందనుడవయ్యే వరం పొందగలవు. శరణాగతి అంటే ఏమని స్వామివారిని ప్రశ్నించినప్పుడు స్వామి సమత్వాన్ని సాధించడమే శరణాగతి అని చెప్పారు. సుఖ దుఃఖాలు, నిందాస్తుతులు, శీతోష్ణాలు అన్నింటినీ సమానంగా భావించగలగడమే ఆ సమత్వ భావనయే శరణాగతి. కర్మ చేయడమే మన వంతు. జయాపజయములు దైవాధీనం అనుకున్నప్పుడు ఆ కర్మఫలం మనలను అంటదు. ద్వంద్వాలు మనల్ని చలింపచేయలేవు. కర్మకు నేను కర్తను కాను అనుకున్నప్పుడు దాని ఫలం గురించిన ఆలోచనే మనలో కలుగదు. గణేశ భజన పాడే ముందు స్వామివారు వినాయక చవితికి ప్రసాదించిన దివ్యోపన్యాసాలను చదివి ఉంటే ఆ భజన పాట భావయుక్తంగా అర్థవంతంగా ఉంటుంది. ఒక్కొక్క పదానికి స్వామి అర్థము, అంతరార్థము చెప్పియున్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ స్వామివారి దివ్యోపన్యాసాలను వినడం, చదవటం చేస్తూ ఉండాలి. భజన గాయకులు ఇది తప్పకుండా చేయాలి. రాగతాళాలతో పాటు భజనలోని ప్రతి పదం యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించి పాడటమంటూ జరిగితే భజన భక్తజనాన్ని ఆనందసాగరంలో ఓలలాడిస్తుంది అంటూ శ్రీ అమయ్ దేశ్ పాండే ముగించారు. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ ఈ గణేష భజనను చక్కగా నేర్చుకున్నారు కదూ. ఇంతటితో ఈనాటి మన మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతునిపై అచంచలమైన భక్తికి, అపారమైన విశ్వాసానికి తార్కాణం భక్త ప్రహ్లాదుడు. భగవాన్ బాబావారు ఎన్నోమార్లు నవవిధ భక్తి మార్గాల్లో విష్ణుస్మరణానికి ఉదాహరణగా ప్రహ్లాదుడు గురించి చెప్పడం మనం విన్నాం. ఈనాడు మనం తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విందాం. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీ రాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాం.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ భాగవతములోని సప్తమ స్కంధంలో భక్త ప్రహ్లాద చరిత్ర. ఈనాటి హరికథాగానం ప్రహృష్టైన ఆహ్లాద ఇది ప్రహ్లాద అంటారు. హరిభక్తి అన్న ఆనందంతో ఎప్పుడు నిండిపోయినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద స్మరణే నవవిధ భక్తులలో స్మరణ భక్తి చేత తరించినటువంటి మహానుభవుడు ప్రహ్లాదుడు. ప్రాతకాల స్మరణీయుడు హరి కరుణాపాత్రుడైనటువంటి ప్రహ్లాదుని చరిత్ర సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అపార కృపకు పాత్రులై తరించవలసిందిగా కోరుతూ గోవిందనామ స్మరణ చేసి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవింద హరి, ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద, సేతశైలవాస శ్రీ

మహాభక్తులారా, బ్రహ్మకుమారుడు మరీచుడు, మరీచుని కుమారుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలున్నారు. వారిలో ద్వితీయ అనేటువంటి ఆవిడ సంధ్యా సమయంలో భర్త ప్రణయాన్ని వాంఛించింది. సంధ్యా సమయాలలో నిషిద్ధ కార్యాలు చేయకూడదు. అలా చేయటం వలన సనక సనందాదుల శాపం పొందినటువంటి జయ విజయులు తొలుత జన్మగా హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా అతిథి గర్భంలో జన్మించారు. ఇది మొట్టమొదటి జన్మ గనక క్రూరత్వం విపరీతంగా ఉంది. వారు చెయ్యని నీచ కార్యాలంటూ ఏవీ లేవు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో కలిపేయాలని భూదేవుని అతల వితల సుతల రసాతలానికి తీసుకుని వెళ్లిపోయాడు. అప్పుడు భూదేవి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు యజ్ఞ వరాహ అవతారమెత్తి ఆ హిరణ్యాక్షును వధించి భూమిని యథాస్థానంలో ఉంచాడు. అప్పుడు కొంతకాలం ఇక్కడ ఈ భార్య అయినటువంటి భూదేవి దగ్గర విశ్రాంతి తీసుకోవాలని తన వాహనమైనటువంటి గరుడాల్వారిని పిలిచి వైకుంఠములోని తన క్రీడాపర్వతాన్ని తీసుకుని రమ్మనగా గరుడాల్వారు వెంకటాచలాని అనగా ఈ తిరుమల కొండని తీసుకుని వచ్చి భూమిపై ఉంచారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు భూదేవితో అర్చామూర్తిగా నెలకొని వెంకటేశ్వర స్వామివారి కంటే ముందుగా వరాహదేవుడు పూజలు అందుకుంటున్నాడు. ఆ వరాహస్వామివారి నుండి తప్పించుకున్నటువంటి కొంతమంది రాక్షసులు రాక్షస రాజధాని అయినటువంటి పాతాళంలోకి వెళ్లి భోగవతి నగరం చేరుకున్నారు. నిండు కొలువులో ఆసీనుడై ఉన్నాడు హిరణ్యకశపుడు. ఆర్ధనాదాలతో అక్కడికి వచ్చినటువంటి రాక్షస వీరులు, ప్రభు, విష్ణుమూర్తి వరాహ అవతారంతో వచ్చి మీ తమ్ముడైనటువంటి హిరణ్యాక్షును వధించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పగానే హిరణ్యకశపుడు, అవురా, ఈనాడు ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను అని ఈ విధంగా బాధపడుతున్నాడు హిరణ్యకశపుడు.

ఆహా మంత్రులారా, ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను. త్రిలోకైక వీరుడు మహాపరాక్రమవంతుడైనటువంటి నా తమ్ముడు ఒక్క పంది రూపంతో వచ్చినటువంటి ఆ హరిచేతులు మరణించాడా? ఈ వార్త విని నా తల్లి తిట్టి భరించగలదా? నా తల్లికి ఇంత గర్భశోకం కలిగించినటువంటి ఆ హరిని ఊరికే విడిచిపెట్టను. నా తమ్ముడు నా దగ్గర నుండి వెళ్లే సమయంలో ధరణి అడుగులు కదరా, అమరులు బెదరా.

0: నా తమ్ముడు ఈ భూమిపైన నడుస్తూ ఉంటే ఈ భూమి కంపించిపోతూ ఉండగా దేవతలు సైతం భయకంపితులు అవుతుండగా అన్నా ఈ ప్రపంచానికి గెలిచి వస్తాను నన్ను ఆశీర్వదించు అని నాకు నమస్కరించి వెళ్లినటువంటి నా తమ్ముని ముఖం మళ్లీ చూసేటువంటి యోగం లేకపోయిందే. ఆ హరి భాతృద్రోహి సప్త ఊర్ధ్వ లోకాలలో ఉన్నా సప్త అధోలోకాల్లో ఉన్నా ఎక్కడ దాగినా నా సూలపు పూటుతో వాడి తల తృంచి వాడి రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తాను. దీనికోసం నేను మందరగిరి వెళ్లి మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వస్తాను. నేను వచ్చే వరకు ఈ భగవతీ నగరాన్ని రక్షించండి అని చెప్పి తపస్సుకి మందర పర్వతానికి వెళ్లిపోయాడు హిరణ్యకశపుడు.
1: జగజట్టియు సకల మాయా విదుండగు హిరణ్యకశపుడు. జగజట్టియు సకల మాయా విదు

హిరణ్యకశిపుడు ఎప్పుడైతే తపస్సుకై వెళ్లిపోయాడో అది చూసినటువంటి దేవేంద్రుడు ఇదే తగినటువంటి సమయమని భాగవతిపై దాడి చేసి రాక్షసులను పారద్రోలి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ నిద్రిస్తున్నటువంటి హిరణ్యకశిపుని అర్ధాంగి అయినటువంటి లీలావతీ దేవిని తన మాయా ప్రభావం చేత గగన మార్గంలో తీసుకువెళుతుండగా నారద మహర్షి ఎదురువచ్చి వారించాడు. ఆమె గర్భంలో మహాభక్త శిరోమణి ఉదయించబోతున్నాడని చెప్పి ఆమెను తన ఆశ్రమంలో విడిచిపెట్టమన్నాడు. అది విన్నటువంటి దేవేంద్రుడు లీలావతీ దేవిని నారద మహర్షి యొక్క ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్లాడు. దేవేంద్రుని భయం వల్ల తన భర్త తిరిగి వచ్చేంత వరకు ప్రసవించకూడదని తన పాతివ్రత్య ప్రభావం చేత తన గర్భంలోనే ఆ బిడ్డను దాచి ఉంచింది ఆ మహా ఇల్లాలు. నారద మహర్షి వలన హరిసద్గుణ గాథలు వింటూ కాలం గడుపుతోంది ఆ లీలావతి దేవి. ఇక్కడ హిరణ్యకశిపుడు మందర పర్వతం చేరి అత్యంత ఎత్తైనటువంటి శిఖరంపైకి పాదాంగుష్టముపై నిలిచి ఊర్ధ్వభాకుడై నిరాహారుడై నిశ్చలబద్ధుడై బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు అంతకంతకు తీవ్రమై 100 దివ్య సంవత్సరాల కాలం గడిచింది. చుట్టూత పుట్టలు పెరిగిపోయి పైన వెదురు పొదలు కూడా మొలిచిపోయాయి. వనమసిక మక్షికాదులు క్రిములు ఆ హిరణ్యకశిపుడి శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలన్నీ పీల్చి పిప్పి చేశాయి. ఒక్క ఎముకల గుడు మాత్రమే మిగిలింది. అది కృతయుగం గనక అస్థిగత ప్రాణం. ఎముకలు మిగిలి ఉంటే ప్రాణం ఉంటుంది, ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ హిరణ్యకశిపుడి తలలో నుండి వెలువడినటువంటి తపోగ్నికి భూమి సప్తకుల పర్వతాలతో సహా కంపించిపోయింది. గ్రహాలన్నీ వాటి కక్షలు మరిచి సంగ్రహ సంగలై ఢీకొంటున్నాయి. నక్షత్రాలు చెల్లా చెదిరైపోయాయి. అలాగే సప్త సముద్రాలు అల్లకల్లోలమైపోయాయి. లోకాలను రక్షించుటకు దేవేంద్రుడు సమస్త దేవతలతో కలిసి సత్యలోకం చేరుకుని హిరణ్యకశిపునికి వరప్రదానం చేసి లోకాలను రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద భృగ్వాది మహర్షులతో అంశవాహనారుడై మందరగిరిపై ప్రత్యక్షమయ్యాడు. మబ్బుల చేత కప్పబడినటువంటి సూర్యబింబంలాగా ఉన్నాడు పుట్టలోపల ఉన్నటువంటి హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు తన కమండలంలోనేటువంటి జలమును ఆ పుట్టపై ప్రోక్షించగా కమలాసన కరకమల నిర్మల నిర్గత నీరధార బిందు సందోహ సంచిక్త సకలాంగుడై సువర్ణవర్ణ శరీరుడై వజ్ర సంకాశదేహుడై పుట్టలో నుండి వెలపలికి వచ్చాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవునికి నమస్కరించాడు. ఆ హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకున్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశిప, నీ భక్తికి మెచ్చి ఇక్కడికి వచ్చాను, ఏం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే స్వామివారిని చూసి ఈ విధంగా అంటున్నాడు స్వామి.

గాలిలో గాని నీటిలో గాని అగ్నిచేత గాని భూమిపైన గాని ఆకాశమున గాని రాత్రి గాని పగలు గాని ఇంట గాని బయట గాని ప్రాణం ఉన్నటువంటి వాటి చేత గాని లేనటువంటి వాటి చేత గాని సమస్త అస్త్ర శస్త్రముల చేత గాని ఈ సృష్టిలో సృష్టింపబడ్డ దేని చేత కూడా నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని బ్రహ్మదేవుని కోరగా ఆ మాట విన్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశప,

అన్నా కశ్యపపుత్ర, నువ్వు నన్ను అడిగినటువంటి వరాలు ఇంతకు ముందు ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి సమయంలో కూడా నన్ను అడిగి ఉండలేదు. అయినా నీ తపస్సుకు మెచ్చి తిని గనక నువ్వు అడిగిన వరాలన్నీ ప్రసాదిస్తున్నాను. కాని ఏ వరాలైనా మంచి బుద్ధి సత్ప్రవర్తన లేకపోతే ఫలించవు కనుక సుమతివై భద్రైక శీలుండవై మనుమా అని ఆశీర్వదించి బ్రహ్మలోకం చేరుకున్నాడు బ్రహ్మదేవుడు. తన తపస్సు ఫలించినందుకు సంతసించి తిరిగి భోగవతీ నగరం చేరుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ చేరుకున్నాడో తన భార్య నారద మహర్షి రక్షణలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి నారద మహర్షికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పి తన ఇల్లాలిని ఇంటికి తెచ్చుకున్నాడు. తరువాత రాక్షస నాయకులైనటువంటి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శతబాహు, నమూచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మొదలగు వారితో కొలువుదీరి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. ఓ రాక్షస వీరులారా,

చేతసురులచే నాగన బశ్చరులచే నిరతము స్థల చర జలజ నిఖిల జీవ కోటి చేత నిరతము స్థల చర జలజ నిఖిల జీవ కోటి చేత.

రాక్షస వీరులారా, మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వచ్చాను. రాక్షస వీరులు విజృంభించవలసినటువంటి సమయం ఆసన్నమైనది, లేవండి, విజృంభించండి అని రాక్షస వీరులను వెంటబెట్టుకుని దిక్కులలో దాడి చేసి దిక్పాలకులను అందరినీ బంధించేశాడు. అన్యలోకాలను స్వాధీనం చేసుకున్నాడు. స్వర్గ పట్టణంపై కూడా దాడి చేసి తన పౌరుష ప్రతాపాగ్నిజ్వాలలో దేవేంద్రుని బందీకృతిని చేశాడు. వైకుంఠంపై కూడా దాడి చేశాడు. ఆ సమయంలో స్వామివారు వైకుంఠంలో లేరు. ఇంకెక్కడికైనా వెళ్లి దాక్కున్నాడా ఆ మాయావి అని ప్రపంచంలో అణువను వెతికాడు. స్వామివారు ఎక్కడా కనపడలేదు. ఆ సమయంలో స్వామివారు ఎక్కడున్నాడంటే, బ్రహ్మదేవుడిచ్చిన వరాలు వమ్ము చేసి వాడిని చంపడానికి తగినటువంటి సమయం కాదు కనుక మిగిలినటువంటి ప్రపంచంలో చోటు లేక ఆ హిరణ్యకశిపుడి హృదయంలోనే దాగి ఉన్నాడు మన స్వామివారు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు కూడా ఎదురు పడలేదో, శిక్షించలేదో, అతనికి అడ్డు లేక మరింత పెచ్చు పెరిగిపోయాడు. వాడి దుర్మార్గం ఏ విధంగా సాగుతున్నదయ్యా అంటే, ఒకనాడు గంధర్వయూదంబు పరిమాచు దివిదులనొకనాడు తెరల ద్రోలు భుజగులనొకనాడు భోగంబులకు బాపు గ్రహముల

సర్వదేవతా మునికేచర నాయకులను, గంధర్వులను, మానవులను, జంతుజాలమును, భూత ప్రేత పిశాచ గణములను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి వంతు పెట్టుకుని పీడిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప సమస్త జీవకోటి ఆ హిరణ్యకశ్యపుడి పెట్టేటువంటి హింసలు భరిస్తున్నారు. వాడి పరిపాలన అంటే ప్రకృతే భయపడిపోతోంది. అమరలోక భోగాలను అనుభవిస్తున్నాడు. అన్ని లోకాలను పీడిస్తూ అందులో ఆనందిస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ ఒక చోట చేరి మూగగా వారి గుండెగోడు శ్రీమన్నారాయణునికి వినిపించారు. స్వామివారు వాళ్ల కన్నులకు గోచరించలేదు గాని వారి వీణులలో ప్రతిధ్వనించాయి. దేవతలారా, బ్రహ్మవర ప్రభావం చేత హిరణ్యకశిపుడు ఇంత వాడయ్యాడు. వరభంగం చేసి వాణ్ణి ఇప్పుడు వధించడం ధర్మం కాదు. వాడి వరబలం క్షీణించినప్పుడు, పుణ్యక్షయం కలిగినప్పుడు వాణ్ణి తప్పక వధిస్తాను. ఏ విధంగా అంటే

శృతులకు గోవులకు విప్రులకు ధర్మానికి ఏనాడు హాని తలబెడతాడో, వాడి పెద్ద కొడుకైనటువంటి ప్రహ్లాదుని ఏనాడు బాధిస్తాడో ఆనాడే వాడిని అంతం చేస్తాను అని భగవత్ వాక్యాలు వినబడ్డాయి. ఆ కమలాక్షుడు రక్కసుని యుక్కడించుట నిక్కమని తలచి తమ తమ దిక్కులకు వెళ్లిపోయారు అందరూ కూడా. ఇంకా హిరణ్యకశిపుడికి అతని భార్య లీలావతి యందు నలుగురు సంతానం కలిగారు. ప్రహ్లాదుడు, క్లాదుడు, అనుక్లాదుడు, సముక్లాదుడు అనేటువంటి నలుగురు కుమారులు కలిగారు. ఇందులో హిరణ్యకశిపుడి పెద్ద కొడుకు ఈనాటి మన కథానాయకుడైనటువంటి ప్రహ్లాదుడు. అతని గుణగణములు ఎటువంటివయ్యా అంటే

ఆ ప్రహ్లాదుని గుణగణాలు వర్ణించాలంటే ఆ నలువకైనా వెయ్యి నోళ్ల కలిగినటువంటి చిలువకైనా ఆదిశేషుడికైనా అసమాన బుద్ధివంతుడిగా పేరు పొందినటువంటి బృహస్పతికైనా అసాధ్యం. అసురకులంలో పుట్టినటువంటి ఏమాత్రం ఆ రాక్షస ప్రవృత్తి లేనటువంటి వాడు. పశువాడైనా త్రిలోక పూజ్యుడు, పరమభక్త శేఖరుడు, ఆర్యనితుడు ఆ ప్రహ్లాదుడు. ఇంకా ఏ విధంగా ఉన్నాడయ్యా ప్రహ్లాదుడు చిన్ననాటి నుండంటే,

సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తాడు. పెద్దలను పూజ్యులను చూచినంతనే నమస్కరిస్తాడు. అన్య స్త్రీలను తన తల్లితో సమానంగా చూస్తాడు. తల్లిదండ్రులు బిడ్డలను కాపాడినట్లు పేద సాధలను కాపాడాలని భావిస్తాడు. స్నేహితులను సోదరులతో సమానంగా చూస్తాడు. ఇంకా గురువులను దైవాల్లాగా పూజిస్తాడు. ఆగతాయిగా కూడా అబద్దమాడడు. లలిత మర్యాదుడైన ఆ ప్రహ్లాదుడు ఇంకా చిన్ననాటి నుండి ఏ విధంగా ఉన్నాడయ్యంటే

పానీయములు త్రాగుచున్ గొడుచుచున్ భాషించుచున్ ఆశ లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లంఘించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సందానుండై మరి చంసురారిజితుడు ఏ తద్విశ్వమున్ భువరా అంటారు. పానీయములు త్రాగినా తిన్నా మాట్లాడినా హాస్య లీలా నిద్రాదులు చేసినా తిరిగినా కూర్చున్నా ఆ ప్రహ్లాదుడు సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సందానుండై ప్రపంచానే మరిచిపోయాడు. అటువంటి ప్రహ్లాదుని చూసినటువంటి హిరణ్యకశిపుడు వీడు ఈ విధంగా తయారవుతున్నాడే, చదివిస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాడు. మామూలుగా జ్ఞానం పెరగడానికి చదువుకుంటారు, అలా కాకుండా ప్రహ్లాదునిలో ఉన్నటువంటి భగవద్ విజ్ఞానాన్ని చంపడానికి చదువు ఉపయోగిస్తుందని భావించాడు హిరణ్యకశిపుడు. అప్పుడు చండుడు అమర్కుడు అనేటువంటి శుక్రాచార్యుల వారి కుమారులు పిలిపించాడు. ఎందుకంటే ఆ సమయంలో శుక్రాచార్యుల వారు తపస్సులో ఉన్నారు గనక గురుపుత్రులను పిలిపించి గౌరవించి కూర్చోబెట్టి పూజించాడు. తన పెద్ద కొడుకునేటువంటి ప్రహ్లాదుని రావించి బుజ్జగించి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. నాయనా ప్రహ్లాద కుమారా,

ఆయన ప్రహ్లాద చదివని వాడు అగ్నుండు. మూఢుడు అవుతాడు, చదువుకుంటే మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ ముజ్జగాలు గెలిచి నేను తెచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించు, నాకు తగినటువంటి వారసుడిగా ప్రవర్తించు, కనీసం చదువు విషయంలో అయినా అశ్రద్ధ చేయకుండా చదువుకో తండ్రి అని బుజ్జగించి తనకు తగినటువంటి వారసునిగా తీర్చిదిద్దామని చెప్పి చెండామర్కులకు అప్పగించాడు. చిత్తం ప్రభు అలాగే చదివిస్తామని చెప్పి ఆశ్రమానికి తీసుకుని వెళ్లి సమస్త విద్యలు బోధించారు చెండామర్కులు. కొద్ది కాలంలోనే గురువులు నేర్పినవన్నీ అభ్యసించాడు ప్రహ్లాదుడు. కాని మనసులో ఆ హరి గురించి చెప్పని విద్యలన్నీ వ్యర్థం అని ప్రహ్లాదుని అభిప్రాయం. కాని గురువులు చెప్పిన దానిని కాదనక విద్యను అభ్యసించాడు. ఒకనాడు హిరణ్యకశపుడు కొడుకును ఏం నేర్చుకున్నాడో చూద్దామని పిలిపించాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్న ప్రహ్లాద కుమారా, ఏం చదువుకున్నావు నాయనా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు,

తండ్రి, నా గురుదేవుల అనుగ్రహం వల్ల చదువుకుని సమస్త విద్యలలో సారం గ్రహించాను. ప్రతి జీవి సారహీనమైనటువంటి సంసార బంధాలలో తగులుకుని చర్విత చర్వినితుడై అవుతున్నాడు. కాని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనసు శ్రీ మహావిష్ణువు యందు నిలిపి తరించడం మంచిదని నా అభిప్రాయమన్నాడు. హరి అన్న మాట వినగానే ఒళ్ళు మండిపోయింది హిరణ్యకశిపుడికి. అయినా ఆ మాటలన్నది తన కొడుకు గనక శాంతించి, ప్రహ్లాద, ఇటువంటివా నీవు నేర్చుకున్నది? నీవు నేర్చుకోవలసింది ఇవి కావురా. దేవతలని ఎలా జయించాలి? వాళ్లను జయించడానికి ఎటువంటి పన్నాగాలు పన్నాలి? ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఆర్జించాలి? ఇటువంటివి తెలుసుకోవాలి. కాని మన కులద్రోహి అయినటువంటి ఆ హరిని గురించి కాదు ప్రహ్లాద అని గట్టిగా అన్నాడు హిరణ్యకశిపుడు. అది విన్న ప్రహ్లాదుడు తన తండ్రికి సమాధానం ఇవ్వకుండా గురువుల వైపు తిరిగి ఈ విధంగా అంటున్నాడు.

పుష్పాలలోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద మంగ చెట్ల వద్దకు పోతుందా తండ్రి? నిర్మల ఆకాశ గంగలో విహరించే రాయించ సామాన్యమైనటువంటి నదులకు చేరుకుంటుందా? మావి చిగురులు తినటానికి అలవాటు పడినటువంటి కోయిల కొడిసి చెట్ల దగ్గరకు చేరుతుందా? వెన్నెలను కోరుకునేటువంటి చకోర పక్షి మంచు కోరుతుందా? అంబుజోదరుని యొక్క దివ్య పాదారవింద సేవనము చేత మత్తిలిన చిత్తము అన్యమైనవి కోరుకుంటుందా? వినుత గుణశీల మాటలు వెయ్యినేలా అన్నాడు ప్రహ్లాదుడు. ఆ మాటలు వినినటువంటి గురువులకు ఒళ్ళు మండిపోయింది. ప్రహ్లాద, మేము నీకు నేర్పిన విద్యలన్నీ వృధైన, మహారాజు ముందు మమ్మల్ని అవమానిస్తావా అని హిరణ్యకశిపుడికి నమస్కరించి, ప్రభు, ఇంతవరకు మీ కుమారుడిగా తలచి విద్య నేర్పించాము, ఇక మీద జాలి తలపక దండించి వీణ్ణి చదివించి మీకు అప్పజెప్తాం అని తీసుకుని వెళ్లి వర్గత్రయమును సామదాన దండోపాయాలు పూర్తిగా నేర్పారు. వాళ్ళు చెప్పింది కాదు అనకుండా అన్నీ నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు. మళ్లీ కుమారుని విద్య చూడాలని కబురు పంపాడు హిరణ్యకశిపుడు. చెండామర్కులు ప్రహ్లాదుని దగ్గరికి వచ్చారు. నాయన, ప్రహ్లాద, మీ తండ్రి గారు వర్తమానం పంపాడు కనుక మీ తండ్రి గారి దగ్గరకు నిన్ను తీసుకెళ్తాం. మీ తండ్రి గారు అడిగిన దానికి జాగ్రత్తగా మేము నేర్పినవే సమాధానం చెప్పునాయన అని తీసుకెళ్లారు ఆ చెండామర్కులు. మాతృ గర్భము జొచ్చినది మొదలు తన చిత్తం అచ్యుతినిపై కదా. ఆ ప్రహ్లాదుని ముందుకు త్రోసి తండ్రికి నమస్కరించమన్నారు. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు చేతులు చాచి, నాన్న, కన్న తండ్రి, ఇలా రారా అని ఈ విధంగా అంటున్నాడు.

కన్న తండ్రి రారా, సుమ సుకుమారా రారా, నా తపోసారా, నిన్ను చూసి నువ్వేమి చదువుకున్నావో తెలుసుకుని చాలా రోజులైంది. నీవెప్పుడు నీతి కోవిదడవుతావా అని మహావాంఛతో ఎదురు చూస్తున్నా తండ్రిని రా. నేను ఏది నా మనసుకు ఆనందం కలిగించే విధంగా ఒక్క పద్యం చెప్పు అనగా ఆ మాటలకు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు.

తండ్రి గురువులు చెప్పినవన్నీ చదివినాను. చదువులలో మర్మమంతా గ్రహించాను. ఎందుకంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటారు. మనోవాక్కాయ కర్మల చేత శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అను ఈ తొమ్మిది భక్తి మార్గములలో దేనినైనా అనుసరించి హరి సర్వాత్మకుని తెలిసి హరినే నమ్మి సజ్జనుడై ఉండుట ప్రతి వారికి శ్రేయస్కరము. ఈ శరీరంలో సమస్త అవయవాలు కూడా విష్ణువును సేవించడం చాలా మంచిది. ఎందుకంటే

మనది తండ్రి తండ్రి. శ్రీనాథుని వర్ణించుటకు నాలుక, శేషశాయి పాదము అందుకునుటకు శిరసు, ఆయన ఎందే నిలుపుటకు మనసు, పురుషోత్తముని యందు బుద్ధి, ఆ స్వామిని ప్రకటించుటకే సమస్త చదువులు, ఆ భగవంతుని గురించి చెప్పుటయే గురువులు. శ్రీమన్నారాయణుని చేరమని ప్రోత్సహించే తండ్రే నిజమైనటువంటి తండ్రి అని ఏమాత్రం భయం లేకుండా అంటున్నటువంటి ప్రహ్లాదుని పలుకులు హిరణ్యకశపుని చెవులకు ములుకుల్లాగా తగిలాయి, కళ్ళు ఎర్రబడిపోయాయి. అప్పుడే ఆగ్రహం వచ్చి గురువులను చూసి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశపుడు, ఏమయ్యా గురుపుత్రులని మిమ్మల్ని నమ్మి మా బిడ్డను మీ దగ్గరికి పంపిస్తే ఈ విధంగా చేస్తారా?

దానికి అనర్హములైన విరోధి శాస్త్రములు కుటిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవటచు నమ్మతి కటకట. భ్రమణా కృతివిగాక.

గురుపుత్రులని భృగువంశ సంజాతులని సద్బ్రాహ్మణులను నమ్మి నా కుమారుని అప్పగిస్తే నా విరోధి గొప్పతనాన్ని ఉపదేశిస్తారా? బ్రాహ్మణాకృతులుగాక యథార్థపు బ్రాహ్మణులేనా? అనగా గడగడా ఒరిగిపోయారు ఆ శుక్రాచార్య కుమారులైనటువంటి చండామర్కులు. ప్రభు మన్నించండి, మా వల్ల ఎటువంటి తప్పు రాలేదు, ఇటువంటి విద్యే మేము ఏనాడూ చెప్పలేదు అనగా అది విని హిరణ్యకశపుడు చండామర్కులపై ఆగ్రహం విడిచి ప్రహ్లాదును చూసి, ప్రహ్లాద, గురువులు చెప్పినవి ఈ దురుపదేశమేనా? నీకెవరు చెప్పారో చెప్పు అనగా ప్రహ్లాదుడు, తండ్రి, హరిభక్తి ఒకటే చెబితే తెలుసుకొనున్నది కాదు. వైష్ణవాంగ్రి సుస్థాన రజోభిషిక్తులకు సుకృత కర్ములు మాత్రమే విష్ణువు యొక్క విశేష భక్తిని తెలుసుకోగలరు అనగా హిరణ్యకశ్యపుడు భగ్గున మండిపడి కొడుకును ఒక్క తోపు అలా కిందికి తోసి ఈ విధంగా అంటున్నాడు. నీచుడా, దుర్మార్గుడా ప్రహ్లాదా,

ఆ హరి నీ పినతండ్రిని చంపాడు అని చెప్పినా సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ హరిని నుతించి కులద్రోహిమైనావు. నా అసుర కులానికి జాడ్యంలాగా దాపరించిన నిన్ను వధించైనా సరే నా రాక్షస కులాన్ని రక్షించుకుంటాను. ఎవరక్కడా అనగానే రాక్షస భటులు వచ్చారు. వీడు నా కొడుకు అని మీరు సందేహించక వీడిని వధించండి అని అప్పగించాడు. ఆ రాక్షసులు కొరడాలతో కొట్టారు, శూరాలతో పొడిచారు, ఖడ్గములతో నరకటానికి ప్రయత్నించారు. ఏం చేసినా ప్రహ్లాదునికి చిన్న గాయం కూడా కాలేదు. మాటిమాటికి ఓ పన్నగశాయి, ధనుజ భంజన, నిఖిల పావన అని నుతిస్తున్నాడు గాని ఏమాత్రం భయపడటలేదు. తండ్రిని దూషించడం లేదు, తల్లి దగ్గరకు పరుగులు తీయడం లేదు. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అగ్నిలో తొయించాడు, పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, కొండల మీద నుంచి త్రొయించాడు, సముద్రములో ముంచాడు. ప్రహ్లాదునికి ఏమి కాలేదు. ఓటమి ఎరుగని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపటం విషయంలో ఓడిపోయాడు. కురింగిపోతున్నాడు హిరణ్యకశిపుడు. అతని దగ్గరికి చెండామరుకులు వచ్చి, ప్రభు, వయసు పెరిగే కొద్దీ ఇంద్రునిపై విరోధం నూరిపోసినా అదే హరితో వైరంగా మారగలదు, కనుక ప్రహ్లాదుని మాకప్పగించండి అనగా చేసేది లేక అంగీకరించాడు. ప్రహ్లాదుని చెండామరకుల ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈసారి ప్రహ్లాదుడు విష్ణుతత్వాన్ని, విష్ణుభక్తిని గురుకులంలో ఉన్న పిల్లలందరికీ వినిపించాడు. మిత్రులారా, వ్యాపయతీతి విష్ణు, ఈ చరాచర జగత్తులో ప్రతి అణువులో నిండినటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది అంత్యములు లేనటువంటి వాడు, వేదాంత సారం విష్ణువు. రండి, ఆ స్వామిని ఆరాధించండి, ప్రార్థించండి అని పిల్లలతో కలిసి భగవన్నామం చేస్తున్నాడు ఆ యొక్క ప్రహ్లాదుడు. ఏ విధంగా గానం చేస్తున్నాడు?

ఈ విధంగా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రాక్షస పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని భగవంతుని యొక్క నామస్మరణ చేయిస్తున్నాడో, సంధ్యావందనాది కార్యక్రమాలకు ఏటికి వెళ్లినటువంటి గురువులు వచ్చేసరికి పాఠశాల అంతా గందరగోళంగా అయిపోయింది. ఎలా ఉన్నవారు ఈ విధంగా అయిపోయారే అని వాళ్ళందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండగా ఒకడేమో హరిహరి అని చప్పట్లు కొడుతుంటే వేరొకడు క్రింద పడి దొర్లుతున్నాడు, ఒకడేమో ఎగురుతున్నాడు, ఇంకొకడు పుస్తకాలు తగలబెడుతున్నాడు. ఇవన్నీ చూసినటువంటి చండామార్కులు ప్రహ్లాదుని క్షణం కూడా ఆశ్రమంలో ఉంచకూడదని తీసుకొచ్చి హిరణ్యకశపుడికి అప్పచెప్పి, ప్రభు మీ కొడుకు బాగుపడకపోగా ఆశ్రమాన్ని పాడు చేశాడు, మీ కుమారుని మీరేమైనా చేసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. హిరణ్యకశపుడికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రహ్లాదుని బరబరా ఈడ్చుకుని ఈ విధంగా అంటున్నాడు, అలా అక్కడ పడేసి ఇలా అంటున్నాడు, ఒరే ప్రహ్లాద.

నీకెంత కండ కావరమరా, ఆ రవిచంద్రులు దిక్పాలులు అందరూ నన్నే భగవంతునిగా పూజిస్తుంటే నీవు మాత్రమే నన్ను ఎదిరిస్తున్నావు. ఎవడి బలము చూసుకుని నా అంతటి వాడిని ఎదిరిస్తున్నావు అనగానే ప్రహ్లాదుడు, తండ్రి, బలవంతులకు బలహీనులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలము కలిగించేటువంటి ప్రభు ఎవడో ఆ విభుడే, ఆ నారాయణుడే నాకు బలమనగా, ఒరే దురాత్మ, నా విరోధి నామస్మరణ చేస్తున్నావు, వాడిని వధించాలని వెదికి వెదికి విసిగి వేసారిపోయాను, ఆ నారాయణుడు ఎక్కడున్నాడో పిలువు అనగా, తండ్రి, ఇందుకలడందులేడని సందేహమే వలదు చక్రి

0: దర్శనమిస్తాడు అనగానే, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అనగానే తప్పకుండా ఉంటాడు తండ్రి అని అన్నాడు. ఆ సమయంలో స్వామివారు ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ నృసింహ రూపంతో నిండిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో హిరణ్యకశిపుడు తన గదాదండాన్ని తీసుకుని హరిజన సంరంభమైనటువంటి సభా స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు. ఎప్పుడైతే అలా వేశాడో స్వామివారు
1: నరకేసరి స్తంభం.

దేవతలందరూ ఆనందంగా నాట్యమాడుతూ ఉండగా, భూదేవి ఆనందంతో పరవశిస్తూ ఉండగా, ఆ స్తంభంలో నుండి ఊర్ధ్వ భాగము సింహమై పంచానోధూత పావక జ్వాలలు భోనవంతరమెల్ల భూరితముగా దష్ట్రాంకురాభిల దగద్దగా ఇత దీప్తి నసురేంద్ర నేత్రములు అందములుగా ఘంటక శని భోత్కట కేసరాగతి నభ్ర సంగము భిన్నమై చెలింప ప్రళయాభ్ర చంచల ప్రతిభాస్వరములై ఖర నకరోచులు గ్రమ్ముదేరా సటలు ఝిలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బయలు బంధించి కెరలి జిక్వ యాడించి లంఘించి చేత నడిసిపట్టే నరసింహుడాదితి పట్టి నదిప అంటాడు పోతనమాత్యులు. ఆ నరసింహస్వామి వారు హిరణ్యకశిపునిపై ఎగురుతున్నటువంటి సాలువ డేగలాగా కింద ఉన్నటువంటి పాము పిల్లను తన్నుకొని పోయిన విధంగా ఈడ్చుకుని గుమ్మం దగ్గరికి వెళ్లాడు. ఆనాడు వాడు బ్రహ్మదేవుడు కోరినటువంటి వరాలు ఒమ్ము కాకుండా ఇంట బయట కాని గుమ్మం మధ్యలో గాని రాత్రి గాని పగలు గాని సంధ్యా సమయంలో భూమిపైన ఆకాశంలో గాని కాకుండా తన ఊరువులపై నుంచుకుని ప్రాణముండి లేనటువంటి తన నఖములను గోళ్లను ఆయుధాలుగా చేసుకుని హిరణ్యకశిపుడి యొక్క గర్భం చీల్చి రక్తం గడగడా త్రాగి ప్రేగుల మెడలో వేసుకుని శరీరాన్ని అక్కడ పడవేసి సభామండపంలో ఉన్నటువంటి సింహాసనంపై ఆగ్రహంతో అలా కూర్చున్నాడు నృసింహ స్వామివారు. స్వామివారి రూపాన్ని చూసి భయపడి సమస్త దేవతలు నారద భృగ్వాది మహర్షులు ప్రహ్లాదుని ముందుకు పెట్టుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి మహానుభవా,

భక్తిగా స్వామివారిని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే చూస్తున్నాడు స్వామివారు. ఏ విధంగా ఉందయ్యా వారి ప్రార్థనా విధానం? స్వామి మహానుభవ శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య

విధంగా దేవతలందరూ ప్రార్థిస్తూ ఉండగా తన ఉరువులపై కూర్చోబెట్టుకున్నాడు ప్రహ్లాదుని స్వామివారు. తన దక్షిణాస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, నిన్ను కన్న నీ తల్లిదండ్రులకు జన్మం ధన్యమునాయనా ప్రహ్లాద అని ఆశీర్వదించాడు స్వామివారు. తర్వాత ఈ నృసింహస్వామివారి యొక్క ఆవిర్భావం విన్న వారికి వైకుంఠంలో సాన్నిధ్యం లభిస్తుంది, నరక బాధలు తొలగిపోతాయి. నీవు అనేక సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి అనేక యజ్ఞయాగాదులు చేసి తర్వాత నా సన్నిధికి చేరుకుంటావని అనుగ్రహించి ప్రహ్లాదుని రాజ్యాభిషక్తిని చేసి స్వామివారు లక్ష్మీదేవితో కలిసి అహోబిలం చేరుకుని లక్ష్మీ నృసింహస్వామివారిగా నెలకొని ఈనాటికి పూజలు అందుకుంటున్నారు. అక్కడున్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా స్వామివారికి మంగళ ఆరతులు ఇస్తున్నారు.

ఇంతవరకు శ్రోతలు తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విన్నారు. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాము.

0: రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.
1: 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఇప్పుడు మీరు దేవుని చిరునామా నాటిక వింటారు. దైవాన్ని చేరుకోవడమే మానవ జీవిత లక్ష్యం. అందుకు మీరు నవవిధ భక్తి మార్గాలేమీ అనుసరించక్కర్లేదు. శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్ని అడిగితే దేవుని చిరునామా వాళ్లే చెప్పేస్తారు. వినండి ఆ చిరంజీవులు అందిస్తున్న నాటిక దేవుని చిరునామా.
2: సాయిరాం, కూర్చోండి. మీరంతా ప్రైమరీ స్కూల్ చదువు పూర్తి చేసుకుని సెకండరీ స్కూల్ చదువుకు వెళ్లబోతున్నారు. చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన సిలబస్ కూడా అయిపోయింది కదా, ఈ రోజు సరదాగా గడుపుతాం, ఓకేనా?
3: ఓకే మేడం.
2: గుడ్ గుడ్. నేను ఈవేళ మీ అందరి కోసం లడ్డూలు తెచ్చాను. అందరికీ తల ఒకటి ఇస్తాను. అయితే ఒక షరతు, మీకు ఇచ్చిన లడ్డూని మీరు నేను 5 సార్లు ఓం శ్రీ సాయిరాం అని చెప్పేలోగా తినేయాలి. అది కూడా ఎవ్వరూ చూడకుండా తినేయాలి, సరేనా? ఏం మాట్లాడుకోవడం పూర్తయిందా? ఓకేనా?
4: అయింది మేడం. మాది కూడా ఒక షరతు, మాతో పాటు మీరు కూడా కళ్ళు మూసుకోవాలి.
2: ఆహా, నేను కళ్ళు మూసుకుంటే ఎవరు చూడకుండా తినేశామని చెప్పేచ్చనా?
4: లేదు మేడం, మీరన్నట్టు ఎవరూ చూడకుండా తినాలంటే మీరు కూడా కళ్ళు మూసుకోవాలి కదా, అందుకే అలా చెప్పాం అంతే.
2: అవును, నువ్వు అన్నది కరెక్టే. సరే, మీరు కోరినట్లే నేను కూడా కళ్ళు మూసుకుని 5 సార్లు ఓం శ్రీ సాయిరాం చెప్తాను. రెడీయా? నందన్, ఇవిగో లడ్డూలు, వీటిని సాయి గాయత్రి చెప్తూ తలొకటి ఇవ్వమ్మా.

0: తర్వాత అయిపోయింది మేడం, అందరికీ లడ్డూలు ఇచ్చేశాను.
1: సరే, అయితే నేను కళ్ళు మూసుకుని 5 సార్లు ఓం శ్రీ సాయిరాం చెప్తాను, మీరు తినడం మొదలు పెట్టండి. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. అరే, ఎవరి చేతుల్లోనూ లడ్డూలు లేవే, నిజంగానే అందరూ తినేశారా? ఎవ్వరూ చూడకుండా రామ్, నువ్వు చెప్పు, నేను కళ్ళు మూసుకున్నప్పుడు మీరు నిజంగా లడ్డూలు తినేశారా?
2: లేదు మేడం, తినలేదు.
1: మరేం చేశారు?
2: వాటిని మా టిఫిన్ బాక్సుల్లో దాచుకున్నాం.
1: ఏ, తినకుండా బాక్సుల్లో ఎందుకు దాచుకున్నారు?
2: ఎవరూ చూడకుండా తినమంటే ఎలా తినగలం మేడం?
1: ఇక్కడ మీరు, నేను తప్ప మరెవరూ లేరు. నేను కూడా మీతో కళ్ళు మూసుకున్నాను. ఇంకెవరు చూస్తారు?
0: దేవుడు చూస్తాడు కదండి.
1: నందన్, దేవుడు చూస్తాడంటావేమిటి? ఆయన ఏమైనా వచ్చి చూస్తాడా?
0: అలా కాదు మేడం, మీరే కదా మాకు పురుష సూక్తం నేర్పించారు.
3: అవునండి, అందులో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఉంటుంది కదా.
1: బాగానే గుర్తుపట్టుకున్నావే రాఘవ, కానీ దాని అర్థం నీకు తెలుసా?
3: తెలుసండి, భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పడానికి సహస్ర శీర్ష పురుష అంటారు. అందరినీ ఆయన గమనిస్తాడు అని చెప్పడానికేమో సహస్రాక్ష అంటారు.
1: బాగా చెప్పావు. మరైతే భగవంతుడు ఈ భూమండలం అంతటినీ ఆవరించడమే కాకుండా మనలో కూడా ఉన్నాడని వేదంలో ఉంది. దాని అర్థం నువ్వు చెప్పగలవా అనంత్?
4: చెప్తానండి. పరిమితి లేని భగవంతుడు ధ్యానము చేసుకునేటప్పుడు మన హృదయంలో ఒక వెలుగు రేఖగా గోచరిస్తాడు.
1: చాలా బాగుంది. సరే గాని, సెలవు రోజుల్లో స్వామి గురించి పుస్తకాలు చదవమని చెప్పాను, చదువుతున్నారా?
5: చదువుతున్నా మేడం.
1: మాధవ్, నువ్వేం పుస్తకం చదివావు?
6: నిన్నొక్కనే కాదండి, మేమంతా ప్రతి ఆదివారం రాఘవ ఇంట్లో కూర్చుని స్వామి గురించి రాసిన పుస్తకాలు చదువుతున్నాం. క్రిందటి ఆదివారం సాయి మోహన్ గారు రాసిన లీలామోహన సాయి పుస్తకం చదివామండి.
1: అలాగా, అయితే అందులో నీకేం నచ్చిందో చెప్పు.
6: 1964లో జరిగిన స్వామి లీల ఒకటి నాకెంతో నచ్చింది.
1: సరే, అదే చెప్పు.
6: ఒకరోజు రాత్రి 8:30కి కస్తూరి గారు ప్రశాంతి నిలయంలో మందిరం వద్దకు వచ్చి భక్తులతో, ఈ రోజు రాత్రి 10:30కి కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది, అందువల్ల మగవారు వేరే ఎక్కడికైనా వెళ్లి పడుకోవాలి, ఆడవారు మందిరంలోనే పడుకోవచ్చు, ఇది స్వామి ఆదేశమని చెప్పారట. అలాగే వర్షం పడింది. చిత్రావతి నది పొంగి ఆశ్రమం దాకా వచ్చింది. తెల్లవారి వాన తగ్గాక ఆశ్రమం ఎదురుగా ఉన్న టీకొట్టు అతను, అతని భార్య తమ కూతురు కనిపించడం లేదని, తమను రక్షిస్తాడని నమ్మితే స్వామి మోసం చేశాడని గొడవ చేశారట. స్వామిని నిందించారట.
1: అయ్యో, స్వామిని నిందించారా? తర్వాత ఏమైంది?
6: వాళ్ళ అరుపులకి అందరూ అక్కడ చేరారు. వాళ్ళు స్వామి భక్తులైనా ఆ టీకొట్టు అతని పట్ల సానుభూతి కనబరిచారట. అంతలో స్వామి మందిరంపై ఉన్న బాల్కనీలోకి వచ్చి, ఏ దొంగ, మీ పిల్లను చూసుకోవడంలో మీరు నిర్లక్ష్యం చేసి ఇక్కడికి వచ్చి అరుస్తున్నారా? వెళ్ళండి, వెళ్లి మీ కొట్టు వెనక ఉన్న బావిలో వెతకండి అని చెప్పారట.
1: బావిలోనా? పాపం మునిగిపోయిందా?
6: అందరూ అలాగే అనుకున్నారండి. కాని స్వామి మీద నమ్మకంతో వెళితే వరద వల్ల బావి కనబడ్డమే కష్టమైంది. ఎలాగో కనుక్కుని ఈత వచ్చిన వారు బావిలో దిగి పిల్లను బయటికి తెచ్చారు. చనిపోయి ఉంటుందనుకున్న అమ్మాయి కులాసాగా నవ్వుతోంది.
1: అబ్బా, ఎంత ఆశ్చర్యం!
6: పిల్ల బతికుందని తల్లి తండ్రితో పాటు అందరూ సాయిరాం సాయిరాం అంటూ సంతోషపడ్డారట.
1: సందేహమే లేదు, బావిలో పడిన పిల్ల బాబాయే రక్షించుంటారు. అవునా?
6: అక్కడ చేరిన వారంతా ఆమెను, ఏం జరిగిందమ్మా అని అడిగితే ఆమె, నాకేం కాలేదు, అక్కడ నీళ్లే లేవు, బాబా నా పక్కనే ఉన్నారు, నాకేం భయం అందేట.
1: మరి అప్పుడు ఆ తండ్రికి సామ్ అంటే ఏంటో తెలుసుండాల్సింది కదా.
6: అవును మేడం, అప్పుడు ఆ టీకుట్ అతను అన్యాయంగా బాబాను నిందించానని బాధపడి, మా పిల్లను తిరిగిచ్చావు స్వామి, నిన్ను తిట్టి పాప మూట కట్టుకున్నాం, నువ్వు నిజంగా దేవుడివే, మమ్మల్ని క్షమించు అని ప్రార్థించాడట.
1: స్వామి కరుణామయుడు, తప్పకుండా వచ్చి వారిని ఊరిడించి ఉంటారు కదా.
6: లేదండి, తనని తిట్టినప్పుడు బయటికి వచ్చిన స్వామి పొగిడినప్పుడు బయటికి రాలేదట. లీలామోహన్ గారు అదే ఆయనలో భగవంతుని లక్షణం, ప్రత్యేకత అని రాశారండి.
1: చాలా బాగుంది మాధవ్. మరి నీకు నచ్చింది ఏదో చెప్పు అనంత్.
4: టెడ్మెన్ అనుభవం నచ్చిందండి. ఆయన ఒక ప్రాజెక్ట్ పని మీద బంగ్లాదేశ్ వెళ్లారు. వెళ్లే ముందు ప్రశాంతి నిలయానికి వచ్చారు. స్వామి ఇంటర్వ్యూ ఇవ్వటమే కాకుండా ఆయనకి ఒక ఉంగరం సృష్టించి ఇచ్చారు.
1: అబ్బో ఎంత అదృష్టవంతురాయన.
4: స్వామి ఆశీస్సులు దొరికినందుకు ఆయన ఎంతో సంతోషించారు.
1: ఆగాగు, ఈ టెడ్మెన్ ఏ దేశస్థుడు?
4: నార్వే దేశస్థుడండి.
1: ఓహో, నార్వే దేశస్థుడా. సరే చెప్పు.
4: ఆయన చిట్టగాంగ్ వద్ద పడవ ప్రయాణము చేస్తూ ఉంటే స్వామి ఇచ్చిన ఉంగరం నదిలో పడిపోయింది.
2: అయ్యయ్యో, తర్వాత ఏమైంది?
4: భగవంతుడు ఇచ్చిన ఉంగరం పోయిందని ఆయన చాలా బాధపడ్డారు. మరో 6 నెలల తర్వాత ఆయన తిరిగి ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఉంగరం పోయిందని స్వామికి ఎలా చెప్పాలా అని మదన పడుతూ ఉంటే స్వామి, టెడ్మెన్ నేనిచ్చిన ఉంగరం ఏది అని అడిగారు. టెడ్మెన్ దుగులుగా, పోయింది స్వామి అని చెప్పారట.
1: అందుకు స్వామి ఏమన్నారు?
4: బాధపడుకు టెడ్మెన్, ఈ ఉంగరం నీదేనేమో చూడు అని ఒక ఉంగరం ఇచ్చారు.
2: ఓహో, స్వామిచ్చిన ఉంగరం స్వామి దగ్గరికే వచ్చేసిందన్నమాట.
4: ఆశ్చర్యంగా అది ఆయన నదిలో పోగొట్టుకున్న ఉంగరమే. ఆయన ఆనందంతో, స్వామి, చిట్టగాంగులో నేను పోగొట్టుకున్న ఈ ఉంగరం మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగారు. అప్పుడు స్వామి, నేను ఆ నదిలోనే ఉన్నాను, చిట్టగాంగ్ నదే కాదు, నేను అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాను అని చెప్పారు.
1: నిజమే, స్వామి సర్వాంతర్యామి. ఆయన అణు అణువులో ఉన్నారు.
2: అడవిలోనున్న, ఆకాశమందున్న, పట్టణమునన్న, పల్లెనున్న, గుట్టమీదనున్న, నట్టేటనున్నను, మదిని సాయి మిమ్ము మరువడెప్పుడు. మేడం, నేను కూడా ఒక స్వామి లీలను చెప్తానండి.
1: తప్పకుండా చెప్పమ్మా, ఇంకా టైం ఉందిలే.
2: ఒకసారి బాబా రష్యా నుండి వచ్చిన వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. వారిలో గలియా, సోఫియా అనే కవులలు కూడా ఉన్నారు. గలియా బాబా వారిని రష్యాలో మెడికల్ క్యాంప్ పెట్టమని కోరింది.
6: అమ్మో, రష్యాలోనా? అందుకు స్వామి ఏమన్నారు?
2: దానికి బాబా అంగీకరించి అప్పుడు అక్కడే ఉన్న డాక్టర్ ఉపాధ్యాయతో, నీవు పోయి మెడికల్ క్యాంప్ నిర్వహించు అని ఆదేశించారు. ఆయనకి మెడికల్ క్యాంపులు నిర్వహించటంలో అనుభవం ఉంది, కాని రష్యాలో క్యాంప్ అంటే సందేహించారు.
1: స్వామి చెప్పాక సందేహం దేనికి?
2: రష్యా గూఢచారి వ్యవస్థ వైఖరి వల్ల సందేహపడ్డాడు. కాని స్వామి, భయపడకు, స్వామి నీతోనే ఉంటారు అని చెప్పారు. అప్పుడు ఆయన ధైర్యంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి బయలుదేరాడు.
6: ఆహా, ఎంత సేవాభక్తి ఆయనకు.
2: రష్యాలో యూరల్ పర్వతాల సమీపంలో ఉన్న కోరోగ్రాడ్ అనే చోట మెడికల్ క్యాంప్ నిర్వహణకు అనుమతి లభించింది. ఆ ప్రాంతాన్ని చూసి రావడానికి ఆయన 3 రష్యన్లతో కలిసి బయలుదేరారు. విపరీతమైన చలి, ఆ పైన కొంత దూరం వెళ్లాక కారు చెడిపోయింది.
1: అరేరే, అసలే రష్యాలో మంచి ఎక్కువ. అప్పుడేం చేశారు?
2: కారు బాగవ్వడానికి టైం పట్టొచ్చు, ఈలోగా ఇక్కడో శివాలయం ఉందంట, చూసొద్దామని ఆయనతో వచ్చిన వారు చెప్పారు. దైవం మీద విశ్వాసం లేని వారి పాలనలో ఉన్న దేశంలో ఆ మారుమూల ప్రాంతంలో శివాలయం ఉందంటే డాక్టర్ ఉపాధ్యాయకు ఆశ్చర్యమేసింది.
1: ఆశ్చర్యం కాదా మరి, అసలే రష్యా దేశం, అందులో మారుమూల అని చెప్తున్నావు, అక్కడ శివాలయమా? తర్వాతేమైంది?
2: సరే పదండి, చూసొద్దామని ఆయనతో వచ్చిన వారు చెప్పారు. డాక్టర్ ఉపాధ్యాయ నడక ప్రారంభించారు. 20 నిమిషాలు నడిచాక చెక్కతో కట్టిన దేవాలయం కనపడింది. అంతేకాక అక్కడ అష్టదలో పరివేష్టిత లింగం సర్వ

0: శివలింగం అంటూ లింగాష్టకం వినపడింది.
1: ఇది ఇంకా అద్భుతమైన విషయం.
0: డాక్టర్ ఉపాధ్యాయ తమ బృందంతో లోపలికి ప్రవేశించేసరికి పొడుగాటి రష్యన్ వ్యక్తి ఒకరు, లింగాష్టకమిదం పుణ్యం ఎప్పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే అంటూ శివార్చన ముగిస్తున్నాడు. ఆయన ఎదురుగా ఉన్న శివలింగం వద్ద చిన్న దీపం వెలుగుతోంది. అగరబత్తి పొగ సుగంధాన్ని విరజిమ్ముతోంది. మొత్తం మీద ఆ స్థలం పవిత్రత ఉట్టిపడుతూ ప్రశాంతిదాయకంగా ఉంది.
1: అవును, ఆ రష్యన్ గారి పేరేమిటి?
0: తన పేరు బోరిస్ అని, అది సంస్కృతంలో భో ఋషయ అనే పదం నుండి వచ్చిందని ఆయనే చెప్పారు. అంటే భో ఋషులారా అని అర్థమట.
1: ఆహా, అలాగా రష్యన్లకు కూడా సంస్కృతం వచ్చేసిందనమాట.
0: మీరెప్పుడైనా లింగాష్టకం నేర్చుకోవడానికి ఇండియా వచ్చారా అని డాక్టర్ ఉపాధ్యాయ ఆయన్ని అడిగారు. దానికి జవాబుగా, లేదు, నా గురువే నాకు సాక్షాత్కరించి ఆ అష్టకం నేర్పారని చెప్పారు. వీరే నా గురువులని కొవ్వొత్తి పైకి ఎత్తి పట్టుకుని చూపిస్తే అక్కడ శ్రీ సత్యసాయి బాబా వారి ఫోటో కనపడింది. డాక్టర్ ఉపాధ్యాయ పరవశించిపోయారు.
1: అద్భుతం, మహా అద్భుతం.
0: మేడం, మరో అద్భుతం ఏమిటంటే, ఇంటర్వ్యూ గదిలో భయపడకు, స్వామి నీతోనే ఉంటారు అని అభయమిచ్చినప్పుడు స్వామి చిరునవ్వులు చిందిస్తూ ఎలా ఉన్నారో అక్కడ శివాలయంలో ఫోటోలో సరిగ్గా అలాగే ఉన్నారట.
2: స్వామి సర్వాంతర్యామి అన్నమాట.
0: బాబా వారి సర్వవ్యాపకత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించిన డాక్టర్ ఉపాధ్యాయ సాయినామం జపిస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు.
1: చాలా బాగుంది, చాలా మంచి విషయాలు చెప్పారమ్మా, చాలా ఆనందంగా ఉంది.
3: మేడం మేడం, రాము చెప్పింది వింటుంటే నాకో పద్యం చెప్పాలనిపిస్తుంది, చెప్పనా?
1: తప్పకుండా చెప్పమ్మా.
3: ఇందుగల డందు లేదని సందేహము వలదు, సత్యసాయి సర్వోపగతుండు ఎందెందు వెదగి చూచినా అందందే గలడు, భక్త శిఖామణులారా వింటే.
1: వెరీ గుడ్. భాగవత పద్యాన్ని స్వామి చెప్పినట్టు ఎంత బాగా చెప్పావు.
3: లేదు మేడం, ఆ పద్యం మా అమ్మమ్మ నేర్పించింది.
1: అలాగా, చాలా బాగా చెప్పారు. మాట మారినా పేరు మారినా స్వామి ఒకరే కదా, యుగాలు మారినా యుగావతారుల తత్వము అదే. స్వామి విద్యార్థులైనందుకు మీరంతా స్వామివారి సర్వవ్యాపకత్వాన్ని అవతార తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. నేను పెట్టిన చిన్న పరీక్షలో నెగ్గారు. ఈ విధంగానే స్వామి చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉత్తమ పౌరులుగా దేశ సేవకు అంకితమవుతారని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా అభినందనలు. స్కూల్ బెల్ అవడానికి ఇంకా టైం ఉంది. ఇది విద్యార్థినులంతా మన ప్రియతమ భగవాన్ పై ఏదైనా పాట పాడండి.

దేవుని చిరునామా నాటిక విన్నారు. సమర్పణ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూలు విద్యార్థులు. ఇందులో పాల్గొన్న చిరంజీవులు వి సురేష్, పి ప్రణీత్, వై అచింత్య, జీవి అరవింద్ దీపక్, ఎస్కే లిఖిత్, బి జయంత్, జి సాయిరామ, ఎస్కే హంస, పి మృదుల, సైరా, కె ధనసాయి శ్రీ, కావ్య ఖరే. రేడియో సాయి కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 96185550702 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపించవచ్చు.

భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య సందేశ సౌరభాన్ని వెదజల్లుతూ అవతారోద్యమ సేవకు అంకితమై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల విభాగం పలుకుతోంది మీకు హార్దిక స్వాగతం. పంచమ వార్షికోత్సవ ప్రత్యక్ష ప్రసారాల రూపేణ అందిస్తోంది మీకు సాయి భగవానుని దివ్య ప్రేమామృతం. ఆస్వాదించండి, ఆచరించండి, ఆనందించండి.

0: అక్షరం అంటే క్షయం లేనిది. ఆఖరిదైనా ఇక్కడ ఓ అక్షరం మరో పాటకి ప్రాణం పోస్తోంది. రండి ఆ అంత్యాక్షరం సంగతి చూద్దాం. శ్రోతలకు వినోదం, సాయికి ప్రమాణాలు అర్పించడానికి పోటీ పడుతున్న అంత్యాక్షరి కార్యక్రమంలో ఏ జట్టు గెలుస్తుందో చూద్దాం.
1: ఓం శ్రీ సాయిరాం. స్వామి చరణారవిందాలకి హృదయ పుష్పాన్ని సమర్పిస్తూ రేడియో సాయి తెలుగు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో ఈ భజన అంత్యాక్షరి కార్యక్రమాన్ని జరుపుకుందామని ఉత్సాహంగా పాల్గొనడానికి విచ్చేసిన యువతీ యువకులకు, శ్రోతలకు అందరికీ సాయిరాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి యువతీ యువకులు పాల్గొనడానికి వచ్చారు. ఇప్పుడు మనకి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనే 4 టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క టీంలో 3 ఉంటారు. 2 యువతుల టీమ్స్, 2 యువకుల టీమ్స్. ముందుగా ఇందులో ఉండే రౌండ్స్, ఫస్ట్ రౌండ్ లో మామూలు అంత్యాక్షరి అంటే లాస్ట్ పదం నుంచి వచ్చే భజన పాడాల్సి ఉంటుంది ఫస్ట్ రొటేషన్ లో. అండ్ తర్వాత ఏవైతే ఉంటాయో వివిధ భాగాలు అప్పుడు చెప్తాను. మొదట నేను పాడతాను, తర్వాత దాంట్లోంచి లాస్ట్ పదంతో సత్య టీం వాళ్లు పాడాల్సి ఉంటుంది.

చాలా బాగా పాడారు. ఇప్పుడు ప్రేమ టీం వాళ్ళు శ్యామసుందర హరి గోవింద బోలో, బోలో అని కాని లాతో కానీ.

నలుగురు టీం వాళ్ళు చక్కగా స్టార్ట్ చేశారు. అందరూ మంచి మంచి భజనలతో, నామావళి భజన్స్ తో చక్కగా పాడారు. నాలుగు టీమ్స్ వాళ్ళకి 10-10 చొప్పున పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు రెండో రౌండ్, ఇది శృతి రౌండ్. అంటే ముందర ఒక భజన మన సోదరుడు ప్రజ్ఞాన్ వాయించి భజన దాని మీద ప్లే చేస్తారు. అదే భజన మీరు ఫస్ట్ పాడాల్సి ఉంటుంది అదే శృతిలో. తర్వాత మీరు పాడేసిన తర్వాత తను శృతి మారుస్తాడు. ఆ శృతిలో మీరు అదే భజనని పాడాల్సి ఉంటుంది. కరెక్ట్ గా పాడిన వాళ్ళకి 10 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ సత్య టీం వాళ్ళకి

అప్పుడు మళ్ళీ శృతి మార్చి మీకు వేరే కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్ లో జాగ్రత్తగా విని అందుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ గా పాడితే 10 పాయింట్స్ వస్తాయి.

చాలా చక్కగా పాడారు. అలా కాన్సన్ట్రేట్ చేసి విని పాడితే పాయింట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ధర్మ టీం వాళ్ళకి రెండో భజన్. మీరు ఫస్ట్ ఇచ్చిన స్కేల్లో పాడాలి, తర్వాత మార్చిన తర్వాత కూడా పాడాలి. జగన్మాతే జగజనని అందరికీ తెలిసిన భజనే ఇది, అదే స్కేల్లో పాడండి.

కొంచెం శృతి తక్కువ ఇచ్చినా కూడా చక్కగా పాడారు. ఇప్పుడు శాంతి టీం వాళ్ళకి, ఆడపిల్లలు కూడా పోటీగా పాడాలి. ప్రేమిసి గావో మంగళ.

శాంతి టీం వాళ్ళు రెండోసారి విని మంచిగా పాడారు. పాయింట్స్ రాకపోయినా కరెక్ట్ గా అందుకున్నారు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రేమ టీం వాళ్ళకి. మహాదేవ శివ శంభో శంకర.

చాలా బాగా పాడారు అంటే ముందరే కాన్షియస్ గా డిసైడ్ చేసేసుకుని చక్కగా విని పాడారు. వెరీ గుడ్. ఒక్క కొంచెం శాంతి టీం వాళ్ళు కొద్దిగా తొందరపడ్డారు కానీ ఏం పర్వాలేదు, వచ్చే రౌండ్స్ లో బోల్డెన్ పాయింట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఇది తాళం, తాళం మారుతుందన్నమాట. ఇది కూడా శృతి రౌండ్ లో లాగే ఫస్ట్ మీకు ఒక తాళంలో ఒక భజన వాయిస్తారు. ఆ తాళంలో మీరు మామూలుగా పాడేసిన తర్వాత అదే తాళం అదే భజనకి వేరే తాళం వేరే గతి కానీ వాయిస్తారు. కొంచెం జాగ్రత్తగా విని ఆ తాళంలో మీకు ఇచ్చిన భజన్ని చక్కగా ఫిట్ఇన్ అయ్యేలా పాడాలి, కరెక్ట్ గా పాడాలి. అంతేకాని మీరు మామూలుగా ఒరిజినల్ టెంపోలో పాడేయకూడదు. ఓకే, చక్కగా విని ఒక 10 సెకండ్లు తీసుకుని పాడండి. ఫస్ట్ సత్య టీం వాళ్ళకి

బాగా పాడారు, చాలా దగ్గర బీటే కానీ ఆ గతిలోకి వెళ్ళాలి కాబట్టి అయినా చాలా కాన్షియస్ గా చాలా బాగా పాడారు. నెక్స్ట్ ధర్మా టీం వాళ్ళకి శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ ఈ భజన ముందర రెగ్యులర్ బీట్ లో ఆ ఒరిజినల్ కంపోజిషన్ లో పాడండి, తర్వాత తాళం మార్చాక కూడా పాడాలి.

జాగ్రత్తగా ఎలాగో అలాగా రెండో లైన్ దగ్గర సెట్ చేసేశారు కదా, అయినా పర్వాలేదు చక్కగా అందుకోగలిగారు, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా రౌండ్. ఇప్పుడు సత్య ధర్మ జాగ్రత్తగా విని పాడారు, ఇప్పుడు శాంతి టీం వాళ్ళకి. దశరథ నందన శ్రీరామచంద్ర ఈ భజన

వెరీ గుడ్ ట్రై, కానీ కొంచెం డిఫికల్ట్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఏం పర్వాలేదు, వచ్చే రౌండ్స్ లో డెఫినెట్ గా మీరు చాలా బాగా పాడతారు. నెక్స్ట్ ప్రేమ టీం వాళ్ళకి గోవింద గోపాల హేనందలాలా.

సో ఆడపిల్లలు ఇద్దరు, యువతులు ఇద్దరు టీమ్స్ వాళ్ళు కొంచెం ఎందుకునో టెన్షన్ పడ్డట్టున్నారు. ఏం పర్వాలేదు, నెక్స్ట్ రౌండ్స్ లో చక్కగా ప్రూవ్ చేసుకుందరు గాని. సో ఈ రౌండ్ లో ఆడపిల్లలకి రాకపోయినా యువకులు చాలా ఎంతూజాస్టిక్ గా, బీట్ రౌండ్ కదా, సో వాళ్ళు చక్కగా ప్రూవ్ చేసుకున్నారు. ఏం పర్వాలేదు, నెక్స్ట్ రౌండ్ ఇది రాగాల్ని బేస్ చేసుకున్నది. అయితే రాగం అనేసరికి ఎవరు ఏమి అంటే చాలా మనకి రాగం తెలియదు, అలా ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఈ ఇందులో ప్రజ్ఞాన్ ఒక భజన్ ప్లే చేస్తాడు, అదే లాంటి ట్యూన్ లో ఉన్న భజన ఏదైనా మీరు పాడాల్సి ఉంటుంది. కాకపోతే ఒక ట్విస్ట్, మూడు భజన్లు పాడాలి, ఒక్కటే కాదు మూడు భజన్స్ పాడాలి, అదే లాంటి ట్యూన్ లో ఉన్న మూడు భజన్స్. మధ్యలో చిన్న గ్యాప్ తీసుకోండి, ఓకే, అంటే 5 or 6 seconds కన్నా గ్యాప్ తీసుకోకూడదు, ఓకేనా? అర్థమైంది కదా మీకు ఇది. మీకు ప్లే చేసిన భజన్ లాంటి ట్యూన్ లో ఉన్న భజన్స్ ఇంకొక మూడు పాడాల్సి ఉంటుంది. ఫస్ట్ సత్య టీం వాళ్ళకి

ఇప్పుడు వాయించినది మీరు పాడారు కదా, ఇంకొక మూడు భజన్స్ పాడాలి. 5-5 సెకండ్స్ మాత్రమే గ్యాప్ తీసుకోవచ్చు. పాడండి.

చాలా బాగా పాడారు. నాకున్న చిన్న పరిజ్ఞానంతో దీన్ని హమీర్ కళ్యాణి అంటారేమో అనుకుంటున్నాను. నాకు సంగీతం గురించి పెద్దగా అవగాహన లేదు. శ్రోతలు ఎవరికైనా తెలిసినా వాళ్ళు కూడా ఇలాంటి ట్యూన్ లో ఇంకేం భజన్స్ ఉన్నాయో చూస్తారని ఈ రౌండ్ పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు ధర్మా టీం వాళ్ళకి

0: ఇంకొక రెండు భజన్స్ పాడాలి మీరు.
1: సాయి సుందర సుందర,
0: మీరు రాగం మార్చేసి వేరే భజన ఇందులో ట్యూన్ చేసేయకండి. ఒక భజన్ చక్కగా పాడారు, ఇంకొక రెండు భజన్స్ పాడితే మొత్తం పాయింట్స్ వచ్చేస్తాయి. ఇంకొక 3 సెకండ్స్ ఉంది. మీ టైం అయిపోయింది. హంసానంది రాగం మీకు బాగా తెలిసిన భజన్సే. ఇందాక పాడారు జగన్మాతే జగజనని, భువన బాంధవ, ఇవన్నీ ఆ హంసానంది రాగంలో ఉన్నవే. టెన్షన్ పడకండి, శివ శివ శివ శివ శివ ఆయన భవం, ఇవన్నీ కూడా మీకు వచ్చిన భజన్సే. ఓకే, సో ధర్మ టీం వాళ్ళు కూడా చాలా వెరీ గుడ్ అటెంప్ట్. ఇప్పుడు శాంతి టీం వాళ్ళకి నటరాజా హే త్రిపురారి.

చాలా చాలా చాలా బాగా పాడారు. చక్రవాకన్ రాగంలో ఎన్నో భజన్స్ స్వామికి చక్కగా కనెక్ట్ అయిపోతాం. అలా ఎంత తిప్పినా మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్లాలనిపించే లాంటి భజన్స్ ఉంటాయి ఈ రాగంలో. చాలా బాగా పాడారు. ఇప్పుడు ప్రేమ టీం వాళ్ళకి

ఇంకొక భజన, ఫుల్ పాయింట్స్ వచ్చేస్తాయి. చాలా బాగా పాడుతున్నారు. 5 సెకండ్స్ టైం ఇస్తాను, ఇంకొక భజన. గుర్తు రావట్లేదా? ఒక భజన్, రెండు భజన్స్ చక్కగా పాడారు. ఆ రిజిస్ నో జయమా యా.

మీ టైం అయిపోయాక ఒక పాట పాడారు, రెండు భజన్స్ కరెక్ట్ గా పాడారు కాబట్టి మీకు 10 పాయింట్స్ రాకపోయినా యువర్ పాయింట్స్ విల్ కమ్, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ ఈ రౌండ్ లో ఇప్పుడు మీరు పాడిన రాగం ఏంటి? కళావతి. కళావతి రాగంలో చాలా బాగా పాడారు. ఇంకా ఇప్పుడు శృతి, లయ, రాగం మూడు చక్కగా పాడారు. ఇవన్నీ మనం ఎవరి కోసం పాడుతున్నాం? మన ప్రేమ స్వరూపులైన స్వామి కోసం కదా. సో ఇప్పుడు ఈ లాస్ట్ రౌండ్ లో ఏంటంటే స్వామి ఎన్నో పాడారు పాటలు, గీతాలు, భజనలు ఎన్నో పాడి మనకి నేర్పించి మన చేత పాడించారు. సో ఆ భజన్స్ ని, గీతాలను కానీ పాటల్ని కానీ మీకు అందులో రెండో లైన్లో, మూడో లైన్లో అలాంటి చోట ఉన్న దాగి ఉన్న ఒక పదాన్ని ఈ చిట్స్ లో రాశాం. ఆ చిట్టు తీసుకుని మీకు ఏ చిట్ అయితే వస్తుందో అందులో ఉన్న పాట బిగినింగ్ నుంచి ఆ పాట, ఆ పదం వచ్చే వరకు పాడాలి. స్వామి భజన్స్, స్వామి పాడిన గీతాలు కానీ పాటలు కానీ. ఫస్ట్ సత్య టీం వాళ్ళకి ఏ చిట్ వస్తుందో చూద్దాం. అందులో ఏంటంటే స్వామి ఎన్నో పాడారు పాటలు, గీతాలు, భజనలు ఎన్నో పాడి మనకి నేర్పించి మన చేత పాడించారు. సో ఆ భజన్స్ ని,

0: సత్య టీం వాళ్ళు. మీ చిట్లో ఏముందో చెప్పండి, మైక్లో చెప్తే వినపడుతుంది మాకు కూడా.
1: పాట పాడుమా కృష్ణ, పలుకు తేనెలలకు నటుల.
0: మీకందులో ఉన్న పదం ఏంటి?
2: మనసు తీరగా.
0: ఒకసారి పాడండి.

0: చాలా బాగా పాడారు. మొదట మీకున్న పదం ఏంటో మైక్ లో చెప్పండి. మన రేడియో సాయి శ్రోతలందరూ కూడా వినాలి కదా, వాళ్ళు కూడా మీతో పాటు ట్రై చేయాలి. తర్వాత మీరు పాట పాడండి, సరేనా? చాలా బాగా పాడారు. సత్య టీం వాళ్ళకి ఫుల్ పాయింట్స్. ఇప్పుడు ధర్మ టీం వాళ్ళు పికప్ చేస్తారు చిట్టి. అందులో ఏముందో చెప్పండి.
1: సూర్దాస్ ప్రభు.
0: సూర్దాస్ ప్రభు అని స్వామి పాడిన భజనలలో కాని పాటల్లో కాని ఆ బిగినింగ్ నుంచి ఆ పదం వినపడే వరకు పాడాలి.

మీరు స్వామి పాడిన భజనే పాడారు, మొదలు పెట్టారు, కానీ అందులో సూర్యదాసు ప్రభు రాదు, మీరు పాడేశారు. అలా జరగకూడదు. సో మీకు ఈ భజనకి మీకు పాయింట్స్ రావు. ఎవరికైనా గుర్తొచ్చిందా? ఇది ట్రాన్స్ఫరబుల్ రౌండ్ కాదు కాబట్టి మిగతా టీం వాళ్ళకి ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి.

0: చాలా బాగా పాడారు. ఎవరికి వచ్చినా కూడా స్వామి పాడిన భజన కాబట్టి అది ఏం పాట తెలుసుకోవడం కోసం పాడొచ్చు, తప్పేం లేదు. పాయింట్స్ ధర్మ టీం వాళ్ళకి రాలేదు, కానీ పాయింట్స్ రాకపోయినా ఆడపిల్లలందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ పాడారు. ఇప్పుడు శాంతి టీం వాళ్ళకి. మీ చిట్టిలో ఉన్న పదం ఏంటో చెప్పండి.
1: దైవాధీనము.
0: దైవాధీనము, ఇది గీతంలోనో భజనలోనో ఈ పదం వచ్చింటుంది. ఆ పాట మొదటి నుంచి, ఆ భజన కానీ మొదటి నుంచి ఆ పదం వచ్చే వరకు పాడాలి.

0: వెరీ నైస్ అటెంప్ట్. అదే పాట దైవాధీనము అనే పదం వచ్చే వరకు పాడడానికి ఎంత ప్రయత్నము. మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము కదా, గుర్తొచ్చేసింది కదా. సో మీకు పాయింట్స్ తగ్గించట్లేదు, ఎందుకంటే ఇంకొక చరణం పాడారు కాబట్టి. ఆల్రెడీ మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అంత్యాక్షరి అంటే, కానీ కరెక్ట్ గా మీరు పాడారు కాబట్టి నేను ఫుల్ పాయింట్స్ ఇస్తున్నాను. దైవాధీనం అనే పదం రాలేదు కానీ పాట కరెక్ట్ గా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ప్రేమ టీం వాళ్ళు. మీకు వచ్చిన పదం ఏంటో చెప్పండి.
1: సర్వేశ్వరి.

0: చాలా చక్కగా పాడారు. సర్వేశ్వరి అని చెప్తే గుర్తొస్తుందో రాదో అని భయపడ్డాను మీకన్నా ముందరు. నేను చక్కగా పాడారు. సో ఈ రౌండ్ లో కొంచెం ఇబ్బంది పడ్డా పర్వాలేదు, బాగుంది కదా. ఇంకొక టర్న్ ఆడదామా ఇదే రౌండ్. సో స్వామి భజనలు పాటలు ఇంకొకసారి సత్య టీం వాళ్ళు తీస్తారు ఇప్పుడు చిట్. మీకు వచ్చిన పదం ఏంటో చెప్పాలి.
1: కలిమల దహన.
0: కలిమల దహన ఇది భజనో పాటో గీతమో నాకు తెలీదు, మీరు పాడాలి.

0: సత్య టీం వాళ్ళు సెకండ్ రొటేషన్ లో కూడా స్వామి పాటలు చక్కగా భజనలు అవి బాగా నేర్చుకుని వినేసినట్టున్నారు, చక్కగా పాడారు. ఇప్పుడు థర్మా టీం వాళ్ళకి మీకు వచ్చిన పదం ఏంటో చెప్పండి.
1: ప్రేమమయం.
0: ప్రేమమయం. ప్రేమమయం చాలా ఈజీ, పాడేయగలరు.

0: వెరీ గుడ్, చక్కగా పాడారు. ధర్మ టీం వాళ్ళకి కూడా ఇందాక రాకపోయినా ఇప్పుడు చక్కగా పాడారు. ఇప్పుడు శాంతి టీం వాళ్ళకి మీకు వచ్చిన పదం చెప్పండి.
1: గోవింద కీర్తనం.
0: గోవింద కీర్తనం,

0: చాలా బాగా పాడారు. గుర్తొస్తుందో లేదో అనుకున్నాను, చక్కగా పాడారు. గోవింద కీర్తనం అంటే అది భజనో పాటో గీతమో గుర్తురాదేమో అనుకున్నాను, చక్కగా పాడారు. ఇప్పుడు ప్రేమ టీం వాళ్ళకి ఈ అంత్యాక్షరి కార్యక్రమంలో లాస్ట్ మీకొచ్చిన పదం
1: అవతారిలియా.
0: అవతారిలియా, స్వామే మన యుగావతారులు, అవతారిలియా చెప్పండి.

0: పాడారు, ఎంతో ముద్దుగా పాడతారు స్వామి పాట కదా, చాలా బాగుంటుంది పాట. పెద్ద పెద్ద లైన్లైనా చక్కగా పాడిస్తారు మనందరి చేత, చాలా బాగుంది. ఈ రౌండ్ చాలా నచ్చింది నాకు. అయితే ఇదంతా స్వామి దగ్గర మన చిన్న చిరుకానుక, ఎందుకంటే 5వ తెలుగు రేడియో సాయి వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఒక కుటుంబ సభ్యుల్లాగా స్వామికి ఒక చిన్న చిరుకానుక సమర్పించుకున్నాము. ఇందులో విజేతలు అని ఏమీ లేదు, ఎన్నెన్ని పాయింట్స్ వచ్చాయో ఊరికే తెలుసుకుందాము. ఎన్నెన్ని పాయింట్స్ ఏం లేదు, ఎవరికి ఎక్కువ వచ్చాయో చెప్తానంతే. మీ అందరికీ తెలుసు కదా ఎవరు ఎవరు ఏ రౌండ్ లో ఎలా చేశారో. ఏ రౌండ్ లోనూ అస్సలు మార్క్స్ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా పాడేసి టాప్ లో ఉండిన వాళ్ళు మన స్వామి చిన్నప్పుడు ఏ పేరుతో పిలువబడేవారు, సత్య. సో సత్య టీం వాళ్ళు ఫుల్ మార్క్స్ కొట్టేశారు, అందరం గెలిచినట్టే. సో ఈ అంత్యాక్షరి కార్యక్రమానికి చక్కగా భజనలు ఈ రకంగా కూడా పాడుకుంటూ మనందరం చుట్టాలతో కలిసి కూర్చుని మామూలుగా పెళ్లిళ్ళప్పుడు అప్పుడు పాడుకోవడానికి కూడా ఉంటుంది కదా, ఇలాంటివి ఇంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తూ స్వామికి ఒక చిరుకానుక సమర్పించుకుంటూ మనందరం కూడా ఎంజాయ్ చేస్తూ ఇలాగే మనకు అవకాశం ఇస్తూ స్వామి మనతో ఆనందంగా సంతోషంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ పార్టిసిపేట్ చేసిన అందరికీ, ఎంతో దూరం నుంచి వచ్చారు మీరందరూ, అందరికీ మనసారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జై సాయిరాం.
1: ఎంతో హుషారుగా సాగిన అంత్యాక్షరి పోటీలో ఏ జట్టు గెలిచిందన్నది అప్రస్తుతం. అది వినోదంలో భక్తి మేళవించి స్వామికి చేసే సమర్పణ మాత్రమే. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు హారిక, హబిఖ్య, సౌమ్య, హేతల్, మహిత, నాగదుర్గ, అరుణ్, గణేష్, సాయి చరణ్, దిలీప్, సత్యమూర్తి, ఫణీంద్ర, దత్తు. నిర్వహణ శ్రీమతి సాయి ప్రసన్న దేశరాజు. వాద్య సహకారం అందించినవారు శ్రీ ప్రజ్ఞాన్. హార్మోనియంపై శ్రీ ప్రజ్ఞాన్, తబలాపై శ్రీ ప్రజాపతి. 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ పురస్కరించుకుని ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు యువతకు బంగారు బాట, ఏబీసీ ఆఫ్ లైఫ్ అనే అంశంపై శ్రీ వి భానోజీరావు గారితో శ్రీ గణేష్ గారి సంభాషణ వింటారు.
2: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ సందర్భంగా మీకందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలకు మరొక మారు హార్దికమైన స్వాగతం. స్వామివారి దివ్య పాదారవిందాలకు మనసారా మనసా వాచ కర్మణ ముకరిలుతూ ఈనాటి తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. ఈనాటి అంశమైన సమస్తలోక సుఖినో భవంతు, వ్యష్టి సమష్టి సృష్టి పరవేష్టి యొక్క అవినాభావ సంబంధం గురించి ఉదయం 6 గంటల నుండి వివిధ కార్యక్రమాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఈనాటి యువత రేపటి ప్రపంచ భవిష్యత్తుకు పునాది. మరి ఈనాడు యువత తమ నిత్య జీవితాన్ని చక్కగా సక్రమమైన మార్గంలో గడుపుకొని దానికి సార్థకత చేకూర్చుకోవడం ఎంతో అవసరం. దారులు వేరైనా గమ్యం ఒక్కటే. ఈనాడు మనం యువత వ్యష్టి నుండి పరమేష్టిని చేరే ఒక మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాం. స్వామివారు చెప్పిన ప్రసిద్ధమైన 3 సూత్రాలను ఈనాడు ఆధారంగా చేసుకుని ఆల్వేస్ బీ కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఆల్వేస్ బీ చేర్ఫుల్ అన్న 3 సూత్రాలను ఆధారం చేసుకుని ఆ బంగారు బాటకు పునాది వేద్దాం. యువతకు ఉన్న శక్తియుక్తులను పెద్దల అనుభవంతో జతపరిస్తే సమస్యలను సులువుగా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని స్వామి ఎంతో చక్కగా చెప్పారు. మరి మన యువతకు ఈనాడు తమ అనుభవాన్ని పంచుకోవడానికి ఎవరొచ్చారో తెలుసుకుందామా? మనతో పాటు శ్రీ భానోజీరావు గారు స్టూడియోకొచ్చున్నారు. స్వామితో సుమారు 50 సంవత్సరాల అనుబంధం ఉన్న శ్రీ భానోజీరావు గారు తమ అనుభవాన్ని యువకులందరితో పంచుకోవడానికి ఈనాడొచ్చారు. సాయిరాం సార్.
3: సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వామివారి పాదాలకి నా ప్రణామాలు. నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మాట్లాడే అంశం కూడా చాలా గొప్ప అంశం. మొదటిది, ఆల్వేజ్ బీ కేర్ఫుల్. 3 సూత్రాలు వెనుకాతల నేను చూసేది నా స్వామినే. ఎప్పుడు నేను కేర్ఫుల్గా ఉంటాను? తను చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు కేర్ఫుల్గా ఉంటాను. ఎప్పుడు నేను కేర్ఫుల్గా లేకుండా పోతాను? స్వామి చెప్పింది వినకుండా పోయినప్పుడు కేర్ఫుల్గా ఉండలేకపోతాను. ఒక్క మాటలో చెప్పాలంటే, కేర్ ఫ్రీగా ఉండకుండా కేర్ఫుల్గా ఉండాలి. ఆ మాటలో ఎంత ఆనందం ఉందంటే, ఫుల్గా కేర్ తీసుకుంటూ ఉండాలి. ఏ విషయంలో ఫుల్గా కేర్ తీసుకోవాలి? స్వామితో ఉన్న అనుబంధం. ఆ అనుబంధాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవడమే మనం ఫుల్గా కేర్ తీసుకోవడం. నేను కింద పడకుండా నేనేదో కేర్ తీసుకుంటున్నాననుకునే కంటే, నేను పడకుండా నా స్వామి నన్ను ఎప్పుడూ కాపాడుకుంటున్నారు అనుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఓసారి, మొట్టమొదటిసారి 1970లో మాట్లాడినప్పుడు, స్వామి సింగపూర్లో చిన్న ఉద్యోగమే ఇచ్చినా అన్నానికి లోటు లేదు. స్వామి, ఒక్క మాట అడుగుతాను, పడిపోకుండా చూడండి, ఇంకా మీదికెళ్ళక్కర్లేదు. స్వామి ఏమన్నారో తెలుసా? పడిపోవడం అన్నది లేదు బంగారు, అలా మీదికెళ్ళడమే. అంటే వారి మీద భారాన్ని పెంచడం నేర్చుకుంటే, వారి మీద భారం పెట్టడం నేర్చుకుంటే ఫుల్ కేర్తో తను మన జాగ్రత్తగా కాపాడుకుంటారు. సో మొట్టమొదట నేను చెప్పేది ఏంటంటే, యువతికి పోని మీకు ఏ కారణం చేతనా సత్యసాయి బాబా అన్న పేరుతో కొంచెం కష్టంగా ఉంటే వెంకటేశ్వర అని పేరు పెట్టుకోండి. భగవంతుడిని నమ్మకం నేర్చుకోండి. భగవంతుడు మన్ని చూసుకుంటాడని ధైర్యంతో ఉండండి. ఆ కేర్ తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు 2వ దానికి వెళ్దామా. 2వ సూత్రం, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అంటే ముందు బ్యాడ్ కంపెనీ మనకు తెలియాలి. మనకి బ్యాడ్ కంపెనీ ఎప్పుడు తెలుస్తుంది? నేను సిగరెట్ కాల్చే రోజుల్లో నా ఫ్రెండ్స్ అందరూ సిగరెట్ కాలుస్తూ ఉంటే అది బ్యాడ్ కంపెనీ. నేను ఒక్కనాడు కూడా అనుకోలేదు. నాకు సిగరెట్ ఇష్టం, నా ఫ్రెండ్స్ అందరూ సిగరెట్ కాలుస్తారు. నాకు ప్రతి సినిమా 10 సార్లు చూడడం అలవాటు, వాళ్లే నా ఫ్రెండ్స్, నాతో 10 సార్లు చూసేవాళ్లు. గట్టిగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. మద్యపానం బాగా అలవాటు చేసుకున్నవాడు, మద్యపానం చేసుకోని వాళ్ళందరినీ అదేమిటో చికాగ్గా చూస్తాడు. నాలో ఉన్న బ్యాడ్ తెలిసే వరకు నా బ్యాడ్ కంపెనీని అవతలవాడు అనుకుంటాడు, కానీ నాకది గుడ్ కంపెనీ. శ్రీవారి దయ ఉంటే మొట్టమొదట నాలో ఉన్న బ్యాడ్ నాకు తెలుస్తుంది. బంగారు తండ్రి ఒక్కనాడు ఇది బ్యాడ్ అని పబ్లిక్ స్పీచ్లో చెప్పారు, కాని తన భక్తుడి దగ్గర ఎప్పుడు వాణ్ణి నిందించడం చేయలేదు. కాని అతి విచిత్రంగా అలా వాష్ చేస్తూనే ఉంటారు, అలా బ్యాడ్ తీసేస్తూనే ఉంటారు. ఆయనే తీయాలి. 2 ఉదాహరణలు చెప్తాను. 1, 90 ఏళ్ల దాటాక అన్నమయ్య శ్రీహరితో ఏం చెప్పాడు? మనసున చింతలు మణుగులు పోవవి నీవవి పొద్దనక. నువ్వు పొమ్మనకపోతే మనసులో ఉండే మైలులు పోవు. శ్రోతలు మన్నించాలి, నాకు పాడడం బాగరాదు, కాని అది గుండెకి హత్తుకుంటుంది. నేను చేయగలను అనుకుంటే ఆ బ్యాడ్ బ్యాడ్లో ఉండిపోతుంది. నువ్వు చేయాలి అని రోజు చెప్పుకుంటే మెల్లమెల్లిగా అది వాషౌట్ అయిపోతుంది. ఇంకో మాట కూడా చెప్పాలి, నాలో నేను అందరిలాగే తెల్ల చొక్కా వేసుకుంటాను, నా నలుపు ఎవరికీ కనపడదు. నాలో ఉన్న దుర్గుణాలు నాకు తెలుసు, అవి ఎలా పోయేది తెలుసు నాకు, అవి ఎలా శ్రీవారు పోగొట్టారో తెలుసు నాకు. కానీ ఒకనొక దుర్గుణం 1977లో తనతో చెప్పాను, ఇది నాకు పోవాలి, ఇది నాకు బావులేదు అంటే నాకు తెలుసు బంగారు అన్నారు. నేను ఆశించింది ఏంటంటే ఏదన్నా ఓ చిన్న మెడలో ఓ చిన్న పెండెంటో ఇచ్చేసి ఇది వేసుకో నీకు ఆ దుర్గుణం ఇంక పోతుంది అంటారనుకున్నాను. నేను నాకు అలా చేయలేదు, నాకు తెలుసు బంగారు అన్నారు. తెలుసు అని ఇన్ఫర్మేషన్ ఎందుకు, నాకు పోతే బాగుంటుంది కదా అనుకున్నాను. ఒక 2 వారాల కిందట ఆ దుర్గుణం పోయింది. ఎన్నేళ్లు పట్టిందో చూడండి. దుర్గుణం తెలుసు, భగవంతుడు కూడా చెప్పాను, అయినా పోలేదు. ఎలా పోయింది? ఇది శ్రోతలు మన్నించాలి, మీ కాలం కొంచెం వృధా చేస్తున్నానేమో. అది పోవడానికి కారణం ఏంటో తెలుసా? తనకి దగ్గర అవ్వాలి అన్న తపన ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంకా ఏదీ నాకు దగ్గర ఉండకూడదు, నేనొక్కరినే ప్రేమిస్తాను నా స్వామిని, మిగిలిన ప్రేమలన్నీ పక్కకెళితేనే పూర్తి ప్రేమ తన మీద ఉంటుంది. ఏమిటా దుర్గుణం? దుర్గుణం కూడా ఒక ప్రేమ వల్లే వస్తుంది. సిగరెట్ కాల్చేవాడిని ఎంత ఆనందిస్తుంటాడో తెలిసిన, పఫ్ మీద పఫ్, అబ్బా వాడి ఆనందమే ఆనందం, ఎంత ప్రేమో వాడికి సిగరెట్ అంటే. అదేవిధంగా దుర్గుణం కూడా ఒక రకమైన ప్రేమ. ఆ దుర్గుణం వల్ల నేను స్వామిని పూర్తిగా ప్రేమించలేకపోతున్నాను. అది నాకు మెల్లిగా బాధగా తపనగా పట్టుకుంది. నా గురించి చెప్పడానికే మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారేమో అనిపిస్తోంది. ఎందుకంటే 2 వారాల కింద నాకేం తెలిసింది, నిన్ను ప్రేమించలేకపోతే ఎందుకు స్వామి ఈ బతుకు? కానీ 100కి 100 పాళ్లు ప్రేమించాలంటే 90 పాళ్లు 80 పాళ్లు అది 100 అవదు. ఆ విధంగా దుర్గుణం పోగొట్టారు నా స్వామి. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, బెస్ట్ ఫార్ములా, కీప్ గెటింగ్ క్లోజ్ టు స్వామి, కీప్ గెటింగ్ క్లోజ్ టు గాడ్, కీప్ గెటింగ్ క్లోజ్ టు యువర్ మదర్. బికాజ్ నాకు తెలిసి ఏ తల్లి కూడా అబద్ధం చెప్పు, మద్యం తాగు, సిగరెట్ కాల్చు ఎక్కడా చెప్పదు. తను ఆవిడ కోసమేనా మానేయాలి, కష్టమైతే భగవంతుడి కోసం మానేయాలి. ఇక 3వది, ఆల్వేస్ బీ చీర్ఫుల్. నిజంగా మన కళ్ళల్లో మన మొహాల్లో ఆనందం ఎప్పుడు కనపడుతుందంటే స్వామి వచ్చి మన దగ్గర ఉత్తరం తీసుకున్నప్పుడు. స్వామి వచ్చి తీసుకో అని పాద నమస్కారం ఇచ్చినప్పుడు అది ఆనందం. మిగిలినవన్నీ సంతోషాలు. చీర్ఫుల్ గా ఉండడం అంటే, ఉన్నమాట చెప్తున్నాను, బయటికి మనం అందరం చాలా సౌమ్యంగా మాట్లాడతాం, లోపలేముందో తెలీదు. బయటికి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, లోపల ఆనందంగా ఉండు. దట్ ఈజ్ చీర్. ఆ చీర్ ఎట్లా వస్తుందంటే, స్వామి ఇచ్చే ఆనందం, ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడు వి నో ఇన్వర్డ్ వీఆర్ చీర్ఫుల్. ఇంకొక విషయం ఏంటంటే, మనం లోపల ఆనందంగా ఉన్నా కొన్ని సమయాల్లో ఆనందాన్ని చూపెట్టకూడదు. ఒక ఆసుపత్రికి వెళ్తాం, ఒక పేషెంట్ని చూస్తాం, చూడు బాబు నేను ఎప్పుడూ లోపల ఆనందంగానే ఉంటాను అని చేత నువ్వు కష్టపడినా ఏం ప్రాబ్లం లేదు, మరి ఎందుకు వెళ్ళడం ఆసుపత్రికి? నీ లోపల ఉండాలి ఆనందం, అది నిజమైన ఆనందం, నిజమైన చీర్. శ్రీవారు యువతకి చెప్పిన ఈ ABCలు, ఆల్వేజ్ బీ కేర్ఫుల్, ఆల్వేజ్ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అండ్ ఆల్వేజ్ బీ చీర్ఫుల్, ఈ మూడు తాలూకా నిజమైన సారాంశం. అమ్మకి దగ్గరగా ఉండు, అమ్మని జాగ్రత్తగా చూసుకో, స్వామిని కొలుచుకో. నేను ప్రత్యేకంగా మీ శ్రోతలందరికీ చెప్పేది ఏంటంటే, నా 50 ఏళ్ల ఆనందాన్ని క్రోడీకరించి ఒక్క ఫార్ములాగా చెప్పాలంటే, భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకో, మిగిలిన ప్రేమలన్నీ వాటంతట తేడిపోతాయి, బాధపడకు మిగిలిన ప్రేమలు పోయాయని. కానీ భార్యను చూసినప్పుడో పిల్లల్ని చూసినప్పుడో నేను భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను, మీరెవరు నాకు అక్కర్లేదు అనకు. డ్రామా ఆడాలి, నాటకం సరిగా జరగాలి. భగవంతుణ్ణి ప్రేమించేవాడు అందరినీ ప్రేమించగలడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అంచేత భగవంతుణ్ణే ప్రేమిస్తున్నాను అని మూడు మాటలు నేను చెప్పానంటే అర్థం, నేనేదో నా భార్య పిల్లల్ని ప్రేమించను, నా స్నేహితుల్ని ప్రేమించను, నా స్టూడెంట్స్ని ప్రేమించను కాదు, వాళ్లలో నా స్వామిని చూసుకోవడం నేర్చుకున్నాను. 24 గంటలు శ్రీవారిని మనసులో పెట్టుకున్న మనిషికి రేడియో సాయిలో పనిచేస్తున్న వాళ్ళందరిలోనూ స్వామి కనపడతారు. ఎక్కడికి వెళ్లినా స్వామి కనపడతారు. కానీ ఒక్కటి మర్చిపోవద్దు, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. వాళ్ళందరికీ కాళ్ళకి దండం పెట్టిస్తూ ఉంటే మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. సమరీగా చెప్పాల్సింది, పేరు ఏదైనా మాతృదేవి పేరు మార్పులుంటాయి ప్రతి వాళ్ళకి. మీ అమ్మగారి పేరు మా అమ్మగారి పేరు వేరు, కానీ పబ్లిక్గా మీ అమ్మగారి పేరుని మా అమ్మగారి పేరుని డిబేట్ చేయం, డిస్కస్ చేయం, ఆ విషయంలో కొట్టుకోం. అలాగే భగవంతుడి పేరు కూడా, ఏ భగవంతుడిని కొలుచుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నామం పట్టుకోండి. ఇది వెరైటీ కాదు, ఇన్సూరెన్స్ పాలసీ కాదు. అయ్యో ఇక్కడ జరగలేదు అక్కడికి వెళ్ళినా అనుకుంటే కుదరదు. ఆ పరమేశ్వరుని ప్రేమించడం నేర్చుకుంటే యు విల్ ఆల్వేస్ బీ చీర్ఫుల్, యు విల్ ఆల్వేస్ బీ ఫ్రీ ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ, అండ్ యు విల్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఓం శ్రీ సాయిరాం.
2: స్వామి ఎంతో చక్కగా చెప్పినటువంటి ఈ మూడు విషయాలపై భానుజీరావు గారు ఈరోజు మాకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇచ్చారు. ఒక చిన్న అనుభవం చెప్తాను. కొడైకెనాల్లో ఒకసారి స్వామి వాచీలు పంచుతున్నారు. పంచే సందర్భంలో ఒక PA సిస్టమ్ అబ్బాయిని పిలిచారు. ఆ అబ్బాయి స్వామి చేతి నుంచి వాచి అందుకొని, స్వామి టుడే ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు. స్వామి అలా చిన్నగా నవ్వి, హ్యాపీగా ఉంటే మనసులో ఉంచుకో. అప్పుడు అర్థం అవ్వలేదు ఆ అంతరార్థం ఏంటో, కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత దాంట్లో ఉన్న గూఢార్థం అర్థమవుతోంది. అది లోపల పెంచుకుంటున్న కొద్దీ బయటికి ఇంకా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. మరి ఈ ప్రేమను, స్వామి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలను ప్రేమను పెంచుకుంటూ ఈ మూడు సూత్రాలను అనుసరించి ఆ బంగారు బాటను మన యువత తప్పక వేస్తుందని స్వామికి ప్రార్థిస్తూ సాయిరాం.
4: శ్రోతలు, ఇంతవరకు యువతకు బంగారు బాట, ABC ఆఫ్ లైఫ్ అనే అంశంపై శ్రీ వి భానోజీరావు గారితో శ్రీ గణేష్ సంభాషణ విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను ఇమెయిల్ ద్వారా listeners@radiosai.in sbs.com.au/tamil అనే చిరునామాకు పంపవచ్చు.
2: ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయినాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని మీకోసం ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: ఇంతవరకు మీరు సాయి కుల్వన్ సభా మండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలు విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలందరికీ ప్రత్యేకంగా రూపొందించి అందించబడుతున్నది. 1989లో స్వామి ఎంబీఏ విద్యార్థులకు ఒక ఫోటోను సృష్టించి ఇచ్చారు. అందులో వారు తమతో తామే సంభాషిస్తున్నట్టుగా ఎదురెదురుగా నిల్చున్న స్వామి రూపాలున్నాయి. ఆ ఫోటో ప్రతులను వారందరికీ ఇచ్చి, ఇందులో స్వామి మాట్లాడుతున్నారు, స్వామే వింటున్నారు అని చెబుతూ, భవిష్యత్తులో మీరు మాట్లాడతారు, స్వామి వింటారు అన్నారు. మా కార్యక్రమాలను స్వామి స్వయంగా మా శ్రోతల రూపంలో వింటున్నారని మా భావన. రేడియో సాయి కార్యక్రమాలను శ్రద్దగా విని శ్రోతలు తెలియజేస్తున్న అభిప్రాయాలు, సూచనలు కార్యక్రమాల రూపకల్పనకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. మాకు అందిన శ్రోతల అభిప్రాయాలలో కొన్ని మీరు కూడా వినండి.
2: మధురమైన సాయివాణి నేటికీ భక్తుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అది రేడియో సాయి మాధ్యమంగా నానాటికి విశ్వవ్యాప్తమవుతోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాలకు తెలుగునాడు నుండే కాదు, ప్రవాస ఆంధ్రుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వాటిని ఈరోజు మీతో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. శ్రీ కవిలిగ నరసింహరావు గారు సాయివాణి అంటే స్వామివాణిగా అభివర్ణిస్తూ రేడియో సాయికి ఎంతో రుణపడి ఉన్నామన్నారు. రేడియో సాయి తెలుగు ప్రసారాలు వినే భాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ కొన్ని సూచనలు చేశారు.
3: రేడియో సాయి యొక్క అభిమాన శ్రోతగా ఎంతో స్వామికి రుణపడి ఉన్నాము. స్వామివారి సంభాషణ, స్వామివారి మాటల్లో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఉపన్యాసాలు ఇస్తున్నారు. స్వామి యొక్క వాణి రేడియో సాయి వాణి. అయితే ఈ రేడియో సాయి ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే అందిస్తున్నది అనేటటువంటి ఒక ధోరణిలో కాకుండా యువతల కళాత్మకంగా, అవతల వైజ్ఞానికంగా దేశ విదేశములలో జరుగుతూ ఉండేటటువంటి విశేషాలని, అద్భుతాలని రోజుకు ఒక్కసారైనా సరే శ్రోతలకి చక్కగా అందిస్తే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. మనకి స్వామివారి దయవల్ల తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి రేడియో సాయి స్టూడియోలు నెలకొల్పుకున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి సేవలు చేసుకుంటున్నాం. అయితే పుట్టపర్తిలో లాగా, ప్రశాంత నిలయంలో లాగా, ఆయా ప్రదేశాల్లో కూడా టీవీ ఛానల్లో రేడియో సాయి యొక్క కార్యక్రమానికి ఒక ఛానల్ కేటాయించి చక్కగా ఈ 24 గంటల కార్యక్రమాన్ని టీవీ ఛానల్లో టీవీ ఛానల్స్ వారిని కొంచెం స్వామి యొక్క సందేశాన్ని ఈ విధముగా వినిపించండి అని చెప్పి వారిని మెల్లిగా తీసుకొస్తే ప్రశాంత నిలయంలో ఉన్న పుట్టపర్తి పట్టణ వాటికలో చుట్టుపక్కల ఉండేటటువంటి ఏ లాభాన్ని, ఏ అదృష్టాన్ని అయితే పొందుతున్నారో ఈ భాగ్యాన్ని వారందరికీ కూడా పంచిపెట్టినటువంటి వాళ్ళం అవుతాం.
2: శ్రీమతి నాగమణి గారు పుట్టపర్తిలో చిత్రవతి రోడ్లో ఉంటున్నారు. ఇంతకు ముందు వినని స్వామి ప్రసంగాలు రేడియో సాయి ద్వారా వింటూ ఉంటే స్వామి ఎదురుగా ఉండి మాట్లాడుతున్నారు అనిపించి ఎంతో ఆనందంగా ఉందన్నారు.
4: ఓం శ్రీ సాయిరామ్. నా పేరు నాగమణి. నేను చిత్రవతి రోడ్లో ఉంటుంటాను. ఉదయం 5:30కి రేడియో సాయినే పెడతాను. రేడియో సాయి పెట్టినప్పుడు ఒక్కోసారి స్వామివి పాత స్పీచ్లు వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అప్పుడు ఇంకో అసలు ఏ పని కూడా చేయకలాగే కూర్చుంటాను. రేడియో సాయి ఇలా విన్నది వింటుంటే ఆ తిన్న ఆహారం కూడా ఎంతో రుచిగా అనిపిస్తుంటుంది నాకు. నేను చేసుకున్న వంట అయినా కూడా రాత్రి కూడా 9 నుంచి మొదలుపెట్టి 10 గంటల వరకు రేడియో సాయి ప్రోగ్రామ్స్ వింటుంటాను. అందులో ఈ మధ్య చాలా బాగున్నాయి. ఇంటర్వ్యూస్ అయితేనేమి, ఒకళ్ళ తాలూకా అనుభవాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా ఎంత అంటే అసలు అంత ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి ప్రోగ్రాములు మనం ఇండియాలోనే మనం అన్ని చోట్ల వినగలిగితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ లోకల్లోని ఒక టీవీ కేబుల్ ద్వారా ప్రోగ్రామ్స్ అన్ని మేము వింటున్నాం, కానీ ఇదే పక్క ఊర్లో గాని ఎక్కడా కూడా అందుబాటులో ఉండడం లేదు. మరింత ముందు మన స్టేట్ లెవెల్లోని రేడియో సాయి త్రూ టీవీ అందరికీ అందుబాటులో ఉండినట్టు చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రేడియో సాయి పెట్టిన తర్వాత చాలా తెలుగు కార్యక్రమాలు మొదలుపెట్టి చాలా ఆనందంగా అందరికి అనిపిస్తున్నది. సిఎస్ఆర్ మూర్తి గారు చెప్పిన జిల్లెళ్ల మూడి అమ్మ గురించి ఎన్నో తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. రేడియో సాయి స్వామివి చాలా స్పీచెస్ వస్తాయి. అందులో స్వామి చెప్పినవి ఇప్పుడు 87 వి 86 వి ఆ స్పీచెస్ అప్పుడు మేము ఎవరం వినలేదు. తర్వాత 90 తర్వాత స్పీచెస్ మాకు తెలుసు కానీ ముందుకు తెలియదు. అటువంటి స్పీచెస్ అన్ని వింటున్నప్పుడు ఎంత స్వామి ఎదురుగుండా మనకు వచ్చి మాట్లాడుతున్నారా అన్న ఒక మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది.
2: యుఎస్ లో కాలిఫోర్నియా బే సమీపంలోని సనోజాలో ఉంటున్న శ్రీ మదన్మోహన్ గంటి గారు రేడియో సాయి తెలుగు ప్రసారాలు తమకు ప్రశాంత నిలయంలో ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయని చెప్పారు. సేవపై ప్రసారం చేసిన కార్యక్రమాల వల్ల కలిగిన స్ఫూర్తితో తమకు సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలనే కోరిక కలిగిందని అన్నారు. అలాంటి అవకాశం లభిస్తే అది యువతకు మార్గదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
5: సాయిరామ్, నా పేరు మదమోహన్ గంటి, శానోజే, కాలిఫోర్నియా బే ఏరియాలో ఉంటాం. ఈ రేడియో సాయి ప్రోగ్రామ్స్ తెలుగులో మొట్టప్పటి నుంచి నేను ఆసక్తితో ఉంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న లైవ్ మాకు ఎదురకుండా ప్రశాంతంగా నేను ఎదురకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులో నాకు నచ్చినది సాయి సంకీర్తన వాళ్ళ ప్రోగ్రాం చాలా బాగుంటుంది. అలాగే ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రామ్ విత్ డివైన్ అని చెప్పి కూడా ఉంటుంది. అదేవిధంగా ఆఖరణ 8:30 సేవ గురించి పూర్వ విద్యార్థులు, స్వామి హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా విశాఖపట్నంలో దూర దూర కొండల మీద ఉండి నీళ్లు అందక అటువంటి ప్లేస్లో గణేషన్ గారు చేసిన సేవలు, మన నేషనల్ సేవా కోఆర్డినేటర్ వై శ్రీనివాస్ గారు చేసిన పూర్వకాల చరిత్రలో వాళ్ళు సైకిల్ నుంచి పర్తి వరకు వచ్చి స్వామి ఎదురకుండా వాళ్ళు రిసీవ్ చేసుకున్న సందర్భాలు, అప్పటి నుంచి వాళ్ళు చేసిన దినదిన కార్యక్రమాలు మాకు ఎంతో ఆనందంగా ఉంచింది. మాకు కూడా ఇక్కడ అటువంటి అవకాశం ఉంటుందా అన్న భావన మాకు ఉండేది. అది ఒక్కటి మాకు ఈ ఓవర్సీస్ డివోటీస్కి ఎప్పుడైతే ఈ సేవా కార్యక్రమాలు ముందుగా చెప్తే మేము వచ్చే టైంకి ఆ ట్రిప్ను అరేంజ్ చేసుకుని కనీసం మొత్తం కాకపోయినా 2-3 రోజులు స్వామి సేవతో నారాయణ సర గ్రామాలకు వెళ్లి స్వహస్తాలతో చేయాలని కోరిక ఉంది. ఆ విధంగా ఒక షెడ్యూల్ని ముందే బాగా పబ్లిష్ చేస్తే, ఒక ఉదాహరణకి ఇప్పుడు గురు పూర్ణిమ వస్తుంది, ఈ విధంగా చాలా మంది వస్తుంటారు, ఆ టైంలో జరిగే ఈ సేవా కార్యక్రమాలు ఉంటే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుని అక్కడ మేము మా స్వహస్తాలతో సాధ్యమంత వరకు హాస్పిటల్ అయినా లేకపోతే గ్రామంలో అయినా, ఎందుకంటే ఈ విధంగా ఇక్కడ చేస్తే మా ఊళ్ళో కూడా ఏ విధంగా చేయాలనే సంగతి ఒక ప్రేరణ కలుగుతుంది. మేము కూడా చేస్తాం కానీ మా దూరంగా ఉంటాం, కానీ మా స్వామి ఎప్పుడు దగ్గరే, కానీ ఇక్కడ చేసింది అక్కడ చేసింది కొంచెం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎక్కడా ఉన్నాడు కానీ తిరుపతి ప్రతి వాళ్ళు వెళ్తారు, అదేవిధంగా ప్రశాంతిని తప్పకుండా వస్తాం, ఈ విధంగా కొంచెం చేయాలని కోరిక. అది కాకుండా దీనివల్ల ఏమవుతుంది, మా పిల్లల్ని అందరు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళకి కూడా చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక విధంగా పార్టిసిపేట్ చేయడానికి ఒక ప్రేరణ కలిగించడానికి ఈ రేడియో సాయి ఒక ముందుకు వెళ్తే బాగుంటుంది. తర్వాత కొంచెం క్విజ్ ప్రోగ్రామ్ కింద వచ్చి లిజనర్స్ క్వశ్చన్స్ కింద అడిగి ఆ విధంగా ప్రోగ్రామ్ పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ముందే సబ్మిట్ చేస్తారు. వాళ్ళ క్వశ్చన్స్ కి దాని జవాబు ఇవ్వడం కూడా బాగుంది, చాలా బాగుంటుంది. మీ యొక్క ఏకాగ్రత, స్వామి ఇచ్చిన కృప వల్ల మీరు ఎంత సేవ చేస్తున్నారో దానికి మేము నా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రేడియో సాహిబ్ వాళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సాయిరాం.
2: పుట్టపర్తిలో సనాతన సారథి ప్రెస్ లో పనిచేస్తున్న శ్రీమతి పద్మగారు, రేడియో సాయి వినడం ఒక అలవాటుగా మారిందని, విన్న కార్యక్రమాల గురించి తామంతా చర్చించుకుంటూ ఉంటామని అన్నారు. వైవిధ్యభరితమైన కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
6: నా పేరు పద్మ, మేము పుట్టపర్తిలోనే ఉంటాము. ఈ రేడియో సాయి మాకు బాగా అలవాటైపోయింది. అసలు అది లేకపోతే తోచని పరిస్థితిలో ఉంది. మేము వర్క్ చేసుకుంటూ కూడా ఎవరైనా వినలేదో చూడలేదో వేరే ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాం వచ్చింది, ఎంత బాగుందో, మీరు విన్నారా, వినకపోతే మళ్ళీ సాయంత్రం వస్తుంది, వినండి. డాక్టర్ ఇందిరమ్మ గారు, నాగమణి గారు, ఇట్లా వాళ్ళవన్నీ విని మళ్ళీ వాటిని చెప్పుకుంటూ, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి, ఇది ఉండబట్టే కదా రేడియో సాయి తెలిసింది. అసలు వాళ్ళ అనుభవాలు మనకి తెలియవు. డాక్టర్స్, డాక్టర్ సమీర్, గోపికృష్ణ గారు, వీళ్ళు చిన్నపిల్లలకి ఎలా చేయాలి, వాళ్ళకి ఆస్తమా అని, గర్భిణీ స్త్రీలని, ఇట్లా అలాంటి వాళ్ళు ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వింటే వాళ్ళు ఆచరించగలుగుతారు. అదొకటి. మేము వేరే ఊరు వెళ్ళామనుకోండి, అసలు ఇంకా స్వామిది ఏమి ఉండదు. ఇక్కడ లోకల్ కనుక సాయి దర్శన్ అని లోకల్ టీవీ వాళ్ళు ఇస్తారు. ఇది కూడా ఇంటర్నెట్ కనెక్షన్ టీవీకి ఇస్తారు మాకు, బ్లూ ఛానల్ అని. ఇంటర్నెట్లు ఉన్నా కూడా దాన్ని ఓపెన్ చేసుకుని మనం వినటం అనేది అదొక పనిగా ఉంటుంది. ఇదైతే ఆన్ చేసుకుని పెట్టేసుకుని ఇంకా వేరే ఛానల్తో పని లేదు. ఎప్పుడు ఆ ఇంటర్నెట్ ఛానల్ బ్లూ ఛానలే, అంటే బ్లూ ఛానల్ అనే పేరుతో రేడియో సాయిని మాకు ప్రసారం చేస్తున్నారు. మా పక్కన ఒక ఆవిడ ఉన్నారు, పెద్ద ఆవిడ, పాపం ఆవిడ మంచంలోంచి లేవలేరు. అసలు ఎప్పుడు ఆ రేడియో సాయి ఆన్లోనే ఉంటుంది ఆవిడకి, డే అండ్ నైట్. మన స్వామి చెప్పినట్టు ఎవరు చెప్పినా ఉండదు. మన స్వామి ఉపన్యాసాలు కాని భజన్స్ పొద్దున్నే సుప్రభాతం నుంచి ఓంకారం, గాయత్రి, సాయి గాయత్రి, గాయత్రి అన్ని స్వామి చెప్పటం, స్వామి భజన్స్ వేయటం, అవన్నీ మేము మనం విని ఉండం కదా ముందు, దీనిలో వింటాం. ఉపన్యాసాలు కూడా పాతవన్నీ మాకు తెలియదు అసలు, అవన్నీ ఇప్పుడు వింటున్నాము. ఇది అట్లా అంత స్ట్రేట్ అంతా పెడితే ఎంతో బాగుంటుంది. నిజంగా శేషవల్లి గారని వీళ్ళు, అనామిక, హైదరాబాద్ ప్రోగ్రామ్స్ అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ వింటూ ఉంటాం, బాగుంటాయి. ఇంకా కూడా మేము పాతవి విననివి కూడా ఇప్పుడు వినాలని వస్తుంటాయి కదా, ఏదో మొన్న అంజలి గారి ప్రోగ్రామ్ అని అట్లా, మేము ఆ టైంలో విననివి కూడా ఇప్పుడు వస్తుంటే వింటున్నాము. ఒకవేళ భజనకి రాలేకపోయాం అనుకోండి, ఇంట్లో ఏదో పని ఉండి, లైవ్ ఇచ్చేస్తున్నారు మందిరంలో భజన్స్. ఇంట్లో ఉండే మందిరంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అవన్నీ వింటుంటే. అన్ని వేరే చోట్ల నుంచి ప్రోగ్రామ్స్ కూడా మనకు అసలు తెలియదు. అటు వైజాగ్ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేసి అవి వేస్తుంటారు. ఎవరో థాయిలాండ్ వాళ్ళది వచ్చింది, అది ఎంతో మాకు చాలా నచ్చింది ఆ ప్రోగ్రాం. ఇప్పుడు ఇటు డాక్టర్స్ కానీ అటు చిన్నపిల్లలవి కానీ, అటు లేడీస్, మొన్న అమ్మాయిలు హైదరాబాద్ వాళ్ళతో అనామిక ఇంటర్వ్యూ, ఇక్కడ వచ్చి స్వామి విఐపీ గేట్ లో నేను సేవ చేశాను, వెళ్ళగానే నాకు జాబ్ వచ్చేసింది అని ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయికి హెల్త్ అసలు బాగుండదు, కానీ సేవ ఎలా చేస్తుందో తనకే తెలియదు, సేవ చేసినప్పుడు తనకే ప్రాబ్లం ఉండదు. అట్లా అవన్నీ వినటానికి మాకు చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మన తెలుగు ప్రోగ్రామ్ అంటే మనకి మంచి ఆనందం వింటుంటే. చాలా మీకు కృతజ్ఞతలు. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకా ఇలాగే స్వామి ఆశీస్సులతో మీరు ఇంకా బాగా చెయ్యాలని ఆశిస్తూ సాయిరాం.
2: హైదరాబాద్ శ్రోత శ్రీ పివి శాస్త్రి గారు ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న రేడియో సాయికి అభినందనలు తెలుపుతూ ప్రసారాలను, ప్రసారమైన కార్యక్రమాలను సమీక్షించారు.
7: తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. రేడియో సాయి టీం వారికి అభినందనలు తెలుపుకుంటూ, రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఎంతో ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుతూ స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ మధ్య ప్రసారమైన శ్రీ పివి భరద్వాజ గారి ముఖాముఖి కార్యక్రమాన్ని మా కుటుంబ సమేతంగా విని ఎంతో ఆనందపడ్డాం. ఆకాశవాణి వారు లోగడ బాలానందం ప్రసారం చేసే విధంగా రేడియో సాయి ద్వారా కూడా అటువంటి కార్యక్రమాలను రూపొందించి బాల వికాస్ పిల్లలకు ప్రోత్సాహాన్ని కలుగజేస్తే బాగుంటుందని ఒక సూచన. ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ ను 3 రోజుల నుండి 4 రోజులకు ముందుగానే ఉంటే బాగుంటుందని మరో సూచన. భజనానంతరం దర్శన సమయంలో సాయి గాయత్రి మంత్రంలో బ్రేక్ వచ్చుచూ ఉన్నది, సవరించ ప్రార్థన. ఓం శ్రీ సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతల అభిప్రాయాలు మరికొన్ని వినే ముందు ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విందాం. ఈ క్విజ్ కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంతి నిలయం. క్విజ్ మాస్టర్లు శ్రీమతి ఎం శేషవల్లి, శ్రీమతి దేవసేన.
1: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు 2వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్న శ్రోతలందరికీ శుభాభివందనాలు. శ్రోతల స్పందన విన్న మీకు ఆదర్శ విద్యార్థిగా స్వామి ఆచరించి చూపిన ఆదర్శాలు, మరికొన్ని చిన్న కథలు క్విజ్ రూపంలో సమర్పిస్తున్నారు పుట్టపర్తి, తిరుపతి, హైదరాబాద్, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన బాలవికాస్ పిల్లలు. క్విజ్ నిర్వహిస్తున్న నా పేరు మంచిరాజు శేషవల్లి, మరి వారికి మార్కులు వేసేవారి పేరు శ్రీమతి దేవసేన. ఈ క్విజ్ లో 6 రౌండ్లుంటాయి. ఒకటి భజన రౌండ్, రెండోది పదానికి వివరణ, మూడోది పద్య సూక్తులు, నాలుగు చిన్న కథలు, ఐదు స్వామి పాటల ప్రాముఖ్యత, ఆరోది ర్యాపిడ్ రౌండ్. సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ 4 గ్రూపుల్లోని పిల్లల్ని శ్రోతలకి పరిచయం చేయండి దేవసేన గారు.
2: సరేమండి. సత్యం గ్రూప్ నుంచి వి నరసింహ, పి నందిని, కే భార్గవి, బి సాయి సంజీవ్, ఏ దుర్గా ప్రసాద్. ధర్మం గ్రూప్ నుంచి పి రేవంత్, జే స్వాతి, పి సాయి తరుణ్, ఎస్ఎస్ ఋత్విక్, ఏ నవీన్, ఎం భువనేశ్వరి. శాంతి గ్రూప్ నుండి ఏ రాజేష్, కే శ్రేయ, డి శాంతి, కే తేజస్విని, ఏ రేణుప్రసాద్, పి పూజిత. ఇక ప్రేమ గ్రూప్ నుంచి ఎల్ వినీత్, ఎస్ ధనుష్ కుమార్, జి యశస్త్రి, ఎస్ వసీమా, బి గురుకృష్ణ.
1: సాయిరామండి, పిల్లలు మరి శ్రోతలందరికీ ఒకసారి సాయిరామ్ చెప్దామా? అయితే మన కార్యక్రమాన్ని మన క్విజ్ కి హీరో భగవాన్ సత్యసాయిబాబా వారే కదా, వారు పాడిన ఒక భజన తోటి మన క్విజ్ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం.

lalitmayi ko tutitmayi bre bre litmayi ko

స్వామికి ఎంతో ఇష్టమైంది భజన. అందుకనే స్వామి మనకి ఎన్నో భజనలు పాడి మనకి నేర్పించారు. మనం ఫస్ట్ రౌండ్ లో స్వామి పాడిన భజనలే చెప్పుకుంటాం ఇప్పుడు. ఓకే, ముందుగా సత్యం గ్రూప్ వాళ్ళు, గోపిక మాలాహారి ప్యారి మాయిమీర మనవిహారి అంటూ ఒక భజన పాడారు స్వామి. ఏంటా భజన, అది పాడండి.

చాలా కరెక్ట్ గా పాడారు. మరి శాంతి గ్రూప్ వాళ్ళు దీనావన భవ భయభంజన అంటూ ముగుస్తుంది ఒక భజన. ఏంటది

కరెక్ట్ గా చెప్పి పాడారు, కానీ మరి కొంచెం తప్పింది కాబట్టి 5 మార్క్స్ లో ఒక 2 మార్కులు తగ్గుతాయి. ఓకే, సరే. మరి ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు వినాయకుడి సోదరుడి మీద స్వామి శరవణ భవ గుహ మాంపాహి అంటూ ఒక భజన పాడారు, అదేంటో పాడండి.

0: వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అందరూ చక్కగా పాడారు. ఓకే, మరైతే ఇప్పుడు రెండో రౌండ్లో నేను ఒక పదం చెప్తాను, దానికి మీరు వివరణ ఇవ్వాలి. ముందుగా సత్య గ్రూప్కి అరిషట్ వర్గాలు.
1: అరిషట్ వర్గములు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం.
0: అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు ఫోర్ ఎఫ్స్ ఏంటో చెప్పండమ్మా.
2: ఫోర్ ఎఫ్స్ ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టు లెర్న్ అండ్ ఫినిష్ ది గేమ్.
0: వెరీ గుడ్. శాంతి గ్రూప్ వాళ్ళు వాచ్ గురించి చెప్పండి. స్వామి ఏం చెప్పారు?
3: వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్.
0: గుడ్. అయితే ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు ఫైవ్ డీస్ ఏంటో చెప్పాలి.
4: ఫైవ్ డీస్ డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్.
0: వెరీ గుడ్. అయితే మళ్ళీ సత్య గ్రూప్ కే వస్తోంది. మాయ వదిలింది అని స్వామి అన్నారు, ఎప్పుడు?
5: ఓం శ్రీ సారా, మాయ వదిలింది. బాబా హంపి యాత్ర నుంచి తిరిగి వచ్చినాక కాలర్ పిన్ పోగొట్టుకుంటే బాబా చెప్తారు మాయ వదిలింది అని. అదైనాక అవతార ప్రకటన రోజు 20 అక్టోబర్ 1940 రోజు బాబా పుస్తకం పెట్టేసి చెప్తారు, నేను సాయిబాబా, మీ సత్యం కాదు, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్తున్నానని. అదైనాక ఈశ్వరాంబ భోజనం ఇస్తుంది. అప్పుడు బాబా మూడు ముద్దులు చేసి తిన్నాక చెప్తారు నా మాయ వదిలింది అని.
0: ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళు ఈశ్వరాంబ గారి గురించి చెప్పండి.
6: ఈశ్వరాంబ గారు స్వామి వారి తల్లి, ఆమె దయా ప్రేమ గలవారు. ఈశ్వరాంబ గారు స్వామిని పుట్టపర్తిలోనే ఉండమని కోరినారు. అందుకు స్వామి పుట్టపర్తిలోనే ఉండి చాలా కార్యక్రమాలు ఇక్కడే జరిపించారు. ఈశ్వరాంబ గారు స్వామిని మూడు కోరికలు కోరినారు. మొదటిది, స్వామి ఇక్కడ తాగునీళ్లు లేక చాలా మంది అవస్థ పడుతున్నారు, ఒక చిన్న బావి తొగించండి స్వామి అని అడిగారు. ఆ చిన్న బావి ఇప్పుడు ఒక వాటర్ ప్రాజెక్ట్ గా మారింది. రెండవది, స్వామి ఇక్కడ చిన్న పిల్లలు స్కూల్ కి చాలా దూరానికి వెళ్తున్నారు, ఒక చిన్న స్కూల్ కట్టియండి స్వామి అన్నారు. అందుకు స్వామి ఒక చిన్న స్కూల్ కట్టించారు, అదే ఇప్పటికి యూనివర్సిటీగా మారింది. మూడవది, స్వామి ఒక చిన్న వైద్యం జరిపించారు. ఈశ్వరాంబ గారు స్వామిని మూడు కోరికలు కోరినారు. మొదటిది, స్వామి ఇక్కడ తాగునీళ్లు లేక చాలా

0: తీయండి స్వామి. అందరూ రోగులందరూ వేరే ఊరికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు, ఒక వైద్యశాల కట్టియండి అని కోరినారు. ఒక చిన్న వైద్యశాల ఇప్పుడు ఒక సూపర్ హాస్పిటల్ గా మారింది. ఈశ్వర ఆ చిన్న హాస్పిటల్ కట్టించేటప్పుడు ఈశ్వర అమ్మగారు చాలా సేవలు చేశారు. ఈశ్వరుని కన్న తల్లి ఈశ్వర అంబ, ప్రపంచానికే తల్లి.
1: వెరీ గుడ్, బాగుంది నాన్న, బాగా చెప్పావు. అయితే మరి స్వామి విద్యార్థిగా కుటుంబ బాధ్యతలు నిర్వహించారు కదా, ఇది ప్రేమ గ్రూప్ వాళ్ళు చెప్పండి.
2: స్వామి తాతగారైన శ్రీ శేషం శ్రీ కొండమరాజు గారి వద్ద ఉంటూ ఆయనకు వంట చేసి పెట్టేవారు. తెల్లవారు లేస్తూనే పాత్రలు తోమి వంట చేసి పెట్టేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తాతగారికి వడ్డించి తిరిగి స్కూల్కి పరిగెత్తుకుని వెళ్లేవారు. స్వామి అన్నగారైన శ్రీ శేషమరాజు గారి వద్ద ఉంటూ హై స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. అక్కడ మంచినీటి కొరత ఉండేది. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి నీటిని తోడి కాడు కట్టిన కడవలతో మంచినీటిని ఇంటికి మోసేవారు. పై సంఘటనలు స్వామి కుటుంబంలో ఎంత బాధ్యత వహించారో తెలియజేస్తుంది.
1: వెరీ గుడ్. అయితే శాంతి గ్రూప్ వాళ్ళు పుష్పగిరి తిరణాల గురించి చెప్పండమ్మా.
3: స్వామి స్కౌటు లేడగా నుండి పెద్దవారికి అనేక సేవలు అందించారు. తప్పిపోయిన పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్ద అప్పగించారు. నీళ్లను అందించారు. దేవాలయాలను దర్శనానికి క్యూ కట్టించారు. ఈ రకంగా స్వామి చదువుకునే వయసులోనే సేవ చేసి తరలించాలని సూచించారు.
1: సరే, ఓకే, రెండో రౌండ్ పూర్తయిపోయింది. మరి ఇంకా మూడో రౌండ్ లో స్వామి ఎంతో విలువైన విషయాల్ని ఎంత సులభంగానో అర్థమయ్యే విధంగా చిన్న చిన్న పద్యాల రూపంలో చెప్పారు. అవి మనం పద్య సూక్తులు అని నేర్చుకుంటాం కదా బాల్వికాస్ క్లాస్ లో, ఆ పద్య సూక్తులు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. చక్కటిగా చక్కగా చెప్పాలి పద్యం. మొదట సత్య గ్రూప్ వాళ్ళు చీమ బుద్ధి గురించి వివరిస్తూ మనిషి బుద్ధి ఎలా ఉందో చెప్పారు స్వామి. అదే పద్యము

0: మార్గమునా.
1: వెరీ గుడ్. అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు, ప్రకృతి మనకి గురువు కదా, మరణించిన తర్వాత కూడా సేవకి పనికొచ్చే ఒక త్యాగమూర్తి గురించి స్వామి ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?
0: బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుట నువ్వు. త్యాగ భావమునకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపు చున్నమాట.
1: మరైతే శాంతి గ్రూప్ వాళ్ళు ఒక పద్యం చెప్పాలి. అదేంటంటే, వేప విత్తనం నాటితే ఆ చెట్టు నుంచి మామిడి పండు రాదు కదా, అలా అదే విధంగా మంచి పని చేస్తే మంచే కలుగుతుంది అని ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం చెప్పండి.

0: గ్రూప్ మాత్రమే టూ మార్క్స్ తగ్గాయి.
1: ఆ రెండు మార్కులు మిగతా వాటిలో మీరు సాధించేసుకోవాలి, సరేనా? అయితే ఇప్పుడు నాలుగో రౌండ్ లో మనం ఏం చేయాలంటే, స్వామి చిన్న చిన్న కథలు మానవ ప్రవర్తన ఎలా మారాలో చెప్తూ చక్కగా చెప్పారు. ఆ ఆణి ముత్యాలని మీ నోట్లో వినాలి ఇప్పుడు మేము. ఓకే, ఫస్ట్ సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలి. త్యాగం చాలా గొప్ప గుణం కదా, ఆ త్యాగం గురించి స్వామి చెప్పిన కథ చెప్పండి.
2: ఓం శ్రీ సాయిరాం. త్యాగము. భారతదేశంలో శిబి అనే చక్రవర్తి ఉండేవాడు. అతనికి త్యాగశీలి అనే పేరు కూడా ఉండేది. ఒకసారి దేవేంద్రుడు, అగ్నిదేవుడు అతని త్యాగాన్ని పరీక్షించాలని అనుకున్నారు. దేవేంద్రుడు డేగగాను పావురం, అగ్నిదేవుడుగాను మారారు. డేగ పావురాన్ని వెంటాడింది. ఆ పావురం తిన్నగా వచ్చి కొలువులో ఉన్న శిబి చక్రవర్తి భుజముపై వాలింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజా, ఇది నా ఆహారము, నాకు వదిలివేయమంది. అప్పుడు శిబి చక్రవర్తి, ఇది నన్ను శరణు కోరింది, కాబట్టి నీకు నేను ఇవ్వలేను. కావలసింటే దాని బరువంతా, దాని శరీరం అంతా బరువు మాంసం నా శరీరంలో నుంచి తీసుకోమన్నాడు అని చెప్పి ఒక తక్కెడ తెప్పించారు. ఒక పక్కన పావురాన్ని, ఒక పక్కన తన శరీరంలో నుంచి మాంసాన్ని కోసివేశాడు. ఎంత మాంసం వేసినా పావురంతో పాటి సరితూగలేదు. అప్పుడు అది చూసిన శిబి చక్రవర్తి తానే వెళ్లి తక్కెడలో కూర్చున్నారు. అప్పుడు సరితూగింది. అప్పుడు పావురం అగ్నిదేవుడుగాను, డేగ దేవేంద్రుడుగాను మారారు. రాజా, నీ త్యాగాన్ని పరీక్షించాలనుకున్నాము, నీ కీర్తి చిరస్థాయిగా నిలుచుగాక అని దీవించి అదృశ్యమైపోయారు. శిబి చక్రవర్తి త్యాగం నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది.
1: వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పావు. మనం సాధారణంగా కొంతమందిని తెలివైన వాళ్లని, కొంతమందిని మూర్ఖులని అంటూ ఉంటాం కదా. మరి ధర్మ గ్రూప్ వాళ్లు ఎవరు మూర్ఖుడో ఓ కథ ద్వారా స్వామి తెలియజేశారు, అది చెప్పండమ్మా.
3: ఓం శ్రీ సాయిరాం. నా పేరు ప్రియదేవన్. నేను చెప్పబోయే కథ పేరు ఎవరు మూర్ఖుడు. ఒక రాజుగారి కొలువులో ఒక సోమైపోతుండేవాడు. రాజుగారు ఏ పని చెప్పినా కుంటి సాకులు చెప్పి తప్పించుకునేవాడు. రాజుగారి వీరితో వేగలేక ఒక పట్టి మీద మూర్ఖుడు అని రాసి వారి తలకు కట్టాడు. అప్పటి నుంచి అందరూ వారిని చూసి నవ్వుకునేవారు. ఒకరోజు రాజుగారికి తీవ్ర వ్యాధి వచ్చి మంచాన పడ్డాడు. అందరూ రాజుగారిని చూసేందుకు వెళ్లారు. ఈ మూర్ఖుడు కూడా రాజుగారిని చూసేందుకు వెళ్లారు. అప్పుడు రాజుగారు బాధతో కంతగడ్డి పెట్టుకుని, నా ప్రయాణ సమయం దగ్గర పడిందిరా, నేను వెళ్తున్నానురా అని ఆ మూర్ఖుడితో చెబుతాడు. ఆ మూర్ఖుడు, అయితే నేను ఏనుగులను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి ఏనుగులు వెళ్ళవురా అంటాడు. అయితే నేను రథాలను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి రథాలు కూడా వెళ్ళవురా అంటాడు. ఇంతకీ ఈ మూర్ఖుడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు రాజా అని అంటాడు. నాకు తెలీదురా అని ఆ రాజు చెప్తాడు. అప్పుడు ఆ మూర్ఖుడు తన తలకు కట్టిన మూర్ఖుడు అనే పట్టిని తీసి రాజుగారికే కట్టేస్తాడు. రాజా, మీరు వెళ్తున్నారని తెలుసు, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని తెలియదు. అక్కడికి ఏనుగులు రథాలు వెళ్ళవని తెలుసు, కానీ అది ఏ ప్రదేశం, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని మీకు తెలియదు. కనుక ఈ పట్టి మీకే సరిపోతుంది, మీరే ధరించండి అని చెబుతాడు. మానవులు తన జీవిత కాలంలో తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని తెలుసుకోకుండా వృధాగా కాలం గడిపేవాడే మూర్ఖుడు. సాయం.
1: వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు. ఓకే, అయితే మరి శాంతి గ్రూప్ వాళ్ళు ఎవరు భక్తుడో స్వామి చెప్పిన కథ చెప్పండి.
4: సాయిరాం, నేను చెప్పబోయే కథ పేరు ఎవరు గొప్ప భక్తుడు. ఒకసారి మహావిష్ణువు నారద మహర్షికి, నీకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఉన్నాడు అని చెప్తారు. నారద మహర్షి ఆలోచిస్తాడు, నాకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఎవరున్నారబ్బా అనేసి భూలోకంలోకి దిగుతారు. ఆ పేదరైతు ఉదయాన్నే నారాయణ అని 3 సార్లు అంటాడు. మధ్యాహ్నం భోజనానికి ముందు నారాయణ అని 3 సార్లు అంటాడు. రాత్రి పనుకునే ముందు 3 సార్లు నారాయణ అని అంటాడు. నారద మహర్షి మహావిష్ణు దగ్గరికి వెళ్లి, నాకన్నా గొప్ప భక్తుడు అతనెలా అవుతాడు స్వామి? అతను రోజుకి 3 సార్లే నిన్ను స్మరిస్తున్నాడు కదా, నేను నిన్ను నిరంతరం దైవనామస్మరణం చేస్తున్నానుగా అని నారద మహర్షి అంటాడు. మహావిష్ణువు నారద మహర్షి తలపైన 5 కుండలు పెట్టి నీళ్లు వేసి, ఒక చుక్క నీళ్లు కింద పడకుండా నా చుట్టూ ప్రదక్షిణం చేయమని చెప్తారు. నారద మహర్షి ఆ కుండలపైనే ధ్యాస పెట్టుకుని ఒక చుట్టూ ప్రదక్షిణం చేసి, నేను ప్రదక్షిణం చేశాను స్వామి అని నారద మహర్షి చెప్తారు. అప్పుడు మహావిష్ణువు అడుగుతారు, నువ్వు ప్రదక్షిణం చేసేటప్పుడు ఎన్నిసార్లు నన్ను తలచావు అని అడిగితే, ఒక్కసారి కూడా నేను తలచలేదు స్వామి అని చెప్తారు. నువ్వు ఒక్కసారి కూడా తలచలేదట్టే, ఆ పేద రైతు తన పనిని చక్కగా చేసుకుంటూ నన్ను నిరంతరం 3 సార్లు స్మరిస్తూ ఉన్నాడుగా అని చెప్తారు. నారద మహర్షి తెలుసుకుంటాడు తన తప్పుని తెలుసుకొని, ఏకాగ్రత విశ్వాసం ముఖ్యమైనవని మహావిష్ణువు నారద మహర్షికి ఈ పరీక్ష ద్వారా తెలియజేశారు. సాయిరామ్.
1: గుడ్ గుడ్, బాగుంది. అయితే ప్రేమ గ్రూప్ వాళ్ళు, అణాల కన్నా గుణాలే ప్రధానం అని తెలియజెప్పే కథ చెప్పండి.
5: ఓం శ్రీ సాయిరామ్. అణాల కన్నా గుణాలే ప్రధానం. ఒకసారి సీవీ రామన్ గారు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఒక యువకుడు ఎంపిక కాలేదు. ఆ యువకుడిని ఇంటర్వ్యూకు రావడానికి ఖర్చు పెట్టిన బస్సు ఛార్జీలను గుమస్తా దగ్గర తీసుకువెళ్లమని చెప్తారు రామన్ గారు. ఆ గుమస్తా భోజన వేళ కావడంతో హడావిడిగా ఆ యువకుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పైకాన్ని ఇచ్చి వెళ్తాడు. ఆ యువకుడు ఆ అదన పైకాన్ని తిరిగి ఇవ్వడానికి గుమస్తా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రామన్ గారు భోజనం తర్వాత తిరిగి వచ్చి ఆ యువకుడిని చూసి, ఎందుకు ఇంకా ఉన్నావు, నీవు సెలవు కాదని చెప్పాను కదా అని అడిగితే, ఆ యువకుడు పొరపాటున గుమస్తా ఇచ్చిన అదనపు పైకాన్ని తిరిగి ఇవ్వడానికి ఉన్నానని చెప్తాడు. సివి రామన్ గారు అతని నిజాయితీకి మెచ్చి ఆ ఉద్యోగం అతనికే ఇస్తాడు. దీన్ని బట్టి అణాల కన్నా గుణాలే ప్రధానమని తెలుస్తుంది.
1: వెరీ గుడ్, చాలా బాగా చెప్పారరా, చక్కగా, చాలా చక్కగా చెప్పారు. మరి మీరు కథలు ఇంత బాగా చెప్తున్నారు, ఇంకొక రౌండ్ కథలు చెప్తారా? ఇంకో 4 ప్రశ్నలు వేస్తా మళ్ళీ. ఓకే సరే, అయితే మళ్ళీ సత్యం గ్రూప్ కే ప్రశ్న. ముందు పట్టిన పట్టు వదలరాదు అని పట్టుదలగా భగవంతుడు అనుగ్రహాన్ని ఒక బాలభక్తుడు సాధించుకున్నాడు. ఎవరా బాలభక్తుడు, ఆ కథ ఏంటి?
6: ఆ బాలభక్తుడు ధ్రువుడు. ఓం శ్రీ సాయిరామ్. అయోధ్య నగరానికి మహారాజు ఉత్తానపాదుడు. అతని పరిపాలన కాలంలో జీవితం సంక్షేమంగా ఉండేది. అతనికి 2 భార్యలు. మొదటి భార్య అయిన సునీతి కుమారుడు ధ్రువుడు, 2వ భార్య అయిన సురుచి కుమారుడు ఉత్తముడు. అయితే ఒకరోజు ధ్రువుడు ఆడుకోవడానికి మైదానానికి వెళ్ళగా, అక్కడ ఆడుకుంటూ ఉండగా ఉత్తముడు తన తండ్రి తొడ మీద కూర్చోవడం గమనించి తాను కూడా వెళ్లి తన తండ్రి తొడ మీద కూర్చోవడానికి ప్రయత్నించగా, తన పినతల్లి అయిన సురుచి అతని రెక్క పట్టుకుని లాగి, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చునేందుకు ఎటువంటి అర్హత లేదు, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చొని రాదు, నీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చోవాలంటే నా కడుపును పుట్టాలని దేవుని ప్రార్థించుకో అని ఎగతాళి చేసి వారిని కోపంతో వారిని తిట్టి పంపించేస్తుంది. ఈ మాటలు విని ధ్రువుడు ఎంతో బాధపడి తన తండ్రి ముఖం చూస్తాడు. కాని తండ్రి నుంచి కూడా ఏమి జవాబు రాకపోవడంతో తన వేదనను తన తల్లికి తెలియజేస్తాడు. ఆ తల్లి అయిన సునీతి ధ్రువుడు తెలియజేస్తుందంతా విని, నాయన నీకు సమాధానం చెప్పగలవాడు శ్రీహరి ఒక్కడే, అతన్నే ప్రార్థించము అని చెప్పగా, ధ్రువుడు వెంటనే అరణ్య మార్గాలకు ప్రవేశించి తపస్సుని ఆరంభిస్తాడు. ఇంతలో అటుగా వెళ్తున్న నారదుడు ధ్రువుని చూసి, ఏంటి ఇంత చిన్నబాలుడు ఈ విధంగా తపస్సు చేయడం ఏంటి అని అతన్ని వివిధ పరీక్షలు పెట్టి అతని పట్టుదలను సంతసించి అతని దగ్గరికి వెళ్లి నాయనా, నువ్వు శ్రీహరిని ప్రార్థిస్తున్నావు కదా, ప్రార్థించడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రార్థించిన ఆయన నీకు తప్పక అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే ధ్రువుడు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండగా శ్రీహరి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శ్రీహరి ప్రత్యక్షమై, నాయన నీకేం వరం కావాలో కోరుకో అని చెప్పగా ధ్రువుడు తన కోరికను కూడా మరిచి శ్రీహరి సన్నిధానం కావాలి ప్రభు అని కోరుతాడు. దాంతో శ్రీ మహావిష్ణువు, నాయన నువ్వు రాజభోగం అనుభవించిన తర్వాత తారామండలంలో శాశ్వత స్థాయిని నీకు ప్రసాదిస్తున్నాను, చివరికి నువ్వు తారామండలంలో శాశ్వత స్థాయిని నా దగ్గరే పొందుతావు అని చెప్పి అంతర్ధానమైనాడు. ఇప్పటికీ ధ్రువ నక్షత్రం మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. దాని ఆధారంగానే మనం కాలమండలాన్ని పరిగణిస్తాము.
1: వెరీ గుడ్, బాగా చెప్పాము. ఓకే ఓకే, సరే. మరైతే ధర్మం గ్రూప్ వాళ్ళు సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి అనే కథ చెప్పండి.
2: ఓం శ్రీ సాయిరాం. ఒక ఊర్లో ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. భార్యకి దేవుడి మీద చాలా భక్తి ఉండేది, కానీ భర్తకి ఎప్పుడు చూసినా సంపాదించాలి అనుకునేవాడు. ఒకరోజు భర్తకి జబ్బు చేస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే అంటాడు, 3 సార్లు మందులు వేసుకోవాలి, నేను మందులు ఇస్తాను అంటాడు. అయితే భార్య ఎప్పుడు ఇవ్వదు, అసలు మందులే ఇవ్వదు. అయితే భర్త అంటాడు ఒకరోజు, నువ్వే నాకు ఎందుకు మందులు ఇవ్వట్లేదు, డాక్టర్ గారు ఇవ్వమన్నారు కదా అంటే, భార్య అంటుంది, మన శరీరానికి జబ్బు చేస్తే మందులు వేసుకోవాలి, కానీ భవరోగ్యానికి ఏం వేసుకోవాలో తెలుసా అంటే, నాకు తెలీదు అంటాడు. అయితే భార్య అంటుంది, మనం చిన్నప్పటి నుంచి దేవుని మీద భక్తి కలిగి ఉంటే మనకెప్పుడు జబ్బు రాదు, అలాగే మనం ప్రశాంతంగా ఉంటాము అంటాడు అంటది. అయితే
1: మందు వేయకపోతే రోగం తగ్గనట్టుగా దేవుడి నామం చెప్పకపోతే
2: మనం చిన్నప్పటి నుంచి సాధన మొదలు పెట్టాలి.
1: అది చిన్నతనం నుంచే సాధన మొదలు పెట్టాలి. మరి మాటతోటి రాజ్యాలు గెలుచుకోవచ్చు కదా, అటువంటి కథలు బోల్డ్ విన్నాం మనం. స్వామి కూడా మాటల ప్రభావం గురించి ఒక చిన్న కథ చెప్పారు, చాలా బుజ్జి కథ. అది శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండమ్మా.
2: ఓం శ్రీ సారం. నేను చెప్పబోయే కథ పేరు మాటల ప్రభావం. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు మంచి విషయాలు, నీతి కథలు బోధిస్తుండగా తరగతి గదిలోకి డీఓ గారు ప్రవేశించారు. ప్రవేశించి ఉపాధ్యాయుడితో ఇలా అంటారు, మాటలతో చెప్తే ఏ మార్పు రాదు, క్రియారూపంలో తెలియజేస్తే బాగా అర్థమవుతుందని డీఓ గారు చెప్తారు. అలాగే కొంతసేపు ఉపాధ్యాయుడు డీఓ గారు కొంతసేపు వాదులాడతారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడు డీఓ గారికి ఎలాగైనా మాటల శక్తిని చూపించాలని ఒక అబ్బాయిని పిలిచి, ఒరే ఈ డీఓ గారిని మెడపెట్టి బయటికి గెంటే అని బాలుడికి చెప్తాడు. అప్పుడు డీఓ గారు చాలా కోపపడి, అప్పుడు ఉపాధ్యాయుడు నెమ్మదిగా ఇలా అంటాడు, సార్ ఎందుకు మీరంత కోపం పడతారు, నేనేదో 2 మాటలు అన్నానంతే కదా, నేను ఇంకా క్రియారూపంలో ఏం చేయలేదు కదా అంటే, అప్పుడు డీఓ గారు తన తప్పుని తెలుసుకుని, అవును మాటలకి నిజంగానే శక్తి ఉందని గ్రహించి, దీని బట్టి ఈ కథని బట్టి మనకు తెలిసిన నీతి మానవులకు బలాన్ని బలహీనతను తెలియచేదే మాటలు.
1: ఈ రౌండ్ లో చివరిగా ఒక చెడ్డ గుణం వలన ఏంటి నష్టం అవుతుందో తెలుసుకుందాం. లోభ గుణం చాలా నష్టం కలిగిస్తుంది కదా, కాబట్టి ఆ లోభం వలన కలిగే నష్టం గురించి కథ చెప్పండి. ప్రేమ గ్రూప్.
7: ఓం శ్రీ సాయిరాం. నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు లోభం వలన లాభం లేదు. ఒక ఊరిలో ఒక నేతి వర్తకుడు ఉండేవాడు. అతడు కల్తీ నెయ్యి అమ్ముతూ ఉంటాడు. ఒకరోజు ఆ విషయం గ్రామాధికారికి తెలుస్తుంది. అతన్ని లాక్కుని రండి అని చెప్తాడు. నువ్వు చేసిన నేరానికి 3 రకాల శిక్షలు ఉంది అని చెప్తాడు. మొదటిది 1 కేజీ కల్తీ నెయ్యి తాగాలి. రెండవది 12 కొరడా దెబ్బలు తినాలి, 3వది 200 రూపాయలు జరిమానం చెల్లించాలి అని చెప్తాడు. ఈ నేతి వర్తకుడు పరమ లోభి కాబట్టి 1 కేజీ కల్తీ నెయ్యి తాగుతాడు అని చెప్తాడు. కాస్త నెయ్యి తాగంగానే కడుపు ఉబ్బి వాంతులు మొదలు పెడతాయి. అయ్యో బాబోయ్, నా వల్ల ఇంకా కాదు, నేను 12 కొరడా దెబ్బలు తింటాను అని చెప్తాడు. 4 దెబ్బలు తినంగానే వీపు చిక్లిపై రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో బాబోయ్, నా వల్ల ఇంకా కాదు, నేను 200 రూపాయలు జరిమానం చెల్లిస్తాను అని చెప్తాడు. అప్పుడు గ్రామాధికారి చెప్తాడు, నువ్వు ఈ పని ముందే చేసింటే కొరడా దెబ్బలు తిని వీపు చిక్లించుకుని కల్తీ నెయ్యి తాగి వాంతులు కడుపు నొప్పి తెచ్చుకుని ఆ పని ఉండదు కదా నీకు అని చెప్తాడు. ఈ కథను బట్టి మనం తెలుసుకున్నది, లోభబుద్ధి గలవారు ఎప్పటికీ చెడు చేస్తుంది.
1: వెరీ గుడ్, వెరీ గుడ్.
7: లోభం వలన లాభం లేదు.
1: ఏంటన్నాను?
7: నీతి లోభం వలన లాభం లేదు.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పారరా. స్వామి చెప్పిన చిన్న కథలు మీరు ఎంతో చక్కగా చెప్పారు. దీంతో 4 రౌండ్లు పూర్తయిపోయాయి. ఇంక 5వ రౌండ్లో విద్యార్థి దశలో స్వామి కొన్ని పాటలు రచించారు. ఆ పాటల్లో అంతరార్థాలేంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో మీరు వివరించాలి. ఇప్పుడు ఇది చక్కటి ఆడియో రౌండ్ అన్నమాట. మీకు ఒక పాట వినిపిస్తాం. సత్యం గ్రూప్ వాళ్ళు ఈ పాట విని ఆ పాట ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి. స్వామి ఎందుకు రాశారో, ఇప్పుడు రాశారో ఆ వివరం అంతా మాకు చెప్పాలి.

ఓకే. మన ఇంట్లో ఒకళ్ల మాట పెరుగన్నంలాగా ఉంటుందిట. వాళ్ల మాట వినకపోతే ఏదో అవుతుందిట. అది చెప్తూ ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?

0: ఇప్పుడు సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలమ్మా, ఈ పాట ప్రాముఖ్యత ఏంటి చెప్పాలి.
1: ఉరవకొండలో స్వామిని ఉపాధ్యాయులు ప్రార్థనా గీతాన్ని ఆలపించమనగా స్వామి ఈ పాటను పాడారు. అన్ని మతాలు సమానమేనని, ఏ ఒక్క మతం వేరు కాదని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, మన దేశ ప్రజలందరూ ఒకటేనని, కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చని తెలిపే విషయాన్నే ఈ పాటలో స్వామి ఎంతో చక్కగా రూపొందించారు.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు నాయన. ఈసారి రెండో పాట విందాం.
2: దొరికే దొరికే బాలా భాస్కర, బాలకులారా తల్లి బాలకులారా, దొరికే దొరికే బాలా భాస్కర బాలకులారా, కడపుర్బులను కాళ్ళవాతలు చేతుమూలులను చెరుగుల నుండి అజాగరూక పోషణ నుండి అకృత్య వ్యాధుల నుండి అజీర్ణ వీరే చలమల నుండి అన్నింటి నుండి బాగుందండి. అధికంగా ఆ అన్నకులు ఎంతో శుద్ధంగా అన్నకులానికి ఉండేది.
0: ఈ పాట ఏంటి, కొట్టే సుబ్బన్నట, ఎవరు చెప్తారు? శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండి.
3: ఓం శ్రీ సాయిరామ్. కొట్టే సుబ్బన్న గారు బాలభాస్కర్ రావు, బాలభాస్కర్ అనే మందును తయారు చేసేవారు. ఈ మందును ప్రచారించడానికి సత్యం దగ్గరికి వెళ్లారు. ఈ మందును వివరాలన్నీ చెప్పి ఒక పాట రాయమన్నారు. సత్యం అలాగే రాశారు. ఈ పాటను పిల్లలందరి చేత ప్రచారం చేయించారు.
0: దానికి సుబ్బన్న ఆనందించాడా? ఏం చేశాడు ఆయన? ఆ గ్రూప్ లో ఇంకెవరైనా చెప్తారా?
4: దానికి సుబ్బన్న ఆనందించి అందరూ వాళ్ల మిత్రులందరూ రోడ్ వీధిలో ప్రచారం చేస్తూ వెళితే అందరూ వచ్చి కొనుక్కొని వెళ్లారు. బాలభాస్కర్ ఆ మందును తీసుకొని అందరూ తీసుకొని తాగితే అందరికీ జబ్బులు వచ్చిన వాళ్ళందరికీ నయమయ్యింది. అప్పుడు కొట్టే సుబ్బన్న ఆనందించి సత్యానికి తన అంగడిలో నుండి ఏమి కావాలన్నా తీసుకో సత్యం అని చెప్పారు. సత్యం తనకు అవసరమైన పుస్తకాలను పెన్సిళ్లను తీసుకొని వెళ్లారు.
0: ఏం తెలుస్తోంది మనకి దీనివల్ల?
4: బాబా గారు పని చేసే తీసుకుంటారు, పని అడగి తీసుకోరు. పని చేసి ఏదైనా పని చేసి తీసుకుంటారు. ఎంత కావాలో అవసరమైన మాత్రమే తీసుకున్నారు.
0: అవసరమైందే తీసుకున్నారు, ఊరికే ఎవరి దగ్గర తీసుకోలేదు. ఓకే సరే, అయితే ఇంకొక పాట విందాం. ఆ పాట ధర్మం గ్రూప్ వాళ్ళు జవాబు చెప్పండి.
5: ఓం శ్రీ సారం. కాంగ్రెస్ వారు స్వామివారి ఇంటికి వచ్చి మీటింగ్ పెడుతున్నా మా ప్రజలను ఉత్సాహపరచుటకు ఒక పాట రాయండి అన్నారు కాంగ్రెస్. అప్పుడేమో కాంగ్రెస్ వారు
0: మీటింగ్ పెట్టుకుంటే
5: భారతీయులు ఐకమత్యంగా ఉండడానికి స్వామి చెప్పారు. స్వామి ఒక ఉయ్యాలో బొమ్మ పెట్టి పడుకోబెట్టి ఈ జోలపాట రూపంలో పాడారు. ఈ పాట ఉద్దేశం ఏమిటంటే భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలని, ఉంటేనే భారత స్వాతంత్రము సాధించవచ్చునని ఈ పాట ద్వారా స్వామి తెలియజేశారు.
0: ఓకే ఓకే, ముందు ముందు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియజేశారు. ఓకే, అయితే ఇంకా చివరిగా ఇంకొక పాట వీళ్ళకి, శాంతి ప్రేమ గ్రూప్ వాళ్ళ కోసం.

0: కంటితో చూచేటి కాని అవతారాలు ఏటి ఏషాలప్ప ఇవి. పొడుగాటి మీసాలు గొరిగి కత్తిరించి నాసికాగ్రము వద్ద నాలుగుంచుకుంటారు ఏటి ఏషాలప్ప ఇవి. బాలుడుగా ఉండగా స్వామి పాట పాడారు. ఎవరి గురించి పాడారు? దీని అంతరార్థం ఏంటి?
1: సుబ్బమ్మ గారి భర్త కరణం గారు, ఆయన మన భారతీయ సంస్కృతిని విడిచి విదేశ పద్ధతిలో నడుచుకునేవారు. పొడుగాటి మీసాలను గొరిగించి చిన్నగా పెట్టుకుని చేతికి తోలు వాచ్ కట్టి విదేశీ పద్ధతిలో వ్యవహరించేవారు. ఆయన అది చూసి సుబ్బమ్మ గారు ఎంతో బాధపడేవారు. సుబ్బమ్మ గారు బాధపడటం స్వామి చూసి కరణం గారిపై ఒక పాట కూర్చి తోటి పిల్లలతో ఆయన ఇంటి ముందర పాడించేవారు. అది విన్న కరణం గారు స్వామిని పిలిచి, ఈ పాట నీకు ఒక బుట్టెడు మామిడి పండ్లు ఇస్తాను, ఈ పాటను ఆపివే, ఈ పాటను పాడించవద్దు అని చెప్పాడు. మీ మామిడి పండ్లు నాకు వద్దు, మీ ప్రవర్తన మారేంత వరకు నేను ఈ పాట పాడిస్తూనే ఉంటాను అని చెప్పారు.
0: వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, బాగా చెప్పారరా, వెరీ గుడ్. ఐదో రౌండ్ లో కూడా అందరూ చక్కగా చెప్పారు. ఇంకా ఆరో రౌండ్ ర్యాపిడ్ రౌండ్. మీ గ్రూప్ లో ఎవరికి తెలిసినా గానీ టక్మని చెప్పేయాలి, ఆన్సర్ చెప్పకపోతే మార్కులు పోతాయి మీకు, సరేనా? ఇప్పుడు సత్యంకి ప్రశ్నలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తల్లిదండ్రుల పేర్లేమిటి?
2: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు.
0: స్వామి ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది?
3: పుట్టపర్తి.
0: స్వామిని చిన్నతనంలో ఆ ఊర్లో పెద్దవాళ్లు ఏమని పిలిచేవారు?
4: బిడ్డలకు గురువు, బ్రహ్మ, జ్ఞాని అని పిలిచేవారు.
0: సత్యం స్థాపించిన భజన మండలి పేరేమిటి?
5: పాండురంగ భజన మండలి.
0: తాతగారు కొత్త బట్టలు తెచ్చినప్పుడు ఆ చిన్నారి సత్యం ఏమని చెప్పేవాడు?
5: అందరికీ పంచి మిగిలి ఉంటే నాకివ్వండి అని చెప్పేవారు.
0: వెరీ గుడ్, ఐదు మార్కులు వచ్చేసాయి మీకు. ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళకి. స్వామి తాతగారి పేరేంటి?
6: శ్రీ కొండమరాజు.
0: స్వామి మాధ్యమిక విద్య ఏ ఊర్లో చదువుకున్నారు?
6: పుట్టపర్తి, బుక్కపట్టణం.
0: ఓకే, గెలిచిపోయారు. విషం కల్పిన గారెలు సత్యానికి పెట్టిన స్త్రీని ఏం చేశారు స్వామి?
2: స్వామి ఆమెను శిక్షించకుండా క్షమించారు.
0: ఓకే, సత్యం స్నేహితులతో కలిసి భజన చేసినందువల్ల ఆ గ్రామానికి జరిగిన మేలేంటి?
4: కలరా వంటి అంటూ వ్యాధులు తగ్గిపోయాయి.
0: సరే, బుక్కపట్నం పాఠశాలలో పాఠం మొదలయ్యే ముందు సత్యం ఏం చేసేవారు?
4: ఏదైనా విగ్రహం లేక పటం తీసుకొని పూలతో పూజ చేసి హారతి ఇచ్చి ప్రసాదము పంచేవారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు శాంతి గ్రూప్ కి ప్రశ్నలు. స్వామి ఎప్పుడు అవతరించారు, డేట్ ఏమిటి?
3: 1926 నవంబర్ 23వ తేదీన.
0: ఓకే, మరి ఉన్నత పాఠశాలకు ఏ ఊరు వెళ్లారు?
4: కమలాపురం.
0: సరే, పాఠశాలలో స్వామి ప్రదర్శించిన దివ్య లీల ఏంటి?
4: గురువు బెంచి పైన నిలబడు సత్యం అని చెప్పగానే గంట కొట్టే వేళకి గురు ఉపాధ్యాయుడు చేరు కత్తుకుపోయారు.
0: సరే, స్నేహితులకి మిఠాయిలు బొరుగులు సంచిలోంచి తీసిచ్చి ఇవెక్కడి నుంచి వచ్చాయంటే ఏం చెప్పేవారు?
4: గ్రామదేవత
0: ఇచ్చిందని చెప్పేవారా? ఓకే, మరి స్వామి పాఠశాలకు ఏ విధంగా వెళ్లేవారు రోజును?
3: స్వామి తన బట్టలను తానే ఇస్త్రీ చేసుకుని తల చక్కగా దూకొని వెళ్లేవారు.
0: సరే, వెరీ గుడ్, ఐదు ప్రశ్నలు కరెక్ట్ గా చెప్పారు. ఇంకా మరి ప్రేమ గ్రూప్. స్వామి అవతరించిన తిథి వార నక్షత్రాలు, తెలుగు సంవత్సరం పేరు.
4: అక్షయనామ సంవత్సరం, కార్తీక మాసం, సోమవారం, ఆరుద్ర నక్షత్రం.
0: వెరీ గుడ్. మరి స్వామి తన బట్టలు తనే ఇస్త్రీ చేసుకునేవారట, ఎలాగ?
4: స్వామి కాల్చిన బొగ్గుల్ని ఒక ఇత్తడి చెంబులో వేసి గుడ్డతో పట్టుకుని ఇస్త్రీ చేసుకునేవారు.
0: వెరీ గుడ్.
7: స్వామి టీచర్ల పేర్లేంటి?
8: మహబూబ్ ఖాన్, మహబూబ్ ఖాన్ కొండ,
1: మహబూబ్ ఖాన్, మహబూబ్ ఖాన్ కొండప్ప గారు, మంచి రాజు, తమ్మిరాజు.
7: సరే, ఓకే. స్వామి మాటని వేదంలా భావించి ఆచరించిన చిన్ననాటి స్నేహితుల పేర్లేంటి?
1: రమేష్, సురేష్.
7: ఓకే. స్వామి 5వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని ఉత్సవం చేశారు ఆ ఊరు వాళ్ళు. ఎలా చేశారు?
1: అలంకరించిన ఎద్దుల బండిలో స్వామిని కూర్చుని పెట్టి పూలు చల్లి ఊరంతా తిరిగిచ్చారు.
7: వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి చక్కగా. ఆరు రౌండ్లు చక్కగా అన్ని చెప్పారా ప్రశ్నలు. ఎంత బాగా తయారయ్యారో వీరందరి ప్రిపరేషన్. మరి రేడియో సాయి ముందు కూర్చుని వింటున్న బాల్వికాస్ పిల్లలందరూ కూడా ఈ క్విజ్ ఆన్సర్స్ అన్ని చూసుకున్నారా? అందరికీ వచ్చేసాయి అనుకుంటాను. ఓకే, మరైతే ఇంత మంచి అవకాశాన్ని 2వ వార్షికోత్సవంలో జరుగుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో మనకిచ్చిన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ముఖ్యంగా ఇక్కడ జరిగిన స్వామి చేయించిన అందమైన విషయం ఏమిటి అంటే, స్వామి ఎప్పుడూ చెప్పినట్లుగానే బంగారములు వేరు, శృంగారం ఒక్కటే, పశులవన్నెలు వేరు, పాలు ఒక్కటే అని చెప్పినట్లుగా 4 జిల్లాల నుంచి వచ్చారు పిల్లలు. వచ్చి ఇక్కడ ఒక్కటైపోయి సత్యసాయి బాలవికాస్ ఏంటి అనేది ప్రపంచానికి చూపించాం మనం ఇప్పుడు కదా. సత్యసాయి బాలవికాస్ లో పార్టిసిపేట్ చేసిన ఈ పిల్లలందరి పేర్లు, ఏ ఊరు నుంచి ఎవరొచ్చారో ఒకసారి చెప్తాను. తిరుపతి నుంచి శ్రేయ, నరసింహ, గురుకృష్ణ, రేవంత్ వచ్చారు. పుట్టపర్తి నుంచి శాంతి, తేజస్విని, నందిని, భార్గవి, వసీమ, యశశ్రీ, స్వాతి, సాయి, తరుణ్ వచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి పూజిత, ధనుష్ కుమార్ వచ్చారు. మరింకా హైదరాబాద్ నుంచి సాయి, సంజీవ్, రుత్విక్, భువనేశ్వరి వచ్చారు. శ్రీకాకుళం నుంచి చాలా దూరం కదా ఇక్కడికి, అక్కడి నుంచి వచ్చారా ఒక 5 పిల్లలు, దుర్గాప్రసాద్, వినీత్, నవీన్, రేణుప్రసాద్, రాజేష్. సో మరి అక్కడ అందరూ రేడియోల దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మీకు జయజయలు చెప్తారు. మీరు మీకు ఒక్కసారి జయజయలు చెప్పేసుకోండి. స్వామి ఈ పిల్లలందరికీ ఇంటా వెంటా జంట ఉండి కాపాడాలని ప్రార్థిస్తూ స్వామి ఆశీస్సులతో 2 సంపూర్ణం చేసుకుని వార్షికోత్సవం చేసుకుంటున్న రేడియో సాయి తెలుగు బృందానికి మా అందరి కృతజ్ఞతలు. మన పాలిటి కల్పవృక్షం, కామధేనువు అయిన స్వామికి మన కృతజ్ఞతాంజలి సమర్పించుకుందాం. జై.

0: ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విన్నారు. ఈ క్విజ్ ప్రోగ్రాం కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత్ నిలయం. భగవాన్తో సన్నిహితంగా మెలిగి వారిని సేవించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారి అనుభవాలు అనుభూతులు భావితరాలకు స్ఫూర్తిదాయకాలు. అటువంటి భక్తులలో ఒకరైన శ్రీమతి పద్మావతి గారి జ్ఞాపకాలను అంతరంగ తరంగాలు పేరిట తిరుపతి రేడియో సాయి బృందం మనకు అందిస్తోంది.
1: స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణవాసి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కళాకారిణి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల క్రియాశీలక భజన మండలి సభ్యురాలు, సంగీత సరస్వతికి గత 4 దశాబ్దాలుగా ఎనలేని సేవ చేస్తూ కొన్ని వేల కచేరీలు దేశ విదేశాల్లో ఇస్తూ ఎన్నో కీర్తనలను, భజనలను, పాటలను సంగీత ప్రియులకే గాక సాధారణ మానవాళికి సైతం తమ గానామృతాన్ని పంచుతూ నిరాడంబర జీవితం గడుపుతూ అందరినీ ప్రేమతో సాయిరాం అని పలుకరిస్తూ అందరి మన్ననలు అందుకున్నటువంటి శ్రీమతి పద్మావతి గారు ఈరోజు ఈ యొక్క ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పాల్గొనడానికి మన స్టూడియోకి విచ్చేశారు. వారికి రేడియో సాయి తిరుపతి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. సాయిరాం పద్మావతి గారు.
2: సాయిరాం అండి.
1: భారతీయ విద్యలకు వేదమే మూలం, వేదోఖిలం ధర్మ మూలం అన్నారు. ముఖ్యంగా శబ్ద విద్యను గురించి వైదిక సంస్కృతిలో అద్భుత మీమాంసం జరిగింది. సంగీత విద్యకు మూలాధారం వేదనాదమేనని భరతుడు నాట్యశాస్త్రంలో సంగీతం వేదజనితమని పేర్కొన్నాడు. శబ్ద విద్యగా ఉన్న ఈ సంగీతం కేవలం నేర్చుకోవడం వల్ల మాత్రమే లభ్యమయ్యేది కాదు, భగవదనుగ్రహంతో సిద్ధించేది అంటారు. పద్మావతి గారు, మీరు సంగీతం నేర్చుకోవాలన్న జిజ్ఞాస మీకు ఎలా కలిగింది? తల్లిదండ్రుల నుండి పరంపరగా లభ్యమైందా, లేక వారి ప్రోద్బలంతో అభ్యసించారా, లేక మీకు మీరే ఇష్టపడి నేర్చుకున్నారా?
2: మా నాన్నగారు పాతూరు మధుసూదన శాస్త్రి గారు సంగీత విద్వాంసులు, స్వామి భక్తులు. స్వామి దగ్గర ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందినవారు. వారు చిన్నతనంలో సంగీత విద్వాంసులు గనక మా సిస్టర్స్ అందరికీ సంగీతం నేర్పారు. నేర్చుకుని చిన్నతనంలో వివాహం అయితే తిరుపతి వచ్చిన తర్వాత ఇంకా సంగీతం మీద ఆశ పోక ఇంకా 2-3 గురువుల దగ్గర నేర్చుకుని చాలా ఆనందపడుతూ సంగీతంతోనే ఇక పరమానందం జీవితం ఇది ఒక ధన్యమైందన్న ఆనందంలో ఉంటూ ఉండేదాన్ని.
1: అంటే చిన్నప్పుడు మీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, మీకు ఉన్నటువంటి ఉత్సాహము రెండు కలిసి
2: అంతే
1: మిమ్మల్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. చాలా సంతోషం పద్మావతి గారు. మీరు తిరుపతిలోని వివిధ క్షేత్రాల్లో అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధానంలో అయితేనేమి, అక్కడ జరిగే ఊంజల్ సేవ, తెప్పోత్సవం మొదలగు సేవల్లో గాని, అదేవిధంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానంలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవాలు, ఊంజల్ సేవ లాంటి అనేక కార్యక్రమాల్లో సేవలలో మీరు సంకీర్తన ఆలాపన చేశారు కదా. పరమాత్మ సన్నిధానంలో ప్రత్యక్షంగా గీతారాపణ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి అనుభూతిని పొందారు, మా శ్రోతలతో పంచుకుంటారా?
2: చాలా ఆనందం. అవి అక్కడ పాడుతూ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ దగ్గర పాడుతూ సాయిమాత అని అమ్మవారి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర సాయిరాముడని ఆ భక్తిని మనసులో నింపుకుని అటు ఆ స్వామిని ఇటు ఈ స్వామిని పాడుకుంటూ ఆ ఆనందం ఇంక నేను చెప్పలేను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. భగవాన్ బాబా సంగీతాన్ని జీవితంతో పోల్చారు. స్వరాల ఆరోహణ అవరోహణలను మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పోల్చారు. మన గుండె చప్పుడును తాళంగా పోల్చారు. ఈ రాగతాళాలు జీవశక్తిని పోషించి అందరినీ ఆనందంగా ప్రసన్నంగా ఉంచగలుగుతాయని చెప్పారు. మానవుని మనస్సు మీద, హృదయం మీద సంగీతం గొప్ప ప్రభావం చూపుతుంది. సంగీతంలో దైవ సాక్షాత్కారం కూడా త్వరగా లభ్యమవుతుంది. స్వామికి సంగీతం అంటే చాలా ప్రీతి. ప్రత్యక్ష పరమాత్మ అయిన సత్యసాయీశ్వరుణ్ణి కలియుగ దైవంగా విశ్వసించడానికి మీకు కలిగిన ప్రేరణ ఏమిటి? సాయి సంస్థల్లో మీ ప్రవేశం ఎలా జరిగింది?
2: ఒకసారి మా అక్క తిరుపతి వచ్చి ఇక్కడ ఎక్కడైనా సాయి భజనలు ఉన్నాయా అని అడిగింది. పక్క వీధిలో ఉన్నా నాకు తెలియదు. నేనేమనుకోవడం, భజనలు అంటే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు పాడుకుంటారు, మనకు అనవసరం అనుకునేదాన్ని. ఇంతలో అక్క తీసుకెళ్ళి అక్కకి చూపించాను, భజనకి వెళ్ళాం. ఆ రోజు నేను పడిన ఆనందం పారవశ్యం ఇంత అంతా కాదు, జీవితంలో మర్చిపోలేనిది. సాయి భజనలు ఇలా ఉంటాయా అని అందులో సంగీతం నేర్చుకున్న దాన్ని గనక భజనలకు వెడుతూ ఉండేదాన్ని. అందరూ అబ్బా చాలా బాగుంది పద్మావతి గారు, చాలా బాగా పాడుతున్నారని మెచ్చుకుంటున్నారు. ఆ మెప్పులకి ఇంకా ఇంకా పోతున్నా. పోయి తర్వాత స్వామిని ఒక 6 నెలలు అండి, తర్వాత స్వామిని, స్వామి వీళ్ళందరూ మెచ్చుకుంటుంటే పాడుతున్నాను, నాకు ఇది కాదు, నీ మీద భక్తి కలిగి భక్తితో పాడుకునే అవకాశం నాకు అనుభూతి కలిగించాలని చాలా వేడుకున్నా. అప్పుడు ఒక ఇది అనుభవం జరిగింది. వినాయక చవితి పండుగ రేపనంగా మా వారు, మా బాబు చిన్నవాడు 7 ఏళ్ళవాడు, మోటార్ సైకిల్లో పూజ సామాన్లు తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇద్దరు చెరో పక్క పడిపోతే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి నాకు ఇంటికి వచ్చి చెప్పారు. ఇంటికి వచ్చి పద్మావతి గారు మీ వాళ్ళు పడిపోయారు రండి అన్నారు. అప్పుడు నాకు స్వామి గుర్తొచ్చింది. స్వామి నా అనుభూతి కావాలన్నాను, ఇదే అది అయి ఉంటుంది, ఇదే గనక వాళ్ళిద్దరూ లక్షణంగా ఉంటే మీ పాదాలు జీవితాంతం వదలను, ఏదన్నా ఇద్దరిలో కొంచెం తేడా వస్తే ఇక నేను మిమ్మల్ని నమ్మను అనుకున్నా అని స్వామి వీపుది తీసుకెళ్లాను. బాబుకి కంటిపైన చీలిపోయింది, మత్తు ఇంజక్షన్ ఇచ్చారు ఎక్కటం లేదుట, కుట్లేయటానికి ఏడుస్తున్నట్ట. అప్పుడు నేను వెళ్ళి, నాన్న ఇదిగో స్వామి వీపుది తెచ్చారా అని అట్లా పెట్టంగానే మత్తు ఎక్కింది, కుట్లేశారు. మర్నాడు పంపించారు, వారానికి కుట్లు విప్పుతామన్నారు. విప్పి చూస్తే అంత గాయాలు, అన్ని కుట్లు పడింది, ఒక్క నరం కూడా దెబ్బతినలేదు. మా వారికి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, తర్వాత 6 నెలలకు అది సెట్ అయింది. ఇక ఆ ఆనందం, ఇంకా చాలు స్వామి నాకొద్దు ఈ అనుభూతి, ఇక నేను ఆనందంగానే పాడుకుంటానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పల్లె పల్లెకి చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడెక్కడ భజనలో నేను ఇక వదలకుండా స్వామి స్వామి స్వామి అని పిచ్చి, దాదాపు మ్యాడ్ స్వామి పిచ్చిగా తిరుగుతున్నాను, చేస్తున్నాను. అవి కాకుండా మళ్ళీ అన్నమాచార్య పాటలు, చారాజ కీర్తనలు, అవి సాధన బిజీ. మాకు ఒకే బాబు అమెరికాలో ఉన్నాడు, నాకు ఇదే సాధన, ఇదే జీవితం, ఇంకేం లేదు.
1: స్వామి మిమ్మల్ని దగ్గరికి ఎంతో ఆప్యాయంగా పిలిపించుకుని స్వామి అనుగ్రహ ఆశీస్సులు మీకు అందజేస్తూ గీతాలాపనతో స్వామి కూడా అనేక అనేక మందికి ఆ శ్రవణానందాన్ని మీ ద్వారా అందజేసుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషం పద్మావతి గారు. అలాగే నామ సంకీర్తనతో, నామ సంకీర్తన పారవశ్యం చెందిన వారులకు తమున్న చోటేనే ఎట్టి ప్రయత్నం కాని శ్రమ కాని యోచన లేకుండా సమస్త జీవ వనరులు దరిచేరుతాయి అంటారు. మీరు స్వామి సూచించిన మార్గంలో పయనిస్తున్నప్పుడు మీ జీవితంలో మీ ప్రేరణ ప్రమేయం లేకుండా కేవలం స్వామి అనుగ్రహంతో సంగీత పరంగా ఏమైనా అభివృద్ధిని మీరు గమనించారా? అంటే మీ ప్రయత్నం కానీ లేకుండా, మీరు ఈ దాని గురించి ఎటువంటి ఆలోచన లేకుండా కూడా కేవలం స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతోనే ఇది స్వామి ద్వారానే జరిగింది అనుకోవడానికి ప్రత్యక్షంగా మీకు ఏమైనా అటువంటి అనుభూతి కలిగిందా?
2: చాలా అనుభూతులు, అందులో ఒకటి ముఖ్యమైనది, నేను ఆల్ ఇండియా రేడియో కడపలో ఆర్టిస్టుని, అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత అందరూ పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారు, మీరు దీనిపైన బీహైకి ఎందుకు ట్రై చేయకూడదు అంటే, నాకు ఎవరో చెప్పారు ఇది అది సరిగ్గా పాడకపోతే ఇది కూడా తీసేస్తారన్నారు. నాకు చాలే ఉన్నది పాడుకుందాము అనుకుని, కానీ ఆవేదన, అయ్యో పెడితే బాగుండే అనుకుంటూ ఇంకా రోజు స్వామి భజనలకు వెళ్ళటం, ఇవి ఆయన స్వామి ఆశీస్సులు పొందటం ఉండనే ఉన్నాయి కదా అనుకుంటూనే ఉండేదాన్ని. ఇంతలో ఒకసారి కడప రికార్డింగ్ కెడితే ఆ మ్యూజిక్ కంపోజర్ వచ్చి, పద్మావతి గారు మీరు బీహైకి ఇచ్చిన అప్లికేషన్ అందింది అని చెప్పారు. ఇంకా ఆశ్చర్యం, అమ్మ స్వామి ఇవన్నీ మిరకల్స్ చేస్తారట, ఇది అదే అయి ఉంటుందని చాలా సంతోషం అండి అన్నాక, మీరు పలానప్పుడు ఇంటర్వ్యూ ఉంది రండి అన్నారు. వెళ్ళాను, చక్కగా పాడాను, ఫస్ట్ లిస్టులో నా పేరు వచ్చింది స్వామి అనుగ్రహం అని. ఇదే ఆనందం అండి, ఇంకా ఆనందం ఒళ్ళు పులకరించి పోతూ ఉండడం, జీవితం ఇట్లా కాదు.
1: అంటే మీరు అప్లికేషన్ కూడా మీరు
2: నేను ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు,
1: దరఖాస్తు
2: అందింది అన్నారు, ఇంటర్వ్యూకి రండి అన్నారు, డేట్ ఇచ్చారు, వెళ్ళాను పాడాను.
1: చాలా సంతోషం, చాలా అద్భుతమైనటువంటి ఇది విషయంగా మనం పరిగణించవచ్చేది. అమ్మ పద్మావతి గారు, మీరు అనేక క్షేత్రాల్లో దేవాలయాల్లో గానాలాపన చేశారు కదా, మరి భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో ఎప్పుడైనా పాడాలని అనిపించిందా, ఆ అవకాశం దొరికిందా, మీ అనుభవాన్ని ఒకవేళ అటువంటి అవకాశం మీకు దొరికి మీరు స్వామి దివ్య సమక్షంలో పాడి ఉంటే భజన కాని సంకీర్తన కాని ఆ అనుభవాన్ని కూడా ఈ సాయం సంధ్యా సమయంలో మా శ్రోతలతో పంచుకుంటారు?
2: తప్పకుండా చెబుతాను. ఒకసారి స్వామి చిత్తూరు వచ్చారు. వచ్చినప్పుడు తిరుపతి సమితి అందరి అన్ని సమితుల వాళ్ళని సేవాదళ వాళ్ళని రమ్మన్నారు. వెళ్ళాము. మేము వెళ్ళిన తర్వాత దీనికి ముందు మా అక్క ఎప్పుడు శివంలో స్వామి ముందు నే భజన చెబుతుంటే తాళం వేస్తూ కూర్చునేవాళ్లే మరి అని పరమానందంగా చెబుతుంటే, స్వామి నా జీవితంలో నాకు ఎప్పుడు అలాంటి అవకాశం అని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తుండేదాన్ని. చిత్తూరులో వచ్చింది, అందరినీ రమ్మన్నారు. వెళ్ళాము. చిత్తూరు వాళ్ళు పద్మావతి గారు స్వామి రాగానే మీరే పాడండి మేమెవరం పాడమన్నారు. అప్పుడు స్వామి పైకి వచ్చేశారు. వీళ్ళు ఎమోషన్లో నాకు చెప్పలేదు, వాళ్లే పాడుకున్నారు. స్వామి పక్క రూమ్లోకి టిఫిన్ పెట్టేందుకు తీసుకెళ్లారు. ఇంతలో స్వామి అటు వెళ్ళంగానే చిత్తూరు వాళ్ళు, అమ్మా ఇక మీరు పాడండి అన్నారు. మీరు స్వామి వెళ్ళిపోయాక చెబుతున్నారు, ఇక్కడ నాకు అనుభూతి స్వామి దూరానున్నా వినిపించుకుంటారు అని అర్థమయ్యేందుకు సరే ఇప్పుడు చెప్పారు అని కళ్ళనీళ్లు గారిస్తూ ఆలాపన చేశా.

0: రంగా అన్నాను. స్వామి గబగబగబా ముందుకొచ్చేశారు. నేను కూర్చున్న చోటుకొచ్చి ఎవరిప్పుడు హే కృష్ణ అని పాడారు అంటే, అప్పుడు అమ్మ స్వామి నా పాట విన్నారా అని మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్నాను నేను. నోట మడి మాట రాలా. పక్క వాళ్ళు ఈవే స్వామి అనగానే బాగా పాడావు అని చేతిలో ఇంత వీపూది పెట్టారు. కాసేపు నుంచు అట్లాగే స్వామి నుంచున్నారు. ఆ వీపూది ఇట్లా పట్టుకుని స్వామిని చూస్తూ ఏడుస్తూ ఉన్నా. వెనక వాళ్ళందరూ నా చేతిలో వీపూది అంతా లాక్కుంటున్నారు. నాకు ఒళ్ళు తెలియటల్లా. ఒక్క పూట నాకు అసలు మైండ్ కంట్రోల్ లేదండి. స్వామి నా కోరిక తీర్చావు, నీ ముందు పాడాలనుకున్నా నా కోరిక తీర్చావు, చాలు స్వామి జీవితానికి ఇదని మైండ్ అసలు కంట్రోల్ లేదు. అది జరిగిందండి.
1: మీరు అటు శ్రీ వెంకటేశ్వర సన్నిధానంలో, పద్మావతి అమ్మవారి సన్నిధానంలో, అలాగే సాయిశ్వరుని దివ్య సమక్షంలో కూడా మీరు భజన పాట గాని సంకీర్తనలు గాని అనేకం ఆలపించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు కదా. కలో స్మరణాన్ముక్తి అని కలిసంతరణోపనిషత్తులో చెప్పబడింది. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణతో ముక్తి లభ్యమవుతుంది అని. అటువంటి నామ సంకీర్తన భజనలతో సాధ్యమవుతుంది. మనం పాడుతూ 10 మంది చేత పాడిస్తాం, అది శ్రవణానందంగా ఉండాలి. భజనల్లో కాని కీర్తనల్లో కాని పదముల అర్థములు తెలుసుకుని పాడాలి. అలా పాడినప్పుడు మాత్రమే అందులోని రసానుభూతిని పొందుతూ పాడువారు ఆనందిస్తూ శ్రోతలను కూడా ఆనంద పరవశం చేయగలరు. ఉదాహరణకి స్వామి తెలియజేసిన విషయాన్ని మీకు కూడా ఒకసారి తెలియజేస్తాను. త్యాగరాజ స్వామి కీర్తనలు సాధారణంగా తెలుగు భాషలోనే ఉంటూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో తెలుగు భాష పదముల మీద అవగాహన లేని ఒక మధుర గాయని త్యాగరాజస్వామి పాట పాడుతూ నే పొగడకుంటే నీకేమి కొదువ రామా అని ఆలాపించాల్సిన ఉండగా, ఆ తెలుగు భాష పదముల యొక్క అర్థం తెలియక ఆవిడ నే పకోడా తింటే నీకేమి కొదువ రామా అని గానాలాపన చేశారట. బాగుంది, శ్రవణానందంగా ఉంది వినటానికి, కానీ పదముల యొక్క భావం కానీ పదముల యొక్క ప్రయోగం కానీ తప్పిదం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్వామివారే సెలవిచ్చారు. అంటే మనం భజన పాడేటప్పుడు కానీ సంగీతం ఆలాపన చేసేటప్పుడు కానీ, అంటే మీరు తెలుగేతర భాషల్లో కూడా మీరు అనేక సందర్భాల్లో సంకీర్తనను మీరు కచేరీల రూపంలో అందజేశారు కాబట్టి, అప్పుడు మీరు ఆ భాష మీద అవగాహన లేకపోయినప్పుడు ఆ పదముల యొక్క అర్థాలు తెలుసుకుని ఆ భావంతో పాడారా, లేకపోతే శ్రవణానందంగా ఉంటే సరిపోతుంది అనేటువంటి భావంతో మీరు గానాలాపన చేశారా?
0: కాదు, అలా ఒక తమిళ పాట పాడుతుంటే నేను ముందుగా తమిళియన్స్ దగ్గర ఆ దాని అర్థాన్ని తెలుసుకుని అనుభవించుకుని అవతల వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకోవాల్సిందేనండి. ఒక్కొక్క పాటకి మొన్ననే రీసెంట్ గా కొండ మీద ఆస్థాన మండపంలో కచేరీలో చివరికి ఒక మీరా భజన పాడితే కళ్ళ నీళ్లు పెట్టుకుని నా దగ్గరకు వచ్చి పద్మావతి గారు మా జన్మధన్యం మీ జన్మధన్యం అన్నారు. ఇంతకంటే ఇహ నాకు ఆనందం అనేది ఎక్కడా దొరకటం లేదండి. ఇదొక పిచ్చిగా పాడుకుంటూ ఉండడం, ఎవరు అడిగినా అరకమైన పాట.
1: ఇతర భాషల పాటల్లో కూడా మీరు ఆ పదాల యొక్క అర్థాన్ని
0: తెలుసుకుని
1: ఆ భావంతో మీరు గీతాలాపన
0: పాడుతూ ఉంటాను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. నామ సంకీర్తనం ఆలపించే వారులకు ఆలకించే వారులకు సైతం మైమరపించి పరవశం చేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. జీవిత పర్యంతం భగవన్నామ స్మరణతో చింతనతో విచారణతో తన్మయులైన వారి పరమాత్మ పలకరింపు సాక్షాత్కారం లభ్యమవుతుందన్నది నిర్వివాదాంశం. భగవంతుని ప్రేమకు ఆశీస్సులకు సంపూర్ణ పాత్రులై భగవంతునితో తాదాత్మ్యం చెంది తమ జీవితాలను పండించుకుని జగత్తుకు మార్గదర్శకులైన నామ్దేవ్, జ్ఞాన్దేవ్, చైతన్య మహాప్రభువు, గోరా కుంభార్, తులసీదాసు, సూరదాసు, మీరాబాయి, సక్కుబాయి, జానాబాయి, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, అన్నమయ్య, ఎందరో ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు కదా. నామ సంకీర్తనను తమ ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా మరల్చుకుని ధన్యజీవులయ్యారు. మీరు తిరుపతి వాసి కదా, ఒకనొక సందర్భంలో త్యాగరాజ స్వామి తిరుపతి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం తిరుమలకు విచ్చేశారట. అప్పుడు స్వామి దర్శనానికి అడ్డుగా తెరవేయబడి ఉంది. ఆయన గౌళీపంతు రాగంలో ఆదితాళంలో తెరతీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను అను గానాలాపన ప్రారంభించారు. ఆ సామీప్యంలోని దూరం తాళలేక ఆయన నుండి ఆ కీర్తన వెలువడిందని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేగాక విచిత్ర విధంగా ఆ తెర తానంతటి తానే తెగి కింద పడిందని కూడా చెప్తూ ఉంటారు. భగవంతుని మీద నిజమైన ప్రేమే కదా భక్తి అంటే. ఆ భక్తి పారవశ్యంతో స్వామిని ప్రార్థించగా స్వామి సామవేద గాన ప్రియత్వం గోచరిస్తూ వస్తూ ఉంటుంది. పద్మావతి గారు, మా యొక్క రేడియో సాయి ద్వితీయ వార్షికోత్సవాన్ని, తెలుగు స్ట్రీమ్ యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సాయం సంధ్యా సమయంలో మీకు నచ్చిన త్యాగరాజస్వామి కీర్తన ఒకటి మా శ్రోతలకు వినిపించి దాని యొక్క అంతరార్థాన్ని కూడా తెలియజేస్తారా?
0: అట్లాగేనండి. త్యాగరాజస్వామి మహాప్రసాదంగా అన్ని వేల కీర్తనలు ఇచ్చారు. అంత గొప్ప భక్తులం కాకపోయినా కొంతలో కొంతన్నా ఆ భక్తిని మనసులో అట్లా అనుభవించుకుని చేసే దానిలో స్వామి తెరతీయగరాదా అన్నారు. బంటూరితి కొలువీయవయ్య రామా అన్నారు త్యాగరాజస్వామి. నేను బంటూరీతి కొలువీయవయ్య సాయిరామా అని మనసులో అది భావించుకుని త్యాగరాజస్వామి కీర్తన ఎక్కువగా ఇది పాడానంటే త్యాగరాజస్వామి రాముణ్ణి అన్నాడు, నేను సాయిరాముణ్ణి అనుకుంటూ పాడుకుంటూ ఉంటా. కొంచెం వినిపిస్తాను.

0: చాలా చాలా శ్రవణానందంగా మనసానందంగా ఈ సాయం సంధ్యా సమయంలో మాకు మా యొక్క శ్రోతలకు కూడా చక్కని త్యాగరాజస్వామి కృతిని మీరు ఆలపించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆనందపరిచారు. పద్మావతి గారు దీని యొక్క అంతరార్థాన్ని కూడా కాస్త మా యొక్క శ్రోతలకు తెలియజేస్తారా? ఆ యొక్క భావార్థం
1: భావం బంటు హనుమంతుడు రాముణ్ణి బంటుగా చేరి ఎంత ఆనందం అనుభవించాడో ఆయన్ని చూసి నేర్చుకుని మాకు కూడా ఆ బంటు రీతి కొలువి స్వామి సాయిరామ రామా సాయిరామ అని మీ కొలువు మాకు ఇవ్వాలి అని అనుభవించుకుంటూ ఇలా గడపటంలో మరి ఆ అనుభూతి వస్తుంది. ఇంతో అంతో హనుమంతుడికి అంత కాకపోయినా కొంచెమన్నా మనకి అబ్బుతుందని నేను నమ్ముతాను. అలా గడుపుతున్నా.
0: తప్పకుండా పద్మావతి, మనమంతా కూడా సాయిరాముని బంటులమే. అదేవిధంగా భగవాన్ బాబా సంగీత ప్రియులు, నిత్యం భజన కార్యక్రమాలు ప్రశాంత్ నిలయంలోనైతేనేమి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థల్లో అయితేనేమి జరుగుతూనే ఉంటాయి. ఎందరో విద్వాంసులు సంగీత సరస్వతిని ఆరాధిస్తూ సాయి జగన్మాత ఆశీస్సులు పొందుతూ ఆ భక్తిభావంతో అనేకనేక పాటలు వ్రాసి బాణీ సమకూర్చిన భక్తులు అనేక మంది ఉన్నారు కదా. మీరు కూడా స్వామిని ఆరాధ్య దైవంగా ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎన్నో వేల కీర్తనలు పాటలు భజనలు పాడిన అనుభవంతో స్వామి మీద ఏమైనా పాట వ్రాసి బాణి సమకూర్చారా? అలా ఏదైనా ఉంటే దాన్ని కూడా మా యొక్క శ్రోతలు వినిపిస్తారా?
1: పాటలు రాయటం అంటే నేను రాయలేదు, కానివ్వండి, రాసిన పాటలకి నేను స్వరపరిచి క్యాసెట్లలో చాలా పాడాను. ఒక్కటిది స్వామిది వినిపిస్తాను.
0: తప్పకుండా తప్పకుండా.

0: సాయిరామ్.
1: చాలా బాగుందండి పద్మావతి గారు. అదేవిధంగా చివరిగా ఔత్సాహికులకు, యువతి యువకులకు, సాయి సంస్థల్లో భజనలు పాడే గాయకులకు మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా?
0: ఇప్పుడు స్వామి భజనలకి వెడతారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమి తెలియదు, ఏదో పాడాలని ఆవేదన. కానీ స్వామి రాగా రాగా తెలుసుకుని, కొంతమంది దగ్గర వినిపించుకుని అర్థం తెలుసుకుని పాడటం. స్వామి అక్కడ ఫోటోనే ఉంది, నేను కూడా ఒకసారి అనుకున్నాను కదా స్వామి వినలేదు నా పాట అని, అలా కాకుండా మరి మనం అనుభవంతో అర్థం చేసుకున్నాం కనుక, అమ్మా ఇక్కడ ఫోటో ఉంది కానీ స్వామి వింటలేదు, మనిషి ఇక్కడ లేరు అనుకోవద్దు. మీరు భక్తి పారవస్యంగా పాడారంటే ఎప్పుడూ మీకు దర్శనమిస్తారు. ఆ ఆనందం అనుభూతిని మీరు అనుభవించుకుని, అర్థం తెలుసుకుని అనుభవించుకుని పాడారంటే దానికి ఫలితం చాలా ఉంది. స్వామి అక్కడ ఉన్నారు అనుకునే భావించి భజనలు కూడా చేస్తూ ఉంటే ఆ ఆనందం మేము అనుభవిస్తూ మీకు చెబుతున్నాం, మీరు కూడా అలానే అనుభూతి పొంది స్వామి భక్తితో జీవితాలు ధన్యం చేసుకోండి. మేము చేసుకుంటున్నామని అనుకుంటున్నాం.
1: తప్పకుండా స్వామి మీకు ఎంతో అవకాశాలు ఇచ్చారు. స్వామి ఎన్నో అవకాశాలు ఇచ్చి అనుగ్రహించి మీ చేత 10 మందికి ఆ యొక్క గానామృతాన్ని పంచుతూ వస్తూ ఉన్నారు. తెలుగు జాతి పుణ్యావశాన ఎందరో వాగ్గేయకారులు తెలుగు గడ్డ మీద అవతరించి విలువైన సంగీత సాహితీ సంపదను మనకు అందించి భౌతికంగా దూరమైన ఆచంద్రార్కం చిరంజీవులుగా మిగిలారు. వారందించిన సంపదను ఎందరో విద్వాంసులు అనుసరించి అభ్యసించి ఆస్వాదించి ఆనందించి మనందరికీ కూడా అందించారు. చాలా సంతోషం పద్మావతి గారు, మీరెంతో సమకూర్చి మా స్టూడియోకి విచ్చేసి మీ సంగీత అనుభవాలను, భక్తిని మాతో పంచుకున్నారు. అదేవిధంగా ఔత్సాహికులకు చక్కని సలహాలను, సందేశాన్ని అందించారు. మీరు స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఇలాగే ఎప్పుడు సంగీత గానాలాపన చేస్తూ అందరికీ శ్రవణానందాన్ని ప్రసాదిస్తూ ఉండాలని, తదనుగుణమైనటువంటి శక్తిని యుక్తిని స్వామి ప్రసాదించాలని ప్రార్థిస్తూ మా రేడియో సాయి కేంద్రం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయిరామ్.
0: సాయిరామ్ అండి, నాకు కూడా ఈ అవకాశం లభించినందుకు జీవితాంతం ఇహ స్వామి పాదాలు వదలను. 40 ఏళ్ల నుంచి ఇహ నేను ఇంకా ఆయనలో ఐక్యమయ్యేదాకా ఇదే తపనలో ఉండాలని నేను అట్లా సాధన చేసుకుంటూ గడుపుతానని సంతోషం. ఇక్కడికి రావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
1: చాలా సంతోషం పద్మావతి గారు. ఇదండి పద్మావతి గారితో ముఖాముఖి వారి అనుభవాలు, అనుభూతులు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేసిన ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. మరొక కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరామ్.
2: అంతరంగ తరంగాలు కార్యక్రమంలో శ్రీమతి పద్మావతి గారి అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ రేడియో సాయి బృందం తిరుపతి.
3: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్. ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం

0: ఈ 81వ నామంలో ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః అనుకున్నాం కదా, ఆ నిరంతరము జీవికి పుణ్యఫలాల్ని అందించేటటువంటి ఆ స్వామి ఎవరు, ఆ స్వామి తాలూకా ఇంకా ఏవైనా అంతరార్థాలు దొరుకుతాయా అంటే 82వ నామం చూడండి, ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. పురుషుడు పురుషోత్తముడు, సమస్త జీవరాశుల యందు ఉండే ఒకే ఒక్క పదార్థం పురుషోత్తముడని, జీవి పురుషుడని ఎప్పుడో శ్రీవారు చెప్పారని పెద్దలు అంటుంటారు. అవతార రూపంలో ఉన్నంత మాత్రాన స్వామి మనందరిలాగా పురుషుడని అనుకోవద్దు. ఆ మూల విరాట్టు, ఆ ఆది ఏదైతే ఉందో, ఆ సమస్త జీవరాశుల యందు ఉండేటటువంటి ఆ జీవం ఏదైతే ఉందో, వీటన్నిటికీ మూలకారకుడైనటువంటి సాయి పురుషోత్తముడు. నిజంగా చెప్పాలంటే పురుషుడికి పురుషోత్తముడికి ఉండే బంధము ఈ నామంలో తెలియపరుచినట్టు కూడా కనిపిస్తుంది. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, దైవాంశ సంభూతులారా, దివ్యాత్మస్వరూపులారా, అన్నమే కాకుండా ప్రేమస్వరూపులారా అని చెప్తారు కదా. సమస్త జీవరాశుల యందు ఏ ప్రేమతత్వం ఇమిడి ఉందో, సమస్త జీవరాశుల యందు ఏ ఆత్మతత్వం ఇమిడి ఉందో, ఏ దైవత్వం ఇమిడి ఉందో, దానికి మూలమైనటువంటి పురుషోత్తముడు మన స్వామి. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. తత్వం ఒకటే అవడం వల్లనే శ్రీవారికి మనకి ఉన్న బంధం. పదార్థంలో ఉన్నది ఒకటే, ఆ దివ్యతత్వమే, ఆ ప్రేమతత్వమే, ఆ ఆత్మతత్వమే ఇద్దరిలో ఉంది. కానీ మనతో సంబంధ బాంధవ్యాలతో, ప్రేమతో మాట్లాడి మన్ని లాలించి పాలించడానికి వచ్చినటువంటి అవతారం ఒక్కటే కాదు, ఆ అవతారానికి మూలమైనటువంటి పురుషోత్తముడు కూడా మన స్వామి అని తెలుసుకోవాలి. 83వ నామం, ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః. ఏ పురాణంలోనైనా, ఏ యుగంలోనైనా, ఏ అవతారము దాల్చినటువంటి వస్తువైతే ఉందో, ఆ వస్తువు పురాణ పురుషుడు. పురాణకాలం అంటే చాలా చాలా చాలా సంవత్సరాలు, యుగాలు, శతాబ్దాలు అవన్నీ కలిపి లెక్క పెట్టుకుంటే ఆ ముందునున్నది స్వామి. ఈ అవతారాలన్నీ, ఈ పురాణాలన్నిట్లోనూ వచ్చేటటువంటి దైవాలన్నీ స్వామే, దాని మూలము స్వామి, ఈ అవతారాలు స్వామి. చాలా మందికి, ముఖ్యంగా ఇప్పుడు 50-60 సంవత్సరాల్లో ఉండే వాళ్ళకి చాలా జ్ఞాపకం ఉండొచ్చు, స్వామి ఏదన్నా మనం చెప్తే, స్వామి అక్కడ ఏదో ఆ బాధ వచ్చినట్టుంది, స్వామి ఈ పరీక్ష వాడికి ఇంకా భయపడుతున్నాడు, స్వామి ఆ వైద్యుడు ఏమంటాడో అని తాపత్రయపడుతున్నాడు, ఇవేమన్నా అడిగినప్పుడు చాలా రొటీన్ గా, మామూలుగా స్వామి అనేవారు, స్వామి చూసుకుంటాడు, స్వామి చూసుకుంటాడు. మనకి జ్ఞాపకం చేస్తున్నది ఆ మాట అనిపిస్తుంది నాకు. ఏంటా జ్ఞాపకం చేస్తున్నారు? ఏ స్వామి అన్ని దైవాల్లో ఉన్నారో ఆ స్వామి చూసుకుంటారు. చూడండి, మనం అందరం అనుకుంటాం కదా, ఏదన్నా అడ్డు కలిగితే వినాయకుడు కొంచెం దండం పెట్టుకుంటాం, ఏదన్నా అడ్డు తగిలితే వినాయకుడు దండం పెట్టుకుంటాం, ఏదన్నా కొంచెం ఆరోగ్యం అది బాగలేకపోతే సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుంటాం, ఏదన్నా టకాల మీద శక్తి కావాలి, అమ్మ ప్రేమతో శక్తి కావాలి అంటే లలితా మహాత్రిపుర సుందరికి దండం పెట్టుకుంటాం. స్వామి చూసుకుంటాడు అన్నదానికి అర్థము ఏ అందరు దేవతలు సమస్త దేవతాస్వరూపులు నా అధీనంలో ఉన్నారు కనుక ఏ దైవాన్ని ఎలా ఎక్కడ పంపించి నీకు సాయం చేయాలో అది చూసుకుంటాడు అని అర్థం అనిపిస్తుంది నాకు. స్వామి చూసుకుంటాడు, నేను చూసుకుంటానన్నది ఒకలా ఉంచండి ఆ పక్కన. స్వామి చూసుకుంటాడంటే అర్థం ఏంటంటే ఏ దేవతలు ఎవరు ఎక్కడ ఎలా నిన్ను ఆదరించుకోవాలో అది కూడా నేను చూసుకుంటాను. ఎంచేతంటే పురాణ పురుషుడు కనుక. ఒకసారి అనిల్ కుమార్ గారు చెప్పారు, ఒక చిన్న గ్రూప్ లో మాట్లాడుతూ అన్నారు, మీరందరూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి సత్య సనాతనుడు నిత్య నూతనుడు. ఎంత బ్రహ్మాండమైన మాటది, సత్య సనాతనుడు అంతకంటే ముందు ఇంక లేదు, అది సత్యం. ఆ సత్య స్వరూపమే, సనాతన స్వరూపమే ఇప్పుడు మనం చూస్తున్న స్వామి కూడా. కానీ నిత్య నూతనుడు, రాముడిలాగా కృష్ణుడు ఉండడు, కృష్ణుడిలాగా సిద్ధిబాబా లేరు, సిద్ధిబాబాలాగా సత్యసాయిబాబా వారు లేరు. అది నిత్య నూతన తత్వం. కానీ వీటన్నిటికీ మూలంగా ఉండది సత్య సనాతన తత్వం. స్వామి సత్య సనాతనుడు నిత్య నూతనుడు అని ఆ అనిల్ కుమార్ గారు చెప్పింది ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్ని అవతారాల్లో కనిపించినా ఆది పురుషుడు కనుక ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః అని స్వామివారికి నమస్కరించుకుంటున్నాము. అయితే అన్నిటికీ మూలమైన ఆది విరాట్టు కనుక, ఏ అవతారమైనా దాల్చేటటువంటి శక్తి సంపన్నుడు కనుక, స్వామిని 84వ నామంలో ఓం శ్రీ సాయి అతీతాయ నమః, ఏ విషయంలోనైనా స్వామి కంటే ముందు ఇంక లేదు, స్వామి కంటే పెద్ద ఇంక లేదు. మానవ జాతి ఎలా ముందుకొచ్చిందో అంటే ఇవల్యూషన్ ఎలా జరిగిందో అన్న బ్రహ్మాండమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానానికి స్వామి అతీతుడు. అందుకే చాలా మంది చెప్తుంటారు, చాలా మంది భౌతిక శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు, ఎన్నో రకాల విజ్ఞానులు ఒక్కసారి స్వామి అనే మాటను పట్టుకుని అమ్మో ఇది మనెవరికీ తెలీదు అని అనుకుంటుంటారు. ఎందుకంటే శ్రీవారి కంటే అతీతం మరొకటి లేదు. దీనికి మనం ఇంకొక విధమైనటువంటి అర్థం కూడా చెప్పుకోవాలి. వారి కంటే అతీతం లేదు కనుక వారు ఏమైనా చేయగలరు. నాకు తెలిసినంత మట్టుకు స్వామివారి తాలూకా అవతారానికి సంబంధించి కెనడాలో ఓ ఫోటోలోంచి అమృతం రావడం చూశాను, సింగపూర్లో ఒక మహాభక్తురాలి ఇంట్లో ఒక అరకిలో విభూతి ఎప్పుడు ఉంటుంది, అది తీసుకుంటూ ఉంటారు, అది నిండిపోతూ ఉంటుంది ఓ ఫోటోలోంచి. ఇది అతీతాయ నమః. స్వామి ఎవరికి అర్థం కాని, ఎవరూ అర్థం చేసుకోలేని, శాస్త్ర పరిజ్ఞానానికి అందని ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నడిపిస్తోంది శ్రీవారిని. ఆ శక్తి అంతా శ్రీవారిమయం, శ్రీవారు ఆ శక్తిమయం. అందుకే శ్రీవారు అతీతులు, అన్నిటికీ అతీతులు. ఇంకొక అర్థం కూడా ఉంది, ఏ రూపమైనా స్వామి తీసుకోగలరు, అన్ని రూపాలకి అతీతులు స్వామి. ఇంకా ఒక అర్థం కూడా ఉంది, ఇది మాత్రం నా గుండెల్లో ఉన్నది చెప్తున్నాను. ఎప్పుడూ అనుకుంటాను నేను, అబ్బా ప్రపంచంలో సృష్టిలో ప్రతి వాడికి ఒక అధికారి ఉన్నాడు స్వామి, మీ దయ వల్ల మీకు అధికారి లేడు, మీరు ఏం చేస్తే అంతే తప్ప అడిగేవాడెవడూ లేరు. స్వామి సమాధానం చెప్తారు, కాని తను ఎవరికీ సమాధానం చెప్పుకోకర్లేదు. చూడండి, దర్శనం ఇచ్చినా, దర్శనానికి వచ్చినా, ఎన్ని గంటలకు వచ్చినా, ఎప్పుడొస్తారో అని కూర్చునే భక్తులందరికీ తెలిసిన విషయం, స్వామికి మీద ఎవరు లేరు. ఎందుకంటే వారికంటే అతీతులు లేరు కనుక అతీతాయ నమః. అన్నిటికీ అతీతులు శ్రీవారు. అయితే ఈ అతీతాయ నమః అన్న దాంట్లో ఒక ముఖ్యమైన అంశ 85వ నామము, ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఈ నామం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకనిపించింది, స్వామి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం అన్నీ కూడా కాలమానాన్ని బట్టి మారక తప్పదు. 200 సంవత్సరాల కిందటో 300 సంవత్సరాల కిందటో భూమికి ఆకర్షణ శక్తి ఉందని అనుకోలేదు, తర్వాత తెలిసింది. కొన్ని కొన్ని జబ్బుల పేర్లు తెలియవు, ఇప్పుడు తెలుస్తున్నాయి. ప్రతి శాస్త్రం కూడా టైం డిపెండెంట్, కాలం మీద ఆధారపడి ఉంటుంది. అన్నీ తెలిసిపోయాయి అనుకుంటాము, ఎక్కడో ఒక చుక్క ఎదురవుతుంది, మళ్లీ దాంట్లో పరిశోధనల్లో పడతారు. కాలాన్ని బట్టి, కాలం గడుస్తున్న కొద్దీ ఆ విజ్ఞానం అలా పెంపొందించుకుంటూనే ఉంటారు. అయితే పరమేశ్వరుడు మన స్వామి కాలాతీతుడు. ఈ ముందు నామంలో అనుకున్నాము ప్రతి శాస్త్రానికి కూడా అతీతుడు స్వామి అనుకున్నాం కదా, ఇక్కడ త్రికాలాలకి అతీతుడు, దేశ కాల పరిస్థితులకు అతీతుడు. జలుబు 3 రోజులుంటుంది, దగ్గు 4 రోజులుంటుంది, ఈ క్యాన్సర్ ఇన్నాళ్ళుంటుంది, ప్రాణభయం ఉంది, ఇవన్నీ కూడా కాలంతో కలిసి నిర్ణయింపబడుతున్నాయి. అయితే ఈ కాలమానం శ్రీవారికి వర్తించదు. అందుకే స్వామి ఇంకొక 6 నెలలు పడుతుందంటున్నారు. ఎందుకు 6 నెలలు? ఎల్లుండి రా. చూడండి, ఏ కాలంలో ఏది జరుగుతుందో శ్రీవారే సృష్టించినటువంటి ప్రకృతికి ఎంతో వదిలేసినా భక్తుడిని రక్షించే పరిస్థితిలో, భక్తుడికి చెప్పే పరిస్థితిలో, నాయనా ఈ కాలం అన్నది నన్ను అడ్డదు, ఆ కాలం కూడా నేను చెప్పినట్టే వినాలి అని స్వామివారు అప్పుడప్పుడు నిరూపిస్తుంటారు. అంటే ఈ నామంలో ఉన్న అంతరార్థాన్ని మనకు తెలియజేస్తుంటారు. ఈరోజు జరిగేది, నిన్న జరిగింది, రేపు జరగబోయేది, ఇవన్నీ తెలుసుకోవడం కాలాతీతాయ నమః అనడానికి కాదు. ఈ కాలాన్ని నిర్ణయించేది స్వామి. ప్రిసైడింగ్ డ్యూటీ ఆన్ టైమ్ ఏ స్వామి. అందుకే ప్రకృతితో ప్రతీక్షణం సంబంధం పెట్టుకుని దాన్నంతా ఇట్నించట్టు మార్చేరు. కానీ భక్తుల మీద అనుగ్రహంతో ఒక్కప్పుడు చిన్న మచ్చులా చూపెడతారు, నాయనా ఏ కాలము నన్ను బంధించదు అని. స్వామి రేపు జరుగుతుందంటే అది రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుందంటే ఎల్లుండి జరుగుతుంది. ఏ జరగవలసిన చిత్ర విచిత్రమైన విధైనా సరే శ్రీవారి యొక్క చేతిలో ఉంటుంది. అందుకే శ్రీవారు కాలాతీతాయ నమః. ఈ ఎలా జరుగుతుంది స్వామి? మామూలుగా ప్రకృతిబద్ధంగా కాలం నడుస్తుంటే అది మీరు చెప్పేసరికి ఎలా జరుగుతుంది? దీనికి కారణం ఏమిటి? 86వ నామంలో చెప్పుకుంటున్నాం, ఓం శ్రీ సాయి సిద్ధిరూపాయ నమః. తన చేతిలో లేని శక్తి ప్రపంచంలో లేదు. ఇంకొక బ్రహ్మాండమైన విషయం ఏంటంటే, శ్రీవారు తన 16 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ ప్రాయంలో ఉన్నప్పుడు చాలా మందికి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పేవారట, ఏదో బ్రహ్మాండమైన తపస్సు చేసి సాధించిన అష్టసిద్ధులు కావివి, ఇవి నాతోటే ఉంటాయి, నా ఇంట జంట వంట ఉంటాయి, ఇవి అభ్యాసం వల్ల వచ్చే సిద్ధులకి నేను అతీతుణ్ణి. బాగా చెప్పుకోవాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రీవారి మాట వేదవాక్కు. శ్రీవారి మాట ప్రకారం జరగాల్సిందే గాని ఆ మాటకి ఎదురుగా పోయేది లేదు. ఒక చిన్న ఉదాహరణ, డాక్టర్ గారు 3 నెలలు ఇచ్చారు టైము ఒక ఆయనకి. స్వామి విభూతి ఇచ్చి తీసుకెళ్లి ఆయనకివ్వు అన్నాక 2.5 సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నారు. చేయవలసిన కర్తవ్యాలు నిర్ణీత సమయంలో జరిగాక ఆ తర్వాత ఆయన తాలూకా జీవితం అంత్యమైంది. మరి 3 నెలలు శాస్త్రం ప్రకారం చెప్పింది, 2.5 సంవత్సరాలు శ్రీవారు చెప్పింది. ఎందుకంటే తను చెప్పిందే సిద్ధి, తనన్నదే వేదం, అది వేదవాక్కు. ఆ వాక్కు తిరుగులేదు. ఈ తిరుగులేని వాక్కున్నటువంటి స్వామికి ఏ అభ్యాసాలు కావాలి, ఏ సిద్ధులు కావాలి? తనే సిద్ధి, తనే సిద్ధి స్వరూపము. ఏ సిద్ధులైతే ఉన్నాయో వాటన్నిటికీ పునాది, వాటన్నిటికీ రూపము నా స్వామి. ఒకసారి మనవి చేసుకున్నాను శ్రోతలతో, స్వామి విమానం ఎక్కగానే భయం వేస్తుంది అని చెప్తే 1984లో చాలా చాలా చాలా బాధపడిపోయేవాడిని. విమానంలోకి వెళ్ళడం భయం వేయడు, విమానంలోకి వెళ్ళగానే భయం వేయడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. 3 గంటలు 18 గంటలు 14 గంటలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు భయం వేస్తే ఎలా ఉంటుంది చూడండి. ఆ భయం నాలో ఎందుకు తెప్పించారంటే, శ్రీవారు నాయనా నువ్వు అర్థం చేసుకోవలసింది, ఈ సత్యస్వరూపుడిని గురించి ఆలోచించవలసింది ఇంకా చాలా ఉంది, అది నీకు చూపెడతానని అందుకే భయం పెట్టారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే 1984లో ఈ మాట శ్రీవారికి చెప్పగానే, ఏంటి విమానంలో కూర్చుంటే భయం వేస్తుందా, అవునా అన్నారు చిన్న నవ్వునవ్వుతూ. స్వామిని తలుచుకో, ఏ భయం ఉండదు అన్నారు. ఆ మన్నాడు నేను ప్రయాణం చేసే వేళ శుభగడియ కాదు, అత్యంత అశుభగడియ, కాని నా స్వామి చెప్పారు కదా, స్వామిని తలుచుకో భయం లేదన్నారు కదా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఎన్నడూ రైలు భయం, బస్సు భయం, విమానం భయం, వాతావరణం, ఏ భయాలు లేవు. ఎందుకంటే స్వామిచ్చిన బ్రహ్మాండమైన ఆ వాక్కుందేది, స్వామిని తలుచుకో ఏ భయం ఉండదు, ఆ వేదవాక్కు. సిద్ధికి స్వరూపమైనటువంటి నా స్వామి వేదవాక్కుని ఏం చెప్పినా ఏం చేయాలన్నా వారొక్కసారి అవును అంటే అది జరక్క తప్పదు. అయితే సిద్ధిస్వరూపుడు మామూలుగా భక్తుడి తాలూకా భయాన్ని పోగొట్టినట్టే లోక కళ్యాణం కోసం వచ్చిన స్వామి కనుక 87వ నామంలో తెలుసుకుంటున్నాం. ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః. శ్రీవారి సంకల్పానికి తిరుగులేదు, శ్రీవారి సంకల్పము అన్నది జరక్క తప్పదు. ఎన్నోసార్లు మనం విన్నాం, ఎందరో మహావక్తలు మనకు ఉపన్యాసాల్లో చెప్పారు, స్వామి యూనివర్సిటీ 7 ఏళ్ళకల్లా వచ్చేస్తుందని చెప్పేశారు, అది ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయో, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో. నేను రేడియో సాయి శ్రోతలతో నా మనసులో ఉన్నది చెప్తున్నాను, శ్రీవారి పని జరగడానికి ఎవరిని ఎక్కడ ఏ వ్యవస్థలో ఏ పదవిలో పెట్టుకోవాలో అది కూడా చేయగలరు. అవన్నీ జరిగి శ్రీవారు అనుకున్న రోజున విశ్వవిద్యాలయం తయారైంది. అది ప్రపంచమందరి కోసం చేసినటువంటి ఒక మహాకార్యం. సిద్ధ సంకల్పుడైన స్వామి ఏది చేస్తానన్నా జరక్క తప్పదు, ఎందుకంటే కాలాతీతుడు, సిద్ధిస్వరూపుడు, అతీతుడు. ఇవన్నీ అనుకున్నాం కదా, శ్రీవారు అతీతులు, కాలాతీతులు, సిద్ధిరూపులు, అంచేత సిద్ధ సంకల్పులు కూడా. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సిద్ధ సంకల్పాయ నమః అంటే పెద్ద యూనివర్సిటీలు, హాస్పిటళ్లు అవి కట్టడం గురించే కాదు, ఎంత సులువుగా తన తాలూకా ఔన్నత్యమైనటువంటి, అధికారమైనటువంటి ఆ మహాశక్తిని చూపెడతారో. ఇంకొక ఉదాహరణ చెప్పాలి, మా స్నేహితుడికి ఒక ఆయనకి పెద్ద ఉంగరం ఇచ్చారు, నవరత్నాల ఉంగరం స్వామి. వారి కృపా కటాక్ష వీక్షణాల తాలూకా ప్రభావం వల్ల ఆ ఉంగరం వారికి, మా స్నేహితుడికి ప్రసాదించినప్పుడు నేను కూడా ఉన్నాను. మన్నాడు మళ్లీ పిలుస్తానన్నారు స్వామి. ఈ పెద్ద ఉంగరాన్ని వేలుకు పెట్టుకుని మా స్నేహితుడు ఎంతో బాధపడుతున్నాడు, ఇది చూడు ఎంత పెద్దదో, నేను గవర్నమెంట్ లో మీటింగులకు వెళ్ళాలి, ఎవరన్నా మంత్రి గారు పిలిస్తే వెళ్ళాలి, ఆఫీసర్లందరూ చూస్తూ ఏంట్రా నువ్వు ఏదో పెద్ద సేట్లాగా ఇంత ఉంగరం ఏంటి అంటారు అని ఏదో బాధపడుతున్నాడు. ఆ సాయంత్రం అలా మన్నాడు పొద్దున్న స్వామి పిలిచారు. పిలిచిన వెంటనే మొట్టమొదట, ఆ ఉంగరం బాగా పెద్దదనుకుంటున్నావు కదా, ఇలాతే అన్నారు. ఇట్నించటి చేత్తో తిప్పారు. నిజంగా చెప్తున్నాను, నా జన్మ తరించింది అనుకున్నాను ఆ రోజు, అంత చక్కటి మహాశక్తి నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఉంగరం తీసుకుని ఇది చాలా పెద్దదనుకుంటున్నావు కదా అని ఇలా తిప్పారు, ఇట్నించటి తిప్పారు. తిప్పి నా వైపు కొంటగా చూసి ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు అని మూడు మాటలు అన్నారు, ఊదడం కూడా కాదు, ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు అని. అది అతి చిన్న నాజూకైన నవరత్నాలుంగరంగా మారింది. నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు స్వామి, నేను ఎప్పుడైనా చూడాలి స్వామి, నేను ఎప్పుడైనా చూడాలని దండం పెట్టుకునేవాణ్ణి. నాకది చూపెట్టడము జరిగింది, నా స్నేహితునికి చిన్న ఉంగరం ఇవ్వడము జరిగింది. పెద్ద ఉంగరాన్ని చిన్న ఉంగరాన్ని చేయడం ఎంత సులువో చూడరా అని నాకు నా స్వామి చెప్పడం జరిగింది. సిద్ధ సంకల్పులైన స్వామి ఒక వ్యక్తిగతమైన భక్తుడి బాధ తప్పించడానికి, లోక కళ్యాణానికి మహత్తరమైన పథకాలు పెట్టి అందరినీ ఆదరించడానికి అన్నిటికీ తగినటువంటి నా స్వామికి, మన సిద్ధ సంకల్పులైన స్వామికి అందరం నమస్కరించుకుంటున్నాం. ఇంత శక్తి సంపన్నుడికి తర్వాత నామం అవసరమా అనిపిస్తుంది. 88వ నామం ఏమిటి? ఓం శ్రీ సాయి ఆరోగ్యప్రదాయ నమః. ఇంత శక్తి సంపన్నుడికి ఆరోగ్యం ఇవ్వడం చేతనవుతుంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కదా, ఈ నామం ఎందుకు రాశారు? అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వామిని తలుచుకో అని జ్ఞాపకం చేయడానికి రాశారు. ఎందుకంటే ఇంతకు ముందు చదివిన 87 నామాలు అత్యంత శక్తి సంపన్నుడైన స్వామి గురించి తెలుసుకుని మళ్ళా ఏదన్నా చిన్న అనారోగ్యం వస్తే అని ప్రశ్న ఉండకూడదు, కాని ఒకవేళ ఉంటుందేమో, అంతేకాకుండా ఒంట్లో బాగలేకపోయినా ఏదన్నా భయపడినా ఒక్కమారి స్వామిని తలుచుకోను ఆయన, ఎందుకంటే వారు ఆరోగ్యప్రదాయి, అది ఒక విధంగా అనుకోవచ్చు. రెండోది, కేవలం తను విభూతి సృష్టించి కలలో వచ్చి జబ్బులు నయం చేయడం అదంతా ఒక ప్రక్రియ. వారి తాలూకా సృష్టిలో డాక్టర్లున్నారు, వారి తాలూకా సృష్టిలో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, మరి అవన్నీ తెచ్చి అవి కూడా పెట్టారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఆ విధంగా కూడా శ్రీ సత్యసాయి ఆరోగ్యప్రదాయ. అంతేకాదు, మనసు ఎంతో బాధపడింది స్వామికి, ఈ కంటామినేటెడ్ వాటర్, సరి అయిన మంచినీరు లేక ఎందరో ముఖ్యంగా చిన్నవాళ్లు వృద్ధులు కష్టపడుతున్నారని సత్యసాయి మంచినీటి సరఫరా పథకం కూడా పెట్టారు. శ్రోతలు అర్థం చేసుకోవలసింది, కేవలం ఓ స్వామీజీగా, ఒక అవతార పురుషుడుగా పూజలు అందుకుని, నైవేద్యాలు అందుకుని మనందరినీ ఆశీర్వదించి పంపించడమే కాదు, అది కాదు, వ్యక్తికి ఉన్న బాధని, సమిష్టికి ఉన్న బాధని, వ్యక్తికి ఉన్న బాధని, సంఘానికి ఉన్న బాధని రెండూ నివారించడానికి వచ్చినటువంటి స్వామి ఆరోగ్యప్రదాయి. చూడండి, సత్యసాయి మంచినీటి పథకంలో నీరు తాగే ప్రతివాళ్లు స్వామి భక్తులని ఎవరో అనుకోక్కర్లేదు. అది ఏ మతానికి చెందినా, భక్తుడైనా కాకపోయినా, ఏ దేవుడిని కొలుచుకున్నా కొలుచుకోపోయినా, నాస్తికుడైనా ఆస్తికుడైనా, గ్లాసు పెట్టగానే నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు వాళ్ళు తాగొచ్చు. ఇది సాంఘిక పరమైనటువంటి అవతార కార్యక్రమం, వారి శక్తికి నిదర్శనం అని చెప్పుకోవాలి. ఈ ఆరోగ్యప్రదాయ నమః అన్న దానికి కాలం గడుస్తున్న కొద్దీ మనకింకా తెలుస్తూనే ఉంది. అదేవిధంగా 89వ నామంలో ఓం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. నిజంగా చెప్పాలంటే మనందరికీ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ అన్నం పెట్టారు, వస్త్రాలిచ్చారు, ఆస్తులిచ్చారు, ఎంతో ఐశ్వర్యం ఇచ్చారు. అదంతా భక్తులకి తెలిసిందే. అయితే ఈ నామము రాసినప్పుడు సత్యసాయి అన్నదాన పథకాలుంటాయని గాని, సత్యసాయి సంస్థల ద్వారా ఎన్నో విధాల సేవలు అందుతాయని గాని, ప్రతి దసరాకి విశ్వవిద్యాలయంలో పనిచేసేవాళ్లు, పిల్లలు అందరూ కలిసి ఒక చీర, ఒక చాపు గ్రామాల్లో గ్రామసేవ కింద పంచుతారని గాని, ఇవేమీ అనుకోలేదు. ఈ నామం మొట్టమొదటిసారి చదివేటప్పుడు, మొదట్లో అష్టోత్తరాలు చేసేటప్పుడు, కానీ ఆరోగ్యప్రదాయ వెనకాతల ఆసుపత్రులున్నట్టే అన్న వస్త్ర ప్రదాయ నమః అన్నదాని వెనకాతల అన్నదాన పథకాలు. వస్త్రాల ఆ బంగారు తండ్రి చేతి నిండి ఎన్ని వందల మంది ఎన్ని చీరలు ఎన్ని బట్టలు అందుకున్నారో లెక్కెవరన్నా పెట్టుంటే చాలా బాగుండేది, ఎంతో బాగుండేది. అబ్బా ఎంత లెక్క అనుకునేవాళ్ళమి. మామూలు దర్శనంలో ఉన్నట్టుండి ఎవరినో పిలిపిస్తారు, బోల్డ్ బట్టలు పంచిపెట్టేస్తారు. స్వామి అన్న వస్త్ర ప్రదాయి అని మనం గుర్తు పెట్టుకుంటే, నేను అనుకుంటున్నాను ఆరోగ్య ప్రదాయి అని గుర్తు పెట్టుకుంటే అనారోగ్యం భక్తుడికి రాదు, అన్నవస్త్రదాయి అని గుర్తు పెట్టుకుంటే లోటన్నది ఉండదు, ఏ విధమైన లోటు ఉండదు. ఆశ ఉండొచ్చు, దురాశ ఉండొచ్చు, కాని లోటు మాత్రం ఉండదు. 90వ నామం ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. సంసార దుఃఖము అన్ని రకాల దుఃఖాలకి మూల కారణము కోరిక. నిజంగా చెప్పాలంటే ఏదో గాలి పీల్చడం, మంచినీళ్లు తాగడం తప్ప ఇంకా ఏం చేసినా ఏదో ఒక ఈ కారణానికి ఒక ఫలితం రాక తప్పదు. మనందరం అనుకుంటాం పళ్ళు తింటే మంచిది, కాస్త అన్నం తింటే మంచిది, కాదు అన్నమే కాదు కొంచెం గోధుమ తింటే మంచిది అనుకుంటాం కదా. ఓసారి శ్రీవారు అన్నారు రూములో కూర్చున్నప్పుడు, అన్నము ఎక్కువగా తింటే మునుకులు నొప్పి రావచ్చు, అలా అని చెప్పి ఎక్కువ గోధుమలే తిన్నా మంచిది కాదు, పళ్ళు కూడా ఎక్కువ మంచిది కాదు. చూడండి విచిత్రం, ఈ భూమి మీద పుట్టాక ఏ పని చేసినా దాంట్లో సుఖం రావడమే కాకుండా దుఃఖం కూడా రావచ్చు. సంసారం అంటే ఈ జగత్తులో మనం ఉండి బ్రతకడమే సంసారం. ఈ సంసారంలో మంచిలా కనపడుతుంటాయి నేను, కానీ వెనకాలే దుఃఖం ఉండొచ్చు. స్వామి ఏంటంటారు, హ్యాపీనెస్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ సారోస్, ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. తప్పదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను స్వామివారి దయ వల్ల ఇంత చక్కటి అవకాశం వచ్చి మీ అందరితోటి ఇది నేను చెప్పుకుంటున్నాను. అందరికీ నచ్చుతుందనుకోవడం పొరపాటు. మహానుభావులు ఉంటారు, శాస్త్రవేత్తలుంటారు, జ్ఞానులుంటారు. అది విని అబ్బబ్బా ఏమిటి వీడు, వీడికి సంస్కృతం రాదు, తెలుగు రాదు, ఏమిటేమిటో చెప్పేస్తున్నాడు అని అనుకుంటారు కదా. అంటే అందరి నుంచి అన్ని వేళలా మంచి జరుగుతుంది అనుకోవడం జీవికి తప్పు. అలా జరగదు. మంచి ఉంటుంది, కొంచెం చెడు ఉంటుంది, మంచి కానిది ఉంటుంది. ఇవన్నీ ఎలా పోతాయి స్వామి? సంసార దుఃఖ క్షయకరాయ నమః. ఎట్లా దుఃఖం క్షయకరం చేస్తారంటే, నా అనుభవంలో చెప్తున్నాను, కొన్ని కోరికలు మనలోకి రాకుండా చేస్తారు, కొన్ని కోరికలు తీరేటట్టు చేస్తారు. ఈ రెండు ప్రక్రియల వల్ల సంసార దుఃఖంలోంచి బయటపడతారు. ఈ రెండు చేయగలిగింది స్వామి మాత్రమే. లోపల ఉన్న లోపం చెప్పినా అదేం పర్వాలేదు అన్న శక్తి ఉన్నది స్వామికొక్కరికే. స్వామి ఈ తప్పులు చేశాను అంటే క్షమించగలిగిన శక్తి ఉన్నది స్వామికొక్కరికే. పెద్దలు చెప్పిన మాట మీతోటి మనం చేసుకుంటున్నాను. ఒక్కసారి శ్రీవారి పాదాలు తాకితే జన్మజన్మల పాపాలు పోతాయంటారు. అది ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే, పరమ పవిత్రమైన ప్రేమమూర్తి అయిన స్వామి ఏదన్నా క్షమించగలరు. అలా అంటే తప్పులు చేయాలని నేను అనడం లేదు. కోరి తప్పులు చేస్తే కోపడతారు కూడా స్వామి. కానీ సంసార దుఃఖ క్షయకరం అనేటటువంటిది రెండు విధాలుగా చేస్తున్నారు స్వామి. ఒకటి, కొన్ని కోరికలు మన జోలికి రావు. రెండు, అన్ని కోరికలు తీరిపోయాక ఇంకేమీ లేదు, సంసారము లేదు, దుఃఖము లేదు. నాటకములో పాత్రధారిగా తన పాత్ర తెలుసుకుని నడుస్తాడు జీవి తప్ప దాంతో బంధం పెట్టుకుని విచారంలోనూ సుఖంలోనూ దుఃఖంలోనూ సుఖంలోనూ మురిగి తేలుతూ ఉండడు. ఈ 90 నామం ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. స్వామి, చిన్న చిన్న దుఃఖాలు, పెద్ద పెద్ద దుఃఖాలు ఒక్క నీ నామం చదివి ఒక్క సాయిరామా సాయిరామా అనుకుంటే పోగొట్టేటటువంటి పరమశక్తి ఉన్న ప్రేమమూర్తివైన స్వామి మా అందరి తరఫున నమస్కారాలు. ఇది 90 నామం.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. వాటర్ ఇస్ ద ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ అన్నారు. నాలుగు రోజులు అన్నం తినకపోయినా బ్రతకగలం, కానీ నీరు లేక ఒక్కరోజు కూడా గడవదు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో నీటి కొరత ఎన్నో శతాబ్దాలుగా ఉంది. రాయలసీమ వంటి ప్రాంతాల గురించి ఇక చెప్పనక్కరలేదు. అయితే వింతేమిటంటే, గోదావరి నది పుష్కలంగా ప్రవహిస్తున్నప్పటికీ అక్కడి కొండ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి త్రాగునీరు కావాలంటే ఎన్నో మైళ్ల దూరం నడవలసి వచ్చేది. వారి పరిస్థితిని గమనించిన మన దయాసింధువు వారు నోరు తెరిచి అడగకుండానే కొన్ని కోట్ల విలువ చేసే మంచినీటి పథకాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రవేశపెట్టి అక్కడి ప్రజల దాహార్తిని తీర్చారు. ఈ సేవాయజ్ఞంలో పాల్గొనే భాగ్యం కలిగినటువంటి వారు ఆ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి అనుభవాలను మీరు ఇప్పుడు వింటారు.

0: శ్రీ కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ముఖ్యంగా 8 ప్రాథమిక అంశాలపై దృష్టి సారించి సేవా కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో మొదటిగా వ్యక్తిగత విషయాలపై తగిన శ్రద్ధ వహించడం, అంటే శుభ్రతకు, పోషకాహారానికి తగిన ప్రాధాన్యతను ఇచ్చి వ్యక్తిగతంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందింపచేయడం. ఆ తరువాత చదువుపై తగినంత శ్రద్ధ చూపడం, జీవనోపాధి, ఉద్యోగ విషయాలపై ఆసక్తిని పెంపొందింపచేయడం, వైద్య అవసరాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక విషయాలపై శ్రద్ధను చూపడం, వ్యవసాయ రంగంలోని అనేక విషయాలను, విశేషాలను తెలియజేయడం, సమాజం పట్ల శ్రద్ధ, చివరికి మౌలిక సదుపాయాల రూపకల్పనపై తగిన శ్రద్ధ వహించడం కూడా ఇందులో పొందుపరచడమే. ఈ విధంగా 8 అంశాలలో గ్రామంలోని కుటుంబాలను చైతన్యవంతం చేసి వారికి తోడ్పాటునందించడం వల్ల గ్రామ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
1: స్థానం ఒకరోజు చేయించే వాళ్ళం కాదు. మాకెందుకంటే 24 గంటలు పనే కావాలి తప్ప పని మా పిల్లల శుభ్రత ఏటో మాకు తెలిసేది కాదు సార్. అలాంటిది సత్యసాయిబాబా వారు వచ్చి వాళ్ళు సబ్బులు ఇవ్వడము, పిల్లలకి బట్టలు ఇవ్వడము, వాళ్ళకి కనీసం గోట్లో మురికి బుడ తీయటం వల్ల వాళ్ళు మాకు మా పిల్లలకి హెల్ప్ కింద చేయటము, వాళ్ళకి శుభ్రవర్తం రాని వాళ్ళకి నేర్పించటము, చదువులు నేర్పించడం, ఇది ఒక సహాయం చేశారు సార్. మాకు సత్యసాయిబాబా వారి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. అలాగే కాకుండా ప్లస్ మేము జ్వరాలతోనే జబ్బులతోనన్నా ఏ నర్సు వచ్చి ఏ డాక్టర్ వచ్చి చూసేవారు కదా సార్. అలాంటిది ఎప్పుడైతే మాకు ఈ సత్యసాయిబాబాలు మా ఏజెంట్స్ రావడం స్టార్ట్ చేశారో అలాంటప్పటి నుంచే మాకు వాంతులు కానీ విరేచనాలు కానీ ఏ జ్వరం రాకుండా వారానికి ఒకసారి డాక్టర్ గారు వచ్చి చికిత్స పొందడము, మాకు టాబ్లెట్స్, పలానా జబ్బుకు టాబ్లెట్స్ ఇవ్వడము, ఇలాంటిది చేసి మాకు ఆరోగ్యాలు కొంచెం జాగ్రత్తలో పెంచడము.
0: ఇవి ఎస్ఎస్ఎస్బీఐపీ చేపట్టిన 25 గ్రామాలలో ఒకటైన కుందాడ గ్రామస్తురాలు శ్రీమతి వెంకటగిరి అనే మహిళ మనోభావాలు. మురికి పేరుకుని గొయ్యలు, గుట్టలతో నిండిన దారిలో గంటసేపు ప్రయాణించాక ఎస్ఎస్ఎస్బీఐపీ కార్యక్రమంలో దత్తత తీసుకున్న మరొక గ్రామం తారసుపడుతుంది. అదే ముసురు అనే గ్రామం. అక్కడ నివసిస్తున్న పుష్పలత అనే మహిళ తన ఆనందాన్ని, కృతజ్ఞతలను ఇలా తెలియజేస్తోంది.
2: ముందు సాయిరాం మేము చెప్పిన మాట అస్సలు వినేవాళ్ళు కాదు పిల్లలు. అప్పటించి సాయిరాం వాళ్ళు బాబా గారు పంపించారు, పాలని కాడికి వెళ్ళాని పంపించారట సాయిరాం. వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మేము చెప్పకుండా వాళ్ళు తానం చేసి ఆనందంగా బడికి వెళ్లి మేము చెప్పిన మాట వింటున్నారండి అందరికీ సేవంగానే విని వెళ్లి మామూలుగా వచ్చి చక్కగా వింటున్నారండి మాట చెప్పినట్టు. ముందు అలాగా వినేవాళ్ళు కాదండి మా మాట.
0: అక్కడ ఉంటున్న 6-7 సంవత్సరాల ఒక పిల్లవాడు తను మంచి అలవాట్లు ఎలా నేర్చుకున్నాడో ఇలా చెప్తున్నాడు.
3: సాయిరాం, నా పేరు అర్చకుల రాధాకృష్ణారెడ్డి. మాకి సాయిరాం వారు వచ్చినప్పుడు గుడ్డాలు ఇచ్చారండి. అప్పుడు తనం చేయమన్నారండి. తనం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు తలలు దువ్వారండి. దువ్విన తర్వాత గోళ్ళు కట్ చేశారండి. గోళ్ళు కట్ చేసిన తర్వాత అమ్మ నాన్న చెప్పిన మాట వినమన్నా.
0: పిల్లల్లో మంచి మార్పు తీసుకురావడానికి ఎంతో ఇష్టంగా కష్టించి పనిచేసిన ఒక సాయి సేవాదళ్ కార్యకర్త ఈ విధంగా తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
4: ఫస్ట్ గుండె ఏజెన్సీకి వచ్చినప్పుడు వీళ్ళు చాలా స్నానాలు అవి చేయకుండా కొంచెం స్మెల్ గా ఇవి తాగుతూ డ్రింక్ చేస్తూ ఉండేవారు అనమాట. అప్పుడు ఫస్ట్ గుండె వచ్చినప్పుడు అండి వీళ్ళందరికీ చక్కగా తలలు దువ్వి స్నానం చేయించి అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఒరే మీరు పెద్దోళ్ళు అయినాక వీళ్ళే చెప్పేవారండి చదువుకుంటాము, చదువుకుని ఉద్యోగాలు చేయడానికి వెళ్తామని. మరి ఉద్యోగాలు చేయాలంటే తాగితే చదువు సరిగా రాదురా, ఎవరు మానేస్తారా అంటే ఇలా చేయొస్తారండి. అవునండి అనడం తప్పించేమీ వచ్చారు కదండి వీళ్ళకి. అప్పుడు ఎవరు మానేస్తారా అంటే ఏం మాట్లాడలేదండి. ఎవరు మానేస్తారు చెప్పి చెయ్యొద్దంటే తినెత్తి అవునండి అందండి. అమృత,
0: ఈ రోజు అమృత అనే బాలిక గ్రామం అంతటికీ ఎంతగానో ప్రీతిపత్రురాలైంది. ఆమె చక్కని క్రమశిక్షణను, భక్తిభావాలను అలవరుచుకుంది, పెద్దలను గౌరవిస్తుంది, శ్లోకాలను కూడా చక్కగా చదవగలుగుతోంది.
5: విద్యారంభం కరసామి చిద్రభవతు మేషద.
0: అసలు సాయి సేవాదళ్ గ్రామంలోకి అడుగిడగానే గ్రామంలోని వారంతా అపరిమిత సంతోషంతో వారి చుట్టూ చేరి పండుగ వాతావరణాన్ని తలపింపచేస్తారు. అందరం సాయిమాత బిడ్డలమే అని చాటి చెప్తారు. జీఎం వలస అనే గ్రామంలోని వెంకటలక్ష్మి ఇలా అంటోంది.
6: ఇప్పుడు ఈ సాయిరం వాళ్ళు వచ్చాక, సేవదారులు వచ్చాక మా పిల్లలందరూ ఆదివారం వస్తేనంటే జీప్ వచ్చిందంటే ఇంకందరు వచ్చేసి ఇంకా సాయిరాం సాయిరాం అనుకుంటూ సాయిరాం వాళ్ళు వస్తారనేసి స్నానం చేసేసి శుభ్రంగా ఉతిన బట్టలు కట్టేసుకుని సాయిరాం సాయిరాం అనుకుంటూ వచ్చి రచ్చబండ ఉందండి, ఆ రచ్చబండ దగ్గర కూర్చొని అందరు బాల వికాస్ పద్యాలు అన్ని పాడుకుంటూ సరదాగా ఆదివారం వచ్చిందంటే పండగంత సంబరంతో ఉంటారండి కుర్రోళ్ళందరూ. చిన్న కుర్రోళ్ళు కూడా అండి సాయిరాం సాయిరాం అనుకుంటూ సాయిరాం వాళ్ళు వస్తారనేసి సరదా సంతోషాలతో పండగంత సంబరంగా ఉంటారండి. ఈ సాయిరాం వాళ్ళు వచ్చినప్పటి నుండి మాకు ఎంతో సంతోషంగా ఉందండి.
0: ఇటువంటి ఆనందకర మనోభావాలను విన్నప్పుడు ఎస్ఎస్ఎస్ విఐపి కార్యక్రమం గ్రామస్తులపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో మనకు అర్థమవుతుంది. స్వామి ప్రేమ ఎంతటి శక్తివంతమైనదో మనందరికీ మరోసారి అవగతమవుతుంది. ఇదంతా ఏదో ఒకటి రెండు వారాల్లో అయినది కాదు. స్వామి దివ్యానుగ్రహ బలంతో అనేక నెలల పాటు సేవాదళ్ కార్యకర్తలు అవిశ్రాంతంగా అకుంఠిత దీక్షతో సాయినామస్మరణతో చేసిన సేవల ఫలితమిది. అటువంటి సేవాదళ్ కార్యకర్తలలో గుణరంజన్ కూడా ఒకడు. అనేక వారాల పాటు సున్నంపాడు అనే దత్తత గ్రామంలోని పిల్లలకు అతను బాల వికాస్ క్లాసులు నిర్వహించేవాడు.
7: సాయిరాం, నా పేరు గుణరంజన్. నేను ఇక్కడికి సుమారుగా ఒక 5 గంటల ప్రయాణం బట్టి అమలాపురం అనే గ్రామం నుంచి వచ్చాను. ప్రతి వారం ఇక్కడికి వచ్చి మేము స్వామి మాకు ఇచ్చిన చక్కటి అవకాశం ఈ బాల వికాస్ ని మేము చక్కటి సేవగా ఇక్కడ చేసుకుంటున్నాము. మొదట్లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామాలవి చూసి వాళ్ళ భాష అది చూసి మనం చెప్పింది వీళ్ళు నేర్చుకోగలరా, ఇవి అర్థమవుతాయా వీళ్ళకి అని అనుకున్నాం. కానీ స్వామి మాకంటే ముందు ఈ గ్రామంలో ప్రవేశించారు. నీటి ద్వారా స్వామి ఇక్కడికి వచ్చి వారందరిలోనూ ప్రవేశించారు. మేము అనుకున్న దానికంటే ఎంతో సులభంగా వాళ్ళు మేము చెప్పినవన్నీ నేర్చుకోవడమే కాకుండా చక్కగా మాకు వాళ్ళు అవన్నీ రీప్రొడ్యూస్ చేస్తున్నారు. యూత్ పిల్లలు మేము బాల వికాస్ మేము కూడా చెప్తాం మాస్టర్ అని వాళ్ళు ముందుకు రావడం చాలా ఆనందాన్ని కలిగించింది మాకు. వాళ్ళందరికీ కూడా సంపద మారేడుమిల్లిలో ఒక ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసి బాల వికాస్ అంటే ఏమిటి ఎలా చెప్పాలని శిశుబాల గారు వాళ్ళందరూ పెద్దలందరి సమక్షంలో ఒక ట్రైనింగ్ క్లాస్ చెప్పి మోడల్ క్లాసులు అవి ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా వాళ్ళందరూ అక్కడ నేర్చుకుని ఆ నేర్చుకున్నవన్నీ ప్రతి వారం బాల వికాస్ పిల్లలకి వాళ్లే అంటే మేము వస్తున్నాం వాళ్లు చెప్తున్నారు మేము చెప్తున్నాం. ఇంతవరకు మేము ఒక్కళ్ళమే చెప్పేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని అంశాలు వాళ్ళు తీసుకుని వాళ్ళు చెప్తున్నారు, కొన్ని అంశాలు మేము చెప్తున్నాం. ఈ కొద్ది రోజుల్లో ఇంకా మా అవసరం ఈ గ్రామంలో ఉండదు, వాళ్లే బాల వికాస్ చక్కగా చెప్పగలరు. అది స్వామి చక్కగా వాళ్ళని కూడా ప్రోత్సహించినందుకు స్వామి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సరే.
0: అది ఎస్ఎస్ఎస్ విఐపి కార్యక్రమం విద్యా బాల వికాస్ రంగాలలో తీసుకువచ్చిన నిశ్శబ్ద విప్లవం. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని దత్తత గ్రామాల్లోనూ ఇదే స్పందన, ఇదే మార్పు. జీవనోపాధి అంశంలో కూడా ఇలాంటి పెనుమార్పులే చోటు చేసుకున్నాయి. శ్రీమతి ఎన్ లక్ష్మి అనే మహిళా సేవాదళ్ తాను ఏ విధంగా గ్రామాల్లోని కొన్ని కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరిచే ప్రయత్నం చేశారో ఇలా మనకి వివరిస్తున్నారు.
8: వాళ్ళకి ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ మేము చేయలేకపోతున్నాం. వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి మీరు బ్లౌజులు అయ్యి ఎట్లా కుట్టించుకుంటారమ్మా, ఎక్కడికి వెళ్తారు మీరు, లంగాలు డ్రెస్లు ఎలా కుట్టించుకుంటారంటే మారేడుమిల్లి సంతకెళ్ళి కుట్టించుకుంటామండి, వాళ్ళు ఎంతంటే అంత ఇస్తాము అది అని చెప్పి. అట్లా కాదమ్మా, మీకు నేర్పిస్తే నేర్చుకుంటారా, నేను తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టి నేర్పించుకుంటానంటే వాళ్ళు రావడానికి భయపడ్డారండి. ఫస్ట్ నేను బతిమాలేనమాట, ఒక్క వారం ఉండి మీకు నచ్చకపోతే మేము నెక్స్ట్ సండే వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తాం. ఒక్క వారానికి ఎవరన్నా రండమ్మంటే ముందు మూసూరు వాళ్ళు వచ్చారండి, నా కూడా ఇద్దరు ఇంటికి తీసుకెళ్లి ఉంచి వాళ్ళని 1 వీక్ అయ్యాక వాళ్ళు కొంచెం పిల్లల తల్లులు, పిల్లల మీద దారిన వారు మేము వెళ్ళిపోతాం ఆంటీ గారు అని ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసారు. మళ్ళా వస్తాం ఆంటీ గారు, ఒక వారం మా ఇంట్లో ఉండి మళ్ళా వస్తాం నేర్చుకుంటామని చెప్పారండి. సరే అని చెప్పి తీసుకొచ్చేసాను, దించేసాను. ఆ తర్వాత ఈ ఊర్లో 4 పిల్లలు మేము వస్తాం ఆంటీ గారు అని చెప్పారు. సరే రండి అని చెప్పి 4 తీసుకెళ్లానండి. 1 ఉన్నారు. చక్కగా నాకు ఉపయోగం ఏంటంటే వీళ్ళు 24 నా దగ్గరే ఉండటం వల్ల స్వామి గురించి మామూలు స్పిరిచువల్ గా కొంచెం చెప్పగలిగాను వాళ్ళ బిహేవియర్ అంతా. నెక్స్ట్ ఈ ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ కూడా అంటే స్వామి దయ, నేనేం చేయలేదండి, ఈ రెండు కూడా చెప్పగలిగాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మేము ఇచ్చిన 2 మిషన్లే ఇచ్చాము. ఈ అమ్మాయి సొంతంగా ఇంకో మిషన్ కొన్నారు, మొన్నే కొన్నారు కొత్తది. ఇప్పుడు వాళ్లే 4 నేర్పుతున్నారు.
0: టైలరింగ్ వృత్తిని నేర్చుకుని ఆ వృత్తిని చేపట్టాక సూర్యకుమారి అనే మహిళ పరిస్థితి ఎంతగానో మెరుగుపడింది. ఇది ఆమె కథ.
9: ఇంతకు ముందు బట్టలు కుట్టుకోవాలంటే మా ఆడమిని తీసుకెళ్లే వాళ్ళం అండి. ఇప్పుడు ఈ మిషన్ వచ్చినప్పటి ఇచ్చిన సాయిబాబా వాళ్ళు మిషన్ ఇచ్చినప్పటి నుండి ఇంకా ఏమన్నా అంచులు కుట్టుకోవడం ఇయ్యని ఇక్కడే కుట్టుకోవడం అవుతుందండి. మా ఆడమిని తీసుకెళ్లి కుట్టించుకోవాలి, ఇలాగా డబ్బులు ఇవ్వాలి అన్నది ఏం లేదండి. ఇక్కడ ఫ్రీగా కుట్టుకుంటున్నామండి. వచ్చిన వాళ్ళందరూ కుట్టించుకుంటున్నారండి. ఇక్కడ ఒక నాలుగు ఐదుగురులాగా నేర్పడం కూడా జరిగిందండి. అందరు కూడా ఇలా కుట్టుకోవడం వచ్చిందండి. వచ్చిన వాళ్ళు ఎంతోకొంత ఇంకా 5 రూపాయలు అంచులకు కుట్టించుకుంటారు కదండి, వచ్చి ఎంతోకొంత ఇస్తున్నారండి. దారపీళ్లు తెచ్చుకోవడం, ఈ ఆయిల్ తెచ్చుకోవడం అని ఇవన్నీ తెచ్చుకొని మళ్ళీ కుట్టుకోవడం గట్ట జరుగుతుంది. అక్కడ మాకు రైస్ మిల్ ఒకటి ఇచ్చారండి సాయిబాబు వాళ్ళు. అంటే ఇంతకు ముందు గోకవరము లేకపోతే చోడవరము పట్టుకెళ్లే వాళ్ళమండి. బియ్యం రైస్ ధాన్యం గట్టను
0: నిష్కల్మషమైన మనసును కలిగిన గ్రామస్తులు కృతజ్ఞతగా ఉండటమే కాక వారి గ్రామ సర్వతోముఖాభివృద్దికి కావలసిన తోడ్పాటును మనస్ఫూర్తిగా సాయి సేవాదళ్లకు అందించారు. జీఎం వలస గ్రామంలోని గ్రామ పెద్ద అయిన శ్రీ సత్యనారాయణ రెడ్డి గారైతే గ్రామంలో అందరికీ ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిమిత్తం తన స్థలాన్ని ఉచితంగా ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను అంతగా ప్రభావితుడు అవడానికి కారణం ఏమిటో.
7: ఈ గ్రామం అంతా మొత్తం మీటింగ్ పెట్టుకుని అడిగితే స్థలము ఇక్కడ చిన్న మనం కళ్యాణ మండపము కట్టడం గురించి మన సక్సెస్ సాయిబాబాలు వచ్చారు అంటే నాకు భూమి లేదు అన్నారు. అయితే నేను నాకున్న భూమి కొంతమంది ప్రజలకు ఇల్లు కట్టుకోమని చెప్పేసి ఈ ల్యాండ్ అంతా మొత్తం ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి నేను ఇదంతా నా సొంత భూమి వాళ్ళకంత దాన దర్శనం చేశానండి. అదేవిధంగా ఒక దేవుడి పేరు చెప్పి ఒక కళ్యాణ మండలం కట్టడం గురించి నేను ఇచ్చుకోలేనా, నేను ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చి ఇచ్చాను సార్. మనకు సాయిబాబా గారు మన ఆయన పేరు మనం తలుసుకుంటే ఆ సేవకులు ఉంటారు, సేవకుల దగ్గర మనం ఈ విషయాలు మనం చెప్తే అప్పుడు మన సాయిబాబా గారి దగ్గరికి వెళ్లి మన విషయాలంతా తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత మన గ్రామానికి ఏమి కావాలని చెప్పి కూడా వారు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలరు అని చెప్పి చెప్తున్నానండి వాళ్ళని.
0: సాయి సేవాదళ్ ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ అన్ని గ్రామాల్లో నిర్మిస్తున్నారు. గ్రామ జనాభా ఆధారంగా కొన్ని చిన్న చిన్న గ్రామాలకు కలిపి ఒక హాల్ను నిర్మిస్తున్నారు. ఈ కమ్యూనిటీ హాల్ను గ్రామస్తులు అనేక రకాలుగా వాడుకోవచ్చు కూడా. వీటిని శ్రీ సత్యసాయి సార్వజనిక గ్రామ సేవా కేంద్రాలుగా పిలవడం జరుగుతోంది. ఈ సేవా కేంద్రాలను బాల వికాస్ తరగతులు, వైద్య శిబిరాలు నిర్వహించడానికి, వివాహాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాల కొరకు హాయిగా ఉపయోగించుకోవచ్చు. సాయి సేవాదళ్ హరికథలు, బుర్రకథలు వంటి కళలను నేర్చుకునేటట్టు గ్రామస్తులను ప్రోత్సహిస్తున్నారు కూడా. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలోని ఎక్కువ మంది గ్రామస్తులు కొలిచే దైవం శ్రీరామచంద్రమూర్తి. పైగా శ్రీరామచంద్రుడు శ్రీలంకకు వెళ్లి రావణ సంహారం కావించడానికి పూర్వం ఈ తూర్పుగోదావరి జిల్లా అడవుల్లోనే సంచరించాడని ప్రతీతి. అందువలన సాయి వాలంటీర్లు రామాయణంపై రూపొందించిన అనేక వీడియో మరియు ఆడియో కార్యక్రమాలను గ్రామస్తుల కొరకు ప్రదర్శించారు. అంతేకాక గ్రామస్తులచే నాటకాలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించి వారిని మరింతగా ప్రోత్సహించేవారు. గ్రామ వాతావరణం అంతా ఆధ్యాత్మిక సువాసనలతో పరిమళించసాగింది. వ్యవసాయ రంగంలో కూడా ఎంతో పురోభివృద్దిని తీసుకుని వచ్చారు. దత్తత తీసుకున్న 25 గ్రామాల్లోని గిరిజనులు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెట్లను నరికి తాత్కాలికంగా చేసే పోడు వ్యవసాయానికి దూరమయ్యారు. ఇప్పుడు వ్యవసాయంలోని మెళుకువలను తెలుసుకుని నీటి వనరులను వ్యవసాయానికి తగిన రీతిలో ఏ విధంగా వాడుకోవాలో, వివిధ రకాల పంటలను ఏ విధంగా పండించాలో నేర్చుకున్నారు. సాయి వాలంటీర్లు గ్రామస్తులు పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర ఆరికి అందేటట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. అమాయకపు గ్రామ రైతులకు సాయి వాలంటీర్లు ఏ విధంగా తమ తోడ్పాటునందిస్తున్నారో ఎస్ఎస్ఎస్ విఐపి కార్యకర్త శ్రీ కోటేశ్వరరావు గారు ఇలా తెలియజేస్తున్నారు.
10: ఈ గిరిజనులకు ప్రకృతి ప్రసాదించిన వనరులు అనేకం. ఉదాహరణకు సీతాఫలం, నిమ్మ లాంటివి చాలా బాగా పండుతాయి. కాని ఈ గిరిజనుల అమాయకత్వమును ఉపయోగించుకుని దళారులు, మధ్యవర్తులు లాభపడుతున్నారు. రాజమండ్రి, విశాఖపట్నం లాంటి పట్టణాలలో 10 రూపాయలకు అమ్మే సీతాఫలమును గిరిజనుల దగ్గర 50 పైసలకు కొంటున్నారు. ఆర్కిడ్స్ మొదలగు వివిధ పుష్పజాతులు కొల్లలు. పెద్ద పెద్ద పట్టణాలలో 50 నుంచి 60 రూపాయల వరకు అమ్ముతున్నటువంటి ఆర్కిడ్స్ ని గిరిజనుల దగ్గర 2 రూపాయలకి కొంటున్నారు. దివ్యమైన ఔషధ మొక్కలు అనేకం. వాటిని కిలోల చొప్పున కొని గిరిజనులకిచ్చే ప్రతిఫలం తృణమో పణమో. అందుకే శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆయుర్వేద ఔషధ తయారీ పరిశ్రమలలో అగ్రగాములైనటువంటి డాబర్, వైద్యనాథ్, హిమాలయ డ్రగ్స్ మొదలగు పరిశ్రమ ప్రతినిధులతో సంప్రదించి వారి ద్వారా ఈ ఔషధ జాతి మొక్కలను ఎక్కువ ప్రతిఫలము గిరిజనులకు అందేలా ప్రయత్నం చేస్తున్నాం. ఆధునిక వ్యవసాయ పద్ధతులను గిరిజనులకు నేర్పటానికి ఈ గ్రామములలో 3 వ్యవసాయ శిక్షణా క్షేత్రములను ఏర్పరిచి గిరిజనులకు అంతర పంటలపై శిక్షణను ఇవ్వటం జరుగుతోంది. గిరిజనుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఒక సహకార వాణిజ్య వ్యవస్థకు రూపకల్పన చేయటం జరిగినది. దీని ద్వారా గిరిజన ఉత్పత్తులను వివిధ మార్కెట్లలో అమ్మటానికి ఒక ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది.

0: శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభ్యుదయ పథక నిర్వహణ వలన దత్తత తీసుకున్న 25 గ్రామాల పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది. శ్రీ సత్యసాయి రక్షిత మంచినీటి పథకం గ్రామస్తుల జీవన విధానాన్ని, జీవన దృక్పథాన్ని సమూలంగా మార్చివేసింది. ఇప్పుడు నీటి పథకం అమలు చేసిన 212 గ్రామాల్లోని 70 గ్రామాలకు పక్కా రోడ్లు ఏర్పడ్డాయి. అసలు శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభ్యుదయ పథక కార్యక్రమాలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశమంతటా జరిగితే దేశం ఎంతగా అభివృద్ది చెందుతుందో కదా అని అనిపిస్తోంది కదూ. సరిగ్గా ఇటువంటి ఆలోచనే అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులైన శ్రీ శ్రీనివాసన్ గారికి వచ్చింది. ఫలితంగా అన్ని రాష్ట్రాల యూత్ కోఆర్డినేటర్ల కోసం తూర్పుగోదావరి జిల్లాలో ఎస్ఎస్ఎస్ వీఐపీ గ్రామాలను సందర్శించే నిమిత్తం ఒక పర్యటనను రూపొందించడం జరిగింది. ఈ పర్యటన 28 ఫిబ్రవరి 2009న నిర్వహించబడింది. 40 మంది యువకులు మణిపూర్, మహారాష్ట్ర, గుజరాత్, కాశ్మీర్, కేరళ మొదలైన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన నగరమైన రాజమండ్రికి 26 ఫిబ్రవరి 2009న చేరుకున్నారు. ఈ అద్వితీయ అపురూప పర్యటనను ప్రారంభించే ముందు శ్రీ వి శ్రీనివాసన్ గారు యువకులను ఉద్దేశించి మాట్లాడారు.
1: మీ యువకులందరినీ ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చామంటే, స్వామి ఎప్పుడూ చెప్తారు, ఈ దేశంలోని యువశక్తి మంచి మార్పుకు దోహదపడి భారతదేశానికి గల పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురాగలుగుతుందని. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్ర బిందువు, ఐశ్వర్యానికి కూడా ఈ దేశమే కేంద్ర బిందువు. మానవతా విలువలు నెలకొన్నది ఈ దేశంలోనే. అయితే గత కొన్ని 100 సంవత్సరాలుగా భారతదేశం అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంది, తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఇప్పుడు భగవాన్ భారతదేశం కోల్పోయిన కీర్తి ప్రతిష్టలను, పూర్వ వైభవాన్ని పునరుజ్జీవం చేయ సంకల్పించారు. భారత్ అంటే సంస్కృతి. భారతదేశం యావత్ ప్రపంచానికి జ్ఞానజ్యోతిని సందర్శింపజేసి మార్గదర్శిగా నిలిచింది. భారతదేశాన్ని తిరిగి ఉన్నతమైన స్థానంలో నిలపాలని భగవాన్ ఉద్యమం చేపట్టారు. అందులో మీరు అంటే యువకులు, సాయి సంస్థల సభ్యులు, బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు, ఇలా అందరూ ఈ సేవా ఉద్యమంలో పాలు పంచుకోవాలి, మార్పుకు నాంది పలకాలి. ఈరోజు మనమందరం తూర్పుగోదావరి జిల్లాలోని అడవిలో మారుమూల ఉన్న కొన్ని గ్రామాలను సందర్శించబోతున్నాము. రేపు పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలకు వెళదాము. నేను నిన్న సాయంత్రం అక్కడకు వెళ్లాను. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా సేవాదళ్ ఓ అద్వితీయమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండ పైభాగంలో నివసిస్తున్న 9 కుటుంబాలకు 9 ఇళ్లు కట్టి ఇచ్చారు. ఇక్కడ ఎన్ని ఇళ్లు అన్నది కాదు ముఖ్యం, ఎటువంటి భావనతో, ఎంతటి ప్రేమతో చేశారన్నది ముఖ్యం. సాయి సంస్థల సభ్యులు 2005లో ఓ వార్తాపత్రికలో కొండపైన ఆకలి రోదనలు అన్న శీర్షికన వచ్చిన వార్తను చదివి, ఆ వార్తకు స్పందించి ఆ గిరిజనులకు సేవలను అందించిన తీరు నిజంగా ఓ అద్భుతం. రేపు మీరు అక్కడకు వెళ్లినప్పుడు ఎన్ని కష్టాలకు ఓర్చుకుని రోడ్లు ఆ అడవిలో సేవాదళ నిర్మించారో మీకర్థమవుతుంది. నేను ఒకసారి డార్జిలింగ్కు వెళ్లినప్పుడు అక్కడి సోదరులు కూడా కొండపైకి ఒక ఘాట్ రోడ్ను నిర్మించడం చూశాను. నిన్న ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో చూసినప్పుడు అడవిలో అడ్డదిడ్డంగా ఎదిగిన చెట్ల మధ్య ప్రేమతో చేశారన్నది ముఖ్యం. సాయి సంస్థల సభ్యులు 2005లో ఓ వార్తాపత్రికలో కొండపైన ఆకలి రోదనలు అన్న శీర్షికన వచ్చిన వార్త

0: ప్రయాసలకు ఓర్చి మన సేవాదల్ నిర్మించారు అని అనిపించింది. రేపు మీరు చూసినప్పుడు అసలు కొండపైకి అంత దూరం ఇంటి నిర్మాణానికి కావలసిన వస్తు సామాగ్రిని ఏ విధంగా తీసుకుని వెళ్లారా అని అనిపిస్తుంది. అసలు ఆ 9 కుటుంబాలను కొండ దిగువకు వస్తే అక్కడ ఇల్లు కట్టిస్తామన్నారు మన సేవాదల్. కాని ఆ గిరిపుత్రులు తమ జన్మభూమిని విడిచి కిందకి రావటానికి ఒప్పుకోలేదట. మన సేవాదల్ జన్మభూమిపై ఆ గిరిజనులకు ఉన్న ప్రేమను గౌరవించి కష్టాలకు ఎదురొడ్డి కొండపైనే వారి ప్రదేశంలోనే ఇళ్లను నిర్మించారు. కేవలం 9 కుటుంబాల కోసం ఎందుకింత సాహసం చేశారు? అదే ప్రేమకు ప్రేమ స్పందించే విధానం. ఇప్పుడు ఆ 9 కుటుంబాలలో చిగురించిన ఆనందమే ఆ కార్యక్రమానికి సరైన ప్రతిఫలం. కనుక ఈ 2 రోజులు మీరు పూర్తిగా ఉపయోగించుకోండి. ఇది ఒక ప్రేమయాత్ర, ప్రేమ పండుగగా భావించండి. స్వామి ప్రేమను వ్యాపింపజేసే ప్రేమకు ప్రతిబింబాలుగా మనం అక్కడ నడుచుకోవాలి. గ్రామస్తుల ప్రేమను మనమంతా ఆస్వాదించగలగాలి.
1: వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ బృందం గత 13 నెలలుగా సాయి వాలంటీర్లు వేలసార్లు ప్రయాణించిన కొండలు, గుట్టలు, అడ్డంగా పెరిగిన చెట్లలోంచి ఉన్న రహదారుల్లో ప్రయాణం సాగించారు. అంత మారుమూల అపరిమిత స్వామి అనుగ్రహ కుంభవృష్టిలో తడిసి ముద్దైన ఆ గ్రామాలను చూశారు. ఆ గ్రామాలలో వచ్చిన మార్పుకు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. గ్రామస్తుల నిష్కల్మష ప్రేమకు, వారికి స్వామిపై గల అనన్య భక్తికి ముగ్ధులైపోయారు. మణిపూర్ రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ రాబిన్ యుంగ్నం ఆ గ్రామాలను సందర్శించి ఈ విధంగా స్పందించారు.
2: అడవిలో మారుమూల శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభ్యుదయం పథకం చేపట్టిన గ్రామాలను చూశాను. అక్కడ అన్నిటికన్నా నన్ను ఆకట్టుకున్న విశేషం ఏమిటంటే అక్కడ గ్రామస్తులకు స్వామిపై ఉన్న ప్రేమ. ఒక్క సంవత్సర కాలంలో ఎటువంటి లక్ష్యమూ లేకుండా జీవించే దశ నుండి ఒక బాధ్యతాయుతమైన మనుషులుగా తమను తాము మార్చుకున్న తీరు నిజంగా ఒక అద్భుతం. స్వామి సందేశాన్ని, ప్రేమను మనం వారి వద్దకి తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇదంతా స్వామి అనుగ్రహం మాత్రమే. 8 అంశాలతో రూపొందించిన ఎస్ఎస్ఎస్ విఐపీ కార్యక్రమాన్ని మహారాష్ట్రంలో కూడా అమలు చేయాలనుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమం ఒక్కటి చాలు మనుషుల్లో నుంచి మార్పు తీసుకురావటానికి. నేను ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సాయి సంస్థలు బాగా డబ్బు వెచ్చించి కార్యక్రమాలు చేసుంటారులే అని అనుకున్నాను. కానీ గ్రామాలకు వచ్చి చూస్తే నాకు కనువిప్పు కలిగింది. సేవాదల్ పంచింది, పెంచింది ప్రేమ అని తెలుసుకున్నాను. నేను మహారాష్ట్రానికి తిరిగి వెళ్లి అక్కడ సాయి సంస్థల సభ్యులందరికీ, డబ్బు కాదు ముఖ్యం, ప్రేమ ముఖ్యం, ప్రేమనే మనం పంచాలి, ప్రేమనే మనం అంతటా ప్రసరింపచేయాలి అని వివరిస్తాను.
1: గుజరాత్కు చెందిన నిర్మల్ పటేల్ అనే యువకుడు గ్రామాలలో తేజోవంతంగా ప్రకాశిస్తున్న సాయి ప్రేమను ఆస్వాదిస్తూ ఇలా అంటున్నాడు.
2: అన్నిటికన్నా నన్ను ఆకర్షించిన విషయం సేవాదల్ వారి ప్రేమపూర్వక ఆదరాభిమానాలు. నేను రైల్లో నుంచి బయటకు అడుగుపెట్టినప్పుడు బయట గులాబీ పూలతో నాకు స్వాగతం పలికారు. ప్రేమతో నన్ను కౌగిలించుకున్నారు. నాకు ఎంతో ఆనందం కలిగింది. స్వామి నా వద్దే ఉండి ఇదంతా చేయిస్తున్నారా అనిపించింది. ఇక్కడున్న 2 రోజులు నన్ను వారి సొంత బిడ్డల్లా చూసుకున్నారు. అదే స్వామి ప్రేమ. సరిగ్గా ఇలాంటి నిష్కల్మషమైన ప్రేమనే గ్రామస్తుల వద్ద కూడా ఆస్వాదించగలిగాను. ఉత్కృష్టమైన కార్యక్రమాలను చేపట్టి రికార్డు సమయంలో వాటిని పూర్తి చేయటం నిజంగా ఒక అద్భుతం. పథకంలోని 8 అంశాల్లో 4 అంశాలు పూర్తిగా అమలు చేయగలుగుతున్నారు. దత్తత గ్రామాల్లో ఎక్కడ చూసినా పిల్లలు సంస్కృత శ్లోకాలు వల్లిస్తున్నారు. మమ్మల్ని చూసి పరవశంతో సాయిరాం సాయిరాం అంటూ కేరింతలు కొడుతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రేమ సువాసనలే. వారి ప్రేమాభిమానాలు నన్ను కట్టిపడేట్టు చేశాయి.
1: ఈ పర్యటన ప్రారంభించే ముందు అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు ఈ యాత్రను ప్రేమయాత్రగా, ప్రేమ పండుగగా భావించమని యువ బృందాన్ని ప్రోత్సహించారు. సరిగ్గా ఈ పర్యటన జగమంతా సాయి ప్రేమమయం అన్న చందంగా దిగ్విజయంగా సాగింది. యాత్రలో పాల్గొన్న యువకులకు, వారికే కాదు ఎవరికైనా సరే తెలిసింది ఒక్కటే, పవిత్ర ప్రేమతో సాధించలేనిది ఏమీ లేదు అని. జగమంతా నిండియున్న ప్రేమను గుర్తించి దృఢ నిశ్చయులై ఆచరణలో పెట్టగలిగితే రాళ్లు రత్నాలవుతాయి.

ఎడారులు సముద్రాలవుతాయి, అంతా మంచిగా మార్పు చెందిపోతుంది. అదే భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి జీవిత సందేశం. అందుకే బాబా ఎల్లప్పుడూ నా జీవితమే నా సందేశం అని అంటారు. ఆయన నడిచే ప్రేమకు ప్రతిరూపం. ఆయన జీవితం అవిశ్రాంత ప్రేమ ప్రవాహం. శ్రీ సత్యసాయి రక్షిత మంచినీటి పథకం, శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామాభ్యుదయ పథకం వంటి పథకాలు బాబా ప్రేమను చిగురింపజేసి, లోకాన్ని పరిమళింపజేసి, అందరిలో ప్రేమను అంకురింపజేసే మార్గాలు. ప్రపంచం వీటిని గుర్తించి కీర్తించితే సరిపోదు. అటువంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలుపరిచి సాయి మార్గంలో నిస్వార్థ ప్రేమతత్వంలో సంచరించి ఆనంద కిరణాలను అంతటా ప్రసరింపచేయాలి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి జీవిత సందేశ స్ఫూర్తితో విశ్వమంతా ప్రేమమయం కావాలి. అణు అణువులో ప్రేమను గుర్తించగలగాలి. ప్రతి మానవుని మనసు ప్రేమతో నిండిపోవాలి. ఈ కార్యక్రమ ప్రారంభంలో నీరే జీవం అని చెప్పడం జరిగింది. అది నిజమే కాని అదే నిజం మాత్రం కాదు అని అనిపిస్తోంది. ఇప్పుడు ప్రేమే జీవం అన్న జ్ఞానోదయమైంది. అవును, ప్రేమే జీవం. ఈ అవిశ్రాంత అనంత ప్రేమ ప్రవాహమే అందరినీ ఏకతాటిపై నిలిపి జగత్తునంతటినీ అద్వితీయంగా, సుమనోహరంగా, అజరామరంగా మార్చగలుగుతుంది. సాయిరాం.

ఇంతవరకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ దివ్య ప్రేమతో ఉభయ గోదావరి జిల్లా కొండ ప్రాంతాల్లో నివసించే వారి దాహార్తిని ఎలా తీర్చారో మీరు విన్నారు.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, on the occasion of 80th Independence Day celebrations of our Matrabhumi Bharat, as a humble tribute to our brave, venerable freedom fighters, the students from the Sri Satya Sai Institute of Higher Learning, Prashanthilayam campus, will be offering a drama presentation titled Heaven of Freedom at Bhagwan's Divine Lotus Feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్యానుగ్రహ ఆశస్సులతో సాయి కులవంత్ సభా మండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. మన మాతృభూమి అయిన భారతదేశం యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 5:00 శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థకు చెందిన ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ పేరిట స్వామివారి పాదపద్మాల చెంత నాటికను సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: కలిపాదలు తీర్చుమాయనే ఉదంబుదమ్మయానికి తగో మాటలాడు. హరే సాయి దేవా పత్తి కన్న సరసి ఉగరాట ఎలుచు వేడుకున్న నన్ను దాపి రోగు బబదమ్మయానికి తగో మాటలాడు. శ్రీ వెంకటేశ పుస్తకాత సర్వోన్నత సజ్జన మానసన కేతన కనకాంబర తరల మకుట కుందరాజి సహరే జనుడులే పొగట గాగరాజ కేజుడు మాన వినికుడైన రామచంద్రుడు సమయాన్ని చేతకు మాటలాడదు.
1: వాకి గురు వాకి గురుజీ బోలో వాకి గురు వాకి గురు వాకి గురు వాకి గురు వాకి గురుజీ బోలో సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోలో సత్యనామ సత్యనామ బోలో సత్యనామ సత్యనామ సత్యనామ జీ బోలో సత్యనామ నిత్య నిత్యం చెప్పియే తెరనామ జీ బోలో నిత్య నిత్యం చెప్పియే బోలో నిత్య నిత్యం చెప్పి

సందర్భంగా వైట్ఫీల్డ్ బృందావనంలో సాయి రమేష్ హాల్లో 1994 అక్టోబర్ 14వ తేదీనాడు భక్తులకు తమ దివ్యోపన్యాసాన్ని ప్రసాదించారు. ఆ దివ్యోపన్యాసాన్ని ఇప్పుడు మీకు అందిస్తున్నాం, విని ఆనందించండి.

రేడియో సాయి శ్రోతలందరికీ హృదయపూర్వక సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. మనం పూజలు, హోమాలు, పునస్కారాలతో దసరా పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటాము. కాని దసరా పండుగను సరైన విధంగా ఎలా జరుపుకోవాలి, ఈ విషయాలను విశదీకరిస్తూ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు విజయదశమి పర్వదిన

त्रयत्र मनस्फूर्ति तत्र तत्र जगत्रयम् यत्र यत्र

ప్రేమ స్వరూపులారా, ఎక్కడెక్కడ మనస్సు యొక్క సంచారం జరుగుతున్నదో అక్కడక్కడంతా కూడాను త్రిలోకములే ఏకమై ఉంటుంటాయి. ఎక్కడెక్కడ మనస్సు నాస్తి లేకుండా ఉంటునో అక్కడక్కడ ఏమీ లేనటువంటి రీతిగా ఉంటుంది. కనుక మనస్సే అన్నింటికినీ మూలమని, మనస్సే అన్నింటికినీ కారణమని, మనస్సే అన్నింటికినీ సాక్ష్యమని కూడాను ఇందులో స్పష్టమవుతుంది. మనిషి అనగా మనస్సే. ఈ మనిషి అందే త్రిలోకములు కూడాను ఏకమై ఉంటున్నాయి. ఈ విశాలమైన విశ్వమునందు అనంత జీవరాశులలో మానవ జన్మము మహోన్నతమైనటువంటిది. కారణమేమిటి? మదాత్మ సర్వభూతాత్మ, అన్ని భూతములు ఎందుకూడను నా ఆత్మనే ఉన్నదని భగవంతుడు బోధించినప్పటికీ, అన్ని జీవరాశులు ఎందున్నటువంటి ఆత్మతత్వాన్ని అన్ని జీవరాశులు గుర్తించుకోలేవు. ఒక్క మానవుడు మాత్రమే తిట్టి నిత్య సత్యాన్ని గుర్తించడానికి తగిన శక్తివంతుడై ఉన్నాడు. కనుకనే జంతువునాం నరజన్మ దుర్లభం, మానవ జన్మము చాలా దుర్లభమైనటువంటిదని ఈ కారణమును పురస్కరించుకుని వేదము ప్రబోధిస్తూ వచ్చింది. రెండవది, ప్రతి జీవి ఎందుకూడను అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయమై కోశములు ఐదున్నవి. కాని ఏ జంతువులు కూడాను గుర్తించలేని అర్థం చేసుకోలేని స్థితిలో ఉండినప్పటికీ ఒక్క మానవుడు మాత్రమే తన యందు నిత్యానిత్య విషయ పరిశీలన జ్ఞానము ఉన్నదని తాను గుర్తించుకోగలుగుతున్నాడు. కనుక మానవుని యందు రెండవ శక్తి విజ్ఞానమే, కేవలము భౌతిక జ్ఞానమే కాదు ఆధ్యాత్మిక జ్ఞానము కూడాను ఈ మానవుని యందు తేజోవంతంగా గోచరిస్తూ ఉంటుండాలి. ఇంకా మూడవది ఏమిటి? ప్రతి జీవి కూడాను మోహంతో జన్మిస్తూ ఉంటుండాలి. కాని మానవుడు కూడాను అట్టి మోహంతోనే జన్మిస్తున్నాడు. అయితే మోహక్షయము గావించుకున్నప్పుడు మోక్షం చేకూరుతుందనేటువంటి సత్యము ఒక్క మానవుడికి మాత్రమే తెలుస్తూ ఉండదు. కనుక అన్ని విధములుగా విచారణ చేసినప్పుడు మిగిలినటువంటి యొక్క జీవరాశులకు మానవులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశేషం ఉంటుండాలి. అయితే మానవుని మాయ ఆవరించి అనేక విధములుగా కూడాను అతనికి పెడమార్గము పట్టిస్తూ ఉంటుండాలి. ఈ మాయ అనగా ఏమిటి? సత్వ రజోగుణ తమోగుణముల యొక్క స్వరూపమే మాయకు భాగములు. కనుక ఈ త్రిగుణములను ఏనాడు తాను అరికట్టును మాయకు అతీతుడై జీవిస్తాడనేటువంటిది కూడాను వేదము యొక్క ప్రమాణం. ఇక మోహం అంటే ఏమిటి? ధనేషణ ధారేషణ పుత్రేషణ, ఈ ఈశనాత్రయముల చేతనే మోహము పెరిగిపోతుంటుండాలి. ఈ ఈశనాత్రయములను మనము జయించితిమా మోహమే మనకు లేదు, ముక్తియే ప్రధానమవుతుంది. అయితే మానవుడు తన యొక్క జీవితంలో ఎన్నో విధములైనటువంటి యొక్క ఉన్నత స్థాయిని పొందడానికి అనేక ప్రయత్నం చేస్తున్నాడు. తాను చేసేటువంటి సర్వ ప్రయత్నములు ఎందుకూడను ఒక విజయాన్ని సాధించాలని, తదుపరి మరొక విజయాన్ని కూడాను సాధించాలని, విజయం తర్వాత మరొక విజయానికి ఈ మానవుడు ముందంజ వేస్తున్నాడు. అయితే ఎవడు నిజమైన మానవుడు? మానవ జీవితంలో అనేక కష్టములు నష్టములు అరిష్టములు ఈ విధమైనటువంటి యొక్క బాధలు చేకూరుతూ ఉంటాయి. వీటినన్నింటినీ కూడాను మానవుడు ఎదుర్కొనవలసి వస్తుంది. మధ్య మధ్య కొన్ని విధమైనటువంటి యొక్క అదురు బెదురు దెబ్బలు జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటి యొక్క వాడే నిజమైన మానవుడు. అయితే మానవుడు ఇన్ని రకములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి కావడానికి కారణమేమిటి? మానవుడికి కోరికలు అత్యవసరం. అయితే ఈ కోరికలు మానవునికి ఉండవలసినదే. తన జీవితంలో ఒక ఆదర్శాన్ని సాధించాలని కోరుతాడు మానవుడు. ఇది అవసరమే. నేను ఉన్నత విద్యావంతుడై ఉద్యోగములు పొందాలని ఆశిస్తాడు. ఇది కూడాను అవసరమే. కీర్తి గౌరవాన్ని సాధించాలని, ఉన్నతమైనటువంటి ఒక కుటుంబాన్ని పోషించాలని భ్రమిస్తాడు. కాని ఇట్టి కోరికలలో దోషము లేదు. మానవుడు కోరవలసినదే కోరికలు. కాని ఈ కలి ప్రభావం చేత మితిమీరిపోతున్నాయి కోరికలు. కనుకనే మానవుడు గతి తప్పి నడుస్తున్నాడు. ప్రతి కోరిక కూడాను ఒక పరిమితం ఉంటుండాలి. ప్రతి వాంఛకును ఒక పరిమితం ఉంటుండాలి. తన యొక్క స్థానమును కూడాను ఒక పరిమితం ఉంటుండాలి. అందువల్లనే నశ్రేయో నియమం వినా ఒక నియమాన్ని మనం పాటించాలి. ఈ నియమమే లేకుండినా మానవత్వము ఒక విధమైనటువంటి యొక్క తడమార్గం పడుతుంది. ఎక్కడ మనస్ఫూర్తి జరుగుదో అక్కడ త్రిలోకములు కూడా ఏకమవుతాయని వేదం ప్రబోధించింది. త్రిలోకములు మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. భగవద్గీత ఎందు బోధించడమే కాక
గాయత్రి మంత్రం నందు కూడాను భూర్భువస్వః ఇదే మూడు లోకములు, భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము. ప్రేమ స్వరూపులారా, ఈ త్రిలోకములు కూడాను ఎక్కడనో లేవు, మానవుని యందే ఉంటున్నవి. ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము, ఇవే మూడు లోకములు. ఈ మూడు లోకములనే మూడు దేవతలుగా పూజిస్తూ వచ్చారు పూర్వీకులు. ఏమిటి ఈ మూడు దేవతలు? వీరినే దుర్గా, లక్ష్మి, సరస్వతి అని చెప్తూ వచ్చారు. సర్వరూపధరం దుర్గం.

ప్రతి ఆకారం కూడాను దుర్గాకారమే. దుర్గ అనగా ఏమిటి? శక్తితో కూడినటువంటిదే దుర్గ. మానవుడి యందు అనంతమైనటువంటి శక్తి ఉంటున్నది, అర్థము కానటువంటి శక్తి ఉంటున్నది, దివ్యమైన శక్తి ఉంటున్నది. కాని తాను దానిని గుర్తించడానికి తగిన కృషి చేయటం లేదు. కనుకనే తన యందుండేటువంటి అనంత శక్తిని కూడాను తాను గుర్తించుకోలేకపోతున్నాడు. నిజముగా మానవుని యందియే ఈ శక్తియే లేకుండా చంద్రుడి దగ్గరికి ఏ రీతిగా ప్రయాణం చేస్తున్నాడు, భూ ప్రదక్షిణలు ఏ రీతిగా జరుపుతుంటుండాలి, ఇది యంత్రం వలన కాదు లేక మంత్రం వలన కాదు, దివ్యశక్తి తనయందే ఇమిడి ఉంటున్నది. కనుక మానవుని యందుండేటువంటి యొక్క దివ్య శక్తి, దీనిని కాస్మిక్ పవర్ అన్నారు. ఈ కాస్మిక్ పవర్ అనగా ఏమిటి? సూర్యుని యొక్క తేజస్ స్వరూపమైనటువంటిదే కాస్మిక్ పవర్ అని దీనిని అతి చిన్న వాక్యములతో వేదము బోధిస్తూ వచ్చింది. చంద్రమా మనసో జాత చక్షో సూర్యోజాయత. చంద్రుడు సూర్యుడు మన యందే ఉంటున్నారు. మన మనసే చంద్రుడు, చక్షు యొక్క ప్రకాశమే సూర్యుడు. కనుక ఈ యొక్క చక్షు యొక్క శక్తి చేతనే సమస్త సృష్టిని కూడాను తాను చూడగలుగుతున్నాడు. దీనికి మించినటువంటి శక్తి మరొకటి లేదు. కనుక మానవుని యందు సమస్త శక్తి ఉంటున్నది. అయితే ఈ శక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన మార్గంలో అనుభవిస్తూ వస్తున్నారు. ఇంట్లో కరెంటు ఉండినప్పుడు ఒకరు వంటకు ఉపయోగపెడతారు, ఒకరి బట్టలు ఇస్త్రీ చేసుకోవడానికి, ఒకరు గాలి కోసం ఉపయోగపెడతారు, ఒకరు లైట్ కోసం ఉపయోగపెడతారు. ఈ విధంగా అనేక రకములుగా ఈ కరెంటును మానవులు ఉపయోగించినట్టుగా మానవుని యందు ఉండినటువంటి ఈ కాస్మిక్ శక్తి అనగా దివ్యమైనటువంటి శక్తిని అనేక మంది అనేక రకములుగా ఉపయోగపెడుతూ వస్తున్నారు. కనుక ఈ శక్తియే అంతర్భూతమై ఉంటున్నటువంటిది, కాని గోచరించటం లేదు. ఇటువంటి గమ్యమైనటువంటి, గోప్యమైనటువంటి, అనంతమైనటువంటి ఈ శక్తిని వ్యక్తీకరింపచేసేటువంటి వాడు కనుకనే మానవులకు వ్యక్తి అని పేరు వచ్చింది. మన యందు గోప్యమై, నిగూఢమై, అదృశ్యమై ఉండినటువంటి ఈ శక్తిని ప్రకటిస్తూ వచ్చేటువంటిదే మానవత్వము. కనుక మన యందు ఉండేటువంటి యొక్క అంతర్ముఖమైనటువంటి యొక్క శక్తి ఆదిశక్తి, దీనినే భూర్ అన్నారు. ఇది ప్రపంచకు సంబంధమైనటువంటి మెటీరియల్స్ తో కూడి ఉంటుంది. కనుక ఈ ప్రపంచం అంతా కూడాను భూర్ అనేటువంటి శక్తి. అయితే ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని కదిలించేటువంటిది మరొకటి ఉంటుండాలి, దానిని వైబ్రేషన్ పవర్ అన్నారు. అది ఏ మన యందున్నటువంటి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తియే అనేక అంగములతో కూడినటువంటి ఈ దేహాన్ని అనేక పనులతో ఉపయోగపెడుతూ ఉంటుండాలి, దీనినే భూవ శక్తి అన్నారు. అది ఏ లక్ష్మీ శక్తి. మన యందుండినటువంటి యొక్క శక్తిని అనేక ఇంద్రియముల ద్వారా ప్రపంచ ఉపకార నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై, నోటితో మాటలు, చెవులతో శబ్దము, ముక్కుతో వాసన, కన్నుతో రూపును చూడగలుగుతూ ఉండేటువంటిది, అది ఏ లక్ష్మి స్వరూపము. సరైన లక్షణములు కలిగినటువంటి దానే లక్ష్మి. అనగా మంచి దృష్టి కలిగినటువంటిదే లక్ష్మి, మంచి శ్రవణము గావించేటువంటిదే లక్ష్మి, మంచి మాటలు మాట్లాడేటువంటిదే లక్ష్మి, మంచి సంకల్పము చేసేటువంటిదే లక్ష్మి, మంచి పనులు చేసేటువంటిదే లక్ష్మి. కనుకనే అన్నింటి ఎందుకు మంచిని ప్రవేశపెట్టి జగత్తులకు ఒక విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అందించి సుఖశాంతులను ప్రబోధించేటువంటిది ఈ యొక్క శక్తి, దీనినే భువః అన్నారు. ఇంకా మూడవది సరస్వతి శక్తి. ఇది వాగ్దేవతా స్వరూపిణి, లక్ష్మి ప్రాణస్వరూపిణి, శక్తి స్వరూపిణి దుర్గా. ఈ వాగ్దేవతా స్వరూపిణి, శక్తి స్వరూపిణి నిజమైనటువంటి యొక్క కళలను బోధించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఈ మూడింటి యొక్క శక్తుల చేతనే ఏకమై ఉంటుండాలి. కనుకనే వీటిని ఆంగ్ల భాష లోపలనే మెటీరియలైజేషన్ అన్నారు, జగత్ యొక్క స్వరూపాన్ని. దీనిని అనేక విధములుగా చేయించేటువంటిది కాన్షియన్స్ అన్నారు. ఈ రెండింటినీ తన యొక్క స్వాధీనం ఉంచుకుని ఏ సమయంలో, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎవరికి ఏ విధంగా చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటిదే ఈ యొక్క భగవత్ శక్తి, వాక్ శక్తి. రేడియేషన్ అన్నారు ఆంగ్ల భాష. యత్ర యత్ర మనస్ఫూర్తి తత్ర తత్ర జగత్రయం. ఎక్కడెక్కడ మనసు ఉంటుండదో అక్కడంతా త్రిలోకములు కూడా కూడి ఉంటున్నాయి. కనుక మానవుని కంటే మించినటువంటిది మరొకటి లేదు. మానవుని సర్వశక్తులు కూడా ఉంటున్నాయి, కానీ దానిని వినియోగించుకునేటువంటి విధానం తెలియకపోవటం చేతనే తాను ఈ శక్తులను దుర్వినియోగపరుస్తున్నాడు. ఎంత పవిత్రమైనటువంటి జన్మ మానవ జన్మ! ఇది ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది. ఇటువంటి మానవ జన్మ మనం ధరించుకుడను, దీనిని అప్రతిష్టల పాలు చేసేటువంటి కార్యంలో ప్రవేశించి, అపకీర్తులను పొందేటువంటి మార్గంలో ప్రవేశపెట్టి, అపజయాలను అందుకుంటూ ఆనందానికి దూరమై, దుఃఖములకు సమీపుడై, నిరంతరం అశాంతితో మరిగిపోతున్నాడు మానవుడు.
ఉన్నత స్థాయికి వెనుకనది మనసే, అనవస్థానికి తీసుకుని పోయేది మనసే. కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమొచ్చేహో అనింది వేదం. భారతీయులకు ఈనాడు మహాపర్వదినం. భారతీయులకు ప్రధానమైనటువంటి మూడు రాత్రులు ఉంటున్నాయి. ఒకటి సంక్రాంతి, రెండవది శివరాత్రి, మూడవది నవరాత్రి. ఈ సంక్రాంతి, శివరాత్రి, నవరాత్రి ఒక్కొక్క దానికి ఒక భిన్నమైనటువంటి అర్థం ఉంటున్నాయి. సంక్రాంతి అనగా ఉన్నత స్థితిని పొందేటువంటి యొక్క మార్గానికి ఉన్నతమైనటువంటి యొక్క దృష్టిని అందిస్తుంది. దీనినే ఉత్తరాయణ కాలము అన్నారు. అనగా మానవుడు మంగళకరమైన, శుభమైన, క్షేమమైన, ఆనందమైన, ఆహ్లాదమైన ఇలాంటి మార్గానికి పోవాలంటే ఉత్తరాయణ కాలంలో ఉత్తర దిశకు ప్రయాణం చేయటం. ప్రకృతి కూడాను ఉన్నత స్థితిని లోకానికి అందించే నిమిత్తం సూర్యుడు కూడాను ఉత్తర దిశకు ప్రయాణం అవుతుంటాడు. ఉత్తరం అనగా ఏమిటి? హిమాలయ పర్వతము అని, హిమాచలము అన్నారు. అనగా మనస్సును హిమాచలం వైపున ప్రయత్నం చూడటము, ప్రయాణం చేయించటం. ఈనాడు హిమాచలం అంటే సిమ్లా అనుకుంటారు, అది కాదు. ప్రాచీన కాలం నుండి, వేద కాలం నుండి కూడాను దీనికి హిమాచలం అని ఈశ్వర స్థానమునకు ప్రబోధిస్తూ వచ్చారు. హిమమనగా ఏమిటి? మంచు. దీని రూపం ఎట్టుంది? చాలా పరిశుద్ధంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. దీన్ని ముట్టితే ఏ విధంగా ఉంటుంది? చల్లగా ఉంటుంది. పరిశుద్ధమైన ప్రశాంతమైనటువంటి హృదయము హిమాచలము. హిమ అచలమనగా ఏమిటి? స్థిరముగా ఉండటము, చలించకుండా ఉండటము, భ్రమించకుండా ఉండటము, స్థిరముగా ఉండటము. కనుకనే పవిత్రమైన, ప్రశాంతమైన, నిశ్చలమైన హృదయము హిమాచలము. మన దృష్టిని హిమాచలం వైపున మరల్చాలి. ఇదియే ఈ యొక్క సంక్రాంతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అర్థం. ఈ చర్మ చచ్చులతో ఉత్తర దిశను చూడటం కాదు, మన జ్ఞాన దృష్టి చేత నిత్యమై ప్రశాంతమై పరిశీలించేటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనము కొంతవరకు విచారించాలి. అంతర్ముఖముగా వించేటువంటి దృష్టికే సంక్రాంతి అన్నారు. రెండవది శివరాత్రి. అయితే ప్రతి రాత్రి కూడా చీకటితో కూడి ఉంటుంటుంది, కానీ శివరాత్రి అనేటువంటిది ఇది చీకటితో కాకుండా మహా తేజస్సుగా ఉంటుంటుంది. ఏ విధంగా? శివత్వాన్ని స్మరిస్తూ, దివ్యత్వాన్ని చింతిస్తూ, ఏకత్వమును స్మరిస్తూ పవిత్రమైనటువంటి స్థితిని పొందటం. సూర్యునికి 16 కళలు. ఈ 16 కళల లోపల ఈ శివరాత్రి దినము 15 కళలు లీనమై ఉంటుంటాయి. ఉన్నది ఒకే కళ. ఏమిటి ఈ 16 కళలు? దీనిని వేదము లోపల అనేక రీతిగా అర్థం కాని రీతిగా బోధించి మానవుని యొక్క బుద్ధికి భ్రమను కలిగించి ఇంకా చంచలత్వాన్ని అభివృద్ధి గావిస్తూ వచ్చింది. 16 కళలంటే వేరే ప్రత్యేకంగా ఏమి లేవు. రావణాసునికి 10 తలలు అని చెప్పారు. నిజంగా అదికి అతనికి 10 తలలే పుట్టి ఉంటే ఏ విధంగా నిద్రించేవాడు, ఏ విధంగా పండుకునేటువంటి వాడు, ఏ రీతిగా నడిచేటువంటి వాడు? 4 వేదములు, 6 శాస్త్రములు చక్కగా తెలిసినటువంటి వాడు కనుక ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క తల, ఒక్కొక్క వేదం ఒక్కొక్క తల, ఈ 10 కొడును 10 తలలుగా బోధిస్తూ వచ్చాడు. ఇంకా 16 కళలు. ఈ 16 కళలు మొట్టమొదటి మానవుని యందు అరిషడ్ గుణములు ఉంటున్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు. దీనికి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ 4 చేరితే 10 అయిపోయినాయి. దీనే కాకుండా షట్చక్రములు అని చెప్తూ వచ్చారు. అనగా మనము మూలాధారం నుంచి సహస్రారం వరకు 10 చక్రములు. ఇవన్నీ చేరినటువంటివే 16 కళలు. ఈ 16 కళలు ఎక్కడ ఉంటున్నాయి? మానవుని యందే ఉంటుండాలి. కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే సర్వము మానవుని యందే ఉంటుండాలి. ఈనాటి మానవుడు సర్వశక్తిమయుడై కూడాను తాను ఏమీ తెలియనటువంటి వాడు, ఏమీ గుర్తించుకోలేనటువంటి అమాయకుడుగా భ్రమిస్తున్నాడు. ప్రపంచాన్నంతా కూడాను అన్ని రకములుగా తీర్చిదిద్దేటువంటి వాడు మానవుడే. బంగారుకు ఎవరు విలువిస్తున్నారు? కానీ ఈనాడు లోకంలో ఏది విలువైనటువంటిది అంటే బంగారు అంటున్నారు. ఇంకా గొప్ప విలువైనటువంటిది ఏమిటంటే వజ్రము అంటున్నారు. కాదు కాదు, వజ్రానికి విలువను అందించినటువంటి వాడు మానవుడే. మట్టిలో పడి రాళ్లలో ఉంటుండి ఉండినటువంటి కాంతి లేనటువంటి యొక్క ఈ రాయిని తీసుకుని పోయి చక్కగా కోసి దానికి కాంతవంతమైనటువంటి యొక్క తేజస్సును అందించి దానికి అనేక విలువలు కూడాను అందిస్తున్నాడు మానవుడు. మట్టిలో పడి కేవలము ఒక విధమైనటువంటి మట్టి ముద్దగా ఉండినటువంటి ఈ బంగారం తీసి దాన్ని పరిశుద్ధపరిచి దానిని అపరంజిగా మారుస్తున్నాడు మానవుడు. కనుక ఈ బంగారుకు, డైమండ్ కు విలువిచ్చేటువంటిది ఎవరు? మానవుడే. కానీ అన్నింటికి విలువిచ్చేటువంటి మానవుని విలువ ఈనాడు తరిగిపోయింది. ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విలువ ఉంటుండాలి. అదే విధంగానే మానవుని కూడా ఒక విలువ ఉంటుండాలి. ఏమిటి దీనినే మానవతా విలువ అంటారు. ఈ మూమెన్ వాల్యూస్ అంటే ఏమిటి? ఇంకా ప్రత్యేకంగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. అనేక మంది సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటి చిలక పలుకులు వలె పలుకుతారు. ఇవే హ్యూమన్ వాల్యూ అంటారు. ఇవి కాదు నిజమైన హ్యూమన్ వాల్యూస్. మనస్సు, వాక్కు, కాయము ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత విలువ. ఈ మీ హ్యూమన్ వాల్యూ అనేటువంటిగా చెప్తూ వచ్చారు. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం. అతనే మహాత్ముడు. ఇలాంటి ఏకత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం మనం.
మనం జీవితంలో నిత్య జీవితంలో బ్రతకాలనుకుంటే మనకు మూడు గుణములు అత్యవసరము: పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి. కనుకనే మానవుని యొక్క విలువ చాలా గొప్పదిగా చెప్తున్నారు. అలాంటి మానవతా విలువను ఈనాడు మనం కోల్పోతున్నాం. కారణం ఏమిటి? మితిమీరిన కోరికలు కావటం చేతనే ఈ విలువను మనం కోల్పోతున్నాం. కనుక ప్రపంచంలో ఏది విలువైనటువంటిది కాదు. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. ఇంత విలువైనటువంటి మానవుని యొక్క విలువను ఈనాడు మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ ప్రపంచాన్నంతా పాలించి రక్షించి పోషించేటువంటి వాడు భగవంతుడు అయినప్పటికీ ప్రాకృతికంగా భౌతికంగా లోకరీతిగా మానవుడే దీన్ని అన్ని కూడాను సరైన మార్గంలో తప్పిస్తున్నాడు. కానీ వైజ్ఞానంలో మహా విపరీతమైన శక్తిని సాధిస్తూ వచ్చున్నాడు. చేపల వలె నీటిలో సంచరించడం నేర్చుకుంటున్నాడు మానవుడు. పచ్చల వలె ఆకాశంలో సంచరించడం నేర్చుకుంటున్నాడు మానవుడు. కానీ భూమిపై మానవుడిగా సంచరించడం నేర్చుకోవటం లేదు. ఇదే వచ్చింది పెద్ద రోగం. మానవుడు ప్రపంచంలో భూమిపై సంచరించేటువంటి వాడు, కానీ ఈ భూమిపై మానవుడిగా సంచరించడము నేర్చుకోవటం లేదు. ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్ అంటాడు. ఆ మ్యాన్ కైండ్ లేదు. దానిని చేసే నిమిత్తము, దానిని చూసే నిమిత్తము, దానిని అనుభవించే నిమిత్తమే ఈ నవరాత్రులు ప్రారంభమవుతూ వచ్చాయి. నవరాత్రి అనగా ఏమిటి? తొమ్మిది రాత్రులు అని పేరు. ఈ తొమ్మిది రాత్రులకు ఉండేటువంటి ఒక అంతరాత్రం ఏమిటి? మన యందు నవగ్రహములు ఉంటున్నాయి, దేహములకు నవద్వారం ఉంటున్నాయి. అనేక విధములుగా మనం విచారణ చేస్తే గ్రహములపైనే మనం ఆధారపడి ఉంటున్నాం. కానీ అస్ట్రాలజర్స్ అంతా కూడా నవగ్రహములని చెప్తున్నారు. కానీ నిజంగా ఉన్నది రెండే గ్రహములు. ఏమిటి ఈ రెండు గ్రహములు? అదే రాగ ద్వేషము. ఈ రెండు గ్రహాలు మనకు పట్టి అనేక విధములుగా పీడిస్తూ ఉంటున్నాయి. ఈనాటు పశువులు కూడా తింటున్నాయి, బ్రతుకుతున్నాయి. ఎప్పటికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే అవి భుజించి ఆనందిస్తున్నాయి. కానీ మానవుడు అట్ట కాదు. తాను తరతరములకు కూడా ఉండేటట్టుగా తీసుకుని అది దాన్ని అనుభవించాలని యోచిస్తున్నాడు. మానవులకు అనేక విధములుగా ఇంకా బ్రతకాలని ఆశపడుతుంటాడు. ఇది తప్పు కాదు, బ్రతకవలసిందే. పంచవర్ష ప్రణాళికలోని పెడుతుంటారు ప్రభుత్వము. కానీ ఈనాటి మానవుడు ఒక పంచవర్షం కాదు, పది పంచవర్షములు వచ్చినా కూడా చక్కగా భుజించవచ్చు అనేటువంటి యొక్క ధోరణ లోపల అంత కూడా పెడుతున్నాడు. భారతదేశం లోపల దుర్భిక్షమునికి ఏమాత్రము ఇది లేదు, కారణం లేదు. కరువు కాటకాలను అనుకుంటున్నారు, కరువు కాటకాలకు అవకాశమే లేదు. కానీ కూడబెట్టుకోవటమే పెద్ద కరువు కాటకం. ఏదో కొందరి దగ్గర మాత్రమే అది చేరిపోతుంటది, మిగతా కొందరి దగ్గర లేవటం లేదు. అదే కరువు కాటకాలకు మూల కారణం. ఒక దగ్గర ఒక గుంత తవ్వాము, ఆ గుంత తవ్వితే అది లోపలికి పోతుండదు గుంత. కానీ ఆ మట్టి అంతా దాని ప్రక్కనే గుట్టగా తయారవుతుండదు. కింది చూస్తే గుంత, పై చూస్తే గుట్ట. ఈ గుట్టకు గుంతకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి? ఈ గుంత మట్టి గుట్ట మట్టి, గుంత మట్టి గుంత మట్టి. ఈ గుట్ట మట్టిని గుంతలో వేస్తే రెండు సమానమైపోతాయి. ధనం రాసుల మాదిరి చేరిపోతున్నాయి. ఒక్కొక్క ప్రదేశంలో గుంతల మాదిరి దిగిపోతున్నాయి. కనుకనే ఇప్పుడు సామరస్యము సమత్వము ఈనాడు అత్యవసరము. ఈ సమత్వము సామరత్వం కూడాను కొంతవరకు మానవుడే సాధించాలి. ఇది సాధించాలంటే నైతిక భావం అత్యవసరము. ఈనాటి విద్యార్థులందరూ కూడా కేవలము ఏదో తన యొక్క పొట్టకూటి నిమిత్తమై ప్రాకులాడుతున్నట్టుగా భావిస్తుంటారు. ఇది కాదు విద్య. ఎందుకంటే తన యొక్క జీవితానికి, తన యొక్క జగత్తుకు, తన యొక్క జన్మస్థానములకు తగినటువంటి సేవ చేయాలి.

వలయూ. కానీ ఈనాడు ఈ డిసిప్లిన్ అంటే ఏమో వారికి తెలియదు. ఈనాడు పశుపక్షి మృగాదులు కూడాను లేనటువంటి యొక్క క్రూరత్వం అయినటువంటి హృదయాలు విద్యార్థుల్లో పెరిగిపోతున్నాయి. దాచుకునే స్వార్థము, దోచుకునేటువంటి కఠినత్వము పశువులు కూడా లేదు. కనుక ఈనాటి మానవుని యందు ఈ యొక్క తుచ్చమైనటువంటి భావాలు మితిమీరిపోతున్నాయి. దేశానికి సేవ చేయాలి. ఈ నవరాత్రులు అనేటువంటి దాంట్లో నిత్యము ఒక్కొక్క దేవతను మనం ఆరాధన చేస్తూ రావాలి. భౌతికమైన వాంఛనతో కాదు, నైతికమైన ఆధ్యాత్మికమైన వాంఛనతో చూడాలి. భౌతికం ఏ రీతినైనా కూడా ఏనాటికైనా కూడా మార్పు చెందేటువంటిది. ఇది దేహ నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము. 9 చిల్లుల తోలు తిత్తియే గాని కాంతి కలిగిన వజ్ర ఘటము కాదు. నిమిష నిమిషములకు నీచురూరునే కాని పునుగు జవ్వాజులు పుట్టబోవు. కడుపులోన మలము, కడమెల్ల ఎముకలు, నరచిచూడ పైన మురికి తోడు. కాని ఇట్టి విలువలేనటువంటి దేహమే విలువైనటువంటి దానిని సంపాదిస్తుంటుండాలి. విలువలేని ఇనుప పెట్టెలోన విలువైన నగలు దాచినట్టుగా విలువలేని దేహమునందు విలువైనటువంటి యొక్క గుణములు దాచుకున్నాం మనం. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. పెట్టెకు విలువలేదు, ఆ పెట్టెలో ఉండేటువంటి యొక్క సద్గుణములకు విలువ ఉంటుండాలి. ఆ విలువైనటువంటి దానికి విలువ లేనటువంటి పెట్టెను తెచ్చి పెట్టుకుంటున్నాం మనము. కనుక దేహం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి దైవ మందిరంగా మనం విశ్వసించాలి. మన యొక్క భావాలు ఈనాడు చదువు సంధ్యలకు ప్రవేశించిన తక్షణమే అభిమానాలు, అహంకారాలు, క్రోధములు, ద్వేషములు ఇత్యాది దుర్గుణములు చదువు కంటే ముందుగానే ఆపాద మస్తకం వరకు దేహంలో ప్రవేశిస్తున్నాయి. కానీ చదువుకు ఇది ఆ లక్షణాలు. పెద్దలు చూస్తే గౌరవించటం లేదు, నాకంటే పెద్దలు ఎవరూ లేరనేటువంటి అహంకార పడుతుంటాడు. వినే విధేయతలు పూర్తి శూన్యమైపోయినాయి. తన దృష్టి అంతా కూడాను ఒక చెడు దృష్టిగా పోవటం వల్ల జగత్తంతా కూడా చెడ్డగానే కనిపిస్తుంటాడు. ఒకరు తప్ప ఇంకందరు కూడా చెడ్డవారేని భావిస్తుంటారు ఈనాటి విద్యావంతులు. దీనికి చిన్న కథ కూడా చెప్తూ వచ్చాను. ఒకనాడు కృష్ణుడు దుర్యోధన్ని అర్జున్ని పిలిచాడు, అండ్ ధర్మజుని కూడా పిలిచాడు. ధర్మజ, మన రాజ్యం లోపల ఎవరైనా చెడ్డవారుంటున్నారేమో చూచుకుంటురా అన్నాడు. దుర్యోధనకు చెప్పాడు, దుర్యోధన మన రాజ్యంలో ఎవరైనా మంచివారుంటున్నారేమో చూచుకుంటురా. ఒకవైపున ధర్మజుడు, ఒకవైపున దుర్యోధనుడు రథములెక్కి రాజ్యమంతా సంచరించాడు. తిరిగి వచ్చాడు, అడిగాడు దుర్యోధన్ని, ఎవరైనా మంచివారిని చూచావా నాయన అన్నాడు. ఎవరు మంచివారు కనిపించలేదు, ఏదో మంచివాడున్నాడంటే నేనొక్కడేను అన్నాడు. ధర్మజుని పిలిచి అడిగాడు, ధర్మజ ఎవరైనా చెడ్డవారుంటున్నారా స్వామి? ధర్మరాజ్యంలో చెడ్డవారు ఉండడానికి అవకాశమే లేదు. యథా రాజా తథా ప్రజ. కనుక ఈ రాజ్యంలో చెడ్డవారు ఎవరూ లేరు, అందరూ మంచివారే. ఏదో అంతో ఇంతో చెడ్డ ఉంటే నాయందే ఉండవచ్చును అన్నాడు. ఈ రెండింటి యొక్క అంతరార్థాలు ఏమిటి? యద్భావం తద్భవతి. వారి వారి భావాలను పురస్కరించుకుని వారికి మంచి చెడ్డలు నిర్ణయమైపోతూ వచ్చాయి. దుష్టంత చెడ్డ దుష్టంత జగత్తు పైన పెట్టడం చేతనే దుర్యోధనికి అందరూ చెడ్డవాడే కనిపించాడు. ఎలాంటి కలర్ గ్లాసెస్ వేసుకుంటే అలాంటి కలర్లే కనిపిస్తారు అందరికీ. కానీ ధర్మజుడు పవిత్రమైనటువంటి దృష్టితో ప్రకృతిని పరిశీలించాడు, అందరూ మంచివారే అన్నారు. ఈ విధంగా మొట్టమొదట మనము సృష్టిని మార్చడానికి మీరు ప్రయత్నం చేయకండి, మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి. దృష్టిని మార్చినప్పుడు సృష్టి సర్వంగా మారిపోతుంది. సృష్టి భగవత్ సృష్టి, మీ చేత కాదు మార్చడానికి. మీ దృష్టి కూడా భగవత్ దృష్టియే, కానీ నీ యొక్క విషయంలో ఆ దృష్టిలో ప్రవేశించి ఒక చెడు దృష్టిగా మారిపోతున్నాయి. నీ ఆ కన్నులకు తొడుక్కున్నటువంటి గద్దాలు చాలా తప్పువి, దానిని మార్చుకో. అప్పుడే అంతా కూడా ఏకమైపోతుంది. ఒక రాజ్యం లోపల ఒక రాజుకు పెద్ద తలనొప్పి ప్రారంభమైంది. అనేక మంది డాక్టర్స్ అంతా పిలిపించాడు. తన నొప్పికి కారణం ఏమైనా తెలుసుకోమని, దానికి తగినటువంటి ఔషధాన్ని అందించమని చెప్పి కోరాడు. డాక్టర్స్ అన్ని ఇచ్చారు, పాపం కావలసినన్ని ఇచ్చారు, కానీ వారితో నివారణ కాలేదు. ఒక ఋషి ఆ గ్రామంలో ప్రవేశించాడు. ఆయన చెప్పాడు, రాజా ఇది మందులు మాకులతో నియమేటువంటిది కాదు, నీవు ఎల్లప్పుడూ ఒకే రంగును చూస్తూరా, నీకు పచ్చని రంగు చాలా ప్రధానమైనటువంటిది కంటికి, కనుక నీవు ఎక్కడ పోయినప్పటికీ పచ్చని రంగును చూస్తూ పో, కొంతకాలంలో నీ తల నొప్పి తగ్గిపోతుంది అన్నాడు. రాజుకు కావలసినంత ధనం ఉంటుండాలి, ఏ బజారు పోవాల్సిందే గానీ పెయింటర్స్ అంతా పిలిపించి గోడలకు చెట్లకు అంతా పచ్చని రంగు వేస్తూ పోయాడు. రాజ్యమంతా పచ్చగా ఉండేటట్టుగా చేసుకున్నాడు పాపం. 10 దినముల తర్వాత సన్యాసి మరి అందు ఆ గ్రామంలో ప్రవేశించాడు. ఆ సన్యాసులు చూసేటప్పటికీ ఈ పెయింట్ వేసే వాళ్ళు అంత చుట్టూ చుట్టుకున్నారు. అయ్యా సన్యాసి, మా రాజుగారు అంతా పచ్చరంగే చూడాలి, మీకు కూడా పచ్చరంగు వేస్తాము అన్నారు. కొంతసేపు ఆగండి, నేను రాజుని చూస్తానన్నాడు. ఎంత తెలివి తక్కువ వాడవు నీవు,
నీవు పచ్చని రంగు అన్ని పచ్చని రంగు చూడమని చెప్పాను. ఇంత కోట్ల రూపాయలంతా కూడా నువ్వు వ్యర్థం చేశావు. కన్నులకు పచ్చద్దాలు వేసుకుంటే అంతా పచ్చనే కనిపిస్తుంది కదా. సులభంలో పోయేటువంటి దానికి ఇంత విషయం పట్టుకున్నావు. కనుకని జగత్తంతా చెడ్డగా ఉంటుందాది, వైలెన్స్ గా ఉంటుండాలి అని అనేక రకములుగా అన్యాయం అక్రమ అనాచారం జరుగుతుందని మనం దీనిని చూచే బదులు మన హృదయంలో మంచిని వేసుకుని మన దృష్టిని మంచి దృష్టిగా పెట్టుకుంటే అంతా మనకు మంచిగానే కనిపిస్తుంది. ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. మన దృష్టిలో ఉండేటువంటిదంతా ఏది? మన లోపల ఉన్నటువంటి భ్రాంతులే. కనుక ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పాలను అభివృద్ధి పరచుకోవాలి. కాన ఈ నవరాత్రులు యందు రాక్షసత్వం అనేటువంటి మనలో ప్రవేశించినటువంటి రాక్షసత్వాన్ని నిర్మూలం గావించే నిమిత్తము కుంకుమార్చన చేస్తూ వచ్చారు. కుంకుమనగా ఏమిటి? ఎర్రని రంగు ఉండేటువంటిది. ఇది రక్తములకు ఒక చిహ్నంగా తీసుకున్నారు. భగవంతునికి తన రక్తము తన దీనిని భగవంతునికి దారబోసి అతని నుంచి ఒక శాంతమైనటువంటి దీనిని మనం ప్రవేశపెట్టుకోవాలని ఉద్దేశంతో కుంకుమార్చనని ప్రారంభించారు. ఏ ఒక్క భావం వచ్చినా ఐఎమ్ ఐ మ్యాన్ ఆర్ అనిమల్, మ్యాన్ ఆర్ అనిమల్, మ్యాన్ ఆర్ అనిమల్, ఈ విధమైనటువంటి ఒక చింతన చేసుకోవాలి. నేను పశువున మనిషిన, పశువున మనిషిన, పశువున మనిషిన, ఇదే మంత్రం అన్నాడు. దుర్భావం వచ్చేటప్పటికే నేను మనిషిన పశువున, ఈ భావం పశువుకు రావాల్సింది, నేను మనిషిని, ఈ భావం రాకూడదు అని తనలో తాను నిర్ణయం చేసుకున్నప్పుడు ఆ పశుభావము తనలో ప్రవేశించకుండా ఉంటుంది. కాబట్టి మానవుడు యందు పశుత్వము, దానవత్వము, మానవత్వము, దైవత్వము ఈ నాలుగు కూడా లీనమై ఉంటున్నాయి. మనస్సు, శరీరము, ఆత్మ ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వము. మనస్సు, ఆత్మను చింతించక కేవలం దేహమును మాత్రమే చింతించేటువంటిది ఇది పశుత్వము. దేహమును, ఆత్మను స్మరించకుండా కేవలము ఒక బుద్ధినే మనగా దేహమునే స్మరించుకోవటము అది పశుత్వము. కానీ మనస్సును మాత్రమే చింతిస్తూ దేహాన్ని, ఆత్మను విస్మరించటం చేత ఇది దానవత్వంగా మారిపోతుంది. మనో శరీరమును త్యజించి నిరంతరము ఆత్మచింతతో ఉండటమే ఇదే దైవత్వం అయిపోతుంది. కనుక మానవత్వము, దానవత్వము, దైవత్వము, పశుత్వము ఈ నాలుగును ఒక మానవుని ఎందే దీనమై ఉంటుంది. ఈ విధంగా ఆధ్యాత్మిక ప్రచారంలో, ఆధ్యాత్మిక ప్రబోధంలో అంతర్ముఖంగా మనం విచారణ చేస్తుంటే సర్వము మానవుని ఎందే ఉంటుండాలి. కనుక నీలో నీవు వెతుక్కో, నీలో నీవు చూసుకో, నీవు నీవు తెలుసుకో, అప్పుడే సర్వము తెలిసినటువంటి వాడు అవుతావు. విశ్వ విరాట స్వరూపాన్ని చూచాడు అర్జునుడు. ఎక్కడో బయట చూడలేదు. పర్వతమును, అడవులు, సముద్రము, లోకము, సర్వము కూడా ఒక కృష్ణుని ఎందే చూచాడు. దీని అంతరార్థం ఏమిటి? ఒరే పిచ్చివాడా, సర్వము నీలోనే ఉంటుండాలి. సర్వత పాణిపాదం తస్సర్వతోచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా వృత్తిష్ఠతి. సర్వము నీ ఎందే ఉంటుండాలి. నీవెందుకు ఇంకా బయట పోయి వెతుకుతున్నావు? నీలోనే ఉన్నాడు భగవంతుడు. నీవే భగవంతుడైనావు. కానీ భగవంతుని చూడాలంటే కొన్ని అరణ్యాలంతా తిరుగుతున్నావు. నీ తల్లి అయినా నీకు కొంత దూరంగా ఉంటుంటాడు. నీ యొక్క భార్య అయినా నీకు కొంచెం దూరంగా ఉంటాడు. నీ ఆత్మమిత్రుడైనా నీకు కొంచెం దూరంగా ఉంటాడు. భగవంతుడు నీలోనే ఉన్నాడు, నీకు దూరమే లేడు. అన్నిటికంటే సన్నిహితుడు, అన్నిటికంటే సమీపుడు, అన్నిటికంటే ఆత్ముడు, ఆపద బంధువు అతనే భగవంతుడు. ఆపద్బంధువు భగవంతుడే. కనుక మనము భగవంతుని చింతను 10 దినములు చేసి హృదయం యొక్క అపవిత్రంతా దూరం కావించుకుని తన యొక్క దివ్యత్వాన్ని తాను ప్రతిష్ఠింప చేసుకునే నిమిత్తమై ఈ నవరాత్రులు ప్రారంభమైనాయి. దీనికి ముందు రోజు ఆయుధ పూజ అంటున్నారు. మనకున్నటువంటి ఆయుధములు అదే అస్త్రశ్వర్య శక్తులు.

0: ఈ 8 శక్తులు కూడాను మనం ఆనాడు పూర్తిగా ఏకం గావించి ప్రతిష్ట గావించుకోవాలి. ఇవే మానవుని యొక్క ప్రధానమైన శక్తులు. ఈ పరమాత్మని యొక్క శక్తులే. కనుకనే ఎవరు పరమాత్మలుగా? నీవే పరమాత్ముడు. ఈ విధమైనటువంటి యొక్క విచారణ చేస్తూ వస్తుంటే తప్పక మనలో ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక తత్వము ఆవిర్భవిస్తుంది. మనం నిరంతరం కూడా బాహ్య పూజలు, బాహ్య ఆరాధనలు, బాహ్యమైనటువంటి యొక్క దీంతోనే మనం భగవంతుడు వేరు, నేను వేరు, భగవంతుడు వేరు, నేను వేరు అని భిన్నమైనటువంటి భావంతోనే మనం అర్చన చేస్తున్నాం. దైవము లేని స్థానమే లేదు. మహాయోగి ఒక దేవాలయంలో ప్రవేశించి తాను కొంత విశ్రాంతి తీసుకోవాలని పండుకున్నాడు. కాళ్లు తీశాడు, శివలింగం పైన పెట్టాడు, హాయిగా నిద్రపోతున్నాడు. పూజారి వచ్చాడు, దుర్మార్గుడా, శివలింగం పైన పాదాలు పెట్టి నిద్రిస్తున్నావా, ఎంత మూర్ఖుడవు నీవు అని చిచ్చాడు. అయ్యా, నేనా మూర్ఖుడు, నీవా? దేవుడి పైన కాళ్లు పెట్టి పండుకుంటూ నీవా మూర్ఖుడు, నేనా అని మరి పూజారి అడిగాడు. ఆ యోగి చెప్పాడు, నేనెప్పుడు ఫూల్ కాదు, ఏకం సత్తి ప్రాభోదా వదంతి, నేను ఒక్కటే అనేటువంటి భావం నాలో ఉండేది. దేవుడు నేను స్థానం ఎక్కడో నా పాదాలు తీసి నువ్వే పెట్టమన్నాడు. ఆ దేవుని పైన పెట్టినటువంటి ఒక పాదం తీసి మరి ప్రక్కన పెట్టాడు, అక్కడ ఒక శివలింగం వచ్చింది. అక్కడ తీసి ఇంకొక పెట్టాడు, అక్కడ ఒక శివలింగం వచ్చింది. సర్వత్రా శివలింగమే. కనుక సర్వత్రా ఉంటున్నటువంటిది భగవంతుడే. ఏకోహం బహుశా సర్వత పాణిపాదం. కనుక దేవుడు లేనటువంటి స్థానం ఎక్కడుంది? భిన్న భావం దృష్టిలో ఉంచుకొని అది వేరు ఇది వేరు అనుకోవటం చేతనే దేవుడు వేరుగా నీవు వేరుగా కనిపిస్తున్నావు. కాదు కాదు, అదే మనకు నిరంతరము చెప్తున్నటువంటి అంతర్వాణి యొక్క ప్రబోధ. సో ఇది అంతర్వాణి. సో అదే నేను, నేనే దైవం, నేనే దైవం. ఎంత ఆనందంగా ఇస్తుంది అది బోధ. 21,600 పర్యాయములు మన శ్వాసలో వచ్చేటువంటి యొక్క శబ్దము, నీవే దైవం, నేనే దైవం, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్ అంటుంటే నీవు లక్ష్యం చేసుకోకుండా పుస్తకాలంతా చదువుతున్నావు, ధ్యానాలంతా చేస్తున్నావు, జపాలంతా తిప్పుతున్నావు. ఎంత వేరితనం! నీదా వేరితనం, నాదా? ఇలాంటి తత్వాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. ఏ పని చేసినా కూడా భగవంతుని పని, ఏ మాట చెప్పినా అది భగవంతుని మంత్రమే, ఏ పాదం పెట్టినా అది భగవంతుని ప్రదక్షిణే. ఈ రకమైనటువంటి భావాన్ని మనం తీసుకుంటే ఎంత ఆనందంగా ఉండవచ్చు. కనుకనే మనము క్రమక్రమేణ ఇలాంటి పూజలంతా కూడా అంతర్భావంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయాలి. ఇది కేవలం 10 దినములు మాత్రమే చేస్తే నవరాత్రులు కాదు, మనం నిత్య జీవితంగా కూడా దీన్ని ఆరాధిస్తూ రావాలి. మన జీవితం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు మానకుండా ఉంటుందాయో, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉండినంత వరకు కూడా దివ్యమైన భావాన్ని హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. కనుక ఈ విద్యార్థులు ఈనాడు కేవలము ఒక విద్యాభ్యాసం నందు కలిమి చలిమి బలం కోసమని పాటుపడుతున్నారు. కలిమి బలము చలిమి ఉండవలసిందే, కానీ అన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి గుణము కూడా ఉంటుండాలి. కనుక ఈనాడు మనం సాధించవలసింది కలిమి బలిమి చలిమి గుణం. ఈ నాలుగింటిని మనం సాధించాలి. గుణం ఎలాంటి గుణముగా ఉంటుండాలి? దైవిక గుణముగా ఉంటుండాలి. రాక్షస గుణంగా ఉంటుండకూడదు, పశుగుణంగా ఉంటుండదు, పశుపతి గుణంగా ఉంటుండాలి. అప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జీవితంగా ఉంటుంది. విద్యార్థులారా, ప్రేమస్వరూపులైన ప్రజలారా, భారతదేశము అనాది కాలం నుండి కూడాను ఈ ఆధ్యాత్మిక సంపత్తి చేత అనేక విధములైనటువంటి యొక్క అంతర్బోధనను బోధిస్తూ ఉంటుండాలి. తన యొక్క స్వార్థమనే కాకుండా లోక సమస్త సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉంటుండాలని కోరాలి. అందరూ సుఖంగా ఆనందంగా ఉంటేనే మనకు సుఖం ఆనందం దిక్కుతుంది. ఎవరికి సుఖ ఆనందం లేకుండా నాకు మాత్రమే ఉండాలంటే ఎంత నీకు ఆనందం లభ్యమవుతుంది? కనుక అందరి సుఖాన్ని కోరి, నీ సుఖాన్ని నువ్వు కూడా కోరి, దివ్యమైనటువంటి యొక్క భగవత్ చింతనలో కాలాన్ని సార్థకంగా గావించుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు 1994 అక్టోబర్ 14 తేదీనాడు విజయదశమి పర్వదిన సందర్భంగా వైట్ఫీల్డ్ బృందావనంలోని సాయి రమేష్ హాల్లో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు. భగవంతుడు సర్వవ్యాపకుడని, ప్రతి వ్యక్తిలో ప్రతి వస్తువులో ఉన్నాడు. ఈ సత్యాన్ని మనలో నిత్యం 21,600 సార్లు జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా గుర్తించాలని అన్నారు. సోహం అన్న పదంలోని నిత్యం మనం భగవంతుడు అన్న ఏకత్వాన్ని గుర్తించి మన నిత్యకర్మలను భగవంతుని గుర్తించే విధంగా చేయాలని అన్నారు భగవాన్. ఇలాంటి పవిత్రమైన భావంతో దసరా పర్వదినాన్ని జరుపుకోవాలని, ఒక్క దసరాకే పరిమితం కాకుండా నిత్యం మన జీవిత పర్యంతం ఉండాలని స్వామి ప్రబోధించారు. సాయిరాం.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ప్రాకృతమైన శాంతి శాంతి కాదు, పరతత్వంతో కూడిన శాంతియే సత్యమైన శాంతి. అట్టి శాంతి కోసం మానవుడు బయటి ప్రపంచంలో వెతుకనక్కర్లేదు. బయట ఉన్నదంతా అశాంతియే, శాంతి తనయందే ఉన్నది. శాంతియే తన స్వరూపం. ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అన్న సత్యాన్ని గుర్తించినప్పుడే నిరంతరము శాంతి సుఖములతో జీవించగలడు. పరులు పరులు కాదు, పరమాత్మ స్వరూపులే అన్న సత్యాన్ని గుర్తించాలి. పక్షపాత బుద్ధితో ఒకరిని ప్రోత్సహించటం, ఒకరిని ద్వేషించటం తగదు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? స్వామి రాజమండ్రి చేరిన పిదప 26వ తేదీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపన్యాసమిచ్చారు. లయన్ అనగా సింహము. సింహము పేరు పెట్టుకున్న సంస్థలో మీరందరూ సభ్యులు. సింహము ఏనుగు సహజ శత్రువులు. అరణ్యములో ఏనుగు విచ్చలవిడిగా తిరుగుతుంది. ఇది కోర్కెల చుట్టూ పరిభ్రమించుచున్న మనస్సుకి చిహ్నము. తనకన్నా తెలివైనది, యుక్తి కలది అయిన సింహమునకు లొంగిపోతుంది. ఇక్కడ సింహము బుద్ధికి చిహ్నము. బుద్ధి నిత్యానిత్య వివేకము కలిగినట్టిది. మానవుడు బుద్ధి అధీనములో ఉన్నప్పుడు విచక్షణారహితమైన కోరికల పుట్ట అయిన మనస్సును అదుపులో పెట్టగల సమర్థుడగుతాడు. బుద్ధిని విడిచి మానవుడు మనస్సునే ఆశ్రయించిన ఎడల విచక్షణాశూన్యుడై భ్రమలకు లోనవుతాడు. బుద్ధి నిశితమై వికసించిన ఎడల ఒకే సత్యము వెనుకనున్న పరస్పర వైరుధ్యములు కలవరపాటులు తొలగి శాంతి సౌహార్ద్రములు విలసిల్లుతాయి. పరోపకారము సేవానిరతి మాత్రమే చాలవు. అశాంతికి దుఃఖమునకు గల కారణములు బుద్ధిని ఉపయోగించి విచారించి సింహము వలె భయరహిత మార్గమును అవలంబించి మీ సంస్థ సభ్యత్వాన్ని సార్థకం చేసుకోవాలి అని స్వామి వారిని ఉత్సాహపరిచారు. బాహ్యంలో కనిపించు అనేకత్వంలో అంతర్లీనమై ఉన్న ఏకత్వమును అభివ్యక్తము చేసుకొను జ్ఞానము లేకుండుటయే ఈ అశాంతికి మూలమనియు, దానిని తొలగించుటకు అవిద్యను నిర్మూలించవలెననియు, తద్వారా పరమాత్మను తెలుసుకునవలెనని స్వామివారికి ఉపదేశించారు. గోదావరి తీరం వదిలి తిరిగి వస్తూ ఏలూరు, గుడివాడ, విజయవాడ అందు స్వామి ఉపన్యసించి ఆయా సేవా సమితులకు సలహాలను ఇచ్చి ఆశీర్వదించి వేలాది భక్తుల హృదయాలలో అమృత బిందువులను చిందించి 27వ తేదీ ఇంచుకసేపు ఆకిరిపల్లి గ్రామమున గడిపి అచ్చట నుంచి మద్రాసుకు వెళ్లారు. ఆస్ట్రేలియా దేశస్థుడు, సాధకుడు మరియు రచయిత అయిన హోవార్డ్ మాఫెట్ ఇలా రాశారు, "ఆనాడు నేనే మార్గమును అని క్రీస్తు చెప్పి ఉన్నాడు." మానవ రూపమున అవతరించిన స్వామి మళ్లీ అదే దివ్యవాణితో మేల్కొల్పుచున్నట్లు గ్రహించిన వారు ఎంత ధన్యులు. అనతి కాలంలోనే ఈ ఇరువురి మధ్య సహజమైన పోలికలలోని సత్యము జగద్విదితం కానున్నది. ఇంతవరకు ఏ సద్గుణములు, ఏ దివ్యశక్తులు భగవంతునికి ఆపాదిస్తున్నామో ఆ కళలన్నీ మూర్తిభవించిన దివ్యశక్తి సమన్వితులు మన స్వామి. స్వామి సన్నిధిలో అందరి హృదయాలు ప్రేమభరితమైన ఆనందంతో స్పందించుచుండగా లౌకిక వాంఛలు విస్మరింపజేయు అనూహ్యమైన దివ్య వాతావరణం వర్ధిల్లుతుంది. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, సత్యసాయిబాబా వంటి అవతారాలకు యుగయుగాలుగా భారతావనియే అనువైన స్థానమని ఖ్యాతి గడించింది. ఆధ్యాత్మిక ప్రపంచానికి భారతదేశము హృదయము. అమెరికా దేశస్థుడనైన నాకు సహితం భారతదేశము ఆధ్యాత్మిక జీవనానికి శ్వాస వంటిది. ఈ విశ్వాసమనే శ్వాస లేని ఎడల నా జీవితము సజీవ సమాధి సదృశము అని జాన్ హిస్లాప్ వ్రాశారు. అనేక మందిలో కుతూహలము రేకెత్తించిన ఒక విషయమును మీ ముందుంచుతున్నాను. ఈ అంశమును పరిశీలించి వ్యాఖ్యానించిన వారిలో ఒకరు కల్కి సంపాదకులైన శ్రీ ఆర్ గణపతి గారు. వారి జాబులో ఈ అంశమునకు సంబంధించిన భాగాన్ని ఇచ్చట వినిపిస్తున్నాం. పరిపూర్ణ యోగశక్తితో శ్రీ అరవిందుడు విశ్వాత్మలోనికి చొచ్చుకుని వెళ్లి హఠాత్తుగా ధరాచైతన్యములోనికి విశ్వజ్యోతి అవతరించుట గమనించారు. శ్రీ అరబిందో ఆన్ హింసెల్ఫ్ అండ్ మదర్ అను 1963వ సంవత్సరపు ప్రతిలో 208వ పుటలో ఇట్లు వ్రాయబడింది. 1926వ సంవత్సరం నవంబరు 24వ తేదీ నిన్నటి దినమున శ్రీకృష్ణుడు తిరిగి అవతరించాడు.
ఒక అమోఘమైన దివ్యశక్తి విశ్వాన్ని నడిపిస్తుంది. సకల ప్రాణుల హృదయములందు అమరజ్యోతి ప్రకాశిస్తుంది. దైవవాణిని జనబాహుళ్యము వినగలుగుతుంది. 1926 నవంబర్ 23 తేదీన అవతరించిన సత్యసాయిబాబాను గూర్చి ఈ వివరణ వ్రాయబడినది అనుకునుట సమంజసము. శివరాత్రి పర్వదినాన ప్రశాంతి పతాకమును స్వామి ఆవిష్కరించుటకు ముందు జాన్ హిస్లాప్ తన ఉపన్యాసములో ఇలా చెప్పారు, ఇది ఎంత వింత సన్నివేశము! మనమెంత అదృష్టవంతులము! భగవంతుని యందుండు సర్వవ్యాపకత్వము, సర్వజ్ఞత, సృష్టి స్థితి లయములందనంత శక్తి కలిగిన ఈ సుకుమార సుందరమూర్తి మన మధ్య మనోహరముగా సంచరించుట చూడగలుగుతున్న మనము ఎంత ధన్యులము! హిస్లాప్ మాటలలో అతడు ఊహించిన దానికన్నా మించిన భావముంది. ఆ సాయంత్రమున సంభవించిన అద్భుత లింగోద్భవము ఆ మాటలలోని భావము ద్విగుణీకృతం చేసింది. ఆ అద్వితీయ దృశ్యము వర్ణనాతీతం. ఆ ఉదయం శివరాత్రిని గురించి స్వామి, సాధనతో రాత్రిని శివముగా మానవుడు పరివర్తన గావించుటయు, భయ సందేహ భ్రమలతో కూడిన అంధకారమైన రాత్రిని జ్ఞానధైర్య విశ్వాసములతో కూడిన పగలుగా మార్చుటయు శివరాత్రికి అంతరార్థములు. శివము అనగా మంగళప్రదమైనది. ఆ పర్వదినమున చేయు జాగరణ కళ్లు తెరుచుకుని నిదురను ఆపుకొనుటకు కాదు, బుద్ధిని మేల్కొలిపి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలడానికి. ఉపవాసము ఉదరమునకు కాదు, ఇంద్రియములను బుద్ధిబలముతో అరికట్టుకొనుటకు అని స్వామి వ్యాఖ్యానించారు. ఈర్ష్య ద్వేష కర్వ క్రోధములను విడిచి విశ్వప్రేమను పెంపొందించుకుని తమో రజోగుణములను విడనాడి సత్వగుణ సంపన్నుడై వికసించిన హృదయ కమలమున కాంతి ప్రశాంతి పరంజ్యోతులను ప్రతిష్ఠించుకుని జీవాత్మస్వరూపుడైన తాను పరమాత్మలో విలీనము కాగలందుకు ప్రయత్నించు సాధనాక్రమమే ప్రశాంతి పతాక చిహ్నము.

ఉదయమున వేద పఠన వాద్య సంగీతములతో వీణులకు విందు జరుగుచుండగా కన్నుల పండుగగా నిలయము నుండి సభామందిరానికి ఊరేగింపు. మనోహరమైన ఆ సభామంటపము షిరిడిబాబావారి రజిత విగ్రహమునకు స్వామి అభిషేకము చేయుటలో అక్షయముగా ఆవిర్భవించిన దివ్య విభూతి యొక్క సౌగంధముతో అంతా నిండిపోయింది. సాయంత్రము స్వామి ఆసీనులైన శాంతివేదిక ఎదుట కూర్చున్న 25,000 మంది భక్తులు భజన చేస్తుండగా వారి హృదయాలలోని శాంతి వారి ముఖంలో ద్యోతకమవుతోంది. భగవంతుని నిరాకారతత్వమునకు సృష్టిస్థితి లయములకు సాంకేతికమైన లింగము కొద్ది నిమిషములలో స్వామి నోటి నుండి ఉద్భవించుచున్నదని భక్తులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఎందుండి సర్వము ఆవిర్భవించుచున్నదో, ఎందు సర్వము లయం కానున్నదో, అట్టి పరబ్రహ్మమునకు ప్రతీకమే లింగము. విప్రతిపక్షములు కాని, ధ్రువాభిముఖములు కాని, అసంగతములు కాని లేక అమ్యాన పరిపూర్ణ గణిత శాస్త్ర చిహ్నమైన గోళాకారము కలిగి ఉండి ఏకోహం బహుశ్యాం అను ఏకత్వము యొక్క సంపూర్ణ సమభావమును రుజువుపరచుటకై విచ్ఛిన్నమై అంధకారము పొందును. ప్రాథమిక భావాభావతత్వమైన శివశక్తిగా ఏకైక పరబ్రహ్మము పొందిన రూపాంతర చిహ్నమే లింగము. అద్భుతమైన లింగోద్భవ దృశ్యము దర్శించుటకు ఎందరెందరో దూర ప్రాంతాల నుండి స్వామి అనుగ్రహము వలన వచ్చి ఉన్నారు. మద్రాసువాసి ప్రసిద్ధ నేత్ర వైద్యుడు డాక్టర్ రంగారావు గారు లింగోద్భవ దృశ్యము కళ్లారా చూడాలన్న ఉత్సాహంతో కారులో ప్రయాణం సాగిస్తున్నారు. పతాకావిష్కరణ సమయానికి ప్రశాంతి నిలయానికి 250 మైళ్ల దూరంలో ఉన్నారు వారు. విభూతి అభిషేక సమయానికి 180 మైళ్ల దూరంలో ఉన్నారు. ప్రశాంతి నిలయం ఇంకొక 60 మైళ్లు ఉందనగా కారుకు మరమ్మత్తు వచ్చి ఆగిపోయింది. డ్రైవర్ రిపేర్ చేస్తుండగా పెట్రోల్ అంటుకుంది. పెద్ద పెద్ద మంటలు లేచాయి. కారులో నుంచి బయటకు దూకి రోడ్డు పక్కన ఉన్న మట్టి దోసిలితో తీసి సాయిరాం అంటూ మంటపై చల్లగానే మంట ఆరిపోయింది. ట్యాంకులో 35 వంతు పెట్రోల్ ఉంది. ఆ పరిస్థితిలో ఏం చేసినా మంటలు ఆరుటకు కాని, కారు దహనం కాకుండా కాపాడుటకు కాని సాధ్యమయ్యే అవకాశమే లేదు. సాయంకాలం 3:30 గంటల వరకు అక్కడే ఉండి కారుని మరమ్మత్తు చేశారు. ఈలోగా ప్రశాంతి నిలయానికి వెళ్లే కార్లు ఆపి ఎందరో సానుభూతితో ఆ పరిస్థితుల్లో తిరిగి కారులో వెళ్లే ప్రయత్నం ప్రమాదకరమని తమ కారులో రమ్మని సలహాలిచ్చారు. ఇంత ప్రమాదము తప్పించిన స్వామి సురక్షితంగా ప్రశాంతి నిలయానికి చేర్చరా అన్న విశ్వాసంతో అందరి సహాయాన్ని నిరాకరించారు డాక్టర్ గారు. డాక్టర్ రంగారావు గారు కారు డ్రైవ్ చేసుకుంటూ పెట్రోల్ సరఫరాకి ట్యాంక్లో పడిన మట్టి అడ్డు రాకుండా డిక్కీలో డ్రైవర్ కూర్చుని ట్యాంక్లోని పెట్రోల్ను మధ్యమే లేదు. సాయంకాలం 3:30 గంటల వరకు అక్కడే ఉండి కారుని మరమ్మత్తు చేశారు. ఈలోగా ప్రశాంతి నిలయానికి వెళ్లే కార్లు ఆపి

కర్రముక్కతో కదుపుచూ ఉండగా మధ్య మధ్య కారు ఆగిపోయినా నిరుత్సాహపడకుండా స్వామిపై భారం వేసి ప్రయాణాన్ని సాగించారు. ప్రశాంతి నిలయం నుంచి శాంతివేదకు వస్తున్న స్వామి పద్మవలయము వద్ద ఉన్న గుంపులో నిలబడి ఉన్న రంగారావు గారి వైపు చూసి చిరునవ్వుతో "వచ్చినారా, సంతోషం" అని పలకరించారు. కృతజ్ఞతతో నా కన్నులు వెల్లువలయ్యాయి. మనస్సులోనే, "స్వామి, ఇన్ని వేల మంది భక్తులిక్కడ మీ కొరకు వేచి ఉండగా నా దీనాలాపన మీకు వినపడిందా? మా ప్రాణాలను కారును కాపాడి సకాలములో సురక్షితంగా ఇక్కడికి చేర్చినారా" అని ఆ కరుణామయునికి నా కృతజ్ఞతాభివందనములు అర్పించుకున్నాను అన్నారు డాక్టర్ రంగారావు గారు. రెండు విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ పదవిని అలంకరించిన డాక్టర్ భగవంతం గారు, కేరళ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ నాయర్ గారు ఆనాటి సమావేశంలో స్వామి అవతార వైభవాన్ని గురించి ప్రసంగించారు. "నా జీవితమే నా సందేశము" అను బాబా ప్రకటనలోని అంతరార్థమును గురించి డాక్టర్ భగవంతం గారు వివరిస్తూ, "బాబాకు కోర్కెలు లేవు, అవసరములు లేవు. భక్తులు ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ అసంఖ్యాకములైన వాళ్ల సమస్యలను పరిష్కరించటంలో స్వామి నిరంతరం నిర్విరామంగా నిమగ్నులై ఉండుట చూసి వారి అపార కరుణకు ఎన్నోసార్లు దిగ్భ్రాంతి చెందాను. నిష్కామకర్మను ప్రబోధించు స్వామి దాని ఆచరణలో నిరుపమాన మార్గదర్శకులు" అన్నారు. డాక్టర్ భాస్కర్ నాయర్ గారు స్వామి పాదపద్మముల వద్ద శరణాగతి పొందిన ఫలితముగా నా జీవితమును సార్థకము చేసుకుని అవకాశం లభించింది. నేనిప్పటికీ సైన్సులో విద్యార్థినే. సైన్స్ యొక్క పరిమితమైన ప్రభావమును గ్రహించగలిగితిని. బలదర్పములకు కాక యోగులకు, జ్ఞానులకు తలయొగ్గిన మన దేశ పవిత్ర సంస్కృతిని, ప్రాముఖ్యతను గ్రహించగలిగితిని. శివాజీ తన గురువైన సమర్థ రామదాసు పాదముల వ్రాలి తన సమస్తాన్ని అర్పించుకున్నాడు. కేరళరాజు మార్తాండవర్మ తిరువనంతపురంలో ప్రతిష్ఠితుడైన భగవంతునికి తన రాజ్యాన్ని అర్పించాడు. యుద్ధము వలన కలిగిన దుఃఖము, ప్రాణనష్టము చూసి పశ్చాత్తాపము చెంది రాజ్యకాంక్ష విడిచి శాంతికామియై కీర్తి గడించాడు. నేడు నైతిక విలువలు పతనమవుతున్నాయి. అరాచక చర్యలు, అవినీతి, అశాంతి విలయతాండవం చేస్తున్నాయి. నేటి యువకులు త్రాగుడు, జూదము మొదలైన విషయ వాంఛలకు బానిసలై భారతీయ సంస్కృతి సంప్రదాయాల విలువలను విస్మరించి దుర్బలులగుతున్నారు. ఈ దుస్థితి నుండి దేశమును కాపాడుటకు సనాతన ధర్మాన్ని ప్రజల హృదయముల పునఃప్రతిష్ఠించి సంస్కరించుట అత్యావశ్యకము. ధర్మస్థాపనార్థము స్వామి అవతరణ శంఖారావం వంటిది. మానవ చరిత్రలో అత్యంత ధర్మగ్లాని సంభవించిన ఈ తరుణంలో స్వామి ఆశాజ్యోతి వలె అవతరించి మానవాళికి శాంతి, క్రాంతి పథములు చూపించి నడిపించుచున్నారు అని పలికారు.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. మానవాళిలో సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలనే మానవతా విలువలను వికసింపచేసి భక్తి దైవ విశ్వాసం సేవా తత్పర భావాలను పెంపొందింపచేసి సన్మార్గంలో నడిపించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ ప్రబోధాలలో అమృత గుళికల్లాంటి చిన్న చిన్న కథలను చెబుతూ ఉంటారు. ఆ కథలను ధారావాహికంగా శ్రీ సత్యసాయి కథాసథలో ప్రసారం చేస్తున్నాం. సాయిరాం.
1: చేసిన కర్మలు చెడని పదార్థము చేరును నీ వెంట అని చెప్పే చివరి వరకు మీ వెంట వచ్చేది అనే చిన్న కథను విందాం. ఒక వ్యక్తికి ముగ్గురు మిత్రులుండేవారు. ఉన్నట్లుండి అతనికి కోర్టు వ్యవహారంలో సాక్షులు కావలసి వచ్చింది. అతడు తన మిత్రులను ఆశ్రయించాలని అనుకున్నాడు. ఒక మిత్రుని వద్దకు వెళ్లి, మిత్రమా, నాకు కోర్టు వ్యవహారం ఒకటి వచ్చింది, నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పటానికి కోర్టుకు వస్తావా అని అడిగాడు. దానికి ఆ మిత్రుడు, సాక్ష్యమంటే ఏమిటి? కోర్టు వ్యవహారాలు నాకేమీ తెలియవు. నీకోసం వస్తే నా మీదకి ఏం వస్తుందో నాకు భయం. నన్ను క్షమించు, నేను కోర్టుకు రాలేను అన్నాడు. కొంత విచారంతో ఇంకొక మిత్రుని వద్దకు వెళ్లాడు. తన విషయమంతా చెప్పి సహాయం చేస్తావా అని అడిగాడు. మిత్రమా, ఏమీ అనుకోవద్దు, కోర్టుకు వస్తాను, కాని సాక్ష్యమిచ్చే బాక్సులో మాత్రం నిల్చోను, క్షమించు అన్నాడు. ఇద్దరు మిత్రులు ఈ విధంగా మాట్లాడినందుకు కొంత బాధపడుతూ తన మూడవ మిత్రుని వద్దకు వెళ్లాడు. తన విషయమంతా చెప్పాడు. ఆ మిత్రుడు, మిత్రమా, ఏమీ భయపడవద్దు, నేను తప్పక నీతో కోర్టుకి వస్తాను, నీ రక్షణ కోసం ఎంతవరకు సహాయం చేయగలనో అంతవరకు చేస్తాను అని అతనికి ధైర్యం చెప్పి పంపించాడు. ఈ కథలోని ముగ్గురు మిత్రులు ఎవరు? అసలు ఆ వ్యక్తి ఎవరు? కథలోని ప్రధాన వ్యక్తి మానవుడే. ముగ్గురు మిత్రులలో మొదటి మిత్రుడు తనకు అత్యంత ప్రియమైన ధన కనక వస్తు వాహనాదులు. అవి మనము లోకం నుండి వెళ్లేటప్పుడు మన వెంట రావు. రెండవ మిత్రుడు మన కుటుంబంలోని సభ్యులు, బంధువులు. వీరు మనం చనిపోయిన తర్వాత శ్మశానం వరకు వస్తారు. ఇంకా మూడవ మిత్రుడు మనం చేసే సత్కర్మలు. ఇవి మరణానంతరం కూడా మన పేరు నిలబెట్టడానికి, ఉత్తర జన్మకు కూడా కారణభూతములుగా ఉంటాయి. చేసిన కర్మలు చెడని పదార్థము, చేరును నీవెంటా.

అంతరంగ తరంగాలు, ఆనంద లహరులు, భగవంతునికి భక్తునికి ఉన్న దివ్యానుబంధాన్ని అభివర్ణించే అనుభవాల సుమమాల.

రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి అంతరంగ తరంగాలు ఆనందలహరులు కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మీరు బెంగళూర్ వైట్ ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ లోని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులతో 2016 రేడియో సాయి బృందం జరిపిన ఇష్టాగోష్ఠిలోని 2వ భాగాన్ని వింటారు. పరిచయకర్త శ్రీమతి

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరా. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్, కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఇదివరకే మనతో మాట్లాడారు. ఇప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ అంటే సీనియర్స్ మనతో పాటు కూర్చున్నారు. సీనియర్స్ అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళని అందరూ అక్క అక్క అని పిలుస్తూ ఉంటారు మన స్వామి ఆర్గనైజేషన్ లో, స్వామి ఇన్స్టిట్యూట్స్ లో. సో వీళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జర్నీ సేల్ చేసి ఆల్రెడీ ఫోర్త్ ఇయర్ కి వచ్చారు. ఫస్ట్ మీ ఇంట్రొడక్షన్ మా శ్రోతలకు ఇవ్వండి. మీరు మీ పేరు చెప్పి ఎక్కడి నుంచి వచ్చారు కాస్త మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి.
1: నా పేరు లిఖిత సాయి, నేను కదిరి నుంచి వచ్చాను. నేను బీఎస్సీ నర్సింగ్ ఫోర్త్ ఇయర్ చదువుకుంటున్నాను.
2: సాయిరామ్, నా పేరు ప్రణతి, నేను వైజాగ్ నుంచి వచ్చాను. బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను.
3: సాయిరామ్, నా పేరు గౌతమి పి, నేను చిత్తూరు డిస్టిక్ నుంచి వచ్చాను. నేను బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను.
4: సాయిరామ్, నా పేరు అశ్విని, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను థర్డ్ ఇయర్ బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ చదువుతున్నాను.
5: సాయిరామ్, నా పేరు సుజాత, నేను థర్డ్ ఇయర్ బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ చదువుతున్నాను, ఒంగోలు నుండి వచ్చాను.
6: సాయిరామ్, నా పేరు కావ్యశ్రీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. థర్డ్ ఇయర్ కార్డియాక్ కేర్ టెక్నాలజీ చదువుతున్నాను.
0: నిజం చెప్పాలంటే చాలా మాటికి నేను ఏదైతే గమనించానో, ఒక సిటీ నుంచి వచ్చిన వాళ్ళకి, ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ క్లాషెస్ వచ్చేస్తాయి. అంటే ఒక సిటీ కల్చర్ వేరే ఉంటుంది, ఒక టౌన్ కల్చర్ వేరే ఉంటుంది, ఒక విలేజ్ ఊరు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు మన ఆలోచన అక్కడ క్లాషెస్ బాగా వస్తాయి. అది ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో మీరు ఏదో విధంగా హ్యాండిల్ చేసే ఉంటారు, ఎందుకంటే మీకు రూమ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ ఉన్న వాళ్ళు మీ రూమ్ లో ఉండి ఉంటారు కాబట్టి అవన్నీ హ్యాండిల్ చేసి అదంతా బ్యాటిల్ అవుట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ మీరు స్మూత్ గా కంప్లీట్ చేసి థర్డ్ ఇయర్ కి వచ్చారు. కానీ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు, అంటే మీరు మీ నర్సింగ్ లో ఏం ఫేస్ చేస్తున్నారు, ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు, ఎటువంటి అనుభూతులు స్వామితో పొందారు, ఆ డీటెయిల్స్ కి వెళ్లే ముందు, మొన్న మొన్ననే స్పోర్ట్స్ మీట్ జరిగింది కాబట్టి, అద్భుతంగా జరిగింది కాబట్టి ఫస్ట్ దాని గురించి నాకు డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే నేను నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ని చూస్తే గనక ఎంతో కలర్ఫుల్ గా ఆ డ్రెస్సెస్ ని మీరు వేసుకున్నప్పుడు, చేస్తున్నప్పుడు, ఆ డ్రమ్స్ కొట్టినప్పుడు కానీ, యూనిటీస్ చేసినప్పుడు కానీ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నది. ఆ ప్రాక్టీస్ ఎలా జరిగింది, ఆ ప్రాక్టీస్ సెషన్ లో మీ ఫీలింగ్ ఎలా ఉన్నది, స్పోర్ట్స్ డే రోజున మీకు ఎలా అనిపించిందో దాని గురించి కొంచెం ఎవరైనా నాకు డీటెయిల్ గా చెప్పండి.
1: సాయిరామ్ మ్యామ్, యాక్చువల్లీ మాకు ఈ డిసెంబర్ నెలలోనే నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ ఉన్నది మ్యామ్. అప్పుడే ఇంకా మేము ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేయాలి. చాలా టఫ్ గా ఉండేది. ఫోర్త్ ఇయర్ స్టూడెంట్సే మీన్స్ మ్యామ్స్, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇది కండక్ట్ చేస్తారనమాట. ఇది ఎంత టఫ్ గా ఉంటుందంటే అంత టఫ్. ఒక పక్క వచ్చి నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్, ఇంకో పక్క వచ్చి స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ ఉండేది. కాన్ఫరెన్స్ దగ్గర పడే కొద్దీ మాకు భయం వచ్చేది అనమాట. మ్యామ్స్ అందరూ చాలా టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనమాట. నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ కాబట్టి చాలా మంది వస్తుంటారు, మనం ఏ తప్పు చేసినా కూడా ఇట్లా చేయకూడదు అని వాళ్ళు కంగారుగా ఉండేవాళ్ళు. ఇంకా మేమైతే గనా ఆ ముందు నెలలోనే మేము వచ్చి ఓబీజీ పోస్టింగ్ జీహెచ్ లోనే పుట్టపర్తిలోనే ఉన్నామన్నమాట. అప్పుడు అక్కడ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ నెలలోనే వచ్చాము. అట్ లాస్ట్ మినిట్ మాకు కాన్ఫరెన్స్ ఇవన్నీ, స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ ఇవన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు కాన్ఫరెన్స్ దగ్గరకు వచ్చే కొద్దీ మార్చ్ ఫస్ట్ ప్రాక్టీస్ కూడా ఉండేదన్నమాట. చాలా టఫ్ గా అయ్యేవాళ్ళం. కానీ కొద్దిగా ఫస్ట్ రోజు మాత్రమే టఫ్ గా అనిపించేది. ఇంకొక రోజు దగ్గర పడే కొద్దీ స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ చేయాలి మనం, స్పోర్ట్స్ మీట్ వచ్చేస్తుంది అని అందరం చాలా ఆతృతగా ఉండేవాళ్ళం. మేము స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ అంటే కన్నా తొందరగానే వెళ్లి బాగా ఎంజాయ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. ఎవరితోనూ తిట్టించుకోకుండా బాగుండేవాళ్ళము, అందరూ ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. కొద్దిసేపు లీవ్ దొరికితే చాలు, నీళ్లు తాగి కొద్ది 5 మినిట్స్ 10 మినిట్స్ అని బ్రేక్ ఇచ్చేవాళ్ళం అనమాట. అప్పుడైతే కన్నా మేము అందరం ఒకే దగ్గర కూర్చొని నీళ్లు తాగి ఏమన్నా హాస్టల్ నుంచి తెచ్చుకొని తిని తర్వాత పిలుస్తారనమాట, స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ ప్రాక్టీస్కి రండి అని. మళ్ళీ అందరం ప్రాక్టీస్ చేసి అందరం బాగా నవ్వుతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తా మేము ప్రాక్టీస్ చేసామన్నమాట. ఇంకా పుట్టపర్తికి వచ్చిన తర్వాత మేము బాగా హ్యాపీగా స్పోర్ట్స్ మీట్ ప్రాక్టీస్ మీన్స్ ప్రాక్టీస్ టైమింగ్ ఇస్తారు కదా మ్యామ్, ఈ టైమింగ్ మనం అక్కడికి వెళ్ళాలి. మేమైతే గానీ తొందరగా వెళ్ళి అక్కడ కూర్చొని వేరే వాళ్ళు చేసే వాళ్ళు కూడా చూస్తాంటాం అనమాట, వాళ్ళు ఎంత బాగా చేస్తారు అని అనుకునే వాళ్ళం. మనం కూడా బాగా చేయాలి, వాళ్ళు అంత బాగా చేస్తారు అని మేము అనుకునే వాళ్ళం అనమాట. ఇంకా స్పోర్ట్స్ మీట్ డే రేపనంగా ఈ రోజు అందరికీ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అందరూ చూస్తారు మనం ఏం తప్పు చేయకూడదు అని మేము చాలా టెన్షన్ గా పడేవాళ్ళం అనమాట. స్పోర్ట్స్ మీట్ డే ఇంకా ఆ రోజు వచ్చిన తర్వాత మార్నింగ్ టెన్షన్ స్టార్ట్ అయింది అనమాట. స్వామి మనది వచ్చి సాయంకాలం కదా, ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది స్వామి, ప్లీజ్ స్వామి మాది ప్రెజెంటేషన్ బాగుండాలి అని మేము చాలా టెన్షన్ గా ఉంది. స్పోర్ట్స్ మీట్ అయిపోయిన తర్వాత ప్రెజెంటేషన్ బాగా వచ్చిన తర్వాత మేమందరం చాలా సంతోషంగా అయిపోతున్నాం.
0: చాలా చక్కగా చెప్పారు. అసలు వేరే కాలేజెస్ లో గానీ ఇన్స్టిట్యూట్స్ గానీ మీరు గమనిస్తే ఇంకొకరు చేస్తున్నట్టే మాదే బాగుంది, మా ఇన్స్టిట్యూటే బెటర్, మా కాలేజే ది బెస్ట్ అనే ఒక ఫీలింగ్ ఎక్కడైనా ఉంటుంది. కానీ ఇక్కడ వేరే క్యాంపస్ చేస్తున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతుంటారు, వాళ్ళు చేసిన మనం కూడా వాళ్లలాగా బాగా చేయాలనే భావన ఉంటుంది, కానీ వాళ్ళ కన్నా బాగా చేయాలని ఉండదు. వాళ్ళు బాగా చేస్తున్నారు, మనం కూడా బాగా చేయాలి. మనం కూడా స్వామికి ఎలాగైనా హ్యాపీ సంతోషం, స్వామికి మన వల్ల సంతోషం కలగాలనే భావన ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు మనలో మనకి కొట్టుకోవడం, కాంపిటీషన్, వాళ్ళకన్నా బాగా మనం చేయాలనేది ఉండదు. కాబట్టి దాట్ ఈస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్స్. చాలా చక్కగా మీరు పార్టిసిపేట్ చేశారు, చక్కగా చేశారు, చాలా కలర్ఫుల్ గా కూడా ఉన్నది, అండ్ మీ హార్డ్ వర్క్ అది కనిపించింది. సో దానికి కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు మీ అందరికి స్వామి ముందే పరిచయం, ముందే స్వామి గురించి తెలుసుకుని మీరు ఇన్స్టిట్యూట్ కి జాయిన్ అయ్యారా, లేదా వచ్చిన తర్వాత స్వామి దేవుడు, స్వామి ఇస్ గాడ్ అని తెలిసిందా? మీలో ఎవరికైతే అస్సలు నమ్మకం ఉండేది కాదు, ఆల్ ఆఫ్ యూ న్యూ అబౌట్ స్వామి? నో, మీరైతే మీ అంటే మీకు అస్సలు స్వామి అంటే ఎవరు తెలియనే తెలియదా? అయితే ఏ విధంగా మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు దాని గురించి చెప్పండి మాకు.
5: ప్లస్ టూ ఎంసెట్ రాశాను, రాలేదు. తర్వాత 1 ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకున్నా మెడిసిన్ కోసం, అయినా ర్యాంక్ రాలేదు. తర్వాత ఫుల్లీ ఐఎమ్ ఫుల్లీ డిప్రెస్డ్. ప్రతిరోజు నేను ఓం సాయిరామ్ రాస్తాను,
0: షిర్డి సాయి
5: ఓం సాయిరామ్. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను ఇంకా రాయడం మానేశాను. మా అమ్మగారు అడిగారు ఎందుకు రాయట్లేదు అని. నేను ఆ బుక్ చించేసి పడేశాను. ఇంట్లో అందరూ ఇంకంతే, దీనికి ఇంకా ఏ సీట్ రాదు, దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంకో వేరే కాలేజెస్ కూడా రాశాను, కానీ అక్కడ ఫీజు ఎక్కువ, సో ఇంకా అది చేరలేదు. ఈవెన్ అప్పుడు కూడా మా పేరెంట్స్ నన్ను ఏమీ అనలేదు. అప్పుడు కూడా ఓకే ఫీజు ఎక్కువైనా కడతాము అని. ఐ విల్ హ్యాండ్స్ ఆఫ్ టు మై పేరెంట్స్ ఉంది. అప్పుడు కూడా వాళ్ళు ఫీజు కడతామన్నారు, నేనేమనలేదు. ఇంక ఇంట్లో అందరూ కామ్ అయిపోయారు, ఏదే నెక్స్ట్ ఏంటి అని ఎవరు ఏం అడగట్లేదు, ఎందుకంటే ప్రతి అడిగినా ఏడుస్తున్నాను. సో అప్పుడు ఆ ఊర్లో సమితి ఉన్నట్టుంది, ఎవరు వచ్చి మీరు ఎవ్రీ ఇయర్ ఇలా బుక్ వేయించుకుంటారు, మీ ఫాదర్, మీ తాతయ్య గారు వాళ్ళు ఇలా మీరు వేయించుకోండి అంటే, మా నాన్నగారు దీనికి సీటే రాలేదు, ఇంకెందుకు వేయించుకోవడం వద్దు అంటే, ఇంకా ఎలాగో చాలా చోట్ల డబ్బులు పోతే ఓకే ఇది ఇలా పోతుంది, ఓన్లీ ఆ మంతే వేయించుకున్నాం. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఇన్స్టిట్యూట్ ఉంది, నేను ఈ అడ్వర్టైజ్మెంట్ ఉంది, మా నాన్న అప్లై చేయమంటే నేను చేయను. ఈవెన్ నా సైన్ మా అన్నయ్య చేశారు, అదే సైన్ నేను తర్వాత నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా మా నాన్న హాస్టల్ వార్డెన్, వేరే హాస్టల్ అమ్మాయిని తీసుకెళ్లి ఇలా హైట్ అని హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. ఇంకా అలా వచ్చి ఎగ్జామ్ రాశాను. వచ్చినప్పుడు కూడా ఎందుకు నేను ఇక్కడ, ఇంకే సీట్ రాలేదు ఇక్కడ అన్నట్టే. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా రూల్స్ రెగ్యులేషన్స్, ఈవెన్ మా పేరెంట్స్ చెప్తారు ఇదివరకు కోపం వస్తే అన్ని చించేసేదాన్ని, ఇప్పుడు కనీసం అది తగ్గింది. నీలో
0: ఓం శ్రీ సాయిరాం బుక్ చింపేశారు,
5: ఇప్పుడు నేను మళ్ళీ రాస్తాను. టూ బుక్స్ అయిపోయింది.
0: వెరీ గుడ్, వెరీ నైస్. సో ఆ విధంగా మీరు జాయిన్ అవ్వడం జరిగింది. ఫామ్ మీద మీకు ఈ నమ్మకం ఎప్పుడు కలిగింది? జాయిన్ అయితే ఇప్పుడు నాన్నగారు ఫామ్ తెచ్చేసారనుకుంటే అలా జాయిన్ అయిపోయారు, కానీ నమ్మకం ఎప్పుడు కలిగింది?
5: ఫస్ట్ ఇంటర్నల్ ఎగ్జామ్ మా సీనియర్స్ అందరు చెప్పారు, పాథాలజీ మ్యామ్ కరెక్షన్ చాలా టఫ్ చేస్తారు, చదవాలి అని. చదివేసి రాసాము. ముందు రోజు తెలిసింది, ఒక నలుగురం అలానే పాస్ అయ్యాము. నేను పాథాలజీ ప్రిపేర్ అవ్వలేదు, అందరూ స్వామి చిట్స్ తీసుకుంటారు. తీసుకుంటే నాకు వచ్చింది ఇది, ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ ఫెయిల్, మీరు ఫెయిల్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వడం, ఫెయిల్ అయితే ఫెయిల్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వండి అని. ఆ రోజు రాత్రి అంతా కూర్చొని చదివాను, కానీ పాస్ అవుతానని నమ్మకం లేదు. నాకు ఫస్ట్ ఇంటర్నల్ ఫస్ట్ రాసిన ఎగ్జామ్ పాస్ అవ్వాలి, అదే ఫెయిల్ అయ్యానంటే నేను ఇంకా డిసైడ్ అయిపోతాను, ఫైనల్స్ లో కూడా ఫెయిల్ అవుతానని. కానీ ఫస్ట్ ఇంటర్నల్ పాస్ అయ్యాను. సో ఓకే, సమ్ హెల్పింగ్ హ్యాండ్ ఈస్ దేర్.
0: వెరీ నైస్. ఆ విధంగా మీకు నమ్మకం కలిగింది, దాంట్లో డౌటే లేదు. కానీ మనకి మన పర్సనల్ అనుభూతి ఉంటుంది, మీరు ఏమైనా చెప్తారు?
3: సైరామ్, నేను అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మాకు అలా ఒక స్వామి డియోటి వల్ల ఇలా తెలిసింది, స్వామి ఇన్స్టిట్యూషన్ ఉంది. అప్పటికి అనంతపూర్ క్యాంపస్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, ఫామ్ అంతా అయిపోయింది. ఇంక అప్పుడు చెప్పారు అంకల్, ఇంక ఉండేది ఒకటే అండి, ఇది బెంగళూరు వైట్ ఫీల్డ్ నర్సింగ్ కాలేజ్ ఉంది, అక్కడ అప్లై చెయ్యి. అక్కడ డబ్బులు కూడా అంటే కొంచెం ఎకనామిక్ ప్రాబ్లం ఉండేది, డబ్బులు కూడా కొంచెం తక్కువ ఉంటాయని చెప్పారు. సరే అని చెప్పి అంకల్ సనాతన సారథి బుక్ వాళ్ళకి వచ్చిండే, ఆ బుక్ తెచ్చిచ్చారు. తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకుని నెట్, అంతకు ముందు నేను చదివాను ఒక జస్ట్ అలా చూశాను, కాకపోతే నేను ఏప్రిల్ 31st లాస్ట్ డేట్ అనుకున్నాను. యాక్చువల్లీ మే 31st లాస్ట్ డేట్ ఉండేది. అప్పుడు నాన్న ఫోన్, నాన్న ఇది కూడా మేబీ ఛాన్స్ దొరకదు మనకి ఎందుకంటే లాస్ట్ డేట్ ఆల్రెడీ అయిపోయింది ఏం చేయాలంటే, అప్పుడు నాన్న అరిచారనమాట అట్లీస్ట్ కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా స్టూడెంట్ అయిన తర్వాత అని చెప్పారు. తర్వాత మళ్ళీ నేను ఆ పేపర్ తీసి చదివితే అప్పుడు లాస్ట్ డేట్ ఇంకా 1 మంత్ ఉంది. అప్పుడు చెప్పే నాన్న ఇలా అని చెప్పి, అప్పుడు మా స్వామి తెలియదు, వాళ్ళ ద్వారా తెలిసింది. తర్వాత వాళ్ళే వచ్చి అంత హెల్ప్ చేశారు ఇలా ఇక్కడ రావడానికి అంత. ఇంక మరి అంటే అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసాము. నాకు అప్పుడు నమ్మకం లేదు. అక్కడ మా ఫ్రెండ్స్ అంది చూస్తుంటే ఒక్కొక్కరు పెద్ద పెద్ద స్వామి బుక్స్ పెట్టుకుని విభూతి పెట్టుకుని అంత లైన్ లో ఉన్నారు. నాకు అప్పుడు అనిపించింది నేను స్వామి డివోటి వేరే కాదు, మీన్స్ వాళ్ళకే దొరుకుతుంది నాకు ఇవ్వరు అని. అంత ఇంగ్లీష్ లో కూడా పర్ఫెక్ట్ లేను, ఇంటర్వ్యూ ఏమైనా ఉన్నా కూడా మాట్లాడడానికి అవ్వదు అనుకున్నాను. తర్వాత అప్పుడు మాకి లిస్ట్ వచ్చిందనమాట, 5 o'clock రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు అని చెప్పారు. అప్పుడు నేను నాది వచ్చింది కదా ఎందుకు ఊరికే టెన్షన్ పడ్డాము అని చెప్పేసి నేను ఓకే స్లోగా వెళ్ళి నేను కింద నుంచి చదువుతున్నాను. వచ్చింటే ఎక్కడో లాస్ట్ లో ఉంటుంది ఎందుకు అని చెప్పి మళ్ళీ చూస్తే 3rd వచ్చింది నాకు. తర్వాత ఇంక అప్పుడు కూడా అనుకున్నాను, అప్పుడు అంకల్కి చెప్పాను. అంకల్ ఎప్పుడు చెప్పేవారు అమ్మాయి మీకు దొరుకుతుంది, స్వామి మంచి చేశారు, స్వామి ఇన్స్టిట్యూషన్ లో దొరుకుతుంది అని చెప్పేవారు. కానీ అంకల్ ఎందుకు ఇలా చెప్తున్నారు అబద్ధం, ఊరికి వేరే వాళ్ళకి నాకెందుకు దొరుకుతుంది, మీన్స్ ఒక ఫీలింగ్ నాకు దొరకదు అనే ఇది ఉండింది. తర్వాత అప్పుడు అంకల్ చెప్పాను, అంకల్ మీరు ఎలా చెప్పారు అలానే జరిగిందని. కాకపోతే అంకల్ రేపు మళ్ళీ ఉంది ఇంటర్వ్యూ, మేబీ నాకు దొరకపోవచ్చు అని. తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే ఇంకా అప్పుడు అడిగారు వాళ్ళు, ఇంటర్వ్యూలు అడిగాను ఎందుకు నర్సింగ్ కోర్స్ తీసుకున్నావని. అప్పుడు ఇలా నాకు ఇష్టం పేషెంట్ సర్వ్ చేయాలంటే అని చెప్తే, ఇంకప్పుడు కూడా ఇంటర్వ్యూ కూడా సరిగ్గా అవ్వలేదు నాకు దొరకదులే అని ఫిక్స్ అయ్యాను. మళ్ళీ చెప్పారు సెలెక్ట్ అని, మళ్ళీ కాల్ లెటర్స్ వచ్చాయి ఇంటికి ఇలా సెలెక్ట్ అయ్యామని చెప్పి. తర్వాత ఇక్కడికి వస్తే అంటే అక్క వాళ్ళు ఎలా చూసుకుంటారని అప్పుడు తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ కి వస్తానే వాళ్ళు బ్యాగ్స్ అంతా తీసుకెళ్ళి మన పట్టుకెళ్లరు అనమాట. నేను ఎవరినన్నా పెట్టారేమో ఇలా బ్యాగ్స్ తీసుకెళ్ళి పెట్టడానికి అనుకున్నా. తర్వాత తెలిసింది మా అక్క వాళ్ళే మనకి హెల్ప్ చేసి మన రూమ్ కి మన బ్యాగ్,
7: మన సీనియర్ అక్క వాళ్ళు సీనియర్ స్టూడెంట్స్ అక్కడ మనకి హెల్ప్ చేసి బ్యాగ్స్ అన్ని పైన తీసుకెళ్తున్నారు, వేరే కూలీ ఊలీ ఎవరు కారని అప్పుడు నమ్మకం కలిగింది. ఆశ్చర్యపోయింది ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని.
3: అప్పుడు అనుకున్నాను బయట హాస్టల్లో ఇలా అంటా ఏమి ఉండదు కదా, ఇంత స్వామి ఇలా చేస్తారని.
7: సో అది ఒక మంచి అంటే అనుభూతి, స్వామి కాలేజ్ లో ఎంత డిఫరెంట్ గా ఉంటుంది కల్చర్, మామూలు ప్లేసెస్ లాగా ఉండదు. అంటే మన బరువు మనమే మోస్తాం ఎక్కడికెడినా, ఇక్కడ మాత్రం అలా ఉండదు, అందరు పంచుకుంటారని మీరు తెలుసుకున్నారు, చాలా చక్కగా చెప్పారు. ఈ విధంగా మనకి ఎన్నో విధాలుగా అంటే స్వామి ఇన్స్టిట్యూట్ లో స్వామి కాలేజ్ లో చదువుతున్నప్పుడు కలిసిమెలిసి పనిచేయడం అనేది మనం నేర్చుకుంటాం. కానీ చిన్న చిన్న వాటికి ఏదో ఒక దానికి తగు కూడా వస్తుంది, క్లాషెస్ కూడా వస్తూ ఉంటాయి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మనం హ్యూమన్ బీయింగ్స్ అంత పర్ఫెక్ట్ కాదు, వీ హావ్ టు హెడ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. అటువంటి టైంలో మీరు ఆ సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేశారు? స్వామి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి లైఫ్ లో దట్ వీ ఫాట్ విత్ ఈచ్ అదర్ డార్మిటరీలో కానీ హాస్టల్లో కానీ క్లాస్ రూమ్ లో కానీ, అప్పుడు ఆ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేసుకున్నారు? ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అయితే పక్క వచ్చే ఉంటుంది లైఫ్ లో, హాస్టల్లో కానీ క్లాస్ రూమ్ లో కానీ.
6: యాక్చువల్ గా అక్కడ సెల్ఫ్ రిలయన్స్ ఉంటుంది, సో అప్పుడు
7: సెల్ఫ్
6: రిలయన్స్, సో అప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్, గార్డెనింగ్, తర్వాత బేకరీ ఇన్ఛార్జెస్, ఫుడ్ సర్వింగ్ అన్ని ఉంటుంది అన్నమాట. సో అప్పుడు జనరల్ స్టోర్స్ కూడా ఉంటుంది. సో అది మనీ మ్యాటర్స్ అంటే చాలా కష్టం మాకు. ఎప్పుడు సాటర్డే నైట్ లేకపోతే సండే ఆఫ్టర్నూన్ అలా ఉంటుంది పీక్ హార్స్ లో. సో అందరూ వచ్చి తీసుకెళ్తారు, మనీ మ్యాటర్స్ కష్టం కాబట్టి కౌంటింగ్ మిస్టేక్స్ రాకూడదు. సో అప్పుడు చాలా గొడవలు అయ్యేది మాకు. సో అప్పుడు అందరూ కూర్చొని దగ్గర కూర్చొని మాట్లాడటం వల్ల యూనిటీ కొంచెం పెరిగింది. ఇంకా దానివల్ల మ్యాథ్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.
7: వెరీ గుడ్. సో ఒక అంటే తగు వస్తే ఫస్ట్ మనం కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అవుతుంది అనే విషయం మనం తెలుసుకున్నాం. మనసులో పెట్టుకొని బాధపడే బదులు మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే బెటర్, కలిసిమెలిసి ఉంటే బెటర్ అని స్వామి అందుకే యూనిటీ గురించి ఎంఫసైజ్ చేస్తూనే ఉంటారు. ఆ విధంగా మీరు తెలుసుకున్నారు, చాలా బాగుంది. కానీ ఇదంతా అఫ్ కోర్స్ పర్సనల్ అంటే హాస్టల్లో జరిగే ఇన్సిడెంట్స్ చెప్తున్నారు. మీరు కాలేజ్ లో చదివే టైంలో ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారు? లైక్ కొన్ని టెర్మినాలజీస్ అసలు అర్థం కావు, ఒక్కొక్కసారి టీచర్ చెప్పేవి అర్థం కావు, అటువంటి ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే లేదా ఒక క్వశ్చన్ అసలు బుర్రకు ఎక్కపో ఎక్కడే ఎక్కదు కొన్ని క్వశ్చన్స్, అసలు కొన్ని టెర్మినాలజీస్ ఎంత రాతంత క్వశ్చన్ నెక్స్ట్ డే మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా ఫస్ట్ టైం చదువుతున్నట్టు అనిపిస్తుంది. అటువంటి టైంలో టీచర్స్ ఏ విధంగా హెల్ప్ చేశారు, లెక్చరర్స్ ఏ విధంగా మీకు హెల్ప్ చేశారు, ఆ సిచ్యువేషన్ ఏదైనా ఉంటే చెప్పండి.
2: ఫస్ట్ ఇయర్ లో నాకు ఎనాటమీ ఫిజియాలజీ కొంచెం ట్రబుల్ అనిపించింది, ఎందుకంటే అది డాక్టర్స్ తీసుకునే సబ్జెక్ట్, డాక్టర్స్ ఏంటంటే వాళ్ళ లెవెల్లో తీసుకుంటారు. సో మేమేంటంటే అప్పుడే జస్ట్ ప్లస్ టూ అయింది, మేము విఆర్ ద బడ్స్ ఎట్ దట్ టైం. డాక్టర్స్ వచ్చి తీసుకునేవారు ఒక్కొక్క సిస్టమ్, రెస్పిరేటరీ సర్కిల్ అలా తీసుకునేవారు. టర్మినాలజీస్ అన్ని చాలా కష్టంగా ఉండేది. తర్వాత లెసన్స్ సెమినార్ హాల్లో కూర్చొని ఇలా వింటూ ఉండేవాళ్ళం. జస్ట్ స్లైడ్స్ అన్ని, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ అన్ని మూవ్ అవుతూ ఉండేవి. మాకు ఎలా ఉండేదంటే ఒకళ్ళొకళ్ళు చూసుకునేవాళ్ళం, వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతుంది అక్కడ తెలుసు, బేసిక్స్ విన్ మాకు తెలుసు, బట్ దట్ మెడిసిన్ లెవెల్ మాకు రాదు. ఫస్ట్ టెర్మినాలజీస్ వస్తేనే మాకు సిస్టమ్ లోపలికి మేము వెళ్ళగలం. ఒక క్లాస్ అయిన తర్వాత మాకు ఎలా అనిపించింది, ఒక ఫ్రెంచ్, ఒక లాటిన్ క్లాస్ అటెండ్ అయిన ఫస్ట్ ఇయర్ లో. తర్వాత మ్యామ్స్ వెనకాతలు వెళ్ళి, మ్యామ్ మాకు సిస్టమ్ అర్థం కాలేదు, నెక్స్ట్ ఇంటర్నల్స్ వస్తున్నాయి, మేము ఏం రాస్తాం అందులో, చాలా బాగా మ్యామ్స్ అయితే బాగా హెల్ప్ చేసేవారు. డైలీ ఒకవేళ మీకు అర్థం కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళకి మాకు తెలియకపోయినా సరే మేము వచ్చి కనుక్కునే మేము చెప్తాం. కానీ డాక్టర్స్ నేను బ్లేమ్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెడిసిన్ చేసి వాళ్ళ లెవెల్లో వాళ్ళు తీసుకోగలరు. సో వీల్ హెల్ప్ యూ, మేము హెల్ప్ చేస్తాం అని మ్యామ్స్ మాకు ఫస్ట్ ఇయర్ లో చాలా బాగా హెల్ప్ చేశారు. కానీ లిమిటెడ్ గా వాళ్ళు హెల్ప్ చేసినా మేము కూడా మా ఎఫర్ట్స్ మేము పెట్టి అలా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లో మేము కొంచెం టెర్మినాలజీస్ అది బాగా అలవాటు అయ్యాం కాబట్టి సెకండ్ ఇయర్ లో అది పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. సెకండ్ ఇయర్ లో ఏంటంటే మెడికల్ సర్జికల్ దేని ఉంటుంది, అందులో కూడా సర్జరీ నేమ్స్ అవన్నీ న్యూ టర్మ్స్, అది కూడా కొంచెం కష్టంగా అనిపించేది. ఒకసారి క్లినికల్స్కి వెళ్ళిన తర్వాత బేసిక్లీ మన ఓటీలో చూస్తాం అది ఏం జరుగుతుంది ఏంటి, సో దట్ అది కూడా మ్యామ్స్ వల్ల మాకు బాగా క్లారిఫై అయింది. అండ్ గ్రూప్ డిస్కషన్స్ వల్ల కూడా ఒకళ్ళు ఏం చెప్తారంటే నో అది తప్పు అని, వేరే అమ్మాయి ఏం చెప్తారు నో నో అది కరెక్ట్ అని క్లాషెస్ ఉండేవి. తర్వాత నో యూనిటీగా ఒకసారి మ్యామ్ని అడిగి అది తెలుసుకొని మళ్ళీ యూనిటీగా ఒకవేళ ఒక అమ్మాయికి ఆన్సర్ తెలిసినా సరే అందరు కూర్చొని ఇది ఆన్సర్ పర్ఫెక్ట్ ఆన్సర్ ఇది అని అలా యూనిటీగా
7: ఫైనల్ గా
2: కన్క్లూషన్కి వచ్చేవారు.
7: ఎవరు ఒపీనియన్ చెప్పినా గానీ ఫైనల్ కన్క్లూషన్ మాత్రం అందరు యునైటెడ్ గానే తీసుకునేవారు. చాలా చక్కగా చెప్పారు. స్పోర్ట్స్ టైం అప్పుడు మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా, దాని గురించి ఎవరైనా చెప్పగలరు?
2: స్పోర్ట్స్ మీట్, ఈ ఇయర్ స్పోర్ట్స్ మీట్ లో నేను యక్షగాన చేశాను. ఆ యక్షగాన అనేది కర్ణాటక ట్రెడిషనల్ డాన్స్. అది ముందే ఎలా ఉండేదంటే మేము ప్రాక్టీస్ సెషన్ ఉండేటప్పుడు, అది ఫస్ట్ టైం మేము చేస్తున్నాం. అది ప్రాక్టీస్ సెషన్ లో ఎలా ఉండేదంటే సింపుల్ డాన్స్ అలా అనిపించింది. తర్వాత కాస్ట్యూమ్ అది చూసినప్పటికీ చాలా భయం వేసింది,
7: హెవీగా ఉంటాయి,
2: హెవీ కాస్ట్యూమ్స్ అది ఉన్నాయి, అది సిస్టర్స్ వాళ్ళు క్యారీ చేయగలరా అనే ఒకటి ఉండేది. మా మేకప్ అదంతా 4 అవర్స్ అయింది. మేము అక్కడ యక్షగాన టైం ఇంకా అవుతుంది, ఇంకా అక్కడికి వచ్చాము. అనంతపూర్ క్యాంపస్ ఇస్ గోయింగ్ ఆన్, బ్యాక్ సైడ్ మేము ఉన్నాం. ఆ హెవీ కిరీటం వల్ల ఆ అమ్మాయిలకి వామిటింగ్ స్టార్ట్ అయింది.
7: అయ్యో
2: 5 మినిట్స్ లో ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వబోతుంది, వెనకట్ల అమ్మాయిలకి ఆ హెవీనెస్ వల్ల వామిటింగ్ స్టార్ట్ అయింది.
7: అయ్యో
2: స్వామి సిట్టింగ్ అవుట్ దేర్, స్వామి అక్కడ కూర్చున్నారు, ఇక్కడ టెస్ట్స్ మొదలవుతున్నాయి. స్వామి టెస్ట్స్, స్వామి ఆర్ టెస్టింగ్ టూ మచ్, ఇంక 5 మినిట్స్ లో అమ్మాయి ప్రోగ్రామ్ ఉంది, ఆ అమ్మాయి ఎలా చేయగలదు స్వామి, ఇంక స్టార్ట్ చేశారు అందరూ ప్రే చేయడం. స్వామి ఆ అమ్మాయి ఎలా, ఆ అమ్మాయి కృష్ణ క్యారెక్టర్, హెవీ కిరీటం ఉంది అమ్మాయికి, ఆ వామిటింగ్ చేసుకుంటుంది. బిఫోర్ దట్ వన్ మోర్ గర్ల్ షీఈ్ వెరీ సిక్, ఇంక అక్కడ కూర్చొని నించొని మ్యామ్స్ కూడా అందరు చాలా టెన్షన్ లో ఉన్నారు, ప్రోగ్రామ్ ఎలా అవుతుంది, కమెంటరీ ఎలా వస్తుంది అని అందరు టెన్షన్ లో ఉన్నారు. కానీ ఆ అమ్మాయి వల్ల అట్లీస్ట్ లిమిటెడ్ గర్ల్ అమ్మాయికి తెలిసింది ఆ అమ్మాయికి ఇలా వామిటింగ్ అవుతుందని. తర్వాత ఎంతమంది తెలుసు వాళ్ళందరూ ప్రేయర్ చేయడం మొదలు పెట్టారు. స్వామి వెనక ఫ్రంట్ కూర్చున్నారు, మేము వెనకాతలు ఉన్నాం. స్వామి ప్లీజ్ హెల్ప్, ఆ అమ్మాయి ఎలా అయినా బాగా చేయాలి. ఆ అమ్మాయిది మెయిన్ రోల్.
7: అవును,
2: వెళ్ళి ఆ పోతునాన్ని చంపాలి.
7: చంపాలి. అవును,
2: ఆ అమ్మాయిది ఆ రోల్. అక్కడ వెనకాల ఆ అమ్మాయి వామిటింగ్ చేసుకుంటుంది. ఇంకో 3 మినిట్స్ లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయి చాలా ఇబ్బంది పడుతుంది వామిటింగ్ కి, హెడ్ హెవీనెస్ వల్ల. ఏం జరిగిందో తెలియదు. ఆ అమ్మాయి వాటర్ తాగి నార్మల్ వచ్చింది. ఐఎమ్ ఫిట్ అండ్ ఫైన్, ఐ కెన్ డూ ఇట్ అని చెప్పింది. వెంటనే ఇంక అందరు హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆ అమ్మాయి ఇలా స్టెప్ చేసింది, వెంటనే కామెంటరీ స్టార్ట్ అయింది యక్షగానకి. ఆ అమ్మాయి ఏది తెలియలేదు, ఆ అమ్మాయి నీరసంగా ఉంది కని కూడా ఏమి తెలియలేదు.
7: అసలు మేము చూసి, అంటే మేము ఆడియన్స్ లో కూర్చున్నాం కాబట్టి, ఇప్పుడు మీరు చెప్తే గానీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదన్న విషయం తెలియలేదు. అంటే అక్కడ వాంతి చేసుకుని వచ్చిందని కూడా తెలియలేదు, అంత బాగా చేశారు.
2: అమ్మాయికి అసలు ఏం జరగలేదు, టైర్డ్నెస్ కూడా లేదు. అక్కడ చేసిన వాళ్ళందరికీ ఉంది, ఎలా చేస్తుందా, ఆ పోతున్నా చంపగలదా అని యాక్ట్
7: కరెక్ట్
2: ఉందా లేదా అని అందరూ టెన్షన్ ఫీల్ అయ్యారు. బట్ యక్షగాన కేమౌట్ వెల్, దట్ వాజ్
7: కేమౌట్ వెల్ కాదు, కేమౌట్ వెరీ వెరీ వెల్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ టీమ్ ఎఫర్ట్ మొత్తం, ఇప్పుడు అక్కడ చేస్తున్న వాళ్ళందరిలో ఏంటంటే ఒకళ్ళు వాళ్ళ పాట చేయలేదంటే ఇంటర్ కనెక్షన్. ఇప్పుడు పోతున్నాని, ఇప్పుడు కృష్ణుడు చంపకపోతే అక్కడ ఎలా చేస్తాడు, సో ఆ పాట ఎలా చెప్పేది, అది క్లైమాక్స్, అది
2: మెయిన్ క్యారెక్టర్ ఇస్ పోతనా,
7: అది కరెక్ట్. సో దట్ హ్యాడ్ టు హ్యాపన్. బట్ అల్టిమేట్ గా మనకి స్వామి చూసుకున్నారు. 5 మినిట్స్ మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్తుంటే నాకు హార్ట్ బీట్ డబుల్ రేట్లు. 3 మినిట్స్ వరకు ఆ అమ్మాయికి బాగాలేదు అంటే కౌంట్ డౌన్, నేను లాస్ట్ మినిట్ లో ఒక గ్లాస్ వాటర్ తాగి ఐమ్ ఫైన్ అని చెప్పేదాకా నాకు ఏమైంది ఏమైంది ఏమైంది అనుకున్నట్టే. ఫైనలీ క్లైమాక్స్ ఎలా జరిగిందో, ఫైనల్ గా స్టేజ్ ఎలా ఎక్కిందో అని ఇది ఉండేది. బట్ ఫైనలీ స్వామి టుక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ తను వచ్చి చేసింది, చాలా చక్కగా చెప్పారు. ఇందులో డౌటే లేదు, మీరు ఏ యాక్టివిటీ టేకప్ చేసినా స్వామి మీతో పాటు ఉన్నారనేది తెలుస్తున్నది. సో మీరు కూడా ఫ్యూచర్ లో సేవాభావంతోనే మంచి నర్సెస్ అవ్వాలని నేను స్వామిని ప్రార్థిస్తున్నాను. మీరు అంటే 3rd 4th ఇయర్ లో మీకు వేరే వేరే డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు బైఫకేట్ చేస్తారు కదా, సో ఆ బైఫకేషన్, ఆ డిపార్ట్మెంట్స్ ఏ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు, ఎలా ఎంచుకున్నారు, దాని గురించి కొంచెం చెప్తారా?
2: 2nd ఇయర్ లో మా కమ్యూనిటీ పోస్టింగ్ ఉంటుంది. కమ్యూనిటీ అంటే వి హావ్ టు గో టు డోర్ స్టెప్.
7: ఓకే,
2: డోర్ స్టెప్స్ కి వెళ్ళి వాళ్ళకి మేము సేవ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, వి హావ్ టు మేము నర్స్ చేయాలి ఆ పేషెంట్స్ కి. మేమే వెళ్ళి కనుక్కోవాలి ఎవరైనా పేషెంట్స్ ఉన్నారా.
7: కమ్యూనిటీ అంటే మీరు ఒక ఊరికి వెళ్ళి అక్కడ కనుక్కుంటారా ఎవరైనా పేషెంట్స్ ఉన్నారా, ఏంటి
2: పేషెంట్స్ ఉన్నారా, వాళ్ళ బీపీ లెవెల్స్ ఏంటి, హిమోగ్లోబిన్ ఉందా, హిమోగ్లోబిన్ ఏ లెవెల్ ఏంటి, నార్మల్ అబ్నార్మల్, వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని సజెస్ట్ చేయడం, హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం అది జరుగుతుంది. అది డిసెంబర్ లో మేము వెళ్ళాం, లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో. 1 మంత్ పోస్టింగ్ మాకు. 1 మంత్ పోస్టింగ్ లో ప్రతి గ్రూప్స్ కి 5 హోమ్స్ ఇస్తారు. అది చాలా ఈజీ కాదు. ఇంటి ప్రతి 1 మంత్ 5 హౌసెస్ కంప్లీట్ గా వెళ్లాలంటే వాళ్ళు పర్మిట్ చేయరు. అబ్సల్యూట్ పర్మిట్ చేయరు వాళ్ళు. బట్ వీఆర్ ప్రేయింగ్ స్వామి, వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి.
7: అవును,
2: ఇది కమ్యూనిటీ బ్యాగ్స్ పట్టుకెళ్లి మేము మీకు చేస్తామంటే ఒప్పుకునే రోజులు కాదు ఇది.
7: కరెక్ట్. చాలామంది, ఎంతో మంది పర్సనల్ బెనిఫిట్స్ కోసం కూడా అక్కడ వెళ్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. సో వీళ్ళకి కూడా విసుగొచ్చేసి ఉంటుంది. అటువంటిది వీళ్ళు నిజంగానే నిస్వార్థ భావనతో వచ్చారనేది యాక్సెప్ట్ చేసి మీకు అలౌ చేయడం అనేది ఛాలెంజింగ్.
2: డైలీ వెళ్లే వాళ్ళం. ఒకసారి ఏమైందంటే నాకు వచ్చిన దాంట్లో మా గ్రూప్ లో 5 హౌసెస్, అందులో ఒక హౌస్ బయట స్వామి ఫోటో ఉంది. అది చూసిన వెంటనే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ముందు ఒక వీక్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలో చేయలేదు ఇంటికి, లేదు మా ఎవరు లేరు ఇంట్లో అని చెప్పి పంపించారు. అప్పుడు చాలా ఫీల్ అయ్యాను నేను. మేమెందుకు వెళ్ళి ఎందుకు చేయాలి స్వామి, మేమే హెల్ప్ చేయడానికి వెళ్తున్నాం, వాళ్ళు రిగ్రెట్ చేస్తున్నారు అని చాలా ఫీల్ అయ్యాను. బట్ నెక్స్ట్ డే మేము వెళ్ళినప్పటికీ ఒక స్వామి ఫోటో ఉంది బయట, అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లీస్ట్ స్వామి ఇందులో మీరుంటే అట్లీస్ట్ స్వామి డివోటీస్ కదా, యాక్సెప్ట్ చేస్తారేమో అనుకున్నాం. మేము వాళ్ళకి సేవ చేయడానికి వెళ్తున్నాం కానీ వాళ్ళ గురించి మేము ఏం బెనిఫిట్స్ మాకు వద్దు స్వామి అని అనుకున్నా. అప్పుడు ఇంటింటికి సాయి ప్రేమ అందించాలనేది మా ఒక ఉద్దేశం. అప్పుడు వెళ్ళినప్పుడు ఆంటీ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. స్వామి కాలేజ్ మా బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఆంటీ చెప్పారు వాళ్ళ కొడుక్కి డే బై డే హెల్త్ క్షీణిస్తుందని చెప్పారు. ఓకే ఆంటీ, రేపు వస్తాము, అప్పుడు చూస్తాం బేబీ ఆపరేటర్స్ అవి తీసుకొచ్చి చూస్తామని చెప్పా. నెక్స్ట్ డే వచ్చినప్పటికి వాళ్ళ
7: సన్ వయసు ఎంత?
2: 24 ఇయర్స్. 24 ఇయర్స్. తన హార్డ్వేర్ ఇంజనీర్ అక్కడ ఐటీ కంపెనీలో. చెప్పినప్పటికి మేము చూసాం, బీపీ చెక్ చేసినప్పటికి నార్మల్ బీపీ ఎంత అంటే 120/80, బట్ ఆ అన్నయ్యకి ఎంత ఉందంటే 150/60, వెరీ అబ్ నార్మల్. మాకు అనిపించింది ఏంటి 150/60 ఆ ఏజ్ కి, అది కరెక్ట్ కాదు, మేబీ బీపీ ఆపరేటర్స్ వర్క్ చేయట్లేదా అని డౌట్ కూడా వచ్చింది. మళ్ళీ మేము చెక్ చేసినప్పటికి అది అంతే వచ్చింది. అడిగాం ఎందుకు ఇలా జరుగుతుంది, ముందు ఎప్పుడైనా ఉందా, ఏంటి సైడ్ ఎఫెక్ట్స్, అది అడిగినప్పటికి ఇంట్లో వాళ్ళు ఎవరికి బీపీ లేదు, ఒక అన్నయ్యకి వచ్చింది రీసెంట్ గా. వచ్చినప్పటికి అన్నయ్య చెప్పారు, అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఆ అన్నయ్య ఎడిక్ట్ అయ్యాడని ఆల్కహాల్ కి, సిగరెట్ స్మోకింగ్ కి. తర్వాత మేము అలా క్వశ్చన్స్ అడగడం వల్ల అన్నయ్య కూడా స్టార్ట్ చేశారు చెప్పడం, మీరు స్వామి బ్యాక్గ్రౌండ్ అయ్యి మీరు ఎలా ఆల్కహాల్ అది తీసుకోగలరు, అది ఎలా ఆల్కహాల్ తీసుకోగలరు అని అలా అడిగినప్పటికి, పియర్ ప్రెషర్, ఫ్రెండ్స్ ప్రెషర్ వల్ల తీసుకోవడం జరిగింది. ఒకసారి చెప్పారంట, మేము ఇలా స్వామి డివోటీస్, మా ఫ్యామిలీలో ఎవరు డ్రింక్ చేయరు, అది ఇది అని చెప్పాడంట అన్నే. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఐటీ పీపుల్ అనే నెగ్లెక్ట్ చేశారు, మన ఫ్రెండ్స్ నుంచి పియర్ ప్రెషర్ తీసేద్దాం అది ఇది అని స్టార్ట్ చేశారు. ఇంకా అన్నయ్యకి ఆ వర్క్ చేయాలి ఆ కంపెనీలో, వాళ్ళు ఫ్రెండ్స్ సపోర్ట్ లేకపోతే ఎలా చేయగలరు, అందుకనే ఇంకా అన్నయ్య కూడా స్టార్ట్ చేశారంట. అది ఆ అన్నయ్య దీనివల్ల కాదు, బట్ పియర్ ప్రెషర్ వల్ల అలా జరిగిందని చెప్పారు. తర్వాత మేము హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల, ఆ 25 ఇయర్స్ పీక్ స్టేజ్ లో ఆ అన్నయ్య బాగా తినాలి, హెల్దీ ఫుడ్ అది తీసుకోవాలి, అలాంటి టైంలో బ్లడ్ ప్రెషర్ వచ్చి హైపర్ టెన్షన్ వచ్చి డాష్ డైట్ తీసుకోవడం ఆ ఏజ్ లో కరెక్ట్ అని అప్పుడు హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పుడు తెలిసింది వాళ్ళ సన్ ఇలా అడిక్ట్ అయ్యాడని, అప్పటి నుంచి అన్నయ్య చెప్పారు.
7: సో మీరు ట్రీట్మెంట్ అయితే ఇచ్చి ఉంటారు, కాస్త కౌన్సిలింగ్ కూడా మరి చేశారా?
2: కౌన్సిలింగ్ అదే హెల్త్ ఎడ్యుకేషన్ అది ఇచ్చాం, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది.
7: వెరీ నైస్, చాలా చక్కగా చెప్పారు. అంటే మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, మా ఆఫీస్ లో కూడా అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే పియర్ ప్రెషర్ కి చాలా ఈజీగా లొంగగలం అనమాట. అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే లేడీస్ కూడా డ్రింకింగ్ చాలా కామన్, సో నేను తాగాను అంటే ఎలా చూసానంటే ఒక వింత, అంటే జూలో ఒక కొత్త యానిమల్ వచ్చింది, ఇదేంటి అందరు తాగుతున్నారు, తను తాగటం లేదేంటి అని ఆ విధంగా నన్ను అందరు చూసి, అంటే అదేంటి నువ్వు తాగట్లేదేంటి అంటే, వాళ్ళకి ఏంటంటే నీళ్ళు ఎలా తాగుతాం అలా డ్రింక్స్ అంత కామన్ అనమాట. ఇదే పియర్ ప్రెషర్ కి మనం ఈజీగా లొంగొచ్చు, కానీ అటువంటి టైంలోనే మనకి స్వామి వాల్యూస్ మనం ఫాలో అవుతే గనక ఎవరేది అనుకున్నా నాకు అనవసరం, నాకు స్వామి చెప్పిందే ముఖ్యమని మనం ఆ టైంలో కనుక మనం గట్టిగా ఉంటే ప్రపంచం ఏదనుకున్నా, అంటే షీస్ వెరీ ఓల్డ్ ఫ్యాషన్ అనుకుంటారు, నాట్ ఫిట్ ఫర్ ద న్యూ వరల్డ్ అనుకుంటారు, పర్వాలేదు ఎవరేమనుకున్నా చాలు, మన స్వామి మనకు ముఖ్యమని ఆ టైంలో మనం పియర్ ప్రెషర్ కి లొంగకుంటూ ఉంటే మాత్రం మన హెల్త్ అప్పుడు బాగుంటుంది. సో చాలా చక్కగా ఆ సిచ్యువేషన్ ని మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. మీరు ఏమైనా అనుభూతి చెప్తారా?
4: నేను కార్డియాక్ టెక్నాలజీ చదువుతున్నాను. సో మాకు ఫస్ట్ ఇయర్ మొత్తం కాలేజ్ లో ఉంటుంది, నర్సింగ్ కాలేజ్ లో మేము చదువుతాము. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి డిపార్ట్మెంట్ కు వెళ్తాము. సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో ఓపీడీ, కార్డియాక్ ఓపీడీ పోస్టింగ్స్ ఉంటుంది మాకు. కార్డియాక్ ఓపీడీ పోస్టింగ్స్ లో మేము ఎక్కువ చూస్తాము, ఈసీజీస్ ఎక్కువ, టీఎంటీసీ ఇవన్నీ చూస్తాము. అప్పుడు పేషెంట్స్ తో ఇంటరాక్షన్ ఉంటుంది. అప్పుడు మీన్స్ పేషెంట్స్ కి తెలియదు వాళ్ళు నార్మల్ గా ఎలా అన్ని హాస్పిటల్స్ లో ఎలా ఉంటుందో ఈ హాస్పిటల్ అలానే అనుకుని వస్తారు. సో వాళ్ళు చాలా మన మీద ప్రెషర్ పెడతారు, మీన్స్ మాకు తొందరగా చేయండి అలా అంతా పెడతారు. కానీ ఇక్కడ ఏంటంటే హాస్పిటల్లో అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తాము. రిచ్ అని కాదు, పూర్ అని కాదు, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళని కరెక్ట్ గా ట్రీట్ చేస్తాము. తర్వాత పేషెన్స్ అనేది నేర్చుకోవచ్చు ఓపీడీలో ఉంటే. తర్వాత సెకండ్ ఇయర్ హాఫ్ నుంచి మాకు కార్డియాక్ క్యాత్ ల్యాబ్ పోస్టింగ్స్ ఉంటుంది. అక్కడ పేషెంట్స్ తో డైరెక్ట్గా ఇంటరాక్షన్ ఉంటుంది. అక్కడ క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్స్ జరుగుతాయి. క్యాత్ ల్యాబ్ ప్రొసీజర్స్ జరిగినప్పుడు పేషెంట్స్ చాలా టెన్షన్, మీన్స్ ప్రొసీజర్ అంటే పేషెంట్స్ చాలా టెన్షన్స్ తో ఉంటారు. అప్పుడు అక్కడ పేషెంట్స్ మేమే పిలుచుకొని వస్తాము, అరేంజ్మెంట్ అంతా చేస్తాము. తర్వాత డాక్టర్స్ వచ్చి ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ప్రొసీజర్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ వెళ్ళిపోతారు. తర్వాత షిఫ్టింగ్ అంతా మేము చూసుకుంటాము. అప్పుడు పేషెంట్ పేషెంట్ కాన్షియస్ లో ఉంటారు. ఓటీ లాగా అనస్థీషియా ఇచ్చి పేషెంట్ అన్కాన్షియస్ కి వెళ్లరు. క్యాత్లాబ్ లో పేషెంట్ కాన్షియస్ గా ఉంటారు. పేషెంట్ కాన్షియస్ లోనే ప్రొసీజర్ చేస్తారు. సో షిఫ్టింగ్ అప్పుడంతా మేము షిఫ్టింగ్ చూసుకుంటాము క్యాత్లాబ్ లో. అప్పుడు వాళ్ళు అడుగుతారు ప్రొసీజర్ ఎలా జరిగింది అని అడిగితే, నార్మల్లీ క్యాత్లాబ్ ప్రొసీజర్స్ అన్ని పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ గా జరుగుతాయి, ఎందుకంటే హెచ్ఓడి చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు. సో వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది ఆ సార్ నుంచి ప్రొసీజర్ చేపించుకోవాలని. తర్వాత ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత పేషెంట్ అడుగుతారు ప్రొసీజర్ ఎలా జరిగింది, ఇప్పుడు మా కండిషన్ ఎలా ఉంది అని చెప్పి అడిగినప్పుడు మేము చెప్పామంటే, మీ ఇప్పుడు 100% ఓకే, మీకు ఇంకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ కంటిన్యూ చేస్తే మీకు అంతా బాగుంటుంది అని చెప్పామంటే, వాళ్ళు అప్పుడు ఏడ్చి చాలా కృతజ్ఞతతో మాకు చాలా థ్యాంక్స్ చెప్తారు. తర్వాత మీరు 100 ఇయర్స్ చల్లగా ఉండండి అని చెప్పి వాళ్ళు మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత వాళ్ళు మా పేరెంట్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. మీ పేరెంట్స్ చాలా అదృష్టవంతులు, మిమ్మల్ని వాళ్ళు పెంచి ఇక్కడ దాకా పంపించారు, మీకు ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు మాకు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారు.
7: వాళ్ళ దీవెన అందుకున్నప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. పైగా వాళ్ళు పేరెంట్స్ ని మెచ్చుకుంటే మనకి ఇంకెందుకంటే, మన ఎవరైనా పేరెంట్స్ కి కాంప్లిమెంట్ చక్కటి స్కూల్లో వేసంటే పేరెంట్స్ కూడా హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ అవుతే మనం ఇంకా డబుల్ హ్యాపీ, స్వామి ఇంకా హ్యాపీ అవుతారు. ఎందుకంటే స్వామి ఆల్సో ఫీల్స్ హ్యాపీ, మన పేరెంట్స్ హ్యాపీ అవుతే గనక స్వామి ఈజ్ ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్. అండ్ ఎప్పుడు స్టూడెంట్స్ అంటే స్వామికి ఫర్ ఎవర్ వీఆర్, అంటే స్టూడెంట్స్ ఆర్ హిస్ ప్రాపర్టీ అనే విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి స్టూడెంట్స్ ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ఉన్నారంటే ఇంకా అంతకన్నా ఆనందంగా ఏమి ఉండదు. చక్కటి అనుభూతులు మా అందరితో పంచుకున్నారు. అయితే ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎన్నో నర్సింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఎంతో మంది ఎవ్రీ ఇయర్ చూస్తే గనక ఎంతో మంది నర్సెస్ తయారై బయటకు వస్తున్నారు. వాట్ ఈస్ డిఫరెంట్ ఇన్ యువర్ నర్సింగ్ ఇన్స్టిట్యూట్? ఏ విధంగా డిఫరెంట్ ఉన్నారు మీరు? మిగతా వాళ్ళు కూడా నర్సే, మీరు కూడా అదే డిగ్రీ పొందుతున్నారు, వాళ్ళు కూడా అదే నర్సింగ్ డిగ్రీతో బయటకు వస్తారు. మీలో వాళ్లలో ఏం తేడా
3: చెప్పాలంటే, మాకు పోస్టింగ్స్ ఉంటాయి అన్నమాట, అప్పుడే మనం కనుక్కోవచ్చు మనకి వాళ్ళకి ఎంత డిఫరెన్స్ అంటే. మేము వేరే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి, అంటే వైదేహి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ వైదేహి పిల్లల కంటే వాళ్ళు మాకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారనమాట. ఏమైనా ప్రొసీజర్ చేయాలన్నా, పేషెంట్స్ కి ఏమైనా కేర్ తీసుకోవాలన్నా ఫస్ట్ మంతా పిలుస్తారు సాయి స్టూడెంట్స్ అంటే బెస్ట్. వాళ్ళు బాగా కేర్ చేస్తారు, పేషెంట్స్ తో హ్యాండిల్ ఎలా చేయాలి అని వాళ్ళకి తెలుసు అని వాళ్ళకి ఒక ఇది కలుగుతుంది. సాయి స్టూడెంట్స్ అని చెప్తే వాళ్ళకి అంతే చాలు వాళ్ళకి. అలా వాళ్ళు అంత ప్రిఫరెన్స్ ఇస్తారు మనకి సాయి స్టూడెంట్స్ కి.
7: ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఏముంది మనలో, ఏం వేరే వాళ్ళలో లేనిది సాయి స్టూడెంట్ లో ఏముందని వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఉంటుంది కదా,
3: మనము అదంతా మనం మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం పేషెంట్స్ తో ఎలా మాట్లాడుతుంటాం, పేషెంట్స్ తో ఒక హ్యాపీగా మనం ప్రేమను పంచుకొని పేషెంట్స్ తో మాట్లాడి వాళ్ళకి అంత పాజిటివ్ గా చెప్తాం. ఈవెన్ వాళ్ళు ఇంకా ఎండ్ ఆఫ్ ద లైఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా అప్పుడు మనం కరేజ్ ఇస్తాం అన్నమాట వాళ్ళకి. సో దాన్ని బట్టి మళ్ళీ మనం మాట్లాడే విధానం బట్టి మన ఇది ఉంటుంది, మనకి ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట.
7: ప్రేమతో మాట్లాడుతూ పాజిటివిటీ మీరు పంచుతూ వాళ్ళు, అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ సిచ్యువేషన్ ఉన్నా వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా మీరంటే, అంటే నమ్మకం, సాయి స్టూడెంట్స్ వచ్చారు మమ్మల్ని బాగా చూసుకుంటారని నమ్మకం వాళ్ళకి ఉంటుంది.
3: మరి మళ్ళీ పేషెంట్స్ కూడా చాలా, మన వల్ల పేషెంట్ చాలా ఉపయోగం పడుతుంది. ఒక చెప్పాలంటే ఒక పేషెంట్ మన హాస్పిటల్కి వచ్చారనమాట, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి. అప్పుడు ఆ పేషెంట్ డయాబెటీస్ ఎక్కువ ఉంది, డయాబెటీస్ అంటే షుగర్ లెవెల్ ఎక్కువ ఉంది. మన హాస్పిటల్లో షుగర్ దానికి ట్రీట్ చేయరు, మీన్స్ హార్ట్ న్యూరో ప్రాబ్లం ట్రీట్ చేశారు. సో ఆ పేషెంట్ అతన్ని వైదేహి హాస్పిటల్ రెఫర్ చేశారు. అప్పటికి వైదేహి హాస్పిటల్ వాళ్ళు చాలా ట్రీట్మెంట్ ఎప్పుడు 2 అవర్స్ వాళ్ళు జీఆర్బిఎస్ చెక్ చేశారు. అతనికి చాలా హై ఉండిందనమాట. అప్పుడు అతను ఎప్పుడు బాధపడేవాడు, ఇలా ఉంది నాకు ఆపరేషన్ అవ్వాల్సి ఉంది, డేట్ కూడా ఫిక్స్ అయ్యింది, కాకపోతే జీఆర్బిఎస్ చూస్తే ఎక్కువైంది, గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైంది, షుగర్ లెవెల్ ఏం చేయాలి అర్థం కావట్లేదు అని ఒక అక్కతో పాటు బాధపడుతున్న అక్కతో పాటు చెప్పి, అప్పుడు అక్క
8: అక్క పాకెట్ లో చాలా మంది మనమైతే స్వామి ఫోటోస్ విభూతి పెట్టుకుంటాం కాబట్టి అక్క అప్పుడు విభూతి తీసిచ్చి ఇది తినండి అని మళ్ళీ స్వామి ఫోటో ఇచ్చింది. అప్పుడు అతను విభూతి తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత సిస్టర్ వచ్చి అక్కకు చెప్పింది ఇలా జీఆర్బీఎస్ చెక్ చేయాలి పేషెంట్ కని. ఎప్పుడైతే చెక్ చేస్తే అది నార్మల్ గా ఉందన్నమాట. అక్క వెళ్లి సిస్టర్ కి ఇలా ఇన్ఫార్మ్ చేసి సిస్టర్ జీఆర్బీఎస్ అతనిది నార్మల్ ఉందంటే సిస్టర్ షాక్ అయిపోయింది. ఏంటి ఇంతవరకు అబ్నార్ జస్ట్ 2 అవర్స్ బిఫోరే చెక్ చేసాం కదా అతను చాలా హై ఉంది ఇది ఎలా సాధ్యము అని చెప్పేసి మేబీ ఏమైనా రీడింగ్ రాంగ్ అయింటుంది నువ్వు ఏమైనా రాంగ్ గా ఇచ్చేసావని చెప్పి తను వచ్చి తర్వాత చెక్ చేసింది. అప్పటికే అది నార్మల్లే ఉందని అప్పుడు అంటే మన అంటే స్వామి ఎలా ఇది చేస్తారని అర్థం. అప్పుడు తర్వాత అతన్ని మళ్ళీ మన హాస్పిటల్ రిఫర్ చేసి అతను సర్జరీ అయింది.
7: అంటే ఇక్కడ మనం చేస్తున్నాం అనేది కాదు, ఇక్కడ స్వామి మన చేత చేయిస్తున్నారు కాబట్టి వాళ్ళు నయమవుతున్నారు అనే విషయం మనం తెలుసుకుంటున్నాము. అంటే వీఆర్ నాట్ ది డూయర్స్, స్వామి మన చేత ఆ సేవ చేయిస్తున్నారు కాబట్టి వీళ్ళు నయమవుతున్నారు. అందుకే వాళ్ళకి కూడా స్వామి నర్స్ స్వామి స్టూడెంట్స్ అంటే ఎక్కువ నమ్మకం కలుగుతున్నారు అనేది మనం తెలుసుకున్నాము. చాలా చక్కగా మీ అనుభూతిని మాతో పంచుకున్నారు, ఎంతో ఆనందంగా ఉంది. మీరు కూడా మీ 4th ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మంచి నర్సెస్ కావాలని స్వామిని ప్రార్థిస్తున్నాను. మరి మీరందరూ యాజ్ స్టూడెంట్స్ అంటే కలిసిమెలిసి మీరు ప్రేయర్స్ అవన్నీ చేస్తుంటారు, ఏదైనా మర్చిపోలేని అనుభూతి ఏదైనా మీకు కలిగిందా?
8: అంటే మేము ఎప్పుడు అనుకునేవాళ్ళం స్వామి వేరే చోట్ల అంతా వింటున్నాము, ఇక్కడ ప్రశాంతి నిల్మ కానీ వేరే చోటు కానీ స్వామి వేరే వాళ్ళ ఇంటిలో అంతా విభూతి షవర్ చేసేవారు, ఫోటో నుంచి విభూతి వస్తుంది అలా. మేము మాకే ఒక ఇది ఉండేది, ఎందుకు స్వామి మనకు చూపించట్లేదు అంటే మాకెందుకు స్వామి ఉన్నారు అని ప్రెజెన్స్ మాకు ఫీల్ అవ్వట్లేదు మేము అనుకునేవారం. ఒకరోజు అంటే రీసెంట్ గా జగన్నాథ రథయాత్ర మళ్ళీ రంజాన్ పండుగ రెండు ఒకే రోజు వచ్చాయి అన్నమాట. మేము అన్ని ఫెస్టివల్స్ చేసాం కాబట్టి క్యాంపస్ మొత్తం జగన్నాథ్ రథయాత్ర చేసాము. రథోత్సవం పెద్దగా మామూలుగా రథోత్సవం పెద్దగా ఉంటుంది, ఇటువైపు అటువైపు రోప్స్ ఉంటాయి లాగ్వెల్ అంటే ఆ రోజు మొత్తం అయిపోయింది రథయాత్ర అంతా అయిపోయి ఇంకా క్యాంపస్ మొత్తం హాస్పిటల్ మొత్తం అంటే పేషెంట్స్ ప్రే చేస్తూ భజన్స్ పాడుకుంటాలా అలా జాలీగా అంత బాగుండేది. తర్వాత ఆ రోజు రథయాత్ర అయిపోయింది, రంజాన్ కూడా అలా సెలబ్రేట్ చేసాం హాస్టల్లో బాగా. మార్నింగ్ ఆ రోజు అంటే ముస్లింస్ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారనమాట, వాళ్ళు మామూలుగా ఖురాన్ చదువుతారు, ఖురాన్ చదివి మళ్ళీ మాకి ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు, మీకు రాదు కాబట్టి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేశారు. సో అలా జరుపుకున్నాము. ఆ రోజు మరుసటి రోజు తర్వాత వెళ్ళాము అంటే అందరూ స్వామి ఫోటో మూడు ఫోటో డోమేరియాలో మిడిల్ హాస్పిటల్ డోమేరియాలో మూడు ఫోటోస్ ఉన్నాయన్నమాట. మధ్యలో స్వామి మధ్యలో ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి, మధ్యలో ఫోటోలో స్వామి విభూతి చాలా ఎక్కువ వచ్చింది. కింద గణేష ఇది విగ్రహం ఉన్న కూడా గణేష విగ్రహం మీద కూడా చాలా విభూతి పడింది. అప్పుడు దాన్ని చూసి మేము అంటే మాకి తోచినట్టు అంత జే అలా ఎం అలా మా ఎవరెవరికి ఏదైతే తోస్తే అనుకున్నారు, కొంతమంది జే అంటే జగన్నాథ్ అలా అలా అనుకున్నారు. ఒకరోజు అది జరిగిన 1 వీక్ తర్వాత ఒక పేషెంట్ ముస్లిం పేషెంట్ అటెండరు స్వామికి ప్రే చేయడానికి అక్కడికి వచ్చారు. అతను చూసి మీన్స్ బాగా అబ్జర్వ్ చేశాడు అనమాట. చేసి అప్పుడు చదివినప్పటికి ఇది అరబిక్ వర్డ్ లో అల్లా అని రాస్తుంది. అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ వెళ్లి సార్ ఇలా అంటే స్వామి రంజాన్ రోజు ఇలా అల్లా అని చేశారని చెప్పారు. తర్వాత మాకు కూడా అప్పటికి ఇదే అంటే తెలియదు. తర్వాత మా ముస్లింస్ అక్క వారు ఐపిల్ల జూనియర్ వీళ్ళంతా చూసినప్పటికీ అది అతను చెప్పింది నిజమైంది. అప్పుడు అనుకున్నాం స్వామి చాలా బ్లెస్ చేశారు మాకు అతను విభూతితో పాటు అని.
7: వేరే వాళ్ళది చూసి స్వామి ప్రత్యక్షంగా ఉన్నారని మాకు నిరూపించలేదని మీరు కోరుకున్నారు కాబట్టి నేనున్నాను అని స్వామి మీకు నిరూపించలేదు. సో చక్కగా మీరు అటు ఖురాన్ ఆ రోజు విన్నారు, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తో సహా ఖురాన్ విన్నారు, ఇటు జగన్నాథ్ యాత్ర కూడా చేసుకున్నారు. సో స్వామి రెండు చూసి మీకు బ్లెస్ చేశారు, చాలా బాగుంది. అయితే మీరు ఈ హాస్పిటల్స్ కి వెళ్ళేదో కమ్యూనిటీ సర్వీసెస్ చేస్తుంటారు కదా, దాని గురించి ఏదైనా మర్చిపోలేని అనుభూతి ఏదైనా ఉందా, లేదా ఏదైనా ఛాలెంజింగ్ ఇన్సిడెంట్ ఏదైనా ఉందా?
8: అంటే మేము సెకండ్ ఇయర్ లో అంటే ఒక్కొక్క ఇయర్ లో ఒక్కొక్క పోస్టింగ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇయర్ లో మామూలు బేసిక్స్ పోస్టింగ్స్ ఉంటుంది, సెకండ్ ఇయర్ లో మెడికల్ సర్జికల్ అని దాని గురించి ఉంటుంది, ప్లస్ కమ్యూనిటీ పోస్టింగ్స్ అంటే పేషెంట్స్ తో పాటు ఎలా అంటే వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ చేయాలి, అక్కడ మాకు ఛాలెంజింగ్ ఫేస్ ఉంటుంది అనమాట. అంటే మార్నింగ్ మన పొద్దున్ననే ఒక 8 o'clock అలా వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళతో డిస్టర్బ్ చేయడం అది చాలా ఛాలెంజింగ్ అనమాట. అయితే మనం ఇంటరాక్షన్ చేసి మన ఇది పట్టి వాళ్ళు మనతో ఇచ్చేసారు. వాళ్ళతో పాటు బాగా ఇంటరాక్షన్ చేసి ఇది ఉన్నప్పటికీ వాళ్ళకి ఇది మంచి, ఇది సాయి స్టూడెంట్స్ అంటే ఇది అనమాట. ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు అయితే ఒక వాళ్ళ ఆమె అక్క ప్రెగ్నెన్స్ అనమాట, అతను ఆమె ఆమెది లవ్ మ్యారేజ్, అతను పియర్ ప్రెషర్ వల్ల లారీ డ్రైవర్ అనమాట. అతను ఫ్రెండ్స్ తో పాటు కలిపి ఫుల్ స్మోకింగ్ చాలా అడిక్ట్ అయ్యాడు. ఒక రోజుకి వచ్చి ఒక 6 ప్యాకెట్స్ అలా స్మోక్ చేసేవాడు. మీన్స్ ఎక్కువ అడిక్ట్ అయిపోయాడు. ఆమెకు చెప్పింది ఏమైనా అంటే చాలా క్లోజ్ అయ్యారనమాట. ఆ అక్క అక్కని అడిగితే ఇలా ఏం చేస్తుంటారు మీ వారు అంటే, అప్పుడు చెప్పారు ఇలా కానీ సిగరెట్ ఎక్కువ తాగుతారు పియర్ ప్రెషర్ వల్ల, ఇప్పుడు చాలా ఇది హెల్త్ కూడా చాలా బాగాలేదని చెప్తే, మీరు చెప్పచ్చు కదండి ఇది చూస్తుంటారు కదా టీవీలో సిగరెట్ హానికరం ఏంటి అని, అంత తెలుసు కాబట్టి మీరు చెప్పలేదంటే చెప్తే వినే అతను కాదు, ఫస్ట్ చెప్తాడు సరే మానేస్తాను అంటాడు, తర్వాత మళ్ళీ అలా ఇది చేస్తాడు అని చెప్పింది. సరే అండి మేము మాట్లాడతాం ఒక్కరోజు ఎప్పుడు కలుసు అంటే, ఇప్పుడు వీలైతే అప్పుడు మాట్లాడతాం అంటే రేపు ఎల్లుండి మార్నింగ్ వచ్చినప్పుడు ఉంటారు అంటే, మేము ఒక్కొక్క ఇంటికి టైమింగ్స్ అని వెళ్తాము, సరే అండి రేపు ఫస్ట్ మీ ఇంటికి వస్తాము అని చెప్పాము. అప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళాం. అప్పుడు చెప్తే అంటే జెంట్స్ తో ఫేస్ అవడం కొంచెం కష్టం కదా, సో అప్పుడు లేదక్క
7: మీరు వింటారో లేదో అని ఇది ఉంటుంది. అవును
8: ఫస్ట్ మీరే చెప్పండి అక్క అంటే, లేదు లేదు చెప్పండి అలా ఏం లేదు అర్థం చేసుకుంటారు చెప్తే. అప్పుడు రూమ్ లో ఉండేటప్పుడు పిలిచాము ఇలా సార్ ఇలా బీపీ చెక్ చేయడానికి వచ్చాము, ఇలా మేము సాయి స్టూడెంట్స్ అని చెప్పాము. తర్వాత బీపీ చూసి బీపీ కూడా అయ్యి ఉంది, ఇంకా అతను ఫుల్ కళ్ళు మొత్తం ఫుల్ రెడ్ అయిపోయాయి, మీన్స్ అంతా అడిక్ట్ అయిపోయాడు అనమాట. ఇంకప్పుడు చెప్పాము మేము ఒక మా సొంత అన్నలాగా మేము మీకు చెప్తున్నాము, ఏం అపార్థం చేసుకోకండి, ఇది చాలా అంటే హానికరం, మీకు తెలుసు హానికరం అని. ఇంకా అంటే ఆమె పక్కింట్లో వాళ్ళ అక్క అంటే ప్రెగ్నెన్స్ అనమాట, వాళ్ళు కూడా చాలా హాని అవుతుంది, బిడ్డ కూడా ఫ్యూచర్ ప్రాబ్లం ఉంటుంది, హానికరంగా ఉంటుంది, ఇలా తాకూడదండి మానేయండి. మేము పూర్తిగా మానేమని చెప్పలేదు, అట్లీస్ట్ రోజు రోజు అలా కొంచెం రెడ్యూస్ చేయండి, ఆ సిగరెట్ తీసుకునే బదులు చాక్లెట్ వేరే ఏదైనా తీసుకుని అలా మానేయండి అని చెప్తే, అతనికి అప్పుడు మేమంతా చెప్పిన తర్వాత ఫుల్ టీయర్స్ వచ్చానమాట. సరే అమ్మా మేము చెల్లిలాగా చెప్పిన దానికి థ్యాంక్స్, సరే నేను తప్పకుండా మానేస్తాను అని చెప్పి మళ్ళీ ప్రూఫ్ అట్లా ప్రామిస్ చేసి సరే అమ్మా తప్పకుండా మేము మానేస్తాం అని చెప్పి, అప్పటికి మాకి కాన్ఫిడెన్స్ పెరిగింది. సో మేము వాళ్ళతో కూడా హ్యాండిల్ చేయగలం, స్వామి ద్వారా మనం ఏమైనా చేయగలము అని
7: నమ్మకం కలిగింది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మన మాట ఎందుకు వింటారు, కానీ ఒక సొంత అన్నలా మిమ్మల్ని భావిస్తున్నాము అని చెప్పినందుకు వాళ్ళకి ఆ బ్రదర్ సిస్టర్ ఫీలింగ్ అంటే, మన సాయి ఆర్గనైజేషన్ లోనే మనకి ఇటువంటిది తెలుస్తుంది ఇలా చెప్పాలని. మనకు స్వామి ఇవన్నీ నేర్పించారు కాబట్టి ఆ అందుకే ఆయనకు కొంచెం అర్థమైంది. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు చెప్తే ఎందుకు వింటారు. సో మనం స్వామి మనకు నేర్పించింది ఏంటంటే ఎవ్రీబడీస్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అని ఆ విధంగా చెప్పినందుకు ఆయనకు అర్థమైంది అనుకుంటాను. చాలా చక్కటి అనుభూతిని మాతో పంచినందుకు చాలా థ్యాంక్స్.
8: థ్యాంక్ యూ.

బెంగళూరు వైట్ఫీల్డ్లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ లోని నర్సింగ్ కాలేజ్ విద్యార్థులతో 2016 రేడియో సాయి బృందం జరిపిన ఇష్టాగోష్ఠిలోని 2వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన రేడియో సాయి శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైన సాయిరాం. మానస భజరే భజన శిక్షణ తరగతి

ఈనాటి మన భాగంలో ఒక చక్కని గణేష భజనను నేర్చుకుంటూ అందులోని భావరాగ తాళాలను మనం తెలుసుకోనున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోబోయే భజన

0: ఈ భజనలో మొత్తం 5 పంక్తులు ఉన్నాయి. మన కార్యక్రమంలో ముందుగా ప్రతి పంక్తిలోని ఒక్కొక్క పదాన్ని ఎలా ఉచ్చరించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1: జయ హో, జయ హో, మూషిక వాహన, హే శివ నందన ప్రథమ వందన, పార్వతి తనయ సిద్ధి వినాయక, శరణం శరణం విఘ్న హరణం, హే శివ నందన ప్రథమ వందన.
0: ఈ భజన యమునా కళ్యాణి రాగం యొక్క స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, చతుర్శతి దైవతం, కాకలి నిషాదం. ఇదే రాగంలోని మరికొన్ని సాయి భజనలు

ఇక ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి తరగతిలో చేస్తున్నట్లుగా మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని రెండవ గాయకునితో కలిసి అనుసరించినట్లయితే మనం ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకోవచ్చు.

ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి పూర్వ విద్యార్థి భజన గాయకుడు శ్రీ అమేయ్ దేశ్ పాండే ఈ భజనపై తన యొక్క భావాలను ఈ విధంగా వివరించారు. గణేశులు ప్రశాంతి నిలయంలో ఉన్నంతగా ఇతర ఏ దేవాలయాలలోనూ లేరనడంలో అతిశయోక్తి లేదు. హాస్టల్, కాలేజ్, హాస్పిటల్, మందిరం ఇలా అంతటా గణేశులే కనిపిస్తారు. స్వామివారి కంటే ముందుగా గణేశుని దర్శించుకోవలసి ఉంటుంది పర్తియాత్రకు వచ్చిన వారందరూ. గేట్కు ఎదురుగా కూర్చొని అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది. నాకైతే పెద్దన్నయ్యలా కనిపిస్తాడు గణేశుడు. అమ్మా నాన్నలతో ఏమైనా అభిప్రాయ భేదం కలిగినా అన్నయ్యతో చెప్పుకోవచ్చు కదా. ఈ భజనలోని మొదటి పంక్తిలోని మూషిక వాహన అన్న పదం వస్తుంది. మూషికానికి స్వామి ఎంతో చక్కని అంతరార్థం చెప్పారు. మూషికం మన మనస్సుకు ప్రతీక. ఎలుక కన్నంలో ఏమేమి వస్తువులుంటాయో అందరికీ తెలుసు. ధాన్యం, తినుబండారాలు, ప్లాస్టిక్, ఇలా ఒకటి కాదు. మన సంసారం ఎలా ఉంటుందో ఎలుక కలుగు కూడా అలానే వింత వింత వస్తువులతో నిండి ఉంటుంది. బయటంతా తిరిగి ఏది దొరికితే అది తెచ్చుకొని కన్నంలో దాచుకుంటుంది. అలానే మానవుని మనస్సు కూడా బాహ్యంగా సంచారం చేస్తూ ఎన్నో విషయాలను సేకరించి దాచుకుంటుంది. అదే బాహ్య ప్రవృత్తి. ఎలుకలాగా అనవసర వస్తువులను, విషయాలను సేకరించి మనస్సును నింపుకోవడం మంచిది కాదు. వినాయకుని వాహనమైన ఎలుక నిరంతరమూ కూడా తన దృష్టిని తన ప్రభువుపైనే కేంద్రీకరించి ఉంటుంది. దాని చేతిలో మోదకం ఉంటుంది. స్వామి ఏమంటారంటే, ఎలుక తన దృష్టిని గణేశునిపైనే కేంద్రీకరించి ఉండటం వల్లనే దానికి జ్ఞానమనే మోదకం లభించింది. మోదకం కూడా ఆవిరి మీద వండినది, నూనెతో చేసినది కాదు. బియ్యపు పిండిలో బెల్లం కలిపి మోదకాలు తయారు చేస్తారని, వాటిని ఆరగించడం ఆరోగ్యానికి మంచిదని స్వామి చెప్తారు. ఓ మనసా, భగవంతుడు నిన్ను తన వాహనంగా వినియోగించుకోమని ప్రార్థించడమే జయహో జయహో మూషిక వాహన అన్న పంక్తికి అర్థం. ఇక రెండవ పంక్తి, హే శివనందన ప్రథమ వందన. దైవాన్ని మన మనస్సులో నిలుపుకున్నప్పుడే, లేదా దైవం మన మనస్సును తన మందిరంగా చేసుకున్నప్పుడే మనం ఆ దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకునే అర్హత లభిస్తుంది. మనస్సులో దైవ సంబంధమైన భావాలు ఆవిర్భవించాలి. మనసు ఒక పరికరం లాంటిది. దాన్ని మనం మలచుకోవడంలోనే ఉంది అర్థమంతా. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః. బంధమోక్షాలకు రెండింటికి మనస్సే కారణం. ఈ మనస్సు పార్వతి తనయుడు, అంటే పార్వతి రూపొందించినవాడు. పార్వతి ప్రకృతికి ప్రతీక. మానవుడు జన్మించినప్పుడు అతని మనస్సు ఎంతో నిర్మలంగా, పవిత్రంగా ఉంటుంది. కాలక్రమంలో వీడు భారతీయుడు, వీడు మరాఠీ, వీడు బ్రాహ్మణుడు, వీడు విద్యావంతుడు అన్న ముద్రలు ఏర్పడతాయి. మనిషి సాధించినవన్నీ సిద్ధులుగా చెప్పుకోవచ్చు. ఓ దైవమా, ఈ మనస్సు ప్రకృతి నుండి ఉద్భవించింది, ఎన్నో సిద్ధులను సాధించింది. అంటే పార్వతీ తనయుడు సిద్ధి వినాయకుడు కావడంలాగా. నీ తనయుడను కావాలంటే శరణం శరణం విఘ్నహరణం, నేను సాధించినవన్నీ నీకు సమర్పించాలి. అట్లు కాకుంటే అన్నీ విఘ్నాలే కలుగుతాయి. నేను అమృతపుత్రుడను కావడానికి సహకరించు. హే శివనందన ప్రథమ వందన అని మనం ఇక్కడ ప్రార్థించుకోవాలి. ఈ భజన మానవుడు తన మనస్సుతో జరిపే సంభాషణలాగా నాకు తోస్తుంది. ఓ మనసా, దైవాన్ని నీవు అధిపతిగా భావించు. ఆయనకు నీవు వాహనంగా రూపొందు. గణేశుని వాహనమైన మూషికంగా నీవు మార్పు చెందు అని ప్రార్థించుకోవాలి. మనస్సుకు పాఠం నేర్పుకోవాలి. అష్టాంగ యోగాలలోని యమ నియమాదులన్నీ మనస్సును అదుపులో ఉంచుకోవడానికే ఉపకరణాలు. అయితే ఈ యోగం ద్వారా సమత్వాన్ని సాధించాలి. సమత్వం యోగముచ్యతే. యోగః చిత్తవృత్తి నిరోధకః. మన మనోవృత్తులన్నీ నిరోధింపబడినప్పుడే చిత్తశాంతి లభిస్తుంది. మనస్సును శుద్ధి చేయాలంటే మనస్సును ఒక నీటి గుంటగా భావించుకోవాలి. అందులోని నీటిని తీసివేసి
తాజాగా మళ్లీ స్వచ్ఛమైన జలంతో నింపినప్పుడే మనకు ఉపయోగపడుతుంది. ఆ జలం కూడా అలలతో నిండి ఉండకుండా దాన్ని నిశ్చలంగా ఉంచగలిగితే సాధన సఫలీకృతమవుతుంది. ఆ నిశ్చల జలంలోని ప్రతిబింబాన్ని నీవు తిలకించవచ్చు. ఎలుక చాలా చిన్నగా ఉంటుంది. గణేశుడు ఆకారరీత్యా పెద్దగా ఉంటాడు. మూషికం అంటే మనస్సు స్వచ్ఛంగా నిశ్చలంగా రూపొందగలిగితే ఎంతటి భారీ ఆకారాన్నైనా మోయగలుగుతుంది. ఒక ఎలుక చాలు గోడౌన్లోని ధాన్యాన్నంతటినీ పాడు చేయటానికి. అంటే మూషికం అంత శక్తి కలదని అర్థం. అంత శక్తిగల మూషికం ఎన్ని తినుబండారాలు, ఎంత ధాన్యం అందుబాటులో ఉన్నా చిన్న ఉల్లిపాయ చేత ఆకర్షింపబడి బోనులో చిక్కుకుంటుంది. మనస్సు కూడా అంతే. లౌకిక విషయాల పట్ల ఎంతగానో ఆకర్షితమవుతుంది. నీవు మనస్సును అదుపులో ఉంచుకొని దైవపుత్రుడుగా శివనందనునిగా రూపొందితే ప్రథమ వందనుడవయ్యే వరం పొందగలవు. శరణాగతి అంటే ఏమని స్వామివారిని ప్రశ్నించినప్పుడు స్వామి సమత్వాన్ని సాధించడమే శరణాగతి అని చెప్పారు. సుఖ దుఃఖాలు, నిందాస్తుతులు, శీతోష్ణాలు అన్నింటినీ సమానంగా భావించగలగడమే ఆ సమత్వ భావనయే శరణాగతి. కర్మ చేయడమే మన వంతు. జయాపజయములు దైవాధీనం అనుకున్నప్పుడు ఆ కర్మఫలం మనలను అంటదు. ద్వంద్వాలు మనల్ని చలింపచేయలేవు. కర్మకు నేను కర్తను కాను అనుకున్నప్పుడు దాని ఫలం గురించిన ఆలోచనే మనలో కలుగదు. గణేశ భజన పాడే ముందు స్వామివారు వినాయక చవితికి ప్రసాదించిన దివ్యోపన్యాసాలను చదివి ఉంటే ఆ భజన పాట భావయుక్తంగా అర్థవంతంగా ఉంటుంది. ఒక్కొక్క పదానికి స్వామి అర్థము, అంతరార్థము చెప్పియున్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ స్వామివారి దివ్యోపన్యాసాలను వినడం, చదవటం చేస్తూ ఉండాలి. భజన గాయకులు ఇది తప్పకుండా చేయాలి. రాగతాళాలతో పాటు భజనలోని ప్రతి పదం యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని గ్రహించి పాడటమంటూ జరిగితే భజన భక్తజనాన్ని ఆనందసాగరంలో ఓలలాడిస్తుంది అంటూ శ్రీ అమయ్ దేశ్ పాండే ముగించారు. ఇంత చక్కని భావాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు మరొక్కసారి ఈ భజనను పాడే విధానాన్ని మనం నేర్చుకుందాం.

ఇక ఈనాటి మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి విద్యార్థులు సాయి కుల్వంత్ సభామండపంలో వాయిద్యాల సహకారంతో పాడిన ఈ పూర్తి భజనను వింటూ అనుసరిస్తూ ఆనందిద్దాం.

శ్రోతలందరూ ఈ గణేష భజనను చక్కగా నేర్చుకున్నారు కదూ. ఇంతటితో ఈనాటి మన మానస భజరే భజన శిక్షణ తరగతి సంపూర్ణం. వచ్చేవారం మరో చక్కని సాయి భజనను మనం నేర్చుకుందాం. జై సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీకు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా 2016 సంవత్సరంలో శ్రోతలకందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలను మీకిప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం.
1: 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవ సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఇప్పుడు మీరు దేవుని చిరునామా నాటిక వింటారు. దైవాన్ని చేరుకోవడమే మానవ జీవిత లక్ష్యం. అందుకు మీరు నవవిధ భక్తి మార్గాలేమీ అనుసరించక్కర్లేదు. శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్ని అడిగితే దేవుని చిరునామా వాళ్లే చెప్పేస్తారు. వినండి ఆ చిరంజీవులు అందిస్తున్న నాటిక దేవుని చిరునామా.
2: సాయిరాం, కూర్చోండి. మీరంతా ప్రైమరీ స్కూల్ చదువు పూర్తి చేసుకుని సెకండరీ స్కూల్ చదువుకు వెళ్లబోతున్నారు. చక్కగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన సిలబస్ కూడా అయిపోయింది కదా, ఈరోజు సరదాగా గడుపుతాం, ఓకేనా?
3: ఓకే మేడం.
2: గుడ్ గుడ్. నేను ఈవేళ మీ అందరి కోసం లడ్డూలు తెచ్చాను. అందరికీ తల ఒకటి ఇస్తాను. అయితే ఒక షరతు, మీకు ఇచ్చిన లడ్డూని మీరు నేను 5 సార్లు ఓం శ్రీ సాయిరాం అని చెప్పేలోగా తినేయాలి. అది కూడా ఎవ్వరూ చూడకుండా తినేయాలి, సరేనా? ఏం మాట్లాడుకోవడం పూర్తయిందా? ఓకేనా?
4: అయింది మేడం. మాది కూడా ఒక షరతు, మాతో పాటు మీరు కూడా కళ్ళు మూసుకోవాలి.
2: ఆహా, నేను కళ్ళు మూసుకుంటే ఎవరు చూడకుండా తినేశామని చెప్పేచ్చనా?
4: లేదు మేడం, మీరన్నట్టు ఎవరూ చూడకుండా తినాలంటే మీరు కూడా కళ్ళు మూసుకోవాలి కదా, అందుకే అలా చెప్పాం అంతే.
2: అవును, నువ్వు అన్నది కరెక్టే. సరే, మీరు కోరినట్లే నేను కూడా కళ్ళు మూసుకుని 5 సార్లు ఓం శ్రీ సాయిరాం చెప్తాను. రెడీయా? నందన్, ఇవిగో లడ్డూలు, వీటిని సాయిగాయత్రి చెప్తూ తలొకటి ఇవ్వమ్మా.

0: తర్వాత అయిపోయింది మేడం, అందరికీ లడ్డూలు ఇచ్చేశాను.
1: సరే, అయితే నేను కళ్ళు మూసుకుని 5 సార్లు ఓం శ్రీ సాయిరాం చెప్తాను, మీరు తినడం మొదలు పెట్టండి. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. అరే, ఎవరి చేతుల్లోనూ లడ్డూలు లేవే, నిజంగానే అందరూ తినేశారా? ఎవరు చూడకుండా రామ్, నువ్వు చెప్పు, నేను కళ్ళు మూసుకున్నప్పుడు మీరు నిజంగా లడ్డూలు తినేశారా?
2: లేదు మేడం, తినలేదు.
1: మరేం చేశారు?
2: వాటిని మా టిఫిన్ బాక్సుల్లో దాచుకున్నాం.
1: ఏ, తినకుండా బాక్సుల్లో ఎందుకు దాచుకున్నారు?
2: ఎవరూ చూడకుండా తినమంటే ఎలా తినగలం మేడం?
1: ఇక్కడ మీరు, నేను తప్ప మరెవరూ లేరు. నేను కూడా మీతో కళ్ళు మూసుకున్నాను. ఇంకెవరు చూస్తారు?
0: దేవుడు చూస్తాడు కదండి.
1: నందన్, దేవుడు చూస్తాడంటావేమిటి? ఆయన ఏమైనా వచ్చి చూస్తాడా?
0: అలా కాదు మేడం, మీరే కదా మాకు పురుష సూక్తం నేర్పించారు.
3: అవునండి, అందులో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని ఉంటుంది కదా.
1: బాగానే గుర్తుపట్టుకున్నావే రాఘవ, కాని దాని అర్థం నీకు తెలుసా?
3: తెలుసండి, భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్పడానికి సహస్ర శీర్ష పురుష అంటారు. అందరినీ ఆయన గమనిస్తాడు అని చెప్పడానికేమో సహస్రాక్ష అంటారు.
1: బాగా చెప్పావు. మరైతే భగవంతుడు ఈ భూమండలం అంతటినీ ఆవరించడమే కాకుండా మనలో కూడా ఉన్నాడని వేదంలో ఉంది, దాని అర్థం నువ్వు చెప్పగలవా అనంత్?
4: చెప్తానండి. పరిమితి లేని భగవంతుడు ధ్యానము చేసుకునేటప్పుడు మన హృదయంలో ఒక వెలుగు రేఖగా గోచరిస్తాడు.
1: చాలా బాగుంది. సరే గాని, సెలవు రోజుల్లో స్వామి గురించి పుస్తకాలు చదవమని చెప్పాను, చదువుతున్నారా?
5: చదువుతున్నా మేడం.
1: మాధవ్, నువ్వేం పుస్తకం చదివావు?
6: నిన్నొక్కనే కాదండి, మేమంతా ప్రతి ఆదివారం రాఘవ ఇంట్లో కూర్చుని స్వామి గురించి రాసిన పుస్తకాలు చదువుతున్నాం. క్రిందటి ఆదివారం సాయి మోహన్ గారు రాసిన లీలామోహన సాయి పుస్తకం చదివామండి.
1: అలాగా, అయితే అందులో నీకేం నచ్చిందో చెప్పు.
6: 1964లో జరిగిన స్వామి లీల ఒకటి నాకెంతో నచ్చింది.
1: సరే, అదే చెప్పు.
6: ఒకరోజు రాత్రి 8:30కి కస్తూరి గారు ప్రశాంతి నిలయంలో మందిరం వద్దకు వచ్చి భక్తులతో, ఈ రోజు రాత్రి 10:30కి కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది, అందువల్ల మగవారు వేరే ఎక్కడికైనా వెళ్లి పడుకోవాలి, ఆడవారు మందిరంలోనే పడుకోవచ్చు, ఇది స్వామి ఆదేశమని చెప్పారట. అలాగే వర్షం పడింది. చిత్రావతి నది పొంగి ఆశ్రమం దాకా వచ్చింది. తెల్లవారి వాన తగ్గాక ఆశ్రమం ఎదురుగా ఉన్న టీ కొట్టు అతను, అతని భార్య తమ కూతురు కనిపించడం లేదని, తమను రక్షిస్తాడని నమ్మితే స్వామి మోసం చేశాడని గొడవ చేశారట. స్వామిని నిందించారట.
1: అయ్యో, స్వామిని నిందించారా? తర్వాత ఏమైంది?
6: వాళ్ల అరుపులకి అందరూ అక్కడ చేరారు. వాళ్లు స్వామి భక్తులైనా ఆ టీ కొట్టు అతని పట్ల సానుభూతి కనబరిచారట. అంతలో స్వామి మందిరంపై ఉన్న బాల్కనీలోకి వచ్చి, ఏ దొంగ, మీ పిల్లను చూసుకోవడంలో మీరు నిర్లక్ష్యం చేసి ఇక్కడికి వచ్చి అరుస్తున్నారా? వెళ్ళండి, వెళ్లి మీ కొట్టు వెనక ఉన్న బావిలో వెతకండి అని చెప్పారట.
1: బావిలోనా? పాపం మునిగిపోయిందా?
6: అందరూ అలాగే అనుకున్నారండి. కాని స్వామి మీద నమ్మకంతో వెళితే వరద వల్ల బావి కనబడ్డమే కష్టమైంది. ఎలాగో కనుక్కుని ఈత వచ్చిన వారు బావిలో దిగి పిల్లను బయటికి తెచ్చారు. చనిపోయింటుందనుకున్న అమ్మాయి కులాసాగా నవ్వుతోంది.
1: అబ్బా, ఎంత ఆశ్చర్యం!
6: పిల్ల బతికుందని తల్లి తండ్రితో పాటు అందరూ సాయిరాం సాయిరాం అంటూ సంతోషపడ్డారట.
1: సందేహమే లేదు, బావిలో పడిన పిల్ల బాబాయే రక్షించుంటారు. అవునా?
6: అక్కడ చేరిన వారంతా ఆమెను, ఏం జరిగిందమ్మా అని అడిగితే ఆమె, నాకేం కాలేదు, అక్కడ నీళ్లే లేవు, బాబా నా పక్కనే ఉన్నారు, నాకేం భయం అందిట.
1: మరి అప్పుడు ఆ తండ్రికి సామ్ అంటే ఏంటో తెలుసుండాల్సింది కదా.
6: అవును మేడం, అప్పుడు ఆ టీ కొట్టు అతను అన్యాయంగా బాబాను నిందించానని బాధపడి, మా పిల్లను తిరిగిచ్చావు స్వామి, నిన్ను తిట్టి పాప మూట కట్టుకున్నాం, నువ్వు నిజంగా దేవుడే, మమ్మల్ని క్షమించు అని ప్రార్థించాడట.
1: స్వామి కరుణామయుడు, తప్పకుండా వచ్చి వారిని ఊరిడించి ఉంటారు కదా.
6: లేదండి, తనని తిట్టినప్పుడు బయటికి వచ్చిన స్వామి పొగిడినప్పుడు బయటికి రాలేదట. లీలామోహన్ గారు అదే ఆయనలో భగవంతుని లక్షణం, ప్రత్యేకత అని రాశారండి.
1: చాలా బాగుంది మాధవ్. మరి నీకు నచ్చింది ఏదో చెప్పు అనంత్.
4: టెడ్మెన్ అనుభవం నచ్చిందండి. ఆయన ఒక ప్రాజెక్ట్ పని మీద బంగ్లాదేశ్ వెళ్లారు. వెళ్లే ముందు ప్రశాంతి నిలయానికి వచ్చారు. స్వామి ఇంటర్వ్యూ ఇవ్వటమే కాకుండా ఆయనకి ఒక ఉంగరం సృష్టించి ఇచ్చారు.
1: అబ్బో ఎంత అదృష్టవంతురాయన.
4: స్వామి ఆశీస్సులు దొరికినందుకు ఆయన ఎంతో సంతోషించారు.
1: ఆగాగు, ఈ టెడ్మెన్ ఏ దేశస్థుడు?
4: నార్వే దేశస్థుడు అండి.
1: ఓహో, నార్వే దేశస్థుడా. సరే చెప్పు.
4: ఆయన చిట్టగాంగ్ వద్ద పడవ ప్రయాణము చేస్తూ ఉంటే స్వామి ఇచ్చిన ఉంగరం నదిలో పడిపోయింది.
2: అయ్యయ్యో, తర్వాత ఏమైంది?
4: భగవంతుడు ఇచ్చిన ఉంగరం పోయిందని ఆయన చాలా బాధపడ్డారు. మరో 6 నెలల తర్వాత ఆయన తిరిగి ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఉంగరం పోయిందని స్వామికి ఎలా చెప్పాలా అని మదన పడుతూ ఉంటే స్వామి, టెడ్మెన్ నేనిచ్చిన ఉంగరం ఏది అని అడిగారు. టెడ్మెన్ దుగులుగా, పోయింది స్వామి అని చెప్పారట.
1: అందుకు స్వామి ఏమన్నారు?
4: బాధపడుకు టెడ్మెన్, ఈ ఉంగరం నీదేనేమో చూడు అని ఒక ఉంగరం ఇచ్చారు.
2: ఓహో, స్వామిచ్చిన ఉంగరం స్వామి దగ్గరికే వచ్చేసిందన్నమాట.
4: ఆశ్చర్యంగా అది ఆయన నదిలో పోగొట్టుకున్న ఉంగరమే. ఆయన ఆనందంతో, స్వామి, చిట్టగాంగ్ లో నేను పోగొట్టుకున్న ఈ ఉంగరం మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగారు. అప్పుడు స్వామి, నేను ఆ నదిలోనే ఉన్నాను, చిట్టగాంగ్ నదే కాదు, నేను అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాను అని చెప్పారు.
1: నిజమే, స్వామి సర్వాంతర్యామి. ఆయన అణు అణువులో ఉన్నారు.
2: అడవిలోనున్న, ఆకాశమందున్న, పట్టణమునన్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటనున్నను, మదిని సాయి మిమ్ము మరువడెప్పుడు. మేడం, నేను కూడా ఒక స్వామి లీలను చెప్తానండి.
1: తప్పకుండా చెప్పమ్మా, ఇంకా టైం ఉందిలే.
2: ఒకసారి బాబా రష్యా నుండి వచ్చిన వారికి ఇంటర్వ్యూ ఇచ్చారు. వారిలో గలియా, సోఫియా అనే కవులలు కూడా ఉన్నారు. గలియా బాబా వారిని రష్యాలో మెడికల్ క్యాంప్ పెట్టమని కోరింది.
6: అమ్మో, రష్యాలోనా? అందుకు స్వామి ఏమన్నారు?
2: దానికి బాబా అంగీకరించి అప్పుడు అక్కడే ఉన్న డాక్టర్ ఉపాధ్యాయతో, నీవు పోయి మెడికల్ క్యాంప్ నిర్వహించు అని ఆదేశించారు. ఆయనకి మెడికల్ క్యాంపులు నిర్వహించటంలో అనుభవం ఉంది, కాని రష్యాలో క్యాంప్ అంటే సందేహించారు.
1: స్వామి చెప్పాక సందేహం దేనికి?
2: రష్యా గూఢచారి వ్యవస్థ వైఖరి వల్ల సందేహపడ్డాడు. కాని స్వామి, భయపడకు, స్వామి నీతోనే ఉంటారు అని చెప్పారు. అప్పుడు ఆయన ధైర్యంగా మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి బయలుదేరాడు.
6: ఆహా, ఎంత సేవాభక్తి ఆయనకు.
2: రష్యాలో యూరల్ పర్వతాల సమీపంలో ఉన్న కోరోగ్రాడ్ అనే చోట మెడికల్ క్యాంప్ నిర్వహణకు అనుమతి లభించింది. ఆ ప్రాంతాన్ని చూసి రావడానికి ఆయన 3 రష్యన్లతో కలిసి బయలుదేరారు. విపరీతమైన చలి, ఆ పైన కొంత దూరం వెళ్లాక కారు చెడిపోయింది.
1: అరేరే, అసలే రష్యాలో మంచి ఎక్కువ. అప్పుడేం చేశారు?
2: కారు బాగవ్వడానికి టైం పట్టచ్చు. ఈలోగా ఇక్కడ శివాలయం ఉందంట, చూసొద్దామని ఆయనతో వచ్చిన వారు చెప్పారు. దైవం మీద విశ్వాసం లేని వారి పాలనలో ఉన్న దేశంలో ఆ మారుమూల ప్రాంతంలో శివాలయం ఉందంటే డాక్టర్ ఉపాధ్యాయకు ఆశ్చర్యమేసింది.
1: ఆశ్చర్యం కాదా మరి, అసలే రష్యా దేశం, అందులో మారుమూల అని చెప్తున్నావు, అక్కడ శివాలయమా? తర్వాత ఏమైంది?
2: సరే పదండి, చూసొద్దామని ఆయనతో వచ్చిన వారు చెప్పారు. డాక్టర్ ఉపాధ్యాయ నడక ప్రారంభించారు. 20 నిమిషాలు నడిచాక చెక్కతో కట్టిన దేవాలయం కనపడింది. అంతేకాక అక్కడ అష్టదలో పరివేష్టిత లింగం సర్వ

0: శివలింగం అంటూ లింగాష్టకం వినపడింది.
1: ఇది ఇంకా అద్భుతమైన విషయం.
0: డాక్టర్ ఉపాధ్యాయ తమ బృందంతో లోపలికి ప్రవేశించేసరికి పొడుగాటి రష్యన్ వ్యక్తి ఒకరు, లింగాష్టకమిదం పుణ్యం ఎప్పటే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే అంటూ శివార్చన ముగిస్తున్నాడు. ఆయన ఎదురుగా ఉన్న శివలింగం వద్ద చిన్న దీపం వెలుగుతోంది. అగరబత్తి పొగ సుగంధాన్ని విరజిమ్ముతోంది. మొత్తం మీద ఆ స్థలం పవిత్రత ఉట్టిపడుతూ ప్రశాంతిదాయకంగా ఉంది.
1: అవును, ఆ రష్యన్ గారి పేరేమిటి?
0: తన పేరు బోరిస్ అని, అది సంస్కృతంలో భో ఋషయ అనే పదం నుండి వచ్చిందని ఆయనే చెప్పారు. అంటే భో ఋషులారా అని అర్థమట.
1: ఆహా, అలాగా రష్యన్లకు కూడా సంస్కృతం వచ్చేసిందనమాట.
0: మీరెప్పుడైనా లింగాష్టకం నేర్చుకోవడానికి ఇండియా వచ్చారా అని డాక్టర్ ఉపాధ్యాయ ఆయన్ని అడిగారు. దానికి జవాబుగా, లేదు, నా గురువే నాకు సాక్షాత్కరించి ఆ అష్టకం నేర్పారని చెప్పారు. వీరే నా గురువులని కొవ్వొత్తి పైకి ఎత్తి పట్టుకుని చూపిస్తే అక్కడ శ్రీ సత్యసాయి బాబా వారి ఫోటో కనపడింది. డాక్టర్ ఉపాధ్యాయ పరవశించిపోయారు.
1: అద్భుతం, మహా అద్భుతం.
0: మేడం, మరో అద్భుతం ఏమిటంటే, ఇంటర్వ్యూ గదిలో భయపడకు, స్వామి నీతోనే ఉంటారు అని అభయమిచ్చినప్పుడు స్వామి చిరునవ్వులు చిందిస్తూ ఎలా ఉన్నారో అక్కడ శివాలయంలో ఫోటోలో సరిగ్గా అలాగే ఉన్నారట.
2: స్వామి సర్వాంతర్యామి అన్నమాట.
0: బాబా వారి సర్వవ్యాపకత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించిన డాక్టర్ ఉపాధ్యాయ సాయినామం జపిస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు.
1: చాలా బాగుంది, చాలా మంచి విషయాలు చెప్పారమ్మా, చాలా ఆనందంగా ఉంది.
3: మేడం మేడం, రాము చెప్పింది వింటుంటే నాకో పద్యం చెప్పాలనిపిస్తుంది, చెప్పనా?
1: తప్పకుండా చెప్పమ్మా.
3: ఇందుగల డందు లేదని సందేహము వలదు, సత్యసాయి సర్వోపగతుండు ఎందెందు వెదగి చూచినా అందందే గలడు, భక్త శిఖామణులారా వింటే.
1: వెరీ గుడ్, భాగవత పద్యాన్ని స్వామి చెప్పినట్టు ఎంత బాగా చెప్పావు.
3: లేదు మేడం, ఆ పద్యం మా అమ్మమ్మ నేర్పించింది.
1: అలాగా, చాలా బాగా చెప్పారు. మాట మారినా పేరు మారినా స్వామి ఒకరే కదా, యుగాలు మారినా యుగావతారుల తత్వము అదే. స్వామి విద్యార్థులైనందుకు మీరంతా స్వామివారి సర్వవ్యాపకత్వాన్ని అవతార తత్వాన్ని చక్కగా అర్థం చేసుకున్నారు. నేను పెట్టిన చిన్న పరీక్షలో నెగ్గారు. ఈ విధంగానే స్వామి చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉత్తమ పౌరులుగా దేశ సేవకు అంకితమవుతారని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా అభినందనలు. స్కూల్ బెల్ అవడానికి ఇంకా టైం ఉంది. ఇది విద్యార్థినులంతా మన ప్రియతమ భగవాన్ పై ఏదైనా పాట పాడండి.

దేవుని చిరునామా నాటిక విన్నారు. సమర్పణ పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ప్రైమరీ స్కూలు విద్యార్థులు. ఇందులో పాల్గొన్న చిరంజీవులు వి సురేష్, పి ప్రణీత్, వై అచింత్య, జీవి అరవింద్ దీపక్, ఎస్కే లిఖిత్, బి జయంత్, జి సాయిరామ, ఎస్కే హంస, పి మృదుల, సైరా, కె ధనసాయి శ్రీ, కావ్య ఖరే. రేడియో సాయి కార్యక్రమాలపై తమ అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 9618555072 నంబరుకు లేదా మెయిల్ ద్వారా listener@radiosai.org కి పంపించవచ్చు.

భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య సందేశ సౌరభాన్ని వెదజల్లుతూ అవతారోద్యమ సేవకు అంకితమై ఆరవ వసంతంలోకి అడుగుపెడుతున్న రేడియో సాయి తెలుగు ప్రసారాల విభాగం పలుకుతోంది మీకు హార్దిక స్వాగతం. పంచమ వార్షికోత్సవ ప్రత్యక్ష ప్రసారాల రూపేణ అందిస్తోంది మీకు సాయి భగవానుని దివ్య ప్రేమామృతం. ఆస్వాదించండి, ఆచరించండి, ఆనందించండి.

0: అక్షరం అంటే క్షయం లేనిది. ఆఖరిదైనా ఇక్కడ ఓ అక్షరం మరో పాటకి ప్రాణం పోస్తోంది. రండి ఆ అంత్యాక్షరం సంగతి చూద్దాం. శ్రోతలకు వినోదం, సాయికి ప్రమాణాలు అర్పించడానికి పోటీ పడుతున్న అంత్యాక్షరి కార్యక్రమంలో ఏ జట్టు గెలుస్తుందో చూద్దాం.
1: ఓం శ్రీ సాయిరాం. స్వామి చరణారవిందాలకి హృదయ పుష్పాన్ని సమర్పిస్తూ రేడియో సాయి తెలుగు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో ఈ భజనంతాక్షరి కార్యక్రమాన్ని జరుపుకుందామని ఉత్సాహంగా పాల్గొనడానికి విచ్చేసిన యువతీ యువకులకు, శ్రోతలకు అందరికీ సాయిరాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి యువతీ యువకులు పాల్గొనడానికి వచ్చారు. ఇప్పుడు మనకి సత్య, ధర్మ, శాంతి, ప్రేమ అనే 4 టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క టీంలో 3 ఉంటారు. 2 యువతుల టీమ్స్, 2 యువకుల టీమ్స్. ముందుగా ఇందులో ఉండే రౌండ్స్, ఫస్ట్ రౌండ్ లో మామూలు అంత్యాక్షరి అంటే లాస్ట్ పదం నుంచి వచ్చే భజన పాడాల్సి ఉంటుంది ఫస్ట్ రొటేషన్ లో. అండ్ తర్వాత ఏవైతే ఉంటాయో వివిధ భాగాలు అప్పుడు చెప్తాను. మొదట నేను పాడతాను, తర్వాత దాంట్లోంచి లాస్ట్ పదంతో సత్య టీం వాళ్లు పాడాల్సి ఉంటుంది.

చాలా బాగా పాడారు. ఇప్పుడు ప్రేమ టీం వాళ్ళు శ్యామసుందర హరి గోవింద బోలో బోలో అని కాని లాతో కానీ

నలుగురు టీం వాళ్ళు చక్కగా స్టార్ట్ చేశారు. అందరూ మంచి మంచి భజనలతో, నామావళి భజన్స్ తో చక్కగా పాడారు. నాలుగు టీమ్స్ వాళ్ళకి 10-10 చొప్పున పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు రెండో రౌండ్, ఇది శృతి రౌండ్. అంటే ముందర ఒక భజన మన సోదరుడు ప్రజ్ఞాన్ వాయించి భజన దాని మీద ప్లే చేస్తారు. అదే భజన మీరు ఫస్ట్ పాడాల్సి ఉంటుంది అదే శృతిలో. తర్వాత మీరు పాడేసిన తర్వాత తను శృతి మారుస్తాడు, ఆ శృతిలో మీరు అదే భజనని పాడాల్సి ఉంటుంది. కరెక్ట్ గా పాడిన వాళ్ళకి 10 పాయింట్స్ వస్తాయి. ఫస్ట్ సత్య టీం వాళ్ళకి

ఇప్పుడు మళ్ళీ శృతి మార్చి మీకు వేరే కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్ లో జాగ్రత్తగా విని అందుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్ గా పాడితే 10 పాయింట్స్ వస్తాయి.

చాలా చక్కగా పాడారు. అలా కాన్సన్ట్రేట్ చేసి విని పాడితే పాయింట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ధర్మా టీం వాళ్ళకి రెండో భజన్. మీరు ఫస్ట్ ఇచ్చిన స్కేల్లో పాడాలి, తర్వాత మార్చిన తర్వాత కూడా పాడాలి. జగన్మాతే జగజనని అందరికీ తెలిసిన భజనే ఇది, అదే స్కేల్లో పాడండి.

కొంచెం శృతి తక్కువ ఇచ్చినా కూడా చక్కగా పాడారు. ఇప్పుడు శాంతి టీం వాళ్ళకి, ఆడపిల్లలు కూడా పోటీగా పాడాలి. ప్రేమిసి గావో

శాంతి టీం వాళ్ళు రెండోసారి విని మంచిగా పాడారు. పాయింట్స్ రాకపోయినా కరెక్ట్ గా అందుకున్నారు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ప్రేమ టీం వాళ్ళకి. మహాదేవ శివ శంభో శంకర.

చాలా బాగా పాడారు అంటే ముందరే కాన్షియస్ గా డిసైడ్ చేసేసుకుని చక్కగా విని పాడారు. వెరీ గుడ్. ఒక్క కొంచెం శాంతి టీం వాళ్ళు కొద్దిగా తొందరపడ్డారు కానీ ఏం పర్వాలేదు, వచ్చే రౌండ్స్ లో బోల్డెన్ పాయింట్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ ఇది తాళం, తాళం మారుతుందన్నమాట. ఇది కూడా శృతి రౌండ్ లో లాగే ఫస్ట్ మీకు ఒక తాళంలో ఒక భజన వాయిస్తారు. ఆ తాళంలో మీరు మామూలుగా పాడేసిన తర్వాత అదే తాళం అదే భజనకి వేరే తాళం వేరే గతి కానీ వాయిస్తారు. కొంచెం జాగ్రత్తగా విని ఆ తాళంలో మీకు ఇచ్చిన భజన్ని చక్కగా ఫిట్ఇన్ అయ్యేలా పాడాలి, కరెక్ట్ గా పాడాలి. అంతేకాని మీరు మామూలుగా ఒరిజినల్ టెంపోలో పాడేయకూడదు. ఓకే, చక్కగా విని ఒక 10 సెకండ్లు తీసుకుని పాడండి. ఫస్ట్ సత్య టీం వాళ్ళకి రాధే కృష్ణ.

బాగా పాడారు. చాలా దగ్గర బీటే కానీ ఆ గతిలోకి వెళ్ళాలి కాబట్టి అయినా చాలా కాన్షియస్ గా చాలా బాగా పాడారు. నెక్స్ట్ థర్మా టీం వాళ్ళకి శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ ఈ భజన ముందర రెగ్యులర్ బీట్ లో ఆ ఒరిజినల్ కంపోజిషన్ లో పాడండి, తర్వాత తాళం మార్చాక కూడా పాడాలి.

జాగ్రత్తగా ఎలాగో అలాగా రెండో లైన్ దగ్గర సెట్ చేసేసారు కదా, అయినా పర్వాలేదు చక్కగా అందుకోగలిగారు, చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా రౌండ్. ఇప్పుడు సత్య ధర్మ జాగ్రత్తగా విని పాడారు, ఇప్పుడు శాంతి టీం వాళ్ళకి

వెరీ గుడ్ ట్రై, కానీ కొంచెం డిఫికల్ట్ కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఏం పర్వాలేదు, వచ్చే రౌండ్స్ లో డెఫినెట్ గా మీరు చాలా బాగా పాడతారు. నెక్స్ట్ ప్రేమ టీం వాళ్ళకి గోవింద గోపాల హేనందలాలా.

సో ఆడపిల్లలు ఇద్దరు, యువతులు ఇద్దరు టీమ్స్ వాళ్ళు కొంచెం ఎందుకునో టెన్షన్ పడ్డట్టున్నారు. ఏం పర్వాలేదు, నెక్స్ట్ రౌండ్స్ లో చక్కగా ప్రూవ్ చేసుకుందరు గాని. సో ఈ రౌండ్ లో ఆడపిల్లలకి రాకపోయినా యువకులు చాలా ఎంతూజాస్టిక్ గా, బీట్ రౌండ్ కదా, సో వాళ్ళు చక్కగా ప్రూవ్ చేసుకున్నారు. ఏం పర్వాలేదు, నెక్స్ట్ రౌండ్ ఇది రాగాల్ని బేస్ చేసుకున్నది. అయితే రాగం అనేసరికి ఎవరు ఏమి అంటే చాలా మనకి రాగం తెలియదు, అలా ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఈ ఇందులో ప్రజ్ఞాన్ ఒక భజన్ ప్లే చేస్తాడు, అదే లాంటి ట్యూన్ లో ఉన్న భజన ఏదైనా మీరు పాడాల్సి ఉంటుంది. కాకపోతే ఒక ట్విస్ట్, మూడు భజన్లు పాడాలి, ఒక్కటే కాదు మూడు భజన్స్ పాడాలి, అదే లాంటి ట్యూన్ లో ఉన్న మూడు భజన్స్, మధ్యలో చిన్న గ్యాప్ తీసుకోండి. ఓకే, అంటే 5 or 6 seconds కన్నా గ్యాప్ తీసుకోకూడదు. ఓకేనా, అర్థమైంది కదా మీకు ఇది. మీకు ప్లే చేసిన భజన్ లాంటి ట్యూన్ లో ఉన్న భజన్స్ ఇంకొక మూడు పాడాల్సి ఉంటుంది. ఫస్ట్ సత్య టీం వాళ్ళకి కాళి కాళి మహా

ఇప్పుడు వాయించినది మీరు పాడారు కదా, ఇంకొక మూడు భజన్స్ పాడాలి. 5-5 సెకండ్స్ మాత్రమే గ్యాప్ తీసుకోవచ్చు, పాడండి.

జ్ఞానంతో దీన్ని హమీర్ కళ్యాణి అంటారేమో అనుకుంటున్నాను. నాకు సంగీతం గురించి పెద్దగా అవగాహన లేదు. శ్రోతలు ఎవరికైనా తెలిసినా వాళ్ళు కూడా ఇలాంటి ట్యూన్ లో ఇంకేం భజన్స్ ఉన్నాయో చూస్తారని ఈ రౌండ్ పెట్టడం జరిగింది. ఓకే, ఇప్పుడు ధర్మా టీం వాళ్ళకి

0: ఇంకొక రెండు భజన్స్ పాడాలి మీరు.
1: సాయి
0: మీరు రాగం మార్చేసి వేరే భజన ఇందులో ట్యూన్ చేసేయకండి. ఒక భజన్ చక్కగా పాడారు, ఇంకొక రెండు భజన్స్ పాడితే మొత్తం పాయింట్స్ వచ్చేస్తాయి. ఇంకొక 3 సెకండ్స్ ఉంది. మీ టైం అయిపోయింది. హంసానంది రాగం మీకు బాగా తెలిసిన భజన్సే. ఇందాక పాడారు జగన్మాతే జగజనని, భువన బాంధవ, ఇవన్నీ హంసానంది రాగంలో ఉన్నవే. టెన్షన్ పడకండి. శివ శివ శివ శివ శివాయన భవం, ఇవన్నీ కూడా మీకు వచ్చిన భజన్సే. ఓకే, సో ధర్మ టీం వాళ్ళు కూడా చాలా వెరీ గుడ్ అటెంప్ట్. ఇప్పుడు శాంతి టీం వాళ్ళకి నటరాజా హే త్రిపురారి.

చాలా చాలా చాలా బాగా పాడారు. చక్రవాకన్ రాగంలో ఎన్నో భజన్స్ స్వామికి చక్కగా కనెక్ట్ అయిపోతాం. అలా ఎంత తిప్పినా మళ్ళీ స్వామి దగ్గరికి వెళ్లాలనిపించే లాంటి భజన్స్ ఉంటాయి ఈ రాగంలో. చాలా బాగా పాడారు. ఇప్పుడు ప్రేమ టీం వాళ్ళకి

ఇంకొక భజన ఫుల్ పాయింట్స్ వచ్చేస్తాయి. చాలా బాగా పాడుతున్నారు. 5 సెకండ్స్ టైం ఇస్తాను, ఇంకొక భజన్.

రావట్లేదా? ఒక భజన్, రెండు భజన్స్ చక్కగా పాడారు. ఆ రిజిస్ నో జయమా యా.

0: మీ టైం అయిపోయాక ఒక పాట పాడారు, రెండు భజన్స్ కరెక్ట్ గా పాడారు కాబట్టి మీకు 10 పాయింట్స్ రాకపోయినా యువర్ పాయింట్స్ విల్ కమ్, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ ఈ రౌండ్ లో ఇప్పుడు మీరు పాడిన రాగం ఏంటి? కళావతి. కళావతి రాగంలో చాలా బాగా పాడారు. ఇంకా ఇప్పుడు శృతి, లయ, రాగం మూడు చక్కగా పాడారు. ఇవన్నీ మనం ఎవరి కోసం పాడుతున్నాం? మన ప్రేమ స్వరూపులైన స్వామి కోసం కదా. సో ఇప్పుడు ఈ లాస్ట్ రౌండ్ లో ఏంటంటే స్వామి ఎన్నో పాడారు పాటలు, గీతాలు, భజనలు ఎన్నో పాడి మనకి నేర్పించి మన చేత పాడించారు. సో ఆ భజన్స్ ని, గీతాలను కానీ, పాటల్ని కానీ మీకు అందులో రెండో లైన్లో, మూడో లైన్లో అలాంటి చోట ఉన్న దాగి ఉన్న ఒక పదాన్ని ఈ చిట్స్ లో రాశాం. ఆ చిట్ తీసుకుని మీకు ఏ చిట్ అయితే వస్తుందో అందులో ఉన్న పాట బిగినింగ్ నుంచి ఆ పాట, ఆ పదం వచ్చే వరకు పాడాలి. స్వామి భజన్స్, స్వామి పాడిన గీతాలు కానీ పాటలు కానీ. ఫస్ట్ సత్య టీం వాళ్ళకి ఏ చిట్ వస్తుందో చూద్దాం. సత్య టీం వాళ్ళు మీ చిట్లో ఏముందో చెప్పండి, మైక్ లో చెప్తే వినపడుతుంది మాకు కూడా.
1: పాట పాడుమా కృష్ణ, పలుకు తేనెలకు నటుల.
0: మీకు అందులో ఉన్న పదం ఏంటి?
2: మనసు తీరగా.
0: ఒకసారి పాడండి.

0: చాలా బాగా పాడారు. మొదట మీకున్న పదం ఏంటో మైక్ లో చెప్పండి. మన రేడియో సాయి శ్రోతలందరూ కూడా వినాలి కదా, వాళ్ళు కూడా మీతో పాటు ట్రై చేయాలి. తర్వాత మీరు పాట పాడండి. సరేనా? చాలా బాగా పాడారు. సత్య టీం వాళ్ళకి ఫుల్ పాయింట్స్. ఇప్పుడు ధర్మ టీం వాళ్ళు పికప్ చేస్తారు చిట్టి. అందులో ఏముందో చెప్పండి.
1: సూర్దాస్ ప్రభు.
0: సూర్దాస్ ప్రభు అని స్వామి పాడిన భజనలలో కాని పాటల్లో కాని ఆ బిగినింగ్ నుంచి ఆ పదం వినపడే వరకు పాడాలి.

మీరు స్వామి పాడిన భజనే పాడారు, మొదలు పెట్టారు, కానీ అందులో సూర్యదాసు ప్రభు రాదు, మీరు పాడేశారు. అలా జరగకూడదు. సో మీకు ఈ భజనకి మీకు పాయింట్స్ రావు. ఎవరికైనా గుర్తొచ్చిందా? ఇది ట్రాన్స్ఫరబుల్ రౌండ్ కాదు కాబట్టి మిగతా టీం వాళ్ళకి ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి.

0: చాలా బాగా పాడారు. ఎవరికి వచ్చినా కూడా స్వామి పాడిన భజన కాబట్టి అది ఏం పాట తెలుసుకోవడం కోసం పాడొచ్చు, తప్పేం లేదు. పాయింట్స్ ధర్మ టీం వాళ్ళకి రాలేదు, కానీ పాయింట్స్ రాకపోయినా ఆడపిల్లలందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ పాడారు. ఇప్పుడు శాంతి టీం వాళ్ళకి. మీ చిట్టిలో ఉన్న పదం ఏంటో చెప్పండి.
1: దైవాధీనము.
0: దైవాధీనము, ఇది గీతంలోనో భజనలోనో ఈ పదం వచ్చింటుంది. ఆ పాట మొదటి నుంచి, ఆ భజన కానీ మొదటి నుంచి ఆ పదం వచ్చే వరకు పాడాలి.

0: వెరీ నైస్ అటెంప్ట్. అదే పాట దైవాధీనము అనే పదం వచ్చే వరకు పాడడానికి ఎత్త ప్రయత్నము మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము కదా, గుర్తొచ్చేసింది కదా. సో మీకు పాయింట్స్ తగ్గించట్లేదు, ఎందుకంటే ఇంకొక చరణం పాడారు కాబట్టి. ఆల్రెడీ మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా అంత్యాక్షరి అంటే, కానీ కరెక్ట్ గా మీరు పాడారు కాబట్టి నేను ఫుల్ పాయింట్స్ ఇస్తున్నాను. దైవాధీనం అనే పదం రాలేదు కానీ పాట కరెక్ట్ గా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ప్రేమ టీం వాళ్ళు మీకు వచ్చిన పదం ఏంటో చెప్పండి.
1: సర్వేశ్వరి.
0: సర్వేశ్వరి

0: చాలా చక్కగా పాడారు సర్వేశ్వరి అని చెప్తే గుర్తొస్తుందో రాదో అని భయపడ్డాను మీకన్నా ముందర నేను. చక్కగా పాడారు. సో ఈ రౌండ్ లో కొంచెం ఇబ్బంది పడ్డా పర్వాలేదు, బాగుంది కదా. ఇంకొక టర్న్ ఆడదామా ఇదే రౌండ్. సో స్వామి భజనలు పాటలు ఇంకొకసారి సత్య టీం వాళ్ళు తీస్తారు ఇప్పుడు చిట్. మీకొచ్చిన పదం ఏంటో చెప్పాలి.
1: కలిమల దహన.
0: కలిమల దహన ఇది భజనో పాటో గీతమో నాకు తెలీదు, మీరు పాడాలి.

0: సత్య టీం వాళ్ళు సెకండ్ రొటేషన్ లో కూడా స్వామి పాటలు చక్కగా భజనలు అవి బాగా నేర్చుకుని వినేసినట్టున్నారు, చక్కగా పాడారు. ఇప్పుడు థర్మా టీం వాళ్ళకి మీకు వచ్చిన పదం ఏంటో చెప్పండి.
1: ప్రేమమయం.
0: ప్రేమమయం. ప్రేమమయం చాలా ఈజీ, పాడేయగలరు.

0: చిత్రం.
1: వెరీ గుడ్, చక్కగా పాడారు. ధర్మ టీం వాళ్ళకి కూడా ఇందాక రాకపోయినా ఇప్పుడు చక్కగా పాడారు. ఇప్పుడు శాంతి టీం వాళ్ళకి మీకు వచ్చిన పదం చెప్పండి.
2: గోవింద కీర్తనం.
1: గోవింద కీర్తనం.

0: చాలా బాగా పాడారు. గుర్తొస్తుందో లేదో అనుకున్నాను, చక్కగా పాడారు. గోవింద కీర్తనం అంటే అది భజనో పాటో గీతమో గుర్తురాదేమో అనుకున్నాను, చక్కగా పాడారు. ఇప్పుడు ప్రేమ టీం వాళ్ళకి ఈ అంత్యాక్షరి కార్యక్రమంలో లాస్ట్ మీకొచ్చిన పదం
1: అవతారిలియా.
0: అవతారిలియా, స్వామే మన యుగావతారులు, అవతారిలియా చెప్పండి.

0: ఎంతో ముద్దుగా పాడతారు స్వామి పాట కదా, చాలా బాగుంటుంది పాట. పెద్ద పెద్ద లైన్లైనా చక్కగా పాడిస్తారు మనందరి చేత. చాలా బాగుంది, ఈ రౌండ్ చాలా నచ్చింది నాకు. అయితే ఇదంతా స్వామి దగ్గర మన చిన్న చిరుక అనుక, ఎందుకంటే 5వ వార్షికోత్సవం తెలుగు రేడియో సాయి వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మనందరం కూడా ఇక్కడికి వచ్చి ఒక కుటుంబ సభ్యుల్లాగా స్వామికి ఒక చిన్న చిరుకానుక సమర్పించుకున్నాము. ఇందులో విజేతలు అని ఏమీ లేదు, ఎన్నెన్ని పాయింట్స్ వచ్చాయో ఊరికే తెలుసుకుందాము. ఎన్నెన్ని పాయింట్స్ ఏం లేదు, ఎవరికి ఎక్కువ వచ్చాయో చెప్తానంతే. మీ అందరికీ తెలుసు కదా ఎవరు ఎవరు ఏ రౌండ్ లో ఎలా చేశారో. ఏ రౌండ్ లోనూ అస్సలు మార్క్స్ పోగొట్టుకోకుండా జాగ్రత్తగా పాడేసి టాప్ లో ఉండిన వాళ్ళు మన స్వామి చిన్నప్పుడు ఏ పేరుతో పిలువబడేవారు, సత్య. సో సత్య టీం వాళ్ళు ఫుల్ మార్క్స్ కొట్టేశారు, అందరం గెలిచినట్టే. సో ఈ అంత్యాక్షరి కార్యక్రమానికి చక్కగా భజనలు ఈ రకంగా కూడా పాడుకుంటూ మనందరం చుట్టాలతో కలిసి కూర్చుని మామూలుగా పెళ్లిళ్ళప్పుడు అప్పుడు పాడుకోవడానికి కూడా ఉంటుంది కదా, ఇలాంటివి ఇంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తూ స్వామికి ఒక చిరుకానుక సమర్పించుకుంటూ మనందరం కూడా ఎంజాయ్ చేస్తూ ఇలాగే మనకు అవకాశం ఇస్తూ స్వామి మనతో ఆనందంగా సంతోషంగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ పార్టిసిపేట్ చేసిన అందరికీ, ఎంతో దూరం నుంచి వచ్చారు మీరందరూ, అందరికీ మనసారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామికి శతకోటి వందనాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నా. జై సాయిరాం.
1: ఎంతో హుషారుగా సాగిన అంత్యాక్షరి పోటీలో ఏ జట్టు గెలిచిందన్నది అప్రస్తుతం. అది వినోదంలో భక్తి మేళవించి స్వామికి చేసే సమర్పణ మాత్రమే. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు హారిక, హబిఖ్య, సౌమ్య, హేతల్, మహిత, నాగదుర్గ, అరుణ్, గణేష్, సాయి చరణ్, దిలీప్, సత్యమూర్తి, ఫణీంద్ర, దత్తు. నిర్వహణ శ్రీమతి సాయి ప్రసన్న దేశరాజు. వాద్య సహకారం అందించినవారు శ్రీ ప్రజ్ఞాన్. హార్మోనియంపై శ్రీ ప్రజ్ఞాన్, తబలాపై శ్రీ ప్రజాపతి. 24 గంటల రేడియో సాయి తెలుగు ప్రసారాల 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు యువతకు బంగారు బాట, ఏబీసీ ఆఫ్ లైఫ్ అనే అంశంపై శ్రీ వి భానోజీరావు గారితో శ్రీ గణేష్ గారి సంభాషణ వింటారు.
2: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా మీకందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలకు మరొక మారు హార్దికమైన స్వాగతం. స్వామివారి దివ్య పాదారవిందాలకు మనసారా మనసా వాచ కర్మణ ముకరిలుతూ ఈనాటి తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. ఈనాటి అంశమైన సమస్తలోకా సుఖినో భవంతు, వ్యష్టి సమష్టి సృష్టి పరవేష్టి యొక్క అవినాభావ సంబంధం గురించి ఉదయం 6 గంటల నుండి వివిధ కార్యక్రమాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఈనాటి యువత రేపటి ప్రపంచ భవిష్యత్తుకు పునాది. మరి ఈనాడు యువత తమ నిత్య జీవితాన్ని చక్కగా సక్రమమైన మార్గంలో గడుపుకొని దానికి సార్థకత చేకూర్చుకోవడం ఎంతో అవసరం. దారులు వేరైనా గమ్యం ఒక్కటే. ఈనాడు మనం యువత వ్యష్టి నుండి పరమేష్టిని చేరే ఒక మార్గాన్ని కనుగొనే ప్రయత్నం చేద్దాం. స్వామివారు చెప్పిన ప్రసిద్ధమైన 3 సూత్రాలను ఈనాడు ఆధారంగా చేసుకుని ఆల్వేస్ బీ కేర్ఫుల్, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ, ఆల్వేస్ బీ చేర్ఫుల్ అన్న 3 సూత్రాలను ఆధారం చేసుకుని ఆ బంగారు బాటకు పునాది వేద్దాం. యువతకు ఉన్న శక్తియుక్తులను పెద్దల అనుభవంతో జతపరిస్తే సమస్యలను సులువుగా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని స్వామి ఎంతో చక్కగా చెప్పారు. మరి మన యువతకు ఈనాడు తమ అనుభవాన్ని పంచుకోవడానికి ఎవరొచ్చారో తెలుసుకుందామా? మనతో పాటు శ్రీ భానోజీరావు గారు స్టూడియోకొచ్చున్నారు. స్వామితో సుమారు 50 సంవత్సరాల అనుబంధం ఉన్న శ్రీ భానోజీరావు గారు తమ అనుభవాన్ని యువకులందరితో పంచుకోవడానికి ఈనాడొచ్చారు. సాయిరాం సార్.
3: సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్వామివారి పాదాలకి నా ప్రణామాలు. నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మాట్లాడే అంశం కూడా చాలా గొప్ప అంశం. మొదటిది, ఆల్వేజ్ బి కేర్ఫుల్. 3 సూత్రాలు వెనుకాతల నేను చూసేది నా స్వామినే. ఎప్పుడు నేను కేర్ఫుల్గా ఉంటాను? తను చెప్పినవన్నీ జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు కేర్ఫుల్గా ఉంటాను. ఎప్పుడు నేను కేర్ఫుల్గా లేకుండా పోతాను? స్వామి చెప్పింది వినకుండా పోయినప్పుడు కేర్ఫుల్గా ఉండలేకపోతాను. ఒక్క మాటలో చెప్పాలంటే, కేర్ ఫ్రీగా ఉండకుండా కేర్ఫుల్గా ఉండాలి. ఆ మాటలో ఎంత ఆనందం ఉందంటే, ఫుల్గా కేర్ తీసుకుంటూ ఉండాలి. ఏ విషయంలో ఫుల్గా కేర్ తీసుకోవాలి? స్వామితో ఉన్న అనుబంధం, ఆ అనుబంధాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవడమే మనం ఫుల్గా కేర్ తీసుకోవడం. నేను కింద పడకుండా నేనేదో కేర్ తీసుకుంటున్నాననుకునే కంటే, నేను పడకుండా నా స్వామి నన్ను ఎప్పుడు కాపాడుకుంటున్నారు అనుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఓసారి, మొట్టమొదటిసారి 1970లో మాట్లాడినప్పుడు, స్వామి సింగపూర్లో చిన్న ఉద్యోగమే ఇచ్చినా అన్నానికి లోటు లేదు, స్వామి ఒక్క మాట అడుగుతాను, పడిపోకుండా చూడండి, ఇంకా మీదికి వెళ్ళక్కర్లేదు. స్వామి ఏమన్నారో తెలుసా? పడిపోవడం అన్నది లేదు బంగారు, అలా మీదికి వెళ్ళడమే. అంటే వారి మీద భారాన్ని పెంచడం నేర్చుకుంటే, వారి మీద భారం పెట్టడం నేర్చుకుంటే ఫుల్ కేర్తో తను మనని జాగ్రత్తగా కాపాడుకుంటారు. సో మొట్టమొదట నేను చెప్పేది ఏంటంటే, యువతికి పోనీ మీకు ఏ కారణం చేతనా సత్యసాయి బాబా అన్న పేరుతో కొంచెం కష్టంగా ఉంటే వెంకటేశ్వర అని పేరు పెట్టుకోండి. భగవంతుడిని నమ్మకం నేర్చుకోండి. భగవంతుడు మన్ని చూసుకుంటాడని ధైర్యంతో ఉండండి. ఆ కేర్ తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు రెండోదానికి వెళ్దామా. 2వ సూత్రం, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అంటే ముందు బ్యాడ్ కంపెనీ మనకు తెలియాలి. మనకి బ్యాడ్ కంపెనీ ఎప్పుడు తెలుస్తుంది? నేను సిగరెట్ కాల్చే రోజుల్లో నా ఫ్రెండ్స్ అందరూ సిగరెట్ కాలుస్తూ ఉంటే అది బ్యాడ్ కంపెనీ నేను ఒక్కనాడు కూడా అనుకోలేదు. నాకు సిగరెట్ ఇష్టం, నా ఫ్రెండ్స్ అందరూ సిగరెట్ కాలుస్తారు. నాకు ప్రతి సినిమా 10 సార్లు చూడడం అలవాటు, వాళ్లే నా ఫ్రెండ్స్, నాతో 10 సార్లు చూసేవాళ్లు. గట్టిగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. మద్యపానం బాగా అలవాటు చేసుకున్నవాడు, మద్యపానం చేసుకోని వాళ్ళందరినీ అదేమిటో చికాగ్గా చూస్తాడు. నాలో ఉన్న బ్యాడ్ తెలిసే వరకు నా బ్యాడ్ కంపెనీని అవతలవాడు అనుకుంటాడు, కాని నాకది గుడ్ కంపెనీ. శ్రీవారి దయ ఉంటే మొట్టమొదట నాలో ఉన్న బ్యాడ్ నాకు తెలుస్తుంది. బంగారు తండ్రి ఒక్కనాడు ఇది బ్యాడ్ అని పబ్లిక్ స్పీచ్లో చెప్పారు, కానీ తన భక్తుడి దగ్గర ఎప్పుడూ వాణ్ణి నిందించడం చేయలేదు. కానీ అతి విచిత్రంగా అలా వాష్ చేస్తూనే ఉంటారు, అలా బ్యాడ్ తీసేస్తూనే ఉంటారు. ఆయనే తీయాలి. 2 ఉదాహరణలు చెప్తాను. 1, 90 ఏళ్ల దాటాక అన్నమయ్య శ్రీహరితో ఏం చెప్పాడు? మనసున చింతలు మణుగులు పోవవి నీవవి బొద్దనక. నువ్వు పొమ్మనకపోతే మనసులో ఉండే మైలులు పోవు. శ్రోతలు మన్నించాలి, నాకు పాడడం బాగరాదు, కానీ అది గుండెకి హత్తుకుంటుంది. నేను చేయగలను అనుకుంటే ఆ బ్యాడ్ బ్యాడ్లో ఉండిపోతుంది. నువ్వు చేయాలి అని రోజు చెప్పుకుంటే మెల్లమెల్లిగా అది వాషౌట్ అయిపోతుంది. ఇంకో మాట కూడా చెప్పాలి, నాలో నేను అందరిలాగే తెల్ల చొక్కా వేసుకుంటాను, నా నలుపు ఎవరికీ కనపడదు. నాలో ఉన్న దుర్గుణాలు నాకు తెలుసు, అవి ఎలా పోయాయో తెలుసు నాకు, అవి ఎలా శ్రీవారు పోగొట్టారో తెలుసు నాకు. కానీ ఒకనొక దుర్గుణం 1977లో తనతో చెప్పాను, ఇది నాకు పోవాలి, ఇది నాకు బావులేదు అంటే నాకు తెలుసు బంగారు అన్నారు. నేను ఆశించింది ఏంటంటే ఏదన్నా ఓ చిన్న మెడలో ఓ చిన్న పెండెంటో ఇచ్చేసి ఇది వేసుకో, నీకు ఆ దుర్గుణం ఇంక పోతుంది అంటారనుకున్నాను. నేను నాకు అలా చేయలేదు, నాకు తెలుసు బంగారు అన్నారు. తెలుసు అని ఇన్ఫర్మేషన్ ఎందుకు, నాకు పోతే బాగుంటుంది కదా అనుకున్నాను. ఒక 2 వారాల కిందట ఆ దుర్గుణం పోయింది. ఎన్నేళ్లు పట్టిందో చూడండి. దుర్గుణం తెలుసు, భగవంతుడు కూడా చెప్పాను, అయినా పోలేదు. ఎలా పోయింది? ఇది శ్రోతలు మన్నించాలి, మీ కాలం కొంచెం వృధా చేస్తున్నానేమో. అది పోవడానికి కారణం ఏంటో తెలుసా? తనకి దగ్గర అవ్వాలి అన్న తపన ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంకా ఏది నాకు దగ్గర ఉండకూడదు, నేనొక్కరినే ప్రేమిస్తాను నా స్వామిని, మిగిలిన ప్రేమలన్నీ పక్కకెళితేనే పూర్తి ప్రేమ తన మీద ఉంటుంది. ఏమిటా దుర్గుణం? దుర్గుణం కూడా ఒక ప్రేమ వల్లే వస్తుంది. సిగరెట్ కాల్చేవాడిని ఎంత ఆనందిస్తుంటాడో తెలిసిన, పఫ్ మీద పఫ్, అబ్బా వాడి ఆనందమే ఆనందం, ఎంత ప్రేమ వాడికి సిగరెట్ అంటే. అదేవిధంగా దుర్గుణం కూడా ఒక రకమైన ప్రేమ. ఆ దుర్గుణం వల్ల నేను స్వామిని పూర్తిగా ప్రేమించలేకపోతున్నాను. అది నాకు మెల్లిగా బాధగా తపనగా పట్టుకుంది. నా గురించి చెప్పడానికే మీరు ఈ కార్యక్రమాన్ని పెట్టారేమో అనిపిస్తోంది. ఎందుకంటే 2 వారాల కింద నాకేం తెలిసింది, నిన్ను ప్రేమించలేకపోతే ఎందుకు స్వామి ఈ బతుకు? కానీ 100కి 100 పాళ్లు ప్రేమించాలంటే 90 పాళ్లు 80 పాళ్లు అది 100 అవదు. ఆ విధంగా దుర్గుణం పోగొట్టారు నా స్వామి. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. బెస్ట్ ఫార్ములా, కీప్ గెటింగ్ క్లోజ్ టు స్వామి, కీప్ గెటింగ్ క్లోజ్ టు గాడ్, కీప్ గెటింగ్ క్లోజ్ టు యువర్ మదర్. బికాజ్ నాకు తెలిసి ఏ తల్లి కూడా అబద్ధం చెప్పు, మద్యం తాగు, సిగరెట్ కాల్చు ఎక్కడా చెప్పదు. తను ఆవిడ కోసమేనా మానేయాలి, కష్టమైతే భగవంతుడి కోసం మానేయాలి. ఇక 3వది, ఆల్వేస్ బీ చీర్ఫుల్. నిజంగా మన కళ్ళల్లో మన మొహాల్లో ఆనందం ఎప్పుడు కనపడుతుందంటే స్వామి వచ్చి మన దగ్గర ఉత్తరం తీసుకున్నప్పుడు. స్వామి వచ్చి తీసుకో అని పాద నమస్కారం ఇచ్చినప్పుడు అది ఆనందం, మిగిలినవన్నీ సంతోషాలు. చీర్ఫుల్గా ఉండడం అంటే, ఉన్నమాట చెప్తున్నాను, బయటికి మనం అందరం చాలా సౌమ్యంగా మాట్లాడతాం, లోపలేముందో తెలీదు. బయటికి నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, లోపల ఆనందంగా ఉండు. దట్ ఈజ్ చీర్. ఆ చీర్ ఎట్లా వస్తుందంటే స్వామి ఇచ్చే ఆనందం ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడు వి నో ఇన్వర్డ్ వీఆర్ చీర్ఫుల్. ఇంకొక విషయం ఏంటంటే, మనం లోపల ఆనందంగా ఉన్నా కొన్ని సమయాల్లో ఆనందాన్ని చూపెట్టకూడదు. ఒక ఆసుపత్రికి వెళ్తాం, ఒక పేషెంట్ని చూస్తాం, చూడు బాబు నేను ఎప్పుడూ లోపల ఆనందంగానే ఉంటాను అని చేత నువ్వు కష్టపడినా ఏం ప్రాబ్లం లేదు, మరి ఎందుకు వెళ్ళడం ఆసుపత్రికి? నీ లోపల ఉండాలి ఆనందం, అది నిజమైన ఆనందం, నిజమైన చీర్. శ్రీవారు యువతికి చెప్పిన ఈ ABCలు, ఆల్వేస్ బీ కేర్ఫుల్, ఆల్వేస్ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అండ్ ఆల్వేస్ బీ చీర్ఫుల్, ఈ మూడు తాలూకా నిజమైన సారాంశం. అమ్మకి దగ్గరగా ఉండు, అమ్మని జాగ్రత్తగా చూసుకో, స్వామిని కొలుచుకో. నేను ప్రత్యేకంగా మీ శ్రోతలందరికీ చెప్పేది ఏంటంటే, నా 50 ఏళ్ల ఆనందాన్ని క్రోడీకరించి ఒక్క ఫార్ములాగా చెప్పాలంటే, భగవంతుణ్ణి ప్రేమించడం నేర్చుకో, మిగిలిన ప్రేమలన్నీ వాటంతట దేడిపోతాయి. బాధపడకు, మిగిలిన ప్రేమలు పోయాయని. కానీ భార్యను చూసినప్పుడో, పిల్లల్ని చూసినప్పుడో, నేను భగవంతుణ్ణే ప్రేమిస్తున్నాను, మీరెవరు నాకు అక్కర్లేదు అనకు. డ్రామా ఆడాలి, నాటకం సరిగా జరగాలి. భగవంతుణ్ణి ప్రేమించేవాడు అందరినీ ప్రేమించగలడు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అంచేత భగవంతుణ్ణే ప్రేమిస్తున్నాను అని మూడు మాటలు నేను చెప్పానంటే అర్థం, నేనేదో నా భార్య పిల్లల్ని ప్రేమించను, నా స్నేహితుల్ని ప్రేమించను, నా స్టూడెంట్స్ని ప్రేమించను కాదు, వాళ్లలో నా స్వామిని చూసుకోవడం నేర్చుకున్నాను. 24 గంటలు శ్రీవారిని మనసులో పెట్టుకున్న మనిషికి రేడియో సాయిలో పనిచేస్తున్న వాళ్ళందరిలోనూ స్వామి కనపడతారు. ఎక్కడికి వెళ్లినా స్వామి కనపడతారు. కానీ ఒక్కటి మర్చిపోవద్దు, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. వాళ్ళందరికీ కాళ్ళకి దండం పెట్టిస్తూ ఉంటే మెంటల్ హాస్పిటల్లో పడేస్తారు. సమరీగా చెప్పాల్సింది, పేరు ఏదైనా మాతృదేవి పేరు మార్పులుంటాయి ప్రతి వాళ్ళకి. మీ అమ్మగారి పేరు మా అమ్మగారి పేరు వేరు, కానీ పబ్లిక్గా మీ అమ్మగారి పేరుని మా అమ్మగారి పేరుని డిబేట్ చేయం, డిస్కస్ చేయం, ఆ విషయంలో కొట్టుకోం. అలాగే భగవంతుడి పేరు కూడా, ఏ భగవంతుడిని కొలుచుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క నామం పట్టుకోండి. ఇది వెరైటీ కాదు, ఇన్సూరెన్స్ పాలసీ కాదు. అయ్యో ఇక్కడ జరగలేదు అక్కడికి వెళ్ళినా అనుకుంటే కుదరదు. ఆ పరమేశ్వరుని ప్రేమించడం నేర్చుకుంటే యు విల్ ఆల్వేస్ బీ చీర్ఫుల్, యు విల్ ఆల్వేస్ బీ ఫ్రీ ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ, అండ్ యు విల్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. ఓం శ్రీ సాయిరాం.
4: స్వామి ఎంతో చక్కగా చెప్పినటువంటి ఈ మూడు విషయాలపై భానుజీరావు గారు ఈరోజు మాకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇచ్చారు. ఒక చిన్న అనుభవం చెప్తాను. కొడైకెనాల్లో ఒకసారి స్వామి వాచీలు పంచుతున్నారు. పంచే సందర్భంలో ఒక పిఏ సిస్టమ్ అబ్బాయిని పిలిచారు. ఆ అబ్బాయి స్వామి చేతి నుంచి వాచి అందుకొని, స్వామి టుడే ఐఎమ్ సో హ్యాపీ అన్నాడు. స్వామి అలా చిన్నగా నవ్వి, హ్యాపీగా ఉంటే మనసులో ఉంచుకో. అప్పుడు అర్థం అవ్వలేదు ఆ అంతరార్థం ఏంటో, కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత దానిలో ఉన్న గూఢార్థం అర్థమవుతోంది. అది లోపల పెంచుకుంటున్న కొద్దీ బయటికి ఇంకా ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. మరి ఈ ప్రేమను, స్వామి పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలను, ప్రేమను పెంచుకుంటూ ఈ మూడు సూత్రాలను అనుసరించి ఆ బంగారు బాటను మన యువత తప్పక వేస్తుందని స్వామికి ప్రార్థిస్తూ సాయిరాం.
5: శ్రోతలు, ఇంతవరకు యువతకు బంగారు బాట, ABC ఆఫ్ లైఫ్ అనే అంశంపై శ్రీ వి భానోజీరావు గారితో శ్రీ గణేష్ సంభాషణ విన్నారు. రేడియో సాయి కార్యక్రమాలపై శ్రోతలు తమ అభిప్రాయాలను ఇమెయిల్ ద్వారా listeners@radiosai.org అనే చిరునామాకు పంపవచ్చు.
2: ఇంతవరకు మీరు 2016 రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 5వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలకు అందించినటువంటి ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారంలోని కొన్ని అంశాలని మీరిప్పుడు విన్నారు. ఈ కార్యక్రమాలపై మీ సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.

0: ఇప్పుడు మీరు శ్రీ భానోజీరావు గారు అందిస్తున్న అష్టోత్తర శతనామావళి అనుభవాలు తరువాయి భాగం వింటారు.
1: ఈ 81వ నామంలో ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః అనుకున్నాం కదా, ఆ నిరంతరము జీవికి పుణ్యఫలాల్ని అందించేటటువంటి ఆ స్వామి ఎవరు, ఆ స్వామి తాలూకా ఇంకా ఏవైనా అంతరార్థాలు దొరుకుతాయా అంటే 82వ నామం చూడండి. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. పురుషుడు పురుషోత్తముడు, సమస్త జీవరాశుల యందు ఉండే ఒకే ఒక్క పదార్థం పురుషోత్తముడని, జీవి పురుషుడని ఎప్పుడో శ్రీవారు చెప్పారని పెద్దలు అంటుంటారు. అవతార రూపంలో ఉన్నంత మాత్రాన స్వామి మనందరిలాగా పురుషుడని అనుకోవద్దు. ఆ మూల విరాట్టు, ఆ ఆది ఏదైతే ఉందో, ఆ సమస్త జీవరాశుల యందు ఉండేటటువంటి ఆ జీవం ఏదైతే ఉందో, వీటన్నిటికీ మూలకారకుడైనటువంటి సాయి పురుషోత్తముడు. నిజంగా చెప్పాలంటే పురుషుడికి పురుషోత్తముడికి ఉండే బంధము ఈ నామంలో తెలియపరుచినట్టు కూడా కనిపిస్తుంది. ఎన్నోసార్లు స్వామి చెప్పారు, దైవాంశ సంభూతులారా, దివ్యాత్మస్వరూపులారా, అన్నమే కాకుండా ప్రేమస్వరూపులారా అని చెప్తారు కదా. సమస్త జీవరాశుల యందు ఏ ప్రేమతత్వం ఇమిడి ఉందో, సమస్త జీవరాశుల యందు ఏ ఆత్మతత్వం ఇమిడి ఉందో, ఏ దైవత్వం ఇమిడి ఉందో, దానికి మూలమైనటువంటి పురుషోత్తముడు మన స్వామి. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. తత్వం ఒకటే అవడం వల్లనే శ్రీవారికి మనకి ఉన్న బంధం. పదార్థంలో ఉన్నది ఒకటే, ఆ దివ్యతత్వమే, ఆ ప్రేమతత్వమే, ఆ ఆత్మతత్వమే ఇద్దరిలో ఉంది. కానీ మనతో సంబంధ బాంధవ్యాలతో, ప్రేమతో మాట్లాడి మన్ని లాలించి పాలించడానికి వచ్చినటువంటి అవతారం ఒక్కటే కాదు, ఆ అవతారానికి మూలమైనటువంటి పురుషోత్తముడు కూడా మన స్వామి అని తెలుసుకోవాలి. 83వ నామం ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః. ఏ పురాణంలోనైనా, ఏ యుగంలోనైనా, ఏ అవతారము దాల్చినటువంటి వస్తువైతే ఉందో, ఆ వస్తువు పురాణ పురుషుడు. పురాణ కాలం అంటే చాలా చాలా చాలా సంవత్సరాలు, యుగాలు, శతాబ్దాలు అవన్నీ కలిపి లెక్క పెట్టుకుంటే ఆ ముందునున్నది స్వామి. ఈ అవతారాలన్నీ, ఈ పురాణాలన్నిట్లోనూ వచ్చేటటువంటి దైవాలన్నీ స్వామే, దాని మూలము స్వామి, ఈ అవతారాలు స్వామి. చాలా మందికి, ముఖ్యంగా ఇప్పుడు 50-60 సంవత్సరాల్లో ఉండే వాళ్ళకి చాలా జ్ఞాపకం ఉండొచ్చు, స్వామి ఏదన్నా మనం చెప్తే స్వామి అక్కడ ఏదో ఆ బాధ వచ్చినట్టుంది, స్వామి ఈ పరీక్ష వాడికి ఇంకా భయపడుతున్నాడు, స్వామి ఆ వైద్యుడు ఏమంటాడో అని తాపత్రయపడుతున్నాడు, ఇవేమన్నా అడిగినప్పుడు చాలా రొటీన్ గా మామూలుగా స్వామి అనేవారు, స్వామి చూసుకుంటాడు, స్వామి చూసుకుంటాడు. మనకి జ్ఞాపకం చేస్తున్నది ఆ మాట అనిపిస్తుంది నాకు. ఏంటా జ్ఞాపకం చేస్తున్నారు? ఏ స్వామి అన్ని దైవాల్లో ఉన్నారో ఆ స్వామి చూసుకుంటారు. చూడండి, మనం అందరం అనుకుంటాం కదా, ఏదన్నా అడ్డు కలిగితే వినాయకుడు కొంచెం దండం పెట్టుకుంటాం, ఏదన్నా అడ్డు తగిలితే వినాయకుడు దండం పెట్టుకుంటాం, ఏదన్నా కొంచెం ఆరోగ్యం అది బాగలేకపోతే సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకుంటాం, ఏదన్నా టకాల మీద శక్తి కావాలి, అమ్మ ప్రేమతో శక్తి కావాలి అంటే లలితా మహాత్రిపుర సుందరికి దండం పెట్టుకుంటాం. స్వామి చూసుకుంటాడు అన్నదానికి అర్థము ఏ అందరు దేవతలు సమస్త దేవతాస్వరూపులు నా అధీనంలో ఉన్నారు కనుక ఏ దైవాన్ని ఎలా ఎక్కడ పంపించి నీకు సాయం చేయాలో అది చూసుకుంటాడు అని అర్థం అనిపిస్తుంది నాకు. స్వామి చూసుకుంటాడు, నేను చూసుకుంటాననేది ఒకలా ఉంచండి ఆ పక్కన. స్వామి చూసుకుంటాడంటే అర్థం ఏంటంటే ఏ దేవతలు ఎవరు ఎక్కడ ఎలా నిన్ను ఆదరించుకోవాలో అది కూడా నేను చూసుకుంటాను. ఎంచేతంటే పురాణ పురుషుడు కనుక. ఒకసారి అనిల్ కుమార్ గారు చెప్పారు, ఒక చిన్న గ్రూప్ లో మాట్లాడుతూ అన్నారు, మీరందరూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, స్వామి సత్య సనాతనుడు నిత్య నూతనుడు. ఎంత బ్రహ్మాండమైన మాటది, సత్య సనాతనుడు అంతకంటే ముందు ఇంక లేదు, అది సత్యం. ఆ సత్య స్వరూపమే, సనాతన స్వరూపమే ఇప్పుడు మనం చూస్తున్న స్వామి కూడా, కానీ నిత్య నూతనుడు. రాముడిలాగా కృష్ణుడు ఉండడు, కృష్ణుడిలాగా సిద్ధిబాబా లేరు, సిద్ధిబాబాలాగా సత్యసాయిబాబా వారు లేరు, అది నిత్య నూతన తత్వం. కానీ వీటన్నిటికీ మూలంగా ఉండది సత్య సనాతన తత్వం. స్వామి సత్య సనాతనుడు నిత్య నూతనుడు అని ఆ అనిల్ కుమార్ గారు చెప్పింది ఎప్పుడు నేను మర్చిపోలేను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎన్ని అవతారాల్లో కనిపించినా ఆది పురుషుడు కనుక ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః అని స్వామివారికి నమస్కరించుకుంటున్నాము. అయితే అన్నిటికీ మూలమైన ఆది విరాట్టు కనుక, ఏ అవతారమైనా దాల్చేటటువంటి శక్తి సంపన్నుడు కనుక, స్వామిని 84వ నామంలో ఓం శ్రీ సాయి అతీతాయ నమః, ఏ విషయంలోనైనా స్వామి కంటే ముందు ఇంక లేదు, స్వామి కంటే పెద్ద ఇంక లేదు. మానవ జాతి ఎలా ముందుకొచ్చిందో అంటే ఇవల్యూషన్ ఎలా జరిగిందో అన్న బ్రహ్మాండమైనటువంటి శాస్త్రీయ పరిజ్ఞానానికి స్వామి అతీతుడు. అందుకే చాలా మంది చెప్తుంటారు, చాలా మంది భౌతిక శాస్త్రవేత్తలు, రసాయన శాస్త్రవేత్తలు, జియాలజిస్టులు, ఎన్నో రకాల విజ్ఞానులు ఒక్కసారి స్వామి అనే మాటను పట్టుకుని అమ్మో ఇది మనెవరికీ తెలీదు అని అనుకుంటుంటారు. ఎందుకంటే శ్రీవారి కంటే అతీతం మరొకటి లేదు. దీనికి మనం ఇంకొక విధమైనటువంటి అర్థం కూడా చెప్పుకోవాలి, వారి కంటే అతీతం లేదు కనుక వారు ఏమైనా చేయగలరు. నాకు తెలిసినంత మట్టుకు స్వామివారి తాలూకా అవతారానికి సంబంధించి కెనడాలో ఓ ఫోటోలోంచి అమృతం రావడం చూశాను, సింగపూర్లో ఒక మహాభక్తురాలి ఇంట్లో ఒక అరకిలో విభూతి ఎప్పుడు ఉంటుంది, అది తీసుకుంటూ ఉంటారు, అది నిండిపోతూ ఉంటుంది ఓ ఫోటోలోంచి. ఇది అతీతాయ నమః. స్వామి ఎవరికి అర్థం కాని, ఎవరూ అర్థం చేసుకోలేని, శాస్త్ర పరిజ్ఞానానికి అందని ఆ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి నడిపిస్తోంది శ్రీవారిని. ఆ శక్తి అంతా శ్రీవారిమయం, శ్రీవారు ఆ శక్తిమయం. అందుకే శ్రీవారు అతీతులు, అన్నిటికీ అతీతులు. ఇంకొక అర్థం కూడా ఉంది, ఏ రూపమైనా స్వామి తీసుకోగలరు, అన్ని రూపాలకి అతీతులు స్వామి. ఇంకా ఒక అర్థం కూడా ఉంది. ఇది మాత్రం నా గుండెల్లో ఉన్నది చెప్తున్నాను. ఎప్పుడూ అనుకుంటాను నేను, అబ్బా ప్రపంచంలో సృష్టిలో ప్రతి వాడికి ఒక అధికారి ఉన్నాడు స్వామి, మీ దయ వల్ల మీకు అధికారి లేడు, మీరు ఏం చేస్తే అంతే తప్ప అడిగేవాడు ఎవడూ లేరు. స్వామి సమాధానం చెప్తారు కానీ తను ఎవరికీ సమాధానం చెప్పుకోకర్లేదు. చూడండి, దర్శనం ఇచ్చినా దర్శనానికి వచ్చినా ఎన్ని గంటలకు వచ్చినా ఎప్పుడొస్తారో అని కూర్చునే భక్తులందరికీ తెలిసిన విషయం, స్వామికి మీద ఎవరు లేరు. ఎందుకంటే వారికంటే అతీతులు లేరు కనుక అతీతాయ నమః. అన్నిటికీ అతీతులు శ్రీవారు. అయితే ఈ అతీతాయ నమః అన్న దాంట్లో ఒక ముఖ్యమైన అంశ 85వ నామము, ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఈ నామం గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు నాకనిపించింది, స్వామి భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం అన్నీ కూడా కాలమానాన్ని బట్టి మారక తప్పదు. 200 సంవత్సరాల కిందటో 300 సంవత్సరాల కిందటో భూమికి ఆకర్షణ శక్తి ఉందని అనుకోలేదు. తర్వాత తెలిసింది, కొన్ని కొన్ని జబ్బుల పేర్లు తెలియవు, ఇప్పుడు తెలుస్తున్నాయి. ప్రతి శాస్త్రం కూడా టైం డిపెండెంట్, కాలం మీద ఆధారపడి ఉంటుంది. అన్నీ తెలిసిపోయి అనుకుంటాము ఎక్కడో ఒక చుక్క ఎదురవుతుంది, మళ్ళీ దాంట్లో పరిశోధనల్లో పడతారు. కాలాన్ని బట్టి కాలం గడుస్తున్న కొద్దీ ఆ విజ్ఞానం అలా పెంపొందించుకుంటూనే ఉంటారు. అయితే పరమేశ్వరుడు మన స్వామి కాలాతీతుడు. ఈ ముందు నామంలో అనుకున్నాము ప్రతి శాస్త్రానికి కూడా అతీతుడు స్వామి అనుకున్నాం కదా, ఇక్కడ త్రికాలాలకి అతీతుడు, దేశ కాల పరిస్థితులకు అతీతుడు. జలుబు 3 రోజులుంటుంది, దగ్గు 4 రోజులుంటుంది, ఈ క్యాన్సర్ ఇన్నాళ్ళుంటుంది, ప్రాణభయం ఉంది, ఇవన్నీ కూడా కాలంతో కలిసి నిర్ణయింపబడుతున్నాయి. అయితే ఈ కాలమానం శ్రీవారికి వర్తించదు. అందుకే స్వామి ఇంకొక 6 నెలలు పడుతుందంటున్నారు. ఎందుకు 6 నెలలు? ఎల్లుండి రా. చూడండి, ఏ కాలంలో ఏది జరుగుతుందో శ్రీవారే సృష్టించినటువంటి ప్రకృతికి ఎంతో వదిలేసినా భక్తుడిని రక్షించే పరిస్థితిలో, భక్తుడికి చెప్పే పరిస్థితిలో, నాయనా ఈ కాలం అన్నది నన్ను అడ్డదు, ఆ కాలం కూడా నేను చెప్పినట్టే వినాలి అని స్వామివారు అప్పుడప్పుడు నిరూపిస్తుంటారు. అంటే ఈ నామంలో ఉన్న అంతరార్థాన్ని మనకు తెలియజేస్తుంటారు. ఈరోజు జరిగేది నిన్న జరిగింది, రేపు జరగబోయేది, ఇవన్నీ తెలుసుకోవడం కాలాతీతాయ నమః అనడానికి కాదు, ఈ కాలాన్ని నిర్ణయించేది స్వామి. ప్రిసైడింగ్ డ్యూటీ ఆన్ టైమ్ ఏ స్వామి. అందుకే ప్రకృతితో ప్రతీక్షణం సంబంధం పెట్టుకుని దాన్ని అంతా ఇట్నించట్టు మార్చేరు. కానీ భక్తుల మీద అనుగ్రహంతో ఒక్కొక్కప్పుడు చిన్న మచ్చులా చూపెడతారు, నాయనా ఏ కాలము నన్ను బంధించదు అని. స్వామి రేపు జరుగుతుందంటే అది రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుందంటే ఎల్లుండి జరుగుతుంది. ఏ జరగవలసిన చిత్ర విచిత్రమైన విధైనా సరే శ్రీవారి యొక్క చేతిలో ఉంటుంది. అందుకే శ్రీవారు కాలాతీతాయ నమః.
2: ఈ ఎలా జరుగుతుంది స్వామి?
1: మామూలుగా ప్రకృతిబద్ధంగా కాలం నడుస్తుంటే అది మీరు చెప్పేసరికి ఎలా జరుగుతుంది? దీనికి కారణం ఏమిటి? 86వ నామంలో చెప్పుకుంటున్నాం, ఓం శ్రీ సాయి సిద్ధి రూపాయ నమః. తన చేతిలో లేని శక్తి ప్రపంచంలో లేదు. ఇంకొక బ్రహ్మాండమైన విషయం ఏంటంటే, శ్రీవారు తన 16 ఏళ్ళు 17 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ ప్రాయంలో ఉన్నప్పుడు చాలా మందికి దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పేవారట, ఏదో బ్రహ్మాండమైన తపస్సు చేసి సాధించిన అష్టసిద్ధులు కావివి, ఇవి నాతోటే ఉంటాయి, నా ఇంట జంట వంట ఉంటాయి, ఇవి అభ్యాసం వల్ల వచ్చే సిద్ధులకి నేను అతీతుణ్ణి. బాగా చెప్పుకోవాలంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రీవారి మాట వేదవాక్కు. శ్రీవారి మాట ప్రకారం జరగాల్సిందే గాని ఆ మాటకి ఎదురుగా పోయేది లేదు. ఒక చిన్న ఉదాహరణ, డాక్టర్ గారు 3 నెలలు ఇచ్చారు టైము ఒక ఆయనకి. స్వామి విభూతి ఇచ్చి తీసుకెళ్లి ఆయనకివ్వు అన్నాక 2.5 సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నారు. చేయవలసిన కర్తవ్యాలు నిర్ణీత సమయంలో జరిగాక ఆ తర్వాత ఆయన తాలూకా జీవితం అంత్యమైంది. మరి 3 నెలలు శాస్త్రం ప్రకారం చెప్పింది, 2.5 సంవత్సరాలు శ్రీవారు చెప్పింది. ఎందుకంటే ఆ మాటకి ఎదురుగా పోయేది లేదు. ఒక చిన్న ఉదాహరణ, డాక్టర్ గారు 3 నెలలు ఇచ్చారు టైము

సిద్ధి. తనన్నదే వేదం, అది వేదవాక్కు. ఆ వాక్కు తిరుగులేదు. ఈ తిరుగులేని వాక్కున్నటువంటి స్వామికి ఏ అభ్యాసాలు కావాలి, ఏ సిద్ధులు కావాలి? తనే సిద్ధి, తనే సిద్ధి స్వరూపము. ఏ సిద్ధులైతే ఉన్నాయో వాటన్నిటికీ పునాది, వాటన్నిటికీ రూపము నా స్వామి. ఒకసారి మనవి చేసుకున్నాను శ్రోతలతో, స్వామి విమానం ఎక్కగానే భయం వేస్తుంది అని చెప్తే 1984లో చాలా చాలా చాలా బాధపడిపోయేవాడిని. విమానంలోకి వెళ్ళడం భయం వేయడు, విమానంలోకి వెళ్ళగానే భయం వేయడం అంటే ఎంత కష్టంగా ఉంటుందో చూడండి. 3 గంటలు, 18 గంటలు, 14 గంటలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు భయం వేస్తే ఎలా ఉంటుంది చూడండి. ఆ భయం నాలో ఎందుకు తెప్పించారంటే శ్రీవారు, నాయనా నువ్వు అర్థం చేసుకోవలసింది, ఈ సత్యస్వరూపుడిని గురించి ఆలోచించవలసింది ఇంకా చాలా ఉంది, అది నీకు చూపెడతానని అందుకే భయం పెట్టారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే 1984లో ఈ మాట శ్రీవారికి చెప్పగానే, ఏంటి విమానంలో కూర్చుంటే భయం వేస్తుందా, అవునా అన్నారు చిన్న నవ్వునవ్వుతూ. స్వామిని తలుచుకో, ఏ భయం ఉండదు అన్నారు. ఆ మన్నాడు నేను ప్రయాణం చేసే వేళ శుభగడియ కాదు, అత్యంత అశుభగడియ, కాని నా స్వామి చెప్పారు కదా స్వామిని తలుచుకో భయం లేదన్నారు కదా. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు ఎన్నడూ రైలు భయం, బస్సు భయం, విమానం భయం, వాతావరణం, ఏ భయాలు లేవు. ఎందుకంటే స్వామి ఇచ్చిన బ్రహ్మాండమైన ఆ వాక్కు ఉండేది, స్వామిని తలుచుకో ఏ భయం ఉండదు, ఆ వేదవాక్కు. సిద్ధికి స్వరూపమైనటువంటి నా స్వామి వేదవాక్కుని ఏం చెప్పినా ఏం చేయాలన్నా వారొక్కసారి అవును అంటే అది జరగక తప్పదు. అయితే సిద్ధిస్వరూపుడు మామూలుగా భక్తుడి తాలూకా భయాన్ని పోగొట్టినట్టే లోక కళ్యాణం కోసం వచ్చిన స్వామి కనుక 87వ నామంలో తెలుసుకుంటున్నాం. ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః. శ్రీవారి సంకల్పానికి తిరుగులేదు, శ్రీవారి సంకల్పము అన్నది జరక్క తప్పదు. ఎన్నోసార్లు మనం విన్నాం, ఎందరో మహావక్తలు మనకు ఉపన్యాసాల్లో చెప్పారు, స్వామి యూనివర్సిటీ 7 కల్లా వచ్చేస్తుందని చెప్పేశారు, అది ఎన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయో, గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయో. నేను రేడియో సాయి శ్రోతలతో నా మనసులో ఉన్నది చెప్తున్నాను, శ్రీవారి పని జరగడానికి ఎవరిని ఎక్కడ ఏ వ్యవస్థలో ఏ పదవిలో పెట్టుకోవాలో అది కూడా చేయగలరు. అవన్నీ జరిగి శ్రీవారు అనుకున్న రోజున విశ్వవిద్యాలయం తయారైంది. అది ప్రపంచమందరి కోసం చేసినటువంటి ఒక మహాకార్యం. సిద్ధ సంకల్పుడైన స్వామి ఏది చేస్తానన్నా జరక్క తప్పదు. ఎందుకంటే కాలాతీతుడు, సిద్ధిస్వరూపుడు, అతీతుడు, ఇవన్నీ అనుకున్నాం కదా. శ్రీవారు అతీతులు, కాలాతీతులు, సిద్ధి రూపులు, అంచేత సిద్ధ సంకల్పులు కూడా. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సిద్ధ సంకల్పాయ నమః అంటే పెద్ద యూనివర్సిటీలు, హాస్పిటళ్లు అవి కట్టడం గురించే కాదు, ఎంత సులువుగా తన తాలూకా ఔన్నత్యమైనటువంటి అధికారమైనటువంటి ఆ మహాశక్తిని చూపెడతారో ఇంకొక ఉదాహరణ చెప్పాలి. మా స్నేహితుడికి ఒక ఆయనకి పెద్ద ఉంగరం ఇచ్చారు, నవరత్నాల ఉంగరం స్వామి. వారి కృపా కటాక్ష వీక్షణాల తాలూకా ప్రభావం వల్ల ఆ ఉంగరం వారికి, మా స్నేహితుడికి ప్రసాదించినప్పుడు నేను కూడా ఉన్నాను. మన్నాడు మళ్లీ పిలుస్తానన్నారు స్వామి. ఈ పెద్ద ఉంగరాన్ని వేలుకు పెట్టుకుని మా స్నేహితుడు ఎంతో బాధపడుతున్నాడు, ఇది చూడు ఎంత పెద్దదో, నేను గవర్నమెంట్ లో మీటింగులకు వెళ్ళాలి, ఎవరన్నా మంత్రి గారు పిలిస్తే వెళ్ళాలి, ఆఫీసర్లందరూ చూస్తూ ఏంట్రా నువ్వు ఏదో పెద్ద సేట్లాగా ఇంత ఉంగరం ఏంటి అంటారు అని ఏదో బాధపడుతున్నాడు. ఆ సాయంత్రం అలా మన్నాడు పొద్దున్న స్వామి పిలిచారు. పిలిచిన వెంటనే మొట్టమొదట, ఆ ఉంగరం బాగా పెద్దది అనుకుంటున్నావు కదా, ఇలాతే

0: అన్నారు. ఇట్నించటి చేత తిప్పారు. నిజంగా చెప్తున్నాను, నా జన్మ తరించింది అనుకున్నాను ఆ రోజు. అంత చక్కటి మహాశక్తి నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఉంగరం తీసుకుని ఇది చాలా పెద్దది అనుకుంటున్నావు కదా అని ఇలా తిప్పారు, ఇట్నించటి తిప్పారు. తిప్పి నా వైపు కొంటగా చూసి ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు అని మూడు మాటలు అన్నారు. ఊదడం కూడా కాదు, ఉఫ్ఫు ఉఫ్ఫు ఉఫ్ఫు అని. అది అతి చిన్న నాజూకైన నవరత్నాల ఉంగరంగా మారింది. నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు. స్వామి నేను ఎప్పుడైనా చూడాలి, స్వామి నేను ఎప్పుడైనా చూడాలని దండం పెట్టుకునేవాడిని. నాకది చూపెట్టడం జరిగింది. నా స్నేహితునికి చిన్న ఉంగరం ఇవ్వడము జరిగింది. పెద్ద ఉంగరాన్ని చిన్న ఉంగరాన్ని చేయడం ఎంత సులువో చూడరా అని నాకు నా స్వామి చెప్పడం జరిగింది. సిద్ధ సంకల్పులైన స్వామి ఒక వ్యక్తిగతమైన భక్తుడి బాధ తప్పించడానికి, లోక కళ్యాణానికి మహత్తరమైన పథకాలు పెట్టి అందరినీ ఆదరించడానికి అన్నిటికీ తగినటువంటి నా స్వామికి, మన సిద్ధ సంకల్పులైన స్వామికి అందరం నమస్కరించుకుంటున్నాం. ఇంత శక్తి సంపన్నుడికి తర్వాత నామం అవసరమా అనిపిస్తుంది. 88వ నామం ఏమిటి? ఓం శ్రీ సాయి ఆరోగ్యప్రదాయ నమః. ఇంత శక్తి సంపన్నుడికి ఆరోగ్యం ఇవ్వడం చేతనవుతుంది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు కదా. ఈ నామం ఎందుకు రాశారు? అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వామిని తలుచుకో అని జ్ఞాపకం చేయడానికి రాశారు. ఎందుకంటే ఇంతకు ముందు చదివిన 87 నామాలు అత్యంత శక్తి సంపన్నుడైన స్వామి గురించి తెలుసుకుని మళ్ళా ఏదన్నా చిన్న అనారోగ్యం వస్తే అని ప్రశ్న ఉండకూడదు. కానీ ఒకవేళ ఉంటుందేమో, అంతేకాకుండా ఒంట్లో బాగలేకపోయినా ఏదన్నా భయపడినా ఒక్కమారి స్వామిని తలుచుకోను ఆయన. ఎందుకంటే వారు ఆరోగ్యప్రదాయి, అది ఒక విధంగా అనుకోవచ్చు. రెండోది, కేవలం తను విభూతి సృష్టించి కలలో వచ్చి జబ్బులు నయం చేయడం అదంతా ఒక ప్రక్రియ. వారి తాలూకా సృష్టిలో డాక్టర్లున్నారు, వారి తాలూకా సృష్టిలో ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి. మరి అవన్నీ తెచ్చి అవి కూడా పెట్టారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఆ విధంగా కూడా శ్రీ సత్యసాయి ఆరోగ్యప్రదాయి. అంతేకాదు, మనసు ఎంతో బాధపడింది స్వామికి, ఈ కంటామినేటెడ్ వాటర్, సరి అయిన మంచినీరు లేక ఎందరో ముఖ్యంగా చిన్నవాళ్లు వృద్ధులు కష్టపడుతున్నారని సత్యసాయి మంచినీటి సరఫరా పథకం కూడా పెట్టారు. శ్రోతలు అర్థం చేసుకోవలసింది, కేవలం ఓ స్వామీజీగా ఒక అవతార పురుషుడుగా పూజలు అందుకుని నైవేద్యాలు అందుకుని మనందరినీ ఆశీర్వదించి పంపించడమే కాదు, అది కాదు, వ్యక్తికి ఉన్న బాధని సమిష్టికి ఉన్న బాధని, వ్యక్తికి ఉన్న బాధని సంఘానికి ఉన్న బాధని రెండూ నివారించడానికి వచ్చినటువంటి స్వామి ఆరోగ్యప్రదాయి. చూడండి, సత్యసాయి మంచినీటి పథకంలో నీరు తాగే ప్రతి వాళ్ళు స్వామి భక్తులని ఎవరో అనుకోక్కర్లేదు. అది ఏ మతానికి చెందినా, భక్తుడైనా కాకపోయినా, ఏ దేవుడిని కొలుచుకున్నా కొలుచుకోపోయినా, నాస్తికుడైనా ఆస్తికుడైనా, గ్లాసు పెట్టగానే నీళ్లు వస్తాయి, ఆ నీళ్లు వాళ్ళు తాగొచ్చు. ఇది సాంఘిక పరమైనటువంటి అవతార కార్యక్రమం, వారి శక్తికి నిదర్శనం అని చెప్పుకోవాలి. ఈ ఆరోగ్యప్రదాయ నమః అన్న దానికి కాలం గడుస్తున్న కొద్దీ మనకింకా తెలుస్తూనే ఉంది. అదేవిధంగా 89వ నామంలో ఓం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. నిజంగా చెప్పాలంటే మనందరికీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్నం పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, ఆస్తులిచ్చారు, ఎంతో ఐశ్వర్యం ఇచ్చారు, అదంతా భక్తులకి తెలిసిందే. అయితే ఈ నామము రాసినప్పుడు సత్యసాయి అన్నదాన పథకాలుంటాయని గాని, సత్యసాయి సంస్థల ద్వారా ఎన్నో విధాల సేవలు అందుతాయని గాని, ప్రతి దసరాకి విశ్వవిద్యాలయంలో పనిచేసేవాళ్లు పిల్లలు అందరూ కలిసి ఒక చీర ఒక చాపు గ్రామాల్లో గ్రామసేవ కింద పంచుతారని గాని ఇవేమీ అనుకోలేదు. ఈ నామం మొట్టమొదటిసారి చదివేటప్పుడు మొదట్లో అష్టోత్తరాలు చేసేటప్పుడు కానీ ఆరోగ్యప్రదాయ వెనకాతల ఆసుపత్రులున్నట్టే అన్నవస్త్ర ప్రదాయ నమః అన్నదాని వెనకాతల అన్నదాన పథకాలు వస్త్రాల ఆ బంగారు తండ్రి చేతి నిండి ఎన్ని వందల మంది ఎన్ని చీరలు ఎన్ని బట్టలు అందుకున్నారో లెక్కెవరన్నా పెట్టుంటే చాలా బాగుండేది, ఎంతో బాగుండేది. అబ్బా ఎంత లెక్క అనుకునేవాళ్ళవి. మామూలు దర్శనంలో ఉన్నట్టుండి ఎవరినో పిలిపిస్తారు, బోల్డ్ బట్టలు పంచిపెట్టేస్తారు. స్వామి అన్నవస్త్రప్రదాయి అని మనం గుర్తుపెట్టుకుంటే, నేను అనుకుంటున్నాను ఆరోగ్యప్రదాయి అని గుర్తుపెట్టుకుంటే అనారోగ్యం భక్తుడికి రాదు, అన్నవస్త్రదాయి అని గుర్తుపెట్టుకుంటే లోటన్నది ఉండదు, ఏ విధమైన లోటు ఉండదు. ఆశ ఉండొచ్చు దురాశ ఉండొచ్చు కాని లోటు మాత్రం ఉండదు. 90వ నామం ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. సంసార దుఃఖము అన్ని రకాల దుఃఖాలకి మూల కారణము కోరిక. నిజంగా చెప్పాలంటే ఏదో గాలి పీల్చడం మంచినీళ్లు తాగడం తప్ప ఇంకా ఏం చేసినా ఏదో ఒక ఈ కారణానికి ఒక ఫలితం రాక తప్పదు. మనందరం అనుకుంటాం పళ్ళు తింటే మంచిది, కాస్త అన్నం తింటే మంచిది, కాదు అన్నమే కాదు కొంచెం గోధుమ తింటే మంచిది అనుకుంటాం కదా. ఓసారి శ్రీవారు అన్నారు రూములో కూర్చున్నప్పుడు, అన్నము ఎక్కువగా తింటే మునుకులు నొప్పి రావచ్చు, అలా అని చెప్పి ఎక్కువ గోధుమలే తిన్నా మంచిది కాదు, పళ్ళు కూడా ఎక్కువ మంచిది కాదు. చూడండి విచిత్రం, ఈ భూమి మీద పుట్టాక ఏ పని చేసినా దాంట్లో సుఖం రావడమే కాకుండా దుఃఖం కూడా రావచ్చు. సంసారం అంటే ఈ జగత్తులో మనం ఉండి బ్రతకడమే సంసారం. ఈ సంసారంలో మంచిలా కనపడుతుంటాయి నేను, కానీ వెనకాలే దుఃఖం ఉండొచ్చు. స్వామి ఏంటంటారు, హ్యాపీనెస్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ సారోస్, ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. తప్పదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను స్వామివారి దయ వల్ల ఇంత చక్కటి అవకాశం వచ్చి మీ అందరితోటి ఇది నేను చెప్పుకుంటున్నాను. అందరికీ నచ్చుతుందనుకోవడం పొరపాటు. మహానుభావులుంటారు, శాస్త్రవేత్తలుంటారు, జ్ఞానులుంటారు, అది విని అబ్బబ్బా ఏమిటి వీడు, వీడికి సంస్కృతం రాదు తెలుగు రాదు ఏమిటేమిటో చెప్పేస్తున్నాడు అని అనుకుంటారు కదా. అంటే అందరి నుంచి అన్ని వేళలా మంచి జరుగుతుందనుకోవడం జీవికి తప్పు, అలా జరగదు. మంచి ఉంటుంది కొంచెం చెడు ఉంటుంది, మంచి కానిది ఉంటుంది. ఇవన్నీ ఎలా పోతాయి స్వామి? సంసార దుఃఖ క్షయకరాయ నమః. ఎట్లా దుఃఖం క్షయకరం చేస్తారంటే, నా అనుభవంలో చెప్తున్నాను, కొన్ని కోరికలు మనలోకి రాకుండా చేస్తారు, కొన్ని కోరికలు తీరేటట్టు చేస్తారు. ఈ రెండు ప్రక్రియల వల్ల సంసార దుఃఖంలోంచి బయటపడతారు. ఈ రెండు చేయగలిగింది స్వామి మాత్రమే. లోపల ఉన్న లోపం చెప్పినా అదేం పర్వాలేదు అన్న శక్తి ఉన్నది స్వామికొక్కరికే. స్వామి ఈ తప్పులు చేశాను అంటే క్షమించగలిగిన శక్తి ఉన్నది స్వామికొక్కరికే. పెద్దలు చెప్పిన మాట మీతోటి మనం చేసుకుంటున్నాను. ఒక్కసారి శ్రీవారి పాదాలు తాకితే జన్మజన్మల పాపాలు పోతాయంటారు. అది ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే, పరమ పవిత్రమైన ప్రేమమూర్తి అయిన స్వామి ఏదన్నా క్షమించగలరు. అలా అంటే తప్పులు చేయాలని నేను అనడం లేదు, కోరి తప్పులు చేస్తే కోపడతారు కూడా స్వామి. కానీ సంసార దుఃఖ క్షయకరం అనేటటువంటిది రెండు విధాలుగా చేస్తున్నారు స్వామి. ఒకటి, కొన్ని కోరికలు మన జోలికి రావు. రెండు, అన్ని కోరికలు తీరిపోయాక ఇంకేమీ లేదు, సంసారము లేదు, దుఃఖము లేదు. నాటకములో పాత్రధారిగా తన పాత్ర తెలుసుకుని నడుస్తాడు జీవి తప్ప దాంతో బంధం పెట్టుకుని విచారంలోనూ సుఖంలోనూ దుఃఖంలోనూ సుఖంలోనూ మురిగి తేలుతూ ఉండడు. ఈ 90 నామం ఓం శ్రీ సాయి సంసార దుఃఖ క్షయకరాయ నమః. స్వామి, చిన్న చిన్న దుఃఖాలు పెద్ద పెద్ద దుఃఖాలు ఒక్క నీ నామం చదివి ఒక్క సాయిరామా సాయిరామా అనుకుంటే పోగొట్టేటటువంటి పరమశక్తి ఉన్న ప్రేమమూర్తివైన స్వామి మా అందరి తరఫున నమస్కారాలు. ఇది 90 నామం.
1: ఇంతవరకు శ్రీ భానోజీరావు గారు అందించిన అష్టోత్తర శతనామావళి అనుభవాలు మీరు విన్నారు. రేపు ఇదే సమయానికి శ్రీ భానోజీరావు గారు మనందరితో మరికొన్ని అనుభవాలను పంచుకుంటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతునిపై అచంచలమైన భక్తికి అపారమైన విశ్వాసానికి తార్కాణం భక్త ప్రహ్లాదుడు. భగవాన్ బాబావారు ఎన్నోమార్లు నవవిధ భక్తి మార్గాల్లో విష్ణుస్మరణానికి ఉదాహరణగా ప్రహ్లాదుడు గురించి చెప్పడం మనం విన్నాం. ఈనాడు మనం తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విందాం. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీ రాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాం.

పరమ దివ్యాత్మ స్వరూపులకు రేడియో సాయి శ్రోతలకు ప్రణామాలు. ఈనాటి కథ భాగవతములోని సప్తమ స్కంధంలో భక్త ప్రహ్లాద చరిత్ర. ఈనాటి హరికథాగానం ప్రహృష్టేన ఆహ్లాద ఇది ప్రహ్లాద అంటారు. హరిభక్తి అన్న ఆనందంతో ఎప్పుడూ నిండిపోయినటువంటి వాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాద స్మరణే నవవిధ భక్తులలో స్మరణ భక్తి చేత తరించినటువంటి మహానుభావుడు ప్రహ్లాదుడు. ప్రాతకాల స్మరణీయుడు హరికరుణాపాత్రుడైనటువంటి ప్రహ్లాదుని చరిత్ర సావధాన చిత్తులై కథా శ్రవణం చేసి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి అపార కృపకు పాత్రులై తరించవలసిందిగా కోరుతూ గోవిందనామ స్మరణ చేసి కథను ప్రారంభం చేస్తున్నాను. జై శ్రీమద్రమారమణ గోవిందహరి. ఏడుగుండలవాడ వెంకట.

మహాభక్తులారా, బ్రహ్మకుమారుడు మరీచుడు, మరీచుని కుమారుడు కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యలున్నారు. వారిలో ద్వితీయ అనేటువంటి ఆవిడ సంధ్యా సమయంలో భర్త ప్రణయాన్ని వాంఛించింది. సంధ్యా సమయాలలో నిషిద్ధ కార్యాలు చేయకూడదు. అలా చేయటం వలన సనక సనందాదుల శాపం పొందినటువంటి జయ విజయులు తొలుతొలుత జన్మగా హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా అతిథి గర్భంలో జన్మించారు. ఇది మొట్టమొదటి జన్మ గనక క్రూరత్వం విపరీతంగా ఉంది. వారు చెయ్యని నీచ కార్యాలంటూ ఏవీ లేవు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో కలిపేయాలని భూదేవుని అతల వితల సుతల రసాతలానికి తీసుకుని వెళ్లిపోయాడు. అప్పుడు భూదేవి శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు యజ్ఞ వరాహ అవతారమెత్తి ఆ హిరణ్యాక్షును వధించి భూమిని యథాస్థానంలో ఉంచాడు. అప్పుడు కొంతకాలం ఇక్కడ ఈ భార్య అయినటువంటి భూదేవి దగ్గర విశ్రాంతి తీసుకోవాలని తన వాహనమైనటువంటి గరుడాల వారిని పిలిచి వైకుంఠములోని తన క్రీడా పర్వతాన్ని తీసుకుని రమ్మనగా గరుడాల వారు వెంకటాచలాని అనగా ఈ తిరుమల కొండని తీసుకుని వచ్చి భూమిపై ఉంచారని భవిష్యోత్తర పురాణం చెప్తుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు భూదేవితో అర్చామూర్తిగా నెలకొని వెంకటేశ్వర స్వామి వారి కంటే ముందుగా వరాహదేవుడు పూజలు అందుకుంటున్నాడు. ఆ వరాహస్వామి వారి నుండి తప్పించుకున్నటువంటి కొంతమంది రాక్షసులు రాక్షస రాజధాని అయినటువంటి పాతాళంలోకి వెళ్లి భోగవతి నగరం చేరుకున్నారు. నిండు కొలువులో ఆసీనుడై ఉన్నాడు హిరణ్యకశపుడు. ఆర్ధనాదాలతో అక్కడికి వచ్చినటువంటి రాక్షస వీరులు, ప్రభు, విష్ణుమూర్తి వరాహ అవతారంతో వచ్చి మీ తమ్ముడైనటువంటి హిరణ్యాక్షిని వధించి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు అని చెప్పగానే హిరణ్యకశపుడు, అవురా, ఈనాడు ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను అని ఈ విధంగా బాధపడుతున్నాడు హిరణ్యకశపుడు.

ఆహా మంత్రులారా, ఎంత ఘోరమైనటువంటి వార్త విన్నాను. త్రిలోకైక వీరుడు మహాపరాక్రమవంతుడైనటువంటి నా తమ్ముడు ఒక్క పంది రూపంతో వచ్చినటువంటి ఆ హరిచేతులో మరణించాడా? ఈ వార్త విని నా తల్లి తిట్టి భరించగలదా? నా తల్లికి ఇంత గర్భశోకం కలిగించినటువంటి ఆ హరిని ఊరికే విడిచిపెట్టను. నా తమ్ముడు నా దగ్గర నుండి వెళ్లే సమయంలో ధరణి అడుగులు కదరా, అమరులు బెదరా.

0: నా తమ్ముడు ఈ భూమిపైన నడుస్తూ ఉంటే ఈ భూమి కంపించిపోతుండగా దేవతలు సైతం భయకంపితులు అవుతుండగా అన్నా ఈ ప్రపంచానికి గెలిచి వస్తాను నన్ను ఆశీర్వదించు అని నాకు నమస్కరించి వెళ్లినటువంటి నా తమ్ముని ముఖం మళ్లీ చూసేటువంటి యోగం లేకపోయిందే. ఆ హరి భాతృద్రోహి సప్త ఊర్ధ్వ లోకాలలో ఉన్నా సప్త అధోలోకాల్లో ఉన్నా ఎక్కడ దాగినా నా సూలపు పూటుతో వాడి తల తృంచి వాడి రక్తంతో నా తమ్ముడికి తర్పణం చేస్తాను. దీనికోసం నేను మందరగిరి వెళ్లి మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వస్తాను. నేను వచ్చే వరకు ఈ భగవతీ నగరాన్ని రక్షించండి అని చెప్పి తపస్సుకి మందర పర్వతానికి వెళ్లిపోయాడు హిరణ్యకశపుడు.
1: జగజట్టియు సకల మాయా విదుండగు హిరణ్యకశపుడు. జగజట్టియు సకల మాయా విదు

హిరణ్యకశిపుడు ఎప్పుడైతే తపస్సుకై వెళ్లిపోయాడో అది చూసినటువంటి దేవేంద్రుడు ఇదే తగినటువంటి సమయమని భాగవతిపై దాడి చేసి రాక్షసులను పారద్రోలి అంతఃపురంలో ప్రవేశించాడు. అక్కడ నిద్రిస్తున్నటువంటి హిరణ్యకశిపుని అర్ధాంగి అయినటువంటి లీలావతీ దేవిని తన మాయా ప్రభావం చేత గగన మార్గంలో తీసుకువెళుతుండగా నారద మహర్షి ఎదురువచ్చి వారించాడు. ఆమె గర్భంలో మహాభక్త శిరోమణి ఉదయించబోతున్నాడని చెప్పి ఆమెను తన ఆశ్రమంలో విడిచిపెట్టమన్నాడు. అది విన్నటువంటి దేవేంద్రుడు లీలావతీ దేవిని నారద మహర్షి యొక్క ఆశ్రమంలో విడిచిపెట్టి వెళ్లాడు. దేవేంద్రుని భయం వల్ల తన భర్త తిరిగి వచ్చేంత వరకు ప్రసవించకూడదని తన పాతివ్రత్య ప్రభావం చేత తన గర్భంలోనే ఆ బిడ్డను దాచి ఉంచింది ఆ మహా ఇల్లాలు. నారద మహర్షి వలన హరిసద్గుణ గాథలు వింటూ కాలం గడుపుతోంది ఆ లీలావతి దేవి. ఇక్కడ హిరణ్యకశిపుడు మందర పర్వతం చేరి అత్యంత ఎత్తైనటువంటి శిఖరంపైకి పాదాంగుష్టముపై నిలిచి ఊర్ధ్వభాకుడై నిరాహారుడై నిశ్చలబద్ధుడై బ్రహ్మదేవుని గురించి తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు అంతకంతకు తీవ్రమై 100 దివ్య సంవత్సరాల కాలం గడిచింది. చుట్టూత పుట్టలు పెరిగిపోయి పైన వెదురు పొదలు కూడా మొలిచిపోయాయి. వనమసిక మక్షికాదులు క్రిములు ఆ హిరణ్యకశిపుడి శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలన్నీ పీల్చి పిప్పి చేశాయి. ఒక్క ఎముకల గుడు మాత్రమే మిగిలింది. అది కృతయుగం గనక అస్థిగత ప్రాణం. ఎముకలు మిగిలి ఉంటే ప్రాణం ఉంటుంది, ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది. ఆ హిరణ్యకశిపుడి తలలో నుండి వెలువడినటువంటి తపోగ్నికి భూమి సప్తకుల పర్వతాలతో సహా కంపించిపోయింది. గ్రహాలన్నీ వాటి కక్షలు మరిచి సంగ్రహ సంగలై ఢీకొంటున్నాయి. నక్షత్రాలు చెల్లా చెదిరైపోయాయి. అలాగే సప్త సముద్రాలు అల్లకల్లోలమైపోయాయి. లోకాలను రక్షించుటకు దేవేంద్రుడు సమస్త దేవతలతో కలిసి సత్యలోకం చేరుకుని హిరణ్యకశిపునికి వరప్రదానం చేసి లోకాలను రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నారద భృగ్వాది మహర్షులతో అంశవాహనారుడై మందరగిరిపై ప్రత్యక్షమయ్యాడు. మబ్బుల చేత కప్పబడినటువంటి సూర్యబింబంలాగా ఉన్నాడు పుట్టలోపల ఉన్నటువంటి హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవుడు తన కమండలంలోనేటువంటి జలమును ఆ పుట్టపై ప్రోక్షించగా కమలాసన కరకమల నిర్మల నిర్గత నీరధార బిందు సందోహ సంచిక్త సకలాంగుడై సువర్ణవర్ణ శరీరుడై వజ్ర సంకాశదేహుడై పుట్టలో నుండి వెలపలికి వచ్చాడు హిరణ్యకశిపుడు. బ్రహ్మదేవునికి నమస్కరించాడు. ఆ హిరణ్యకశిపుడు చేసినటువంటి తపస్సుకు మెచ్చుకున్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశిప, నీ భక్తికి మెచ్చి ఇక్కడికి వచ్చాను, ఏం కావాలో కోరుకోమన్నాడు. వెంటనే స్వామివారిని చూసి ఈ విధంగా అంటున్నాడు,

గాలిలో గాని నీటిలో గాని అగ్నిచేత గాని భూమిపైన గాని ఆకాశమున గాని రాత్రి గాని పగలు గాని ఇంట గాని బయట గాని ప్రాణం ఉన్నటువంటి వాటి చేత గాని లేనటువంటి వాటి చేత గాని సమస్త అస్త్ర శస్త్రముల చేత గాని ఈ సృష్టిలో సృష్టింపబడ్డ దేని చేత కూడా నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించండి అని బ్రహ్మదేవుని కోరగా ఆ మాట విన్నటువంటి బ్రహ్మదేవుడు, నాయనా హిరణ్యకశప,

అన్నా కశ్యపపుత్ర, నువ్వు నన్ను అడిగినటువంటి వరాలు ఇంతకు ముందు ఎవ్వరూ ఎప్పుడూ ఎక్కడా ఎటువంటి సమయంలో కూడా నన్ను అడిగి ఉండలేదు. అయినా నీ తపస్సుకు మెచ్చితిని గనక నువ్వు అడిగిన వరాలన్నీ ప్రసాదిస్తున్నాను. కాని ఏ వరాలైనా మంచి బుద్ధి సత్ప్రవర్తన లేకపోతే ఫలించవు కనుక సుమతివై భద్రైక శీలుండవై మనుమా అని ఆశీర్వదించి బ్రహ్మలోకం చేరుకున్నాడు బ్రహ్మదేవుడు. తన తపస్సు ఫలించినందుకు సంతసించి తిరిగి భోగవతి నగరం చేరుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ చేరుకున్నాడో తన భార్య నారద మహర్షి రక్షణలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్లి నారద మహర్షికి ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పి తన ఇల్లాలిని ఇంటికి తెచ్చుకున్నాడు. తరువాత రాక్షస నాయకులైనటువంటి త్రిమస్తక, త్రిలోచన, శకుని, శతబాహు, నమూచి, హయగ్రీవ, పులోమ, విప్రచిత్తి మొదలగు వారితో కొలువుదీరి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు, ఓ రాక్షస వీరులారా,

రాక్షస వీరులారా, మా పితామహులైనటువంటి బ్రహ్మదేవుల వారి గురించి తపస్సు చేసి అనంతమైనటువంటి వరాలు పొంది వచ్చాను. రాక్షస వీరులు విజృంభించవలసినటువంటి సమయం ఆసన్నమైనది, లేవండి విజృంభించండి అని రాక్షస వీరులను వెంటబెట్టుకుని దిక్కులలో దాడి చేసి దిక్పాలకులను అందరినీ బంధించేశాడు. అన్ని లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. స్వర్గ పట్టణంపై కూడా దాడి చేసి తన పౌరుష ప్రతాపాగ్నిజ్వాలలో దేవేంద్రుని బందీకృతిని చేశాడు. వైకుంఠంపై కూడా దాడి చేశాడు. ఆ సమయంలో స్వామివారు వైకుంఠంలో లేరు. ఇంకెక్కడికైనా వెళ్లి దాక్కున్నాడా ఆ మాయావి అని ప్రపంచంలో అణువను వెతికాడు. స్వామివారు ఎక్కడా కనపడలేదు. ఆ సమయంలో స్వామివారు ఎక్కడున్నాడంటే, బ్రహ్మదేవుడిచ్చిన వరాలు వమ్ము చేసి వాడిని చంపడానికి తగినటువంటి సమయం కాదు కనుక మిగిలినటువంటి ప్రపంచంలో చోటు లేక ఆ హిరణ్యకశిపుడి హృదయంలోనే దాగి ఉన్నాడు మన స్వామివారు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు కూడా ఎదురుపడలేదో శిక్షించలేదో అతనికి అడ్డులేక మరింత పెచ్చు పెరిగిపోయాడు. వాడి దుర్మార్గం ఏ విధంగా సాగుతున్నదయ్యా అంటే, ఒకనాడు గంధర్వయూదంబు పరిమాచు దివిదులనొకనాడు తెరల ద్రోలు భుజగులనొకనాడు భోగంబులకు బాపు గ్రహముల

సర్వదేవతా మునికేచర నాయకులను, గంధర్వులను, మానవులను, జంతుజాలమును, భూత ప్రేత పిశాచ గణములను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరి వంతు పెట్టుకుని పీడిస్తున్నాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప సమస్త జీవకోటి ఆ హిరణ్యకశ్యపుడు పెట్టేటువంటి హింసలు భరిస్తున్నారు. వాడి పరిపాలన అంటే ప్రకృతే భయపడిపోతోంది. అమరలోక భోగాలను అనుభవిస్తున్నాడు. అన్ని లోకాలను పీడిస్తూ అందులో ఆనందిస్తున్నాడు హిరణ్యకశిపుడు. ఆ బాధలు భరించలేక దేవతలందరూ ఒక చోట చేరి మూగగా వారి గుండెగోడు శ్రీమన్నారాయణునికి వినిపించారు. స్వామివారు వాళ్ల కన్నులకు గోచరించలేదు గాని వారి వీణులలో ప్రతిధ్వనించాయి. దేవతలారా, బ్రహ్మవర ప్రభావం చేత హిరణ్యకశిపుడు ఇంత వాడయ్యాడు. వరభంగం చేసి వాణ్ణి ఇప్పుడు వధించడం ధర్మం కాదు. వాడి వరబలం క్షీణించినప్పుడు, పుణ్యక్షయం కలిగినప్పుడు వాణ్ణి తప్పక వధిస్తాను. ఏ విధంగా

శృతులకు గోవులకు విప్రులకు ధర్మానికి ఏనాడు హాని తలబెడతాడో, వాడి పెద్ద కొడుకైనటువంటి ప్రహ్లాదుని ఏనాడు బాధిస్తాడో ఆనాడే వాడిని అంతం చేస్తాను అని భగవత్ వాక్యాలు వినబడ్డాయి. ఆ కమలాక్షుడు రక్కసుని యుక్కడించుట నిక్కమని తలచి తమ తమ దిక్కులకు వెళ్లిపోయారు అందరూ కూడా. ఇంకా హిరణ్యకశిపుడికి అతని భార్య లీలావతి యందు నలుగురు సంతానం కలిగారు. ప్రహ్లాదుడు, క్లాదుడు, అనుక్లాదుడు, సముక్లాదుడు అనేటువంటి నలుగురు కుమారులు కలిగారు. ఇందులో హిరణ్యకశిపుడి పెద్ద కొడుకు ఈనాటి మన కథానాయకుడైనటువంటి ప్రహ్లాదుడు. అతని గుణగణములు ఎటువంటివయ్యా అంటే

ఆ ప్రహ్లాదుని గుణగణాలు వర్ణించాలంటే ఆ నలువకైనా 1000 నోళ్ల కలిగినటువంటి చిలువకైనా ఆదిశేషుడికైనా అసమాన బుద్ధివంతుడిగా పేరు పొందినటువంటి బృహస్పతికైనా అసాధ్యం. అసురకులంలో పుట్టినటువంటి ఏమాత్రం ఆ రాక్షస ప్రవృత్తి లేనటువంటి వాడు, పశువాడైనా త్రిలోక పూజ్యుడు, పరమభక్త శేఖరుడు, ఆర్యనితుడు ఆ ప్రహ్లాదుడు. ఇంకా ఏ విధంగా ఉన్నాడయ్యా ప్రహ్లాదుడు చిన్ననాటి నుండంటే,

సకుల ఎడ సోదర స్థితి జరుపువాడు. దైవతములంచు గురువు.

సమస్త ప్రాణులను తనతో సమానంగా చూస్తాడు. పెద్దలను పూజ్యులను చూచినంతనే నమస్కరిస్తాడు. అన్య స్త్రీలను తన తల్లితో సమానంగా చూస్తాడు. తల్లిదండ్రులు బిడ్డలను కాపాడినట్లు పేద సాధలను కాపాడాలని భావిస్తాడు. స్నేహితులను సోదరులతో సమానంగా చూస్తాడు. ఇంకా గురువులను దైవాల్లాగా పూజిస్తాడు. ఆగతాయిగా కూడా అబద్దమాడడు. లలిత మర్యాదుడైన ఆ ప్రహ్లాదుడు ఇంకా చిన్ననాటి నుండి ఏ విధంగా ఉన్నాడయ్యంటే

పానీయములు త్రాగుచున్ గొడుచుచున్ భాషించుచున్ ఆశ లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లంఘించుచున్ సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగళి చింతామృతాస్వాద సందానుండే మరిచన్ సురారిజితుడు ఏ తద్విశ్వమున్ భువరా అంటారు. పానీయములు త్రాగినా తిన్నా మాట్లాడినా హాస లీలా నిద్రాదులు చేసినా తిరిగినా కూర్చున్నా ఆ ప్రహ్లాదుడు సంతత శ్రీ నారాయణ పాదపద్మ యుగలి చింతామృతాస్వాద సందానుండి ప్రపంచాన్ని మరిచిపోయాడు. అటువంటి ప్రహ్లాదుని చూసినటువంటి హిరణ్యకశిపుడు వీడు ఈ విధంగా తయారవుతున్నాడే, చదివిస్తే ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాడు. మామూలుగా జ్ఞానం పెరగడానికి చదువుకుంటారు, అలా కాకుండా ప్రహ్లాదునిలో ఉన్నటువంటి భగవద్ విజ్ఞానాన్ని చంపడానికి చదువు ఉపయోగిస్తుందని భావించాడు హిరణ్యకశిపుడు. అప్పుడు చండుడు అమర్కుడు అనేటువంటి శుక్రాచార్యుల వారి కుమారులు పిలిపించాడు. ఎందుకంటే ఆ సమయంలో శుక్రాచార్యుల వారు తపస్సులో ఉన్నారు గనక గురుపుత్రులను పిలిపించి గౌరవించి కూర్చోబెట్టి పూజించాడు. తన పెద్ద కొడుకునేటువంటి ప్రహ్లాదుని రావించి బుజ్జగించి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశిపుడు. నాయనా ప్రహ్లాద కుమారా,

అయినా ప్రహ్లాద చదివని వాడు అజ్ఞుండు. మూఢుడు అవుతాడు. చదువుకుంటే మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ ముజ్జగాలు గెలిచి నేను తెచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అనుభవించు, నాకు తగినటువంటి వారసుడిగా ప్రవర్తించు, కనీసం చదువు విషయంలో అయినా అశ్రద్ధ చేయకుండా చదువుకో తండ్రి అని బుజ్జగించి తనకు తగినటువంటి వారసునిగా తీర్చిదిద్దామని చెప్పి చెండామర్కులకు అప్పగించాడు. చిత్తం ప్రభు అలాగే చదివిస్తామని చెప్పి ఆశ్రమానికి తీసుకుని వెళ్లి సమస్త విద్యలు బోధించారు చెండామర్కులు. కొద్ది కాలంలోనే గురువులు నేర్పినవన్నీ అభ్యసించాడు ప్రహ్లాదుడు. కాని మనసులో ఆ హరి గురించి చెప్పని విద్యలన్నీ వ్యర్థం అని ప్రహ్లాదుని అభిప్రాయం. కాని గురువులు చెప్పిన దానిని కాదనక విద్యను అభ్యసించాడు. ఒకనాడు హిరణ్యకశపుడు కొడుకును ఏం నేర్చుకున్నాడో చూద్దామని పిలిపించాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్న ప్రహ్లాద కుమారా, ఏం చదువుకున్నావు నాయనా అని అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుని ఈ విధంగా అంటున్నాడు,

తండ్రి, నా గురుదేవుల అనుగ్రహం వల్ల చదువుకుని సమస్త విద్యలలో సారం గ్రహించాను. ప్రతి జీవి సారహీనమైనటువంటి సంసార బంధాలలో తగులుకుని చర్విత చర్వినితుడై అవుతున్నాడు. కాని గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి మనసు శ్రీ మహావిష్ణువు యందు నిలిపి తరించడం మంచిదని నా అభిప్రాయమన్నాడు. హరి అన్న మాట వినగానే ఒళ్ళు మండిపోయింది హిరణ్యకశిపుడికి. అయినా ఆ మాటలన్నది తన కొడుకు గనక శాంతించి, ప్రహ్లాద, ఇటువంటివా నీవు నేర్చుకున్నది? నీవు నేర్చుకోవలసింది ఇవి కావురా. దేవతలన్నీ ఎలా జయించాలి? వాళ్లను జయించడానికి ఎటువంటి పన్నాగాలు పన్నాలి? ఎటువంటి అస్త్రాలు శస్త్రాలు ఆర్జించాలి? ఇటువంటివి తెలుసుకోవాలి. కాని మన కులద్రోహి అయినటువంటి ఆ హరిణి గురించి కాదు ప్రహ్లాద అని గట్టిగా అన్నాడు హిరణ్యకశిపుడు. అది విన్న ప్రహ్లాదుడు తన తండ్రికి సమాధానం ఇవ్వకుండా గురువుల వైపు తిరిగి ఈ విధంగా అంటున్నాడు.

పుష్పాలలోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెద మంగ చెట్ల వద్దకు పోతుందా తండ్రి? నిర్మల ఆకాశ గంగలో విహరించే రాయించ సామాన్యమైనటువంటి నదులకు చేరుకుంటుందా? మావి చిగురులు తినటానికి అలవాటు పడినటువంటి కొయ్యిల కొడిచి చెట్ల దగ్గరకు చేరుతుందా? వెన్నెలను కోరుకునేటువంటి చకోర పక్షి మంచు కోరుతుందా? అంబుజోదరుని యొక్క దివ్య పాదారవింద సేవనము చేత మత్తిలిన చిత్తము అన్యమైనవి కోరుకుంటుందా? వినుత గుణశీల మాటలు వెయ్యినేలా అన్నాడు ప్రహ్లాదుడు. ఆ మాటలు వినినటువంటి గురువులకు ఒళ్ళు మండిపోయింది. ప్రహ్లాద, మేము నీకు నేర్పిన విద్యలన్నీ వృధైన, మహారాజు ముందు మమ్మల్ని అవమానిస్తావా అని హిరణ్యకశిపుడికి నమస్కరించి, ప్రభు, ఇంతవరకు మీ కుమారుడిగా తలచి విద్య నేర్పించాము, ఇక మీద జాలి తలపక దండించి వీణ్ణి చదివించి మీకు అప్పజెప్తాం అని తీసుకుని వెళ్లి వర్గత్రయమును సామదాన దండోపాయాలు పూర్తిగా నేర్పారు. వాళ్ళు చెప్పింది కాదు అనకుండా అన్నీ నేర్చుకున్నాడు ప్రహ్లాదుడు. మళ్లీ కుమారుని విద్య చూడాలని కబురు పంపాడు హిరణ్యకశిపుడు. చెండామర్కులు ప్రహ్లాదుని దగ్గరికి వచ్చారు. నాయన, ప్రహ్లాద, మీ తండ్రి గారు వర్తమానం పంపాడు కనుక మీ తండ్రి గారి దగ్గరకు నిన్ను తీసుకెళ్తాం. మీ తండ్రి గారు అడిగిన దానికి జాగ్రత్తగా మేము నేర్పినవే సమాధానం చెప్పునాయన అని తీసుకెళ్లారు ఆ చెండామర్కులు. మాతృ గర్భము జొచ్చినది మొదలు తన చిత్తం అచ్యుతినిపోయి కదా. ఆ ప్రహ్లాదుని ముందుకు త్రోసి తండ్రికి నమస్కరించమన్నారు. అప్పుడు ఆ హిరణ్యకశిపుడు చేతులు చాచి, నాన్న, కన్నతండ్రి, ఇలా రారా అని ఈ విధంగా అంటున్నాడు.

రారా సుమ సుకుమారా, రారా నా తపోసారా, నిన్ను చూసి నువ్వేమి చదువుకున్నావో తెలుసుకుని చాలా రోజులైంది. నీవెప్పుడు నీతి కోవిదడవుతావా అని మహావాంఛతో ఎదురు చూస్తున్నా తండ్రిని రా నేను. ఏది నా మనసుకు ఆనందం కలిగించే విధంగా ఒక్క పద్యం చెప్పు అనగా ఆ మాటలకు ప్రహ్లాదుడు ఈ విధంగా అంటున్నాడు.

తండ్రి గురువులు చెప్పినవన్నీ చదివినాను. చదువులలో మర్మమంతా గ్రహించాను. ఎందుకంటే శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటారు. మనోవాక్కాయ కర్మల చేత శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అను ఈ తొమ్మిది భక్తి మార్గములలో దేనినైనా అనుసరించి హరి సర్వాత్మకుని తెలిసి హరినే నమ్మి సజ్జనుడై ఉండుట ప్రతి వారికి శ్రేయస్కరము. ఈ శరీరంలో సమస్త అవయవాలు కూడా విష్ణువును సేవించడం చాలా మంచిది. ఎందుకంటే

పేరుమనడి తండ్రి తండ్రి. శ్రీనాథుని వర్ణించుటకు నాలుక, శేషశాయి పాదము అందుకునుటకు శిరసు, ఆయన ఎందే నిలుపుటకు మనసు, పురుషోత్తముని యందు బుద్ధి, ఆ స్వామిని ప్రకటించుటకే సమస్త చదువులు, ఆ భగవంతుని గురించి చెప్పుటయే గురువులు. శ్రీమన్నారాయణుని చేరమని ప్రోత్సహించే తండ్రే నిజమైనటువంటి తండ్రి అని ఏమాత్రం భయం లేకుండా అంటున్నటువంటి ప్రహ్లాదుని పలుకులు హిరణ్యకశపుని చెవులకు ములుకుల్లాగా తగిలాయి, కళ్ళు ఎర్రబడిపోయాయి. అప్పుడే ఆగ్రహం వచ్చి గురువులను చూసి ఈ విధంగా అంటున్నాడు హిరణ్యకశపుడు, ఏమయ్యా గురుపుత్రులని మిమ్మల్ని నమ్మి మా బిడ్డను మీ దగ్గరికి పంపిస్తే ఈ విధంగా చేస్తారా?

చేస్తే నా విరోధి గొప్పతనాన్ని ఉపదేశిస్తారా? బ్రాహ్మణాకృతులుగాక యథార్థపు బ్రాహ్మణులేనా? అనగా గడగడా ఒరిగిపోయారు ఆ శుక్రాచార్య కుమారులైనటువంటి చండామర్కులు. ప్రభు మన్నించండి, మా వల్ల ఎటువంటి తప్పు రాలేదు, ఇటువంటి విద్యే మేము ఏనాడూ చెప్పలేదు అనగా, అది విని హిరణ్యకశపుడు చండామర్కులపై ఆగ్రహం విడిచి ప్రహ్లాదును చూసి, ప్రహ్లాద, గురువులు చెప్పినవి ఈ దురుపదేశమేనా? నీకెవరు చెప్పారో చెప్పు అనగా, ప్రహ్లాదుడు, తండ్రి, హరిభక్తి ఒకటే చెబితే తెలుసుకొనున్నది కాదు. వైష్ణవాంగ్రీ సుస్థాన రజోభిషిక్తులకు సుకృత కర్ములు మాత్రమే విష్ణు యొక్క విశేష భక్తిని తెలుసుకోగలరు అనగా, హిరణ్యకశపుడు భగ్గున మండిపడి కొడుకును ఒక్క తోపు అలా కిందికి తోసి ఈ విధంగా అంటున్నాడు. నీచుడా దుర్మార్గుడా ప్రహ్లాద.

ఆ హరి నీ పినతండ్రిని చంపాడు అని చెప్పినా సిగ్గు లేకుండా మళ్లీ మళ్లీ హరిని నుతించి కులద్రోహిమైనావు. నా అసుర కులానికి జాడ్యములాగా దాపరించిన నిన్ను వధించైనా సరే నా రాక్షస కులాన్ని రక్షించుకుంటాను. ఎవరక్కడా అనగానే రాక్షస భటులు వచ్చారు. వీడు నా కొడుకు అని మీరు సందేహించక వీడిని వధించండి అని అప్పగించాడు. ఆ రాక్షసులు కొరడాలతో కొట్టారు, శూరాలతో పొడిచారు, ఖడ్గములతో నరకటానికి ప్రయత్నించారు. ఏం చేసినా ప్రహ్లాదునికి చిన్న గాయం కూడా కాలేదు. మాటి మాటికి ఓ పన్నగశాయి, ధనుజ భంజన, నిఖిల పావన అని నుతిస్తున్నాడు గాని ఏమాత్రం భయపడటలేదు. తండ్రిని దూషించడం లేదు, తల్లి దగ్గరకు పరుగులు తీయడం లేదు. ఆ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అగ్నిలో తొయించాడు, పాముల చేత కరిపించాడు, ఏనుగుల చేత తొక్కించాడు, కొండల మీద నుంచి త్రొయించాడు, సముద్రములో ముంచాడు. ప్రహ్లాదునికి ఏమీ కాలేదు. ఓటమి ఎరుగని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపటం విషయంలో ఓడిపోయాడు. కురింగిపోతున్నాడు హిరణ్యకశిపుడు. అతని దగ్గరికి చెండామరుకులు వచ్చి, ప్రభు, వయసు పెరిగే కొద్దీ ఇంద్రునిపై విరోధం నూరిపోసినా అదే హరితో వైరంగా మారగలదు, కనుక ప్రహ్లాదుని మాకప్పగించండి అనగా చేసేది లేక అంగీకరించాడు. ప్రహ్లాదుని చెండామరుకులు ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఈసారి ప్రహ్లాదుడు విష్ణుతత్వాన్ని, విష్ణుభక్తిని గురుకులంలో ఉన్న పిల్లలందరికీ వినిపించాడు. మిత్రులారా, వ్యాపయతీతి విష్ణు, ఈ చరాచర జగత్తులో ప్రతి అణువులో నిండినటువంటి వాడు, ఆది మధ్యాంతరహితుడు, ఆది అంత్యములు లేనటువంటి వాడు, వేదాంత సారం విష్ణువు. రండి, ఆ స్వామిని ఆరాధించండి, ప్రార్థించండి అని పిల్లలతో కలిసి భగవన్నామం చేస్తున్నాడు ఆ యొక్క ప్రహ్లాదుడు. ఏ విధంగా గానం చేస్తున్నాడు?

ఈ విధంగా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి రాక్షస పిల్లల్ని తన దగ్గర కూర్చోబెట్టుకుని భగవంతుని యొక్క నామస్మరణ చేయిస్తున్నాడో, సంధ్యావందనాది కార్యక్రమాలకు ఏటికి వెళ్లినటువంటి గురువులు వచ్చేసరికి పాఠశాల అంతా గందరగోళంగా అయిపోయింది. ఎలా ఉన్నవారు ఈ విధంగా అయిపోయారే అని వాళ్ళందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండగా ఒకడేమో హరిహరి అని చప్పట్లు కొడుతుంటే వేరొకడు క్రింద పడి దొర్లుతున్నాడు, ఒకడేమో ఎగురుతున్నాడు, ఇంకొకడు పుస్తకాలు తగలబెడుతున్నాడు. ఇవన్నీ చూసినటువంటి చండామార్కులు ప్రహ్లాదుని క్షణం కూడా ఆశ్రమంలో ఉంచకూడదని తీసుకొచ్చి హిరణ్యకశిపుడికి అప్పచెప్పి, ప్రభు మీ కొడుకు బాగుపడకపోగా ఆశ్రమాన్ని పాడు చేశాడు, మీ కుమారుని మీరేమైనా చేసుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. హిరణ్యకశిపుడికి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రహ్లాదుని బరబరా ఈడ్చుకుని ఈ విధంగా అంటున్నాడు, అలా అక్కడ పడేసి ఇలా అంటున్నాడు, ఒరే ప్రహ్లాదా,

నీకెంత కండ కావరమరా, ఆ రవిచంద్రులు దిక్పాలులు అందరూ నన్నే భగవంతునిగా పూజిస్తుంటే నీవు మాత్రమే నన్ను ఎదిరిస్తున్నావు. ఎవడి బలము చూసుకుని నా అంతటి వాడిని ఎదిరిస్తున్నావు అనగానే ప్రహ్లాదుడు, తండ్రి, బలవంతులకు బలహీనులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలము కలిగించేటువంటి ప్రభువు ఎవడో ఆ విభుడే, ఆ నారాయణుడే నాకు బలమనగా, ఒరే దురాత్మ, నా విరోధి నామస్మరణ చేస్తున్నావు, వాడిని వధించాలని వెదికి వెదికి విసికి వేసారిపోయాను, ఆ నారాయణుడు ఎక్కడున్నాడో పిలువు అనగా, తండ్రి, ఇందుకలడందులేడని సందేహమే వలదు చక్రి సర్వ

ప్రపంచమంతా నిండినటువంటి స్వామి ఇక్కడా అక్కడా ఉంటాడని చెప్పగలనా తండ్రి? వెతికి చూడగా హృదయం ఉంటే ఎక్కడైనా స్వామి దర్శనమిస్తాడు అనగానే, అయితే ఈ స్తంభంలో ఉన్నాడా అనగానే తప్పకుండా ఉంటాడు తండ్రి అని అన్నాడు. ఆ సమయంలో స్వామివారు ప్రకృతిలో ఉన్న ప్రతి అణువులోనూ నృసింహ రూపంతో నిండిపోయి ఉన్నాడు. అటువంటి సమయంలో హిరణ్యకశిపుడు తన గదాదండాన్ని తీసుకుని హరిజన సంరంభమైనటువంటి సభా స్తంభాన్ని ఒక్క వేటు వేశాడు. ఎప్పుడైతే అలా వేశాడో స్వామివారు నరకేసరి.

దేవతలందరూ ఆనందంగా నాట్యమాడుతూ ఉండగా, భూదేవి ఆనందంతో పరవశిస్తూ ఉండగా, ఆ స్తంభంలో నుండి ఊర్ధ్వ భాగము సింహమై పంచానోధూత పావక జ్వాలలు భోనవంతర మెల్ల భూరితముగా దష్ట్రాంకురాభిల దగద్దగాయుత దీప్తి నసురేంద్ర నేత్రములందములుగా ఘంటక శని భోత్కట కేసరాగతి నభ్ర సంగము భిన్నమై చెలింప ప్రళయాభ్ర చంచల ప్రతిభాస్వరములై ఖర నకరోచులు గ్రమ్ముదేరా సటలు ఝిలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బయలు బంధించి కెరలి జిక్వ యాడించి లంఘించి చేత నడిసిపట్టే నరసింహుడాదితి పట్టి నదిప అంటాడు పోతనమాత్యులు. ఆ నరసింహస్వామివారు హిరణ్యకశిపునిపై ఎగురుతున్నటువంటి సాలువ డేగలాగా కింద ఉన్నటువంటి పాము పిల్లను తన్నుకొని పోయిన విధంగా ఈడ్చుకుని గుమ్మం దగ్గరకు వెళ్లాడు. ఆనాడు వాడు బ్రహ్మదేవుడు కోరినటువంటి వరాలు ఒమ్ము కాకుండా ఇంట బయట కాని గుమ్మం మధ్యలో గాని రాత్రి గాని పగలు గాని సంధ్యా సమయంలో భూమిపైన ఆకాశంలో గాని కాకుండా తన ఊరువులపై నుంచుకుని ప్రాణముండి లేనటువంటి తన నఖములను గోళ్లను ఆయుధాలుగా చేసుకుని హిరణ్యకశిపుడి యొక్క గర్భం చీల్చి రక్తం గడగడా త్రాగి ప్రేగుల మెడలో వేసుకుని శరీరాన్ని అక్కడ పడవేచి సభామండపంలో ఉన్నటువంటి సింహాసనంపై ఆగ్రహంతో అలా కూర్చున్నాడు నృసింహ స్వామివారు. స్వామివారి రూపాన్ని చూసి భయపడి సమస్త దేవతలు నారద భృగ్వాది మహర్షులు ప్రహ్లాదుని ముందుకు పెట్టుకుని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. స్వామి మహానుభవా.

భక్తిగా స్వామివారిని దేవతలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే చూస్తున్నాడు స్వామివారు. ఏ విధంగా ఉందయ్యా వారి ప్రార్థనా విధానం? స్వామి మహానుభవ శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య

విధంగా దేవతలందరూ ప్రార్థిస్తూ ఉండగా తన ఊరువులపై కూర్చోబెట్టుకున్నాడు ప్రహ్లాదుని స్వామివారు. తన దక్షిణాస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, నిన్ను కన్న నీ తల్లిదండ్రుల జన్మం ధన్యమునాయనా ప్రహ్లాద అని ఆశీర్వదించాడు స్వామివారు. తర్వాత ఈ నృసింహ స్వామివారి యొక్క ఆవిర్భావం విన్న వారికి వైకుంఠంలో సాన్నిధ్యం లభిస్తుంది, నరక బాధలు తొలగిపోతాయి, నీవు అనేక సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించి అనేక యజ్ఞయాగాదులు చేసి తర్వాత నా సన్నిధికి చేరుకుంటావని అనుగ్రహించి ప్రహ్లాదుని రాజ్యాభిషక్తిని చేసి స్వామివారు లక్ష్మీదేవితో కలిసి అహోబిలం చేరుకుని లక్ష్మీ నృసింహ స్వామివారిగా నెలకొని ఈనాటికి పూజలు అందుకుంటున్నారు. అక్కడున్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా స్వామివారికి మంగళ ఆరతులు ఇస్తున్నారు.

ఇంతవరకు శ్రోతలు తెలుగువారి సంప్రదాయ కళారూపమైన హరికథ ద్వారా భక్త ప్రహ్లాదుని చరిత్రను విన్నారు. కథకులు తిరుపతి వాస్తవ్యులు, స్వామి భక్తులు శ్రీరాము భాగవతార్. వాద్య సహకారం కీబోర్డ్పై శ్రీ ఆర్ కళ్యాణ్ కుమార్, తబలాపై శ్రీ బి మంజునాథ్. ఈ కార్యక్రమం తిరుపతి రేడియో సాయి స్టూడియో సమర్పణ. సాయిరాము.

0: రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ప్రతి సంవత్సరం రేడియో సాయి తెలుగు బృందం తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలై నెలలో ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు అందించడం ఆనవాయితీ. ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు 2012 సంవత్సరం నుండి ప్రారంభమయ్యాయి. ఈ వారం మీకు 2013 సంవత్సరం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని మీకోసం ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం.
1: ఇంతవరకు మీరు సాయి కుల్వన్ సభామండపం నుండి ప్రత్యక్ష ప్రసారాలు విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు స్ట్రీమ్లో ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారాలు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 2వ వార్షికోత్సవ సందర్భంగా శ్రోతలందరికీ ప్రత్యేకంగా రూపొందించి అందించబడుతున్నది. 1989లో స్వామి ఎంబీఏ విద్యార్థులకు ఒక ఫోటోను సృష్టించి ఇచ్చారు. అందులో వారు తమతో తామే సంభాషిస్తున్నట్టుగా ఎదురెదురుగా నిల్చున్న స్వామి రూపాలున్నాయి. ఆ ఫోటో ప్రతులను వారందరికీ ఇచ్చి, ఇందులో స్వామి మాట్లాడుతున్నారు, స్వామే వింటున్నారు అని చెబుతూ, భవిష్యత్తులో మీరు మాట్లాడతారు, స్వామి వింటారు అన్నారు. మా కార్యక్రమాలను స్వామి స్వయంగా మా శ్రోతల రూపంలో వింటున్నారని మా భావన. రేడియో సాయి కార్యక్రమాలను శ్రద్ధగా విని శ్రోతలు తెలియజేస్తున్న అభిప్రాయాలు, సూచనలు కార్యక్రమాల రూపకల్పనకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. మాకు అందిన శ్రోతల అభిప్రాయాలలో కొన్ని మీరు కూడా వినండి.
2: మధురమైన సాయివాణి నేటికీ భక్తుల హృదయాలలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అది రేడియో సాయి మాధ్యమంగా నానాటికి విశ్వవ్యాప్తమవుతోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాలకు తెలుగునాడు నుండే కాదు, ప్రవాస ఆంధ్రుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన లభిస్తోంది. రేడియో సాయి తెలుగు ప్రసారాల ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వాటిని ఈరోజు మీతో పంచుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. శ్రీ కవిలిగ నరసింహరావు గారు సాయివాణి అంటే స్వామి వాణిగా అభివర్ణిస్తూ రేడియో సాయికి ఎంతో రుణపడి ఉన్నామన్నారు. రేడియో సాయి తెలుగు ప్రసారాలు వినే భాగ్యం ప్రతి ఒక్కరికి లభించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ కొన్ని సూచనలు చేశారు.
3: రేడియో సాయి యొక్క అభిమాన శ్రోతగా ఎంతో స్వామికి రుణపడి ఉన్నాము. స్వామివారి సంభాషణ, స్వామివారి మాటల్లో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఉపన్యాసాలు ఇస్తున్నారు. స్వామి యొక్క వాణి రేడియో సాయి వాణి. అయితే ఈ రేడియో సాయి ఒక భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాలను మాత్రమే అందిస్తున్నది అనేటటువంటి ఒక ధోరణిలో కాకుండా యువతల కళాత్మకంగా, అవతల వైజ్ఞానికంగా దేశ విదేశములలో జరుగుతూ ఉండేటటువంటి విశేషాలని, అద్భుతాలని రోజుకు ఒక్కసారైనా సరే శ్రోతలకి చక్కగా అందిస్తే బాగుంటుంది అని నా యొక్క అభిప్రాయం. మనకి స్వామివారి దయవల్ల తిరుపతి, హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి రేడియో సాయి స్టూడియోలు నెలకొల్పుకున్నాం. ఎంతో అద్భుతమైనటువంటి సేవలు చేసుకుంటున్నాం. అయితే పుట్టపర్తిలో లాగా, ప్రశాంతి నిలయంలో లాగా, ఆయా ప్రదేశాల్లో కూడా టీవీ ఛానల్లో రేడియో సాయి యొక్క కార్యక్రమానికి ఒక ఛానల్ కేటాయించి చక్కగా ఈ 24 గంటల కార్యక్రమాన్ని టీవీ ఛానల్స్ వారిని కొంచెం స్వామి యొక్క సందేశాన్ని ఈ విధముగా వినిపించండి అని చెప్పి వారిని మెల్లిగా తీసుకొస్తే ప్రశాంత నిలయంలో ఉన్న పుట్టపర్తి పట్టణ వాటికలో చుట్టుపక్కల ఉండేటటువంటి ఏ లాభాన్ని, ఏ అదృష్టాన్ని అయితే పొందుతున్నారో ఈ భాగ్యాన్ని వారందరికీ కూడా పంచిపెట్టినటువంటి వాళ్ళం అవుతాం.
2: శ్రీమతి నాగమణి గారు పుట్టపర్తిలో చిత్రవతి రోడ్లో ఉంటున్నారు. ఇంతకు ముందు వినని స్వామి ప్రసంగాలు రేడియో సాయి ద్వారా వింటూ ఉంటే స్వామి ఎదురుగా ఉండి మాట్లాడుతున్నారు అనిపించి ఎంతో ఆనందంగా ఉందన్నారు.
4: ఓం శ్రీ సాయిరాం. నా పేరు నాగమణి, నేను చిత్రవతి రోడ్లో ఉంటుంటాను. ఉదయం 5:30కి రేడియో సాయినే పెడతాను. రేడియో సాయి పెట్టినప్పుడు ఒక్కోసారి స్వామివి పాత స్పీచ్లు వచ్చినప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. అప్పుడు ఇంకోసారి ఏ పని కూడా చేయకలాగే కూర్చుంటాను. రేడియో సాయిలో విన్నది వింటుంటే ఆ తిన్న ఆహారం కూడా ఎంతో రుచిగా అనిపిస్తుంటుంది నాకు, నేను చేసుకున్న వంట అయినా కూడా. రాత్రి కూడా 9 నుంచి మొదలుపెట్టి 10 గంటల వరకు రేడియో సాయి ప్రోగ్రామ్స్ వింటుంటాను. అందులో ఈ మధ్య చాలా బాగుంటున్నాయి ఇంటర్వ్యూస్ అయితేనేమి, ఒకళ్ళ తాలూకు అనుభవాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా ఎంత అంటే అసలు అంత ఇన్వాల్వ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి ప్రోగ్రాములు మనం ఇండియాలోనే మనం అన్ని చోట్ల వినగలిగితే ఎంత బాగుండో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ లోకల్లోని ఒక టీవీ కేబుల్ ద్వారా ప్రోగ్రామ్స్ అన్ని మేము వింటున్నాం, కానీ ఇదే పక్క ఊర్లో గాని ఎక్కడా కూడా అందుబాటులో ఉండడం లేదు. మరణించ ముందు మన స్టేట్ లెవెల్లోని రేడియో సాయి త్రూ టీవీ అందరికీ అందుబాటులో ఉండినట్టు చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నా అభిప్రాయం. రేడియో సాయి పెట్టిన తర్వాత చాలా తెలుగు కార్యక్రమాలు మొదలుపెట్టి చాలా ఆనందంగా అందరికీ అనిపిస్తున్నది. సిఎస్ఆర్ మూర్తి గారు చెప్పిన జిల్లెళ్ల మూడి అమ్మ గురించి ఎన్నో తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. రేడియో సాయి స్వామివి చాలా స్పీచెస్ వస్తాయి, అందులో స్వామి చెప్పినవి ఇప్పుడు 87వి 86వి ఆ స్పీచెస్ అప్పుడు మేము ఎవరం వినలేదు. తర్వాత 90 తర్వాత స్పీచెస్ మాకు తెలుసు కానీ ముందుకు తెలియదు. అటువంటి స్పీచెస్ అన్ని వింటున్నప్పుడు ఎంత స్వామి ఎదురుగుండా మనకు వచ్చి మాట్లాడుతున్నారా అన్న ఒక మంచి అనుభూతి కలుగుతూ ఉంటుంది.
2: యుఎస్ లో కాలిఫోర్నియా బే సమీపంలోని సనోజారో ఉంటున్న శ్రీ మదన్ మోహన్ గంటి గారు రేడియో సాయి తెలుగు ప్రసారాలు తమకు ప్రశాంతి నిలయంలో ఉన్న అనుభూతిని కలిగిస్తున్నాయని చెప్పారు. సేవపై ప్రసారం చేసిన కార్యక్రమాల వల్ల కలిగిన స్ఫూర్తితో తమకు సేవా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనాలనే కోరిక కలిగిందని అన్నారు. అలాంటి అవకాశం లభిస్తే అది యువతకు మార్గదర్శకంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
5: సాయిరామ్, నా పేరు మదమోహన్ గంటి, శానోజే కాలిఫోర్నియా బే ఏరియాలో ఉంటాం. ఈ రేడియో సాయి ప్రోగ్రామ్స్ తెలుగులో మొట్టప్పటి నుంచి నేను ఆసక్తితో ఉంటున్నాను. చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న లైవ్ మాకు ఎదురకుండా ప్రశాంతతను ఎదురకుండా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందులో నాకు నచ్చినది సాయి సంకీర్తన వారి ప్రోగ్రాం చాలా బాగుంటుంది, అలాగే ఎర్లీ మార్నింగ్ ప్రోగ్రాము విత్ డివైన్ అని చెప్పి కూడా ఉంటుంది. అదేవిధంగా ఆఖరణ 8:30కి సేవ గురించి పూర్వ విద్యార్థులు, స్వామి హాస్పిటల్లో పనిచేస్తున్న వాళ్ళు, అదేవిధంగా విశాఖపట్నంలో దూర దూర కొండల మీద ఉండి నీళ్లు అందక అటువంటి ప్లేస్లో గణేషన్ గారు చేసిన సేవలు, మన నేషనల్ సేవా కోఆర్డినేటర్ వై శ్రీనివాస్ గారు చేసిన పూర్వకాల చరిత్రలో వాళ్ళు సైకిల్ నుంచి పత్తి వరకు వచ్చి స్వామి ఎదురకుండా వాళ్ళు రిసీవ్ చేసుకున్న సందర్భాలు, అప్పటి నుంచి వాళ్ళు చేసిన దినదిన కార్యక్రమాలు మాకు ఎంతో ఆనందంగా ఉంచింది. మాకు కూడా ఇక్కడ అటువంటి అవకాశం ఉంటుందా అన్న భావన మాకు ఉండేది. అది ఒక్కటి మాకు ఈ ఓవర్సీస్ డివోటీస్కి ఎప్పుడైతే ఈ సేవా కార్యక్రమాలు ముందుగా చెప్తే మేము వచ్చే టైంకి ఆ ట్రిప్ను అరేంజ్ చేసుకుని కనీసం మొత్తం కాకపోయినా 2-3 రోజులు స్వామి సేవతో నారాయణ సర గ్రామాలకు వెళ్ళి స్వహస్తాలతోటి చేయాలని కోరిక ఉంది. ఆ విధంగా ఒక షెడ్యూల్ని ముందే బాగా పబ్లిష్ చేస్తే, ఒక ఉదాహరణకి ఇప్పుడు గురు పూర్ణిమ వస్తుంది, ఈ విధంగా చాలామంది వస్తుంటారు, ఆ టైంలో జరిగే ఈ సేవా కార్యక్రమాలు ఉంటే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుని అక్కడ మేము మా స్వహస్తాలతోటి సాధ్యమంత వరకు హాస్పిటల్ అయినా లేకపోతే గ్రామంలో అయినా, ఎందుకంటే ఈ విధంగా ఇక్కడ చేస్తే మా ఊళ్ళో కూడా ఏ విధంగా చేయాలనే సంగతి ఒక ప్రేరణ కలుగుతుంది. మేము కూడా చేస్తాం కానీ మా దూరంగా ఉంటాం, కానీ మా స్వామి ఎప్పుడు దగ్గరే, కానీ ఇక్కడ చేసింది అక్కడ చేసింది కొంచెం తిరుపతి వెంకటేశ్వరం ఎక్కడ ఉన్నాడు కానీ తిరుపతి ప్రతి వాళ్ళు వెళ్తారు, అదేవిధంగా ప్రశాంతిని తప్పకుండా వస్తాము, ఈ విధంగా కొంచెం చేయాలని కోరిక. అది కాకుండా దీనివల్ల ఏమవుతుంది, మా పిల్లల్ని అందరు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళు కూడా చేయాలనుకుంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక విధంగా పార్టిసిపేట్ చేయడానికి ఒక ప్రేరణ కలిగించడానికి ఈ రేడియో సాయి ఒక ముందుకు వెళ్తే బాగుంటుంది. తర్వాత కొంచెం క్విజ్ ప్రోగ్రామ్ కింద వచ్చి లిజనర్స్ క్వశ్చన్స్ కింద అడిగి ఆ విధంగా ప్రోగ్రామ్ పెడితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ముందే సబ్మిట్ చేస్తారు. వాళ్ళ క్వశ్చన్స్ కి దాని జవాబు ఇవ్వడం కూడా బాగుంది, చాలా బాగుంటుంది. మీ యొక్క ఏకాగ్రత, స్వామి ఇచ్చిన కృప వల్ల మీరు ఎంత సేవ చేస్తున్నారో దానికి మేము నా మనస్ఫూర్తిగా వందనాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు రేడియో సాహిబ్ వాళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సాయిరామ్.
2: పుట్టపర్తిలో సనాతన సారథి ప్రెస్ లో పనిచేస్తున్న శ్రీమతి పద్మగారు, రేడియో సాయి వినడం ఒక అలవాటుగా మారిందని, విన్న కార్యక్రమాల గురించి తామంతా చర్చించుకుంటూ ఉంటామని అన్నారు. వైవిధ్యభరితమైన కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
6: నా పేరు పద్మ, మేము పుట్టపర్తిలోనే ఉంటాము. రేడియో సాయి మాకు బాగా అలవాటైపోయింది. అసలు అది లేకపోతే తోచని పరిస్థితిలో ఉంది. మేము వర్క్ చేసుకుంటూ కూడా ఎవరైనా వినలేదో చూడలేదో వేరే ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా ఈ రోజు ఈ ప్రోగ్రాం వచ్చింది, ఎంత బాగుందో, మీరు విన్నారా, వినకపోతే మళ్ళీ సాయంత్రం వస్తుంది, వినండి. డాక్టర్ ఇందిరమ్మ గారు, నాగమణి గారు, ఇట్లా వాళ్ళవన్నీ విని మళ్ళీ వాటిని చెప్పుకుంటూ, ఇవన్నీ మనకి ఎలా తెలుస్తే, ఇది ఉండబట్టే కదా రేడియో సాయి తెలిసింది. అసలు వాళ్ళ అనుభవాలు మనకి తెలియవు. డాక్టర్స్, డాక్టర్ సమీర్ గోపికృష్ణ గారు, వీళ్ళు చిన్నపిల్లలకి ఎలా చేయాలి, వాళ్ళకి ఆస్తమా అని, గర్భిణీ స్త్రీలని, ఇట్లా అలాంటి వాళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవన్నీ వింటే వాళ్ళు ఆచరించగలుగుతారు. అదొకటి. మేము వేరే ఊరు వెళ్ళామనుకోండి, అసలు ఇంకా స్వామిది ఏమి ఉండదు ఇక్కడ లోకల్ కనుక. సాయి దర్శన్ అని లోకల్ టీవీ వాళ్ళు ఇస్తారు. ఇది కూడా ఇంటర్నెట్ కనెక్షన్ టీవీకి ఇస్తారు మాకు, బ్లూ ఛానల్ అని. ఇంటర్నెట్లు ఉన్నా కూడా దాన్ని ఓపెన్ చేసుకుని మనం వినటం అనేది అదొక పనిగా ఉంటుంది. ఇదైతే ఆన్ చేసుకుని పెట్టేసుకుని ఇంకా వేరే ఛానల్తో పని లేదు. ఎప్పుడు ఆ ఇంటర్నెట్ ఛానల్ బ్లూ ఛానలే, అంటే బ్లూ ఛానల్ అనే పేరుతో రేడియో సాయిని మాకు ప్రసారం చేస్తున్నారు. మా పక్కన ఒక ఆవిడ ఉన్నారు, పెద్ద ఆవిడ, పాపం ఆవిడ మంచంలోంచి లేవలేరు. అసలు ఎప్పుడు ఆ రేడియో సాయి ఆన్లోనే ఉంటుంది ఆవిడకి, డే అండ్ నైట్. మన స్వామి చెప్పినట్టు ఎవరు చెప్పినా ఉండదు. మన స్వామి ఉపన్యాసాలు కానీ భజన్స్ పొద్దున్నే సుప్రభాతం నుంచి ఓంకారం, గాయత్రి, సాయి గాయత్రి, గాయత్రి అన్నీ స్వామి చెప్పటం, స్వామి భజన్స్ వేయటం, అవన్నీ మేము మనం విని ఉండం కదా ముందు, దీనిలో వింటాం. ఉపన్యాసాలు కూడా పాతవన్నీ మాకు తెలియదు అసలు, అవన్నీ ఇప్పుడు వింటున్నాము. ఇది అట్లా అంతా స్ట్రేట్ అంతా పెడితే ఎంతో బాగుంటుంది. నిజంగా శేషవల్లి గారని వీళ్ళు, అనామిక, హైదరాబాద్ ప్రోగ్రామ్స్ అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ వింటూ ఉంటాం, బాగుంటాయి. ఇంకా కూడా మేము పాతవి విననేవి కూడా ఇప్పుడు వినాలని వస్తుంటాయి కదా, ఏదో మొన్న అంజలి గారి ప్రోగ్రామ్ అని, అట్లా మేము ఆ టైంలో విననేవి కూడా ఇప్పుడు వస్తుంటే వింటున్నాము. ఒకవేళ భజనకి రాలేకపోయాం అనుకోండి, ఇంట్లో ఏదో పని ఉండి, లైవ్ ఇచ్చేస్తున్నారు మందిరంలో భజన్స్. ఇంట్లో ఉండే మందిరంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అవన్నీ వింటుంటే. అన్ని వేరే చోట్ల నుంచి ప్రోగ్రామ్స్ కూడా మనకు అసలు తెలియదు. అటు వైజాగ్ వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ చేసి అవి వేస్తుంటారు. ఎవరో థాయిలాండ్ వాళ్ళది వచ్చింది, అది ఎంతో మాకు చాలా నచ్చింది ఆ ప్రోగ్రాం. ఇప్పుడు ఇటు డాక్టర్స్ కానీ, అటు చిన్నపిల్లలవి కానీ, అటు లేడీస్, మొన్న అమ్మాయిలు హైదరాబాద్ వాళ్ళతో అనామిక ఇంటర్వ్యూ, ఇక్కడ వచ్చి స్వామి విఐపీ గేట్ లో నేను సేవ చేశాను, వెళ్లగానే నాకు జాబ్ వచ్చేసింది అని ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయికి హెల్త్ అసలు బాగుండదు కానీ సేవ ఎలా చేస్తుందో తనకే తెలియదు. సేవ చేసినప్పుడు తనకి ఏ ప్రాబ్లం ఉండదు. అట్లా అవన్నీ వినటానికి మాకు చాలా బాగుంటున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉండొచ్చు కానీ మన తెలుగు ప్రోగ్రామ్ అంటే మనకి మంచి ఆనందం వింటుంటే. చాలా మీకు కృతజ్ఞతలు. అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంకా ఇలాగే స్వామి ఆశీస్సులతో మీరు ఇంకా బాగా చెయ్యాలని ఆశిస్తూ సాయిరాం.
2: హైదరాబాద్ శ్రోత శ్రీ పివి శాస్త్రి గారు ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న రేడియో సాయికి అభినందనలు తెలుపుతూ ప్రసారాలను, ప్రసారమైన కార్యక్రమాలను సమీక్షించారు.
7: తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. రేడియో సాయి టీం వారికి అభినందనలు తెలుపుకుంటూ రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఎంతో ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందుతూ స్వామివారి దివ్య ఆశీస్సులు అందుకుంటున్నారు. ఈ మధ్య ప్రసారమైన శ్రీ పివి భరద్వాజ గారి ముఖాముఖి కార్యక్రమాన్ని మా కుటుంబ సమేతంగా విని ఎంతో ఆనందపడ్డాం. ఆకాశవాణి వారు లోగడ బాలానందం ప్రసారం చేసే విధంగా రేడియో సాయి ద్వారా కూడా అటువంటి కార్యక్రమాలను రూపొందించి బాల వికాస్ పిల్లలకు ప్రోత్సాహాన్ని కలుగజేస్తే బాగుంటుందని ఒక సూచన. ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ ను 3 రోజుల నుండి 4 రోజులకు ముందుగానే ఉంటే బాగుంటుందని మరో సూచన. భజనానంతరం దర్శన సమయంలో సాయి గాయత్రి మంత్రంలో బ్రేక్ వచ్చుచూ ఉన్నది, సవరించ ప్రార్థన. ఓం శ్రీ సాయిరాం.

0: రేడియో సాయి శ్రోతల అభిప్రాయాలు మరికొన్ని వినే ముందు ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విందాం. ఈ క్విజ్ కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో ప్రశాంత నిలయం. క్విజ్ మాస్టర్లు శ్రీమతి ఎం శేషవల్లి, శ్రీమతి దేవసేన.
1: ఓం శ్రీ సాయిరామ్. రేడియో సాయి తెలుగు 2వ వార్షికోత్సవ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలు వింటున్న శ్రోతలందరికీ శుభాభివందనాలు. శ్రోతల స్పందన విన్న మీకు ఆదర్శ విద్యార్థిగా స్వామి ఆచరించి చూపిన ఆదర్శాలు, మరికొన్ని చిన్న కథలు క్విజ్ రూపంలో సమర్పిస్తున్నారు పుట్టపర్తి, తిరుపతి, హైదరాబాద్, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన బాలవికాస్ పిల్లలు. క్విజ్ నిర్వహిస్తున్న నా పేరు మంచిరాజు శేషవల్లి, మరి వారికి మార్కులు వేసేవారి పేరు శ్రీమతి దేవసేన. ఈ క్విజ్ లో 6 రౌండ్లుంటాయి. ఒకటి భజన రౌండ్, రెండోది పదానికి వివరణ, మూడోది పద్య సూక్తులు, నాలుగు చిన్న కథలు, ఐదు స్వామి పాటల ప్రాముఖ్యత, ఆరోది ర్యాపిడ్ రౌండ్. సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ 4 గ్రూపుల్లోని పిల్లల్ని శ్రోతలకి పరిచయం చేయండి దేవసేన గారు.
2: సరేమండి. సత్యం గ్రూప్ నుంచి వి నరసింహ, పి నందిని, కే భార్గవి, బి సాయి సంజీవ్, ఏ దుర్గా ప్రసాద్. ధర్మం గ్రూప్ నుంచి పి రేవంత్, జే స్వాతి, పి సాయి తరు, ఎస్ఎస్ రుత్విక్, ఏ నవీన్, ఎం భువనేశ్వరి. శాంతి గ్రూప్ నుండి ఏ రాజేష్, కే శ్రేయ, డి శాంతి, కే తేజస్విని, ఏ రేణుప్రసాద్, పి పూజిత. ఇక ప్రేమ గ్రూప్ నుంచి ఎల్ వినీత్, ఎస్ ధనుష్ కుమార్, జి యశస్త్రి, ఎస్ వసీమా, బి గురుకృష్ణ.
1: సాయిరామండి, పిల్లలు మరి శ్రోతలందరికీ ఒకసారి సాయిరామ్ చెప్దామా?
3: సాయిరామ్.
1: అయితే మన కార్యక్రమాన్ని మన క్విజ్ కి హీరో భగవాన్ సత్యసాయిబాబా వారే కదా, వారు పాడిన ఒక భజనతోటి మన క్విజ్ కార్యక్రమం మొదలు పెట్టుకుందాం.

స్వామికి ఎంతో ఇష్టమైంది భజన. అందుకనే స్వామి మనకి ఎన్నో భజనలు పాడి మనకి నేర్పించారు. మనం ఫస్ట్ రౌండ్ లో స్వామి పాడిన భజన్లే చెప్పుకుంటాం ఇప్పుడు. ఓకే, ముందుగా సత్యం గ్రూప్ వాళ్ళు, గోపిక మాలాహారి ప్యారి మాయిమీర మనవిహారి అంటూ ఒక భజన్ పాడారు స్వామి. ఏంటా భజన, అది పాడండి.

చాలా కరెక్ట్ గా పాడారు. మరి శాంతి గ్రూప్ వాళ్ళు దీనావన భవ భయభంజన అంటూ ముగుస్తుంది ఒక భజన. ఏంటది

కరెక్ట్ గా చెప్పి పాడారు, కానీ మరి కొంచెం తప్పింది కాబట్టి 5 మార్క్స్ లో ఒక 2 మార్కులు తగ్గుతాయి. ఓకే, సరే. మరి ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు వినాయకుడి సోదరుడి మీద స్వామి శరవణ భవ గుహ మాంపాహీ అంటూ ఒక భజన పాడారు, అదేంటో పాడండి.

0: సామాన్యం.
1: వెరీ గుడ్, ఫస్ట్ రౌండ్ అందరూ చక్కగా పాడారు. ఓకే, మరైతే ఇప్పుడు రెండో రౌండ్ లో నేను ఒక పదం చెప్తాను, దానికి మీరు వివరణ ఇవ్వాలి. ముందుగా సత్య గ్రూప్ కి అరిషట్ వర్గాలు.
2: అరిషట్ వర్గములు కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం.
1: అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు ఫోర్ ఎఫ్స్ ఏంటో చెప్పండమ్మా.
3: ఫోర్ ఎఫ్స్, ఫాలో ది మాస్టర్, ఫేస్ ది డెవిల్, ఫైట్ టిల్ ది ఎండ్ అండ్ ఫినిష్ ది గేమ్.
1: వెరీ గుడ్. శాంతి గ్రూప్ వాళ్ళు వాచ్ గురించి చెప్పండి, స్వామి ఏం చెప్పారు?
4: వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్, వాచ్ యువర్ థాట్, వాచ్ యువర్ క్యారెక్టర్, వాచ్ యువర్ హార్ట్.
1: గుడ్. అయితే ఇప్పుడు ప్రేమ గ్రూప్ వాళ్ళు ఫైవ్ డీస్ ఏంటో చెప్పాలి.
5: ఫైవ్ డీస్, డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్, డిస్క్రిమినేషన్.
1: వెరీ గుడ్. అయితే మళ్ళీ సత్య గ్రూప్ కే వస్తుంది. మాయ వదిలింది అని స్వామి అన్నారు, ఎప్పుడు?
6: ఓం శ్రీ సారా, మాయ వదిలింది. బాబా హంపి యాత్ర నుంచి తిరిగి వచ్చినాక కాలర్ పిన్ పోగొట్టుకుంటే బాబా చెప్తారు మాయ వదిలింది అని. అదైనాక అవతార ప్రకటన రోజు 20 అక్టోబర్ 1940 రోజు బాబా పుస్తకం పెట్టేసి చెప్తారు, నేను సాయిబాబా, మీ సత్యం కాదు, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్తున్నానని. అదైనాక ఈశ్వరాంబ భోజనం ఇస్తుంది. అప్పుడు బాబా మూడు ముద్దులు చేసి తిన్నాక చెప్తారు నా మాయ వదిలింది అని.
1: ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళు ఈశ్వరాంబ గారి గురించి చెప్పండి.
7: ఈశ్వరాంబ గారు స్వామి వారి తల్లి, ఆమె దయా ప్రేమ గలవారు. ఈశ్వరాంబ గారు స్వామిని పుట్టపర్తిలోనే ఉండమని కోరినారు. అందుకు స్వామి పుట్టపర్తిలోనే ఉండి చాలా కార్యక్రమాలు ఇక్కడే జరిపించారు. ఈశ్వరాంబ గారు స్వామిని మూడు కోరికలు కోరినారు. మొదటిది, స్వామి ఇక్కడ తాగునీళ్లు లేక చాలా మంది అవస్థ పడుతున్నారు, ఒక చిన్న బావి తొగించండి స్వామి అని అడిగారు. ఆ చిన్న బావి ఇప్పుడు ఒక వాటర్ ప్రాజెక్ట్ గా మారింది. రెండవది, స్వామి ఇక్కడ చిన్న పిల్లలు స్కూల్ కి చాలా దూరానికి వెళ్తున్నారు, ఒక చిన్న స్కూల్ కట్టియండి స్వామి అన్నారు. అందుకు స్వామి ఒక చిన్న స్కూల్ కట్టించారు, అదే ఇప్పటికి యూనివర్సిటీగా మారింది. మూడవది, స్వామి ఒక చిన్న వైద్యశాల కట్టియండి స్వామి, అందరూ రోగులందరూ వేరే ఊరికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారు, ఒక వైద్యశాల కట్టియండి అని కోరినారు. ఒక చిన్న వైద్యశాల ఇప్పుడు ఒక సూపర్ హాస్పిటల్ గా మారింది. ఆ చిన్న హాస్పిటల్ కట్టించేటప్పుడు ఈశ్వరాంబ గారు చాలా సేవలు చేశారు. ఈశ్వరుని కన్న తల్లి ఈశ్వరాంబ, ప్రపంచానికే తల్లి.
1: వెరీ గుడ్, బాగుంది నాన్న, బాగా చెప్పావు. అయితే మరి స్వామి విద్యార్థిగా

0: కుటుంబ బాధ్యతలు నిర్వహించారు కదా. ఇది ప్రేమ గ్రూప్ వాళ్ళు చెప్పండి.
1: స్వామి, తాతగారైన శ్రీ శేషం శ్రీ కొండమరాజు గారి వద్ద ఉంటూ ఆయనకు వంట చేసి పెట్టేవారు. తెల్లవారు లేస్తూనే పాత్రలు తోమి వంట చేసి పెట్టేవారు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చి తాతగారికి వడ్డించి తిరిగి స్కూల్కి పరిగెత్తుకుని వెళ్లేవారు. స్వామి అన్నగారైన శ్రీ శేషంరాజు గారి వద్ద ఉంటూ హై స్కూల్లో చదువుకుంటూ ఉండేవారు. అక్కడ మంచినీటి కొరత ఉండేది. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న బావి నుండి నీటిని తోడి కాడు కట్టిన కడవలతో మంచినీటిని ఇంటికి మోసేవారు. పై సంఘటనలు స్వామి కుటుంబంలో ఎంత బాధ్యత వహించారో తెలియజేస్తుంది.
0: వెరీ గుడ్. అయితే శాంతి గ్రూప్ వాళ్ళు పుష్పగిరి తిరణాల గురించి చెప్పండమ్మా.
2: స్వామి, స్కౌట్ లేడగా నుండి పెద్ద వరకు అనేక సేవలు అందించారు. తప్పిపోయిన పిల్లల్ని తమ తల్లిదండ్రుల వద్ద అప్పగించారు. నీళ్లను అందించారు. దేవాలయాలను దర్శనానికి క్యూ కట్టించారు. ఈ రకంగా స్వామి చదువుకునే వయసులోనే సేవ చేసి తరలించాలని సూచించారు.
0: సరే, ఓకే. రెండో రౌండ్ పూర్తయిపోయింది. మరి ఇంకా మూడో రౌండ్ లో స్వామి ఎంతో విలువైన విషయాల్ని ఎంత సులభంగానో అర్థమయ్యే విధంగా చిన్న చిన్న పద్యాల రూపంలో చెప్పారు. అవి మనం పద్య సూక్తులు అని నేర్చుకుంటాం కదా బాల్వికాస్ క్లాస్ లో. ఆ పద్య సూక్తులు ఇప్పుడు మీరు చెప్పాలి. నేను ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. చక్కటిగా చక్కగా చెప్పాలి పద్యం. మొదట సత్య గ్రూప్ వాళ్ళు చీమ బుద్ధి గురించి వివరిస్తూ మనిషి బుద్ధి ఎలా ఉందో చెప్పారు స్వామి. అదే పద్యము

0: యుగమునా.
1: వెరీ గుడ్. అయితే ధర్మ గ్రూప్ వాళ్ళు, ప్రకృతి మనకి గురువు కదా, మరణించిన తర్వాత కూడా సేవకి పనికొచ్చే ఒక త్యాగమూర్తి గురించి స్వామి ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?
0: బ్రతికి నన్ని నాళ్ళు ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుట నువ్వు. త్యాగ భావమునకు తరువులే గురువులు, ఉన్న మాట తెలుపు చున్న మాట.
1: మరైతే శాంతి గ్రూప్ వాళ్ళు ఒక పద్యం చెప్పాలి. అదేంటంటే, వేప విత్తనం నాటితే ఆ చెట్టు నుంచి మామిడి పండు రాదు కదా, అలా అదే విధంగా మంచి పని చేస్తే మంచే కలుగుతుంది అని ఒక పద్యం చెప్పారు. ఆ పద్యం చెప్పండి.

ఓకే. మన ఇంట్లో ఒకళ్ల మాట పెరుగన్నంలాగా ఉంటుందిట. వాళ్ల మాట వినకపోతే ఏదో అవుతుందిట. అది చెప్తూ ఒక పద్యం చెప్పారు. ఏంటా పద్యం?

0: వెరీ గుడ్. ఇప్పుడు మూడు రౌండ్లు అయ్యాయండి. చూస్తూ ఉంటే అందరికీ ఫుల్ మార్క్సే వచ్చేసినట్టున్నాయి కదా. ఆ రెండు మార్కులు మిగతా వాటిలో మీరు సాధించేసుకోవాలి, సరేనా? అయితే ఇప్పుడు నాలుగో రౌండ్లో మనం ఏం చేయాలంటే, స్వామి చిన్న చిన్న కథలు మానవ ప్రవర్తన ఎలా మారాలో చెప్తూ చక్కగా చెప్పారు, ఆ ఆణి ముచ్చేయాలని మీ నోట్లో వినాలి ఇప్పుడు మేము. ఓకే, ఫస్ట్ సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలి. త్యాగం చాలా గొప్ప గుణం కదా, ఆ త్యాగం గురించి స్వామి చెప్పిన కథ చెప్పండి.
1: ఓం శ్రీ సాయిరాం. త్యాగము. భారతదేశంలో శిబి అనే చక్రవర్తి ఉండేవాడు. అతనికి త్యాగశీలి అనే పేరు కూడా ఉండేది. ఒకసారి దేవేంద్రుడు, అగ్నిదేవుడు అతని త్యాగాన్ని పరీక్షించాలని అనుకున్నారు. దేవేంద్రుడు డేగగాను పావురం, అగ్నిదేవుడుగాను మారారు. డేగ పావురాన్ని వెంటాడింది. ఆ పావురం తిన్నగా వచ్చి కొలువులో ఉన్న శిబి చక్రవర్తి భుజముపై వాలింది. అంతలో అక్కడికి డేగ వచ్చింది. రాజా, ఇది నా ఆహారము, నాకు వదిలివేయమంది. అప్పుడు శిబి చక్రవర్తి, భారతదేశంలో శిబి అనే చక్రవర్తి ఉండేవాడు. అతనికి త్యాగశీలి అనే పేరు కూడా ఉండేది. ఒకసారి దేవేంద్ర

0: అప్పుడు శిబి చక్రవర్తి, ఇది నన్ను శరణ్ కోరింది కాబట్టి నీకు నేను ఇవ్వలేను, కావలసింటే దాని బరువంతా దాని శరీరం అంతా బరువు మాంసం నా శరీరంలో నుంచి తీసుకోమన్నాడు అని చెప్పి ఒక తక్కెడ తెప్పించారు. ఒక పక్కన పావురాన్ని, ఒక పక్కన తన శరీరంలో నుంచి మాంసాన్ని కోసివేశాడు. ఎంత మాంసం వేసినా పావురంతో పాటి సరితూగలేదు. అప్పుడు అది చూసిన శిబి చక్రవర్తి తానే వెళ్లి తక్కెడలో కూర్చున్నారు. అప్పుడు సరితూగింది. అప్పుడు పావురం అగ్నిదేవుడుగాను డేగ దేవేంద్రుడుగాను మారారు. రాజా, నీ త్యాగాన్ని పరీక్షించాలనుకున్నాము, నీ కీర్తి చిరస్థాయిగా నిలుచుగాక అని దీవించి అదృశ్యమైపోయారు. శిబి చక్రవర్తి త్యాగం నేటికి చిరస్థాయిగా నిలిచిపోయింది.
1: వెరీ గుడ్ అమ్మా, బాగా చెప్పావు. మనం సాధారణంగా కొంతమందిని తెలివైన వాళ్లని, కొంతమందిని మూర్ఖులని అంటూ ఉంటాం కదా. మరి ధర్మ గ్రూప్ వాళ్లు ఎవరు మూర్ఖుడో ఓ కథ ద్వారా స్వామి తెలియజేశారు, అది చెప్పండమ్మా.
2: ఓం శ్రీ సాయిరాం, నా పేరు ప్రీదేవన్. నేను చెప్పబోయే కథ పేరు ఎవరు మూర్ఖుడు. ఒక రాజుగారి కొలువులో ఒక సోమైపోతుండేవాడు. రాజుగారు ఏ పని చెప్పినా కుంటి సాకులు చెప్పి తప్పించుకునేవాడు. రాజుగారి వీటితో వేగలేక ఒక పత్తి మీద మూర్ఖుడు అని రాసి వారి తలకు కట్టాడు. అప్పటి నుంచి అందరూ వారిని చూసి నవ్వుకునేవారు. ఒకరోజు రాజుగారికి తీవ్ర వ్యాధి వచ్చి మంచాన పడ్డాడు. అందరూ రాజుగారిని చూసేందుకు వెళ్లారు. ఈ మూర్ఖుడు కూడా రాజుగారిని చూసేందుకు వెళ్లారు. అప్పుడు రాజుగారు బాధతో కంటతడి పెట్టుకుని, నా ప్రయాణ సమయం దగ్గర పడిందిరా, నేను వెళ్తున్నానురా అని ఆ మూర్ఖుడితో చెబుతాడు. ఆ మూర్ఖుడు, అయితే నేను ఏనుగులను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి ఏనుగులు వెళ్ళవురా అంటాడు. అయితే నేను రథాలను సిద్ధం చేస్తాను స్వామి అంటాడు. అక్కడికి రథాలు కూడా వెళ్ళవురా అంటాడు. ఇంతకీ ఈ మూర్ఖుడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు రాజా అని అంటాడు. నాకు తెలీదురా అని ఆ రాజు చెప్తాడు. అప్పుడు ఆ మూర్ఖుడు తన తలకు కట్టిన మూర్ఖుడు అనే పట్టిని తీసి రాజుగారికే కట్టేస్తాడు. రాజా, మీరు వెళ్తున్నారని తెలుసు, కానీ మీరు ఎక్కడికి వెళ్తున్నారని తెలియదు. అక్కడికి ఏనుగులు రథాలు వెళ్ళవని తెలుసు, కానీ అది ఏ ప్రదేశం, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని మీకు తెలియదు. కనుక ఈ పట్టి మీకే సరిపోతుంది, మీరే ధరించండి అని చెబుతాడు. మానవులు తన జీవిత కాలంలో తాను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి అని తెలుసుకోకుండా వృధాగా కాలం గడిపేవాడే మూర్ఖుడు. సాయం.
1: వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చెప్పావు. ఓకే, అయితే మరి శాంతి గ్రూప్ వాళ్ళు ఎవరు భక్తుడో స్వామి చెప్పిన కథ చెప్పండి.
3: సాయిరాం, నేను చెప్పబోయే కథ పేరు ఎవరు గొప్ప భక్తుడు. ఒకసారి మహావిష్ణువు నారద మహర్షికి, నీకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఉన్నాడు అని చెప్తారు. నారద మహర్షి ఆలోచిస్తాడు, నాకన్నా గొప్ప భక్తుడు ఈ భూలోకంలో ఎవరున్నారబ్బా అనేసి భూలోకంలోకి దిగుతారు. ఆ పేదరైతు ఉదయాన్నే నారాయణ అని 3 సార్లు అంటాడు. మధ్యాహ్నం భోజనానికి ముందు నారాయణ అని 3 సార్లు అంటాడు. రాత్రి పనుకునే ముందు 3 సార్లు నారాయణ అని అంటాడు. నారద మహర్షి మహావిష్ణు దగ్గరికి వెళ్లి, నాకన్నా గొప్ప భక్తుడు అతనెలా అవుతాడు స్వామి, అతను రోజుకి 3 సార్లే నిన్ను స్మరిస్తున్నాడు కదా, నేను నిన్ను నిరంతరం దైవనామస్మరణం చేస్తున్నానుగా అని నారద మహర్షి అంటాడు. మహావిష్ణువు నారద మహర్షి తలపైన 5 కుండలు పెట్టి నీళ్లు వేసి, ఒక చుక్క నీళ్లు కింద పడకుండా నా చుట్టూ ప్రదక్షిణం చేయమని చెప్తారు. నారద మహర్షి ఆ కుండలపైనే ధ్యాస పెట్టుకుని ఒక చుట్టూ ప్రదక్షిణం చేసి, నేను ప్రదక్షిణం చేశాను స్వామి అని నారద మహర్షి చెప్తారు. అప్పుడు మహావిష్ణువు అడుగుతారు, నువ్వు ప్రదక్షిణం చేసేటప్పుడు ఎన్నిసార్లు నన్ను తలచావు అని అడిగితే, ఒక్కసారి కూడా నేను తలచలేదు స్వామి అని చెప్తారు. నువ్వు ఒక్కసారి కూడా తలచలేదట్టే. ఆ పేదరైతు తన పనిని చక్కగా చేసుకుంటూ నన్ను నిరంతరం 3 సార్లు స్మరిస్తూ ఉన్నాడుగా అని చెప్తారు. నారద మహర్షి తెలుసుకుంటాడు తన తప్పును. తెలుసుకొని ఏకాగ్రత

0: విశ్వాసం ముఖ్యమైనవని మహావిష్ణువు నారద మహర్షికి ఈ పరీక్ష ద్వారా తెలియజేశారు. సాయిరామ్.
1: గుడ్ గుడ్, బాగుంది. అయితే ప్రేమ గ్రూప్ వాళ్ళు అణాల కన్నా గుణాలే ప్రధానం అని తెలియజెప్పే కథ చెప్పండి.
2: ఓం శ్రీ సాయిరామ్. అణాల కన్నా గుణాలే ప్రధానం. ఒకసారి సీవి రామన్ గారు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూలో ఒక యువకుడు ఎంపిక కాలేదు. ఆ యువకుడిని ఇంటర్వ్యూకు రావడానికి ఖర్చు పెట్టిన బస్సు ఛార్జీలను గుమస్తా దగ్గర తీసుకువెళ్లమని చెప్తారు రామన్ గారు. ఆ గుమస్తా భోజన వేళ కావడంతో హడావిడిగా ఆ యువకుడికి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ పైకాన్ని ఇచ్చి వెళ్తాడు. ఆ యువకుడు ఆ పైకాన్ని తిరిగి ఇవ్వడానికి గుమస్తా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రామన్ గారు భోజనం తర్వాత తిరిగి వచ్చి ఆ యువకుడిని చూసి, ఎందుకు ఇంకా ఉన్నావు, నీవు సరైన కాదని చెప్పాను కదా అని అడిగితే ఆ యువకుడు, పొరపాటున గుమస్తా ఇచ్చిన ఆధార పైకాన్ని తిరిగి ఇవ్వడానికి ఉన్నానని చెప్తాడు. సివి రామన్ గారు అతని నిజాయితీకి మెచ్చి ఆ ఉద్యోగం అతనికే ఇస్తాడు. దీన్ని బట్టి అణాల కన్నా గుణాలే ప్రధానమని తెలుస్తుంది.
1: వెరీ గుడ్, చాలా బాగా చెప్పారరా. చక్కగా, చాలా చక్కగా చెప్పారు. మరి మీరు కథలు ఇంత బాగా చెప్తున్నారు, ఇంకొక రౌండ్ కథలు చెప్తారా? ఇంకో నాలుగు ప్రశ్నలు వేస్తా మళ్ళీ. ఓకే, సరే. అయితే మళ్ళీ సత్యం గ్రూప్ కే ప్రశ్న ముందు, పట్టిన పట్టు వదలరాదు అని పట్టుదలగా భగవంతుడు అనుగ్రహాన్ని ఒక బాలభక్తుడు సాధించుకున్నాడు. ఎవరా బాలభక్తుడు, ఆ కథ ఏంటి?
3: ఆ బాలభక్తుడు ధ్రువుడు. ఓం శ్రీ సాయిరామ్. అయోధ్య నగరానికి మహారాజు ఉత్తానపాదుడు. అతని పరిపాలన కాలంలో జీవితం సంక్షేమంగా ఉండేది. అతనికి ఇరువురు భార్యలు. మొదటి భార్య అయిన సునీతి కుమారుడు ధ్రువుడు, రెండో భార్య అయిన సురుచి కుమారుడు ఉత్తముడు. అయితే ఒకరోజు ధ్రువుడు ఆడుకోవడానికి మైదానానికి వెళ్ళగా అక్కడ ఆడుకుంటూ ఉండగా ఉత్తముడు తన తండ్రి తొడ మీద కూర్చోవడం గమనించి తాను కూడా వెళ్లి తన తండ్రి తొడ మీద కూర్చోవడానికి ప్రయత్నించగా తన పినతల్లి అయిన సురుచి అతని రెక్క పట్టుకుని లాగి, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చునేందుకు ఎటువంటి అర్హత లేదు, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చొని రాదు, నీ తండ్రి తొడ మీద నువ్వు కూర్చోవాలంటే నా కడుపును పుట్టాలని దేవుని ప్రార్థించుకో అని ఎగతాళి చేసి వారిని కోపంతో వారిని తిట్టి పంపించేస్తుంది. ఈ మాటలు విని ధ్రువుడు ఎంతో బాధపడి తన తండ్రి ముఖం చూస్తాడు. కానీ తండ్రి నుంచి కూడా ఏమి జవాబు రాకపోవడంతో తన వేదనను తన తల్లికి తెలియజేస్తాడు. ఆ తల్లి అయిన సునీతి ధ్రువుడు తెలియజేస్తుందంతా విని, నాయనా, నీకు సమాధానం చెప్పగలవాడు శ్రీహరి ఒక్కడే, అతన్నే ప్రార్థించము అని చెప్పగా ధ్రువుడు వెంటనే అరణ్య మార్గాలకు ప్రవేశించి తపస్సును ఆరంభిస్తాడు. ఇంతలో అటుగా వెళ్తున్న నారదుడు ధ్రువుని చూసి, ఏంటి ఇంత చిన్నబాలుడు ఈ విధంగా తపస్సు చేయడం ఏంటి అని అతన్ని వివిధ పరీక్షలు పెట్టి అతని పట్టుదలను సంతసించి అతని దగ్గరికి వెళ్లి, నాయనా, నువ్వు శ్రీహరిని ప్రార్థిస్తున్నావు కదా, ప్రార్థించడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని జపిస్తూ ప్రార్థించిన ఆయన, నీకు తప్పక అనుగ్రహం లభిస్తుంది అని చెప్పి వెళ్లిపోతాడు. వెంటనే ధ్రువుడు ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండగా శ్రీహరి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. శ్రీహరి ప్రత్యక్షమై, నాయన, నీకే వరం కావాలో కోరుకో అని చెప్పగా ధ్రువుడు తన కోరికను కూడా మరిచి శ్రీహరి సన్నిధానం కావాలి ప్రభు అని కోరుతాడు. దాంతో శ్రీ మహావిష్ణువు, నాయన, నువ్వు రాజభోగం అనుభవించిన తర్వాత తారామండలంలో శాశ్వత స్థాయిని నీకు ప్రసాదిస్తున్నాను, చివరికి నువ్వు తారామండలంలో శాశ్వత స్థాయిని నా దగ్గరే పొందుతావు అని చెప్పి అంతర్ధానమైనాడు. ఇప్పటికీ ధ్రువ నక్షత్రం మనకు ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. దాని ఆధారంగానే మనం కాలమండలాన్ని పరిగణిస్తాము.
1: వెరీ గుడ్, బాగా చెప్పావమ్మా. ఓకే ఓకే, సరే. మరైతే ధర్మం గ్రూప్ వాళ్ళు సాధన ఎప్పుడు మొదలు పెట్టాలి అనే కథ చెప్పండి.
0: ఓం శ్రీ సాయిరామ్. ఒక ఊర్లో
4: ఒక భార్యాభర్తలు ఉండేవాళ్ళు. భార్యకి దేవుడి మీద చాలా భక్తి ఉండేది, కాని భర్తకి ఎప్పుడు చూసినా సంపాదించాలి సంపాదించాలి అనుకునేవాడు. ఒకరోజు భర్తకి జబ్బు చేస్తుంది. డాక్టర్ దగ్గరకు వెళ్తే అంటాడు, 3 సార్లు మందులు వేసుకోవాలి, నేను మందులు ఇస్తాను అంటాడు. అయితే భార్య ఎప్పుడు ఇవ్వదు, అసలు మందులే ఇవ్వదు. అయితే భర్త అంటాడు ఒకరోజు, నువ్వే నాకు ఎందుకు మందులు ఇవ్వట్లేదు, డాక్టర్ గారు ఇవ్వమన్నారు కదా అంటే, భార్య అంటుంది, మన శరీరానికి జబ్బు చేస్తే మందులు వేసుకోవాలి, కానీ భవరోగ్యానికి ఏం వేసుకోవాలో తెలుసా అంటే నాకు తెలీదు అంటాడు. అయితే భార్య అంటుంది, మనం చిన్నప్పటి నుంచి దేవుని మీద భక్తి కలిగి ఉంటే మనకెప్పుడు జబ్బు రాదు, అలాగే మనం ప్రశాంతంగా ఉంటాము అంటాడు అంటది. అయితే
1: మందు వేయకపోతే రోగం తగ్గనట్టుగా దేవుడి నామం చెప్పకపోతే
4: మనం చిన్నప్పటి నుంచి సాధన మొదలు పెట్టాలి.
1: అది చిన్నతనం నుంచే సాధన మొదలు పెట్టాలి. మరి మాటతోటి రాజ్యాలు గెలుచుకోవచ్చు కదా, అటువంటి కథలు బోల్డ్ విన్నాం మనం. స్వామి కూడా మాటల ప్రభావం గురించి ఒక చిన్న కథ చెప్పారు, చాలా బుజ్జి కథ. అది శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండమ్మా.
5: ఓం శ్రీ సారం. నేను చెప్పబోయే కథ పేరు మాటల ప్రభావం. ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు మంచి విషయాలు నీతి కథలు బోధిస్తుండగా తరగతి గదిలోకి డీఓ గారు ప్రవేశించారు. ప్రవేశించి ఉపాధ్యాయుడితో ఇలా అంటారు, మాటలతో చెప్తే ఏ మార్పు రాదు, క్రియారూపంలో తెలియజేస్తే బాగా అర్థమవుతుందని డీఓ గారు చెప్తారు. అలాగే కొంతసేపు ఉపాధ్యాయుడు డీఓ గారు కొంతసేపు వాదులాడతారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడు డీఓ గారికి ఎలాగైనా మాటల శక్తిని చూపించాలని ఒక అబ్బాయిని పిలిచి, ఒరే ఈ డీఓ గారిని మెడపెట్టి బయటికి గెంటే అని బాలుడికి చెప్తాడు. అప్పుడు డీఓ గారు చాలా కోపపడి, అప్పుడు ఉపాధ్యాయుడు నెమ్మదిగా ఇలా అంటాడు, సార్ ఎందుకు మీరంత కోపం పడతారు, నేనేదో 2 మాటలు అన్నానంతే కదా, నేను ఇంకా క్రియారూపంలో ఏం చేయలేదు కదా అంటే, అప్పుడు డీఓ గారు తన తప్పుని తెలుసుకుని అవును మాటలకి నిజంగానే శక్తి ఉందని గ్రహించి, దీన్ని బట్టి ఈ కథని బట్టి మనకు తెలిసిన నీతి మానవులకు బలాన్ని బలహీనతను తెలియచేదే మాటలు.
1: ఈ రౌండ్ లో చివరిగా ఒక చెడ్డ గుణం వల్ల ఏంటి నష్టం అవుతుందో తెలుసుకుందాం. లోభ గుణం చాలా నష్టం కలిగిస్తుంది కదా, కాబట్టి ఆ లోభం వల్ల కలిగే నష్టం గురించి కథ చెప్పండి. ప్రేమ గ్రూప్.
6: ఓం శ్రీ సాయిరాం. నేను ఇప్పుడు చెప్పబోయే కథ పేరు లోభం వలన లాభం లేదు. ఒక ఊరిలో ఒక నేతి వర్తకుడు ఉండేవాడు. అతడు కల్తీ నెయ్యి అమ్ముతూ ఉంటాడు. ఒకరోజు ఆ విషయం గ్రామాధికారికి తెలుస్తుంది. అతన్ని లాక్కుని రండి అని చెప్తాడు. నువ్వు చేసిన నేరానికి 3 రకాల శిక్షలు ఉంది అని చెప్తాడు. మొదటిది 1 కేజీ కల్తీ నెయ్యి తాగాలి. 2వది 12 కొరడా దెబ్బలు తినాలి. 3వది 200 రూపాయలు జరిమానం చెల్లించాలి అని చెప్తాడు. ఈ నేతి వర్తకుడు పరమ లోభి కాబట్టి 1 కేజీ కల్తీ నెయ్యి తాగుతాడు అని చెప్తాడు. కాస్త నెయ్యి తాకంగానే కడుపు ఉబ్బి వాంతులు మొదలు పెడతాయి. అయ్యో బాబోయ్ నా వల్ల ఇంకా కాదు, నేను 12 కొరడా దెబ్బలు తింటాను అని చెప్తాడు. 4 దెబ్బలు తినంగానే వీపు చిక్లిపై రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో బాబోయ్ నా వల్ల ఇంకా కాదు, నేను 200 రూపాయలు జరిమానం చెల్లిస్తాను అని చెప్తాడు. అప్పుడు గ్రామాధికారి చెప్తాడు, నువ్వు ఈ పని ముందే చేసింటే కొరడా దెబ్బలు తిని వీపు చిక్లించుకుని కల్తీ నెయ్యి తాగి వాంతులు కడుపు నొప్పి తెచ్చుకుని ఆ పని ఉండదు కదా నీకు అని చెప్తాడు. ఈ కథను బట్టి మనం తెలుసుకున్నది లోభ బుద్ధి గలవారు ఎప్పటికీ చెడు చేస్తుంది.
1: వెరీ గుడ్, వెరీ గుడ్.
6: లోభం వలన లాభం లేదు.
1: ఏంటన్నా?
6: నీతి లోభం వలన లాభం లేదు.
1: వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా బాగా చెప్పారరా. స్వామి చెప్పిన చిన్న కథలు మీరు ఎంతో చక్కగా చెప్పారు. దీంతో 4 రౌండ్లు పూర్తయిపోయాయి. ఇంక 5వ రౌండ్లో విద్యార్థి దశలో స్వామి కొన్ని పాటలు రచించారు. ఆ పాటల్లో అంతరార్థాలేంటో, వాటి ప్రాముఖ్యత ఏంటో మీరు వివరించాలి. ఇప్పుడు ఇది చక్కటి ఆడియో రౌండ్ అన్నమాట. మీకు ఒక పాట వినిపిస్తాం. సత్యం గ్రూప్ వాళ్లు ఈ పాట విని ఆ పాట ప్రాముఖ్యత ఏంటో చెప్పాలి. స్వామి ఎందుకు రాశారో, ఎప్పుడు రాశారో ఆ వివరం అంతా మాకు చెప్పాలి.

0: ఇప్పుడు సత్యం గ్రూప్ వాళ్ళు చెప్పాలమ్మా, ఈ పాట ప్రాముఖ్యత ఏంటి చెప్పాలి.
1: ఉరవకొండలో స్వామిని ఉపాధ్యాయులు ప్రార్థనా గీతాన్ని ఆలపించమనగా స్వామి ఈ పాటను పాడారు. అన్ని మతాలు సమానమేనని, ఏ ఒక్క మతం వేరు కాదని, అందరూ కలిసిమెలిసి ఉండాలని, మన దేశ ప్రజలందరూ ఒకటేనని, కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చని తెలిపే విషయాన్నే ఈ పాటలో స్వామి ఎంతో చక్కగా రూపొందించారు.
0: వెరీ గుడ్, బాగా చెప్పావు నాయన. ఈసారి రెండో పాట విందాం.
2: కొరికే దొరికే బాలా భాస్కర, బాలకులారా తల్లి బాలకులారా, కొరికే దొరికే బాలా భాస్కర బాలకులారా, కడపుర్బులను కాళ్ళవాతలు చేతిమూలలను చెరుగుల నుండి అజాగరూక పోషణ నుండి అకుత్సహ వ్యాధుల నుండి అజీర్ణ విరేచనముల నుండి అన్నింటినీ బాగోండి. అది కనుగో ఆ అన్నపు ఎంతో శుద్ధంగా అన్నపు.
0: ఈ పాట ఏంటి కొట్టే సుబ్బన్నట, ఎవరు చెప్తారు? శాంతి గ్రూప్ వాళ్ళు చెప్పండి.
3: ఓం శ్రీ సాయిరామ్. కొట్టే సుబ్బన్న గారు, బాలభాస్కర్ రావు, బాలభాస్కర్ అనే మందును తయారు చేసేవారు. ఈ మందును ప్రచారించడానికి సత్యం దగ్గరికి వెళ్లారు. ఈ మందును వివరాలన్నీ చెప్పి ఒక పాట రాయమన్నారు. సత్యం అలాగే రాశారు. ఈ పాటను పిల్లలందరి చేత ప్రచారం చేయించారు.
0: దానికి సుబ్బన్న ఆనందించాడా? ఏం చేశాడు ఆయన? ఆ గ్రూప్ లో ఇంకెవరైనా చెప్తారా?
4: దానికి సుబ్బన్న ఆనందించి అందరూ ఆ వాళ్ల మిత్రులందరూ రోడ్ వీధిలో ప్రచారం చేస్తూ వెళితే అందరూ వచ్చి కొనుక్కొని వెళ్లారు. బాలభాస్కర్ ఆ మందును తీసుకొని అందరూ తీసుకొని తాగితే అందరికి జబ్బులు వచ్చిన వాళ్ళందరికీ నయమయ్యింది. అప్పుడు కొట్టే సుబ్బన్న ఆనందించి సత్యానికి తన అంగడిలో నుండి ఏమి కావాలన్నా తీసుకో సత్యం అని చెప్పారు. సత్యం తనకు అవసరమైన పుస్తకాలను పెన్సిళ్లను తీసుకొని వెళ్లారు.
0: ఏం తెలుస్తోంది మనకి దీనివల్ల?
4: బాబా గారు పని చేసే తీసుకుంటారు, పని అడగి తీసుకోరు. పని చేసి ఏదైనా పని చేసి తీసుకుంటారు. ఎంత కావాలో అవసరమైన మాత్రమే తీసుకున్నారు.
0: అవసరమైందే తీసుకున్నారు, ఊరికే ఎవరి దగ్గర తీసుకోలేదు. ఓకే సరే, అయితే ఇంకొక పాట విందాం. ఆ పాట ధర్మం గ్రూప్ వాళ్ళు జవాబు చెప్పండి.
5: ఓం శ్రీ సారం. కాంగ్రెస్ వారు స్వామివారి ఇంటికి వచ్చి మీటింగ్ పెడుతున్నా మా ప్రజలను ఉత్సాహపరచుటకు ఒక పాట రాయండి అన్నారు కాంగ్రెస్. అప్పుడేమో కాంగ్రెస్ వారు
0: మీటింగ్ పెట్టుకుంటే
5: మీటింగ్ పెట్టుకుంటే భారతీయులు ఐకమత్యంగా ఉండడానికి స్వామి చెప్పారు. స్వామి ఒక ఉయ్యాలో బొమ్మ పెట్టి పడుకోబెట్టి ఈ జోలపాట రూపంలో పాడారు. ఈ పాట ఉద్దేశం ఏమిటంటే భారతీయులందరూ ఐకమత్యంగా ఉండాలని, ఉంటేనే భారత స్వాతంత్రము సాధించవచ్చునని ఈ పాట ద్వారా స్వామి తెలియజేశారు.
0: ముందు ముందు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియజేశారు. ఓకే, అయితే ఇంకా చివరిగా ఇంకొక పాట వీళ్ళకి, శాంతి ప్రేమ గ్రూప్ వాళ్ళ కోసం.

0: కంటితో చూచేటి కాని అవతారాలు ఏటి ఏషాలప్ప ఇవి. పొడుగాటి మీసాలు గొరిగి కత్తిరించి నాసికాగ్రము వద్ద నాలుగుంచుకుంటారు ఏటి ఏషాలప్ప ఇవి. బాలుడుగా ఉండగా స్వామి పాట పాడారు. ఎవరి గురించి పాడారు? దీని అంతరార్థం ఏంటి?
1: సుబ్బమ్మ గారి భర్త కరణం గారు, ఆయన మన భారతీయ సంస్కృతిని విడిచి విదేశ పద్ధతిలో నడుచుకునేవారు. పొడుగాటి మీసాలను గొరిగించి చిన్నగా పెట్టుకుని చేతికి తోలు వాచ్ కట్టి విదేశీ పద్ధతిలో వ్యవహరించేవారు. ఆయన అది చూసి సుబ్బమ్మ గారు ఎంతో బాధపడేవారు. సుబ్బమ్మ గారు బాధపడటం స్వామి చూసి కరణం గారిపై ఒక పాట కూర్చి తోటి పిల్లలతో ఆయన ఇంటి ముందర పాడించేవారు. అది విన్న కరణం గారు స్వామిని పిలిచి, ఈ పాట నీకు ఒక బుట్టెడు మామిడి పండ్లు ఇస్తాను, ఈ పాటను పాడించవద్దు అని చెప్పాడు. మీ మామిడి పండ్లు నాకు వద్దు, మీ ప్రవర్తన మారేంత వరకు నేను ఈ పాట పాడిస్తూనే ఉంటాను అని చెప్పారు.
0: వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్, బాగా చెప్పారరా, వెరీ గుడ్. ఐదో రౌండ్ లో కూడా అందరూ చక్కగా చెప్పారు. ఇంకా ఆరు రౌండ్ ర్యాపిడ్ రౌండ్. మీ గ్రూప్ లో ఎవరికి తెలిసినా గాని టక్మని చెప్పేయాలి, ఆన్సర్ చెప్పకపోతే మార్కులు పోతాయి మీకు, సరేనా? ఇప్పుడు సత్యంకి ప్రశ్నలు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తల్లిదండ్రుల పేర్లేమిటి?
2: ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు.
0: స్వామి ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది?
3: పుట్టపర్తి.
0: స్వామి మీ చిన్నతనంలో ఆ ఊర్లో పెద్దవాళ్లు ఏమని పిలిచేవారు?
3: బిడ్డలకు గురువు, బ్రహ్మ, జ్ఞాని అని పిలిచేవారు.
0: సత్యం స్థాపించిన భజన మండలి పేరేమిటి?
4: పాండురంగ భజన మండలి.
0: తాతగారు కొత్త బట్టలు తెచ్చినప్పుడు ఆ చిన్నారి సత్యం ఏమని చెప్పేవాడు?
4: అందరికీ పంచి మిగిలి ఉంటే నాకివ్వండి అని చెప్పేవారు.
0: వెరీ గుడ్, ఐదు మార్కులు వచ్చేసాయి మీకు. ఓకే, ఇప్పుడు ధర్మ గ్రూప్ వాళ్ళకి. స్వామి తాతగారి పేరేంటి?
5: శ్రీ కొండమరాజు.
0: స్వామి మాధ్యమిక విద్య ఏ ఊర్లో చదువుకున్నారు?
5: పుట్టపర్తి. ఉక్కపట్టణం.
0: ఓకే, గెలిచిపోయారు. విషం కల్పిన గారెలు సత్యానికి పెట్టిన స్త్రీని ఏం చేశారు స్వామి?
2: స్వామి ఆమెను శిక్షించకుండా క్షమించారు.
0: ఓకే, సత్యం స్నేహితులతో కలిసి భజన చేసినందువల్ల ఆ గ్రామానికి జరిగిన మేలేంటి?
3: కలరా వంటి అంటువ్యాధులు తగ్గిపోయాయి.
0: సరే, బుక్కపట్నం పాఠశాలలో పాఠం మొదలయ్యే ముందు సత్యం ఏం చేసేవారు?
3: ఏదైనా విగ్రహం లేక పటం తీసుకుని పూలతో పూజ చేసి హారతి ఇచ్చి ప్రసాదము పంచేవారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా చెప్పారు. అయితే ఇప్పుడు శాంతి గ్రూప్ కి ప్రశ్నలు. స్వామి ఎప్పుడు అవతరించారు, డేట్ ఏమిటి?
6: 1926 సంవత్సరం నవంబర్ 23 తేదీన.
0: ఓకే, మరి ఉన్నత పాఠశాలకు ఏ ఊరు వెళ్లారు?
3: కమలాపురం.
0: సరే, పాఠశాలలో స్వామి ప్రదర్శించిన దివ్య లీల ఏంటి?
3: గురువు బెంచి పైన నిలబడు సత్యం అని చెప్పగానే గంట కొట్టే వేళకి గురు ఉపాధ్యాయుడు చేరు కత్తుకుపోయారు.
0: సరే, స్నేహితులకి మిఠాయిలు బొరుగులు సంచిలోంచి తీసిచ్చి ఇవెక్కడి నుంచి వచ్చాయంటే ఏం చెప్పేవారు?
3: గ్రామదేవత
0: ఇచ్చిందని చెప్పేవారా? ఓకే, మరి స్వామి పాఠశాలకు ఏ విధంగా వెళ్లేవారు రోజును?
6: స్వామి తన బట్టలను తానే ఇస్త్రీ చేసుకుని తల చక్కగా దూకొని వెళ్లేవారు.
0: సరే, వెరీ గుడ్, ఐదు ప్రశ్నలు కరెక్ట్ గా చెప్పారు. ఇంకా మరి ప్రేమ గ్రూప్. స్వామి అవతరించిన తిథి వార నక్షత్రాలు, తెలుగు సంవత్సరం పేరు.
7: అక్షయనామ సంవత్సరం, కార్తీక మాసం, సోమవారం, ఆరుద్ర నక్షత్రం.
0: వెరీ గుడ్. మరి స్వామి తన బట్టలు తనే ఇస్త్రీ చేసుకునేవారట, ఎలా?
7: స్వామి కాల్చిన బొగ్గుల్ని ఒక ఇత్తడి చెంబులో వేసి గుడ్డతో పట్టుకుని ఇస్త్రీ చేసుకునేవారు.
0: వెరీ గుడ్. స్వామి టీచర్ల పేర్లేంటి?
8: మహబూబ్ ఖాన్, మహబూబ్ ఖాన్,
9: మెహబూబ్ ఖాన్, మెహబూబ్ ఖాన్, కొండప్ప గారు, మంచి రాజు, తమ్మిరాజు.
0: సరే, ఓకే. స్వామి మాటని వేదంలా భావించి ఆచరించిన చిన్ననాటి స్నేహితుల పేర్లేంటి?
9: రమేష్, సురేష్.
0: ఓకే. స్వామి 5వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారని ఉత్సవం చేశారు ఆ ఊరు వాళ్ళు. ఎలా చేశారు?
9: అలంకరించిన ఎద్దుల బండిలో స్వామిని కూర్చుని పెట్టి పూలు చల్లి ఊరంతా తిరిగిచ్చారు.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి చక్కగా. ఆరు రౌండ్లు చక్కగా అన్ని చెప్పారా ప్రశ్నలు? ఎంత బాగా తయారయ్యారో వీరందరి ప్రిపరేషన్. మరి రేడియో సాయి ముందు కూర్చుని వింటున్న బాల్ వికాస్ పిల్లలందరూ కూడా ఈ క్విజ్ ఆన్సర్స్ అన్ని చూసుకున్నారా? అందరికీ వచ్చేసాయి అనుకుంటాను. ఓకే, మరైతే ఇంత మంచి అవకాశాన్ని 2వ వార్షికోత్సవంలో జరుగుతున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాల్లో మనకిచ్చిన రేడియో సాయి బృందానికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. ముఖ్యంగా ఇక్కడ జరిగిన స్వామి చేయించిన అందమైన విషయం ఏమిటి అంటే, స్వామి ఎప్పుడూ చెప్పినట్లుగానే బంగారములు వేరు, శృంగారం ఒక్కటే, పశులవన్నెలు వేరు, పాలు ఒక్కటే అని చెప్పినట్లుగా 4 జిల్లాల నుంచి వచ్చారు పిల్లలు. వచ్చి ఇక్కడ ఒక్కటైపోయి సత్యసాయి బాల వికాస్ ఏంటి అనేది ప్రపంచానికి చూపించాం మనం ఇప్పుడు కదా. సత్యసాయి బాల వికాస్ లో పార్టిసిపేట్ చేసిన ఈ పిల్లలందరి పేర్లు, ఏ ఊరు నుంచి ఎవరొచ్చారో ఒక్కసారి చెప్తాను. తిరుపతి నుంచి శ్రేయ, నరసింహ, గురుకృష్ణ, రేవంత్ వచ్చారు. పుట్టపర్తి నుంచి శాంతి, తేజస్విని, నందిని, భార్గవి, వసీమ, యశస్వీ, స్వాతి, సాయి, తరుణ్ వచ్చారు. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి పూజిత, ధనుష్ కుమార్ వచ్చారు. మరింకా హైదరాబాద్ నుంచి సాయి, సంజీవ్, రుత్విక్, భువనేశ్వరి వచ్చారు. శ్రీకాకుళం నుంచి చాలా దూరం కదా ఇక్కడికి, అక్కడి నుంచి వచ్చారా ఒక 5 పిల్లలు, దుర్గాప్రసాద్, వినీత్, నవీన్, రేణుప్రసాద్, రాజేష్. సో మరి అక్కడ అందరూ రేడియోల దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా మీకు జేజేలు చెప్తారు. మీరు మీకు ఒక్కసారి జేజేలు చెప్పేసుకోండి. స్వామి ఈ పిల్లలందరికీ ఇంటా వెంటా జంట ఉండి కాపాడాలని ప్రార్థిస్తూ స్వామి ఆశీస్సులతో 2 సంపూర్ణం చేసుకుని వార్షికోత్సవం చేసుకుంటున్న రేడియో సాయి తెలుగు బృందానికి మా అందరి కృతజ్ఞతలు. మన పాలిటి కల్పవృక్షం, కామధేనువు అయిన స్వామికి మన కృతజ్ఞతాంజలి సమర్పించుకుందాం. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.
10: ఆచరణలో ఆదర్శం బాల వికాస్ చిన్నారుల క్విజ్ ప్రోగ్రాం విన్నారు. ఈ క్విజ్ ప్రోగ్రాం కార్యక్రమ సమర్పణ శ్రీ సత్యసాయి డిజిటల్ స్టూడియో, ప్రశాంత్ నిలయం. భగవాన్తో సన్నిహితంగా మెలిగి వారిని సేవించిన భక్తులు ఎందరో ఉన్నారు. వారి అనుభవాలు, అనుభూతులు భావితరాలకు స్ఫూర్తిదాయకాలు. అటువంటి భక్తులలో ఒకరైన శ్రీమతి పద్మావతి గారి జ్ఞాపకాలను అంతరంగ తరంగాలు పేరిట తిరుపతి రేడియో సాయి బృందం మనకు అందిస్తోంది.
11: స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణవాసి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కళాకారిణి, శ్రీ సత్యసాయి సేవా సంస్థల క్రియాశీలక భజన మండల సభ్యురాలు, సంగీత సరస్వతికి గత 4 ఎనలైన సేవ చేస్తూ కొన్ని వేల కచేరీలు దేశ విదేశాల్లో ఇస్తూ ఎన్నో కీర్తనలను, భజనలను, పాటలను సంగీత ప్రియులకే గాక సాధారణ మానవాళికి సైతం తమ గానామృతాన్ని పంచుతూ నిరాడంబర జీవితం గడుపుతూ అందరినీ ప్రేమతో సాయిరామ్ అని పలుకరిస్తూ అందరి మన్ననలు అందుకున్నటువంటి శ్రీమతి పద్మావతి గారు ఈరోజు ఈ యొక్క ప్రత్యేక ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో పాల్గొనడానికి మన స్టూడియోకి విచ్చేశారు. వారికి రేడియో సాయి తిరుపతి కేంద్రం సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. సాయిరాం పద్మావతి గారు.
12: సాయిరాం అండి.
11: భారతీయ విద్యలకు వేదమే మూలం, వేదోఖిలం ధర్మ మూలం అన్నారు. ముఖ్యంగా శబ్ద విద్యను గురించి వైదిక సంస్కృతిలో అద్భుత మీమాంసం జరిగింది. సంగీత విద్యకు మూలాధారం వేదనాదమేనని భరతుడు నాట్యశాస్త్రంలో సంగీతం వేదజనితమని పేర్కొన్నాడు. శబ్ద విద్యగా ఉన్న ఈ సంగీతం కేవలం నేర్చుకోవడం వల్ల మాత్రమే లభ్యమయ్యేది కాదు, భగవద్ అనుగ్రహంతో సిద్ధించేది అంటారు. పద్మావతి గారు, మీరు సంగీతం నేర్చుకోవాలనే జిజ్ఞాస మీకు ఎలా కలిగింది? తల్లిదండ్రుల నుండి పరంపరగా లభ్యమైందా, లేక వారి ప్రోద్బలంతో అభ్యసించారా, లేక మీకు మీరే ఇష్టపడి నేర్చుకున్నారా?
12: మా నాన్నగారు పాతూరు మధుసూదన శాస్త్రి గారు సంగీత విద్వాంసులు, స్వామి భక్తులు. స్వామి దగ్గర ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి స్వామి అనుగ్రహాన్ని పొందినవారు. వారు చిన్నతనంలో సంగీత విద్వాంసులు గనక మా సిస్టర్స్ అందరికీ సంగీతం నేర్పారు. నేర్చుకుని చిన్నతనంలో వివాహం అయితే తిరుపతి వచ్చిన తర్వాత ఇంకా సంగీతం మీద ఆశ పోక ఇంకా ఇద్దరు ముగ్గురు గురువుల దగ్గర నేర్చుకుని చాలా ఆనందపడుతూ సంగీతంతోనే ఇక పరమానందం, జీవితం ఇది ఒక ధన్యమైందన్న ఆనందంలో ఉంటూ ఉండేదాన్ని.
11: అంటే చిన్నప్పుడు మీకు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ప్రోత్సాహము, మీకు ఉన్నటువంటి ఉత్సాహము రెండు కలిసి మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. చాలా సంతోషం పడుతున్నాను. మీరు తిరుపతిలోని వివిధ క్షేత్రాల్లో, అంటే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధానంలో అయితేనేమి, అక్కడ జరిగే ఊంజల్ సేవ, తెప్పోత్సవం మొదలగు సేవల్లో కానీ, అదేవిధంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధానంలో జరిగే సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవాలు, ఊంజల్ సేవ లాంటి అనేక కార్యక్రమాల్లో సేవలలో మీరు సంకీర్తన ఆలాపన చేశారు కదా, పరమాత్మ సన్నిధానంలో ప్రత్యక్షంగా గీతారాపణ చేస్తున్నప్పుడు మీరు ఎటువంటి అనుభూతిని పొందారు, మా శ్రోతలతో పంచుకుంటారా?
12: చాలా ఆనందం. అవి అక్కడ పాడుతూ వెంకటేశ్వర స్వామి అలవేలు మంగమ్మ దగ్గర పాడుతూ సాయిమాత అని అమ్మవారి దగ్గర, వెంకటేశ్వర స్వామి దగ్గర సాయిరాముడని ఆ భక్తిని మనసులో నింపుకుని అటు ఆ స్వామిని ఇటు ఈ స్వామిని పాడుకుంటూ ఆ ఆనందం ఇంకనే చెప్పలేను.
11: చాలా సంతోషం పద్మావతి గారు. భగవాన్ బాబా సంగీతాన్ని జీవితంతో పోల్చారు. స్వరాల ఆరోహణ అవరోహణలను మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పోల్చారు. మన గుండె చప్పుడును తాళంగా పోల్చారు. ఈ రాగతాళాలు జీవశక్తిని పోషించి అందరినీ ఆనందంగా ప్రసన్నంగా ఉంచగలుగుతాయని చెప్పారు. మానవుని మనస్సు మీద, హృదయం మీద సంగీతం గొప్ప ప్రభావం చూపుతుంది. సంగీతంలో దైవ సాక్షాత్కారం కూడా త్వరగా లభ్యమవుతుంది. స్వామికి సంగీతం అంటే చాలా ప్రీతి. ప్రత్యక్ష పరమాత్మ అయిన సత్యసాయీశ్వరుణ్ణి కలియుగ దైవంగా విశ్వసించడానికి మీకు కలిగిన ప్రేరణ ఏమిటి? సాయి సంస్థల్లో మీ ప్రవేశం ఎలా జరిగింది?
12: ఒకసారి మా అక్క తిరుపతి వచ్చి ఇక్కడ ఎక్కడైనా సాయి భజనలు ఉన్నాయా అని అడిగింది. పక్క వీధిలో ఉన్నా నాకు తెలియదు. నేనేమనుకోవడం, భజనలు అంటే పెద్దవాళ్లు ముసలి వాళ్లు పాడుకుంటారు, మనకు అనవసరం అనుకునేదాన్ని. ఇంతలో అక్క అక్కకి చూపించాను, భజనకి వెళ్ళాం. ఆ రోజు నేను పడిన ఆనందం, పారవస్యం ఇంత అంతా కాదు, జీవితంలో మరిచిపోలేనిది. సాయి భజనలు ఇలా ఉంటాయా అని అందులో సంగీతం నేర్చుకున్న దాన్ని గనక భజనలకు వెడుతూ ఉండేదాన్ని. అందరూ అబ్బా చాలా బాగుంది, పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారని మెచ్చుకుంటున్నారు. ఆ పూలకి ఇంకా ఇంకా పోతున్నా. పోయి తర్వాత స్వామిని ఒక 6 నెలలండి తర్వాత స్వామిని, స్వామి వీళ్ళందరూ మెచ్చుకుంటుంటే పాడుతున్నాను, నాకు ఇది కాదు, నీ మీద భక్తి కలిగి భక్తితో పాడుకునే అవకాశం నాకు అనుభూతి కలిగించాలని చాలా వేడుకున్నా. అప్పుడు ఒక ఇది అనుభవం జరిగింది. వినాయక చవితి పండుగ రేపనంగా మా వారు, మా బాబు చిన్నవాడు 7 ఏళ్ళవాడు మోటార్ సైకిల్లో పూజ సామాన్లు తీసుకొస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఇద్దరు చెరో పక్క పడిపోతే వాళ్ళని హాస్పిటల్లో చేర్పించి నాకు ఇంటికి వచ్చి చెప్పారు. ఇంటికి వచ్చి పద్మావతి గారు మీ వాళ్ళు పడిపోయారు రండి అన్నారు. అప్పుడు నాకు స్వామి గుర్తొచ్చింది. స్వామి నా అనుభూతి కావాలన్నాను, ఇదే అది అయి ఉంటుంది, ఇదే గనక వాళ్ళిద్దరూ లక్ష లక్షణంగా ఉంటే మీ పాదాలు జీవితాంతం వదలను, ఏదన్నా ఇద్దరిలో కొంచెం తేడా వస్తే ఇక నేను మిమ్మల్ని నమ్మను అనుకున్నా అని స్వామి విభూది తీసుకెళ్లాను. బాబుకి కంటి పైన చీలిపోయింది, మత్తు ఇంజక్షన్ ఇచ్చారు ఎక్కటం లేదుట, కుట్లేయటానికి ఏడుస్తున్నట్ట. అప్పుడు నేను వెళ్లి, నాన్న ఇదిగో స్వామి విభూతి తెచ్చారా అని అట్లా పెట్టంగానే మత్తు ఎక్కింది, కుట్లేశారు. మర్నాడు పంపించారు, వారానికి కుట్లు విప్పుతామన్నారు. విప్పి చూస్తే అంత గాయాలు, అన్ని కుట్లు పడింది, ఒక్క నరం కూడా దెబ్బతినలేదు. మా వారికి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది, తర్వాత 6 నెలలకు అది సెట్ అయింది. ఇక ఆనందం ఇంకా చాలు స్వామి నాకొద్దు ఈ అనుభూతి, ఇక నేను ఆనందంగానే పాడుకుంటానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పల్లె పల్లెకి చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడెక్కడ భజనలో నేను ఇక వదలకుండా స్వామి స్వామి స్వామి అని పిచ్చి దాదాపు మ్యాడ్ స్వామి పిచ్చిగా తిరుగుతున్నాను చేస్తున్నాను. అవి కాకుండా మళ్ళీ అన్నమాచార్య పాటలు చారాజ కీర్తనలు అవి సాధన బిజీ. మాకు ఒకే బాబు అమెరికాలో ఉన్నాడు, నాకు ఇదే సాధన ఇదే జీవితం ఇంకేం లేదు.
11: స్వామి మిమ్మల్ని దగ్గరికి ఎంతో ఆప్యాయంగా పిలిపించుకుని స్వామి అనుగ్రహ ఆశీస్సులు మీకు అందజేస్తూ గీతాలాపనతో స్వామి కూడా అనేక అనేక మందికి ఆ శ్రవణానందాన్ని మీ ద్వారా అందజేసుకుంటూ వస్తున్నారు, చాలా సంతోషం పద్మావతి గారు. అలాగే నామ సంకీర్తనతో నామ సంకీర్తన పారవశ్యం చెందిన వారులకు తమున్న చోటనే ఎట్టి ప్రయత్నం కాని శ్రమ కాని యోచన లేకుండా సమస్త జీవ వనరులు దరిచేరుతాయి అంటారు. మీరు స్వామి సూచించిన మార్గంలో పయనిస్తున్నప్పుడు మీ జీవితంలో మీ ప్రేరణ ప్రమేయం లేకుండా కేవలం స్వామి అనుగ్రహంతో సంగీత పరంగా ఏమైనా అభివృద్ధిని మీరు గమనించారా? అంటే మీ ప్రయత్నం కాని లేకుండా, మీరు ఈ దాని గురించి ఎటువంటి ఆలోచన లేకుండా కూడా కేవలం స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతోనే ఇది స్వామి ద్వారానే జరిగింది అనుకోవడానికి ప్రత్యక్షంగా మీకు ఏమైనా అటువంటి అనుభూతి కలిగిందా?
12: చాలా అనుభూతులు, అందులో ఒకటి ముఖ్యమైనది, నేను ఆల్ ఇండియా రేడియో కడపలో ఆర్టిస్టుని, అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత అందరూ పద్మావతి గారు చాలా బాగా పాడుతున్నారు, మీరు దీనిపైన బీ హైక్ ఎందుకు ట్రై చేయకూడదు అంటే నాకు ఎవరో చెప్పారు ఇది అది సరిగ్గా పాడకపోతే ఇది కూడా తీసేస్తారన్నారు. నాకు చాలే ఉన్నది పాడుకుందాము అనుకుని, కానీ ఆవేదన అయ్యో పెడితే బాగుండే అనుకుంటూ ఇంకా రోజు స్వామి భజనలకు వెళ్ళటం ఇవి ఆయన స్వామి ఆశీస్సులు పొందటం ఉండనే ఉన్నాయి కదా అనుకుంటూనే ఉండేదాన్ని. ఇంతలో ఒకసారి కడప రికార్డింగ్ కెడితే ఆ మ్యూజిక్ కంపోజర్ వచ్చి, పద్మావతి గారు మీరు బీహైకి ఇచ్చిన అప్లికేషన్ అందింది అని చెప్పారు. ఇంకా ఆశ్చర్యం, అమ్మ స్వామి ఇవన్నీ మిరకల్స్ చేస్తారట, ఇది అదే అయి ఉంటుందని చాలా సంతోషం అండి అన్నాక, మీరు ఫలానప్పుడు ఇంటర్వ్యూ ఉంది రండి అన్నారు. వెళ్ళాను, చక్కగా పాడాను, ఫస్ట్ లిస్టులో నా పేరు వచ్చింది స్వామి అనుగ్రహం అని. ఇదే ఆనందం అండి, ఇంకా ఆనందం ఒళ్ళు పులకరించి పోతూ ఉండడం జీవితం ఇట్లా కాదు.
11: అంటే మీరు అప్లికేషన్ కూడా మీరు పెట్టరండి?
12: నేను ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు,
11: దరఖాస్తు
12: అందింది అన్నారు, ఇంటర్వ్యూకి రండి అన్నారు, డేట్ ఇచ్చారు, వెళ్ళాను పాడాను.
11: చాలా సంతోషం, చాలా అద్భుతమైనటువంటి ఇది విషయంగా మనం పరిగణించవచ్చేది. అమ్మ పద్మావతి గారు, మీరు అనేక అనేక క్షేత్రాల్లో దేవాలయాల్లో గానాలాపన చేశారు కదా, మరి భగవాన్ బాబా వారి దివ్య సమక్షంలో ఎప్పుడైనా పాడాలని అనిపించిందా? ఆ అవకాశం దొరికిందా? మీ అనుభవాన్ని ఒకవేళ అటువంటి అవకాశం మీకు దొరికి మీరు స్వామి దివ్య సమక్షంలో పాడి ఉంటే భజన కాని సంకీర్తన కాని ఆ అనుభవాన్ని కూడా ఈ సాయం సంధ్యా సమయంలో మా శ్రోతలతో పంచుకుంటారు?
12: తప్పకుండా చెబుతాను. ఒకసారి స్వామి చిత్తూరు వచ్చారు, వచ్చినప్పుడు తిరుపతి సమితి అందరి అన్ని సమితుల వాళ్ళని సేవాదళ వాళ్ళని రమ్మన్నారు. వెళ్ళాము, మేము వెళ్ళిన తర్వాత దీనికి ముందు మా అక్క ఎప్పుడు శివంలో స్వామి ముందు నే భజన చెబుతుంటే తాళం వేస్తూ కూర్చునేవాళ్లే మరి అని పరమానందంగా చెబుతుంటే స్వామి నా జీవితంలో నాకెప్పుడు అలాంటి అవకాశం అని ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తుండేదాన్ని. చిత్తూరులో వచ్చింది, అందరినీ రమ్మన్నారు, వెళ్ళాము. పాడాము. చిత్తూరు వాళ్ళు పద్మావతి గారు స్వామి రాగానే మీరే పాడండి మేమెవరం పాడమన్నారు. అప్పుడు స్వామి పైకి వచ్చేశారు. వీళ్ళు ఎమోషన్ లో నాకు చెప్పలేదు, వాళ్లే పాడుకున్నారు. స్వామి పక్క రూమ్ లోకి టిఫిన్ పెట్టేందుకు తీసుకెళ్లారు. ఇంతలో స్వామి అటు వెళ్ళంగానే చిత్తూరు వాళ్ళు అమ్మా ఇక మీరు పాడండి అన్నారు. మీరు స్వామి వెళ్ళిపోయాక చెబుతున్నారు ఇక్కడ నాకు అనుభూతి, స్వామి దూరానున్నా వినిపించుకుంటారు అని అర్థమయ్యేందుకు సరే ఇప్పుడు చెప్పారు అని కళ్ళనీళ్లు గారిస్తూ ఆలాపన చేశారు.

0: దూరంగా అన్నాను. స్వామి గబగబగబా ముందుకొచ్చేశారు. నేను కూర్చున్న చోటుకొచ్చి ఎవరిప్పుడు హే కృష్ణ అని పాడారు అంటే, అప్పుడు అమ్మా స్వామి నా పాట విన్నారా అని మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్నాను నేను. నోట మడి మాట రాల. పక్క వాళ్ళు ఈవే స్వామి అనగానే బాగా పాడావు అని చేతిలో ఇంత వీపుది పెట్టారు. కాసేపు నుంచు అట్లాగే స్వామి నుంచున్నారు. ఆ వీపుది ఇట్లా పట్టుకుని స్వామిని చూస్తూ ఏడుస్తూ ఉన్నా. వెనక వాళ్ళందరూ నా చేతిలో వీపుది అంతా లాక్కుంటున్నారు. నాకు ఒళ్ళు తెలియటల్లా. ఒక్క పూట నాకు అసలు మైండ్ కంట్రోల్ లేదండి. స్వామి నా కోరిక తీర్చావు, నీ ముందు పాడాలనుకున్నా నా కోరిక తీర్చావు, చాలు స్వామి జీవితానికి ఇదని మైండ్ అసలు కంట్రోల్ లేదు. అది జరిగిందండి.
1: మీరు అటు శ్రీ వెంకటేశ్వర సన్నిధానంలో, పద్మావతి అమ్మవారి సన్నిధానంలో, అలాగే సాయీశ్వరుని దివ్య సమక్షంలో కూడా మీరు భజన పాట గాని సంకీర్తనలు గాని అనేకం ఆలపించి స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందారు కదా. కలో స్మరణాన్ ముక్తి అని కలిసంతరణోపనిషత్తులో చెప్పబడింది. ఈ కలియుగంలో భగవన్నామ స్మరణతో ముక్తి లభ్యమవుతుంది అని. అటువంటి నామ సంకీర్తన భజనలతో సాధ్యమవుతుంది. మనం పాడుతూ 10 మంది చేత పాడిస్తాం, అది శ్రవణానందంగా ఉండాలి. భజనల్లో కాని కీర్తనల్లో కాని పదముల అర్థములు తెలుసుకుని పాడాలి. అలా పాడినప్పుడు మాత్రమే అందులోని రసానుభూతిని పొందుతూ పాడువారు ఆనందిస్తూ శ్రోతలను కూడా ఆనంద పరవశం చేయగలరు. ఉదాహరణకి స్వామి తెలియజేసిన విషయాన్ని మీకు కూడా ఒకసారి తెలియజేస్తాను. త్యాగరాజస్వామి కీర్తనలు సాధారణంగా తెలుగు భాషలోనే ఉంటూ ఉంటాయి. ఒకనొక సందర్భంలో తెలుగు భాష పదముల మీద అవగాహన లేని ఒక మధుర గాయని త్యాగరాజస్వామి పాట పాడుతూ నే పొగడకుంటే నీకేమి కొదువ రామా అని ఆలాపించాల్సిన ఉండగా, ఆ తెలుగు భాష పదముల యొక్క అర్థం తెలియక ఆవిడ నే పకోడా తింటే నీకేమి కొదువు రామా అని గానాలాపన చేశారట. బాగుంది, శ్రవణానందంగా ఉంది వినటానికి, కానీ పదముల యొక్క భావం కాని పదముల యొక్క ప్రయోగం కాని తప్పిదం జరిగింది. ఈ విషయాన్ని కూడా స్వామివారే సెలవిచ్చారు. అంటే మనం భజన పాడేటప్పుడు కాని సంగీతం ఆలాపన చేసేటప్పుడు కాని, అంటే మీరు తెలుగేతర భాషల్లో కూడా మీరు అనేక సందర్భాల్లో సంకీర్తనను మీరు కచేరీల రూపంలో అందజేశారు కాబట్టి, అప్పుడు మీరు ఆ భాష మీద అవగాహన లేకపోయినప్పుడు ఆ పదముల యొక్క అర్థాలు తెలుసుకుని ఆ భావంతో పాడారా, లేకపోతే శ్రవణానందంగా ఉంటే సరిపోతుంది అనేటువంటి భావంతో మీరు గానాలాపన చేశారా?
0: కాదు, అలా ఒక తమిళ పాట పాడుతుంటే నేను ముందుగా తమిళియన్స్ దగ్గర ఆ దాని అర్థాన్ని తెలుసుకుని అనుభవించుకుని అవతల వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకోవాల్సిందేనండి. ఒక్కొక్క పాటకి మొన్ననే రీసెంట్ గా కొండ మీద ఆస్థాన మండపంలో కచేరీలో చివరికి ఒక మీరా భజన పాడితే కళ్ళ నీళ్లు పెట్టుకుని నా దగ్గరికి వచ్చి పద్మావతి గారు మా జన్మధన్యం మీ జన్మధన్యం అన్నారు. ఇంతకంటే ఇహ నాకు ఆనందం అనేది ఎక్కడా దొరకటం లేదండి. ఇదొక పిచ్చిగా పాడుకుంటూ ఉండడం, ఎవరడిగినా అరకమైన పాడతా.
1: ఇతర భాషల పాటల్లో కూడా మీరు ఆ పదాల యొక్క
0: అర్థం తెలుసుకుని
1: ఆ భావంతో మీరు గీతాలాపన
0: పాడుతూ ఉంటాను.
1: చాలా సంతోషం పద్మావతి గారు. నామ సంగీతం ఆలపించే వారులకు ఆలకించే వారులకు సైతం మైమరపించి పరవశం చేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. జీవిత పర్యంతం భగవన్నామ స్మరణతో చింతనతో విచారణతో తన్మయులైన వారి పరమాత్మ పలకరింపు సాక్షాత్కారం లభ్యమవుతుందన్నది నిర్వివాదాంశం. భగవంతుని ప్రేమకు ఆశీస్సులకు సంపూర్ణ పాత్రులై భగవంతునితో తాదాత్మ్యం చెంది తమ జీవితాలను పండించుకుని జగత్తుకు మార్గదర్శకులైన నామ్దేవ్, జ్ఞాన్దేవ్, చైతన్య మహాప్రభువు, గోరా కుంభార్, తులసీదాసు, సూరదాసు, మీరాబాయ్, సక్కుబాయ్, జానాబాయ్, త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు, అన్నమయ్య, ఎందరో ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు కదా. నామ సంకీర్తనను తమ ఉచ్ఛ్వాస నిశ్వాసులుగా మరల్చుకుని ధన్యజీవులయ్యారు. మీరు తిరుపతి వాసి కదా, ఒకనొక సందర్భంలో త్యాగరాజస్వామి తిరుపతి సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనార్థం తిరుమలకు విచ్చేశారట. అప్పుడు స్వామి దర్శనానికి అడ్డుగా తెరవేయబడి ఉంది. ఆయన గౌళీపంతు రాగంలో ఆదితాళంలో తెరతీయగరాదా నాలోని తిరుపతి వెంకటరమణ మత్సరమను అను గానాలాపన ప్రారంభించారు. ఆ సామీప్యంలోని దూరం తాళలేక ఆయన నుండి ఆ కీర్తన వెలువడిందని పెద్దలు చెప్తూ ఉంటారు. అంతేగాక విచిత్ర విధంగా ఆ తెర తానంతటి తానే తెగి కింద పడిందని కూడా చెప్తూ ఉంటారు. భగవంతుని మీద నిజమైన ప్రేమే కదా భక్తి అంటే. ఆ భక్తి పారవశ్యంతో స్వామిని ప్రార్థించగా స్వామి సామవేద గాన ప్రియత్వం గోచరిస్తూ వస్తూ ఉంటుంది. పద్మావతి గారు, మా యొక్క రేడియో సాయి ద్వితీయ వార్షికోత్సవాన్ని, తెలుగు స్ట్రీమ్ యొక్క ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సాయం సంధ్యా సమయంలో మీకు నచ్చిన త్యాగరాజస్వామి కీర్తన ఒకటి మా శ్రోతలకు వినిపించి దాని యొక్క అంతరార్థాన్ని కూడా తెలియజేస్తారా?
0: అట్లాగేనండి. త్యాగరాజస్వామి మహాప్రసాదంగా అన్ని వేల కీర్తనలు ఇచ్చారు. అంత గొప్ప భక్తులం కాకపోయినా కొంతలో కొంతన్నా ఆ భక్తిని మనసులో అట్లా అనుభవించుకుని చేసేదానిలో స్వామి తెరతీయగరాదా అన్నారు. బంటూరితి కొలువీయవయ్య రామా అన్నారు త్యాగరాజస్వామి. నేను బంటూరీతి కొలువీయవయ్య సాయిరామా అని మనసులో అది భావించుకుని త్యాగరాజస్వామి కీర్తన ఎక్కువగా ఇది పాడానంటే త్యాగరాజస్వామి రాముణ్ణి అన్నాడు, నేను సాయిరాముణ్ణి అనుకుంటూ పాడుకుంటూ ఉంటా. కొంచెం వినిపిస్తాను.

0: చాలా చాలా శ్రవణానందంగా మనసానందంగా ఈ సాయం సంధ్యా సమయంలో మాకు మా యొక్క శ్రోతలకు కూడా చక్కని త్యాగరాజస్వామి కృతిని మీరు ఆలపించి మమ్మల్ని అందరినీ కూడా ఎంతో ఆనందపరిచారు. పద్మావతి గారు, దీని యొక్క అంతరార్థాన్ని కూడా కాస్త మా యొక్క శ్రోతలకు తెలియజేస్తారా? ఆ యొక్క భావార్థం,
1: భావం బంటు హనుమంతుడు రాముణ్ణి బంటుగా చేరి ఎంత ఆనందం అనుభవించాడో ఆయన్ని చూసి నేర్చుకుని మాకు కూడా ఆ బంటు రీతి కొలువి స్వామి సాయిరామ రామా సాయిరామ అని మీ కొలువు మాకు ఇవ్వాలి అని అనుభవించుకుంటూ ఇలా గడపటంలో మరి ఆ అనుభూతి వస్తుంది. ఇంతో అంతో హనుమంతుడికి అంత కాకపోయినా కొంచెమన్నా మనకి అబ్బుతుందని నేను నమ్ముతాను. అలా గడుపుతున్నా.
0: తప్పకుండా పద్మావతి, మనమంతా కూడా సాయిరాముని బంటులమే. అదే విధంగా భగవాన్ బాబా సంగీత ప్రియులు, నిత్యం భజన కార్యక్రమాలు ప్రశాంత్ నిలయంలోనైతేనేమి ప్రపంచవ్యాప్తంగా సాయి సంస్థల్లో అయితేనేమి జరుగుతూనే ఉంటాయి. ఎందరో విద్వాంసులు సంగీత సరస్వతిని ఆరాధిస్తూ సాయి జగన్మాత ఆశీస్సులు పొందుతూ ఆ భక్తిభావంతో అనేకనేక పాటలు వ్రాసి బాణీ సమకూర్చిన భక్తులు అనేక మంది ఉన్నారు కదా. మీరు కూడా స్వామిని ఆరాధ్య దైవంగా ప్రత్యక్ష పరమాత్మగా ఆరాధిస్తూ ఉన్నారు. ఎన్నో వేల కీర్తనలు పాటలు భజనలు పాడిన అనుభవంతో స్వామి మీద ఏమైనా పాట వ్రాసి బాణి సమకూర్చారా? అలా ఏదైనా ఉంటే దాన్ని కూడా మా యొక్క శ్రోతలు వినిపిస్తారా?
1: పాటలు రాయటం అంటే నేను రాయలేదు కానండి, రాసిన పాటలకి నేను స్వరపరిచి క్యాసెట్లలో చాలా పాడాను. ఒక్కటిది స్వామిది వినిపిస్తాను.
0: తప్పకుండా తప్పకుండా.

0: అయ్యా సాయిరామ్.
1: చాలా బాగుందండి పద్మావతి గారు. అదేవిధంగా చివరిగా ఔత్సాహికులకు, యువతి యువకులకు, సాయి సంస్థల్లో భజనలు పాడే గాయకులకు మీరిచ్చే సలహాలు ఏమైనా ఉన్నాయా?
0: ఇప్పుడు స్వామి భజనలకి వెడతారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏమి తెలియదు, ఏదో పాడాలని ఆవేదన. కానీ స్వామి రాగా రాగా తెలుసుకుని, కొంతమంది దగ్గర వినిపించుకుని, అర్థం తెలుసుకుని పాడటం. స్వామి అక్కడ ఫోటోనే ఉంది, నేను కూడా ఒకసారి అనుకున్నాను కదా స్వామి వినలేదు నా పాట అని, అలా కాకుండా మరి మనం అనుభవంతో అర్థం చేసుకున్నాం కనుక, అమ్మా ఇక్కడ ఫోటో ఉంది కానీ స్వామి వింటలేదు, మనిషి ఇక్కడ లేరు అనుకోవద్దు. మీరు భక్తి పారవస్యంగా పాడారంటే ఎప్పుడూ మీకు దర్శనమిస్తారు. ఆ ఆనందం అనుభూతిని మీరు అనుభవించుకుని, అర్థం తెలుసుకుని అనుభవించుకుని పాడారంటే దానికి ఫలితం చాలా ఉంది. స్వామి అక్కడ ఉన్నారనుకునే భావించి భజనలు కూడా చేస్తూ ఉంటే ఆ ఆనందం మేము అనుభవిస్తూ మీకు చెబుతున్నాం. మీరు కూడా అలానే అనుభూతి పొంది స్వామి భక్తితో జీవితాలు ధన్యం చేసుకోండి. మేము చేసుకుంటున్నామని అనుకుంటున్నాం.
1: తప్పకుండా స్వామి మీకు ఎంతో అవకాశాలు ఇచ్చారు. స్వామి ఎన్నో అవకాశాలు ఇచ్చి అనుగ్రహించి మీ చేత 10 మందికి ఆ యొక్క గానామృతాన్ని పంచుతూ వస్తూ ఉన్నారు. తెలుగు జాతి పుణ్యావశాన ఎందరో వాగ్గేయకారులు తెలుగు గడ్డ మీద అవతరించి విలువైన సంగీత సాహితీ సంపదను మనకు అందించి భౌతికంగా దూరమైన ఆచంద్రార్కం చిరంజీవులుగా మిగిలారు. వారందించిన సంపదను ఎందరో విద్వాంసులు అనుసరించి అభ్యసించి ఆస్వాదించి ఆనందించి మనందరికీ కూడా అందించారు. చాలా సంతోషం పద్మావతి గారు, మీరెంతో సమకూర్చి మా స్టూడియోకి విచ్చేసి మీ సంగీత అనుభవాలను, భక్తిని మాతో పంచుకున్నారు. అదేవిధంగా ఔత్సాహికులకు చక్కని సలహాలను, సందేశాన్ని అందించారు. మీరు స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఇలాగే ఎప్పుడు సంగీత గానాలాపన చేస్తూ అందరికీ శ్రవణానందాన్ని ప్రసాదిస్తూ ఉండాలని, తదనుగుణమైనటువంటి శక్తిని యుక్తిని స్వామి ప్రసాదించాలని ప్రార్థిస్తూ మా రేడియో సాయి కేంద్రం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాయిరామ్.
0: సాయిరామ్ అండి, నాకు కూడా ఈ అవకాశం లభించినందుకు జీవితాంతం ఇక స్వామి పాదాలు వదలను. 40 ఏళ్ల నుంచి ఇహ నేను ఇంకా ఆయనలో ఐక్యమయ్యేదాకా ఇదే తపనలో ఉండాలని, నేను అట్లా సాధన చేసుకుంటూ గడుపుతానని సంతోషం. ఇక్కడికి రావటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
1: చాలా సంతోషం పద్మావతి గారు. ఇదండి పద్మావతి గారితో ముఖాముఖి వారి అనుభవాలు, అనుభూతులు. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేడియో సాయి తిరుపతి కేంద్రం ప్రసారం చేసిన ఈ యొక్క ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. మరొక కార్యక్రమం కొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది. వింటూనే ఉండండి రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ ప్రత్యక్ష ప్రసారాలు. సాయిరామ్.
2: అంతరంగ తరంగాలు కార్యక్రమంలో శ్రీమతి పద్మావతి గారి అనుభవాలను విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ రేడియో సాయి బృందం తిరుపతి. ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు బృందం తమ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 2013 సంవత్సరంలో అందించినటువంటి ప్రత్యక్ష ప్రసారాల్లోని 6వ భాగాన్ని విన్నారు. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి తప్పక వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరామ్.

రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. వాటర్ ఇస్ ద ఎలిక్సర్ ఆఫ్ లైఫ్ అన్నారు. నాలుగు రోజులు అన్నం తినకపోయినా బ్రతకగలం, కానీ నీరు లేక ఒక్కరోజు కూడా గడవదు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలలో నీటి కొరత ఎన్నో శతాబ్దాలుగా ఉంది. రాయలసీమ వంటి ప్రాంతాల గురించి ఇక చెప్పనక్కరలేదు. అయితే వింతేమిటంటే, గోదావరి నది పుష్కలంగా ప్రవహిస్తున్నప్పటికీ అక్కడి కొండ ప్రాంతాలలో నివసిస్తున్న వారికి త్రాగునీరు కావాలంటే ఎన్నో మైళ్ల దూరం నడవలసి వచ్చేది. వారి పరిస్థితిని గమనించిన మన దయాసింధువు వారు నోరు తెరిచి అడగకుండానే కొన్ని కోట్ల విలువ చేసే మంచినీటి పథకాన్ని ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రవేశపెట్టి అక్కడి ప్రజల దాహార్తిని తీర్చారు. ఈ సేవాయజ్ఞంలో పాల్గొనే భాగ్యం కలిగినటువంటి వారు ఆ పథకం ద్వారా లబ్ధి పొందిన వారి అనుభవాలను మీరు ఇప్పుడు వింటారు.

0: శ్రీ కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ముఖ్యంగా 8 ప్రాథమిక అంశాలపై దృష్టి సారించి సేవా కార్యక్రమాన్ని రూపొందించారు. అందులో మొదటిగా వ్యక్తిగత విషయాలపై తగిన శ్రద్ధ వహించడం, అంటే శుభ్రతకు పోషకాహారానికి తగిన ప్రాధాన్యతను ఇచ్చి వ్యక్తిగతంగా సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందింపచేయడం. ఆ తరువాత చదువుపై తగినంత శ్రద్ధ చూపడం, జీవనోపాధి ఉద్యోగ విషయాలపై ఆసక్తిని పెంపొందింపచేయడం, వైద్య అవసరాలు ఆధ్యాత్మిక సాంస్కృతిక విషయాలపై శ్రద్ధను చూపడం, వ్యవసాయ రంగంలోని అనేక విషయాలను విశేషాలను తెలియజేయడం, సమాజం పట్ల శ్రద్ధ, చివరికి మౌలిక సదుపాయాల రూపకల్పనపై తగిన శ్రద్ధ వహించడం కూడా ఇందులో పొందుపరచడమే. ఈ విధంగా 8 అంశాలలో గ్రామంలోని కుటుంబాలను చైతన్యవంతం చేసి వారికి తోడ్పాటునందించడం వల్ల గ్రామ ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడుతున్నాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
1: స్థానం ఒకరోజు చేయించే వాళ్ళం కాదులే మాకెందుకంటే 24 గంటలు పనే కావాలి తప్ప, కానీ మా పిల్లల శుభ్రత ఏటో మాకు తెలిసేది కాదు సార్.

0: అలాంటిది సత్యసాయిబాబా వారు వచ్చి వాళ్ళ సబ్బులు ఇవ్వడము, పిల్లలకి బట్టలు ఇవ్వడము, వాళ్ళకి కనీసం గోట్లో మురికి కూడా తీయటం వల్ల వాళ్ళు మాకు మా పిల్లలకి హెల్ప్ కింద చేయటము, వాళ్ళకి శుక్రవర్తం రాని వాళ్ళకి వాళ్ళకి నేర్పించటము, చదువులు నేర్పించడం, ఇది ఒక సహాయం చేశారు సార్. మాకు సత్యసాయిబాబా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. అలాగే కాకుండా ప్లస్ మేము జ్వరాలతో జబ్బులతోనన్నా ఏ నర్సు వచ్చి ఏ డాక్టర్ వచ్చి చూసేవారు కాదు సార్. అలాంటిది ఎప్పుడైతే మాకు ఈ సత్యసాయిబాబా మా ఏజెంట్స్ రావడం స్టార్ట్ చేశారో అలాంటప్పటి నుంచే మాకు వాంతులు కానీ విరోచనాలు కానీ ఏ జ్వరం రాకుండా వారానికి ఒకసారి డాక్టర్ గారు వచ్చి చికిత్స పొందడము, మాకు టాబ్లెట్స్ పలానా జబ్బుకు టాబ్లెట్స్ ఇవ్వడము, ఇలాంటిది చేసి మాకు ఆరోగ్యాలు కొంచెం జాగ్రత్తలు పెంచడము.
1: ఇవి ఎస్ఎస్ఎస్ విఐపి చేపట్టిన 25 గ్రామాలలో ఒకటైన కుందాడ గ్రామస్తురాలు శ్రీమతి వెంకటగిరి అనే మహిళ మనోభావాలు. మురికి పేరుకుని గొయ్యలు గుట్టలతో నిండిన దారిలో గంటసేపు ప్రయాణించాక ఎస్ఎస్ఎస్ విఐపి కార్యక్రమంలో దత్తత తీసుకున్న మరొక గ్రామం తారసుపడుతుంది. అదే ముసురు అనే గ్రామం. అక్కడ నివసిస్తున్న పుష్పలత అనే మహిళ తన ఆనందాన్ని కృతజ్ఞతలను ఇలా తెలియజేస్తోంది.
2: ముందు సాయిరాం మేము చెప్పిన మాట అస్సలు వినేవాళ్ళు కాదు పిల్లలు. అప్పటించి సాయిరాం వాళ్ళు బాబా గారు పంపించారు, పాలన కాడికి వెళ్ళాని పంపించారట సాయిరాం. వచ్చినప్పటి నుంచి ఇప్పుడు మేము చెప్పకుండా వాళ్ళు తానం చేసి ఆనందంగా బడికి వెళ్లి మేము చెప్పిన మాట వింటున్నారండి అందరికీ సేవంగానే విని వెళ్లి మామూలుగా వచ్చి చక్కగా వింటున్నారండి మాట చెప్పినట్టు. ముందు అలాగా వినేవాళ్ళు కాదండి మా మాట.
1: అక్కడ ఉంటున్న 6-7 సంవత్సరాల ఒక పిల్లవాడు తను మంచి అలవాట్లు ఎలా నేర్చుకున్నాడో ఇలా చెప్తున్నాడు.
3: సాయిరాం, నా పేరు అర్చకుల రాధాకృష్ణారెడ్డి. మాకి సాయిరాం వారు వచ్చినప్పుడు గుడ్డాలు ఇచ్చారండి. అప్పుడు తనం చేయమన్నారండి. తనం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు తలలు దువ్వారండి. దువ్విన తర్వాత గోళ్ళు కట్ చేశారండి. గోళ్ళు కట్ చేసిన తర్వాత అమ్మ నాన్న చెప్పిన మాట వినమన్నారు.
1: పిల్లల్లో మంచి మార్పు తీసుకురావడానికి ఎంతో ఇష్టంగా కష్టించి పనిచేసిన ఒక సాయి సేవాదళ్ కార్యకర్త ఈ విధంగా తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
4: ఫస్ట్ గుండా ఏజెన్సీకి వచ్చినప్పుడు వీళ్ళు చాలా స్నానాలు అవి చేయకుండా కొంచెం స్మెల్ గా ఇవి తాగుతూ డ్రింక్ చేస్తూ ఉండేవారు అనమాట. అప్పుడు ఫస్ట్ గుండా వచ్చినప్పుడు అండి వీళ్ళందరికీ చక్కగా తలలు దువ్వి స్నానం చేయించి అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఒరే మీరు పెద్దోళ్ళు అయినాక వీళ్ళే చెప్పేవారండి చదువుకుంటాము చదువుకుని ఉద్యోగాలు చేయడానికి వెళ్తామని. మరి ఉద్యోగాలు చేయాలంటే తాగితే చదువు సరిగా రాదురా ఎవరు మానేస్తారా అంటే ఇలా చేయొచ్చారండి. అవునండి అనడం తప్పించేమీ వచ్చారు కదండి వీళ్ళకి. అప్పుడు ఎవరు మానేస్తారా అంటే ఏం మాట్లాడలేదండి. ఎవరు మానేస్తారు చెప్పి చెయ్యొద్దంటే తినెత్తి అవునండి అందండి. అమృత
1: ఈ రోజు అమృత అనే బాలిక గ్రామం అంతటికీ ఎంతగానో ప్రీతిపాత్రురాలైంది. ఆమె చక్కని క్రమశిక్షణను భక్తిభావాలను అలవరుచుకుంది, పెద్దలను గౌరవిస్తుంది, శ్లోకాలను కూడా చక్కగా చదవగలుగుతోంది.
5: విద్యారంభం కరసామి చిద్రభవతు మేసదా.
1: అసలు సాయి సేవాదళ్ గ్రామంలోకి అడుగిడగానే గ్రామంలోని వారంతా అపరిమిత సంతోషంతో వారి చుట్టూ చేరి పండుగ వాతావరణాన్ని తలపింపచేస్తారు. అందరం సాయిమాత బిడ్డలమే అని చాటి చెప్తారు. జీఎం వలస అనే గ్రామంలోని వెంకటలక్ష్మి ఇలా అంటోంది.
6: ఇప్పుడు ఈ సాయిరం వాళ్ళు వచ్చాక సేవదారులు వచ్చాక మా పిల్లలందరూ ఆదివారం వస్తేనండి జీప్ వచ్చిందంటే ఇంకందరు వచ్చేసి ఇంకా సాయిరాం సాయిరాం అనుకుంటూ సాయిరాం వాళ్ళు వస్తారనేసి స్నానం చేసేసి శుభ్రంగా తిన బట్టలు కట్టేసుకుని సాయిరాం సాయిరాం అనుకుంటూ వచ్చి రచ్చబండ ఉందండి. ఆ రచ్చబండ దగ్గర కూర్చొని అందరు బాల వికాస్ పద్యాలు అన్ని పాడుకుంటూ సరదాగా ఆదివారం వచ్చిందంటే పండగింత సంబరంతో ఉంటారండి. కుర్రోళ్ళందరూ చిన్న కుర్రోళ్ళు కూడా అండి సాయిరాం సాయిరాం అంటూ సాయిరాం వాళ్ళు వస్తారనేసి సరదా సంతోషాలతో పండగింత సంబరంగా ఉంటారండి. ఈ సాయిరాం వాళ్ళు వచ్చినప్పటి నుండి మాకు ఎంతో సంతోషంగా ఉందండి.
1: ఇటువంటి ఆనందకర మనోభావాలను విన్నప్పుడు ఎస్ఎస్ఎస్ విఐపి కార్యక్రమం గ్రామస్తులపై ఎంతటి ప్రభావాన్ని చూపిందో మనకు అర్థమవుతుంది. స్వామి ప్రేమ ఎంతటి శక్తివంతమైనదో మనందరికీ మరోసారి అవగతమవుతుంది. ఇదంతా ఏదో 1-2 వారాల్లో అయినది కాదు. స్వామి దివ్యానుగ్రహ బలంతో అనేక నెలల పాటు సేవాదళ్ కార్యకర్తలు అవిశ్రాంతంగా అకుంఠిత దీక్షతో సాయినామస్మరణతో చేసిన సేవల ఫలితమిది. అటువంటి సేవాదళ్ కార్యకర్తలలో గుణరంజన్ కూడా ఒకడు. అనేక వారాల పాటు సున్నంపాడు అనే దత్తత గ్రామంలోని పిల్లలకు అతను బాల వికాస్ క్లాసులు నిర్వహించేవాడు.
7: సాయిరామ్, నా పేరు గుణరంజన్. నేను ఇక్కడికి సుమారుగా 5 గంటల ప్రయాణం పట్టి అమలాపురం అనే గ్రామం నుంచి వచ్చాను. ప్రతివారం ఇక్కడికి వచ్చి మేము స్వామి మాకు ఇచ్చిన చక్కటి అవకాశం ఈ బాల వికాస్ ని మేము చక్కటి సేవగా ఇక్కడ చేసుకుంటున్నాము. మొదట్లో మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామాలవి చూసి, వాళ్ళ భాష అది చూసి, మనం చెప్పింది వీళ్ళు నేర్చుకోగలరా, ఇవి అర్థమవుతాయా వీళ్ళకి అని అనుకున్నాం. కానీ స్వామి మాకంటే ముందు ఈ గ్రామాల్లో ప్రవేశించారు. నీటి ద్వారా స్వామి ఇక్కడికి వచ్చి వారందరిలోనూ ప్రవేశించారు. మేము అనుకున్న దానికంటే ఎంతో సులభంగా వాళ్ళు మేము చెప్పినవన్నీ నేర్చుకోవడమే కాకుండా చక్కగా మాకు వాళ్ళు అవన్నీ రీప్రొడ్యూస్ చేస్తున్నారు. యూత్ పిల్లలు, మేము బాల వికాస్ మేము కూడా చెప్తాం మాస్టర్ అని వాళ్ళు ముందుకు రావడం చాలా ఆనందాన్ని కలిగించింది మాకు. వాళ్ళందరికీ కూడా సంపద మారేడుమిల్లిలో ఒక ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసి బాల వికాస్ అంటే ఏమిటి ఎలా చెప్పాలని శిశుబాల గారు వాళ్ళందరూ పెద్దలందరి సమక్షంలో వాళ్ళకి ఒక ట్రైనింగ్ క్లాస్ చెప్పి మోడల్ క్లాసులు అవి ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా వాళ్ళందరూ అక్కడ నేర్చుకుని ఆ నేర్చుకున్నవన్నీ ప్రతి వారం బాల వికాస్ పిల్లలకి వాళ్లే, అంటే మేము వస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు మేము చెప్తున్నాం, ఇంతవరకు మేము ఒక్కళ్ళమే చెప్పేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని అంశాలు వాళ్ళు తీసుకుని వాళ్ళు చెప్తున్నారు, కొన్ని అంశాలు మేము చెప్తున్నాం. ఈ కొద్ది రోజుల్లో ఇక మా అవసరం ఈ గ్రామంలో ఉండదు, వాళ్లే బాల వికాస్ చక్కగా చెప్పగలరు. అది స్వామి చక్కగా వాళ్ళని కూడా ప్రోత్సహించినందుకు స్వామి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాయిరామ్.
1: అది ఎస్ఎస్ఎస్ విఐపి కార్యక్రమం విద్యా బాల వికాస్ రంగాలలో తీసుకువచ్చిన నిశ్శబ్ద విప్లవం. తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని దత్తత గ్రామాల్లోనూ ఇదే స్పందన, ఇదే మార్పు. జీవనోపాధి అంశంలో కూడా ఇలాంటి పెనుమార్పులే చోటు చేసుకున్నాయి. శ్రీమతి ఎన్ లక్ష్మి అనే మహిళా సేవాదళ్ తాను ఏ విధంగా గ్రామాల్లోని కొన్ని కుటుంబాల జీవన స్థితిగతులను మెరుగుపరిచే ప్రయత్నం చేశారో ఇలా మనకి వివరిస్తున్నారు.
8: వాళ్ళకి ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ మేము చేయలేకపోతున్నాం. వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి, మీరు బ్లౌజులు అయ్యి ఎట్లా కుట్టించుకుంటారమ్మా, ఎక్కడికి వెళ్తారు, మీరు లంగాలు డ్రెస్లు ఎలా కుట్టించుకుంటారంటే మారేడుమిల్లి సంతకెళ్ళి కుట్టించుకుంటామండి, వాళ్ళు ఎంతంటే అంత ఇస్తాము అది అని చెప్పి, అట్లా కదమ్మా మీకు నేర్పిస్తే నేర్చుకుంటారా, నేను తీసుకెళ్లి మా ఇంట్లో పెట్టి నేర్పించుకుంటానంటే వాళ్ళు రావడానికి భయపడ్డారండి. ఫస్ట్ నేను బతిమాలేనమాట, ఒక్క వారం ఉండి మీకు నచ్చకపోతే మేము నెక్స్ట్ సండే వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తాం. ఒక్క వారానికి ఎవరన్నా రండమంటే ముందు మూసూరు వాళ్ళు వచ్చారండి, నా కూడా ఇద్దరు ఇంటికి తీసుకెళ్లి ఉంచి వాళ్ళని 1 వీక్ అయ్యాక వాళ్ళు కొంచెం పిల్లల తల్లులు, పిల్లల మీద దారిన వారు మేము వెళ్ళిపోతాం ఆంటీ గారు అని ఆ నెక్స్ట్ వీక్ వచ్చేసారు. మళ్ళా వస్తాం ఆంటీ గారు, ఒక వారం మా ఇంట్లో ఉండి మళ్ళా వస్తాం నేర్చుకుంటామని చెప్పారండి. సరే అని చెప్పి తీసుకెళ్తాను, తీసుకొచ్చేసాను, దించేసాను. ఆ తర్వాత ఈ ఊర్లో 4 పిల్లలు మేము వస్తాం ఆంటీ గారు అని చెప్పారు. సరే రండి అని చెప్పి 4 తీసుకెళ్లానండి. 1 మంత్ ఉన్నారు. చక్కగా నాకు ఉపయోగం ఏంటంటే వీళ్ళు 24 నా దగ్గరే ఉండటం వల్ల స్వామి గురించి మామూలు స్పిరిచువల్ గా కొంచెం చెప్పగలిగాను వాళ్ళ బిహేవియర్ అంతా. నెక్స్ట్ ఈ ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ కూడా అంటే స్వామి దయ, నేనేం చేయలేదండి, ఈ రెండు కూడా చెప్పగలిగాను. నాకైతే చాలా ఆనందంగా ఉంది. మేము ఇచ్చిన 2 మిషన్లే ఇచ్చాము. ఈ అమ్మాయి సొంతంగా ఇంకో మిషన్ కొన్నారు, మొన్నే కొన్నారు కొత్తది. ఇప్పుడు వాళ్లే 4 నేర్పుతున్నారు.
1: టైలరింగ్ వృత్తిని నేర్చుకుని ఆ వృత్తిని చేపట్టాక సూర్యకుమారి అనే మహిళ పరిస్థితి ఎంతగానో మెరుగుపడింది. ఇది ఆమె కథ.
9: ఇంతకు ముందు బట్టలు కుట్టుకోవాలంటే మామూలు తీసుకెళ్లే వాళ్ళం అండి. ఇప్పుడు ఈ మిషన్ వచ్చినప్పటి ఇచ్చిన సాయిబాబా వాళ్ళు మిషన్ ఇచ్చినప్పటి నుండి ఇంకా ఏమన్నా అంచులు కుట్టుకోవడం ఇయ్యి అని ఇక్కడే కుట్టుకోవడం అవుతుందండి. మామూలు తీసుకెళ్లి కుట్టించుకోవాలి, ఇలాగల డబ్బులు ఇవ్వాలి అన్నది ఏం లేదండి. ఇక్కడ ఫ్రీగా కుట్టుకుంటామండి, వచ్చిన వాళ్ళందరూ కుట్టించుకుంటున్నారండి. ఇక్కడ ఒక 4-5 లాగా నేర్పడం కూడా జరిగిందండి. అందరు కూడా ఇలా కుట్టుకోవడం వచ్చిందండి. వచ్చిన వాళ్ళు ఎంతో కొంత ఇంకా 5 అంచులకు కుట్టించుకుంటారు కదండి, వచ్చి ఎంతో కొంత ఇస్తున్నారండి. దారపీళ్లు తెచ్చుకోవడం, ఈ ఆయిల్ తెచ్చుకోవడం అని ఇవన్నీ తెచ్చుకొని మళ్ళీ కుట్టుకోవడం గట్ట జరుగుతుంది. అక్కడ మాకు రైస్ మిల్ ఒకటి ఇచ్చారండి సాయిబాబు వాళ్ళు. అంటే ఇంతకు ముందు గోకవరము లేకపోతే చోడవరము పట్టుకెళ్లే వాళ్ళం అండి బియ్యం రైస్ ధాన్యం గట్టను. 5-6
1: నిష్కల్మషమైన మనసును కలిగిన గ్రామస్తులు కృతజ్ఞతగా ఉండటమే కాక వారి గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కావలసిన తోడ్పాటును మనస్ఫూర్తిగా సాయి సేవాదళ్లకు అందించారు. జీఎం వలస గ్రామంలోని గ్రామ పెద్ద అయిన శ్రీ సత్యనారాయణ రెడ్డి గారైతే గ్రామంలో అందరికీ ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ నిర్మాణం నిమిత్తం తన స్థలాన్ని ఉచితంగా ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతను అంతగా ప్రభావితుడవడానికి కారణం ఏమిటో.
7: ఈ గ్రామం అంతా మొత్తం మీటింగ్ పెట్టుకుని అడిగితే స్థలము ఇక్కడ చిన్న మనం కళ్యాణ మండపము కట్టడం గురించి మన సక్సెస్ సాహెబ్ వాళ్ళు వచ్చారు అంటే నాకు భూమి లేదు అన్నారు. అయితే నేను నాకున్న భూమి కొంతమంది ప్రజలకు ఇల్లు కట్టుకోమని చెప్పేసి లేనంతా మొత్తం ఇల్లు కట్టుకోండి అని చెప్పేసి నేను నా సొంత భూమి వాళ్ళకంత దాన దర్శనం చేశానని. అదే విధంగా ఒక దేవుడి పేరు చెప్పి ఒక కళ్యాణ మండలం కట్టడం గురించి నేను ఇచ్చుకోలేనా, నేను ఇస్తానని చెప్పేసి ముందుకు వచ్చి ఇచ్చాను సార్. మనకు సాయిబాబా గారు మన ఆయన పేరు మనం తలుసుకుంటే ఆ సేవకులు ఉంటారు, సేవకుల దగ్గర మనం ఈ విషయాలు మనం చెప్తే అప్పుడు మన సాయిబాబా గారి దగ్గరకు వెళ్లి మన విషయాలంతా తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత మన గ్రామానికి ఏమి కావాలని చెప్పి కూడా వారు అభివృద్ధి కార్యక్రమాలు చేయగలరు అని చెప్పి చెప్తున్నానండి వాళ్ళని.
1: సాయి సేవాదళ్ ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ అన్ని గ్రామాల్లో నిర్మిస్తున్నారు. గ్రామ జనాభా ఆధారంగా కొన్ని చిన్న చిన్న గ్రామాలకు కలిపి ఒక హాల్ను నిర్మిస్తున్నారు. ఈ కమ్యూనిటీ హాల్ను గ్రామస్తులు అనేక రకాలుగా వాడుకోవచ్చు కూడా. వీటిని శ్రీ సత్యసాయి సార్వజనిక గ్రామ సేవా కేంద్రాలుగా పిలవడం జరుగుతోంది. ఈ సేవా కేంద్రాలను బాల వికాస్ తరగతులు, వైద్య శిబిరాలు నిర్వహించడానికి, వివాహాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైన కార్యక్రమాల కొరకు హాయిగా ఉపయోగించుకోవచ్చు. సాయి సేవాదళ్ హరికథలు, బుర్రకథలు వంటి కళలను నేర్చుకునేటట్టు గ్రామస్తులను ప్రోత్సహిస్తున్నారు కూడా. తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలోని ఎక్కువ మంది గ్రామస్తులు కొలిచే దైవం శ్రీరామచంద్రమూర్తి. పైగా శ్రీరామచంద్రుడు శ్రీలంకకు వెళ్లి రావణ సంహారం కామించడానికి పూర్వం ఈ తూర్పుగోదావరి జిల్లా అడవుల్లోనే సంచరించాడని ప్రతీతి. అందువలన సాయి వాలంటీర్లు రామాయణంపై రూపొందించిన అనేక వీడియో మరియు ఆడియో కార్యక్రమాలను గ్రామస్తుల కొరకు ప్రదర్శించారు. అంతేకాక గ్రామస్తులచే నాటకాలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించి వారిని మరింతగా ప్రోత్సహించేవారు. గ్రామ వాతావరణం అంతా ఆధ్యాత్మిక సువాసనలతో పరిమళించసాగింది. వ్యవసాయ రంగంలో కూడా ఎంతో పురోభివృద్దిని తీసుకుని వచ్చారు. దత్తత తీసుకున్న 25 గ్రామాల్లోని గిరిజనులు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెట్లను నరికి తాత్కాలికంగా చేసే పోడు వ్యవసాయానికి దూరమయ్యారు. ఇప్పుడు వ్యవసాయంలోని మెళుకువలను తెలుసుకుని నీటి వనరులను వ్యవసాయానికి తగిన రీతిలో ఏ విధంగా వాడుకోవాలో, వివిధ రకాల పంటలను ఏ విధంగా పండించాలో నేర్చుకున్నారు. సాయి వాలంటీర్లు గ్రామస్తులు పండించిన పంటకు తగిన గిట్టుబాటు ధర ఆరికి అందేటట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. అమాయకపు గ్రామ రైతులకు సాయి వాలంటీర్లు ఏ విధంగా తమ తోడ్పాటును అందిస్తున్నారో ఎస్ఎస్ఎస్ బీఐపీ కార్యకర్త శ్రీ కోటేశ్వరరావు గారు ఇలా తెలియజేస్తున్నారు.
10: ఈ గిరిజనులకు ప్రకృతి ప్రసాదించిన వనరులు అనేకం. ఉదాహరణకు సీతాఫలం, నిమ్మ లాంటివి చాలా బాగా పండుతాయి. కాని ఈ గిరిజనుల అమాయకత్వమును ఉపయోగించుకుని దళారులు, మధ్యవర్తులు లాభపడుతున్నారు. రాజమండ్రి, విశాఖపట్నం లాంటి పట్టణాలలో 10 రూపాయలకు అమ్మే సీతాఫలమును గిరిజనుల దగ్గర 50 పైసలు కొంటున్నారు. ఆర్కిడ్స్ మొదలగు వివిధ పుష్పజాతులు కొల్లలు. పెద్ద పెద్ద పట్టణాలలో 50 నుంచి 60 రూపాయల వరకు అమ్ముతున్నటువంటి ఆర్కిడ్స్ ని గిరిజనుల దగ్గర 1 రూపాయికి 2 రూపాయలకి కొంటున్నారు. దివ్యమైన ఔషధ మొక్కలు అనేకం. వాటిని కిలోల చొప్పున కొని గిరిజనులకిచ్చే ప్రతిఫలం తృణమో పణమో. అందుకే శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆయుర్వేద ఔషధ తయారీ పరిశ్రమలలో అగ్రగాములైనటువంటి డాబర్, వైద్యనాథ్, హిమాలయ డ్రగ్స్ మొదలగు పరిశ్రమ ప్రతినిధులతో సంప్రదించి వారి ద్వారా ఈ ఔషధ జాతి మొక్కలను ఎక్కువ ప్రతిఫలము గిరిజనులకు అందేలా ప్రయత్నం చేస్తున్నాం. ఆధునిక వ్యవసాయ పద్ధతులను గిరిజనులకు నేర్పటానికి ఈ గ్రామములలో 3 వ్యవసాయ శిక్షణా క్షేత్రములను ఏర్పరిచి గిరిజనులకు అంతర పంటలపై శిక్షణను ఇవ్వటం జరుగుతోంది. గిరిజనుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ఒక సహకార వాణిజ్య వ్యవస్థకు రూపకల్పన చేయటం జరిగినది. దీని ద్వారా గిరిజన ఉత్పత్తులను వివిధ మార్కెట్లలో అమ్మటానికి ఒక ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది.

0: శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభ్యుదయ పథక నిర్వహణ వలన దత్తత తీసుకున్న 25 గ్రామాల పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చింది. శ్రీ సత్యసాయి రక్షిత మంచినీటి పథకం గ్రామస్తుల జీవన విధానాన్ని, జీవన దృక్పథాన్ని సమూలంగా మార్చివేసింది. ఇప్పుడు నీటి పథకం అమలు చేసిన 212 గ్రామాల్లోని 70 గ్రామాలకు పక్కా రోడ్లు ఏర్పడ్డాయి. అసలు శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభ్యుదయ పథక కార్యక్రమాలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశమంతటా జరిగితే దేశం ఎంతగా అభివృద్ది చెందుతుందో కదా అని అనిపిస్తోంది కదూ. సరిగ్గా ఇటువంటి ఆలోచనే అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులైన శ్రీ శ్రీనివాసన్ గారికి వచ్చింది. ఫలితంగా అన్ని రాష్ట్రాల యూత్ కోఆర్డినేటర్ల కోసం తూర్పుగోదావరి జిల్లాలో ఎస్ఎస్ఎస్ వీఐపీ గ్రామాలను సందర్శించే నిమిత్తం ఒక పర్యటనను రూపొందించడం జరిగింది. ఈ పర్యటన 28 ఫిబ్రవరి 2009 నిర్వహించబడింది. 40 మంది యువకులు మణిపూర్, మహారాష్ట్ర, గుజరాత్, కాశ్మీర్, కేరళ మొదలైన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన నగరమైన రాజమండ్రికి 26 ఫిబ్రవరి 2009 చేరుకున్నారు. ఈ అద్వితీయ అపురూప పర్యటనను ప్రారంభించే ముందు శ్రీ వి శ్రీనివాసన్ గారు యువకులను ఉద్దేశించి మాట్లాడారు.
1: మీ యువకులందరినీ ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చామంటే, స్వామి ఎప్పుడూ చెప్తారు, ఈ దేశంలోని యువశక్తి మంచి మార్పుకు దోహదపడి భారతదేశానికి గల పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురాగలుగుతుందని. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్ర బిందువు, ఐశ్వర్యానికి కూడా ఈ దేశమే కేంద్ర బిందువు. మానవతా విలువలు నెలకొన్నది ఈ దేశంలోనే. అయితే గత కొన్ని 100 సంవత్సరాలుగా భారతదేశం అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంది, తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఇప్పుడు భగవాన్ భారతదేశం కోల్పోయిన కీర్తి ప్రతిష్టలను, పూర్వ వైభవాన్ని పునరుజ్జీవం చేయ సంకల్పించారు. భారత్ అంటే సంస్కృతి. భారతదేశం యావత్ ప్రపంచానికి జ్ఞానజ్యోతిని సందర్శింపజేసి మార్గదర్శిగా నిలిచింది. భారతదేశాన్ని తిరిగి ఉన్నతమైన స్థానంలో నిలపాలని భగవాన్ ఉద్యమం చేపట్టారు. అందులో మీరు అంటే యువకులు, సాయి సంస్థల సభ్యులు, బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు, ఇలా అందరూ ఈ సేవా ఉద్యమంలో పాలు పంచుకోవాలి, మార్పుకు నాంది పలకాలి. ఈరోజు మనమందరం తూర్పుగోదావరి జిల్లాలోని అడవిలో మారుమూల ఉన్న కొన్ని గ్రామాలను సందర్శించబోతున్నాము. రేపు పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలకు వెళదాము. నేను నిన్న సాయంత్రం అక్కడకు వెళ్లాను. అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా సేవాదళ్ ఓ అద్వితీయమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. కొండ పైభాగంలో నివసిస్తున్న 9 కుటుంబాలకు 9 ఇళ్లు కట్టి ఇచ్చారు. ఇక్కడ ఎన్ని ఇళ్లు అన్నది కాదు ముఖ్యం, ఎటువంటి భావనతో, ఎంతటి ప్రేమతో చేశారన్నది ముఖ్యం. సాయి సంస్థల సభ్యులు 2005లో ఓ వార్తాపత్రికలో కొండపైన ఆకలి రోదనలు అన్న శీర్షికన వచ్చిన వార్తను చదివి, ఆ వార్తకు స్పందించి ఆ గిరిజనులకు సేవలను అందించిన తీరు నిజంగా ఓ అద్భుతం. రేపు మీరు అక్కడకు వెళ్లినప్పుడు ఎన్ని కష్టాలకు ఓర్చుకుని రోడ్లు ఆ అడవిలో సేవాదళ నిర్మించారో మీకర్థమవుతుంది. నేను ఒకసారి డార్జిలింగ్ కు వెళ్లినప్పుడు అక్కడి సోదరులు కూడా కొండపైకి ఒక ఘాట్ రోడ్ను నిర్మించడం చూశాను. నిన్న ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో చూసినప్పుడు అడవిలో అడ్డదిడ్డంగా ఎదిగిన చెట్ల మధ్య రోడ్డును ఎన్ని వ్యయప్రయాసలకు ఓర్చి మన సేవాదళ నిర్మించారు అని అనిపించింది. రేపు మీరు చూసినప్పుడు అసలు కొండపైకి అంత దూరం ఇంటి నిర్మాణానికి కావలసిన వస్తు సామాగ్రిని ఏ విధంగా తీసుకుని వెళ్లారా అని అనిపిస్తుంది. అసలు ఆ 9 కుటుంబాలను కొండ దిగువకు వస్తే అక్కడ ఇల్లు కట్టిస్తామన్నారు మన సేవాదళ. కాని ఆ గిరిపుత్రులు తమ జన్మభూమిని విడిచి కిందకి రావటానికి ఒప్పుకోలేదట. మన సేవాదళ్ జన్మభూమిపై ఆ గిరిజనులకు ఉన్న ప్రేమను గౌరవించి కష్టాలకు ఎదురొడ్డి కొండపైనే వారి ప్రదేశంలోనే ఇళ్లను నిర్మించారు. కేవలం 9 కుటుంబాల కోసం ఎందుకింత సాహసం చేశారు? అదే ప్రేమకు ప్రేమ స్పందించే విధానం. ఇప్పుడు ఆ 9 కుటుంబాలలో చిగురించిన ఆనందమే ఆ కార్యక్రమానికి సరైన ప్రతిఫలం. కనుక ఈ 2 రోజులు మీరు పూర్తిగా ఉపయోగించుకోండి. ఇది ఒక ప్రేమయాత్ర, ప్రేమ పండుగగా భావించండి. స్వామి ప్రేమను వ్యాపింపజేసే ప్రేమకు ప్రతిబింబాలుగా మనం అక్కడ నడుచుకోవాలి. గ్రామస్థుల ప్రేమను మనమంతా ఆస్వాదించగలగాలి.
0: వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ బృందం గత 13 నెలలుగా సాయి వాలంటీర్లు వేలసార్లు ప్రయాణించిన కొండలు, గుట్టలు, అడ్డంగా పెరిగిన చెట్టలోంచి ఉన్న రహదారుల్లో ప్రయాణం సాగించారు. అంత మారుమూల అపరిమిత స్వామి అనుగ్రహ కుంభవృష్టిలో తడిసి ముద్దైన ఆ గ్రామాలను చూశారు. ఆ గ్రామాలలో వచ్చిన మార్పుకు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. గ్రామస్థుల నిష్కల్మష ప్రేమకు, వారికి స్వామిపై గల అనన్య భక్తికి ముగ్ధులైపోయారు. మణిపూర్ రాష్ట్ర యూత్ కోఆర్డినేటర్ రాబిన్ యుంగ్నం ఆ గ్రామాలను సందర్శించి ఈ విధంగా స్పందించారు.
2: అడవిలో మారుమూల శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామీణాభ్యుదయం పథకం చేపట్టిన గ్రామాలను చూశాను. అక్కడ అన్నిటికన్నా నన్ను ఆకట్టుకున్న విశేషం ఏమిటంటే అక్కడ గ్రామస్థులకు స్వామిపై ఉన్న ప్రేమ. ఒక్క సంవత్సర కాలంలో ఎటువంటి లక్ష్యమూ లేకుండా జీవించే దశ నుండి ఒక బాధ్యతాయుతమైన మనుషులుగా తమను తాము మార్చుకున్న తీరు నిజంగా ఒక అద్భుతం. స్వామి సందేశాన్ని, ప్రేమను మనం వారి వద్దకి తీసుకెళ్లగలుగుతున్నామంటే ఇదంతా స్వామి అనుగ్రహం మాత్రమే. 8 అంశాలతో రూపొందించిన ఎస్ఎస్ఎస్ విఐపి కార్యక్రమాన్ని మహారాష్ట్రంలో కూడా అమలు చేయాలనుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమం ఒక్కటి చాలు మనుషుల్లో నుంచి మార్పు తీసుకురావటానికి. నేను ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ సాయి సంస్థలు బాగా డబ్బు వెచ్చించి కార్యక్రమాలు చేసుంటారులే అని అనుకున్నాను. కాని గ్రామాలకు వచ్చి చూస్తే నాకు కనువిప్పు కలిగింది. సేవాదల్ పంచింది, పెంచింది ప్రేమ అని తెలుసుకున్నాను. నేను మహారాష్ట్రానికి తిరిగి వెళ్లి అక్కడ సాయి సంస్థల సభ్యులందరికీ, డబ్బు కాదు ముఖ్యం, ప్రేమ ముఖ్యం, ప్రేమనే మనం పంచాలి, ప్రేమనే మనం అంతటా ప్రసరింపచేయాలి అని వివరిస్తాను.
0: గుజరాత్కు చెందిన నిర్మల్ పటేల్ అనే యువకుడు గ్రామాలలో తేజోవంతంగా ప్రకాశిస్తున్న సాయి ప్రేమను ఆస్వాదిస్తూ ఇలా అంటున్నాడు.
2: అన్నిటికన్నా నన్ను ఆకర్షించిన విషయం సేవాదళ్ వారి ప్రేమపూర్వక ఆదరాభిమానాలు. నేను రైల్లో నుంచి బయటకు అడుగుపెట్టినప్పుడు బయట గులాబీ పూలతో నాకు స్వాగతం పలికారు. ప్రేమతో నన్ను కౌగిలించుకున్నారు. నాకు ఎంతో ఆనందం కలిగింది. స్వామి నా వద్దే ఉండి ఇదంతా చేయిస్తున్నారా అనిపించింది. ఇక్కడున్న 2 రోజులు నన్ను వారి సొంత బిడ్డల్లా చూసుకున్నారు. అదే స్వామి ప్రేమ. సరిగ్గా ఇలాంటి నిష్కల్మషమైన ప్రేమనే గ్రామస్థుల వద్ద కూడా ఆస్వాదించగలిగాను. ఉత్కృష్టమైన కార్యక్రమాలను చేపట్టి రికార్డు సమయంలో వాటిని పూర్తి చేయటం నిజంగా ఒక అద్భుతం. పథకంలోని 8 అంశాల్లో 4 అంశాలు పూర్తిగా అమలు చేయగలుగుతున్నారు. దత్తత గ్రామాల్లో ఎక్కడ చూసినా పిల్లలు సంస్కృత శ్లోకాలు వల్లిస్తున్నారు. మమ్మల్ని చూసి పరవశంతో సాయిరాం సాయిరాం అంటూ కేరింతలు కొడుతున్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రేమ సువాసనలే. వారి ప్రేమాభిమానాలు నన్ను కట్టిపడేట్టు చేశాయి.
0: ఈ పర్యటన ప్రారంభించే ముందు అఖిల భారత సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు ఈ యాత్రను ప్రేమయాత్రగా, ప్రేమ పండుగగా భావించమని యువ బృందాన్ని ప్రోత్సహించారు. సరిగ్గా ఈ పర్యటన జగమంతా సాయి ప్రేమమయం అన్న చందంగా దిగ్విజయంగా సాగింది. యాత్రలో పాల్గొన్న యువకులకు, వారికే కాదు ఎవరికైనా సరే, తెలిసింది ఒక్కటే, పవిత్ర ప్రేమతో సాధించలేనిది ఏమీ లేదు అని. జగమంతా నిండియున్న ప్రేమను గుర్తించి దృఢ నిశ్చయులై ఆచరణలో పెట్టగలిగితే రాళ్లు రత్నాలవుతాయి, ఎడారులు సముద్రాలవుతాయి, అంతా మంచిగా మార్పు చెందిపోతుంది. అదే భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి జీవిత సందేశం. అందుకే బాబా ఎల్లప్పుడూ నా జీవితమే నా సందేశం అని అంటారు. ఆయన నడిచే ప్రేమకు ప్రతిరూపం. ఆయన జీవితం అవిశ్రాంత ప్రేమ ప్రవాహం. శ్రీ సత్యసాయి రక్షిత మంచినీటి పథకం, శ్రీ సత్యసాయి సమగ్ర గ్రామాభ్యుదయ పథకం వంటి పథకాలు బాబా ప్రేమను చిగురింపజేసి, లోకాన్ని పరిమళింపజేసి, అందరిలో ప్రేమను అంకురింపజేసే మార్గాలు. ప్రపంచం వీటిని గుర్తించి కీర్తించితే సరిపోదు. అటువంటి కార్యక్రమాలను విస్తృతంగా అమలుపరిచి సాయి మార్గంలో నిస్వార్థ ప్రేమతత్వంలో సంచరించి ఆనంద కిరణాలను అంతటా ప్రసరింపచేయాలి. భగవాన్ శ్రీ సత్యసాయిబాబావారి జీవిత సందేశ స్ఫూర్తితో విశ్వమంతా ప్రేమమయం కావాలి. అణు అణువులో ప్రేమను గుర్తించగలగాలి. ప్రతి మానవుని మనసు ప్రేమతో నిండిపోవాలి. ఈ కార్యక్రమ ప్రారంభంలో నీరే జీవం అని చెప్పడం జరిగింది. అది నిజమే కాని అదే నిజం మాత్రం కాదు అని అనిపిస్తోంది. ఇప్పుడు ప్రేమే జీవం అన్న జ్ఞానోదయమైంది. అవును, ప్రేమే జీవం. ఈ అవిశ్రాంత అనంత ప్రేమ ప్రవాహమే అందరినీ ఏకతాటిపై నిలిపి జగత్తునంతటినీ అద్వితీయంగా, సుమనోహరంగా, అజరామరంగా మార్చగలుగుతుంది. సాయిరాం.

ఇంతవరకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తమ దివ్య ప్రేమతో ఉభయ గోదావరి జిల్లా కొండ ప్రాంతాల్లో నివసించే వారి దాహార్తిని ఎలా తీర్చారో మీరు విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి మరికొన్ని సుమధుర గీతాలను సుస్వరనాదాలు

रघुपति राघव राजा।